ذكر وليهم

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. చదవటం రాయటం నేర్చుకున్నంత మాత్రాన విద్యావంతులు కారు, డిగ్రీలు పొందినంత మాత్రాన విద్యావంతులు కారు. బ్రతకటం కోసం నేర్చేది విద్య కాదు, తల్లిదండ్రులను ప్రేమించి, గురువులను గౌరవించి, దైవాన్ని విశ్వసించి, తన్ను తాను తెలుసుకుని దేశానికి సేవ చేయటమే అసలైన విద్య అని భగవాన్ బాబావారు 1988 నవంబర్ 22వ తేదీన శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ 7వ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వారి ప్రేమ సందేశాన్ని అందించారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ సందేశాన్ని విందాం.
1: విద్యా నామ నరస్వరూపం అధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశశుభకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనీ విద్యా పరం లోచనం విద్యా విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా
2: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, విద్యని మానవులకు సౌందర్యం, విద్యని మానవులకు గుప్త ధనం, విద్యనే కీర్తి, విద్యనే సుఖము, విద్యనే భోగం. విద్య గురువులందరికంటే గొప్ప గురువు. విదేశీయాత్ర తెలిపినప్పుడు విద్య మనకు గొప్ప బంధువు వలె తోడ్పడుతుంది. విద్య మరొక నేత్రము, దృష్టి. రాజుల చేత పూజింపబడేటువంటిది విద్య, కానీ ధనం కాదు. ఇట్టి పవిత్రమైన దివ్యమైనటువంటి విద్యను నోచుకోలేనటువంటి వాడు పశువుతో సమానం. సత్

కనుక నాలుగు గుణములు నాలుగు క్రమము తప్ప పట్టుదలతోడ సాధింప పరమ విద్య. ఇంతకన్నను ఘన విద్య ఏమి కలదు. సాధు సద్గుణగణ్యులవు సభ్యులార, ఇంతకంటను ఘన విద్య ఏమి కలదు. సాధు సద్గుణగణ్యులు.

ప్రేమస్వరూపులారా, స్థూల జగత్తుకు, జీవలోకమునకు, మానసిక సీమకు, సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉన్న సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య. మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనేటువంటి మానసిక ధైర్య స్థైర్యం యొక్క శక్తిని చేకూర్చున్నదే విద్య. రూపనామములను తీర్చిదిద్దునటువంటిదే విద్య. దివ్య మానస తత్వాన్ని గుర్తించినప్పుడే ప్రపంచములకు, సంఘములకు, తనలో ఉండేటువంటి సమస్త శక్తులకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యము ఏర్పడుతుంది. యావత్ మానవ జాతిని ఒక్క కుటుంబముగా నిరూపింపచేయునదే దివ్యమైన విద్య. సమాజములోని సమస్త శక్తులను ఏకీభవించి ఐకమత్యముతో అనుభవింపచేయునదే విద్య. కాని ఈనాటి విద్యా విధానము మనము సరి అయినటువంటి స్థితిలో అనుభవించుకుటకు తగిన అవకాశములు లేకపోతున్నది. లోకములో అనేక మంది మేధావులు ఉన్నారు, వైజ్ఞానికులు కలరు. కాని ఇట్టి మేధావులను, ఇట్టి వైజ్ఞానికులను సక్రమమైన మార్గమును అనుసరింపచేసేటువంటి సరి అయిన విద్య లేకపోవటం చేతనే ఈ మేధాశక్తి వైజ్ఞానము పెడమార్గం పట్టి జగత్తులో అనేక విధములైనటువంటి అశాంతులకు గురి చేస్తున్నవి. ఈనాటి విద్యా విధానము ఇంద్రియములను తృప్తిపరిచే నిమిత్తమే అదే పరమ లక్ష్యమని భావిస్తూ ఉన్నారు. ఈనాటి విద్య కేవలము తెలివితేటలు మాత్రమే చేకూర్చుతున్నది కాని గుణములను ఏమాత్రం కూడా అభివృద్ధి చేయటం లేదు. విద్యా విధానమును సంస్కరింపచేసే నిమిత్తమై మన భారత నాయకులు అనేక విధములైనటువంటి ప్రయత్నములు సల్పుతూ వచ్చారు. ఎన్నో కమిటీలను కూడాను స్థాపించినారు. కానీ ఇవన్నీ కూడాను కేవలము కంఫర్ట్. ఇంత మాత్రం చోటనే ఇది విరమించుకున్నవి కాని విద్యా విధానమును సరి అయినటువంటి మార్గంలో తీర్చిదిద్దడానికి ఎవరు కూడాను గట్టి సంకల్పము చేయలేదు. కావలసిన ప్లానులు వేసినారు కాని అది ఆచరణలో నిరూపించలేదు. దీనికి కారణమేమిటి? భారతీయులు అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు కట్టుబడి లెక్క చేయక స్వరాజ్యమును మాత్రమే సాధించగలిగి కాని ఐకమత్యమును సాధించలేకపోయారు. ఐకమత్యము లేకపోవటమే ఇన్ని దురవస్థలకు మూల కారణం. ఐకమత్యమే జీవితమైనటువంటి పరమధర్మము. ఇట్టి ఐకమత్యము చేత మానవులు సాధించలేనటువంటిది జగత్తులో ఏమీనూ లేదు. అట్టి జీవితములకు మూలాధారమైన ఐకమత్యమును విస్మరించి కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క స్వరాజ్యమును ఆశించడం చేతనే భారతదేశము ఇన్ని కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావలసి వచ్చింది. విద్యా విధానములో కావలసినన్ని మార్పులు చేయాలి. ఈ విద్యా విధానములకు తగినటువంటి వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరుచుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు విజ్ఞానము పెరిగినది కాని దానికి తగిన వివేకము పెరగలేదు. వినయము లేని విజ్ఞానము కేవలము నిరుపయోగము. వినయము ప్రధానమైన ప్రాణము. ఇలాంటి ప్రాణ సమానమైన వినయమును ఈనాడు మనం కోల్పోయినాము. దేశం యొక్క భవిష్యత్తును లక్ష్యం నందు ఏమాత్రం కూడా ఉంచుకోవటం లేదు. కనుకనే మానవుని యందు సుజ్ఞాన ప్రజ్ఞానములు అనేటువంటివి శూన్యమైపోయినవి. కానీ ఈనాటి భారతీయుల యొక్క భావము విద్య విరివిగా పెరిగినదని, ప్రతి పల్లె ఎందుకును విద్యా సంస్థలు స్థాపింపబడినవని, విద్య చాలా ప్రోగ్రెస్ సరి అయినటువంటి అభివృద్ధిలో ఉన్నదని భావిస్తున్నారు పాపం వెర్రివారు. కేవలం విద్యా సంస్థలు పెరిగినంత మాత్రమున విద్య పెరిగిందని భావించుకోవడం వెరితనమే. ఖర్చు పెడుతున్నారు కానీ విద్యా విధానమును గుర్తించమనక కేవలం విద్యా సంస్థలను అభివృద్ధి పరుస్తున్నారు. దీని యొక్క ప్రోగ్రెస్ ఏమిటని చక్కగా మనం లోతులు దిగి విచారించిన మేలు చేసిన వాని గెలిసేయు కూడు పెట్టిన దాటనే కూనద్రోయు. విద్య చెప్పిన గిరువునే వెక్కిరించు, ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యయందు. సంఘ సంస్కారమంతయు గంగ గలసే
సంఘ సంస్కారమంతయు గంగ గలసే. మనుజ జాతికి తృప్తియే మాయమయ్యే. శీల నీతులు జగతిలో చీనమించే. ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య ఎందు. భవ్య భావాలు ఎరిగిన భారతీయ సంఘ సంస్కృతి గుర్తింప నేరగైరి. భవ్య భావాలు కలిగిన భారతీయ సంఘ సంస్కృతి గుర్తింప నేరగైరి. భారతీయులే యత్నింప నేరకున్నాడంతెను దురదృష్టమేమి కలదు. సర్వ సంస్కృతి ఎందుకును ఆరితేరినటువంటి యొక్క భారతదేశము ఈనాడు ఆ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. సంస్కృతిని గుర్తించినటువంటి యొక్క భారతీయుని దీనిని ఆచరణ పెట్టుటకు యత్నించడం లేదు. అసలు సంస్కృతి అంటే ఏమిటో ఈనాటి విద్యార్థులకి అర్థం కాదు. దివ్యమైన మానవత్వాన్ని పరిపూర్ణత్వం గావించేటువంటిదే సంస్కృతం అనేటువంటి సత్యాన్ని విస్మరించిపోతున్నారు. శరీర మనస్సు ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవడానికి తగినటువంటి యొక్క ప్రయత్నములే చేయటం లేదు. నిత్య జీవితంలో సమగ్రతా భావాన్ని సాధించేటువంటిదే సంస్కృతి. శరీరమునకు మనస్సునకు ఆత్మకు ఉండినటువంటి యొక్క సరైన సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి ఏకత్వాన్ని భావించడమే సంస్కృతి. మానవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి యొక్క భావంతో అనుభవింపజేయడే సంస్కృతి. జాతి మత భేదములకు ఏమాత్రము కూడా లొంగక ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని గుర్తింపచేయడే సంస్కృతి. అనేకత్వంలోని ఏకత్వాన్ని కూడా నిరూపింపచేయడే సంస్కృతి. ఇట్టి పవిత్రమైన సంస్కృతిని ఎంతవరకు వర్ణించినప్పటికీ తనివి తీరదు. అతి దివ్యమైన భవ్యమైనటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు ఏమాత్రం కూడా గుర్తించుటకు ప్రయత్నించడం లేదు. కనుక ఈ భారతీయ సంస్కృతిని కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచమునకే ఇది నాయకత్వాన్ని దివ్యమైనటువంటి యొక్క మార్గాన్ని నిరూపింపచేయలేదే సంస్కృతి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. పాప భీతి దైవ ప్రీతిని కూడాను సంస్కరింపచేయలేదే సంస్కృతి.

0: ఇంత కన్నను దౌర్భాగ్యమేమి కలదు. ఈనాడు ఎట్టి చదువులు ఎరుగునట్టి పల్లెజనుల ఎందున్నటువంటి యొక్క పవిత్రమైన భావములు, చదువుకున్న పట్టణముల ఎందున్న విద్యావంతులు ఎందు ఏమాత్రం కూడా కనిపించటం లేదు. కొండ జాతి వారు, కోయి జాతి వారికి ఉండినటువంటి యొక్క నీతి నియమాలు కూడాను ఈనాడు విద్యావంతులలో కనిపించటం లేదు. ఎక్కడ విద్యా సంస్థలు, ఎక్కడ విశ్వవిద్యాలయములు, ఎక్కడ కోర్టులు కచేరులు అధికంగా పెరిగినవో అక్కడే అన్యాయములు, అక్రమములు, అనాచారములు అధికమైపోతున్నాయి. ఈ కోర్టులు కచేరులు, విద్యా సంస్థలు లేనటువంటి యొక్క పల్లె ప్రజలు ఎందే నీతి నిజాయితీలు ఇంతో అంతోనే కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. కనుక ఈ విద్యా అభివృద్ధి వల్ల మనకు కలిగినటువంటి ఫలితం ఏమిటి? సత్వాన్నే మరచి కేవలం పశుత్వాన్ని పెంచుకుంటూ ఉన్నాము, విహారాన్ని ఆశిస్తున్నాము, ఇంద్రియ భోగాల కోసమే పాటుపడుతున్నాము, మానసిక శాంతిని నోచుకోలేక అతి దూరమైపోతున్నారు. కాని విద్యార్థులు ఉన్న ప్రదేశము శాంతి భద్రతలో కలకలవాడవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు భయభ్రాంతితో కుళ్ళి కుమిలి కూలిపోతున్నవి. విశిష్టత ఏమిటి? మనం నేర్చినటువంటి విద్యను సమాజంలో సమన్వయం గావించుకుని సక్రమమైన మార్గంలో ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే విద్య యొక్క పరమ లక్ష్యం. ఇంతే కాదు, ఇంకను ఎన్నో విధములైనటువంటి యొక్క అవినీతి మార్గములందు ఇది ప్రవేశపెడుతున్నది ఈ విద్య. ఈనాడు సైన్స్ అండ్ టెక్నాలజీకల్ కావలసినంత పెరిగిపోతున్నది. ఈ విద్యా విధానం లోపల వైజ్ఞానిక శాస్త్రం మరింత మితిమీరిపోతున్నది. ఈ విజ్ఞానం సమాజంలో పరిజ్ఞానమును అభివృద్ధి గావించినటువంటి నిజమే. కానీ ఈ విధమైన పరిజ్ఞానము మనకు మీరు చేసినటువంటి మేలు కంటే కీడునే అధికంగా కనిపిస్తుంది. ఈ యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రము మానవులకు అందించేటువంటి యొక్క సుఖం కంటే దుఃఖముని అధికంగా చేకూరుస్తున్నది. ఇదైన శాంతి భద్రతలు మానవ జీవితంలో అనుభవించడానికి ఏమాత్రం కొన్ని అవకాశం లేకుండా చేస్తున్నవి. ఈనాడు వైజ్ఞానిక శాస్త్రంలో వీడియోలు, రేడియోలు అధికమైపోయినవి. సినిమాలు, విమానాలు కూడా అధికమైపోయినవి. టెలివిజన్లు, అనేక విజన్లు కూడా చాలా అధికమైపోయినాయి. టీవీ విజన్ మాత్రం కనిపించటం లేదు. దీనివల్ల మానవుని యొక్క నిత్య జీవితము మరింత భారంగా తోస్తున్నది. మానవ జీవితము చాలా వ్యయముతో కూడి ఉంటున్నది. ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రం మానవునికి మనశ్శాంతికి దూరం చేస్తున్నది. మానవుని యొక్క దేహ పరిస్థితి ఎందుకు దినదినములకు క్షీణించి కేవలము బలహీనత గావించుతున్నది. నీతి నిజాయితలను నేలిమట్టం గావించుతున్నవి. ఏ విధంగా? ఈనాడు కొన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అనుభవంగా తీసుకుంటే ఎంతైనా కూడాను ఈ యొక్క అవినీతికి మూల కారణము ఈ విజ్ఞానం అనే స్పష్టం గావించుతున్నది. వీడియోలు, రేడియో ఇవి అందరి ఇంద్రియందుకు అతి కఠినంగా ఉండే తీరాలి. వీడియో లేనటువంటి ఒక ఇల్లు అది కేవలం ఒక అశాస్త్రీయమైనటువంటి యొక్క గృహంగా తోస్తుండాలి. ఇది అనాగరికంగా తోస్తుండాలి. మధ్యతరగతిలో జీవించేటువంటి అధికారి యొక్క స్థితి ఎటువంటిదనేటువంటి దాన్ని మనం కొంచెం విచారిస్తే ఈ యొక్క పరిస్థితుల వల్ల తన యొక్క జీవితం చాలా అశాంతికి గురి అయిపోతున్నది. అతనికి వచ్చేటువంటి జీతము 1000, 1500 ఉంటాయి. కానీ ఈ ధనముతో తాను వీడియోలు తీయగలడా, రేడియోలు తీయగలడా, టెలివిజన్లు తీయగలడా, ఏమి తీయగలడు? ఇవి లేకపోతే ఆ ఇంటిలో ఉన్నటువంటి 6 బిడ్డలు అనేక విధములా బాధపడతారు. 6 బిడ్డలను సంతోషపరిచే నిమిత్తమై ఈ వీడియోలు, రేడియోలు కూడా కొనవలసి వస్తుంది. ఉండడానికి చేతిలో డబ్బు ఉండదు. కారణం చేతనే లంచాలు ప్రారంభిస్తున్నారు. ఈ లంచాలకు మూల కారణమేమిటి? సాంకేతిక విజ్ఞాన శాస్త్రమే మూల కారణం. కనుక ఈ విధముగా కింద మొదలు పై వరకు కూడాను తమ యొక్క ఇంటి వారిని సంతృప్తిపరిచే కోసమని, పిల్లలను ఆనందపరిచే నిమిత్తమై, అనేక విధములైనటువంటి యొక్క ఈ వస్తువాహనాలు సేకరించే నిమిత్తమై ఈ యొక్క కరాప్షన్ అనగా లంచాలకు ప్రారంభిస్తున్నారు. ఇంకా తమ పిల్లలకు చదువును నేర్పించాలంటే అది మరింత కష్టంగా వస్తుంది. 1వ తరగతి చదివేటువంటి పిల్లవాడిని ఒక స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో చేర్చాలంటే 5000, 10000 డొనేషన్ కట్టాలి. వాడు నేర్చుకునేటువంటి చదువు కంటే వాడి యొక్క యూనిఫామ్ డ్రెస్ కు మరింత ఖర్చు కావాలి. ఆ విధంగా డొనేషన్ లేకుండా లేక యూనిఫామ్ లేకపోతే ఆ స్కూల్లో ఆ పిల్లలు చేర్చుకోరు. మధ్యతరగతి ఆఫీసరు ఈ ధనముని ఎక్కడి నుంచి తెస్తారు? కనుకనే వీరు పెడమార్గం పట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగానే ఈ విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది మానవుని నిత్య జీవితం లోపల గొప్ప అశాంతిని కలిగింపజేస్తున్నది. ఇంకా మన ఇంటిలో ఎన్ని విధమైనటువంటి బాధలు ఉండినప్పటికీ, పరిస్థితుల యొక్క ప్రభావములకు మనకు గురి అయినప్పటికీ, తినడానికి ఉండడానికి కూడా అతి కష్టంగా అనుభవించడానికి వీలైనప్పటికీ కానీ బయట మాత్రము మన ఆడంబరము మితిమీది పోతుండాలి. ఈ ఆడంబరం చేత కూడాను అహంకారం చేత కూడాను మానవుని యొక్క జీవితము అతి వ్యయంతో కూడి ఉంటుండాలి. ఈనాటి డాక్టర్స్ అనుకోండి, లేక లాయర్స్ అనుకోండి, ఎవరైనా కానీ ఈ చదువుకున్నటువంటి అధికారులంతా కూడాను బయట తిరగాలంటే ఏదో ఒక వాహనం కావాలి. ఎన్ని విధమైనటువంటి అనానుకూలం ఉండినప్పటికీ బయట మాత్రము ఈ కారులో మోటార్ సైకిల్లో తాము సంచారం చేయాలి. ఇటువంటి ఆడంబరమే చేయకపోతే డాక్టర్ దగ్గర పేషెంట్లు రారు, లాయర్ దగ్గర క్లయింట్స్ రారు. సహజ జీవితం లోపల జరుగుతున్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సమస్యలు తప్పించుకునే నిమిత్తమై, సాధించే నిమిత్తమై ఈ అవినీతిలో పాల్పడుతున్నారు. ఏటావాత దీని యొక్క అవినీతికి కారణమేమనగా ఈ సైన్స్ యొక్క అభివృద్ధియే మూల కారణం. సైన్స్ చెడ్డది కాదు, అది వినియోగించుకునేటువంటి విధానంలో ఉంటుంది అది దోషము. కనుక ఆ వినియోగించుకునేటువంటి విధానముల గురించినటువంటి విద్య ఈనాడు మనకు అత్యవసరం. విద్య అనగా కేవలం పరిపూర్ణమైనటువంటి ఒక ఆత్మజ్ఞానం అనియే చెప్పవచ్చు. ఇలాంటి విద్యను నేర్చవలసినటువంటి ఈనాటి విద్యార్థులు కేవలము ఈ ఆధునిక విద్య లోపల అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు గురవుతున్నారు. కేవలం ఆ విధించంత ఆధునిక విద్యను నేర్చితే గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతుంది. ఇలాంటి విద్యావంతులే భారతీయ సంస్కృతి పైన కేవలము విసుగు పుట్టు ఉండాలి. సరైనటువంటి విద్య కానేరదుమైనటువంటి విద్యను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఇది కేవలం ఉద్యోగ నిమిత్తమై ఏర్పడినటువంటి ఒక సంబంధాన్ని మనం దూరం చేయాలి. సమాజంలో మనం గౌరవంగా న్యాయంగా జీవించడానికి తగినటువంటి ఒక సహాయం గావించినటువంటిది విద్యను మనం విశ్వసించాలి. సమాజంలో గౌరవాన్ని కోల్పోయినప్పుడు తర్వాత మనకి ఈ విద్యను కాపాడేటువంటిది ఏమిటి? మానవ యొక్క నీతి నిజాయితీలను మనం పోషించడానికి తగినటువంటి కృషి చేయాలి విద్య ద్వారా. కృతజ్ఞతా జీవితాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఈనాడు అట్టి కృతజ్ఞత అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు. తన తల్లిదండ్రులను కూడా గౌరవించడానికి వెనుకం చేస్తున్నాడు విద్యావంతుడు. తన బ్లడ్ తన ఫుడ్ తన హెడ్ పేరెంట్స్ గిఫ్ట్ అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు. తల్లిదండ్రులను కూడా సరైన మార్గంలో గౌరవించడానికి ప్రయత్నించడం లేదు. అవిద్యనే చెప్పవచ్చును కానీ విద్యను కానేరం. జ్ఞానం ఎంత పెరుగుతున్నదో దానితో పాటు అజ్ఞానం కూడా అంత నీడవలే వెంటాడుతూ వస్తున్నది. విద్యార్థులారా, మీరు విద్యాభ్యాసం చేయవలంటే కేవలం దేశం నిమిత్తమై విద్యను అభ్యసించండి, కానీ నీ నిమిత్తమై నీ స్వార్థ నిమిత్తమై విద్యను అభ్యసించకండి. మా భారతదేశం యొక్క సంస్కృతి శాశ్వతంగా నిలచాలనుకుంటే మీరు పవిత్రమైనటువంటి యొక్క మన సంస్కృతిని అర్థం చేసుకోండి. ఈ సంస్కృతి ఉండినంత కాలమే భారతదేశం సుక్షేమంగా ఉంటుంది. ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని మనం ఏనాడు కోల్పోతామో అప్పుడు భారతదేశమే మనకు లేదు. ఇటు దివ్యమైనటువంటి యొక్క సంస్కృతిని మీ యొక్క దేశంలో లేక దేశం నందు ఒక రక్త సమానంగా మీరు విశ్వసించాలి. ఇది కేవలము ఇండియన్స్ దీన్ని పోషించడం చేతనే దీనికి ఇండియన్ కల్చర్ అని వచ్చింది. కానీ ఇది ప్రపంచమునకే ఒక విధమైనటువంటి యొక్క సంస్కృతి. మానవత్వం దివ్యత్వాన్ని పోషించడానికి తగినటువంటి యొక్క ఆధారమే ఈ సంస్కృతి. ఈనాడు మానవుడు కనిపిస్తున్నాడు కానీ మానవత కనిపించటం లేదు. మానవత లేని మానవత్వం ఏమిటి? సారూప సందర్శనం నందు మాత్రమే మానవుడిగా నిరూపిస్తూ ఉన్నాడు. అతనికి ప్రాణ సమానమైన మానవత్వం కోల్పోవడం చేతనే ఈ జగత్తునందు ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ధి అయిపోయేవి. కనుక సమాజమును మనము విసర్జించడానికి వీలు కాదు. సమాజాన్ని మనం పోషించాలి. ఇతర సంస్థలన్నీ కూడా కేవలం పట్టణం అందించేటువంటి కర్మాగారములుగా నిరూపిస్తూ ఉన్నాయి. కానీ ఇది కాదు విద్యా సంస్థల యొక్క విశిక్షణము. విద్యయందు వివేకమును, వివేకమందు విద్యత్తును కూడా కొంతవరకు అనుభవించి తద్వారా సమాజంలో ఉన్నటువంటి వారి సమన్వయం గావించేటువంటి స్థితిని మనము సంపాదించాలి. కనుక మనము చదివిన విద్యను కేవలము ఒక పట్టమును అందుకునేటువంటి నిమిత్తమై ఏదో ఒక పుస్తకమును కంఠస్థం గావించి ఎగ్జామినేషన్ లో పాస్ చేసినంత మాత్రమున మన విద్యావంతనం కాము. మన జీవితమంతా ఇప్పుడు ఆదర్శవంతమైనటువంటి రీతిగా సమాజంలో మనము సేవ చేయాలి. సమాజమే మన యొక్క ప్రాణము. సమాజములకు దూరముగా మనం క్షణమైనా జీవించలేము. ఈనాడు తాను తన కుటుంబము తాను క్షేమంగా ఉండాలంటే మాత్రమే స్వార్థము సప్రయోజనంతో పాటుపడుతున్నాడే కాని విద్యావంతుడు సమస్తమైనటువంటి సమిష్టి అయినటువంటి యొక్క సమాజాన్ని ఏమాత్రమూ గుర్తించడం లేదు. ప్రాచీన కాలమునందు విద్యకు ఎంతయో విలువ నిచ్చేటువంటి వారు కేవలము ఆనాటి విద్యార్థులు కూడాను కేవలం సింపుల్ లైఫ్ సహజమైన జీవితాన్ని అనుభవించేటువంటి వారు. ఈనాటి ఆడంబరాలు ఆనాడు లేవు. వారి దుస్తులు కానీ వారి ప్రవర్తనలు కానీ చాలా గౌరవమైనటువంటి రీతిగా వారు ధరించేటువంటి వారు. వారి బిహేవియర్ అనగా వారి నడతలు వారి చర్యలు ఎంతయో గౌరవంగా ఉండేటువంటివి. ఈనాటి విద్యావంతులు ఎందుకని లేక విద్యా అధికారులు ఎందుకని ఈ యొక్క వినయ విధేయతలు ఏమాత్రం కూడా కనిపించవు. మేనకుంటే ఏమంటే వాళ్ళకి అర్థం కాదు. బిహేవియర్ అంటే వాడికి ఏమిటో అర్థం కాదు, ఏంటంటే అసలే అర్థం కాదు. ఇలాంటి మూడు ముమ్మూర్తులుగా ఉండేటువంటి యొక్క గుణముల్ని మనం ఈనాడు అర్థం చేసుకుని లేకపోయినా మన విద్య యొక్క విలువ ఏమిటి? కనుక మనం ఈనాడు మన సమాజం లోపల గౌరవంగా బ్రతికి సమాజంను సరైనటువంటి రీతిలో తీర్చిదిద్దేటువంటి యొక్క వ్యక్తులుగా మనం రూపొందాలి. కేవలం ఆధ్యాత్మిక మార్గమునందు మనం ప్రకృతి నుండి ఆత్మలో ప్రవేశించడం కాదు ప్రధానం, ఆత్మ నుండి ప్రకృతిలో ప్రవేశించామని చూడాలి. కేవలం ప్రకృతిని పరిపాలన చేసేటువంటి దక్షుడుగా మీరు తయారు కావాల్సినటువంటి విద్యావంతులు ఈనాడు ప్రకృతికి వశమైపోయి దాసులుగా జీవిస్తున్నారు. సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క ఈ రెండు సూక్తులను మీరు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవటం లేదు. సత్య జీవితం అనేటువంటి త్రికాల భాజ్యంతో కూడినటువంటిది. సత్య జీవితము త్రికాల భాజ్యం, భూత భవిష్యత్ వర్తమానమ కాలము కూడాను సమన్వయం భావించినటువంటిది. సత్యాన్ని ఈనాడు విస్మరించినారు. ధర్మం అంటే వారి ఇష్టానుసారం ప్రవర్తించడమే ధర్మం అని భావిస్తున్నారు. కనుక ఆనాటి గురుకులంలో పూర్తి విద్యను అభ్యసించి గృహస్థాశ్రమంలో చేరడానికి పోయినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి యొక్క గురువులు వారిని చెంత చేర్చి శ్రేయోమార్గమును శ్రేయోమార్గమును బోధించి ఆనాడు పిల్లలను వదలలేక వదలలేక కంటి దారాలతో గురువులు ఇంటికి పంపేటువంటి వారు. గురువులకు శిష్యులకు ఇంత సన్నిహితమైన సంబంధ బాంధవ్యం ఉండేటువంటిది. కానీ ఈనాటి గురువులకు అట్టి వాత్సల్య భావము కాని శిష్యులకు కేవలము పితృభావము కాని గురుభావము కాని కనిపించటం లేదు. కనుకనే ఈనాడు విద్యా సంస్థలంతా కూడా పిల్లలు ఎప్పుడెప్పుడు బయట పోతారా అని ఆశపడుతుంటారు. విద్యార్థులను చూసి అధ్యాపకులు భయపడవలసి వచ్చింది, కానీ అధ్యాపకులను చూసి విద్యార్థుల భయం అనేటువంటిది ఏమాత్రము లేదు. ఇలాంటి విద్యార్థులకు సరైనటువంటి విద్య ఏ రీతిగా చేకూరుతుంది? కోవా గురు యోగి హితోపదేష్ట, హితమును బోధించడమే గురువు యొక్క ప్రధానమైన కర్తవ్యం. శిష్యస్తి కోయో గురు భక్తి ఏవా, గురువునుకు సేవించి గురువు యొక్క ఆత్మ శ్రద్ధ వహించడమే శిష్యుల యొక్క ప్రధానమైన లక్ష్యము. రెండు కూడాను ఏమాత్రం కూడాను కనిపించటం లేదు. ఆనాటి విద్యార్థుల సంఖ్య చాలా చిన్నదిగా ఉండేటువంటిది, విద్యా విధానం చాలా ఘనంగా ఉండేటువంటిది. కానీ ఈనాడు విద్యార్థుల సంఖ్య పెరిగే కొనది విద్యా విధానం తరుగుతూ వస్తుండాలి. ఈ విధంగా గుణం తరగటము సహజమే. ఆనాటి విద్యార్థులలో ఒక్కొక్క క్లాసులో 5 మంది 6 మంది మాత్రమే. ఈనాటి విద్యా విధానంలో ఒక్కొక్క క్లాస్ కు 3-4 సెక్షన్స్ పెడుతున్నారు. ఒక్కొక్క సెక్షన్ లో 60-80 మందిని చేరుతున్నారు. ఈ విధమైనటువంటి విద్యాభివృద్ధి దీని వల్ల జగత్తునకు ఏమి మేలు చేకూరుతుందని ప్రపంచంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. స్కూల్లో చేర్చుకోమని చెప్పని ఆర్డర్స్ వేస్తుంటారు. చదివేటువంటి వారు ఎంతమంది, చదవని వారు ఎంతమంది, చేరడానికి వీలు లేదు. ఈ విద్యా విధానంలో ప్రభుత్వం తగినటువంటి శ్రద్ధను వహించడం లేదు. పాపం వారికి కూడా సమయం చిక్కటం లేదు. వారి స్థానాన్ని నిలబెట్టుకునేటువంటి కోసం పోరాటమే సరిపోతుంది అది కారణం. ఈనాడు విద్యా విధానం లోపల అమితమైన మార్పు రావాలి. సరైనటువంటి విద్యను అభ్యసింపజేయడానికి ప్రయత్నించాలి. ఆ విద్య వల్లనే దేశం కూడా బాగుపడుతుంది. కానీ ఈ విద్య దినదినానికి తరిగిపోతుంటే ఇంక దేశం యొక్క అభివృద్ధిని ఏమాత్రం కూడా ఊహించడానికి వీలు లేదు. విద్యార్థులారా, మీ తల్లిదండ్రులను ఒట్టమొట్ట గౌరవించండి. సమాజం లోపల మీరు ప్రవేశించి సేవల లోపల మీరు కొంతవరకు శ్రద్ధ వహించండి. దేశమే మన దేహముగా మనం భావించాలి. దేశ నిమిత్తమైన విద్యను అభ్యసించడానికి ఊహించాలి. మీ శరీర మనసు ఆధ్యాత్మిక శక్తులు అన్ని కూడా దేశమునకే దారమయ్యాలి. భక్తులైనటువంటి యొక్క జీవితము కేవలం వ్యర్థంతో కూడినటువంటిది. కనుక ఇది నాడు మాతృదేశము, నాడు మాతృభాషని ఎదగొట్టి నుడవలేరని బతికిన పీలుంబొక్కండు వస్తుందని కలడా? అనుమానం ఉండాలి. సమాజంతో సరైనటువంటి గౌరవ మర్యాదలను సంపాదించుకోవాలి. తల్లిదండ్రులకు ప్రేమకు పాత్రలు కావాలి. తల్లిదండ్రులకి ప్రేమకే పాత్రలుగా రోచుకోలేనటువంటి ఈ దురదృష్టవంతులు దేశానికి ఏమి సేవ చేయగలరు? కానీ ఇలాంటి కొన్ని సంస్థలు ఈనాడు అభివృద్ధి అయిపోయినప్పుడు దేశమును ఎంతైనప్పుడు శాంతి భద్రత చేకూర్చవచ్చు. ప్రేమ స్వరూపులారా, విద్య యొక్క విషయాన్ని చక్కగా గుర్తించండి. విద్య కేవలము చదువ నేర్చిన మాత్రం విద్యార్థులు కాదు. చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? కాలేజీల డిగ్రీలు పొంద విద్యావంతులగున, సుజ్ఞానము సుఖితు లేక విద్యలేదు, బ్రతుకుటకే విద్య అన్న పసిపక్షులు బ్రతుకులేదే. కనుక బ్రతుకు కోసం కాదు మన విద్య. కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించండి. చదివి నేర్చినంత మాత్రం నా విద్యావంతులు కాదు. రాయొచ్చు చదవచ్చు, ఇది విద్యకు సంబంధం కాదు. కేవలం అభ్యాసంతో చేకూరినటువంటిది, ఇది హృదయంతో చేరాలి. హృదయం వరకు పోయినటువంటి విద్య విద్య అవుతుందా? ఎదుటో కూడి దానినే మనం ప్రాక్టికల్లో ఆచరణలో పెట్టినప్పుడే ఇది ఆత్మవిద్య అన్నారు. ఆత్మవిద్య ఆధ్యాత్మిక విద్య, విద్యానాం ఆత్మవిద్య.
1: ఆధ్యాత్మిక విద్య,
0: లౌకికమైనటువంటి విద్యలు అన్నీ కూడా నువ్వు చిన్న చిన్న కాలువలు వంటివి. కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జువాలజీ అన్ని రకమైనటువంటివన్నీ చిన్న చిన్న చీటి కాలువలు.
1: క్యారెక్టర్
0: విద్య సముద్రం వంటిది. ఈ సర్వ విద్యలు కూడా ఆ సముద్రంలో చేరిపోవలసినది. కనుక ఈ సర్వ విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా నువ్వు అభ్యసించడం అత్యవసరం.
1: ఆధ్యాత్మిక విద్య లేకపోతే ఇది మానవత్వమే దానించదు.
0: ఆత్మవిశ్వాసం అత్యవసరము. కానీ మనం దేని దేనికో ఏడుస్తున్నాం. ఏది మనం సాధించాలో దాని నిమిత్తమై మనం ఏడ్చడం లేదు. పుట్టినప్పుడు ఏడ్చినావు, వచ్చినప్పుడు ఏడ్చినావు, మధ్య మధ్య ఎన్నెన్నో విషయాలకు ఏడ్చినావు, చంద్రకానికి ఉంటుందా ఉద్ధరింప ఏడ్చినారా, దేనికోసం ఏడ్చినారు, ఏడుపు కోసం ఏడ్చినారా? మీ ఏడుపులు నిత్యమైన అనిత్యమైనటువంటి యొక్క విషయభోగంలోకి ఏడుస్తున్నారు. కానీ నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మభావంలోకి ఏడ్చేటువంటి వ్యక్తి ఒక్కడైనా కనిపించడం లేదు. నేర్చినంత మాత్రం మన హృదయం ఉల్కర్షించదు. పైన మర్ధించిన పాము మరణం ఉందిన తనువుతో దండించిన విషయభోగములు అడుగునా, తనువును తా దండించిన విషయభోగములు అడుగునా, ఆఖరి జవను మారినంత ఆత్మజ్ఞాని తానగునా, తానెవరో తెలియకుండా తత్వజ్ఞానం ఎటుకుతురును. నీవెవరో నీవు తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఇంకా ప్రపంచంలో జరిగేటువంటి అన్ని న్యూస్లు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు. ఎన్ని న్యూస్లు విని నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నుంచి తెలుసుకోకపోతే ఏమి ప్రయోజనం? నీవు యూస్లెస్ అయిపోతున్నావు. మొట్టమొదటి నిన్ను నీవు తెలుసుకునేప్పుడు చేసేటువంటి విద్యను మనం అభ్యసించాలి. నేను మానవుడను, మానవుడనే మీ కేవలం మానవాకారం ధరించినంత మాత్రం మానవుడు కానేరు. ఆకుపచ్చ పక్షులన్నీ చిలకల వల్ల పలుకునా, పువ్వులపై పారాడేది పురుగులు తుమ్మెదలగునా, పురిచర్మము కప్పినట్టు ఏనికి తాపులియ గాడికి తాపులియగునా, అంత పలిచి ఉన్న పంది ఏనుగు ఉన్నదయ్యా. కనుక మనం మానవుల మనకున్నందుకు, మానవాకారం ధరించినందుకు మానవత్వాన్ని మనం భరించాలి, ధరించాలి, వరించాలి. మానవతా విలువను పెంచుకోవడానికి విద్యార్థులు ముందంజ వేయండి. ఈ యుక్తులతో కుయుక్తులతో మీరు కేవలము మత్తులు కావద్దండి. మీ యొక్క భావములు విశాలము గావించుకోండి.
1: బ్రాడ్ అండ్ యువర్ ఫీలింగ్
0: హృదయములు దివ్యమైనటువంటి యొక్క భావంగా రూపొందింపజేయాలి. ప్రేమతత్వాన్ని పెంపొందింపజేసుకోవాలి. యావత్ సమాజం కూడా నా యొక్క గృహంగా భావించుకోవాలి. ఇప్పుడే ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ. అనేకత్వంలోని ఏకత్వాన్ని నేను దర్శించగలవు. విద్యార్థులారా, తల్లిదండ్రులను గౌరవించి, గురువులను ప్రేమించి, దైవాన్ని విశ్వసించి అనేక విధములుగా మీ యొక్క జీవితాన్ని అర్పితం గావించుకున్నప్పుడే ఇది సరైనటువంటి విద్య. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సర్వ మానవుడి ఎందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మీరు గుర్తించండి. నిన్ను నీవు గౌరవించుకోవడానికి పూనుకుంటావు. నీ జీవితం దివ్యమైనటువంటి ఆనందంతో వర్ధిల్లుతుంది. హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ, బీ హ్యాపీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ. అనేకత్వంలోని ఏకత్వాన్ని నేను దర్శించగలవు. విద్యార్థులారా, తల్లిదండ్రులను గౌరవించి, గురువులను ప్రేమించి, దైవాన్ని విశ్వసించి అనేక విధములుగా మీ యొక్క జీవితాన్ని

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో 1988 నవంబర్ 22వ తేదీన శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ 7వ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని భగవాన్ బాబా వారు విద్యార్థులకు అందించిన ప్రేమ సందేశాన్ని విన్నారు. సాయిరాం.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: కన్ను చాలా చిన్న రంధ్రంతో కూడి ఉంటున్నది, కాని ఇంత చిన్న కన్ను ఎంతో విశాలమైన ప్రపంచాన్ని చూడగలుగుతుండాది. అనగా రాణీవాసంలో ఉన్న రాణి చిన్న రంధ్రము ద్వారా ప్రపంచాన్ని చూడగలిగినట్టు చూస్తుండాది. ఆ చూపు కూడను మనస్సు యొక్క ఆధారం చేతనే చూడగలుగుతున్నది. నీవు కన్నులు తెరుచుకుని ఉండినప్పటికీ నీ మనస్సు ఎక్కడో ఆలోచన చేస్తూ ఉండినప్పుడు నీ కన్నులు ఎదురుగా ఉండిన చిన్న పదార్థమునైనను చూడలేవు. కనుక చూచేది కన్నులు కాదు, వినేది చెవులు కాదు. బాహ్యదృష్టితో చూచినప్పుడు ఈ సంకల్పముల ప్రభావము చేత మనస్సు యొక్క కాంతియే ఈ ఇంద్రియముల చేత పనిచేయించగలుగుచున్నది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమం మనందరి దైనందిన కార్యకలాపాల్లోకి ప్రవేశించి నిన్నటికి నిండుగా 100 రోజులు దాటింది. స్వామి పూర్వావతారమైన షిరిడీ సాయినాథుని జీవిత విశేషాల్లోని అద్భుత సంఘటనలతో పాటు స్వామి అవతార ఆగమన సూచనలు, అవతార ఆవిర్భావం, అవతార లక్ష్యం, అవతారోద్యమం ఇలా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను ఆకళింపచేసుకుంటూ స్వామి దివ్యోపన్యాసాలను, అద్భుత మహిమలను వీణులారా వింటూ మనసారా ఆస్వాదిస్తూ స్వామి కృపకు పాత్రులమవుతూ మన జీవితాల్లో స్వామి ఉనికిని, అనుగ్రహాన్ని గుర్తించి స్వామి చెప్పినట్లు జీవనాన్ని గడపాలని ప్రయత్నిస్తూ ఈ బాబా జీవిత చరితాన్ని దివ్య ప్రేమ భరితంగా అనుభవించే అవకాశాన్ని కల్పించిన స్వామికి మనందరి హృదయ కుసుమాలతో కూర్చిన ప్రేమ పరిమళాలను సగే పుష్పమాలను స్వామి పదపంకజాల చెంత అర్పిస్తున్నాం. ఈరోజు స్వామి ధార్వార్ పర్యటనలో కొన్ని అద్భుతమైన, ఉత్సాహభరితమైన మరపురాని సంఘటనలను విని స్వామి అనుగ్రహాన్ని, దివ్యానందాన్ని అనుభవిద్దాం. 1970 మే 9 సాయంకాలం బృందావన్ నుండి బొంబాయికి స్వామి ప్రయాణమయ్యారు. ఆ సందర్భంగా 3 కార్లు బయలుదేరాయి. ఒక కారులో కస్తూరి గారితో పాటు బొంబాయి సేవా సమితికి సంబంధించిన సభ్యులిద్దరున్నారు. ఆ కారు బొంబాయి నుంచి వారు తీసుకువచ్చిన కారే. కాని ఆ కారు స్థితిగతులను చూస్తే ఆ కారు కండిషన్ ఎలా ఉందో అని భయమేసింది. ఆ మధ్యనే ఇంజను, బాడీ తనిఖీ చేయించి పటిష్టం చేయించాము, ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది కలగదని ఆ వచ్చిన బొంబాయి వాళ్ళిద్దరూ కస్తూరి గారికిచ్చిన మాట మీద కస్తూరి గారి మనస్సు కొంచెం స్థిమితపడిందిట. 30 మైళ్లు వెళ్లారో లేదో పెద్ద ఖంగుమని శబ్దమైంది. అలా చప్పుడే ఆ కారు అలాగే ఆగిపోయింది. డ్రైవరు కారు కిందకి దూరి కారు నుంచి కింద పడిన చిన్న వస్తువుని చేతపట్టుకుని అది తన కాళ్ల దగ్గర పడేసుకుని నిర్లక్ష్యంగా మళ్లీ కూర్చుని కారు డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. 50 మైళ్లు వెళ్లింది కారు. ఇంజన్ కీచుమంటూ శబ్దం చేస్తూ నెమ్మదిగా వెళ్లసాగింది. కారు ఆపి డ్రైవర్ బానెట్ నెత్తి కొంతసేపు శల్యపరీక్ష చేసి మళ్లీ ప్రయాణం సాగించాట. కొంత దూరం వెళ్లిన తర్వాత మళ్లీ ఏదో అనుమానంతో కారు నాపి చుట్టూ వాసన చూస్తూ మొండి ధైర్యంతో మళ్లీ కారు నడపసాగాడు డ్రైవరు. దాంతో కస్తూరి గారికి ఆందోళన ప్రారంభమైందిట. ఆయనతో పాటు వచ్చిన బొంబాయి వాస్తవ్యులిద్దరూ మాత్రం నిశ్చితంగా కూర్చునున్నారు. 75 మైళ్లు వెళ్లేసరికి కారు మళ్లీ ఆగిపోయింది. డ్రైవర్ బానెట్ ఎత్తి కారు భాగాలన్నీ పరిశీలించి అందులో ఏదో ఊడొచ్చిన భాగాన్ని జేబులో వేసేసుకుని యథావిధిగా కారు నడపడం ప్రారంభించాడు. ఆ కారు నడక, ఆ డ్రైవర్ నడత రెండూ కస్తూరి గారికి భయం పుట్టించాయి. వారి అదృష్టవశాత్తు వెనుకబడిన వీళ్ల కారు కోసం ముందు వెళ్లిన కార్లు రెండూ కొంత దూరంలో ఆగి కనపడ్డాయి. కస్తూరిగారు వెంటనే బాబా దగ్గరికి పరిగెట్టుకుని వెళ్లి, స్వామి, ఆ కారులోంచి ఒక్కొక్క పార్ట్ ఊడి కింద పడిపోతోంది, మొత్తం విరిగి కూలబడుతుందేమోనని చాలా భయంగా ఉంది, తనని వేరే కారులోకి మార్చమని స్వామిని ప్రార్థించారట. స్వామి నవ్వి సర్కస్లో బఫూన్ సైకిల్ తొక్కుతూ ఒక్కొక్క భాగం తీసి గిరువాటేసి చివరకు నేలమీద చతికిలబడినట్టు అలాంటి దృశ్యం చూస్తున్నట్టు ఉంది అని నవ్వించారటందరినీ. జాలిగొలుపు కస్తూరిగారి ముఖమును చూసి నవ్వుతూ, నీకేమీ భయం లేదు, కారు విరిగి నీవు కింద పడగానే మరో కారులో నిన్నెక్కించే ఏర్పాటు నేను చేస్తానులే అన్నారట స్వామి. అప్పటినుంచి కారు చాలా బుద్ధిగా నడవడం మొదలుపెట్టిందిట. అక్కడ్నుంచి 250 మైళ్ల దూరంలో ఉన్న ధార్వార్కి రాత్రి 1 గంటకు చేరారు.
వైస్ ఛాన్సలర్ అడిగే గృహానికి చేరిన పిదప మళ్లీ ఏమైనా కారు అల్లరి చేసిందా అని అడిగారట స్వామి కస్తూరిగారిని. ఎందుకు చేస్తుంది స్వామి అన్నారట కస్తూరిగారు. మళ్లీ బాబాకు రిపోర్ట్ చేస్తారేమోనన్న భయం కారుకు మాత్రం ఉండదా. ఆ తర్వాత అదే కారులో నిరాఘాటంగా పూనాకు, అక్కడ్నుంచి బొంబాయికి కూడా చేరారట. బొంబాయి చేరిన తర్వాత కారుని వర్క్షాప్కి సర్వీసింగ్ నిమిత్తం పంపించగా అక్కడంతా తనిఖీ చేసిన మెకానిక్ డ్రైవర్తో, ఇందులో ప్రయాణం చేసిన వారు సజీవులుగా బొంబాయి ఎలా చేరారు? ముందు చక్రాలకు ఆధారమైన స్ప్రింగ్ ప్లేట్స్ రెండూ విరిగి పడున్నాయి అన్నట్ట. స్వామి అనుగ్రహ విశేషమైన ఈ అద్భుతాన్ని చెప్పుచుండగా జాయ్ ఐస్ క్రీం కంపెనీ అధినేత జావా డ్రైవరు భక్తుడు అన్నట్ట. ప్రయాణికులు కూడా భక్తులే స్వామి అన్నారట కస్తూరిగారు. మీ అందరికంటే ఆ కారు గొప్ప భక్తురాలు అన్నారట స్వామి. ఆ కారుకి ఒక వ్యక్తిత్వం ఉంది, అది ప్రార్థించి అనుగ్రహం పొందింది. మానవుడు నిర్మించిన ప్రతి వస్తువందు జీవ చైతన్యం ఉందని స్వామి అంటారు. జగదీష్ చంద్రబోస్ యంత్రాలకు అలసట ఉంటుందని, వాటికి విశ్రాంతి అవసరమని నిరూపించాడు. స్వామి ఆ సిద్ధాంతాన్ని సమర్థించడమే కాకుండా పర్వతాలు విలపిస్తాయని, అంతవరకు ఎందుకు, చీరలు కూడా విలపిస్తాయని అన్నారు. తర్వాత బొంబాయిలో అనంతపూర్ కాలేజ్ నిర్మాణంలో పనిచేస్తున్న కూలీలకివ్వడానికి 100 చీరల్ని తీసుకురమ్మన్నారు స్వామి. అందులో 98 చీరలను ఎంపిక చేసి మిగిలిన వాటిని పక్కన బల్లమీద పెట్టేశారు. ఒక గంట తర్వాత స్వామి తిరిగి వచ్చి ఆ 4 చీరలు ఉన్న బల్ల వద్దకు వెళ్లి చూడగా అవి విలపిస్తున్నట్టు అశ్రువులు కనపడ్డాయి. పాపం, పక్కన పెట్టానని అవి బాధపడుతున్నాయి, సరే వాటిని కూడా అనంతపురం తీసుకెళ్దాం అన్నారట స్వామి. కొన్ని నెలల తర్వాత ఈ సంఘటనను ప్రశాంతి నిలయంలో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ గోవర్ధనగిరిని గూర్చి చెప్పు సందర్భంలో వివరించారు స్వామి. లంకకు సేతువు కట్టడానికి వానరదండు చుట్టుపక్కల ఉన్న పర్వత శిఖరాలను పిలికించి ఒకరి చేతుల నుండి మరొకరు అందుకొనుచూ సముద్రమంతా వేశారు. వారధి పూర్తయిన పిదప వానరులు తమ చేతులలో ఇంకా మిగిలి ఉన్న పర్వతాలను ఒడ్డుననే పడేశారు. దూరం నుంచి కొనిరాబడి అక్కడే విసిరివేయబడిన ఒక పర్వతము శ్రీరామసేవకు ఉపయోగపడలేకపోయితనన్న ఆవేదనతో దుఃఖించిందిట. శ్రీరాముడు ఆ విలాపమును విని, ఇక్కడనే ఉండు, రాబో అవతారంలో నిన్ను చేతితో ఎత్తి చక్రము వలె మోసి ఇంద్రుని క్రోధము నుండి యాదవులను రక్షించుటకు ఉపయోగించుకొనెదను అని ఓదార్చాట. ఆ పర్వతమే గోవర్ధనగిరి. థార్వార్లో స్వామి దర్శనం కొరకు తెల్లవారుజామున నుంచి కూర్చున్న భక్తుల మధ్యన ఉదయాన్న స్వామి నడుస్తూ కొందరిని పలకరింపుతోనూ, కొందరిని చిరునవ్వులతోనూ, కొందరికి విభూతి ప్రసాదాన్ని సృష్టించి ఇచ్చుటతోనూ, కొందరు సమర్పించిన జాగులు పుష్పాలు అందుకొనుటలోనూ ఆనంద పరవశుల్ని చేశారు స్వామి. స్వామి పదయుగలితో పవిత్రమైన ఆ పచ్చిక బయలుపైననే ఆ రాత్రి కొందరు పరుండి ఉదయానే అందరూ భజన ప్రారంభించారు. కార్యకర్తల సమావేశమందు ముఖ్యంగా నగర సంకీర్తన ప్రాధాన్యత గురించి స్వామి బోధించారు. మధ్యాహ్నం షామియానాలో ఏర్పాటు చేసిన భజనయందు వేదికపై నిలిచి దర్శనాన్నిచ్చి స్వామి పూనాకు బయలుదేరారు. పూనాలో సిటీ పొలిమేరలో ఉన్న జామ్నగర్ హౌస్లో స్వామి బస చేశారు. తెల్లవారేసరికి కాంపౌండ్ అంతా భక్త సమూహంతో నిండిపోయింది. సాయినామమును రుచి చూసిన భక్తులు దూరాభారాన్ని లెక్కచేస్తారా? ఉదయం వారందరికీ దర్శనమిచ్చి స్వామి వారి శ్రమను ఫలింపజేశారు. డాక్టర్ అడికే, అతను కుమారుడు మనోహర్ స్వామితో పాటు పూనా వచ్చారు. మనోహర్ భద్రావతిలో ఇంజనీరు. కొన్ని మాసముల క్రితము బాబా అతనికొక పచ్చలు పొదిగిన ఉంగరాన్నిచ్చారు. కొన్నాళ్లకు ఆ ఉంగరంలోని ఒక రాయి ఒక మూల చిట్లినట్టయింది. పూనా నుండి తిరిగి వెళ్లిపోవుటకు సెలవు తీసుకునే సమయంలో మనోహర్ ఆ ఉంగరాన్ని స్వామికి చూపించాడు. దానిని రిపేర్ చేయాలా? ఓ, దానిమీద నా బొమ్మ కావాలా? అది ఇప్పుడు కాదు, నువ్వు విదేశాలకు వెళ్లే సమయంలో ఇస్తాను
ఇప్పుడు మెషీన్లలో పనులుంటాయి కదా, ఆ ఉంగరం ఇస్తే అంతా గీతలు పడిపోతుంది, అప్పుడు మరింత బాధపడతావు అంటూ స్వామి ఆ ఉంగరాన్ని తీసుకుని బొటన వేలు చూపుడు వేలు మధ్య ఉంచి పట్టుకుని ఉఫ్ అని ఊది చక్కని ఎం అను అక్షరాన్ని చెక్కబడిన ఉంగరంగా మార్చారట. రాయి పొదిగిన ఉంగరం మాయమైపోయింది. ఆ ఉంగరమును మనోహర్కి ప్రసాదిస్తూ, లక్కీ ఛాన్స్ కొట్టేశావు, ఇందులో బంగారం కూడా ఎక్కువ ఉంది, మొరార్జీ బంగారం కాదు అంటూ అతని వేలికి స్వామి ఉంగరం తొడిగి ఆశీర్వదించారు.

ధర్మక్షేత్రానికి ట్రంక్ టెలిఫోన్లో స్వామి మధ్యాహ్నం 1 గంటకు వచ్చెదరని అక్కడ ఉదయం నుంచి నిరీక్షిస్తున్న భక్తులకు ఆ వార్త చెప్పి ఇళ్లకు తరలి వెళ్లమని సలహా ఇస్తూ వర్తమానం పంపించారు. వచ్చిన వందలాది కార్లు అలాగే నిలిచిపోయాయి. వేలాది భక్తులు కదలకుండా కూర్చున్నారు. 1 గంట 10 నిమిషాలకు స్వామి కారు ధర్మక్షేత్రం చేరింది. ఎండ తీక్షణతను, కాలుతున్న నేలను లెక్క చేయకుండా వేచి ఉన్న భక్తుల వరుసలలో నెమ్మది నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ధర్మక్షేత్ర ముఖద్వారము నుండి ఎత్తులో ఉన్న సత్యదీప్ వరకు అటూ ఇటూ భక్తులపై కరుణాకిరణ ప్రసారం చేస్తూ స్వామి ప్రవేశించారు. బాల్వికా సభ్యుల కళా ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. స్వామి దానిని తిలకించారు. దేశమంతా దైవభక్తిని పసిహృదయములలో పెంపొందించుటకు సత్యసాయి సంస్థల ప్రయత్నంలో విజయానికి ఈ ప్రదర్శన నిదర్శనము. అనాదిగా భారతావనిలో ఎందరో మహాజ్ఞానులందించిన జ్ఞాన సంపదను సులభగ్రాహ్యముగా స్వామి అందిస్తున్నారు. ప్రదర్శించబడిన ప్రతి చిత్రము ఏదో విధముగా దైవచింతన, ఆధ్యాత్మిక ప్రయోజనము, ప్రేరణ చేసేవే. కొందరు బాలబాలికలు వారికత్యంత ప్రియమైన ప్రశాంతి నిలయము స్వామి చిత్రాలను గీశారు. ఆ చిత్రములన్నింటిలోనూ ఆ పసిహృదయాల చిత్రరచనా శిల్పము వెనుకనున్న పవిత్ర భావవాహిని అందరినీ మురిపించి మైమరిపించింది. షిరిడీ సాయి, దక్షిణేశ్వర్, గోవర్ధన్, సెయింట్ పీటర్స్, జమా మసీదు మొదలైన క్షేత్రాలను మరియు అందలి మూర్తుల యొక్క ప్రతీకలను తయారు చేసి ఆ పిల్లలు ప్రదర్శించారు. ఆ రాత్రి 6-7 సంవత్సరముల బాలబాలికలు నవరసభరితంగా నటిస్తూ ప్రదర్శించిన నాటికలను స్వామి, అక్కడ ఉన్న భక్తులు అందరూ చూసి ముగ్ధులయ్యారు. శ్రీరాముని ఆజ్ఞానుసారము సీతాదేవిని అడవులకు కొని తెచ్చి అచ్చటి విడిచివెళ్లు సన్నివేశమును ఇద్దరు పిల్లలు నటించగా వారి హావభావ ప్రకటనలకు అచ్చెరు వొంది ఆనంద భాష్పాలు రాల్చని ప్రేక్షకులేలేరు. స్వామి ఆ పిల్లలను ఆశీర్వదించి ఆ నాటికను వారి చేతనే రాబో దసరా ఉత్సవ సందర్భంగా ప్రపంచమంతటి నుండి వచ్చు వేలాది భక్తుల ఎదుట ప్రశాంతి నిలయంలో వేయించదనని చెప్పి వారందరినీ ఉత్సాహపరిచారు. మే 12వ తేదీ బొంబాయి నగరానికి సత్యసాయి యుగమునకు స్వర్ణాక్షరాలతో లిఖింపదగిన రోజు. 1968 మే 12వ తేదీన స్వామి ధర్మక్షేత్రానికి ప్రారంభోత్సవం చేశారు. అందుచేత ప్రతి ఏటా ధర్మక్షేత్రం యొక్క వార్షికోత్సవం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఒకవైపున బొంబాయిలో ప్రాంతీయవాదుల సంఘర్షణలు భయోత్పాతం కలిగిస్తుండగా వివిధ భాషలకు, రాష్ట్రాలకు, దేశాలకు చెందిన వేలాది భక్తులు ధర్మక్షేత్రంలో నిశ్చలంగా, నిర్విరామంగా 10 గంటలు అఖండ భజన చేశారు. ఈ ప్రాంతీయ సంఘర్షణల సందర్భంగా జరుగుతున్న దౌర్జన్యాన్ని స్వామి నిరసిస్తూ ఇలా ఉపన్యసించారు. వృక్షములను చూడండి, వేళ్లు, మానులు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పుష్పాలు, ఫలాలు వాటి వాటి ప్రత్యేకమైన రంగు, పరిమళము, మృదుత్వము కలిగి ఉంటాయి. అయినను అన్నీ ఒకే విత్తనం నుంచి ఆవిర్భవించినవే. అన్ని భూమి, సూర్యరశ్మి, గాలి ఆధారంగా పెరిగాయి. బీజం మాం సర్వభూతానాం అన్నాడు కృష్ణుడు. ఈ సృష్టికంతటికీ బీజాన్ని నేనే అన్నాడు. ఇటువంటి ద్వేషము, విభజన, హింసాకాండలకు మానవుడు పాల్పడుట ఎంతటి మూర్ఖత్వము! ఇటువంటి ద్వేషావేశాలకు ప్రేమయే ఉపశమనము కలిగించు అంజనము. శ్రోతల హృదయాలపై ఆ వచనాలు చల్లని పన్నీరు జల్లు వలే పనిచేశాయి. శ్రీ ఎంఎం పింగే అధినేత అయిన పింగే విద్యాలయమునకు మే 13వ తేదీన వార్షికోత్సవం స్వామి దివ్య సమక్షంలో జరిగింది. విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాధికులైన పెక్కుమంది, ప్రత్యేక ఆహ్వానితులు అసంఖ్యాకులుగా సమావేశమైన ఆ సభయందు అనుగ్రహపూర్వక దృక్కులతో స్వామి అందరి మధ్యలో నడుస్తూ దర్శనామృతాన్ని పంచుచుండగా వేదికపైన స్వామిని స్తుతిస్తూ ప్రార్థన ప్రారంభమైంది. వేదికపైన పరిచిన తివాసీపై కూర్చుని
అందరినీ ఆనంద పారవస్యంలో ముంచిన స్వామి డాక్టర్ గోకాకు, శ్రీ బార్డే, శ్రీ సావంత్ వేదికపైకి వచ్చిన పిదప తమ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై కూర్చునగా వారందరూ తమ తమ కుర్చీలలో ఆసీనులయ్యారు. స్వామి సభను ప్రారంభించమని గోకాక్ గారికి ఆదేశించారు. ప్రముఖ విద్యావేత్త, బెంగళూరు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ గోకాక్ గారు ప్రసంగిస్తూ స్వామి రూపొందించిన విద్యా విధానాన్ని గూర్చి మాత్రమే ప్రసంగించదను. అత్యంత దుస్థితిలో ఉన్న నేటి విధానం యొక్క దుష్ఫలితముల నుండి విద్యార్థులను రక్షించుటకు అదే శరణ్యము. స్వామి నెలకొల్పిన విద్యా విధానమునకు సత్యమును వచించుట, ధర్మమును ఆచరించుట, శాంత చిత్తమును సాధించుట, హృదయమును ప్రేమతో నింపుకొనుట అనునవి ఆధారభూతమైన ప్రధాన సూత్రాలు. స్వామి విద్యా విధానంలో ఆత్మవిద్య ప్రధానాంశం. జీవితంలోని ద్వంద్వానుభూతుల పట్ల సమభావము కలిగించున్నదే అసలైన విద్య అన్నారు స్వామి. తాను జీవనోపాధి సంపాదించి సమాజములో ఇతరులకు కూడా జీవనోపాధి కల్పించి సమాజాభివృద్ధికి తోడ్పడునట్లు చేయుటయే విద్య యొక్క పరమావధి. విద్యార్థుల మనస్సులను విధ్వంసక దృక్పథం నుంచి దూరం చేసి నిర్మాణాత్మకమైన దృష్టిని ప్రసాదించాలంటే నీతిదాయకములైన పుస్తకములు చదువుట చాలదు. ధర్మవర్తనులు, త్యాగధనులు అయిన పెద్దలతో సన్నిహితముగా ఉండే వాతావరణాన్ని కల్పించాలి అన్నారు గోకాక్ గారు. స్వామి తమ దివ్యోపన్యాసములో విద్యా విధానమునకు ప్రధానమైన విజ్ఞానము, నేర్పు, సమభావము, అంతర్దృష్టి గురించి వివరించారు. జ్ఞానేంద్రియములు, పరిశీలనాశక్తి, వివేకముల ద్వారా విజ్ఞానం కలుగుతుంది. చరిత్రలో ఈ విజ్ఞానము దుర్వినియోగం చేసి సంఘ శ్రేయస్సుకు బదులు సంఘ విచ్ఛిన్నము కలిగించిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. విజ్ఞానము వలన లభించిన స్కిల్ను అక్రమ మార్గమున ప్రవేశపెట్టుట కిల్గా పరిణమిస్తుంది. తద్వారా సమదృష్టి విచ్ఛిన్నమై ఆత్మవిద్యనందించు అంతర్దృష్టిని విడిచి మానవుడు లౌకిక వాంఛలను, బాహ్యదృష్టిని వెంబడించి పతనమవుతాడు అని తెలిపారు స్వామి. పెద్దగొట్టపాలెం జానకిరామయ్య గారు బాబాను గురించి విన్నారు. కాని అనేక సాధు సన్యాసులలో వీరొకరను భావంతో భక్తి విశ్వాసాలు కలగలేదు. వారి గ్రామానికి 5 మైళ్ల దూరంలో ప్రతిష్ఠింపబడిన శివలింగమే వంశపారంపర్యంగా ఆయనకి ఆరాధ్యదేవత. శివరాత్రి దగ్గర పడుతోంది. 15వ తేదీన శివరాత్రి. ఆ పండుగ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా అతనికి తీవ్రమైన డిఫ్తీరియా జబ్బుతో గొంతుకు వాచిపోయింది. వైద్య సహాయము నిష్ప్రయోజనమైంది. 13వ తేదీన ఆయన పరిస్థితి విషమించింది. ఆహారంలోనికి పోవటం లేదు. నీరు కూడా గొంతుక దిగటం లేదు. ఆ రాత్రి లోగడ తన బంధువొకడు తన ఇంటికి వచ్చి ఇచ్చిన సత్యసాయి విగ్రహం గుర్తొచ్చింది. స్వామి అద్భుత శక్తులు జ్ఞప్తికి వచ్చి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పోత విగ్రహాన్ని మంచం పక్కనే పెట్టుకుని తదేక దృష్టితో ఆ విగ్రహం వైపే చూస్తూ అలాగే నిద్రపోయాడు. కలలో స్వామి కనిపించి నీరు త్రాగమని చెప్పగా త్రాగలేను అని చెప్పి నిరాకరించాట. కాని స్వామి బలవంతం చేయగా భార్య తెచ్చిన కూజా నిండా నీరు ఒక్క చుక్క కూడా మిగల్చకుండా తాగేశాట. ఆఖరి గుక్క తాగుచుండగా మెలకు వచ్చేసింది. అప్పుడు రాత్రి 11 గంటలైంది. జ్వరము, గొంతువాపు మాయమైపోయింది. శివరాత్రి పండుగలో యథావిధిగా పాల్గొన్నారు. బాబా పరమశివుడు, నేను వారి పాదములపై పడవలను అని వ్రాయిచూ పుట్టపర్తికి వచ్చు మార్గము తదితర వివరాలను తెలుపుకోరారు. అలాగే మద్రాసు నివాసి యూరిచ్ కే వాడియా వారి అనుభవాన్ని ఇలా రాశారు. ఊపిరితిత్తుల జబ్బు రావడం ఆయనకది 3వ సారి. ఆయన రకరకాల మందులు వాడి విసుగు చెంది ఉన్నారు. చివరికి బెంగళూరులో ఉన్న విక్టోరియా హాస్పిటల్లో చూపించుకొనమని కొంతమంది వైద్యులు ఆయనకి సలహా ఇచ్చారు. బెంగళూరు వెళ్లే ముందు స్వామి దర్శనం కోసం వెళ్లారట. దూరం నుంచే స్వామిని ప్రార్థించుకున్నారు. తర్వాత వైద్యులతో సంప్రదించుటకు బెంగళూరు వెళ్లారు. అన్ని పరీక్షలు చేసి, ఎవరయ్యా నీకు ఊపిరితిత్తుల జబ్బు ఉందని చెప్పారు అని అడిగారు. పైగా చెడిపోయినదని భయపెట్టిన కుడి ఊపిరితిత్తి ఎడమ ఊపిరితిత్తి కంటే దృఢంగా ఉన్నట్లు కూడా వైద్యులు తెలిపారు. స్వామి దర్శనము
ఆయనకి రోగ నివారణ కారణమైంది. అలాగే హాట్లాండర్ నిఖులస్ అనుభవం చూడండి. నేను స్వామిని చూడకముందు నుంచి స్వామి అంటే భక్తి కలిగి వారి చిత్రమును గీస్తున్నాను. అది పూర్తి అగునప్పటికీ భారతదేశం వెళ్లి స్వామిని దర్శించాలని గాఢమైన కోరిక కలిగింది. భారతదేశానికి వచ్చి దసరా పండుగకు 3 రోజుల ముందరే పుట్టపర్తికి వచ్చేశాను. ఆ పండుగలో నాకు కలిగిన అనుభూతులు ఇక్కడ అప్రస్తుతం. స్వామి నన్ను చూడలేదు, పలకరించలేదు. పండుగ అనంతరం నా జబ్బు తీవ్రమైపోయింది. నాకు మందు ఇచ్చే సమయంలో ఆశ్రమం డాక్టర్, "సాయిరాం, మీరే ఇతనిని రక్షించగలరు" అనడం విన్నాను. "బాబా, యూరోప్ తిరిగి వెళ్లి విద్యుక్త ధర్మములను నేను నిర్వర్తించే అవకాశం ప్రసాదించు తండ్రి. నన్నిక్కడనే మరణించనీయవద్దు" అని ప్రార్థించుకున్నారట. వెంటనే నా ఎదుట స్వామి కన్నులు, తరువాత స్వామి శిరోజాలు కనపడ్డాయి. నా చుట్టూ ప్రణవనాదం వినపడింది. ఉదయం నా పరిస్థితి బాగా మెరుగైంది. నాకు తెలియని పాశ్చాత్యుడు ఒకడు నా గదిలోనికి వచ్చి నన్ను గురించి స్వామిని అడిగినట్టు చెప్పారు. భజనలో అటూ ఇటూ ఊగుచుండే వృద్ధుడు డిక్ను, "నువ్వెరుగుదువా?" అని నన్నడిగి, "వెళ్లి చూసి అతనితో చెప్పు." రాత్రంతా అతని పక్కనే కూర్చునున్నాను. అతనికి గుండెపోటు వచ్చింది. "ఇప్పుడు నింపాదిగా ఉంది" అని చెప్పారట స్వామి. నా పేరు డిక్ అని కూడా స్వామికి తెలుసన్నమాట. రాత్రి నాకు కనిపించిన దృశ్యంలో అంతరార్థము నాకప్పుడు అర్థమైంది. నా సందేహము తీరి వారు ఆపద్బాంధవులని గ్రహించగలిగాను అని తెలిపారు ఆ విదేశీ భక్తులు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 13వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ఆ రోజు పాఠశాల వార్షికోత్సవ సభకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖామాధ్యులైన గౌరవనీయులైన శ్రీ కోటిరెడ్డి గారు అధ్యక్షత వహించవలసి ఉంది. బాబా అచ్చువేయించిన ఆహ్వానపత్రికలు నా పేరు కింద పీహెచ్డీ అనే గౌరవప్రదమైన పట్టాన్ని చేర్చారు. ఎన్ కస్తూరి ఎంఏ బిఎల్ పీహెచ్డీ డిఆర్ఎం కాలేజీ దావణగెరే అని అచ్చువేయబడ్డ నా పేరును ఆహ్వానపత్రికలో చూడగానే నాకు కంటనీరు ఆగలేదు. మద్రాసు నుండి కానీ మైసూర్ నుండి కానీ పీహెచ్డీ పొందడం కోసం నేను చేసిన పరిశోధనలు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఫ్యాక్టరీ లాస్ ఆఫ్ ఇండియా, ది లాస్ట్ రాజస్ ఆఫ్ కూర్, ది డచ్ మర్చెంటైజ్ అట్ కొచ్చిన్, ఇలా ఎన్నో పరిశోధనా వ్యాసాలను నేను అసంపూర్తిగానే వదిలేశాను. అందుకే బుక్కపట్నం వెళ్లగానే స్వామి పాదాలపై పడి, స్వామి, నేను పీహెచ్డీ చెయ్యలేదు, నాకు అర్హత లేదు అని చెప్పాను. బాబా నవ్వుతూ నా వీపు తట్టి, కాదు, నువ్వు పీహెచ్డీనే అన్నారు. మైసూర్ అటవీశాఖకు చెందిన నా పాతమిత్రుడు విఠలరావు మధ్యలో అందుకుని, ఏ విశ్వవిద్యాలయం నుండి స్వామి అన్నారు. స్వామి అతని వైపు తిరిగి, పుట్టపర్తి విశ్వవిద్యాలయం నుండి అన్నారు వెంటనే. సరిగ్గా 30 ఏళ్ల తరువాత విజయదశమి నాడు పూర్ణచంద్ర ఆడిటోరియంలో 50,000 మంది భక్తుల సమక్షంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చైర్మన్గా, మహారాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా, బాబా ఛాన్సలర్గా, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ డాక్టర్ వినాయక్ కృష్ణ గోకాక్ ఎంఏ డీలెట్ వైస్ ఛాన్సలర్గా ప్రారంభించబడింది. బాబా పలికే ఏ మాట కూడా ఏదో ఊరికే అన్నది కాదు, ఏ మాట పొల్లుపోయేది కాదు, వృధాగా పోయేది అంతకన్నా కాదు, అది తప్పక ఫలించి తీరుతుంది. వార్షికోత్సవ సమారోహం మరొక గంటలో ప్రారంభించబడుతుంది అనగా నేను బుక్కపట్నం చేరుకున్నాను. ముఖ్యమైన అతిథులందరినీ ఎంతో ఆదరంతో గౌరవ పురస్కారంగా ఆహ్వానించారు. నా వంతు రాగానే కుర్చీ నుండి లేచి అదృష్టవశాత్తు ఏ విధమైన తొట్రుపాటు పడకుండా బాబా పటాన్ని కప్పి ఉన్న వెండి పట్టుతరను తొలగించి ఆవిష్కరించి పూలదండ వేశాను. తరువాత బాబా అనుమతించిన విధంగా సభను ఉద్దేశించి ఆంగ్లంలో ప్రసంగించాను. సాధారణంగా పాఠశాలలో భావితరం విద్యార్థులు ఉత్తేజం పొందడానికి వీలుగా బాగా పేరు పొందిన పాత విద్యార్థులవో, బాగా ఎక్కువ విరాళాలిచ్చిన దాతలవో, లేదా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి నొందిన ప్రముఖ వ్యక్తులవో 1-2 చిత్రపటాలను ఉంచి తమ్ము తాము గౌరవించుకుంటూ ఉంటారు. మిడిల్ స్కూల్లో చదువుకుని ఉండటం వల్ల ఈ పాఠశాల వారు ఎంతో గర్వంగా తమ సొంతం అని చెప్పుకోదగ్గ పాత విద్యార్థి బాబా. అంతేకాక పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేసి ఎంతో ఆదర్శవంతంగా అది రూపుదిద్దుకోవడానికి అన్ని హంగులతో అభివృద్ధి పొందడానికి కారణమవడమే కాకుండా ఎంతో విరాళమిచ్చిన గొప్ప దాత కూడా బాబా. ఈ పాఠశాలకు చరిత్రాత్మకమైన కీర్తి ప్రతిష్టలను సంపాదించిపెట్టిన వారు బాబా. అంతేకాకుండా ఏ సంస్థకైనా విజ్ఞానాన్ని పెంపొందింపజేసి ఆధ్యాత్మిక మానవతా విలువలు ప్రబోధించి మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు గడించిన సాక్షాత్తు భగవదవతారమైన బాబా చిత్రపటాన్ని ఆవిష్కరించి ఈ పాఠశాల అన్ని ప్రయోజనాలు నెరవేర్చుకోవటమే కాకుండా బాబా అనుగ్రహాన్ని కూడా పొందగలిగింది అంటూ నా ఉపన్యాసంలో చెప్పాను. అంతేకాకుండా ఆ పాఠశాల కమిటీకి అధ్యక్షుడు కూడా బాబానే. పిల్లల పట్ల బాబాకు గల వాత్సల్యం వారిని ఎంతో సామర్థ్యం కలవారిగా ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది అని చెప్పాను. అదే నేను మొట్టమొదటిసారిగా బాబాను ఉద్దేశించి చేసిన ఉపన్యాసం. 10 నిమిషాల ఆదుర్త కంగారు, తరువాత కొద్దిపాటి వణుకుతో కుర్చీలో చేరబడ్డాను. బాబా నన్ను చూసి ప్రోత్సాహకరంగా మెచ్చుకోలుగా నవ్విన చిరునవ్వు ఎంతో ఆనందోత్సాహాలను కలుగజేసింది. ఉపన్యాసం కోసం కేటాయించబడ్డ సమయంలోనే ప్రసంగాన్ని ముగించాలని, నోట్సు ఉపయోగించవద్దని బాబా నన్ను ముందుగానే హెచ్చరించారు. మంత్రిగారిని మాత్రం నిర్ణీత సమయానికంటే కొంచెం ఎక్కువసేపే ప్రసంగించడానికి అనుమతించారు. పేరొందిన సంఘ సంస్కర్త అయిన ఆ మంత్రిగారి సతీమణి మంచి వక్త కూడా. ఆవిడ కూడా సభ్యులకు నీరసం వచ్చేదాకా తన ప్రసంగాన్ని కొనసాగించారు.
పాఠశాలలోనే బాబాతో కలిసి విందుభోజనం ముగించుకుని రాత్రికి పుట్టపర్తికి చేరాను. మర్నాడు ఉదయం బాబా నన్ను కోరికల గదిలోనికి రమ్మని పిలిచారు. అది అందరికీ కోరికలు తీర్చే గది. అయితే నాకు ఆ రోజు అది కోరికలు విసర్జించవలసిందిగా మారింది. ఇక్కడ మీకు కొంచెం వివరంగా చెప్పాలి. ఒకనొక సందర్భంలో నేను పుట్టపర్తిలో ఉన్నప్పుడు ఒకసారి వెంకటగిరి రాజకుటుంబానికి చెందిన కొంతమంది యువరాజుల ద్వారా బాబా చేసే ఒక వింతైన తమాషా విషయం గురించి నాకు తెలిసింది. ఎప్పుడైనా సరదాగా కులాసాగా అందరిలో ఉన్నప్పుడు స్వామి ఒక్కొక్కసారి అక్కడ ఎవరైనా రత్నాలు పొదిగిన ఉంగరం పెట్టుకున్న భక్తులు ఉంటే వారికేసి చూపిస్తూ, ఓహ్ సిగ్గు సిగ్గు, ఏ ప్రతిఫలం లేకుండా ఇలా రాళ్లు మోస్తూ తిరుగుతావెందుకు? ఇలాంటి పనికిమాలిన పని ఎన్నాళ్ల నుండి చేస్తున్నారు? ఆ ఉంగరాన్ని ఇలా ఇవ్వండి అంటూ ఎగతాళి చేసేసరికి ఆ ఉంగరం పెట్టుకున్న వ్యక్తి వెంటనే వేలు నుండి ఉంగరం తీసేసి స్వామి చేతిలో పెట్టగానే స్వామి ఆ ఉంగరాన్ని ఒకసారి నోటితో ఊదేసరికల్లా ఆ ఉంగరంలోని రాళ్లు మాయమై అందమైన స్వామి ఎనామిల్ చిత్రం ఉన్న ఉంగరంగా తయారైపోతుందట. అలా స్వామి దివ్యశ్వాసతో అద్భుతంగా మార్పు చెందిన ఒక ఉంగరాన్ని వాళ్లు నాకు చూపించారు. ఆ విషయం విన్న దగ్గర నుండి నాక్కూడా ఆ వింతైన అద్భుత దృశ్యాన్ని కళ్లారా చూడాలని, స్వామి అలా శ్వాసతో అద్భుతంగా రూపాంతరం చెందిన ఉంగరాన్ని పెట్టుకోవాలి అనే ఒక కోరిక బాగా పెరిగిపోయింది. ఒక పెద్ద సైజు కెంపు పొదిగిన ఒక బంగారు ఉంగరాన్ని వెంటనే చేయించుకున్నాను. మిగతా వారి ఉంగరాల్లో కంటే పెద్దగా బరువుగా ఉన్న రాయిని మోస్తున్న నా వేలి ఉంగరాన్ని చూసి తప్పక స్వామి దయతలుస్తారని, నా ఉంగరంలో కూడా తన చిత్రం కొంచెం పెద్దది వచ్చేలా చేస్తారనే ఆశతో ఉన్నాను. ఆ రాయి తళుకు బాబా దృష్టిలో తప్పక పడి తీరుతుందని, ఆయన దాన్ని తప్పక గమనిస్తారని భావించాను. అలా ఆశతో ఎదురుచూస్తూనే రెండేళ్లు గడిచిపోయాయి. నా కోరిక తీర్చకుండా బాబా నన్ను అలాగే బాధపడనిచ్చారు. ఈ ఉంగరం వెనుక ఇంత పెద్ద కథ ఉందన్నమాట. సరే, స్వామి కోరికల గదిలోకి రమ్మనగానే ఆ రోజు ఉదయం ఎప్పట్లాగే చేతులు ఛాతీపై వచ్చేలా ముడుచుకుని ఉంగరం బాబా దృష్టిలో పడేటట్లుగా బాబా ఎదురుగా నిలబడ్డాను. బాబా ఉంగరం ఇమ్మన్నట్లుగా తన చేతిని చాపారు. అబ్బా, ఎంత అదృష్టం, నా కోరిక తీరబోతోంది అన్న సంతోషంతో పట్టులాంటి మృదువైన స్వామి చేతిలో ఉంగరాన్ని ఉంచాను. ఆనందం ఉద్వేగంతో నా వేళ్లు ఉనికాయి. ఓహో, అయితే పెద్ద బాబాబొమ్మ ఉన్న ఉంగరం పెట్టుకుని పెద్ద భక్తుల్లా చాటుకుంటూ తిరగాలని నీకు కోరికగా ఉందన్నమాట. అప్పుడందరూ అసూయతో నిన్ను చూస్తూ ఉంటే నీ కీర్తి బాగా పెరుగుతుందనుకుంటున్నావా? ఎవ్వరూ కూడా నా చిత్రాన్ని ఉంగరాల్లోనూ మెడల్లోనూ లాకెట్లలోనూ గోడలపైన మందిరాల్లో ప్రదర్శన చెయ్యవద్దు. ప్రదర్శనలు వద్దు, నన్ను మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి, అదే నా నివాసం అంటూ ఉంగరాన్ని ఒక్కసారి ఉఫ్ మని ఊదగాని ఆ ఉంగరం బంగారం కెంపు అంతా మటుమాయం. బయటకు తన్నుకు వస్తున్న నిట్టూర్పును వెక్కిళ్లను బలవంతంగా ఆపుకుని లోపలికి దిగమింగుకున్నాను. తరువాత పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా నేనిచ్చిన ఉపన్యాసాన్ని స్వామి మెచ్చుకున్నారు. అమ్మా పిల్లల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. నా చేతిలో విభూది పొట్లాలు ఉంచి ఇంక బయటకు వెళ్లొచ్చు అన్నట్లుగా కోరికల గది తలుపు తెరిచారు. రెండడుగులు నేను గది నుండి బయటకు నడిచానో లేదో బాబా వెనక నుండి పిలిచారు. వెర్రివాడా, నీ ఉంగరం నీకు తిరిగి కావాలా అంటూ ఎంతో కరుణతో జాలితో నవ్వుతూ మధురమైన చిరునవ్వుతో ముఖమంతా కాంతితో వెలిగిపోతూ ఉండగా తన అరచేతిని ఒక్కసారి గుండ్రంగా తిప్పగానే నాకు చిన్న మంట వంటి వెలుగు కనిపించింది. అది నవరత్నాలు పొదగబడిన ఒక ఉంగరం. నవగ్రహాలకు శాంతి కూర్చే అనుగ్రహాన్ని కలిగించే 9 రకాల రత్నాలు 3 ఒక భాగంగా పొదగబడి ఉన్నాయి. ఆ ఉంగరం నా వేలికి తొడగ్గానే సరిగ్గా సరిపోయింది. ఇంక నువ్వు నేను నిన్ను నావాడిగా గుర్తించేదాకా నన్ను నీవాడిగా ప్రదర్శించుకుంటూ చెప్పుకుంటూ తిరగవు. నవగ్రహాలు శాంతిని చెంది దుష్ఫలితాలను కలగజేయకుండా ఉండటం కోసం అందరూ పెట్టుకునే నవరత్నపు ఉంగరమిది. క్రమంగా నువ్వు నా అనుగ్రహం నవగ్రహాల ప్రభావాన్ని అధిగమించగలదని తెలుసుకోగలవు. అంతవరకు
నువ్వు ఈ ఉంగరాన్నే పెట్టుకో అన్నారు బాబా. రెండోసారి నేను ఆ గది నుండి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉబ్బి తబ్బిబ్బవుతూ బయటకు వచ్చి ఆ సంఘటన అందరికీ చెప్పాను. నేను దావణగేరెలో ఉన్నన్నాళ్లు కూడా బాబా నాతోనే ఉండి అన్ని విధాలా నన్ను కాపాడుతూ వచ్చారు. నన్ను ఉద్యోగంలో నుండి తీసెయ్యాలని ప్రత్యర్థులు చేసిన ప్రయత్నమంతా వమ్ము చేశారు. నేనంటే గిట్టనివాళ్లని, నాకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నేవాళ్లని సుదూర ప్రాంతాలకు బదిలీ చేయబడేలా చేశారు. నా పట్ల విశ్వాసంతో ఉన్నవారిని రక్షించి కాపాడారు. కాలేజీకి సెలవులిచ్చినప్పుడు నేను బెంగళూరులో ఉంటూ ఉత్తర ప్రత్యుత్తరాలు అక్కడ నుండే జరుపుతూ ఉండేవాడిని. ఒకసారి దావణగేరే ఆఫీసు నుండి విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్పుల నిమిత్తం నా సంతకం చేసిన చెక్కును తిరిగి పంపించడం కోసం దాంతోపాటు స్టాంపులు అంటించిన ఆఫీస్ కవర్ కూడా పంపించారు. ఆ కవర్ను జేబులో పెట్టుకుని పట్టణంలోని షాపింగ్ సెంటర్కు బస్సులో వెళ్లాను. అప్పుడు బాగా వర్షం కురుస్తూ ఉంది. నాలుగైదు దుకాణాల్లో నాకు కావలసిన కొన్ని వస్తువులు కొనుక్కుని కవరు పోస్టు చేయడం కోసం తపాలా ఆఫీస్కు వచ్చాను. తీరా జేబులో చెయ్యి పెడితే జేబు ఖాళీ. అందులో చెక్కు లేదు, కవరు లేదు. నిస్సహాయ స్థితిలో నా తల వంగిపోయింది. పిచ్చివాడిలా మళ్ళా రోడ్ల వెంట పరిగెత్తాను. నేను వెళ్లిన దుకాణాలన్నీ తిరిగి వెతికాను. నేను ఎక్కిన బస్సుల్లో ఎక్కి మళ్లీ వెతికాను. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఆ రద్దీలో వానలో నా జేబులో చెక్కు ఉన్న కవరు ఎక్కడో పడిపోయింది. ఆ కవరు దొరికిన వ్యక్తి దాన్ని క్యాష్ చేసుకుంటాడేమోనని భయం వేసింది. చెక్కు క్యాష్ చేసుకోగలిగినా లేకపోయినా నా నిర్లక్ష్యానికి అశ్రద్ధకు నేను అపనిందల పాలు కావలసి వస్తుంది. చెక్కు నంబర్ కూడా నా దగ్గర లేదు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి బెంగళూరులో ఉన్నందుకు గొడవ, హెచ్చరికలు పై అధికారుల నుండి. వారికి క్షమాపణ చెప్పుకోవలసి వస్తుంది. అంతా గందరగోళం. పైవారి నుండి చీవాట్లు. ఒకవేళ ట్రెజరీకి ఫోన్ చేసి చెబుదామన్నా నా దగ్గర చెక్కు నంబర్ లేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చాలా ఆదుర్దా కంగారుతో ఆ రాత్రి రైల్లోనే బయలుదేరి దావణగేరే వెళ్లాను. 8 గంటలకల్లా కాలేజీకి వెళ్లి అకౌంటెంట్ని పిలిచి ట్రెజరీ ఆఫీసర్కు ఒక ఉత్తరం రాసి టైపు చేయించి పంపిద్దామనుకున్నాను. అకౌంటెంట్ వచ్చాక అతనికి నేను ఉత్తరం డిక్టేట్ చేయడం మొదలుపెట్టే లోపలే పోస్ట్మ్యాన్ వచ్చి టపాలు అక్కడ పెట్టి వెళ్లాడు. ఆ ఉత్తరాల కట్టలో నేను బెంగళూరులో పారేసుకున్న చెక్కు రిజిస్టర్ కవర్లో వచ్చింది. చెక్కు అందులో భద్రంగా ఉంది. దానిపై ఆ రోజు వానతో తడిసిన బూటు కాలిముద్రలు కూడా ఉన్నాయి, ఎవరో తొక్కేసిన దానికి నిదర్శనంగా. నిస్సందేహంగా ఆ కవరు నా జేబులో నుండి కింద పడిపోయింది. ఎవరో ఒక ధర్మాత్ముడు ఆ కవరు భద్రంగా పోస్టుబాక్సులో వెయ్యడం వల్ల పోస్టుమాస్టర్ దానిమీద తపాలా పెట్టెలో కనుగొనబడింది అని రాసి స్టాంపులు అంటించి అడ్రస్ రాయబడి ఉండటం వల్ల రిజిస్టర్డ్ పోస్టు చేసే బాధ్యత తానే తీసుకుని జాగ్రత్తగా దాన్ని పంపించాడు. నేను పారేసుకున్న నా కవరు కూడా నాతోపాటు ప్రయాణం చేసి నాతోపాటుగానే ఆఫీసుకు వచ్చేసింది. అయితే అక్కడి నా సహచరులకు నేను అంత హఠాత్తుగా ఆ ఊరు ఎందుకు వచ్చానో, ఆ కవరు కోసం ఎంత వ్యధపడ్డానో చెప్పలేదు. మైసూరు విశ్వవిద్యాలయం వారు సెప్టెంబర్ మాసంలో నిర్వహించే పరీక్షల్లో మా కాలేజీది ముఖ్య పాత్ర. ఇక్కడ కాలేజీలో పరీక్షల హడావుడి, మరొక వంక పుట్టపర్తిలో దసరా ఉత్సవాల సంరంభం. కాలేజీ ముఖ్య అధికారిగా నేను దగ్గర ఉండి పరీక్షలు నిర్వహించవలసి ఉంది. సీలు చేయబడి ఉన్న ప్రశ్నాపత్రాలను అభ్యర్థులకు జాగ్రత్తగా అందజేయడం, ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేయడం, జవాబు పత్రాలను పరీక్ష అధికారులకు పంపించటం, ఇదంతా ఎంతో బాధ్యతతో కూడుకున్న విషయం. ఒకవైపున భక్తుడుగా నవరాత్రుల్లో చివరి 3 రోజులైనా కుటుంబంతో కలిసి దసరా పండుగ స్వామి సన్నిధిలో గడపాలన్న ఆశ. అదృష్టవశాత్తు ఆ పండుగ చివరి 3 రోజులు మా కాలేజీకే కాక అన్ని కాలేజీలకు సెలవులు ఇవ్వబడ్డాయి. అందువల్ల మర్నాడు సాయంకాలం బెంగళూరు రైల్వే స్టేషన్కు వచ్చి దావణగేరే నుండి నేను రాగానే అందరం కలిసి అక్కడి నుండి పుట్టపర్తి వెళ్లవచ్చునని ఒక టెలిగ్రామ్ నా భార్యకు పంపించాను. మర్నాడు ఉదయం ఒక ఘోరమైన తప్పిదం జరిగే వరకు నా పథకం సజావుగానే సాగింది. పరీక్ష హాల్లో అంతా సిద్ధంగా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. నా ఎదురుగుండా సీలు వేయబడ్డ ప్రశ్నపత్రాల ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయి. నేను ఒక కట్ట తీసుకుని సీలు విప్పి
మొదటి హాల్లోని ఒక 25 మందికి వరుసగా పంచాను. హఠాత్తుగా పరీక్ష హాల్లో తీవ్రమైన కలకలం చెలరేగింది. నేనిచ్చిన ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్నలకు వారు పరీక్షకు సిద్ధమై వచ్చిన విషయానికి సంబంధమే లేదు. ఆ రోజు టైం టేబుల్ ప్రకారం వారికి గ్రేట్ బ్రిటన్ చరిత్ర గురించి పరీక్ష జరగవలసి ఉండగా నేను వాళ్లకు పంచిన ప్రశ్నాపత్రాలు భారతదేశ చరిత్ర గురించి ఉన్నాయి. వాళ్లదే కరెక్టు, నాదే తప్పు. గబగబా వాళ్ల చేతుల నుండి కాగితాలు తీసేసుకుని ఆఫీస్ గదిలోని బీరువా దగ్గరకు పరిగెత్తాను. సరైన పొట్లాలు తీసి వణుకుతున్న వేళ్లతో సీలు విప్పాను. అసలు ఆ రోజు జరగవలసిన పరీక్షా ప్రశ్నాపత్రాలు అందరికీ పంచి నా ఆఫీసు గదిలో విచారంగా కుర్చీలో కూర్చుని జరిగిన నష్టాన్ని తలుచుకుని కుంగిపోయాను. కుర్చీలో నుండి లేచి గది తలుపు మూసేసి బాబాపటం ఎదురుగా నిలబడి ఏడ్చేశాను. భగవంతుడా, ఎందుకు ఎందుకిలా జరిగింది? నా వల్ల ఎందుకింత పొరపాటు జరగనిచ్చావు? భారతదేశ చరిత్ర గురించి పరీక్ష ఇంకా 6 రోజులు ఉండగానే నేను పరీక్షా పేపర్లు ముందే ఇచ్చేశాను. ఇప్పుడు అసలు సమయానికి ఆ పరీక్ష యథాప్రకారం జరగాలంటే హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్లు అందరూ కలుసుకోవాలి. అందరూ కలిసి కొత్త ప్రశ్నాపత్రం తయారు చెయ్యాలి. దాన్ని అచ్చువేయించి ఆ ప్రశ్నాపత్రాలను 15 కేంద్రాలకు పంపించాలి. ఇదంతా 5 రోజుల్లో జరిగిపోవాలి. కుర్చీలో కూర్చుని జరిగిన నష్టాన్ని తలుచుకుని కుంగిపోయాను. కుర్చీలో నుండి లేచి గది తలుపు మూసేసి బాబాపటం ఎదురుగా నిలబడి ఏడ్చేశాను.

అంటే ఏమాత్రం సాధ్యమైన విషయం కాదు. నేనంటే ఇష్టపడని వాళ్లు, నేనంటే సానుభూతి లేనివాళ్లు అంతా ఇప్పుడు ఏకమై నన్ను అపహాస్యం పాలు చేస్తారు. మళ్లా సుమారు 15 రోజుల తరువాత పరీక్ష పెట్టాలి అంటే అభ్యర్థులను, అధికారులను అందర్నీ మళ్లీ పరీక్షా కేంద్రాలకు రమ్మనాలి. అంటే ఇదంతా పెద్ద దుమారం రేకెత్తిస్తుంది. పైగా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం, అందరికీ చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. భగవంతుడా, ఇప్పుడు ఏందారి నాకు అంటూ విలపిస్తూనే స్వామి చిత్రపటంకేసి చూస్తూ నా గోడు వెళ్లబోసుకున్నాను. నేన్ తరువాత వస్తానని, అమ్మావాళ్లను పుటపర్తి వెళ్లిపోమ్మని, నా కోసం చూడవద్దని తంతి ఇచ్చాను. ఆ రాత్రే రైల్లో బయలుదేరి 7 గంటలకు మైసూర్ చేరుకుని తిన్నగా రిజిస్ట్రార్ ఇంటికి వెళ్లాను. ఆయన నాకు చిరకాల మిత్రుడు. అతను నా విషయమంతా విని చాలా వరకు నా భయాన్ని పోగొట్టాడు. హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ లో ఇద్దరు అక్కడే ఉన్నారని, వారిని కలుసుకోవచ్చునని చెప్పాడు. ప్రభుత్వ ముద్రణ కార్యాలయానికి ఫోన్ చేస్తే వాళ్లు 2 గంటల్లోపు ప్రశ్నాపత్రం తయారు చేసి ఇస్తే రాత్రికల్లా అచ్చువేసి ఇస్తామని చెప్పారు. తపాలా శాఖ వారికి కూడా దసరా సెలవులు 2 రోజుల తరువాత అని కనుక్కున్నాడు. ఇవన్నీ వివరాలు తెలుసుకున్నాక అతను నన్ను మర్నాడు క్రాఫర్డ్ హాల్లో ముఖ్యమంత్రి హనుమంతయ్యచే ప్రారంభించబడే సమావేశం దగ్గరకు రమ్మని చెప్పాడు. నూతన విద్యా ప్రణాళిక, పాలకవర్గంలో జరపబోయే ఆశ్చర్యకరమైన మార్పుల గురించి చర్చించబోయే ఆ సమావేశంలో వైస్ ఛాన్సలర్ కూడా పాల్గొంటారు కాబట్టి 10:30 కల్లా వైస్ ఛాన్సలర్ ఇంటి వద్ద తన కోసం ఎదురుచూస్తూ ఉండమని చెప్పాడు. అంతేకాకుండా ఒక కాలేజీ ప్రధాన అధ్యాపకునిగా సభకు హాజరు కావచ్చునని, అలాగే వైస్ ఛాన్సలర్ను కూడా కలిసి సమస్యను చర్చించవచ్చునని సలహా ఇచ్చాడు. నేను కూడా వెళ్లి క్రాఫర్డ్ హాల్లో ఒక కుర్చీలో ఒక కొద్దిసేపటిలో నా మూర్ఖత్వం అందరి ముందు బయటపడిపోతుంది అనుకుంటూ జరగబోయేదాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చున్నాను. ఎంతో ఆసక్తితో, శ్రద్ధతో ఆ సభకు హాజరైనందుకు చాలామంది నన్ను అభినందించారు. కాని నన్ను అంత హఠాత్తుగా మైసూరు లాక్కువచ్చిన అసలు కారణం ఏమిటో, ఆసక్తి ఏమిటో వాళ్లకు తెలీదు. పలకరించిన వాళ్లకి జీవంలేని చిరునవ్వే సమాధానంగా మౌనంగా ఊరుకున్నాను. చాలా ఆర్భాటంగా, కోలాహలంగా సభ ఆరంభమయ్యింది. బ్యాండు వాయిద్యాల ఘోషతో, మేళతాళాలతో ముఖ్యమంత్రి గారు హాల్లోకి టీవీగా ప్రవేశించారు. ఆయన ఉపన్యసించడానికి నిలబడగానే హాలంతా చిక్కటి నిశ్శబ్దంతో నిండిపోయింది. వారు తమ ఉపన్యాసంలో ఆంగ్లంలో మొదలుపెట్టారు. ఆంగ్లంలో ఆయన తొలి పలుకులు వినగానే హాల్లో వెనకగా కూర్చున్న విద్యార్థులు తలుపులను తడుతూ పెద్దగా శబ్దం చేస్తూ కిటికీల్లోంచి పెద్దగా కన్నడ జిందాబాద్, అంగ్రేజీ ముర్దాబాద్ అని, కన్నడ మాతాకీ జై అని పెద్ద పెట్టును అరవడం మొదలుపెట్టేసరికి ఏమీ వినబడకుండా అంతా గందరగోళంగా తయారైంది. ముఖ్యమంత్రి గారు తిరిగి తన స్థానంలో ఆసీనులయ్యారు. అల్లరిని అణచడానికి పోలీసులు కుర్రాళ్లపై లాఠీచార్జీ చేయటం మొదలుపెట్టారు. హాల్లోపల ఉన్నవాళ్లపైనా, బయట ఉన్నవాళ్లపైనా కూడా అందరినీ బాగా కొట్టారు. ముఖ్యమంత్రి గారు తన పక్కనే ఉన్న వైస్ ఛాన్సలర్ కేసు తీక్షణంగా చూడటం, ఆయన తల అవమానంతో వాలిపోవడం గమనించాను. ముఖ్యమంత్రి గారు ఇంటికి క్షేమంగా చేరుకోవడం కోసం గుంపును చెదరగొట్టడానికి బాష్పవాయు ప్రయోగం కూడా చెయ్యబడింది. నేను మెల్లిగా ఆ బాష్పవాయు ప్రభావం నుండి తప్పించుకుని నక్కుతూ వెళ్లి గబగబా వైస్ ఛాన్సలర్ ఇంటి వరండాలోనే బైఠాయించాను. ఆయన రాగానే తప్పకుండా ఆయన దృష్టి నాపై పడే విధంగా, ఎందుకంటే మరి నేను ఆయన్ను కలుసుకోవడం తప్పనిసరి కదా, అవసరమైనప్పుడు సంభాషణ మధ్యలో కల్పించుకోవడానికి వీలుగా అప్పటికే రిజిస్ట్రార్ వచ్చి వైస్ ఛాన్సలర్ ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఈలోగా జరిగిన దుస్సంఘటన వల్ల చెదిరిపోయిన మనసుతో, బాష్పవాయు ప్రభావం చేత ఎర్రబడిన కళ్లతో మెల్లగా ఇంటికి చేరుకున్న వైస్ ఛాన్సలర్ గారు వరండాలోకి రాగానే నన్ను చూసి నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఏమిటి విశేషాలని అడిగారు. నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను అని చెప్పాను. కొంచెం వణుకుతున్న గొంతుతో, విద్యార్థుల మూలంగానా అని అడిగారు. కాదండి, ఇది నా స్వయంకృతాపరాధమే అన్నాను. దాంతో ఆయన తేలికపడి సంతోషంగా నాతో చేయి కలుపుతూ, చాలా సంతోషంగా ఉంది, ఇన్నేళ్లుగా మీరు దావణగేరే విద్యార్థి

శక్తులను ఎంతో చక్కని క్రమశిక్షణతో ప్రశాంతంగా ఉంచారు. ఇక్కడ విద్యార్థులను చూశారుగా, ఎంత అల్లరిపెట్టారో అన్నారు సిగారు వెలిగిస్తూ. జరిగిందంతా ఆయనకి వివరంగా చెప్పి ఇప్పుడు పరిస్థితి ఎలా అత్యవసరంగా చక్కదిద్దాలో చెప్పాను. మీరేమీ విచారించకండి కస్తూరి, ఎంతో బాగా క్రమపద్ధతిలో ఉండే పెద్ద పెద్ద సంస్థల్లోనే ఇటువంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మీ విద్యార్థులనందరినీ మీ అధికారంలో ఉంచుకుని క్రమశిక్షణలో ఉంచినన్నాళ్లు మీరు ఎటువంటి పొరపాటు చేసినా సరే నేనేమీ పట్టించుకోను, ఏం పర్వాలేదు అంటూ రిజిస్ట్రార్ని లోపలికి పిలిచారు. నేను ఒక గదిలోకి వెళ్లి కూర్చుని హిస్టరీ ఆఫ్ ఇండియా ప్రశ్నాపత్రాన్ని తయారు చేశాను. మరో గంటలో మిగిలిన ఇద్దరు సభ్యులు వచ్చి తమ ఆమోదముద్ర వేస్తూ ప్రశ్నాపత్రాన్ని ధృవపరుస్తూ సంతకాలు చేశారు. ప్రభుత్వ ముద్రణాలయానికి 12 గంటలకల్లా ప్రశ్నాపత్రాన్ని అచ్చువేయటం కోసం పంపించాం. నా దగ్గర హిస్టరీ ఆఫ్ ఇండియా చదువుకుని ప్రెస్లో ఉద్యోగం చేస్తున్న నా పాత విద్యార్థిని ఒక ఆమె స్వచ్ఛందంగా పూనుకుని ప్రశ్నాపత్రం ప్రూఫ్ని దిద్దిపెట్టింది. తపాలా శాఖ వారు ప్రశ్నాపత్రాలను పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేర్చగలమని హామీ ఇచ్చారు. వైస్ ఛాన్సలర్ గారు ప్రోత్సాహకరంగా నా భుజాన్ని చరుస్తూ, కానివ్వండి కస్తూరి గారు, ఇంక సంతోషంగా ఉండండి, ఊరికే దిగాలు పడి ఉల్లాసాన్ని మీ సహజ హాస్య ధోరణిని పోగొట్టుకోకండి, ఆకాశం ఏమీ కింద పడిపోలేదు, అంతా సవ్యంగా జరిగిపోయింది, విద్యార్థులు ప్రశాంతంగా ఉన్నారు, ఇంకా హాయిగా మీరు మీ పుట్టపర్తి వెళ్లిరండి అన్నారు. 3 గంటలకల్లా బయలుదేరి వెళ్లి బెంగుళూరు రైల్వే స్టేషన్ చేరుకున్నాను. అప్పటికే నా కోసం ఎదురుచూస్తున్న మా వాళ్లు నన్ను చూసి చాలా సంతోషించారు. వాళ్లకి నేను రావడం లేదని మళ్లీ ఇచ్చిన టెలిగ్రాము అందనేలేదట. చాలా అత్యవసరమైన విషయమని, త్వరగా చేరాలని అధికంగా పైకం చెల్లించి ఇచ్చిన తంతి వారికి చేరలేదు అంటే బాబా మా నిర్ణీత ప్రయాణాన్ని మార్చదలుచుకోలేదన్నమాట. దసరా ఉత్సవాలు పూర్తయి నేను పుట్టపర్తి వదిలి వెళ్లబోయే చివరి క్షణంలో బాబా నన్ను లోపలికి పిలిచారు. స్వామి, ఇంక నేను కాలేజీ ప్రిన్సిపాల్గా కొనసాగలేను, అది నాకు పెద్ద భారంగా అంటూ ఉండగాని నన్ను మధ్యలో ఆపి, స్వామి, నిజానికి ఇప్పుడసలు ఏమైందని నాకు అంతా తెలుసు. ఒక ప్యాకెట్టు బదులు మరో ప్యాకెట్టు తెరిచి ప్రశ్నాపత్రాలు పంచేశావు, నా పటం ముందు నిలబడి బాగా ఏడ్చావు, నాకు తెలుసును, అది కూడా ఆఫీసు గదిలో. సరే, పర్వాలేదు, నీ పై అధికారి నిన్ను ఆప్యాయంగా వెన్ను తట్టి పంపించారు కదా, నాకు తెలియదా? నువ్వు తప్పులు చెయ్యటం ఇదే మొదటిసారి కాదు కదా, నేనెప్పుడూ నీ వెన్నంటే ఉన్నాను, ధైర్యంగా ముందుకు సాగిపో, నిన్ను నేను అనుసరిస్తూ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాను అన్నారు స్వామి. బాబా అపారమైన కరుణా సముద్రంలో మునిగి ఉక్కిరి బిక్కిరవుతూ నిర్ఘాంతపడి తిరిగి వచ్చాను. తనను ప్రేమించేవారి తప్పులను ఆయన ఎంత ప్రేమతో, ఎంతో జాగరూకతతో సరిదిద్దుతారు. ఆయన ప్రేమించేవారినే కాదు, ఆయనను ప్రేమించేవాళ్లనే కూడా అదే ప్రేమతో కాపాడుతారు. గుండెపై చెయ్యి వేసుకుని నేను ఆయనను ప్రేమిస్తున్నాను అని అనగలనా? నేను ఆయనంటే భయపడతాను, ఆయన పట్ల ఆకర్షించబడతాను, ఆయన్ను గౌరవిస్తాను, ఆరాధిస్తాను. నాతోటి ఇతరులతోటి కూడా ఓదార్పుగా ఆయన మాట్లాడుతూ ఉంటే వినాలని కోరుకుంటాను, కాని ఆయన నన్ను ప్రేమించినంతగా నేను ఆయన్ని ప్రేమించగలుగుతున్నానో లేదో నేను చెప్పలేను. నాకు కుమార్తెగా ప్రసాదించబడిన పద్మ దావణగెరేలో మాకు గొప్ప స్ఫూర్తిని, ఉత్సాహాన్ని కలుగజేస్తూ ఉండేది. బాబా తొలి జీవితానికి సంబంధించిన ఎన్నో కథలను మాకు వినిపిస్తూ ఉండేది. ఆమె బాబాను గురువుగా ఎదగటం చూసింది. అద్భుతమైన, ఆశ్చర్యకరమైన దివ్యత్వాన్ని వెల్లడి చేసే అనేక సంఘటనలను ఆ కల్పతర పర్వతం మీద జరగటం ఆమె చూసింది. కృష్ణునిగా, వరలక్ష్మిగా, షిరిడీ బాబాగా స్వామి యొక్క ఎన్నో దివ్య దర్శనాలను ఆమె పొందింది. ఎండిన నేల వాననీటి కోసం తపించే విధంగా ఆమె బాబాను ప్రార్థిస్తూ కాలం గడుపుతోంది. ఆవిడకు వివాహం కాలేదు, కాని అప్పుడప్పుడు బాబా ఆమెని విధవరాలు అని ఏడిపిస్తూ ఉండేవారు. తరచుగా ఆవిడను బాబా అలా సంబోధించటం ఆమెకు చాలా బాధ కలిగిస్తూ ఉండేది, కాని ఆవిడ బాధని బాబా పట్టించుకునేవారు కాదు.
ఒకసారి ఆమె తరపున నేను బాబాను పద్మని అలా పిలవవద్దని అర్థించాను కూడా. కాని బాబా, అవును, ఆమె విధవరాలే, ఎందుకంటే ఆమె భర్త యమునలో మునిగిపోయాడు అన్నారు. ఆ అమ్మాయి దుఃఖం ఆపుకోలేక ఒకటే ఏడుపు. అసలు ఆమెకి పెళ్లి ఎప్పుడైందో, ఆ కుర్రాడు ఎవరో ఏమిటో, ఈ వివరాలన్నీ పద్మని తన తల్లిదండ్రుల్నే అడిగి తెలుసుకోమన్నారు. 17 సంవత్సరాల కిందట జరిగిన ఒక సంఘటనను వాళ్లంతా ఎప్పుడో మర్చిపోయారు, బాబా తప్ప. పద్మ తల్లిదండ్రులు ఆ సంఘటనను గురించి పద్మకి ఇలా చెప్పారు. చాలా చాలా కాలం కిందట నువ్వు 5 ఏళ్ల పసిపాపగా ఉన్నప్పుడు మనం చామరాజపేటలో ఉండేవాళ్లం. అక్కడ మన పొరుగింట్లో ఒక కృష్ణభక్తుడు ఉండేవాడు. అతను ఉడిపికి చెందినవాడు. అతను నగరంలో ఒక హోటలు పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేదు. అతను తన సమయాన్ని ధనాన్ని పూజకి వినియోగిస్తూ ఉండేవాడు. తను మధురలో కొనుక్కున్న ఒక కృష్ణుని పాలరాతి విగ్రహానికి రోజూ స్నానం చేయించి బట్టలు తొడిగి వెచ్చని పాలు పట్టి తీయటి వెన్నను పెట్టి నిద్రపుచ్చి అతని సమయాన్నంతా కృష్ణుని ఆరాధించడంలోనే గడిపేవాడు. ఒకరోజు అతను తన చిన్నికృష్ణునికి రుక్మిణినిచ్చి వివాహం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. పురోహితుడు ఒక చిన్న పిల్లని వధువుగా అలంకరించి తీసుకురమ్మని సలహా ఇచ్చాడు. అతని సలహా ప్రకారం పక్కనున్న 5 ఏళ్ల పద్మని వధువుగా అలంకరించి వివాహానికి సిద్ధం చేశారు. ఆమెకి కొత్త పట్టుబట్టలు ధరింపజేసి కృష్ణుని తరపున పూలదండలు వేశారు. బ్రాహ్మణులు వేదమంత్రాలు పఠిస్తూ ఉండగా ఆ పసిబాలిక మెడలో కృష్ణుని తరపున మాంగళ్యం కట్టబడింది. కొన్నేళ్లు గడిచాయి. పద్మ ఆ పండగని, ఆ పెళ్లిని అంతా మరిచిపోయింది. ఏవో ఇంటి ఖర్చుల కోసం మర్నాడే ఆమె మెడలోని బంగారు మంగళసూత్రం అమ్మివేయబడి ఖర్చయిపోయింది. ఆ పొరుగింటి కృష్ణభక్తునికి కూడా క్రమంగా వ్యాపారంలో నష్టం రావడంతో కృష్ణుని పట్ల భక్తి కూడా తగ్గిపోయింది. వ్యాపారాన్ని పట్టించుకోకుండా సమయాన్నంతా బ్రాహ్మణుల కోసం, పూజ కోసం, ఆ చెవిటి మోగవాడైన రాతిబొమ్మ కృష్ణుని కోసం ఖర్చు చేసినందుకు జనమంతా అతన్ని గేలి చేయసాగారు. త్వరలోనే అతనికి కృష్ణుని పట్ల ప్రేమ భక్తి నశించిపోయి చివరకు ఆ విగ్రహాన్ని చూడడం కూడా సహించలేని స్థితికి వచ్చాడు. ఆ విగ్రహాన్ని ఒక పట్టుబట్టలో చుట్టి రైల్లో మధురకు తీసుకువెళ్లి అర్ధరాత్రి చిక్కని చీకటిలో తనను అంత నిరుపేద స్థితికి తీసుకువచ్చిన కృష్ణ విగ్రహాన్ని పారుతున్న యమునా నదిలోకి విసిరేశాడు. ఆ దురదృష్టకరమైన సంఘటన భగవంతుని డైరీలో 5 ఏళ్ల చిన్నారి పద్మను విధవగా చేసింది. అందుకే బాబా ఆ అమ్మాయిని అలా ఏడిపించి ఎగతాళి చేస్తూ ఉండేవారు.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 13వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ కోటి సమితి హైదరాబాద్ ప్రేమపూర్వక సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో గత 20 సంవత్సరాలుగా ఓం శ్రీ సాయిరాం నామజప కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇంటి ఇంట ప్రతి నోట పలికిన స్వామినామం ఎందరికో ఆర్తిని తీర్చి శాంతిని ప్రసాదించినది, ఎన్నో అనుభవాలను కలిగిస్తూ ఉన్నది. ఓం శ్రీ సాయిరాం 20 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఆదివారం 15/6/2014 అబిడ్స్ లో గల జి పుల్లారెడ్డి భవనంలో 2వ అంతస్తులో గల సత్యసాయి స్టడీ సర్కిల్ ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నామజప కార్యక్రమాన్ని నిర్వహించింది. విశేషంగా స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సాయి ప్రభాకర్ తమ దివ్యానుభూతులను పంచుతూ స్వామి నేర్పిన భజనలు అనేక పద్యాలను చదువుతూ శ్రోతలందరికీ ఆహ్లాదాన్ని కలిగించారు. ఆ ఆనందాన్ని మనమందరం పంచుకుందామా? సాయిరాం.
1: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ గౌరవనీయులైన శాస్త్రి గారికి, వచ్చేసిన పెద్దలకి, భక్త బృందానికి, పిల్లలకి, సోదరులకి, సోదరీమణులకి సాయిరాం. సార్ చెప్పారు స్వామి గురించి మాట్లాడాలి అని. సంగీత విభావరి అన్నారు, కానీ సంగీతమేమి నాకు రాదండి. స్వామి దయతో కొంచెం పాటలు పాడే అవకాశం వచ్చింది మాకు. ఎట్లా చెప్పమంటారు స్వామి ప్రేమని? ఎంతో ప్రేమను కురిపించారు స్వామి. ఒక చిన్న పద్యంతో మొదలు పెడతాను. అది ఎప్పుడు స్వామి ముందు పాడేవాళ్ళం. స్వామికి పద్యాలన్నా పాటలన్నా చాలా ప్రాణం, చాలా ప్రేమ. ఆ పద్యాల్లో ఒకటి మాకు బాగా నేర్చుకున్నది ఒకటి కరుణశ్రీ గారిదన్నమాట. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసిన పద్యం. అది నాకు తెలియదు ఆయన పద్యాలు రాస్తారని. కానీ అనిల్ కుమార్ సార్ నాకు పుట్టపర్తిలో మా బుర్రకథ పాడేవాళ్ళకి పిలిచి, మీరు ఈ పద్యాలు నేర్చుకుంటారా, స్వామికి చాలా ఇష్టం ఇవి, ఈ పద్యాలు చాలా బాగుంటాయి ఆయన రాసినవి, స్వామి ముందు పాడితే స్వామి భలే యూనో చాలా ఆనందిస్తారు అని చెప్తే, మేము వెంటనే స్వామికి ఏది నచ్చితే అది చేయడం మాలో ఏమంటారు ఆ ఇంట్రెస్ట్ అనమాట. అంటే స్వామి దగ్గరికి వెళ్ళాలంటే స్వామికి ఏది ఇష్టమో అది చేయాలి. సో ఏది ఇష్టమో చేయాలంటే అది దానికి కృషి చేయాలి. కృషి చేయాలంటే దానిలో టైం పెట్టాలి. పూర్తిగా మీరు పూర్తిగా మనం దానికి హార్ట్ అండ్ సోల్ ఇవ్వాలన్నమాట. సో ఆ విధంగా మేము అక్కడ మసులుకులేవాళ్ళం. సో ఆయన పద్యం అంటే పాడతాను. ఆయత భక్తి మృక్కెదా మహామహిమోజ్వల సత్యధర్మ సంధాయికి లోకరక్షణ విధాయికి

సో ఈ పద్యంలో ఎంతో స్వామి ఆ పుట్టపర్తి కలశాంబుతి సాయి తల్లి గుండెలో హాయికి, అంటే స్వామి ఎట్లా మనం వర్ణించలేము ఆ స్వామి ప్రేమని, అటువంటి ప్రేమని మేము రుచి చూసాం. స్వామి ప్రేమ ఇంకా కురిపిస్తూనే ఉన్నారు, కురిపిస్తూనే ఉంటారు మనందరి మీద. స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులే. ఎంత ఎంత ఎంత అదృష్టం అండి మంది, స్వామిని చూసాము, స్వామి మాట్లాడడం చూసాము, స్వామి నడవడం చూసాము. ఎవరు చూడగలిగారు? రాముణ్ణి చూడగలిగారా? మనం ఎవరన్నా కృష్ణుని చూడగలిగారా? నడయాడే దేవుడు స్వామి. మా స్టోరీ చెప్పాలంటే ఎక్కడ బిగినింగ్ ఎండ్ ఎక్కడ పెట్టాలి నాకు తెలియట్లేదండి. కానీ కొన్ని కొన్ని విషయాలు ఏమేమి జరిగాయో మా జీవితంలో అవన్నీ ఇప్పుడు మీకు పూసగుచ్చి చెప్తాను. నాకు మా ఫ్యామిలీ బేసికల్లీ స్వామి డివోటీస్ అనమాట. చాలా ఏళ్ల నుంచి, ఆల్మోస్ట్ 3 డికేడ్స్, 30 ఏళ్ల నుంచి మా బామ్మ నుంచి వస్తుంది. ఇది 3rd generation అనమాట. మా ఇల్లు కూడా శివం దగ్గరే అనమాట. సో అప్పటి నుంచి స్వామి తత్వంలో అందులో జాయిన్ అవ్వడం, స్వామి భజనలు చేయడం, స్వామి మాటలు వినడం బాగా అలవాటు. సో స్వామి ఫోల్డ్లోకి మా వాళ్ళు వచ్చారు. సో దాని ద్వారా నేను కూడా వెళ్ళాను అనమాట. సో ఐఎమ్ గ్రేట్ఫుల్, నేను ఎంతో మా పేరెంట్స్కి రుణపడి ఉన్నాను ఓ రకంగా. స్వామి దగ్గరికి వెళ్ళామంటే స్వామి మా పేరెంట్స్ వల్లే. ప్రతి ఒక్కళ్ళకి ఆ పేరెంట్సే తీసుకెళ్తారు. పేరెంట్స్ ప్రథమ గురువులు. సో ప్రథమ గురువులు అండ్ స్వామి జగద్గురువు దగ్గర తీసుకెళ్లారు. సో వాళ్ళకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. మొట్టమొదటిసారి నేను ఫస్ట్ అనమాట స్వామి 87లో నేను పుట్టానమాట. సో ఆ ఇయర్లో ఏప్రిల్లో పుట్టాను. అప్పుడు అన్నప్రాసన చేయించాలని వచ్చిందనమాట ఇంట్లో. సో ఏం చేశారు, మా అమ్మ నన్ను పుట్టపర్తి తీసుకెళ్లారు. సో స్వామి అప్పుడు అమ్మకేం తెలియదు కూడా ఎట్లా వెళ్ళాలి అక్కడికి, అంటే ఎలా చేపించాలి. ఆ రోజుల్లో స్వామి బాగా అక్షరాభ్యాసాలు అన్నప్రాసాలు అవన్నీ చేస్తుండేవారు చాలా రెగ్యులర్గా, ఫ్రీక్వెంట్గా. సో ఆ విధంగానే అమ్మ కూడా వెళ్ళింది, చెప్పారు అంటే ఇంట్లో అక్కడ చేపిద్దామని. సో అమ్మ సరే అని పుట్టపర్తి వెళ్ళామన్నమాట. 87 అనుకుంటా అది ఆ టైంలో, అంటే మా అమ్మ చెప్పింది నాకు తెలియదు. అప్పుడు వెళ్ళినప్పుడు అంత ఇసుక స్వామి, అప్పుడు చెంగు చెంగున ఆ నడకే వేరు, హంగు వేరు స్వామిది. సో ఏం చేయాలో తెలియలేదు అక్కడికి వెళ్ళిందనమాట. సో అప్పుడు ఒక పెద్ద మనిషి, ఒక లేడీ అక్కడ ఉండింది, సేవాదల్ ఇన్ఛార్జ్ గారు. ఆవిడ మలయాళి అనమాట. అప్పుడు ఐ థింక్ ఇప్పుడు కూడా ఆవిడ ఉన్నారు, చాలా పెద్ద ఆవిడ. సో ఆ మలయాళి లేడీ అమ్మకి చెప్పింది, అమ్మ ఇప్పుడు స్వామి దగ్గరికి అదే అన్నప్రాసం చేపించాలంటే అవన్నీ పెట్టుకోవాలి, ఒక చిన్న కప్పు, మళ్ళీ అక్షింతలు, పరవాన్నం, మళ్ళీ ఒక కర్చీఫ్, అవన్నీ పెట్టుకుని రావాలమ్మా, కొంచెం చూసుకోండి అని చెప్పింది. సో వెంటనే ఆవిడే పరవాన్నం చేసి అమ్మకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ తర్వాత అమ్మని ఫ్రంట్ లైన్ లో కూర్చోబెట్టి, అమ్మ స్వామి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు, చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటారు, స్వామి స్వామి అని పిలవండి, అప్పుడు తిరిగి మన దగ్గరకు వస్తారు అని. అంటే అమ్మకి అప్పటికేం తెలియదు కూడా, అంత క్లోజ్ గా కూడా అంత ఇంటరాక్ట్ ఏం లేదనమాట. జస్ట్ అమ్మ, మా అమ్మ యాక్చువల్లీ బాల్వికా స్టూడెంట్ ఆ రోజుల్లో. మా అమ్మ వాళ్ళు గుంటూరు నుంచి అనమాట. సో మా అమ్మ టీచర్ అనిల్ కుమార్ సార్, కామరాజ్ అనిల్ కుమార్ సార్. సో అలా అమ్మ కూర్చుంది నన్ను ఒళ్ళో పెట్టుకుని. సో స్వామి అట్లా వెళ్ళిపోతున్నారు, ఏం చేయాలో తెలియలే. ఆవిడ చెప్పినట్టు స్వామి స్వామి అని పిలిచిందమ్మ. వెంటనే స్వామి ఇటువైపు వచ్చారనమాట. ఇటువైపు తిరిగి ఆ అమ్మ చేతిలో అది అక్షింతలు, పరవాన్నం ఉన్నాయన్నమాట. వెంటనే అక్షింతలు వేసి జస్ట్ ఇన్ అ స్ప్లిట్ సెకండ్, 2 seconds లో అంతా స్వామి పరవాన్నం పెట్టి లోపల కొంచెం తీసుకుని కర్చీఫ్ ఇమ్మన్నారు. కర్చీఫ్ తుడుచుకుని అమ్మ అప్పుడు పాద నమస్కారం తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా అన్నప్రాసన స్వామి చేతుల మీదుగా జరిగింది. అది అమ్మ వల్ల జరిగింది, లేకపోతే నేను వెళ్ళేవాడినే కాదు. సో అది మొట్టమొదట స్వామితో, అంటే ఫిజికల్ గా, స్వామికి అంతా తెలుసు కానీ ఫిజికల్ గా స్వామితో ఆ టచ్ అనమాట అప్పటి నుంచి 87. దాని తర్వాత నేను 1st class to 10th class నేను స్వామి స్కూల్లోనే చదువుకున్నాను, ఇక్కడ హైదరాబాద్ లో సత్యసాయి విద్యావిహార్, మీ అందరికి తెలిసే ఉంటుంది బాగంబర్పేటలో. సో అక్కడ 10 ఏళ్ళు చదువుకున్నప్పుడు కూడా, అంటే స్వామి అంటే అంత భక్తి, అంటే స్వామి దగ్గరే ఉండాలి అంత మాకు తెలియదు. జస్ట్ స్కూల్ యూనో నార్మల్ స్టూడెంట్ లాగా వెళ్ళొచ్చేవాళ్ళం, భజన చేసేవాళ్ళం.
కానీ ఆ నామస్మరణ అంత ఆ డీప్ డివోషన్ అప్పటికి మాకు తెలియదు. సో 10th దాకా స్కూల్లో చదువుకున్నాను అనమాట. 2002లో నా 10th అయింది. తర్వాత ఏం చేయాలి అంటే నాన్నప్పుడు చెప్పారు, నువ్వు ఎలాగన్నా నేను చదువుకోలేకపోయాను రా స్వామి దగ్గర, నేను స్వామి కాలేజ్ చదువుకోలేకపోయా, అది గొప్ప అదృష్టం అది స్వామి దగ్గర చదువుకోవడం, నువ్వు అక్కడికి పోయి చదువుకోవాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి అన్నారు. నేను సరే నాన్న వెళ్తా అన్నా. అప్లై చేసామన్నమాట. అప్లై చేస్తే 11th లో సీట్ వచ్చింది స్వామిదయతో. సో ఆ విధంగా స్వామి ఇంకొంచెం సన్నిధి కొంచెం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ 11th స్టాండర్డ్లో నా గ్రూప్ ఎంఏఈ మ్యాథ్స్ అకౌంట్స్ ఎకనామిక్స్. సో 11th 12th అక్కడే చేసుకునేవాళ్ళం. అప్పటికి స్వామికి భలే నడుస్తుండేవారు. ఎంత ప్రేమ స్వామికి పిల్లలంటే, ప్రతిరోజు 3 ఇంటికల్లా వచ్చేసేవారు స్వామి దర్శనానికి. మేము ఎట్లా అంటే కాలేజ్ అయిపోగానే అక్కడ ఫ్రంట్ లైన్ లో కూర్చోవడానికి పరిగెత్తుకుని వెళ్ళాళ్ళం, అక్కడ సీట్ పెట్టుకోవడం, ఆ స్వామి చూస్తే చాలు మమ్మల్ని, ఆ స్వామి లెటర్ తీసుకుంటే చాలు, అంటే ఆ విధంగా ఉండేది మాకు. అంటే ఆ స్వామి ఒక్క కరుణశ్రీ గారి పద్యం మళ్ళీ నాకు గుర్తుకొస్తుంది ఇక్కడ, స్వామిని ఒక్కమారు సంస్మరించిన చాలు, స్వామిని ఒక్కమారు సంస్మరించిన చాలు చాలు, పూర్వ పుణ్యలహరి పులకరించినట్లు, స్వామిని ఒక్కమారు సంస్మరించిన చాలు, పూర్వ పుణ్యలహరి పులకరించినట్లు, నవ వసంత లక్ష్మి నాట్యమాడిన ఎట్లు, నిత్యశాంతిదాయి సత్యసాయి. అంటే స్వామిని ఒక్కమారు తలుచుకుంటే చాలు, ఒక్కసారి స్వామి మన ముందు నిల్చుంటే చాలు, స్వామి ఒక్కసారి మనం పలకరిస్తే చాలు, ఇంకా మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆ విధంగా ఉండేదండి మాకు. అంటే స్వామి స్టూడెంట్స్కు ఆ బంధం వేరు. ఎట్లా అంటే ఆ బాండ్ వివరించలేము. ప్రతి ఒక్క విషయం స్వామి మాకు నేర్పించారు, ఎలా ఉండాలో చెప్పారు, ఎంతో ప్రేమించారు, ఆ ప్రేమను అందరికీ పంచమని చెప్పారు. సో అదే విధంగా ఈరోజు ఇక్కడ నుంచున్నామంటే అంతా స్వామి దయే. స్వామి స్వామి స్వామి దగ్గర ఉన్న కబుర్లు, స్వామి స్వామి చెప్పిన టీచింగ్స్ అవన్నీ షేర్ చేయాలని మాకు ఎంతో గొప్ప ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఏమైందంటే 11th 12th స్వామి దగ్గర చదువుకున్నాం పుట్టపర్తిలో. సో ఆ టైంలో అంటే కొంచెం పాడడం వచ్చానమాట అప్పటికే, అందుకని భజన చేస్తుండేవాళ్ళం. సో స్వామి దగ్గర పాడాలంటే ఏం చేయాలి, అది లోపల బాగా ఉత్సుకత అనమాట. స్వామి దగ్గర పాడాలి, స్వామి పాడుతుంటే మనల్ని చూడాలి, జనరల్గా బాగా ఉండేదన్నమాట అందరి పిల్లలకి. మెయిన్గా మ్యూజిక్ గ్రూప్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉండేది, ఎందుకంటే మ్యూజిక్ గ్రూప్ అంటే స్వామికి చాలా ఇష్టం. ప్రతిరోజు వాళ్ళు ముందు కూర్చునేవాళ్ళు, ప్రతిరోజు భజనలు జరిగేవి, ఆ భజనలు అప్పుడు స్వామి మాట్లాడుతుండేవాళ్ళు. సో ఎట్లా దగ్గరికి వెళ్ళాలి, ఆ క్లోజ్ ఆ కోర్లోకి ఎలా వెళ్ళాలి, అది చాలా కృషి చేసేవాళ్ళం స్వామి దగ్గర పాడాలి. సో రోజు ప్రాక్టీస్ చేస్తుండేవాళ్ళం. సో అలా జరుగుతుంటే ఒకరోజు 12th క్లాస్లో అనమాట, సార్ అనమాట అక్కడ మ్యూజిక్ ఇన్ఛార్జ్ డాక్టర్ శైలేష్ శ్రీవాస్తవ గారని, ఆయన ఫిజిక్స్ లెక్చరర్, గొప్ప ప్రొఫెసర్ కూడా. సో ఆయన మ్యూజిక్లో కూడా బాగా ఆరితేరిన వాళ్ళు, ఆయన ఇన్ఛార్జ్ అనమాట. సో ఆయన అడిగారనమాట, ప్రభాకర్ నువ్వు స్వామిని అడుగు ఒకసారి పాడతానని. ఎందుకంటే స్వామి దగ్గర పాడాలంటే ఆ రోజుల్లో అంటే ఈ రోజు కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి పర్మిషన్? నా శైలేష్ సార్ పర్మిషన్, ఆయన ఇన్ఛార్జ్ అనమాట. వెంటనే స్వామిని అడగలేను, స్వామి ఇట్లా పాడతా మేముందంటే కుదరదు, స్వామి అంటారు పర్మిషన్ తీసుకున్నావా అని. సో ఆ విధంగా ఉండేది డిసిప్లిన్ ఆ రోజు ఈ రోజు కూడా. సో సార్ చెప్పిన విధంగా ఓకే సార్, థ్యాంక్ యూ అండి, గొప్ప ఆనందం, ఇంకా హద్దులు లేవన్నమాట. స్వామిని అడగడం, ఈ స్వామి దగ్గర పాడడం అంటే మాటలు కాదు. సో ఏం చేశాను, 12th ఎండింగ్లో డిసెంబర్ ఆ టైంలో అనమాట. సో స్వామిని అడగాలంటే ప్రతి ఒక్కళ్ళు పువ్వు పట్టుకునో ఏదో కూర్చుంటారనమాట స్వామి పర్మిషన్ తీసుకోవడానికి, అంటే స్వామి దగ్గర భజనలు పాడాలంటే. సో నేను పువ్వు పట్టుకున్నాను, రోజ్ ఫ్లవర్, ఆ రోజు ఇంకా గుర్తు, ఫ్రంట్ లైన్లో కూర్చుని ఉన్నాను. సో స్వామి పిలిచారనమాట, స్వామి రోజ్ ఫ్లవర్ వెళ్ళడానికి ఇవ్వడానికి వెళ్ళాను. నేను ఏమి అడగాలో మర్చిపోయానండి, అంటే అంత మైండ్ బ్లాంక్ అయిపోయింది. స్వామి దగ్గర అంతే, ఆ స్వామి ఆ కళ్ళలో చూస్తున్న మనం చూడలేము, చాలా కష్టం అది. అంటే ఒక్కోసారి ఆ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మాకు అంత కొత్త, అంటే అంత క్లోజ్గా ఇప్పుడు చూడలేదు స్వామిని, అంటే 11th 12th చదువుకున్నా. సో ఏమైంది, మర్చిపోయాను, స్వామికి రోజు ఇచ్చేశాను, ఏం అడగాలో మర్చిపోయి వచ్చేసాను కూడా, స్వామి కూర్చోమన్నారు. ఆ విధంగా ఛాన్స్ పోయిందనమాట. సో వెంటనే తర్వాత ఏమైందంటే, మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ స్వామి అప్పుడు కారులో వచ్చేవారు.
అంటే అప్పటికి స్వామికి ఆ ప్రాబ్లం వచ్చింది, ఆ లెగ్ ఎవరితో తీసుకున్నారు స్వామి అంతా మాయా, స్వామి స్వామికి అంతా తెలుసు. స్వామి అప్పుడు కారులో వస్తున్నారు, అప్పుడు స్వామి ఇట్లా మీ ముందు స్వామి దగ్గర భజనలు పాడే అనుమతి ఇవ్వండి స్వామి అంటే మంచిది పాడు అన్నారు. ఇంకా ఆనందానికి హద్దులు లేవు. సో 12th జనవరిలో స్టార్ట్ చేశాం భజనలు పాడడం స్వామి ముందు. సో అక్కడితో ఆగలేదు అది, ఎలాగన్నా స్వామి ఇంకా దగ్గరికి వెళ్ళాలి, ఆ ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఆ యర్నింగ్ ఫర్ గాడ్ అంటారు, అంటే ఆ సన్నిధి దేవుడి సన్నిధికి దగ్గరికి వెళ్తూ ఉండాలి, అతని ప్రేమని ఎక్కువ పొందాలి. సో అదే విధంగా ఏం చేశాం, ఒక గొప్ప ఛాన్స్ వచ్చింది మళ్ళీ 12th హరికథ నేర్చుకున్నాం అనమాట. స్వామి సక్కుబాయి గారి హరికథ, అది బేసికలీ మన సుశీలమ్మ గారి పాటలనే నేర్చుకున్నాం, అవన్నీ కలిపి ఒక హరికథ చేసుకుని స్వామి దగ్గర పాడే అవకాశం వచ్చిందనమాట. ఒకసారి పాడాను, ఒక 20 అనమాట అది, జస్ట్ అంటే పార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్. స్వామి పిల్లలు వెళ్ళిపోయే ముందు, అంటే క్లాస్ అయిపోయాక 12th అయిపోయాక నెక్స్ట్కి వెళ్తే ఒక గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అని చేసేవాళ్ళం స్వామి దగ్గర. అన్ని పాటలు పాడి సో స్వామి ఆ రోజు అందరూ లెటర్లు ఇచ్చేవారు, స్వామికి పూలు ఇచ్చేవారు, స్వామి బ్లెస్ చేసేవారు. సో ఆ విధంగా 12th అయిపోయిందనమాట. సో 12th అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. నాకు పుట్టపర్తిలో ఉండాలనే నాకు ఇంట్రెస్ట్. 2 ఆప్షన్స్ ఉన్నాయి నాకు, బీఎస్సీ ఆర్ బీకామ్. బీఎస్సీ పుట్టపర్తిలో ఉంది, బీకామ్ మళ్ళీ బృందావన్కి వెళ్ళాలి. బృందావన్ అంటే చాలా దూరం అయిపోతాం మళ్ళీ స్వామికి అని చెప్పి నేను బీఎస్సీకి అప్లై చేశాను, బీఎస్సీ ఎంఈఎస్ మ్యాథ్స్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్. సో స్వామి దగ్గర సీట్ వచ్చింది, గ్రాడ్యుయేషన్ లో జాయిన్ అయ్యాను అనమాట. ఇంకా అప్పటి నుంచి టర్నింగ్ పాయింట్ అండి, స్వామి దగ్గరికి అంటే ఆ మోర్ ఛాన్సెస్ అవకాశాలు బాగా వచ్చేవి. సో ఫస్ట్ ఇయర్ లో మేము హరికథ మళ్ళీ ఇద్దరితో, నేను సాయి రఘురామ్ అని మీరు చూసే ఉంటారు ఫోటోలో, రాజకీయం చెప్పే అబ్బాయి పేరు సాయి రఘురామ్. ఆ అబ్బాయి వనస్థలపురం నుంచే, ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్న్ చేస్తున్నాడు, స్వామే చదివిస్తున్నారు అక్కడ బెంగళూరులో వైదేహి కాలేజ్. సో ఆ అబ్బాయి నేను కలిసి హరికథ, అదే సక్కుబాయి గారి హరికథ నేర్చుకున్నాం. అప్పుడు ఇద్దరం స్వామి ముందు స్వామి దగ్గరికి వెళ్ళామన్నమాట. ఆ రోజు ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది, స్వామి పుష్పాలు పూలు పెట్టుకుని కూర్చున్నాం, రోజ్ ఫ్లవర్స్. అది ఇంకా గుర్తు, August 14th, అంటే జస్ట్ ఇండిపెండెన్స్ డేకి ముందు రోజు. సో ఏమైంది, స్వామి వచ్చారు, స్వామి అడిగారు ఏమి పుష్పాలు పట్టుకున్నారు ఇక్కడ అన్నారు. స్వామి ఇట్లా హరికథ పాడతాం స్వామి, మేము నేర్చుకున్నాం సక్కుబాయి. అవునా, ఓకే అని స్వామి కూర్చున్నారు చైర్లో. అప్పుడు ఎస్వి గిరి గారు వైస్ ఛాన్సలర్ గా చేస్తున్నారు. సో ఆయన వెంటనే పిలిపించారు, పిలిపించి ఏంటి పిల్లలు ఏదో పాడతామంటున్నారు ఏమది అన్నారు. స్వామి హరికథ స్వామి నేర్చుకున్నారు పాడతారు. అప్పటికి చాలా ఒక 15-20 అనమాట మా లెక్చరర్స్ అందరూ చూడడం మానిటర్ చేసి ఓకే చేశారనమాట. అయితే ఆయన స్వామి గిరిగారితో చెప్తున్నారు, ఓకే వాళ్ళకి చెప్పు చాలా బాగా పాడాలని చెప్పు. మేము అక్కడే కూర్చున్నాం అనమాట, అక్కడే స్వామి జస్ట్ అక్కడ అప్పటికి గ్రిల్స్ పెట్టారు స్వామికి సపోర్ట్గా. సో అక్కడే కూర్చున్నాం, ఆయన వచ్చి మాకు స్వామి వాంట్స్ యూ టు సింగ్ వెల్, స్వామి వాంట్స్ యూ టు డూ వెల్ అని. స్వామి ఇక్కడే ఉన్నారనమాట, అంటే మీడియేటర్ లాగా. స్వామి ఓకే స్వామి చేస్తాము. సో అది హరికథ బాగా జరిగింది, స్వామి ఎంతో ప్రేమ. మధ్యలో హరికథలో పాటలు కూడా చాలా బాగుంటాయి, అవి అద్భుతమైన పాటలు. సుశీలమ్మ గారి సక్కుబాయి అందులో పాట

అలా ఒక 9 పాటలు ఉన్నాయన్నమాట ఆ హరికథ. అప్పుడు ఇద్దరం అనమాట నుంచున్నాం, జస్ట్ సల్వార్ కుర్తా వేసుకున్నాం, కాస్ట్యూమ్ ఏమీ లేదు. సో అప్పుడు ఏమైందంటే, అక్కడ సుధీర్ భాస్కర్ సార్ అని ఉండేవారు అప్పుడు ఆ రోజుల్లో, అంటే ఇప్పుడే ఉన్నారు. ఆయన మేనేజ్మెంట్ లో హిజ్ అ ప్రొఫెసర్, ఇప్పుడు డైరెక్టర్ గా చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ కి. సో ఆయన స్వామి పక్కనే కూర్చునేవారు, మేము బురక హరిక చేస్తున్నాం, అక్కడ అక్కడ ఉన్నాం, స్వామి ఇక్కడ ఉన్నారు. సో వెంటనే ఆయన పిలిచి మధ్యలో వాళ్ళని డాన్స్ చేయమని చెప్పు అన్నారు. మేము అంటే అప్పటికి డాన్స్ నేర్చుకోలేదు, జస్ట్ పాటలు పాడుతున్నాం అనమాట. సో మేము చేస్తున్నప్పుడు మధ్యలో ఆయన వచ్చి, స్వామి డాన్స్ చేయమంటున్నారా, ఏదో ఏదో ఒకటి స్టెప్ వేయండి, ఏదో ఒకటి గెంతండి అన్నారు. మాకు ఏం చేయాలో తెలియలే అనమాట. సో ఏదో మాకు వచ్చిన దాంతో ఏదో వీవర్ అంటే లెగ్స్ మూవ్ చేయడం మొదలుపెట్టాం. అది మళ్ళీ మళ్ళీ స్వామి ఆయన చెప్పారు, సరిగ్గా చేయమని చెప్పాలి, సరిగ్గా చేయట్లే మళ్ళీ చెప్పబోయన్నారు. మళ్ళీ ఆయన వచ్చారు, మళ్ళీ ఏదో చేయండి అన్నారు, డాన్స్ ఏదో అప్పటికి ఏదో మేనేజ్ చేసామన్నమాట. మళ్ళీ తర్వాత ఏమైందంటే, మా కథ మధ్యలో మాకు వెనకాల ఏం జరుగుతుందో తెలియదు, మేము ఆడియన్స్ ని ఫేస్ చేస్తున్నాం, స్వామి వెనకాల ఉన్నారు, అంటే ఇట్లా డయాగ్నల్ గా ఉన్నాం అనమాట. ఏం స్వామి ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారో మాకు తెలియలేదు. వెనకాల స్వామి ఏం వెంటనే ఏమైందంటే, కొంచెం చాలా యాక్టివిటీ అవుతోంది అక్కడ, అందరూ కదులుతున్నారు, అటు ఇటు వెళ్తున్నారు, ఏం అర్థం కావట్లా. ఏమైందంటే, స్వామి మధ్యలో దండలు తెప్పించమన్నారు ఇద్దరికి, పెద్ద పెద్ద దండలు అనమాట. వాళ్ళకి ఏ దండలో తెలియలేవు, అక్కడ స్వామి బాయ్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేశారంటే, భజన హాల్కి వెళ్ళి అక్కడేవో పైన వేస్తారు కదా దేవుళ్ళకి, ఆ దండలేవో తెచ్చారు. స్వామి అవి కాదు, ఇంకో దేవుడు అన్నారు. అలా చాలా 3-4 ఏవో తెచ్చారు, స్వామికి నచ్చలేదు. తర్వాత ఇంకో పెద్ద బంతిపూలతో ఒక దండ తెచ్చారు, మాకు తెలియదు అనమాట. తెచ్చి వాళ్ళు మా మడిలో వచ్చి వేశారు. అయ్యో స్వామి, మాకు అర్థం కాలే ఏమిటో ఇది. అప్పటికి బురక హరికథ అయిపోయింది. సో స్వామి వెంటనే దండలు వేశాక, ఆ ఇంకొన్ని పాడండి అన్నారు. పాటలు అయిపోయాయి, వెంటనే అప్పుడు మేము భజనలు మొదలుపెట్టాం.

అని కొన్ని మూడు భజనలు పాడామన్నమాట స్వామి వెంటనే. స్వామి చాలా ఆనందించారు. ఆనందించి వెంటనే ఇద్దరిని పిలిచి, అక్కడ మ్యూజిక్ వాళ్ళందరినీ పిలిచి, మాకు స్వామితో ఫస్ట్ ఫోటో అనమాట. స్వామి ఇట్లా చేతులు పట్టుకుని అప్పటికి స్వామి నుంచున్నారు. అంటే ఎంత ప్రేమ ఉంటే అప్పటికి స్వామికి చాలా కష్టమేదండి, మనకు తెలియదు. 2004 నుంచి 9 దాకా స్వామి ఎంత కష్టపడ్డారో నిజంగా అది చెప్పలేం మనం. ఒకసారి ఆలోచించండి, ఆ ఫ్రాక్చర్ అయ్యాక ఎవరన్నా అంతసేపు కూర్చోగలరా? ఒకసారి ఆలోచించి అంత ఏజ్ లో ఎంత పేషెన్స్ తో ఎంత ప్రేమ ఉంటే స్వామి అందరి కోసం వచ్చారు. ఎన్ని గంటలు, 3 గంటలు 4 గంటలు ఫారినర్లకి, వీళ్ళకి వాళ్ళకి ఎంత ప్రేమ ఇచ్చారు, ఎంత టైం ఇచ్చారు. మాకు అదే అనిపించింది అన్నమాట, ఎందుకు స్వామి ఇంత కష్టపడ్డారు. అట్లా అదే చైర్లో కూర్చుని ఎక్కడ ఇటు అటు తిరగడానికి కూడా రాదు. ఆ విధంగానే స్వామి 6 ఏళ్ళు ఇంకా ఎక్కువ 7 8 ఏళ్ళు. అదే మాకు చాలా బాధ చేసేది. కానీ స్వామిని హ్యాపీ చే అంటే స్వామి ఎట్లా ఉండేదంటే, స్వామి భజనలు పాటలు విని చాలా ఆనందించేవారు. సో అదే ఆయనకి ఆనందం. బ్లిస్ హీస్ హిస్ ఫుడ్. ఇవన్నీ ఆయన అబౌవ్ దట్, అంటే ఇవన్నీ చాలా తక్కువ అనమాట. ఆయన బాడీ కాదు కదా, స్వామి చెప్పారు నేను శరీరం కాదు, నేను ఆత్మని. సో స్వామికి ఎటువంటి పెయిన్ లేదు. కానీ ఆ శరీరానికి కొంచెం ఆ పెయిన్ ఉంటుందండి, అంటే ఎవరికన్నా ఉంటుంది. మానవుడిగా వచ్చారు స్వామి, సో చాలా పెయిన్ గా ఉండే. కానీ స్వామి ఏమి చూపించేవారు, వారు కూడా ఎప్పుడు నవ్వుతుండేవారు. అంటే మనం కూడా నేర్చుకోవాలి ఆ విధంగా, అంటే ఎటువంటి పెయిన్ లో కూడా మిగతా మన ముందు వాళ్ళని ఎప్పుడు మనం సంతోష పెట్టాలి, ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎప్పుడు ఆనందం పెట్టాలి. వాళ్ళు చేసే పనికి రికగ్నైజ్ చేస్తూ ఉండాలి, మీరు బాగా చేశారని చెప్పాలి. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, చాలా మంది చూస్తుంటాం వర్కర్లను మనం ఆఫీసుల్లో కానీ ఇక్కడ కానీ, స్వీపర్స్ వీళ్ళు ఉంటారు. ఒక సినిమాలో చూపించినట్టు వాడి దగ్గరికి వెళ్ళి, అబ్బా ఎంత బాగా నువ్వు చాలా బాగా చేసావయ్యా స్వీపింగ్, ఎంత చాలా బాగుందంటే ఎంతో ఆనందిస్తాడు. ఆ విధంగా స్వామి ప్రతి ఒక్కళ్ళని ఆ విధంగా రికగ్నైజ్ చేసి వాళ్ళకి గొప్ప ఇన్స్పిరేషన్ ఇచ్చారు. సో ఆ విధంగా మనం ఉండాలని నాకు అనిపించేది. సో డివియేట్ అవ్వకుండా స్టోరీ హరికథ చేసామన్నమాట స్వామి దగ్గర. గొప్ప అవకాశం అది, మాకు ఇంకా గుర్తు. August 14, 2004, జస్ట్ ఇండిపెండెన్స్ డేకి ముందు. సో స్వామి దండలతోనే ఆ ఫోటోలు తీపించుకుని, బా చేశారా, ఇట్లాంటి చేస్తుండండి మీరు అని చెప్పి అక్కడ మ్యూజిక్ వాళ్ళందరితో కూర్చుని ఆ విధంగా టర్నింగ్ పాయింట్ అనమాట. దాంతో స్వామి దగ్గరికి వెళ్ళడం, స్వామి ఆ క్లోజ్ అంటే స్వామి ఆ ప్రేమను ఇంకా ఎక్కువ పొందడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఇయర్ లో అట్లా అవుతుంటే హరికథ జరిగింది. తర్వాత బుర్రకథ అని ఒకటి, మాకు తెలియదు బుర్రకథ ఏంటో ఆ రోజుల్లో, జస్ట్ హరికథే నేర్చుకున్నాం. సో బుర్రకథ చేస్తే బాగుంటుంది అని ఎవరో మాకు సజెషన్ ఇచ్చారు. అది ఎవరు చెప్తారు, ఎవరు నేర్పిస్తారు మాకేం తెలియదు. ఫస్ట్ గ్రూప్ ఫామ్ అవ్వాలి, ఎవరెవరు పాడతారు బుర్రకథకి. మీరు తెలుసు 3 ముగ్గురు ఉంటారు, ఒకళ్ళు కథకుడు, రాజకీయం, హాస్యం, ముగ్గురు కథ చెప్తూ ఉంటారు. ఒక్క నిమిషం. సారీ అండి, చెవట్లాగా ఎక్కువ పట్టేస్తుంటాయి. ఈవెన్ బుర్రక చెప్పేటప్పుడు కూడా మా కాస్ట్యూమ్ వేస్తారు, ఆ కాస్ట్యూమ్ అంతా కారిపోతూ ఉంటుంది ఆ చెవట్ల వల్ల. మాకు అలాగే అలవాటు. స్వామి కూడా అదే అలవాటు, వీడికి ఏం చేయలేము అట్లనే కారుతూ ఉంటుందని స్వామి వదిలేసేవారు. సో బుర్రకథ టీం ఫామ్ అయింది బేసికల్లీ. ఎట్లా అంటే సెలెక్ట్ చేశారు, మన ముగ్గురు తెలుగు వాళ్ళు ఉండాలి పాడగలిగే వాళ్ళు, యూనో బాగా యూనో స్పీచ్ చక్కగా మాట్లాడాలి తెలుగులో. సో అట్లా ఆ విధంగా మా టీం స్టార్ట్ అయిందనమాట. సాయి రఘురామ్, అరవింద్ సాయి, నేను, ముగ్గురం హైదరాబాద్ వాళ్ళమే. అరవింద్ సాయి ఎల్బీ నగర్లో ఉంటాడు, సాయి రఘురామ్ వనస్థలిపురం, నేను ఇక్కడ నల్లకుంట శివం రోడ్. సో ముగ్గురం ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాం. ముగ్గురం ఏమైందంటే ఇంకా ఒక ఏదో కథ నేర్చుకోవాలి. సో ఎవరు నేర్పిస్తారు? సో అప్పుడు మా గురువు గారైన కృష్ణ భాస్కర్ సార్, ఎం కృష్ణ భాస్కర్, ఆయన ఇప్పుడు బిహెచ్ఎల్లో ఉంటారు. సో స్వామి దగ్గరికి వెళ్ళామంటే, స్వామి దగ్గర ప్రేమని పొందామంటే అంతా ఆయన వల్లే. సో మాకు స్వామి చెప్తుండేవారు, మీరెప్పుడు ఆయనకి కృతజ్ఞతగా ఉండండి రా, ఆయన చక్కగా చూసుకోండి అని చెప్తుండేవారు మాకు. నిజంగా ఎంతో వీ హ్యావ్ నో వర్డ్స్, మాకు మాటలు చెప్పే నాకేమ మాటలు రావట్లేదు అనమాట. స్వామి దగ్గరికి తీసుకెళ్లిన వారు ఆయన. ఈరోజు పొద్దున ఆయన కలిసి వచ్చాం అక్కడ బిహెచ్ఎల్కి వెళ్ళి. సో ఆయన వచ్చి నేర్పించేవారు స్వామి పిల్లలకి ఈ బుర్రకథలు ఇట్లాంటివన్నీ.
ఆయన హిస్టరీ చాలా ఉంది. ఆయన ఉయ్యాలోత్సవం ఆ రోజుల్లో 70s 80s లో స్వామి దగ్గర పూర్ణచంద్రలో చెప్తుండేవారు. ఆయన హాస్యం అనమాట ఆ రోజుల్లో. అబ్బో ఎన్ని ఎక్స్పీరియన్స్లు. స్వామి బిహెచ్ఏలో ఉద్యోగం ఇచ్చింది స్వామి. స్వామితో వెళ్లేవారు లాంచీల మీద. అక్కడ స్వామి అప్పుడు రాజమండ్రి ఎక్కుతిరుగుతుండే వెళ్తుండేవారు. అప్పుడు రాజమండ్రికి వెళ్ళేటప్పుడు స్టీమర్లో సార్ కూడా స్వామితో పాటు ఉండేవారు అనమాట. అండ్ స్వామి శివంకి వచ్చినప్పుడు కూడా సార్ ఉండేవారు. సో ఈ రోజు పొద్దునే చెప్తున్నా స్వామి గురి స్వామి విషయాలన్నమాట. సో స్వామి శివంకి వచ్చినప్పుడు 80 ఆ టైంలో అనమాట, స్వామికి ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి. ఎట్లా అంటే ఆ రోజుల్లో స్వామి వద్దు స్వామి అంత ఆవకాయ వద్దన్న స్వామి కొంచెం ఎక్కువ బాగా ఎర్రగా కలుపుకుని మరీ తినేవారు. స్వామికి చాలా ఇష్టం అనమాట. సో అప్పటికి ఏమైందంటే డాక్టర్లు చెప్పారు స్వామికి, స్వామి ఎక్కువ తినకూడదు, ఆవకాయ కొంచెం మీరు చూసుకోండి కష్టం అవుతుంది అని. అప్పుడు కృష్ణవాస్కర్ సార్ పక్కన ఉన్నారనమాట. సో ఎక్కువ వేయలేదు స్వామికి. స్వామి ఆయన పిలిచి అరే రారా ఇక్కడ రా కొంచెం వేయి నాకు. ఎక్కువ వేపించుకుని స్వామి తినడం, స్వామి ఇష్టపడడం, ఆ విధంగా ఉండేది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం. సో ఆయన వచ్చి పిల్లలకి, ఆయన జమానా అయిపోయాక మన స్వామి పిల్లలకి చెప్తుండేవారు అన్ని బుర్ర కథలు. స్వామి బుర్ర కథ, స్వామి మీద మళ్ళీ రామదాసు, చాలా స్టోరీలు ఉండేవి. సో ఆయన మాకు నేర్పించారు అద్భుతమైన కథలు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం అనమాట. అంటే ఆయన రాసిన పాటలు కూడా, ఆయన భావాలు ఎంత అద్భుతంగా ఉండేవి. ఫస్ట్ కథ మేము చెప్పింది స్వామి జీవిత చరిత్ర మీద, సాయి సంకల్పం సాయి సందేశం అని ఒక బుర్రకథ నేర్చుకున్నాం. సో అది స్వామి దగ్గర చెప్పడం జరిగిందనమాట. చాలా చాలా అనుభవాలు, అంటే ఒక్కొక్క బుర్రకథకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉండేది మాకు స్వామితో. సో ఫస్ట్ ఏం జమానా అయిపోయాక మన స్వామి పిల్లలకి చెప్తుండేవారు అన్ని బుర్రకథలు. బుర్రకథ స్వామి మీద మళ్ళీ రామదాసు, చాలా స్టోరీలు ఉండేవి. సో ఆయనకు నేర్పించారు అద్భుతమైన కథలు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం అనమాట. అంటే చిన్న పాటలు కూడా ఆయన

ఎయిత్ అనమాట, నవంబర్ 8 చెప్పాం స్వామి దగ్గర బుర్ర కదా. కానీ దానికన్నా ముందు 3 సార్లు వేషాలు వేసుకుని వెళ్ళాం ఆ పెద్ద ఫుల్ కాస్ట్యూమ్తో అనమాట. కానీ స్వామి అక్కడ పేషెన్స్ టెస్ట్ చేసేవారు మమ్మల్ని. ఆ సహనం ఎంత ఉందో, ఆ సహన శక్తి, సహనం లేనిది స్వామి దగ్గరికి వెళ్ళలేమండి, చాలా కష్టం. ఆ సహనం ఉండాలి, ఆ సహనంతో పాటు ఆ హ్యూమిలిటీ ఉండాలి, వినయం సహనం రెండు ఉండాలి. లేకపోతే చాలా అది డిస్టెన్స్ అట్లానే ఉంటుంది అని మేము అది నేర్చుకున్నాం. సో ఆ రెండు పెట్టుకుంటే నిజంగా స్వామి మిమ్మల్ని హృదయంలో పెట్టుకుంటారు, అదే మాకు అనిపిస్తుంది ఈరోజు కూడా. సో 3 సార్లు వెళ్ళినప్పుడు కూడా 3 సార్లు స్వామి ఏమి అడగలేదు, అట్లా కాస్ట్యూమ్ తను కూర్చునేవాళ్ళం, స్వామి భజనలు అయిపోయేవి, మేము వెళ్ళిపోయేవాళ్ళం. యూనో డిసప్పాయింటెడ్ అని కొంచెం బాధపడేవాళ్ళం, స్వామి ఏమవుతుందా ఇక్కడ, స్వామి ఇవ్వట్లేదు మనకి ఛాన్స్ అని. సో అట్లా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒకరోజు మళ్ళీ కూర్చున్నాం అనమాట, 4th డే నవంబర్ 8 కూర్చున్నాం. అప్పుడు స్వామి ఓకే బుర్రకథ పిల్లలున్నారా, ఓకే పెడదాము, రమ్మని చెప్పండి. సో ఫస్ట్ డే అనమాట స్వామి దగ్గర బుర్రకథ ముగ్గురం కలిసి చేయడం, అది ఒక గంట సే ఒక 45 మినిట్స్ కదా అది, స్వామి సందేశం సాయి సంకల్పం మీద, స్వామి ప్రాజెక్టులు అన్ని చెప్పుకుంటూ వచ్చాం ఆ కథలో. స్వామి కథ అయిపోయాక చాలా ఆనందించి, అంటే అది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ అది. స్వామి కథ అయిపోయింది, ముగ్గురికి 3 జతలు బట్టలు ఇచ్చారనమాట, పిచ్చి పేర్లు అడిగి ఏంట్రా మీ పేరు, ఓ ముగ్గురు హైదరాబాదేనా, ఓ అని చెప్పి ఫోటో దిగి మేము వెనకెళ్ళి కూర్చున్నాం. స్వామి ఫోటోలన్నీ అయిపోయాయి, వెనకెళ్ళి కూర్చున్నాం అనమాట. ఫుల్ కాస్ట్యూమ్ ఉంది. వెంటనే స్వామి ఇంకేమైనా పాట పాడండి అన్నారు. అప్పటికి అంటే నాకు కొంచెం మా అమ్మ నాన్న వల్ల కొంచెం కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పించారు వాళ్ళు నాకు ఇక్కడికి, అంటే పుట్టపర్తికి వెళ్ళకముందు. సో ఆ బేస్ తో నాకు కొంచెం ఏదో కీర్తనలు, స్వామి రామదాస్ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు పాడి నేర్చుకోవడం మొదలు పెట్టాను. సో అప్పుడు స్వామి వెంటనే ఏదో పాడు అన్నారు. సో అప్పుడే పక్కనే మైక్ ఉందన్నమాట. అప్పుడు నేను ఇంకా గుర్తు ఆ పాట హరి

అని ఓ పాట పాడాను అనమాట. స్వామి అట్లా నుంచునే అట్లా ఊగుతూ, ఇంకా నాకింకా ఆ సీన్స్ ఇంకా గుర్తున్నాయి. పక్కనే అనిల్ కుమార్ సార్, ఎంత గొప్ప అదృష్టం, నిజంగా స్వామి దయ చాలా ఛాన్స్లు ఇచ్చారు మాకు. ఈరోజు ఇక్కడ ఉన్న స్వామి ఇక్కడ ఉన్నారండి, స్వామి వింటున్నారు, అది నాకు గొప్ప నమ్మకం అనమాట. ఇంకా ఇంకా నాకు ఈరోజు చాలా మాకు స్పెషల్ డే. ఓ రకంగా జూన్15 అనమాట స్వామి మాకు ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు 2009. సో అదే రోజు మళ్ళీ స్వామి దగ్గర ఈ విషయాలను చెప్పుకోవడం అంతా స్వామి సంకల్పమే. ఈరోజు స్వామి అదే అనిపించింది, ఇందాక కూర్చుంటే సడన్ గా నాకు, అంటే ప్రతిరోజు ఏదో జరుగుతుండేవి. సో ఇక్కడ మళ్ళీ కోటిలో ఇక్కడ ఈ సమితిలో చెప్పడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. సో ఆ విధంగా బుర్రకథ అప్పుడే చేశాము, చేసి వెళ్ళిపోయాం అనమాట. స్వామి చెప్పారు బాగా కాస్ట్యూమ్ ఉందిరా, పోయి మార్చుకురండి పోండి అన్నారు. సో వెళ్ళిపోయాం అనమాట. అక్కడ కృష్ణుడి స్టాచ్యూ దగ్గరికి వెళ్తుంటే వెంటనే నితినాచార్య గారు ఉండేవారు స్వామి దగ్గర పక్కనే. ఆ రోజులో స్వామి వెనకాల నడుస్తుండేవారు, నితినాచార్య అని చెప్పేవారు. ఆయన వెంటనే, హే స్వామి ఇస్ కాలింగ్ యూ, కాలింగ్ ఆల్ ద బాయ్స్ గో ఇన్సైడ్ అన్నారు. ఎక్కడ ఇన్సైడ్ అంటే మేబీ లోపలేమనుకున్నాం, ఇన్సైడ్ అంటే ఇంటర్వ్యూ రూమ్ అనమాట. నాకు అప్పటిదా తెలియదు, అసలు ఎప్పుడు చూడలే కూడా ఇంటర్వ్యూ రూమ్ ఎలా ఉంటుందో. అయ్యి బాబు ఏమిటో చెప్తుంటారు, ఇంటర్వ్యూ రూమ్ అసలు ఈరోజు వెళ్తున్నాం. సో ఏమైంది, ఆ కవర్లు పట్టుకుని కూర్చున్నాం. ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి కూర్చుని ఉన్నారు, ఒక్కళ్లే ఉన్నారు స్వామి. అక్కడ స్వామి చూస్తే అబ్బా నిజంగా హీఈస్ ద వన్ దేర్.

He is the one, he is the God, he is a Sakshat Parabrahman there. Swami aa glow anamata atla kuchunnaru maaku em cheyalo teliyale maaku maaku maatlu kuda raavatledu. First time chustunnam aa interview chinna gadda anamata aa blue aa yellow lighting undi pakkane swami pakkane letters anni unnai akkada swami photo undi okati akkada oka clock kuda undi. స్వామి కూర్చున్నారు, ఓ రండి రండి రండి రండి అన్నారు. స్వామి వెళ్ళామన్నమాట. సో స్వామి చెప్పారు, చాలా బాగా చేశారు, చాలా బాగుంది, అంతా కథ బాగా చెప్పారు అని చెప్పి స్వామి బాయ్స్ ఉంటారు అక్కడ వెనకాల. స్వామి వాచ్లు ఆల్రెడీ స్వామి ఒళ్ళో ఉన్నాయన్నమాట, వాచ్లు పెట్టున్నారు. ఆ వాచ్ ముగ్గురికి తొడిగారనమాట. ముగ్గురికి తొడుగుతూ, ఏ ఇది డబుల్ లాక్ రా అన్నారు. డబుల్ లాక్ సిస్టమ్. స్వామి అందరికీ వాచ్లు తొడిగి బాగా చెప్పారు. ఇలాగే ప్రతి చోట చెప్పాలి మీరు, అన్ని చోట్లకి వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి స్వామి కథ స్వామి సందేశం చెప్పాలి అని మాకు గొప్ప ఇన్స్పిరేషన్ గొప్ప సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు చెప్పారు ఆ బుర్రకథలో. అప్పుడు మేము స్వామి ప్రాజెక్టులు అన్ని గురించి చెప్పాం, అనంతపూర్ వాటర్ ప్రాజెక్టు అన్ని గురించి చెప్పాను. అప్పుడు చూడమన్నారు, మీరు చెప్పారు వాటర్ ప్రాజెక్టు ఈవెన్ చెన్నైలో వస్తుంది సార్, 30 కోట్లు పెట్టి పెట్టించాము, అది ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది అని చెప్పి. స్వామి అక్కడ కూడా వాటర్ ఇస్తున్నాం, స్వామి అక్కడ వాటర్ ఇస్తున్నారు అని చెప్పి మేము ఆ ఉత్సుకతలో, స్వామి మేము అక్కడికి వెళ్తాం స్వామి అను, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళడం, మీరు ఇక్కడే ఉండండి రా అన్నారు. ఎంత ప్రేమ. అప్పుడు చాలా దగ్గర కూర్చున్నాం అనమాట. ఆ స్వామి దగ్గర కూడా ఆ సువాసన ఏటో ఆ ఎక్స్పీరియన్సే వేరండి. ఆ స్వామి జుట్టును చూస్తుంటే ఆ స్వామి కళ్ళలో ఆ గ్లో ఆ వర్చస్సు నిజంగా మాకు ఇంకా ఇంకా అవి ఇంకా మర్చిపోలేమన్నమాట. సో స్వామి అన్ని చెప్పి స్వామి పాదం తీసుకోండి పాద నమస్కారం అన్నారు. స్వామి గారు పాద నమస్కారం తీసుకున్నాం, తీసుకుని స్వామి వెళ్తాం, వెళ్ళండి వెళ్ళండి అన్నారు. సో ఆ విధంగా ఫస్ట్ టైం అనమాట స్వామి ఇంటర్వ్యూ ఇవ్వడం. సో ఇంటర్వ్యూ అయ్యాక ఇంకా స్వామి అదొక స్టెప్ అనమాట. సో నెక్స్ట్ ఏమైందంటే ఆ బుర్రక చేశాక నెక్స్ట్ ఏది నేర్చుకోవాలి అని మా కృష్ణ భాస్కర్ సారే మాకు నెక్స్ట్ షిరిడి బాబా కథ చేద్దాము, స్వామి కథ అయింది సో షిరిడి బాబా గారిది నేర్చుకోండిరా అని చెప్పి మేము ప్రతి ఒక్క బుర్ర కథ మేము నేర్చుకోవడానికి 3 నెలలు పట్టేదండి. ఎందుకంటే ఒక బుర్ర కథ నేర్చుకోవడం అంటే అది ఒక ఈజీ కాదు. ఎట్లా అంటే పాటలు నేర్చుకోవాలి, ఫస్ట్ కథ రాసుకోవాలి, ఆ పాటలన్నీ రాసుకోవాలి, వాటన్నిటినీ కంఠస్థం చేసుకుని ముగ్గురు కోఆర్డినేషన్ ఉండాలి, ఆ కోఆర్డినేషన్ అయ్యాక మ్యూజిక్తో కూర్చోవాలి, అది ఒక పెద్ద యజ్ఞం. ప్రతి ఒక్క బుర్ర కథ మాకు యజ్ఞం అంటే అలా భావించేవాళ్ళం. ఆ యజ్ఞం స్వామి ముందు చేయాలంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి, స్వామి మన్ననలు పొందాలంటే స్వామికి నచ్చాలంటే ఏ విధంగా చేయాలి, మేము యాక్చువల్లీ మేనేజ్మెంట్ ఏంటో ఆ విధంగా నేర్చుకున్నాం. టైం మేనేజ్మెంట్ ఏమిటో, మ్యాన్ మేనేజ్మెంట్ ఏంటో, పీపుల్ మేనేజ్మెంట్ ఏంటో, అంటే ఆ బుర్ర కథలో అన్ని మాకు స్వామి నేర్పించేశారు. మ్యాన్ మేనేజ్మెంట్ ఎలా అంటే కరెక్ట్ టైంలో అందరూ యూనో ఇన్స్ట్రుమెంటలిస్ట్ అందరు రావాలి, సో వాళ్లతో మనం కోఆర్డినేట్ చేయాలి, వాళ్ళ కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉండాలి. సో వాళ్ళకి మనకి కొంచెం డిఫరెన్స్ వస్తే సరిగ్గా ఉండకపోవచ్చు కదా, చాలా ఉన్నాయి. సో ఆ విధంగా బుర్ర కథ బికేమ్ ఎ మీన్స్ ఆఫ్ యునో టు లెర్న్ యునో మేనేజ్మెంట్ ఇన్ న్యూ స్టైల్. స్వామి ఆ విధంగా నేర్పించారు మాకు. సో నెక్స్ట్ మేము షిరిడి బాబా గారు బుర్ర కథ చెప్పాము. అది ఏంటంటే ఆ కథ పేరు దేవుడు చెప్పిన కథ అని పెట్టాం. దేవుడు చెప్పిన కథ ఏమిటంటే స్వామి అంటే స్వామి దేవుడు. ఇక్కడ స్వామి ఒక టైంలో 90s షిరిడి బాబా గారి చరిత్ర మొత్తం చెప్పారు డిస్కోర్సెస్ లో. సో అవన్నీ తీసుకుని కృష్ణ భాస్కర్ సార్ మా గురువు గారు ఒక చక్కటి బుర్ర కథ చేశారనమాట. సో అందులో స్వామి షిరిడి బాబా గారి మొత్తం కథ, దేవుడు గురించి చెప్పిన కథ కాబట్టి దేవుడు చెప్పిన కథ అని చెప్పి స్వామి దగ్గర చెప్పారు 2006. అందులో అద్భుతమైన పాటలు. ఇంకా నాకు ఇంకా గుర్తుంది ఒక పాట, అది ఇంకా ఎప్పుడు పాడుతుండే వాళ్ళం స్వామి దగ్గర, దోసిత గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా అని. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే స్వామి బృందావనం నుంచి వచ్చేటప్పుడు పుట్టపర్తి ప్రజలు పుట్టపర్తి పుర ప్రజలు ఏ విధంగా వేచి ఉన్నారో స్వామిని వెల్కమ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు దోసిట గులాబీ పూలతో ఏ విధంగా ఆహ్వానిస్తున్నారో పాట రాశారనమాట. ఎంతో అద్భుతమైన పాట అది, ఒకసారి పాడతాను ఇప్పుడు.

అని ఒక పాట అనమాట. ఎంత అద్భుతమైన పాట, ఒక్కటే ఒక్క ఆణిమత్యం ఆ పాట. ఆ బుర్రకథలో షిర్డీ సాయిబాబా గారు బుర్రకథలో స్వామి షిర్డీబాబా గారి జననం అంతా చెప్పుకుని దేవగిరి అమ్మ గంగా భవాడ్యుడు అక్కడి నుంచి వచ్చి సో స్వామి ఏ విధంగా లీలలు చేసేవారు ఆ హిందువులకి ముస్లింలకి ఉన్న ఆ రోజుల్లో ఆ యూనిటీని చెప్పుకొస్తూ అంతా చెప్పుకుంటూ వచ్చాం ఆ కథలో. అదొక 40 నిమిషాల కథ. కానీ ఆ కథ జరిగే ముందు ఒక గొప్ప అనుభవం మళ్ళీ మాకు. స్వామి దగ్గర ఉండాలంటే యూ హ్యావ్ టు బి రెడీ దెన్ అండ్ దే. అంటే ఇప్పుడు చెప్తారంటే చెప్తాం స్వామి అని చెప్పాలి, ఇప్పుడు ఈ పని చేస్తారా అంటే చేస్తాం స్వామి అని చెప్పాలి, వీఆర్ రెడీ స్వామి అని చెప్పాలి ఏ పనికైనా. అది స్వామికి చాలా ఇష్టం. సో ఆ రోజు ఏమైందంటే మేము అప్పటికి ఆ రోజు రెడీగా లేం కూడా, మేము బుర్రకథ నేర్చుకుని ఉన్నాం అంతే. ఆ రోజు ఏమైందంటే ఆ ఈవినింగ్ అనమాట 5 o'clock స్వామి వచ్చారు. ప్రతిసారి ఏమవుతుందంటే పిల్లలు కార్డ్ పట్టుకుంటారు, ఒక కార్డ్ చేసి స్వామి ఇట్లా బుర్రకథ చేస్తాం మీరు అనుమతిస్తే, ఆ విధంగా ఉండేది ఆ రోజు ప్రొసీజర్. సో ఏ ప్రోగ్రామ్ అయినా స్వామి పిల్లలు ఒక కార్డ్ చూపిస్తారు, స్వామి ఆ కార్డ్ చూసి మళ్ళీ ఆ కార్డ్ బాయ్స్ ఉండేవారు, అంటే ప్రతి ఒక్కళ్ళకి ఛాన్స్ అనమాట, అవకాశం అట్లా ఆ విధంగా ఉండే స్వామి దగ్గర. ఆ స్వామి కార్డ్ చూసి ఓ ఈ కార్డ్ ఎవరు చేశారు, చాలా బాగుంది, అబ్బో ఎంత బాగుంది డిజైన్, ఆ విధంగా స్వామి అడిగేవారు ఆ పిల్లలు ఎవరు. సో ఒక కార్డ్ ఎవరో చేసిచ్చారు మాకు, సో ఇట్లా బుర్రకథ ఉంది స్వామి అనుమతి, ఒక షిర్డీ బాబా గారి ఫోటో పెట్టి దేవుడు చెప్పిన కథ అని పెట్టుకుని కూర్చున్నాం ముగ్గురం. స్వామి వచ్చారు, స్వామి పిలిచారనమాట అక్కడ స్టేజ్ దగ్గర. స్వామి ఇట్లా బుర్రక చేయాలనుకుంటున్నాం స్వామి, మీరు అనుమతిస్తే ఎప్పుడన్నా చేస్తాం స్వామి. ఇప్పుడు చేస్తారా అన్నారు. స్వామి చేస్తాం స్వామి అనేసాం. మాకేం తెలియదు అంత, స్వామి అట్లా అడగడం మేము వెంటనే చెప్పడం అనమాట. చేస్తారా అంటే చేస్తాం స్వామి, అయితే వెళ్ళండి చేయండి అన్నారు. కాస్ట్యూమ్స్ లేవు, ఏమీ లేవు మా దగ్గర, అన్ని హాస్టల్లో ఉన్నాయి, అసలు ప్రిపేర్డే కాదు. అప్పుడు ఇన్స్ట్రుమెంట్లు ఎవరైతే వాయించాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా లేరు అక్కడ దగ్గరలో. సో వెంటనే ఏం చేశాను స్వామి, ఇట్లా కొంచెం టైం ఇవ్వండి స్వామి, హాస్టల్లో ఉన్నాయని మా దగ్గర ఏమంటే నేను ఎక్కడే కూర్చుని ఉంటా మీరు వెళ్ళరండి అన్నారు. స్వామికి ఎంత ప్రేమ, ఒక అరగంట వెయిట్ చేశారండి స్వామి. వెంటనే మేము పరిగెత్తుకుంటూ అక్కడ ఆటో ఎవడో ఉన్నాడు అక్కడ బయట పుట్టపర్తిలో అక్కడ బయట ప్రాంగణంలో, తొందరగా వెళ్ళాలన్నా మా కాస్ట్యూమ్స్ అన్ని ఉన్నాయి తొందరగా. వాడికి ఎంతో డబ్బులు అట్లా ఇచ్చేసాము, ఇవి ఎంత ఇచ్చామో కూడా తెలియదు మాకు, తొందరగా పని కావాలి మాకు. హాస్టల్కి వెళ్ళి అన్ని కాస్ట్యూమ్లు ఆ తంబూరా ఆ డ్రెస్సులు అన్నీ తెచ్చుకున్నాం, తెచ్చుకుని కూర్చునున్నాం. అప్పటికి వేదం జరుగుతోంది, ఇంకా స్వామి అక్కడ కూర్చుని ఉన్నారు. సో వెనకాల భజన మందిర్లోకి వెళ్ళామన్నమాట. అంతా తక్కటక్క ఒక 5 నిమిషాల్లో వెంటనే వేసేసుకున్నాం. వెంటనే పిల్లలు వచ్చారు మాకు హెల్ప్ చేశారు కాస్ట్యూమ్ వాళ్ళందరూ. నిజంగా స్వామి వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాం కాస్ట్యూమ్ వాళ్ళకి. ప్రతి కథకి వాళ్ళు జగన్నాథరావు గారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు తెలుస్తుంది ఆయనకి, గణేష్ అని రేడియో సాయిలో ఉంటారు, ప్రతి కథకి మాకు వేశాడు. నిజంగా వాళ్ళకి ఎంత స్వామి అంటే మమ్మల్ని చక్కగా మేకప్ వేసి స్వామి దగ్గర ప్రజెంట్ చేసేటట్టు ఉండేట్టు చేశారు వాళ్ళకి. మేమంతా థ్యాంక్ఫుల్ అనమాట ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ఫుల్ అండి. మేము స్వామి దగ్గరికి వెళ్ళామంటే వీళ్ళందరూ కారకులే. సో ఏమైంది వెంటనే వేసుకున్నాం. నేనేమైందంటే గజ్జలు పెట్టుకోవడం మర్చిపోయాను ఆ తొందరలో అనమాట, గజ్జలు వేసుకునేవాళ్ళం. సో అక్కడికి వెళ్ళాం మేము తంబూరాతో. సో స్వామి ఇట్లా రెడీగా ఉన్నాం స్వామి చేస్తాం, గజ్జలేవి స్వామికి తెలుసు అంతా, స్వామికి అంతా తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు స్వామి. ఈ రోజు అందరం ఇక్కడ ఉన్నాం స్వామికి తెలుసు, స్వామి ఇక్కడ కూర్చున్నారు వింటున్నారు అంతా అంత క్లియర్ అండి మనకి, అంతే ఇంక అందులో ఎటువంటి డౌట్ ఉండకూడదు మనకి, నిజంగా స్వామి దయ. సో స్వామి మర్చిపోయాను స్వామి అని వెంటనే పరిగెత్తికి వెళ్ళి అక్కడ గజ్జలు ఉన్నాయన్నమాట, వెంటనే అది కట్టుకుని వచ్చి స్వామి దగ్గర కథ చెప్పాం. కథ చెప్పాక పాటలని పాడాం, అందులో పాటలు కూడా ఇంకో పాట ఉంది

నిటిబుడగర ప్రాణము తగిలిపోవుగద ఏ క్షణము. ఎందుకురా వ్యర్థపు వీక్షణము, వదలకురా సాయీషు చరణము.

0: ఇటువంటి పాటలన్నీ అనమాట స్వామి తత్వం చెప్తూ, స్వామి షిరిడిబాబా గారి తత్వం చెప్తూ స్వామికి అది చెప్పామన్నమాట. సో స్వామి వెంటనే ప్రోగ్రామ్ వెంటనే చప్పట్లు కొట్టి స్వామి అందరినీ పిలిచారు. పిలిచి మాకు చాలా విషయాలు చెప్పారండి అప్పుడు, ఇంకా మాకు గుర్తు. సో స్వామి చెప్పారు, స్వామి ఇప్పుడు చెప్పారు చాలా బాగా చెప్పారు అని చెప్పి, స్వామి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. సో స్వామి చెప్పారు మీరు మంచి కంపెనీ పెట్టుకోవాలి, ఈ టైంలో చక్కగా ఉండాలి, ఇటు అటు వెళ్ళకూడదు, చంచలం అవుతుంది మనస్సు, జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే స్వామి చాలా చాలా మైన్యూట్ సటిల్ అన్నీ చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని చెప్పుకుంటూ వచ్చారు. స్వామి చెప్పారు బ్యాడ్ థాట్స్ వచ్చినప్పుడు, అంటే ఎట్లా అంటే స్వామి ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అంటే ఆ దుర్గంధం మీద సుగంధం పూయాలి అప్పుడు అంత మాయమైపోతుంది, అప్పుడు మీరంత బాగుంటారు. అంటే ఆ దుర్గంధం మీద సుగంధం ఎట్లా పూస్తారు, స్వామి జపం, స్వామి నామం, స్వామి కథలు, స్వామి స్వామి కంపెనీలో ఉండడం, అవన్నీ చేస్తుండండి అని చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు చాలా ఇంపార్టెంట్, అంటే స్వామి అంటే స్వామి ఎంత ప్రేమో ఈశ్వరమ్మ గారు అంటే అప్పుడు మాకు తెలిసి వచ్చింది. ఆ నెక్స్ట్ కథ టర్నింగ్ పాయింట్ అన్నమాట మాకు. స్వామి అన్నారు సరేరా బాగా బాగుంది అంతా, ఆ దేవగిరమ్మ గురించి చెప్పారు, ఒక మా అమ్మ గురించి చెప్పలేదే. స్వామి ఎంత ప్రేమ ఈశ్వరమ్మ గారంటే స్వామికి, మా అమ్మ గురించి చెప్పలేదే మీరు అంటే వెంటనే సార్ కృష్ణభాస్కర్ సార్ పక్కనే ఉన్నారనమాట, స్వామి నెక్స్ట్ కథ స్వామి గురించి, స్వామి ఈశ్వరమ్మ గారి గురించి చెప్తాను స్వామి, రాస్తాను స్వామి, మీరు నాకు ఆ పర్మిషన్, ఆ స్ట్రెంగ్త్ ఇవ్వాలి స్వామి అన్నారు. అంటే అది అనమాట మాకు స్వామి నుంచి వచ్చిన క్లూ ఇచ్చారు స్వామి. సో వెంటనే ఆయన ఈశ్వరమ్మ గారి కథ రాయడం జరిగిందనమాట. ఈశ్వరమ్మ గారి కథ కూడా అద్భుతమైన కథ. స్వామికి పంచప్రాణం ఈశ్వరమ్మ గారు అంటే, స్వామి ఈశ్వరమ్మ, ఈశ్వరమ్మ అంటే స్వామి కళ్ళు, కళ్ళు ఎప్పుడు చెమ్మగిలేవి, ఎంత ప్రేమ స్వామికి. ఇంకా నా గుర్తు అయ్యోయ్యో ఒక్కొక్క స్వామి చెప్తుండేవారు, ఈశ్వరమ్మ గారి గురించి ఎవరు ఎవరికి తెలియదురా, మీరందరూ చెప్పాలి కదా, ఆవిడ గురించి తెలుసుకోవాలి, ఆవిడ చాలా సున్నిత హృదయరాలు, ఎంతో ప్రేమ అందరి మీద, ఏమీ ఆశించలేదు స్వామి చెప్పుకుంటూ వచ్చారు. స్వామి ఈశ్వరమ్మ గారి మీద కథ నేర్చుకున్నాం. స్వామి దయతో శివంలో నెక్స్ట్ వీక్ ఈ వచ్చే ఆదివారం స్వామి దగ్గర ఈశ్వరమ్మ గారికి అది చెప్పే అవకాశం వచ్చింది మాకు. సో అప్పుడు చెప్దాం అనుకుంటున్నాం స్వామి దయతో. ఆ రోజు కూడా మాకు చాలా ప్రతి ఒక్క రోజు ఏదో స్వామితో అవుతుంటే, జూన్ 22 అయింది ఆ రోజు కూడా స్వామి ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు 2009 లో. అదే అన్ని అట్లా కోయిన్సైడ్ అవుతున్నాయి ఈ మధ్య మాకు. అంటే స్వామి ప్రేమ, అంటే స్వామి చెప్తున్నారు నాకు అన్ని తెలుసుని, అన్ని చూసుకుంటున్నా, మీ పని మీరు చెయ్యాలి అని చెప్తున్నారు మాకు. ఈశ్వరమ్మ గారి కథ కూడా, పాటలు ఎంతో, ఆవిడ జీవిత చరిత్రం కానీ చాలా అద్భుతమైన కథ. అందులో ఒక పద్యం ఉంటుంది, అంటే ఈశ్వరమ్మ గారికి స్వామికి ఉన్న బంధం ఎట్లాంటిదో, ఎవరికి ఉండలే అంత అంత ప్రేమ. అంటే స్వామిని అంత క్లోజ్ గా చూసుకున్న అమ్మ ఈవెన్ కృతలో ద్వాపరలో లేదు అని ఒక అద్భుతమైన పద్యం రాశారు స్వామి మా సార్ అన్నమాట. అది ఎట్లా ఉంటుందంటే ఆ పద్యం పాడతాను మీకు.
1: కృతలోన అదితి

0: అని ఆ పద్యం పాడాము స్వామి దగ్గర. ఆ పద్యం పాడుతున్నప్పుడు స్వామి ఎంత ఎమోషనల్ అయిపోయావు మా ఇంకా గుర్తు, చాలా ఎమోషనల్ అయిపోయేవారు స్వామి. సో అట్లాంటి పాటలు పద్యాలు ఐశ్వర్మ గారి కథలో ఎన్నో ఉన్నాయన్నమాట. సో ఇంకోటి కూడా స్వామికి చాలా ఇష్టమైన పద్యం, అందులో పాల బుగ్గల వాడని పాడేవాళ్ళం. అది కూడా చాలా స్వామికి చాలా ఇష్టం. ఎప్పుడు ఎప్పుడన్నా స్వామి ఏమైనా పాడండిరా పద్యం అంటే ఈ పాల బుగ్గల వాడు పాడేవాళ్ళం. స్వామికి చాలా ఇష్టం. ఇక్కడ ఉన్నారు స్వామి. సో మళ్ళీ ఈరోజు ఛాన్స్ వచ్చింది, పాడుతున్నారు. ఎట్లా అంటే ఈశ్వరమ్మ గారు ఎంతో ఆనందించేవారు స్వామిని చూస్తూ. అంటే తనయుడు ఇంత ప్రవృద్ధమానమై దినదిన ప్రవృద్ధి అందరికీ ఇట్లా చేస్తుంటే ఆవిడకి ఎంతో గొప్ప యూనో ప్రేమ వచ్చేదన్నమాట. అప్పుడు స్వామి పుట్టగానే ఒక పద్యం ఉందన్నమాట,
1: పాల బుగ్గలవాడు

స్వామి దగ్గర ఈ పద్యం పాడుతుంటే ఎంతో ఆనందించేవారు స్వామి, మురిసిపోయేవారు. ఇంకా మాకు ఆ రోజులు గుర్తున్నాయి. సో ఆ విధంగా ఈశ్వరమ్మ గారి కథ చెప్పామన్నమాట స్వామి దగ్గర. అట్లా మూడు కథలు నేర్చుకున్నాం. సో ఆ మూడు అయ్యాక అదొక స్టేజ్ అనమాట. మేము అప్పటికి బిఎస్సీ అయిపోయింది, నెక్స్ట్ ఎంఏ స్వామిని అడిగాం. నేను అడిగాను స్వామి నెక్స్ట్ ఏం చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థిని స్వామి వన్ టు వన్ యునీక్ రిలేషన్షిప్ అనమాట. ప్రతి ఒక్కళ్ళకి స్వామి చెప్పేవారు నెక్స్ట్ ఇది చేయరా, నెక్స్ట్ అది చేయరా, నీకు అది ముఖ్యం, అది మంచిది, ఇది మంచిది. ఎవరు చూసుకుంటారండి ఈ విధంగా? ఎంత ప్రేమ స్వామికి. 90% టైం స్వామి స్టూడెంట్స్ తో ఉండేవారు. ఆయనకి ఎన్నో పనులు ఉన్నా, ట్రస్ట్ ఇది అది, లోక కళ్యాణం, ఆయనకి మొత్తం వరల్డ్ అంతా ఫ్యామిలీ, అదంతా చూసుకుంటూ స్వామి పిల్లలకి ఎందుకంత టైం ఇచ్చారు అని అడిగితే, స్వామి వాళ్ళలో ఇన్వెస్ట్ చేశారు టైంని. ఎందుకంటే స్వామికి ఒక్కటే ఆశయం, వీళ్ళందరూ రేపు సొసైటీకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి మంచి మాటలు, మంచి మంచి సేవ, మంచి మంచి మంచి నడవడికతో ఉంటే మిగతా వాళ్ళు కూడా నేర్చుకుని ఆ విధంగా రోల్ మోడల్గా ఉండాలని. సో మాకు గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉంది మా చేతుల్లో. స్వామి ఆశయాలకు నిలబడాలి. ఏమి చేయలేకపోతున్నాం కానీ ఏదో విధంగా చెయ్యాలి. స్వామిని ఇప్పటికి మేము ఏమి చేయట్లేదు, ఎంతో చెయ్యాలి. ఎంతో ఇచ్చారు స్వామి మాకు. హౌ మచ్ ఈస్ గివెన్ దట్ మచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అంటే ఎంత ఇచ్చారో అంత కూడా యూనో స్వామి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్. సో మేము వీ హ్యావ్ టు గో అహెడ్, వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఇన్ ద సొసైటీ. సో ఆ విధంగా స్వామి మా ఎంఏ నేను వెళ్ళే స్వామి అడిగాను, స్వామి ఇట్లా బిఎస్సీ అయిపోయింది స్వామి, నెక్స్ట్ ఏం చేయాలి మీరు? నేను అప్పుడు స్వామి ఇట్లా ఎంఏ ఎంబీఏ అనుకుంటున్నా, కొంచెం సందిగ్ధావస్థలో ఉన్నా స్వామి, నేను మీరు చెప్పాలి ఏం చేయాలో. స్వామి అడిగారనమాట, ఓకే ఎంత వచ్చింది నీ గ్రేడ్ బిఎస్సీలో అన్నారు. స్వామి ఏ గ్రేడ్ వచ్చింది స్వామి అన్నా. ఓ ఏ గ్రేడ్ ఆ సరే, అయితే ఎంఎస్సీ చేయన్నారు. అంటే ఎంఎస్సీ అంటే ఎంఏ ఎకనామిక్స్ అనమాట. ఓకే స్వామి అని ఎంఏ ఎకనామిక్స్ చేయమంటున్నారని అది చదువుకోవడం మొదలుపెట్టాను. అది పుట్టపర్తిలోనే ఉంది ఎంఏ ఎకనామిక్స్. ఆ ఎంఏ ఎకనామిక్స్ కూడా చేశాం, 2 ఏళ్ళు గడిచింది. అప్పుడు అంత ఇంట్రాక్షన్ లేదనమాట, కానీ ఒకసారి ఒక బుర్రక చేసాం 2 ఏళ్లలో. అది అయిపోయాక దానికన్నా ముందు అది ఒక పక్కన పెడితే ఇంకో విషయం ఉంది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, స్వామి సమ్మర్ టైంలో కొడైకెనాల్ వెళ్తుండేవారు. ఆ కొడైకెనాల్ వెళ్ళడం అంటే అమ్మో అందరికీ సాధ్యం కాదు. స్వామి సంకల్పం, స్వామి ఒక్కొక్కరిని ఏరి కోరి పిక్ చేసేవారు, హ్యాండ్ పిక్డ్ అనమాట. ఆ స్వామితో కొడైకెనాల్ వెళ్ళాలంటే ఆ స్వామితో ఆ ఫ్లైట్లో ఆ క్రూలో ఉండాలంటే ఆ ఎంతో ఎన్నో జన్మలు ఏదో చేసుకుని ఉండాలేమో నాకు తెలీదు. అందరికీ వచ్చేది కాదు. సో ఏమైందంటే ఒకసారి నేను చెప్తా అంటే, స్వామితో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉండేవి పిల్లలకి, అయ్యో స్వామి తీసుకెళ్లేదే, అయ్యో మిస్ అయిపోయామే ట్రిప్. కానీ స్వామి చాలా నేర్పించేవారు కూడా ఆ విధంగా. అంటే స్వామి మీద ఇంకా భక్తి పెంచేవారు. స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా ఏం చేస్తే స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు? అంటే స్వామి ఇష్టపడాలంటే మనం ఏమేం చేయాలంటూ పిల్లలు ఎన్నో ఆలోచించి ఏదో వాళ్ళ సాధనలు చేస్తుండేవారు. నాకు ఫస్ట్ ఇయర్లో ఏమైందంటే, అప్పటికి బుర్రక చేశాం. సో నన్ను ఏమన్నారంటే, సార్ అన్నారు, నువ్వు ప్రభాకర్ నువ్వు ఉండిపోయేసారి నీకు ఛాన్స్ వస్తే రావచ్చు కొడైకెనాల్కి అని. నాకు కొడైకెనాల్ అంత గురించి తెలీదు, అంత నాకు అంత ఐడియా కూడా లేదు. అంటే ఏం జరుగుతుంది, స్వామి వెళ్తారు, స్వామితో పాటు ఎవరో వెళ్తారు, పెద్దవాళ్ళందరూ, మనకేం. సో నేను నాకు తెలియదు అనమాట. సో నేను, సార్ నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్, మా పేరెంట్స్ ఉన్నారు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చేసాను. ఆ ఏడాది స్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లారు కొడైకెనాల్. ప్రతి ఒక్కళ్ళని తీసుకెళ్లారు, ఒక 20 డేస్ ట్రిప్ అనమాట. తర్వాత నాకు తెలిసి వచ్చింది, అయ్యో అది ఎంత గొప్ప అవకాశం కోల్పోయాం మనం. ఎంతో బాధ అనమాట. ఇంకా 3-4 ఏళ్ళు తర్వాత స్వామి వెళ్ళారు, మేము ఎక్కడో ఉండేవాళ్ళం, స్వామి అందులో ఉండేవాళ్ళం కాదు. సో చాలా అయ్యో ఆ లోపల అనమాట. ఎప్పుడో ఒకసారి స్వామితో వెళ్ళాలి కొడైకెనాల్. ఇంకా నాకు ఇంకా ఈ రోజు కూడా నా దగ్గర లెటర్ ఉందనమాట, స్వామి రాశాను. ఆ లెటర్ ఇవ్వలేదు స్వామికి. స్వామి ఇట్లా 2009లో రాశానమాట, స్వామి ఇట్లా మేము ముగ్గురం ఉన్నాం స్వామి, బుర్రకథ వాళ్ళం, మీతో ఎట్లాగైనా మీరు దయకరిస్తే కొడైకెనాల్ తీసుకెళ్లాలి స్వామి మీరు, అక్కడ మేము బుర్రక చెప్తాం అని లెటర్ రాసుకుని ఉంచుకున్న. స్వామికి ఇవ్వలేదు. అట్లా ఉంది ఆ లెటర్. ఏమైందంటే 2009లో మా ఎంఏ ఎకనామిక్స్ అయిపోయింది. మా నా అరవింద్ సాయి కూడా ఎంఏ ఎకనామిక్స్ చదివాడు.
నా పక్క అబ్బాయి రఘురా ఎంఎస్సీ బయోసైన్స్ చేశాడనమాట. అప్పుడు ఏమైందంటే, ఏప్రిల్ అనమాట మేము ఇంకా అక్కడే ఉన్నాము, పీజీ అయిపోయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ముగ్గురిది. సో నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, ఎంబీఏ చేయాలో లేకపోతే పిహెచ్డీనో. స్వామి అంత ఇంట్రాక్షన్ అంత క్లోజ్ గా కూడా లేదు మాకు, జస్ట్ భజనలు పాడుతున్నాం. అప్పుడు ఏమైందంటే, ఇంకా గుర్తు నాకు, ఏప్రిల్ 15th నా బర్త్డే. సడన్ గా ఆ రోజు హాస్టల్లో ఉన్నాం అందరూ, చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారు. కానీ అప్పుడు టాక్ ఉండింది స్వామి కొడైకెనాల్కి వెళ్ళొచ్చు, సో రెడీగా ఉండండి సింగర్, ఎందుకంటే కొడైకెనాల్ ట్రిప్కి స్వామి ఎక్కువ సింగర్లని స్పీకర్లని తీసుకెళ్తుండేవాళ్ళు, డాన్సర్లు స్పీకర్లు మ్యూజిక్ గ్రూప్ పాట పాడేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు డిసిప్లిన్ బాయ్ స్వామి ఏరుకోరు తీసుకునేవాళ్ళు. అప్పుడు మాకు సడన్ గా ఏప్రిల్ 15th రోజు రాత్రి కాల్ వచ్చింది ఎవరి నుంచి, అప్పుడు రిజిస్ట్రార్ గారు లక్ష్మీ నరసింహం గారు ఉండేవారు. లక్ష్మీ నరసింహం గారు వెంటనే మాకు కాల్ చేసి, మీ ముగ్గురు బుర్రకథ పిల్లలు రెడీగా ఉండండి, స్వామి తీసుకెళ్తున్నారు మిమ్మల్ని, అంత రెడీ కాస్ట్యూమ్ పెట్టుకోండి, అక్కడ మీరు చేయాల్సి వస్తున్నాయో బుర్రకథ అని. ఇంకా మాకు ఆనందానికి హద్దులు లేవండి. ఇంకా నాకు తెలియదు ఇంకా ఎట్లా అంటే, ఆ రోజు ముగ్గురం అసలు ఇంకా మాతో మేము ఎక్కడో 11th heaven లో ఉన్నాం. స్వామితో కొడైకెనాల్ ట్రిప్ అండి మాటల, అది ఎట్లా అంటే, స్వామి చెప్తూ అంటుండేవారు, పుట్టపర్తి హెడ్ క్వార్టర్స్ అయితే స్వామికి అది ప్లే గ్రౌండ్ అంటుండేవారు కొడైకెనాల్. అక్కడ ఎంత ఫ్రీగా ఉండేవారో స్వామి, ఇక్కడ స్వామి ఇక్కడ కూర్చుంటే మీ చుట్టూతా కూర్చునేవారు పిల్లలు, ఎంతో క్లోజ్ గా మాట్లాడుతుండేవాళ్ళు స్వామి, ఎన్నో విషయాలు చెప్తుండేవాళ్ళు. సో మేమన్నీ చూస్తామేమో అని అట్లా, మాకు ఇంకా తెలియదు బస్సు ఎక్కేదాకా కూడా తెలియదు ఎవరికి వెళ్తారో వాళ్ళు, అట్లా ఉండేది స్వామి దగ్గర. ఎనీథింగ్ ఇస్ అన్సర్టెన్, ఏది జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. స్వామి చెప్తుండేవారు లవ్ మై అన్సర్టెనిటీ అండేవారు. సో మేము అప్పుడు ప్రార్థించే, అప్పుడు చాలా ప్రార్థించాం స్వామి ఎలాగైనా తీసుకెళ్లారు, లిస్ట్ లో ఉన్నాం అట్లీస్ట్, సో దానికి మనం భద్రపరచుకోవాలని చెప్పి. ఏప్రిల్ 15th మాకు వార్త వచ్చింది, 23rd స్వామితో కొడైకెనాల్ వెళ్లే గొప్ప అవకాశం. ఆ కొడైకెనాల్ పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మాకంటే, స్వామిని అంత క్లోజ్ గా చూడడం, స్వామి స్వామి దేవుడు, దేవుడికి పైన ఇంకా ఎన్నో చూపించారు స్వామి. అయ్యో ఎంత క్లోజ్ గా ఉండేవారు, ఒక్కోసారి మాయలో పడిపోయేవాళ్ళం మేము, అంటే స్వామి అంత క్లోజ్ గా మాట్లాడుతూ పిల్లలతో, నువ్వేం తిన్నావా అయ్యా ఈరోజు పచ్చళ్ళు తక్కువైంది పుప్పు, వాళ్ళకి పెట్టారా దోశలు, ఆ విధంగా ఉండేది స్వామి. ఎన్నో విషయాలు చెప్పేవారు ఆయన, చిన్ననాటి మెమరీస్ అనమాట. సో 23rd కొడైకెనాల్ వెళ్ళాం స్వామి, మేమంతా స్వామి ఒక ఫ్లైట్ లో వెళ్లారు, చిన్న ఫ్లైట్ అది, చార్టర్డ్ ప్లేన్, ఇంకో బాయ్స్ అందరినీ ఇంకొక కింగ్ ఫిషర్ ప్లేన్ లో పంపించారు. సో 20 స్వామి కన్నా ముందు మేము వచ్చేసి అక్కడ ఉన్నాం అనమాట, అది కొడైకెనాల్ సాయి శృతి అంటారు. సాయి శృతి ఈరోజు కూడా అక్కడ భజన జరుగుతుంటాయి, అదే వైబ్రేషన్ ఉంది అక్కడ, అద్భుతమైన ప్లేస్, ఆ సీనరీ, ఆ ఎదురుకుండా ఆ లేక్, ఆ పొద్దు పొద్దునే స్వామి అంతా వాకింగ్కి వెళ్లేవాళ్ళం వివేక్ చుట్టూ 6 o'clock లేచి, ఇంకా గుర్తున్నాయి ఆ రోజులు. సో కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు వెంటనే కూర్చున్నావు స్వామి, ఇట్లా కూర్చున్నారు, మేమంతా మాట్లాడుతున్నాం, అప్పుడు వెంటనే మా ముగ్గురిని చూశారు స్వామి. ఓ బుర్రకథ పిల్లలు వచ్చారే అన్నారు. ఏం చెప్తారు ఇక్కడ స్వామి, మీరేం చెప్తే అది స్వామి అంటే, ఏ ఇక్కడ చెప్తారా, ఇక్కడ ఎవరికి అర్థం కాదు, బెంగళూరు బృందావనంలో చెప్పండి, అక్కడ రష్యన్స్ జర్మన్స్ మలయాళీస్ అందరూ ఉంటారు అక్కడ, వాళ్ళకి అర్థమవుతుంది అన్నారు. మాకు అర్థం కాదు ఏమిటో స్వామి విషయం అక్కడ, అయినా రెడీగా ఉన్నాం, కాస్ట్యూమ్లన్నీ రెడీగా ఉన్నాయి. సో ఏమైందంటే, నెక్స్ట్ డే అనమాట స్వామి చెప్పారు, ఈరోజు కథ చెప్పండి అన్నారు. ఈరోజు కథ చెప్పండి అంటే స్వామి ఏ కథ అంటే, స్వామి చెప్పారు ఈరోజు ఇది చెప్పండి, ఈ నెక్స్ట్ ఇది చెప్పండి, ఆ విధంగా 3 కథలు చెప్పాం స్వామి 3 రోజులు. ఒకటి ఓ రోజు స్వామి కథ, ఒకరోజు షిర్డీ బాబా గారి కథ, ఓ రోజు ఈశ్వరమ్మ గారి కథ, 3 కథలు చక్కగా జరిగాయి అనమాట. సో స్వామి ఆ రోజుల్లో ఎంత క్లోజ్ గా ఉండేవారంటే, స్వామితో పాటు భోజనం చేసేవాళ్ళం, అద్భుతమైన రోజులు అవి. స్వామి అక్కడ వచ్చి కూర్చునేవారు, స్వామి ఏమీ తినేవారు కాదండి, ఎంత తక్కువ తినేవారో ఇంకా మాకు గుర్తు. ఆ ప్లేట్ ఉండేది, ఆ ప్లేట్లో కొంచెం అన్నం పెట్టుకుని అసలు ఏమీ తినేవారు కాదు. కొన్ని ఫ్రూట్స్ ఉండేవి, ఆ ఫ్రూట్లేవో ఆ ఫోర్క్ తో తీసుకునే తినేసి వెంటనే ఆయనకల్లా జస్ట్ ఆ ప్రేమ పంచడమే ఆయన ఆయన జీవిత కాలంలో ఒక్కటి కూడా ఆయన కోసం ఏమీ తీసుకోలేదండి. అంతా వాళ్ళ ఆయన
పిల్లలకి, ఆయన భక్తులకి, ఆయన నమ్మిన వాళ్ళకి. వెంటనే తినేసి మా చుట్టూ వచ్చేసేవారు, ఆ ప్రేయర్ చెప్పండి అని చెప్పేవారు. మేమందరం కలిసి బ్రహ్మార్పణ అని చెప్పేవాళ్ళం స్వామి ముందు. బ్రహ్మార్పణం చెప్పాక ఓకే తినండి అందరూ అనేవారు. సో అందరు చుట్టూ వచ్చి వాడికి వేయండి కొంచెం పప్పు, వాడి ఒకటి వెనకాల వీపు తట్టేవారు, ఒకటి కొట్టేవారు ఇట్లా, ఇంకా వాడికి ఇంకొక వేయండి, ఇంకొక వాడికి చూడండి, సర్వింగ్ మిగతా పిల్లలు సర్వ్ చేస్తుండేవారు. ఆ విధంగా స్వామితో భోజనం చేసే అవకాశం దొరికింది మాకు కొడైకెనాల్లో. స్వామి ఇంకా చాలా సెషన్స్ అవుతుండేవి, చాలా దగ్గర కూర్చుని స్వామి మాట్లాడుతుండేవాళ్ళు. ఆయన చిన్ననాటి విషయాలు ఎన్నో చెప్పుకునేవారు స్వామి. స్వామి చెప్పారు ఒక టైంలో, నాకు ఆ రోజు లైసెన్స్ ఇవ్వలేదు వాళ్ళు, చాలా కష్టమయ్యేది. నేను ఒక మారిస్ మైనర్ అని ఒక కారు ఉండేది, అది కొట్టుకుని పోయేవాడు అన్నారు స్వామి. కొట్టుకుని పోవడం అంటే అంతంత స్పీడ్గా నడిపించేవాడిని ఆ రోజుల్లో. నాకు అప్పుడు లైసెన్స్ దొరికింది. మళ్ళీ స్వామి చెప్పారు అప్పుడు ఇంకా గుర్తు, పక్కన రామకృష్ణ అని కూర్చునేవాడు ఒక పెద్ద మనిషి, ఆయన చాలా భయపడేవాడు స్వామి డ్రైవింగ్ చూసి. ఒకసారి దండం పెట్టుకునేవాడు స్వామి, ఒకసారి జాగ్రత్తగా తీసుకెళ్ళండి స్వామి మీరని. స్వామి ఆ స్పీడ్ ఆ రోజుల్లో ఎగురుతూ పోయేదనేవారు స్వామి, మారిస్ మయార్ కార్. స్వామి చెప్పారు చెన్నైకి పోవాలంటే స్వామి ఓ 2 గంటల్లో పోవడం అంతే, అంత స్పీడ్గా వెళ్ళేది కార్ అని చెప్పుకుంటూ ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చేవారు. ఆయన చిన్ననాటి స్నేహితులు, ఆయన చేసి ఎవరెవరిని ఆయన కలిశారు. ఒకసారి చెప్పారు స్వామి, అందరు మ్యూజిషియన్స్ వచ్చారు ఇక్కడ పుట్టపర్తికి, ఘంటసాల, సుశీల, వీళ్ళు వాళ్ళు. స్వామి ఒకసారి పట్టమ్మాళ్ళ గురించి కూడా చెప్పారు. పట్టమ్మాళ్ళ అని ఆవిడ కర్ణాటిక్ సింగర్, ఆమె పోయే ముందు కూడా స్వామిని తలుచుకుంటూ స్వామి బాధపడుతున్నారు చాలా ఇమోషనల్గా. సాయి సుబ్రహ్మణ్య అంటూ పోయింది ఆమె. ఈవెన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి చెప్పారు, ఆవిడకి స్వామి మీద ఎంతో ప్రేమరా మీకు తెలియదు, ఆవిడ పోయే టైంలో ఎవరు కూడా లేదు ఆవిడ దగ్గర, చాలా కష్టపడింది, భర్త కూడా అంత చూసుకోలేదు, నేను అప్పుడు పోయి ఏదో కొంచెం ఇచ్చి వచ్చాను అని చెప్తూ చాలా. సుబ్బలక్ష్మి గారు అంటే స్వామికి అత్యంత ప్రేమ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. అప్పుడు అనుకున్నారు, అప్పుడు భోజనాలకి అప్పుడు విఐపీలు అదే వాళ్ళు ఎవరితే వచ్చారో వెళ్తున్నారు, వెంటనే స్వామి సత్యజిత్ ఉండారు పక్కనే. అప్పుడు అన్నారు సత్యజిత్తో, సుబ్బలక్ష్మి ఏది అన్నారు స్వామి. అంటే స్వామి హృదయంలో ఉందా ఆవిడ స్వామి? అయ్యో లేదా, ఒక్కసారి స్వామి అట్లా ఒకసారి ఇమోషనల్ అయ్యారు. అంటే స్వామికి అంత ప్రేమ సుబ్బలక్ష్మి గారు అంటే. సుబ్బలక్ష్మి లేదా అంటే ఎప్పుడో వెళ్ళిపోయారు ఆవిడ, కానీ స్వామి ఇంకా తలుచుకుంటున్నారు ఆవిడ. ఆ విధంగా స్వామి చిన్న చిన్నవన్నీ చూపిస్తుండేవారు. కొన్ని విషయాలు భలే గమ్మత్తు విషయాలు కూడా ఉండేవి, పాలు జోకులు వేస్తుండేవారు స్వామి. ఒకసారి ఏమైందంటే, ఫస్ట్ డే అనమాట, రుచులు అడుగుతున్నారు ఎట్లా ఉన్నారా దోశలు, అదే బయట క్యాంటీన్, ఇంకో క్యాంటీన్ ఉండేది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అంటే, వాకింగ్ వెళ్ళిన వెంటనే ఇంకో చోటికి వెళ్ళేవాళ్ళం బ్రేక్ఫాస్ట్. ఆ స్వామి ఏం పెట్టారు అంటే, దోశలు పెట్టారు స్వామి. ఓ దోశలా, ఏ ఉప్పు లేదు అన్నారు. వెంటనే ఆ వి శ్రీనివాసన్ గారు ఉండే అప్పుడు ఏఐపి ఆల్ ఇండియా ప్రెసిడెంట్, ఆయన చూసుకుంటూ ఉండేవారు అన్ని విషయాలు. అక్కడ ఏమో ఈ తమిళ వాళ్ళు అందరూ కారం అంతా లోపల పెట్టుకుంటున్నారు, ఎక్కువ వేయట్లేదు ఇక్కడ, కారం అంతా ఇక్కడ ఉంది లోపల అన్నారు. ఆ రోజుల్లో ఊరికే అట్లా జోక్ చేస్తుండేవారు స్వామికి. కానీ ఎంత ప్రేమ స్వామికి ఆ తమిళనాడు అని, ఆ వాళ్ళ భక్తి కానీ, స్వామికి చాలా ప్రేమ వాళ్ళంటే. స్వామి చెప్పేవారు, స్వామి తమిళ్లో కూడా ఎంత బాగా మాట్లాడేవారు ఇంకా గుర్తు. అంటే నేను 1 ఇయర్ చెన్నైలో వర్క్ చేసి వచ్చాను, నాకు తమిళ్ కూడా కొంచెం వచ్చింది. స్వామి అంటుండే, ఎల్లారం వందాచా, అందరు వచ్చారా, ఎంత బాగుండేదో స్వామి. రొంబ భక్తి, రొంబ సంతోషం, చాలా హ్యాపీ అయ్యేవారు. అందుకే స్వామి ప్రతి ఏడాది కొడైకెనాల్ వెళ్ళేవారు. వాళ్ళ ఆ మనుషులు అంటే స్వామి, ఆ భక్తులు అంటే ఎంతో ప్రీతి, ఎంతో ప్రేమ స్వామికి. ఈవెన్ చెన్నైకి వెళ్ళారు 2007లో, నేను 1 ఇయర్ ఉన్నప్పుడు కూడా చూశానండి సుందరం స్వామి ఆలయం కూడా. ఎంత డిసిప్లిన్, ఎంత భక్తితో, ఎంత డిసిప్లిన్ తో చేస్తారు అబ్బా, నిజంగా మనమంతా నేర్చుకోవాలి. సో ఆ విధంగా కొడైకెనాల్ ఒక 9 డేస్ జరిగింది యాత్ర అద్భుతంగా. స్వామి మాకు 4th డే అందరిని, మా ముగ్గురిని పిలిచి మాకు షాల్స్ వేశారు, షాల్స్ తెప్పించారు. వేసి శ్రీనివాసన్ గారు అనౌన్స్ చేస్తుంటే స్వామి అన్నారు, ఓనర్షిప్ అని చెప్పు అన్నారు. అది మాకు ఇంకా గుర్తుంది, ఓనర్షిప్ అని చెప్పు అన్నారు. అంటే స్వామి ఓన్స్ ఆల్ 3 ఆఫ్ అస్ అని చెప్పు అన్నారు. అప్పుడు మాకు ఇంకా మాకు
ఏం చేయాలో తెలియదు మాకు, అంటే స్వామి మాకు స్వామి ఓనర్, స్వామి ప్రాపర్టీ, సో స్వామి ఏం చెప్తే చేస్తాం. ఆ విధంగా స్వామి మమ్మల్ని చూసుకుని మాకు నెక్స్ట్ పిహెచ్డీ చేయమని చెప్పారు మా ముగ్గురిని. వీళ్ళని డాక్టరేట్ చేయమని చెప్పు అని మైక్లో అనౌన్స్ చేపించారు. చేపించి అందరికీ చూపి ఆ రోజు ఇంకా గుర్తుంది, ఈశ్వరమ్మ గారు బుర్రక చెప్పినప్పుడు ఆ లేడీస్ సైడ్ అందరూ చాలా ఇమోషనల్ అయిపోయారు అన్నమాట. ఈశ్వరమ్మ గారు స్వామి అది చూసి కూడా ఇమోషనల్ అయిపోయారు. ఆ రోజు ఫుల్ ఏడవడమే స్వామి ఇంకా గుర్తు. నేను లోపలికి వచ్చాక స్వామి అన్నారు, అరే మీరు చెప్తుంటే కదా అందరూ అక్కడ లేడీస్ ఏడుస్తున్నారా అని చెప్పి పాపం చాలా చాలా బాధపడ్డా. అంటే స్వామి ఈశ్వరం గారిని తలుచుకున్నారు చాలా. అప్పుడు తెలిసింది ఈశ్వరం గారు అంటే ఎంత ప్రేమ స్వామికని. సో ఆ విధంగా కొడైకెనాల్ యాత్ర జరిగింది. ఇంకా జరుగుతుంది తప్పకుండా. ఆ స్వామికి అది చెప్పాలంటే ఇంకా టైం సరిపోదండి పాపం, మీ టైం కూడా చూసుకోవాలి, లేకపోతే స్వామికి ఇష్టం ఉండదు. ఒక గంటలో చెప్పాలి అంతే టైం మేనేజ్మెంట్, లేకపోతే ఒక 10 మినిట్స్లో ముగిచ్చేస్తాను మీకు పర్వాలేదా. సో కొడైకెనాల్ యాత్ర అయ్యాక ఇంకా అద్భుతమైన సంఘటన జరిగాయి మాకు స్వామితో. కొడైకెనాల్ నుంచి వచ్చాక స్వామి చెప్పారు, మీ ముగ్గురికి నేను పద్యాలు నేర్పిస్తాను రా అన్నారు. మీరు ముగ్గురు రెడీగా ఉండండి, పుస్తకాలు పెన్లు పెట్టుకుని రెడీగా ఉండండి, నేను చెప్తాను మీకు అని చెప్పారు. మేము ఎప్పుడు ఆ పుస్తకాలు పెట్టుకుని రెడీగా ఉండేవాళ్ళం, ఎప్పుడు పిలుస్తారో స్వామి తెలీదు. మేము నెక్స్ట్ టైం ఏంటంటే ఎంఏ ఎకనామిక్స్ తర్వాత ఏం చేయాలంటే స్వామి ఇట్లా చెప్పాను స్వామి, ఎంబీఏ అప్లై చేశాను స్వామి ఇట్లా అంటే సరే చెయ్యి అన్నారు. ఎంబీఏకి అప్లై చేశాం. ఆ రోజు పొద్దున అంటే 20th ఎప్పుడో మే ఆ రోజు ఇంటర్వ్యూ అనమాట, ఎంట్రన్స్ అయింది. అందులో సెలెక్ట్ అయ్యాం స్వామి దయతో, మేము ఎట్లా రాసాము కూడా మాకు తెలియదు. ఆ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాం. ఆ రోజు పొద్దున ఇంటర్వ్యూ 9:00. ఆ రోజు స్వామి ఎప్పుడు పొద్దున రారు, ఆ రోజు ఆ టైంలో రావట్లే అంత పొద్దున అంటే దర్శనాలకి. కానీ ఆ రోజు పొద్దున వచ్చారు స్వామి. వచ్చి మేము బుక్స్ రెడీగా పెట్టుకున్నాం, ఎందుకంటే స్వామి చెప్పారు పాటలు చెప్తానని. సో ఎప్పుడన్నా రెడీగా ఉండాలి స్వామితో. సో కూర్చుని ఉన్నాము, స్వామి అందరినీ చూస్తున్నారు, లెటర్లు తీసుకుంటున్నారు బయట. వెంటనే స్వామి మా వైపు తిరిగారు, తిరిగి ఇట్లా అన్నారు, లోపలికి పోండి అన్నారు. ఇంటర్వ్యూ 9:00, 8:30 స్వామి ఇక్కడ లోపలికి పోండి అని పిలిచారు. సో లోపల కూర్చున్నాం. అంటే చూడండి, అంటే స్వామి ఏమిటో ఈ ప్రేమ మాకు అర్థం కాదు. ఆ వైస్ ఛాన్సలర్ ఇంటర్వ్యూ ముందు ఛాన్సలర్తోనే ఇంటర్వ్యూ అయిపోయింది మాకు ఓ రకంగా. స్వామి లోపల ఇంటర్వ్యూలో పిలిచారు, పిలిచి మాకు ఆ రోజు స్వామి రాసిన పద్యాలు పాటలు నేర్పించారు మాకు. మా అది గొప్ప అదృష్టం. అది అది ఏ విధంగా ఉండే స్వామి ఒక గురువు ఒక శిష్యుడు టైప్లో స్వామి అక్కడ కూర్చుని ఆ రాసుకోండిరా అని చెప్పి మాకంతా ఒకటి లైన్ బై లైన్ మేము బుక్లో రాసుకునేవాళ్ళం. ప్రతి ఒక్కటి మాకు వివరంగా చెప్పేవారు. స్వామి చెప్పే ఒక పాట ఉంది, ఒక 3 పాటలు నేర్పించారండి స్వామి మాకు. సీతారామ కళ్యాణం నుంచి ఆయన స్వయంగా రాసిన పాటలు. సో చెప్పారు మీరు రామాయణం చెప్పాలి, రామాయణ బుర్రకథలు ఇవన్నీ పెట్టండి రా అన్నారు. అందులో పాట పాడు.

తేజమట ధగ ధగ మెరిసెడి దివ్య రాముడట రామాంకమున రమణి సీతయట సీతారాముల సోదర సేవకులు మన క్షేమమడుగునట క్షేమ

0: శ్రీ సాంబశివుడు తాండవ కేళిసల్పేనే
1: అని మాకు ఈ పాట నేర్పించారు. ప్రతి ఒక్కటి మమ్మల్ని అడిగేవారు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండిరా మిమ్మల్ని, మీరు నన్ను అడగండి. స్వామి అన్నారు ఒకసారి, ఇలా స్వామి పాటలు మీకు నచ్చాయా? మాకు మాటలు లేవు స్వామి, ఏం చెప్తాను స్వామి, మీరు అద్భుతం స్వామి అన్నాం. స్వామి మాకు ఒక డౌట్ వచ్చిందనమాట ఆ పాటలో, స్వామి కేళి అంటే ఏమిటి స్వామి అన్నాం. తాండవ కేళి సల్పేని, మాకు కేళి అంటే అంత కరెక్ట్ గా క్లియర్ గా తెలియదు తెలుగు, మాకు ఏదో కొంత కొంత వచ్చు, మాకు ఎక్కువ అందులో పండితులం కాదు కాబట్టి. స్వామి స్వామి అడుగుతున్నారు, డౌట్లు ఉంటే అడగండిరా అంటే మేము అడగాలి వెంటనే, ఆ ఛాన్స్ వదులుకోకూడదు. వెంటనే స్వామి కేళి అంటే ఏమిటి స్వామి అని అడిగాం. స్వామి కేళి కేళి అంటే తెలీదా, కేళి అంటే నాట్యం రా అన్నారు. అప్పుడు ఆ టైంలో స్వామి ఆ కళ్ళలో ఆ గ్లో ఇంకా నాకు గుర్తుందండి, సాక్షాత్ శివుడు, సాక్షాత్ పరమేశ్వరుడు స్వామి. అప్పుడు కేళి అంటే నా అంటే, ఎందుకంటే ఆ శివుడే ఆ తాండవం చేస్తున్నాడు, తాండవ కేళి సల్పేనే, పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు. ఆ సాంబశివుడే మాకు ఇక్కడ పాట చెప్తుంటే ఏం చెప్పమంటారు, ఆ కేళి అంటే నాట్యం అని చెప్పారు. ఓకే స్వామి అని అప్పుడు ఆ స్వామి కళ్ళలో ఆ గ్లో చూడాలి, నిజంగా అది వివరించలేము, ఇంకా మాకు ఆ గుర్తుంది ఆ రోజు. సో ఆ విధంగా స్వామి అట్లా పాటలు నేర్పించి, స్వామి మేము అక్కడ రామాయణం చెప్పాము స్వామి సమక్షంలో, ఒకసారి పార్వతీ కళ్యాణం గురించి చెప్పే అవకాశం వచ్చింది మాకు స్వామి. ఇంకొక ఐదు నిమిషాలు చెప్పేస్తే మొత్తం పూర్తయిపోతుంది స్వామి. తర్వాత ఢిల్లీ, సిమ్లా, మళ్ళీ బాంబే తీసుకెళ్లే అవకాశం మాకు వచ్చింది, మేము స్వామితో వెళ్ళామన్నమాట. స్వామి అక్కడ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎంత ప్రేమ స్వామికి, స్వామికి జగమంతా ఒక కుటుంబం. ఆయన ఎప్పుడు ఆయన విశ్వ సంసారి అంటారు, ఆయన సంసారం అంటే మొత్తం విశ్వం ఆయన సంసారం. ప్రతి ఒక్కళ్ళని కాచడం ఆయన డ్యూటీ, ప్రతి ఒక్కళ్ళని చూసుకుంటున్నారండి, ఈరోజు చూసుకుంటున్నారు, చూసుకుంటారు ముందు ముందు కూడా. ప్రతి ఒక్కళ్ళు ఆయన భక్తులకి ఎక్కడా లోటు రాదు, ఆయన నామం తెలిసిన వారికి ఎవరికి వాళ్ళకి బాధ ఉండదు, వాళ్ళ జీవితాలు చక్కగా ఉంటాయి, వాళ్ళ పిల్లలు వాళ్ళ జనరేషన్ అందరినీ స్వామి చూసుకుంటున్నారు. దానికి ఒక మాకు ఒక గొప్ప అనుభవం ఇచ్చారు మా పిల్లలందరికీ అక్కడ ఢిల్లీకి వచ్చిన వాళ్ళందరికీ. మేమందరం తింటున్నాము స్వామి దగ్గర ఢిల్లీలో, ఇంకా గుర్తుంది అనిల్ కుమార్ సార్ వచ్చారు. అనిల్ కుమార్ సార్ అంటే చాలా అప్పుడు కన్వర్సేషన్ స్వామితో చాలా బాగుంటుంది, ఆయనకి చాలా క్లోజ్ అనమాట. స్వామి అడిగారు, ఏమి అనిల్ కుమార్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ, భోజనం ఎట్లా ఉంది అంటే, ఏం స్వామి ఉప్పు లేదు కారం లేదు, పచ్చళ్ళు ఉండాలి స్వామి, నాకు పచ్చళ్ళలో పుట్టి పెరిగా నేను కారం ఏమన్నారంటే మిర్చిలో పుట్టి పెరిగా గుంటూరు వాళ్ళని స్వామి. వెంటనే స్వామి నెక్స్ట్ డే ఆయన కోసం ఆవకాయలు వచ్చేసాయి ఢిల్లీకి, ఆవకాయ మాగాయ అని వచ్చి స్వామి ఆయనకి ఆవకాయ వేశారు. వచ్చిందా, ఎలా ఉంది, చాలా బాగుంది స్వామి, చాలా హ్యాపీ స్వామి, ఇప్పుడు నాకు ఇది ఉంటే చాలు స్వామి అని. సో అప్పుడు తర్వాత ఏమైందంటే స్వామి మాట్లాడుతున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది జాగ్రత్తగా వినండి. మమ్మల్ని అందరినీ ఆ ఢిల్లీ ఆ ఇండియా గేట్ అని చూడడానికి పంపించారు ఆ రోజు పొద్దున, ఒకసారి చూసిరండిరా ఈ ఢిల్లీ మహానగరం చాలా పెద్దది, ఒకసారి చూసిరండి బాగుంటుంది అంటే మమ్మల్ని మొత్తం అంతా చూపించారు, ఇండియా గేటు పక్కన పార్లమెంట్ బిల్డింగ్, రాష్ట్రపతి బిల్డింగ్ ఏమేమి ఉన్నాయో అక్కడ చూసి వచ్చామన్నమాట. నైట్ డిన్నర్ టైంలో అనమాట స్వామి కూర్చుని ఉన్నారు, అప్పుడు చెప్పారు స్వామి, ఎలా ఉంది, అంత బాగుందా ఢిల్లీ, ఏమేమి చూశారంటే స్వామి ఇట్లా చూసాము బాగున్నాయని. సో అప్పుడు స్వామి అన్నారు, ఓ అవునా ఓకే అని చెప్పి, మీరంతా అక్కడికి వెళ్ళినప్పుడు నేను పుట్టపర్తి వెళ్ళి వచ్చాను రా అన్నారు. నాకు అర్థం కాల, పుట్టపర్తి వెళ్ళి వచ్చాను, అక్కడ చాలా మందికి జబ్బు చేసి ఉన్నారు పాపం అక్కడ వాళ్ళంతా, వాళ్ళందరికీ నేను విభూతి ప్రసాదం ఇచ్చి వస్తున్నాను అన్నారు స్వామి. అప్పుడు మాకు తెలియలే అంటే వెంటనే అంటే స్వామి ఆ రివలేషన్ ఎట్లా ఉంటుందంటే, నేను దేవుణ్ణి అని ఆ చిన్న ఆ టైంలో చెప్తారు, ఆ స్ప్లిట్ సెకండ్ లో మనం అర్థం చేసుకోవాలి. స్వామి అన్నారు, నేను మీరు వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళి అందరికీ విభూతి ప్రసాదం ఇచ్చి వస్తున్నాను, నా కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయరా అన్నారు అందరితో. ఆ టైం 2010 అండి, స్వామికి ఇంకా కష్టమయ్యేది, అక్కడ ట్రిప్స్ కూడా ఢిల్లీ ట్రిప్ ప్రతి చోట ప్రతి వాళ్ళింటికి తీసుకెళ్ళారు స్వామిని. పాపం స్వామి కూడా ఎంతకని పాపం, ఒకసారి ఆలోచించండి మీరు కూడా, ఒక మానవుడిగా పొద్దున్నీ రాత్రి దాకా 10 ఇంటికి వచ్చేవారు స్వామి ఇంటికి, 9 అయ్యేది ఢిల్లీ బాంబే, స్వామి అన్నారు, బాగా కాళ్ళు నెప్పిలడుతున్నాయిరా, ఎవరన్నా వచ్చి పిసికండి అన్నారు. అప్పుడు ఇద్దరు బాయ్స్ వెళ్ళి స్వామి పాదాలు పట్టుకుని, అంటే స్వామి ఎంత చేస్తున్నారు ఒక్కొక్కళ్ళకి, నిజంగా మాటల్లో చెప్పలేము. సో ఆ విధంగా స్వామి అందరినీ మనల్ని కాస్తున్నారు. మనం ఎప్పుడూ స్వామి దగ్గరే ఉండాలి, స్వామి మాటలు చెప్పాలి, స్వామి పాటలు పాడాలి. అది చేస్తే చాలండి, స్వామి చూసుకుంటారు మనల్ని, ఎవరిని హర్ట్ చేయొద్దు. అదే స్వామి ఒక్కటే ఆశించేవారు ఎప్పుడు పిల్లల నుంచి, ఎవరిని హర్ట్ చేయకుండా ఎప్పుడు హెల్ప్ చేస్తూ పోండి, ప్రతిసారి మీ మీద స్మైలింగ్ ఫేస్ ఉండండి, క్యాస్ట్రాయిల్ ఫేస్ వద్దనేవారు. అలా చేసుకుంటూ పోండి, నేను చూసుకుంటాను, మీ హృదయాల్లోనే ఉన్నానే అని చెప్తుండేవారు. సో ఆ విధంగా ఈరోజు మనం అందరం కలిసాం. అద్భుతం. జూన్ 15 నాకు ఇంకా గుర్తు, ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు. అదే విధంగా ఈరోజు ఇక్కడ స్వామి ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు, మీ అందరితో నాకు ఇంటర్వ్యూ దొరికింది, మీ అందరిలో స్వామిని నేను చూసుకుంటున్నాను. స్వామి మాటలు మీకు చెప్పే అవకాశం ఇచ్చారు. శాస్త్రి సార్కి మళ్ళీ నా ఐఎమ్ గ్రేట్ఫుల్. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది, నిజంగా చాలా గొప్పగా చేస్తున్నారు. ఇదే విధంగా జరుగుతూ స్వామి మనందరి మధ్య ఉండాలని, మనల్ని ఎప్పుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఒక చిన్న పాటతో మనం ముగించేద్దాం. ఈ పాట స్వామి ముందు పాడుతుండేవాళ్ళం.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయడానికి అవతరించినదే శ్రీ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాలను అనుగ్రహించారు. వాటన్నింటిలోకి మన వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 7వ భాగం ఇప్పుడు మీరు వింటారు. ప్రతి ఒక్కరితో మృదువుగా ప్రేమగా మాట్లాడుతారు.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తిరిగి చరణాల విందములకు ప్రయాణిస్తూ ఈ కార్యక్రమాన్ని వింటున్న వీక్షిస్తున్న శ్రోతలకు ప్రేక్షకులకు అందరికీ ప్రేమపూర్వక సాయిరాం. మన స్వామివారు మన ఆధ్యాత్మిక ఉన్నతికై నిర్దేశించిన నవసూత్ర ప్రవర్తనా నియమావళిలో 7వ సూత్రం మనకు తారసపడిన ప్రతి ఒక్కరితో మృదువుగా ప్రేమగా మాట్లాడడం.
1: స్వామివారు తమ సందేశంలో ఒకసారి ఇలా అన్నారు.

0: నాలుక సత్యానికి సమృద్ధికి కారణం. నాలుక మనకి మిత్రులను బంధువులను సంపాదిస్తుంది. ఈ నాలుకే మనకి బానిసత్వాన్ని మరణాన్ని కూడా ఇస్తుంది. అందుకే మనం మాట్లాడేటప్పుడు నాలుకని సరిగ్గా ఉపయోగపెట్టాలి. మృదువుగా మాట్లాడటమంటే ఎదుటి వాడి హృదయాలను గాయపరచకుండా, కఠినమైన మాటలు ఉపయోగించకుండా ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. స్వామివారు చెప్పింది, ఒక పాము ఉంటుంది, అది బుస కొడితే మెల్లగానే ఉంటుంది కానీ అది పూర్తిగా విషమయంగా ఉంటుంది. ఒక కుక్క తన యజమానిని చూడగానే గట్టిగా మరుగుతుంది, అయితే దాని అరుపులో ఆ యజమాని పట్ల ప్రేమే నిండి ఉంటుంది. అందుకని మనం మాట్లాడేటప్పుడు కఠినమైన మాటలు ఉపయోగించకుండా ప్రేమగా మాట్లాడాలి.
1: మీరు చెప్పింది కరెక్ట్ అండి. మనం రోజు చేసే పనుల వలన లేకపోతే మనల్ని వెంటనే ఎవరన్నా విసిగించినా కానీ అరిచేస్తూ ఉంటాము, విసుగ్గా ఉంటాము. కానీ ఆ విసుగు చిరాకు అనేది కేవలం మన మాటల్లో మాత్రమే ఉండాలి. అంతేగాని అవి సీరియస్ గా కోపంగా మనసులో నుంచి వచ్చిన మాటలే అయితే కనుక అవతల వ్యక్తితో మనకున్న రిలేషన్షిప్ అనేది మెల్లగా పలచబడుతూ ఉంటుంది. అలా కాకుండా మనం చూసుకోవాలి.
0: నిజమే, సాధారణంగా మనం ఇళ్లలో చూస్తుంటాం చిన్నపిల్లల్ని గట్టిగా కేకలేస్తూ ఉంటాం. వాళ్ళని డిసిప్లిన్ లో ఉంచాలి అంటే గట్టిగా కేకలేస్తేనే వాళ్ళు వింటారేమో అనుకుంటాం. కానీ నిజానికి వాళ్ళతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడితేనే వాళ్ళు మన దగ్గరకు చేరుతారు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళని డిసిప్లిన్ గా పెంచాలి అంటే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. కానీ ఆ కఠినత్వం మన మాటల్లోనే ఉండాలి. మన హృదయం
1: విసుగ్గా ఉంటాం. కానీ ఆ విసుగు చిరాకు అనేది కేవలం మన మాటల్లో మాత్రమే ఉండాలి. అంతేగాని అవి సీరియస్ గా కోపంగా మనసులో నుంచి వచ్చిన మాటలే అయితే కనుక అవతల వ్యక్తితో మనకున్న

0: ఎటువంటి కఠినత్వం ఉండకూడదు. వాళ్ళని చూస్తూ ప్రేమగా మాట్లాడితేనే వాళ్ళు మన మాట చక్కగా వింటారు.
1: కరెక్ట్.
0: అయితే మనం ఇళ్లలో ఇద్దరు ముగ్గురు పిల్లలతో సహనాన్ని కోల్పోతూ ఉంటే చాలా స్కూళ్లలో మన టీచర్ల పరిస్థితి ఏమిటో అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఓం సాయి సరస్వతి స్కూల్ ప్రిన్సిపాల్ గారైనటువంటి శ్రీమతి షీలా చంద్రశేఖర్ గారు ఈ స్వామివారి సూత్రాన్ని ఇద్దరిని డిసిప్లిన్ లో ఉంచడానికి ఎలాగా ఉపయోగిస్తున్నారో ఒకసారి ఆవిడ మాటల్లోనే మనం తెలుసుకుందాం. తప్పకుండా.
2: సాయనం ఆఫరింగ్ మెంబల్ ప్రణామ్స్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ స్వామి. నేను శీలా చంద్రశేఖర్, ఓం సాయి సరస్వతి స్కూల్ హెచ్ఎం. ఈ విద్యాలయము మే 13వ తారీఖు 1997 వైట్ ఫీల్డ్ బృందావనంలో స్వామి మాకు ఇచ్చిన ప్రసాదం. గత 25 సంవత్సరాలుగా మేము నడుపుతున్నాము అని చెప్పడం కన్నా స్వామి నడిపిస్తున్నారు అని చెప్పడం 100% కరెక్ట్. ఈ విద్యాలయంలో చదువుతున్న పిల్లలు తమ ఉపాధ్యాయుల పట్ల గౌరవముతో, వినయ విధేయతలతో, భయభక్తులతో మెలుగుచున్నారు. ఇది మా ఉపాధ్యాయుల గొప్పతనము కాదు, మాతో స్వామి ఉన్నారని మా గట్టి నమ్మకం, స్వామి అనుగ్రహము మా పాఠశాల పైన చాలా ఉంది. అందువలన ఇది సాధ్యమవుతుంది. ఇక టీచర్ ప్రొఫెషన్ లో స్వామి చెప్పిన నవసూత్రాలలో 7వ సూత్రము చాలా ముఖ్యమైనది. పిల్లలతో ప్రేమపూర్వకంగా మాట్లాడటం, సాఫ్ట్ గా ఉండటం చాలా అవసరం. ఇది టీచర్ కి ముఖ్యమైన లక్షణము ఉండాలి. పిల్లలు స్కూల్లో మాక్సిమం టైం గడుపుతారు, అందువలన ప్రతి క్షణము వాళ్ళు టీచర్ ని అబ్జర్వ్ చేయటం, టీచర్ ని అనుకరిస్తూ ఉంటారు. అది వాళ్ళు ఇమిటేట్ చేస్తారు. అందువలన టీచర్ జాగ్రత్తగా ప్రేమపూర్వకంగా మెలుగుతే వాళ్ళు కూడా అదే విధంగా మెరుగుతారని గట్టి నమ్మకం. అందువలనే మేము స్వామి చెప్పినట్టు ఈ 7వ సూత్రము గట్టిగా మేము మా స్కూల్లో ఉన్న టీచర్లు అందరూ పాటించాలని అనుకున్నాము, పాటిస్తున్నాము. అది చాలా వరకు పిల్లలకి మేలు చేస్తున్నది. మన పిల్లలు వేరే పేరెంట్స్ తోనూ, సాటి విద్యార్థులతోనూ, తమ బంధువులతోనూ మాట్లాడేటప్పుడు ప్రేమపూర్వకంగా, నెమ్మదిగా, సాఫ్ట్ గా మాట్లాడతారు. అందువలనే టీచర్ పాత్ర చాలా ముఖ్యమైనది. టీచింగ్ ప్రొఫెషన్ లో నా అనుభవాల గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. స్వామి ఫోల్డ్ లో రాకమునుపు నేను టీచర్ అంటే చాలా స్ట్రిక్ట్ గా పిల్లలకి భయం పెట్టాలని అనుకునేదాన్ని. కానీ స్వామి ఫోల్డ్ లో వచ్చిన తర్వాత ప్రేమపూర్వకంగా, మృదువుగా పిల్లలకి చెప్పడం చాలా అవసరమని నేర్చుకుని పాటిస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా స్కూల్లో హై స్కూల్ అబ్బాయి క్లాస్ లో ఎప్పుడు డిస్టర్బెన్స్ చేస్తూ అల్లరిగా ఉండేవాడు. వాడిని మందలించిన 2-3 సార్లు వినలేదు. ఒక్కసారి వాడిని సపరేట్ గా పిలిచి, నీకు కాని టీచర్ కి కాని అందరికీ వేస్ట్ అవుతుంది, అందువలన నువ్వు నీ పద్ధతిని మార్చుకోవాలని తన భుజము తట్టి నెమ్మదిగా, సాఫ్ట్ గా చెప్పినప్పుడు ఆ స్టూడెంట్ లో మార్పు వచ్చింది. స్లోగా క్లాస్ లో అల్లరి తగ్గించి చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. అందువలనే ఇది మేము గట్టిగా నమ్ముతున్నాము, స్వామి చెప్పినట్టు పిల్లలతో ప్రేమగా ఉండాలి అని. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. 9వ క్లాస్ న్యూ అడ్మిషన్ ఒక పెద్ద స్కూల్లో నుంచి వచ్చిన విద్యార్థి, తమ స్పెషలీ లాంగ్వేజెస్ లో చాలా వీక్ గా ఉండే. టీచర్లు అందరూ ఇది పెద్ద ఛాలెంజ్ గా తీసుకుని ఓపికగా, పేషెన్స్ గా, పట్టుదలతో అమ్మాయికి లాంగ్వేజెస్ లో ఆల్ఫబెట్ నుంచి మొదలు పెట్టి ఆ స్టూడెంట్ కూడా మాతో కోఆపరేట్ చేయడం వల్ల త్వరలో తాను రీడింగ్, రైటింగ్ నేర్చుకున్నది. కాకపోతే ప్రాజెక్ట్స్, నోట్స్ రాయటంలో లేజీగా ఉండేది. అందువల్లనే వాళ్ళ పేరెంట్స్ అమ్మాయికి నోట్స్, ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు. అది గమనించిన నేను వాళ్ళని పిలిపించి, పేరెంట్స్ ని పిలిపించి, ఇలా చేయటం వల్ల మీరు హెల్ప్ చేసినట్టు ఉండదు, ఇంకా ఆ పై చదవాలి అంటే ఇది ఉపయోగపడదు. అదే విధంగా అమ్మాయికి కూడా చెప్పినప్పుడు తాను తనలో మార్పు తెచ్చుకొని ఆ నోట్స్ మళ్లీ రాయటం, ప్రాజెక్ట్ చేయటం మొదలు పెట్టింది. ఇది చాలా గుడ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఇది మాకు మాలో స్వామి ఉన్నారు అని చెప్పడానికి

0: ఎవిడెన్స్. ఇక ప్రైమరీ పిల్లల దగ్గరికి వస్తే వాళ్ళు ఇంకా చాలా దగ్గరగా టీచర్ని చూసి ప్రతిదీ అనుకరిస్తారు. ఒకరోజు ఒక టీచర్ తన క్లాస్ లో కూర్చొని నోట్ బుక్స్ పిల్లలకి విసిరి వేయడం చూశాను. అది చూసి టీచర్ దగ్గరికి వెళ్లి, టీచర్ ఇలా వేయటం వల్ల పిల్లలు కూడా రేపు అలా అదే విధంగా చేస్తారు, తమ ఇంట్లో వెళ్లి మా టీచర్ ఇలాగే వేసిందని చెప్తారు అని వాళ్ళు కూడా అదే పద్ధతిలో చేస్తారని చెప్పినప్పుడు, టీచర్ తనలో తను మార్పు తెచ్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇవ్వటం జరిగింది. అందువలన పిల్లలు టీచర్ని అనుకరిస్తారు, ఇమిటేట్ చేస్తారు. అందువలన టీచర్ ప్రేమపూర్వకంగా, మృదువుగా, సాఫ్ట్ గా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారని మా గట్టి నమ్మకం. టీచర్ల పాత్ర చాలా ముఖ్యమైనది. టీచర్లతో పాటు పేరెంట్స్ కూడా ఇంట్లో నెమ్మదిగా మాట్లాడి సాఫ్ట్ గా ఉంటే మన సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చు పిల్లల్ని. ఇది స్వామి చెప్పిన 9 సూత్రాలలో 7 సూత్రము వల్ల మన సమాజానికి చాలా మేలు కలుగుతుందని నా అభిప్రాయం. జనరల్ గా పిల్లలు స్కూల్ కి లేట్ రావటం, హోంవర్క్ చేయకుండా రావటం సహజం. అన్ని స్కూల్స్ లో ఫిజికల్ పనిష్మెంట్ ఇస్తారు. మేము కూడా ముందు ఇచ్చేవాళ్ళు, ఐ విల్ నాట్ కమ్ లేట్ ఫ్రమ్ టుమారో అని 1 పేజ్ అలా రాసేవాడు. అందులో తర్వాత అనిపించింది, ఇది రాయటం వల్ల వాళ్లకు ఉపయోగం ఏమీ లేదు, దానిలో ట్రాన్స్ఫర్మేషన్ తేవాలి, ప్రేమపూర్వకంగా ప్రేమతో చెప్పాలని ఒక ఐడియాతో వాళ్లకి ఓం శ్రీ సాయిరామ్ 1 పేజ్ రాసిన తర్వాత వాళ్ళని క్లాస్ కు పంపించడం జరుగుతుంది. ఇందులో అట్లీస్ట్ వాళ్ళు స్వామి నామాన్ని చెప్పగలరు, అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళలో అట్లీస్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళ మైండ్ మీద, సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉండదు అని మా ప్రయత్నం చిన్న ఐడియాతో ఇది పాటిస్తున్నాము. ప్రేమపూర్వకంగా మృదువుగా మాట్లాడడం వల్ల మాలో మేము ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకున్నాము. ఇది స్వామి చెప్పిన 9 సూత్రాలలో 7 సూత్రం పాటిస్తూ ఆ ట్రాన్స్ఫర్మేషన్ మా పిల్లల్లో కూడా కనిపించింది. పిల్లలు ట్రాన్స్ఫర్మేషన్ కనిపించడం పేరెంట్స్ కి చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. దాని గురించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మేము పిల్లలకి స్కూల్ కు వచ్చే ముందు పేరెంట్స్ పాద నమస్కారాలు తీసుకొని, పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకొని రమ్మని చెప్పాము. ఇనిషియల్ గా అలా తీసుకొని రమ్మని, తర్వాత అది మ్యాండేటరీ చేశాము. మ్యాండేటరీ చేసినప్పుడు పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకున్నది లేనిది వాళ్ళు డైరీలో సైన్ చేసుకొని రావాలి. ఈ ఇంపాక్ట్ వల్ల చాలా వరకు పిల్లల్లో చేంజ్ వచ్చింది. పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
1: శీలా గారి మాటల్లో మనం విన్నంత దానికి నిజంగా మీరందరి కరెక్ట్ అండి. ఇద్దరు ముగ్గురు పిల్లల్ని మనం ఇంట్లో భరించలేము. వాళ్ళందరికి విసుగుగా మాటలు, కేకలు అన్ని ఉంటాయి ఇంట్లో. అలాంటిది అంత మంది పిల్లల్ని వాళ్ళు అంత క్రమశిక్షణలో పెట్టి తీసుకురావడం అనేది చాలా కష్టం. అలాగే మనం చూసినట్టయితే టీచర్ మాటల్లో విన్నాం మనము, అంటే ఒక్క విద్యార్థి అలా డిస్టర్బ్ చేస్తున్నప్పటికీ కూడా ఆ విద్యార్థిని గట్టిగా మందలించకుండా భుజం తట్టి ఇలా కాదు అని చెప్పడంతో ఆ విద్యార్థిలో మార్పు వచ్చింది.
2: అదేనా అంతే, ప్రేమతోనే చెప్తేనే వింటారు పిల్లలు. అయితే కొంచెం గట్టిగా చెప్పాలి అప్పుడు.
1: ఒక్కోసారి డిసిప్లిన్ తో పెరగాలి అంటే అలా గట్టిగా చెప్పక తప్పదు కూడా. అలాగే స్వామి వాచ్ యువర్ వర్డ్స్ అని అంటారు. మనం మాట్లాడే మాట ఎప్పుడు కూడా ప్రేమగా, మృదువుగా అలా ఉండడంతో సరిపోతుంది అని మనం అనుకుంటాం, కానీ అదొకటే కాదు. అర్థవంతంగా, మర్యాదగా కూడా మనం ఇతరులతో మాట్లాడడం నేర్చుకోవాలి. మన నిత్య జీవితంలో మనం చూసినట్లయితే అండి, ఒక్కొక్కసారి అదే విసుగుతోటి మనం అంటే నోట్లోంచడమే అలా దొరికిపోతుంది. ఆ మాటను మనం వెనక్కి తీసుకోలేము, ఆచి తూచి మాట్లాడాలి అని అంటారు. అందుకే ఇందులో టాక్ లెస్ అని కూడా మనం చూసుకోవాలి. ఆ టాక్ లెస్ అప్పుడు ఇలాంటి పదాలు ఏవి కూడా ఎక్కువ రావు. స్వామి ఇప్పుడు అంటారు, యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజ్.
2: చాలా చక్కగా చెప్పారు స్వామి. అందుకేనేమో అది నిర్దేశించారు మనం ఆచరించాలి అని. అయితే స్వామి మనకి నచ్చని వాళ్లతోటి మనం ఎలా ఉండాలో అది కూడా చెప్పారు. మనం మనకి ఎదుటి వాడు అసలు నచ్చరనుకో, మరి కనిపించిన తారసపడిన ప్రతి ఒక్కరితోనూ మృదు అన్ని వేళలా అది సాధ్యం కాదు కదా స్వామి అంటే ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ ప్రిటెండ్ చేయమన్నారు. కొన్నాళ్ళు ప్రిటెండ్ చేయండి వాళ్ళని ప్రేమిస్తున్నట్టు అన్నారు. అటు తర్వాత టెండ్ వాళ్ళని ప్రేమించండి అన్నారు. అటు తర్వాత కొన్నాళ్ళు అయ్యాక ఆటోమేటిక్ అడ్డు మనం వాళ్ళని ప్రేమిస్తారు. ఎంత చక్కగా చెప్పారు కదా, మనకి ఆ ఓర్పుని సహనాన్ని స్వామే ఇస్తారు.
1: ఇది ఒక గొప్ప సాధన అంటే ఆ ప్రిటెండ్ దగ్గర నుంచి మొదలు పెట్టి డూ వరకు చేరుతున్నాము అంటే ఒక్కొక్క మెట్టు మనం అదే అలవాటు పడిపోతున్నాము అని అంతే. ఒక్కోసారానికి మనం అనుకుంటాము మనం విసుగ్గా చిరాగ్గా ఒక్కోసారి మాట్లాడితే ఏమవుతుందంటే మనకే ఆ ఎఫెక్ట్ ఉంటుంది, మన ఓన్ బిహేవియర్ అనేది అని అనుకుంటాం. కానీ అది అలా తప్పు. ఇప్పుడు చూడండి, ఒక సంస్థ ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఏదైనా ఏర్పాటు చేసింది అని అనుకున్నాం. ఎవరినైనా రిసీవ్ చేసుకోవాలి వచ్చే వాళ్ళని. అప్పుడు రిసీవ్ చేసుకునే వ్యక్తి కాస్త దురుసుగానో విసుగ్గానో వచ్చిన వాళ్లతో మాట్లాడాలని అనుకున్నాం. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ వ్యక్తిని వాళ్ళు గుర్తుపెట్టుకోరు. ఆ నిమిషం మేబీ చిరాకు పడతారో, ఎందుకు ఇలా మాట్లాడారు అని. కానీ ఆ సంస్థ మొత్తానికి చెప్పచెరగా చేస్తుంది, ముఖ్యంగా ఆ సంస్థ. తర్వాత అది వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఫలానా కాన్ఫరెన్స్ లోనో ఫలానా దాంట్లోనో చూసారా అతను ఇలా మాట్లాడాడు అని ఈ కంపెనీ పేరు బయటకు వచ్చేస్తుంది. సో మన మట్టుకు మాత్రమే అది ఎఫెక్ట్ చూపిస్తుంది అని అనుకోకూడదు. మన సెల్ఫ్ కి అంటే కంట్రోల్ గా మనం మాట్లాడాలి మన ఇంట్లోనే, అలా కాదు బయట కూడా మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది మనం ఆచి చూసి చూసుకుంటూ మాట్లాడాలి.
2: అందుకే స్వామి మరి చక్కటి నిర్దేశించారు ఆ సూత్రాన్ని మనకి. అయితే నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అని కూడా అంటారు. మన మాటల్ని బట్టే మనకి స్నేహితులు ఏర్పడతారు, శత్రువులు కూడా ఏర్పడతారు. అయితే ఎదుటివాడే మన శత్రువు అయిపోతాం. నువ్వు అన్నట్టుగా దురుసుగా మాట్లాడితే వాళ్ళు మనల్ని శత్రువుగానే భావిస్తారు. అటువంటి భావనలు రాకుండా ఉండాలి అంటే అందరితోటి మృదువుగా ప్రేమగా మాట్లాడాలి. అందుకే ఊరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. ప్రాక్టికల్ గా ఎలా చేశారో మనకి రాము గారి మాటల ద్వారా ఇప్పుడు విందాం. తప్పకుండా.
3: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి దివ్య పాద పద్మములకు నా అనంత కోటి ప్రణామములు అర్పిస్తూ ప్రేమతో అందరికీ నా సాయిరాం. ప్రియ భాషణం, మృదు భాషణం, ప్రేమగా మాట్లాడటం, ప్రేమగా ఉండటం, లవ్ ఆల్. స్వామివారు అనేక ఉపన్యాసాల్లో దీనికోసం బోధించారు. ప్రేమగా మాట్లాడటం, ప్రేమగా ఉండటం ప్రస్తుత రోజుల్లో ఇది అసాధ్యమని మాగాంటి యువత మాకు మేము కన్విన్స్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ రకంగా ఉంటే మనం ఉండలేం, తోటివారు మనల్ని స్వీకరించరు, తోటి వారితో మనం వారితో కలవలేం అని అనుకుంటాం. కానీ అది ఏదైతే ఉందో అలవాటు అయిపోతే ఒక స్టేజ్ వచ్చినప్పటికి ఖచ్చితంగా మనం అనుకున్నట్లు మాత్రం ఉండదు. అదైతే పక్క ఏ రకంగా అంటే అది ఒక పాజిటివ్ సైన్. దాన్ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే చుట్టుపక్కల ఉన్న ప్రతిథింగ్ మనకి దానికి సపోర్టివ్గానే ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న సర్కమ్స్టాన్సెస్ వేరే రకంగా వెళ్ళి మనం ఇబ్బంది పడే సందర్భం వస్తుంది. అది కేవలం పరీక్ష మాత్రమే. ఏ రకంగా అయితే ఒక తరగతిలో మనకి మధ్యలో పరీక్షలు వస్తాయో ఆ సబ్జెక్ట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇటువంటిది ఒక స్టాండ్ తీసుకునేటప్పుడు అదంతా వచ్చిందంటే జస్ట్ ఒక ఎగ్జామ్ మాత్రమే. అదంతా ప్రేమతో ఉండటం, ప్రేమతో ఎవరికైనా ఏదైనా చేయటం, అది ఫీల్ ఏ రకంగా ఉంటుంది అండ్ సర్వీస్ యాక్టివిటీస్ చేసేటప్పుడు నాకు ఒక జరిగిన ఇన్సిడెంట్ నేను ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. మెంటల్ హాస్పిటల్ సర్వీస్ ప్రతి ఆదివారం వెళ్ళడం అలవాటు. అక్కడ తిక్కయ్య అని ఒక పేషెంట్ ఉంటారు, సపరేట్ సెల్ అయింది. ఆయన కండిషన్ ఎటువంటిది అంటే తన మూత్రం తాగటం, తన మూత్రాన్ని ఒంటికి రాసుకోవటం, కేస్ మెంటల్ స్టేట్ తనది, ఒంటి మీద ఇంకేం అవసరం ఏమీ ఉండదు. ఆయన రోజు అదే రకంగా చేసి కూడా ఒక ఆదివారం మాత్రం మనం వెళ్ళేటప్పుడు స్నానం ఆయనకి. ఆయనకి స్నానం ఒక ముగ్గురు మేము వెళ్ళి చేసేవాళ్ళం. రోజు స్నానం చేయించి ఏదో భోజనం పెట్టి తనంతటి తానే తినేసేవాడు. ఆ స్నానం చేయించినప్పుడు సాయిరాం సాయిరాం అంటారు, తిక్కయ్య సోపు, తిక్కయ్య షాంపూ అని చెప్తే అది ఎంజాయ్ చేయటమే. ఎవరుంటే వాళ్ళు నవ్వుకోవటం, అలా ఏది చేసినా ప్రేమతోనే అలా చేయించి శుభ్రంగా మేము అలా చేసుకుంటాం అలానే చేయించేవాళ్ళం. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే తిక్కయ్య కమోడ్ గా కాలు పెట్టి కాలు విరిగిపోయింది. విరిగిపోయినప్పుడు మెంటల్ హాస్పిటల్ సిబ్బంది కట్టారు, పిండి కొట్ట అంటారు కదా అది, వేసి తిక్కయ్యని ఒక అదే సెల్లో అలా ఉంచి ఇంకా తీవ్రత పెరిగింది తెక్కెక్కి అవస్థ. ఏ రకంగా అంటే ఇంకా ముందరనే సరిగ్గా ఉండే ఉండలేకపోయేవాడు, ఇప్పుడు ఇంకా ఎక్కువయ్యేది మొత్తం దానికి కూడా మొత్తం రాసేసుకుని అది చేసేవాడు. అయితే ఆయనకి మేము అప్పటి నుంచి ఒక ఇద్దరం పెరిగాం స్ట్రెంత్ జాగ్రత్తగా, ఇక కాస్త టైం కూడా పెరిగింది, జాగ్రత్తగా స్నానం చేయించి జాగ్రత్తగా అన్ని పనులు చేసి కాసేపు అలా కారిడార్ లో తిప్పి తర్వాత భోజనం తినిపించటం నేను ఆ రెస్పాన్సిబిలిటీ నేను చేసేవాడిని. స్నానం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అదే ఆ టైంలో రోజు పెడుతున్నప్పుడు నాకు బాగా గుర్తు, ఒక ఫిఫ్త్ వీక్ సిక్స్త్ వీక్ నాకు గుర్తు లేదు, ఆ రోజు అన్నం తినిపిస్తుంటే తిక్కా మంచిగా తాగుతావా అంటే కారం వేసిన చెప్పుడు ఎలా ఉన్నా చెప్పడు, అసలు ఎక్స్ప్రెషన్ గా ఉండదు మనిషికి, తిక్కా మంచిగా తాగుతావు అంటే అన్నాడు. అందరూ తిక్కే రెస్పాండ్ అది అంటే చిన్నగా అనిపించవచ్చు మీ అందరికీ, కానీ తిక్కే రెస్పాండ్ అయ్యాడు అంటే మాకు పెద్ద విషయం. ఆ తర్వాత తిక్కే స్వీట్ తింటామంటే ఇలా చూశాడు. నిజంగా చెప్తున్న ఆ హ్యాపీనెస్ అనేది నేను ఇప్పటికీ గుర్తుంటుంది. ఈ రోజుకి అంత కరెక్ట్ గా చెప్పగలుగుతుందంటే అది మనసుకి అంతగా పట్టింది. ఆ రెండేళ్ళు చేసిన ప్రేమతో కూడిన సేవ వల్ల ఆ రెస్పాన్స్ అనేది రాగలిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మనలో చూడండి గమనిస్తే ఫుడ్ ప్యాకెట్స్ రోడ్ మీద నారాయణ సభ చేస్తాం, ఒక్కసారి ఎప్పుడైనా సెల్ఫ్ అది ఎవరు సెల్ఫ్ వారు ఇచ్చే ఫుడ్ ప్యాకెట్ గా ఇస్తూ సాయిరామ్ అని వారికి పెడితే వాళ్ళు ఖచ్చితంగా మన కళ్ళలో చూస్తారు. 20 సెకండ్స్ వారు కూడా సాయిరామ్ అని చెప్పి ఒక స్మైల్ ఇస్తారు, అది చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. బ్రదర్స్ కటింగ్ మేము చేసేటప్పుడు కూడా నేల్స్ పూర్తిగా చాలా పెద్దవి పెరిగిపోయి హెయిర్ చాలా లాంగ్ హెయిర్ అంతా ఉండే ఒక 5 గ్రాములు ఇస్రేస్ స్ట్రెంత్ వారు తినే ఫుడ్ అంత చెత్తలో వేరుకుందండి, ఎవరిని బ్యాక్ చేయటం లేకుండా తింటారు వారు. సాయిరామ్ సాయిరామ్ సార్ ఏం తెలియదు అప్పుడు నాకు, 8th, 9th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ ఆ టైం నుంచి ఆ సర్వీస్, 6th స్టాండర్డ్ నుంచి ఆ సర్వీస్ ఏం తెలియదు చేయటం. అంతే మొదట్లో అసహ్యంగా ఉండేది, తర్వాత అలవాటు అయింది, స్వామి అలవాటు చేశారు. అయితే ఇంకా దాని అంతు చూసేయటం సర్వీస్ అండి అప్పుడు, ఇప్పటికీ అది కొంచెం లేదు కానీ చేసేవాళ్ళం. చేసేటప్పుడు వారు అంతగా మమ్మల్ని ఏదో చేస్తాను వారు భయంతో బూతులు తిట్టేవారు చాలా ఎక్కువగా. ఏ లాంగ్వేజ్ గా అయితే అవే, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్, హిందీ వస్తే హిందీ, తెలుగు అయితే తెలుగు, అలా తిట్టేవారు. అంత అయిపోయిన తర్వాత ఒక 1/2 అవర్ పట్టేది, అయిన తర్వాత వారికి భోజనం పెట్టేటప్పుడు ప్యాంటు ట్రాక్ వేసి అన్నం తినిపిస్తూ ఉంటే ఆ కోపం అంతా ఏమైందో తెలిసింది. చాలా నెమ్మదిగా తింటూ ఒక నవ్వు నవ్వి ప్రశాంతంగా అయిపోయారు అనమాట. అది చాలా హ్యాపీనెస్ ఇచ్చేది. ఇది సర్వీస్ పరంగా, ఇది పర్సనల్ గా ఏ రకంగా ఉంటుంది అది ఓకే అక్కడ వరకే ఉంటుందా పర్సనల్ లైఫ్ లో కూడా, ఇంట్లో కానివ్వండి బయటకనండి, అది స్వామి నాకు ఇది నేను 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి నాకు ఇది బాగా అలవాటు చేశారు. ఏం వచ్చినా కోపం రాకపోవటం అంటే డిస్కస్ చేసేవాడు, నాకు గుర్తుంది డిస్కస్ చేసేవాడు, కోపం రాదని చిన్నపిల్లలు చిన్నపిల్లలు మాటలుగా ఉంటాయి, నేను కోపం రావట్ కదంటే ఏం రావట్ కదా అనిపించేది. అంటే ఏ క్రిటిసైజ్ చేసినా ఆ ఏజ్ ఎక్కువ వస్తుంది, క్రిటిసైజ్ చేసినా చేయి చేసుకున్నా కోపం రావట్లేదు అంటే ఓకే రావట్లేదు. ఆ తర్వాత ఆ స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు స్వామి ఐ కాంటాక్ట్ అయినప్పుడు విభూతి ఇచ్చారు ఇలాగ ఒక చిన్న స్మైల్, దానికి అలా ఉండటం వల్లనే అది జరిగిందని నేను ఎప్పటికీ అనుకుంటూ ఉంటాను. అది ఎట్లా తీసుకుని అది స్వామి చదివేటట్టు నేను ఫీల్ అయ్యాను ఆ టైంలో. ఆ తర్వాత ఇంకా కాలేజ్ లో కానివ్వండి ఎక్కడికనండి అందరికీ ఒక రకంగా ఒకటి ఓకే రోమన్ ఓకే వాడి స్వభావం వేరు, అది నాతో మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ డిఫరెన్స్, అంటే వీడింతే వేరే రకంగానే కాదు, వీడింతే వీడి దగ్గర ఓకే రోమ అది కాదు ఈ రకంగానే మాట్లాడటం తప్పిస్తే ఎవరు అన్ని వేళ అది సాధ్యం అని నేను అన్నాను. కొన్నిసార్లు వాడు కోపడినా తర్వాత రాము ఓకే రా సారీ రా ఇలా చెప్పడం కానీ అప్పటి నుంచే అన్ని రకాలుగా. ఈరోజు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటే దానికి ముఖ్య కారణం అలా ఉండటమే, అలా అది అలవాటు అయిపోవటమే. ఎప్పటికీ ఎన్నో మొన్న భోజనం చేస్తుంటే ఏదో చిన్నగా కసిరితే స్మాయి గారు నువ్వు చాలా శాంతంగా ఉంటావు కదరా ఏంటది అలా మనకి అది ఎప్పుడైతే అది అలవాటు అయిపోతుందో ఆ చేంజ్ ఇప్పుడు ఎవరైనా సరే కోపంగా మాట్లాడేవాడు సరణగా ప్రేమతో మాట్లాడితే ఎంత వింతగా ఉంటుందో ఇక ఉండేవాడు ఆ రకంగా ఒకసారి అయితే అంత వింతగా ఉంటుంది అంటే వన్స్ ఈ ట్రాక్ లోకి వచ్చేస్తే మనం అందులో అంటే అలవాటు అయిపోతే ఇందాక చెప్పినట్టు పరీక్ష నెగ్గేసిన తర్వాత అది ఇంకా అలవాటు అయిపోయి త్రూ అవుట్ నాకు ఇప్పుడు 15 ఇయర్స్ నుంచి అలవాటు అయింది సారీ 10 ఇయర్స్ మామయ్య ఇంతో గమనించారు కాబట్టి చాలా సింపుల్ ఫోన్ గా మాట్లాడేటప్పుడు కానివ్వండి ఎక్కడ దూరంగా ఉన్నా ఇంటికో మాట్లాడేటప్పుడు కానివ్వండి అది అలా గమనించారు కాబట్టి అలా అనగలిగారు ఇంక మిగిలిన వారికి కానివ్వండి ఇప్పుడు నాకు హోటల్స్ లో కస్టమర్స్ వస్తూ ఉంటారు వారు ఏదో ఫ్రస్ట్రేషన్ ఏదో ఎవరో ఏదో అన్నారని బాయ్ అన్నారని ఇంకేదో కారణాలతో కోపంగా ఉంటారు ఆ టైంలో చెప్పేసాం ఓకే సార్ అవుతుంది మీకు చేస్తాం అంటే అది డ్యూటీ కావచ్చు కానీ అది కూడా వాళ్ళకి రిసీవ్ అయ్యి తర్వాత వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు ఒక సొంత మనిషిగా ఫీల్ అయ్యి మాట్లాడతారు మనతో వేరే వాళ్ళతో చెప్పేటప్పుడు కూడా అమ్మో ఆ వ్యక్తి వేరు వారి స్వభావం వేరు వరే కాదు ఇప్పుడు చూపే ఐ మీన్ బాస్ కానివ్వండి తోటి ఎంప్లాయీస్ కానివ్వండి కొన్నిసార్లు ఏదన్నా కోపంలో అన్నా కూడా పట్టించుకో ఐ మీన్ లేదు మనమే ఏదో చేసాం అనుకుంటున్నారు తప్ప కోపంగా తిట్టాడు మనం కూడా కోపంగా అనాలి అన్నదైతే అందరూ ఇప్పుడు నాకది నా చుట్టుపక్క ఆ వాతావరణం క్రియేట్ అయినందుకు స్వామికి నేను నా జన్మంతా కృతజ్ఞతగా ఉంటాను అంటే ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇప్పుడు స్టార్టింగ్ పక్కన పెడితే ఇప్పటి కూడా అలా ఉంటే నువ్వు ఇంక ఉండగలవురా అని అనేవారు మా మాయగా బయట కాదు మాయగా అనేవారు ఇప్పుడు అందరికీ స్వామి అదే అలానే ఉండాలేమో అన్నది వచ్చేసింది అనమాట
2: చాలా చక్కగా చెప్పాడు రా ఎంత చక్కగా తనల్ని కాదు అనుకున్న వాడిని ఎందుకు ఇలా చేస్తున్నారు ఏం తప్పైంది నా వల్ల అని అతనిలో వ్యక్తిగతంగా అతను అన్ని బాధపడి ఎలా ఓర్పుతోటి మనుషుల్ని సాధించుకున్నాడు తన మాటల్లో తన అనుభవాలతో చాలా చక్కగా చెప్పాడు మనకి చాలా ఓర్పు ఉండాలన్న మాట సత్యం స్వామివారు మనకు నిర్దేశించినటువంటి నవసూత్ర ప్రవర్తన నియమావళిలో 3 రకాలైనటువంటి సాధనలు ఉన్నాయని చెప్పారు ఒకటి వ్యక్తిగత సాధన రెండోది సంస్థాగత సాధన మూడోది సమాజ సాధన ఈ వ్యక్తిగత సాధనలో మనం పాఠాలు నేర్చుకుంటాంట ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా ప్రవర్తించాలి అని సంస్థాగత సాధనలో మనం ఎన్నో రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళందరితోటి కలిసిమెలిసి పనిచేస్తాం ఇక్కడ శిక్షణను పొందుతాం ఇక సమాజ సాధనకు వచ్చేసరికి ఈ నేర్చుకున్నవన్నీ కూడా ఈ పాఠాలు ఈ శిక్షణ అంతా కూడా అమలుపరిచి చక్కగా పరిణితి చెందుతాం మనలో చక్కటి మార్పు రావడానికి ఇవి ఎంతో దోహదపడతాయి
1: కరెక్ట్ అండి ఇప్పుడు మనం చూసినట్లయితే వ్యక్తిగత సాధన సంస్థాగత సాధన సమాజ సాధన ఈ మూడు కూడా ఇంటర్లింక్ అంటే ఒక్కొక్క మెట్టు అలా ఫస్ట్ నుండి 9th వరకు మనం అవి నేర్చుకుంటూ మెల్లమెల్లగా సాధన చేసుకుంటూ ఆ స్టేజ్ వరకు వస్తాం ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఇందాక మీరు అన్నా చూసారా అంటే సంస్థాగత సాధనలో భాగంగా మనం అనేక రకాల మనస్తత్వాలను మనుషులతో పనిచేయాల్సి ఉంటుంది అది కరెక్ట్ ఇక్కడ నేను ఎన్నో మార్లు ఆఫీస్ లో ఈ విషయానికి సంబంధించి చాలా ఇబ్బందులు నాలాగే ఎంతో మంది యువతనే కాదు ఉద్యోగస్తులు ఎవరైనా కావచ్చు ఒకనొక సందర్భంలో నేను నా మేనేజర్ కి ఒక మెయిల్ పంపించాను అది చాలా అర్జెంట్ అని చెప్పాను పంపించిన తర్వాత నాకు రాలేదా మెయిల్ అని నా చుట్టూ ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ ఉండగా వాళ్ళెదురుగా నా మీద కేకలు నేను కాస్త వాదించాను అంటే వాదించడం అని అంటే లేదు నాకు తప్పు లేదు నేను పంపించేశాను అని చెప్పి నా పని అయిపోయింది అని చెప్పాను అయినా అతను వినిపించుకోవట్లేదు మళ్లీ కాస్త కేకలు పెట్టడం స్టార్ట్ చేశాను తర్వాత నా కళ్ళు కొంచెం చెమర్చాయి ఎందుకంటే నలుగురు ముందు ఒక మాట అన్నారని ఒక విషయం బాధ ఇంకొకటి ఏంటంటే నా తప్పు లేదే
2: చెయ్యని తప్పు కూడా
1: అలా నేను మళ్ళీ తిరిగి అనకుండా అలాగే ఉన్నాను సరే ఒక గంట అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఐఎమ్ సారీ అని ఒక మాట చెప్పాడు ఆ సారీ అనే మాట అతను చాలా బాధగానే చెప్పుకుండొచ్చు అంటే అయ్యో నా తప్పు జరిగిపోయింది నేను తెలుసుకోకుండా అన్నాను ఆ మెయిల్ అనేది స్పామ్ ఫోల్డర్కి వెళ్ళిపోయింది అది అది చూసుకోలేదు అది చూసుకోలేదు ఓకే చూసుకోకపోవడం కాక అందరి ముందు నాకు అడిగేసరికి ఇప్పుడు పర్సనల్ గా వచ్చి నాకు సారీ చెప్తే అది నా వరకు మేబీ మనసు కుదుటపడుతుంది, ఓకే అతను తప్పు అతను తెలుసుకున్నాడు అని
2: కొంతవరకు.
1: కానీ నలుగురు ముందు నన్ను ఆ మాట అనేసి నేను ఖచ్చితంగా బాధపడతాను.
2: అతను తప్పు తెలుసుకొని వచ్చి సారి చెప్పాడు మొన్నట్టుగా నలుగురులో తిట్టాడన్న బాధ మన మనసులో మిగిలిపోతుంది. అతను సారీ చెప్పేసి దుర్పరిచేసుకున్నాడు కానీ నీ బాధ నీకే ఉంటుంది.
1: అంటే ఇది ఎంతవరకు నిజం అనేది నేను చెప్పలేను. కానీ నేను గమనించింది ఏంటి అంటే పాశ్చాత్య దేశాల నుండి మనం కొంచెం కల్చర్ అనేది మనం తెచ్చేసుకున్నాం. సో దీంట్లో భాగంగా ఒక రెస్పెక్ట్ లేకుండా మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎంఎన్సీ కల్చర్ లో మీరు చూసినట్లయితే బాస్ ని కూడా పేరు పెట్టి పిలిచేయడం, మర్యాద లేకుండా అంటే సబార్డినేట్ బాస్ అనేది కాదు, అలా మర్యాద అవసరం లేదు, సాటి వ్యక్తిగా సాటి వ్యక్తిగా కూడా ఆ మాటలో మర్యాద అనేది చూపించలేకపోతున్నారు. అది కూడా చాలా కరువైపోతుంది ఈ రోజుల్లో, ముఖ్యంగా యువత. ఏముందిలే అంటే ఇలా మాట్లాడితే తప్పే ఉంది, ఒకసారి చెప్పేస్తే అయిపోతుంది, అక్కడతో ఆ రిలేషన్షిప్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ అలా కాదు, లాంగ్ రన్ లో వాటి ఎఫెక్ట్ అనేది ప్రభావం అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు వాళ్ల పిల్లలు తర్వాత జనరేషన్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి నేర్చుకునేది ఆ మాట అనేది మనం మాట్లాడుతున్నాము అని అంటే చుట్టూ చాలా మంది గమనిస్తూ ఉంటారు, పిల్లలు మాత్రమే కాదు.
2: అందుకే చెప్తున్నాను మనం స్వామి చైతన్యం పాటిస్తూ అందరితో ప్రేమగా ఉంటూ మృదువుగా మాట్లాడుతూ ఉంటే మన్ని చూసి వాళ్ళు మారుతారని నా నమ్మకం.
1: కరెక్ట్ అండి.
2: అయితే డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం, ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, ఇవి పాటించిన వాళ్ళు సాధనలాగా ఎదుర్కోగలుగుతున్నారు. వైద్యో నారాయణం హరిని అంటారు, భగవంతుడితో సమానం అంటారు డాక్టర్లని. డాక్టర్ అంటే భగవంతుడే, ఎందుకంటే ప్రాణదానం చేస్తారు కదా,
1: ముఖ్యంగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో.
2: అవును కదా, డాక్టర్లు అంటే మనకి దేవుళ్లతో సమానం. అటువంటి డాక్టర్ గారు అనేటువంటి డాక్టర్ పల్లవి ప్రసాద్ గారు స్వామి నిర్దేశించినటువంటి ఈ సూత్రాన్ని ఎలా అమలు పరుస్తున్నారో ఒకసారి ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం.
1: తప్పకుండా.
4: స్వామి పాదపద్మములకు శతకోటి వందనాలు. అందరికీ సాయిరాం. నేను డాక్టర్ పల్లవి ప్రసాద్, గైనకాలజిస్ట్, సైనిక్పురి, హైదరాబాద్ నుంచి. అందరితో ప్రేమగా మృదువుగా మాట్లాడటం స్వామి మనకిచ్చిన నవవిధ సూత్రంలో ఏడవది. వాక్శుద్ధి అనేది ఆధ్యాత్మిక సాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి మొదటి మెట్టు. స్వామి ఆల్వేస్ ఎంఫసైజెస్ స్పీక్ సాఫ్ట్లీ, స్వీట్లీ, జెంట్లీ అండ్ లవింగ్లీ విత్ ఎ స్మైల్ ఆన్ యూర్ ఫేస్. ఒక డాక్టర్గా నా నిత్య జీవితంలో నేను రోజు చాలా మందితో మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పేషెంట్స్ని ప్రేమతో ఆప్యాయంగా పలకరించి వాళ్ళ ప్రాబ్లం ఏంటి కనుక్కుంటామో వాళ్ళ సగం రోగ నయమైనట్టు ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓపికగా విని ఆలకించి సరైన డెసిషన్ తీసుకుని తగు ట్రీట్మెంట్ చెప్పి ఆ కమ్యూనికేషన్ జరిగే అంతలో ప్రేమగా మాట్లాడితే వాళ్ళకి కొండంత బలంగా నిలుస్తాం మేము. ప్రతి ఒక్కరితో సాధించినంత వరకు ఓపికగా ఉంటాము, కానీ కొన్ని సందర్భాల్లో వర్క్ ప్రెషర్ ఎక్కువయ్యి ఓవర్వర్క్ అయిపోయి స్ట్రెస్ఫుల్ కేసెస్ ని డీల్ చేసినందువల్ల ఒక్కొక్కసారి ఓపిక లేకపోతే ఆ సిచ్యువేషన్ డెఫినెట్ గా మాకు కూడా అంత హ్యాపీగా అనిపించదు. కొన్నిసార్లు పేషెంట్స్ కూడా మా ఓపిక పరీక్షిస్తూ ఉంటారు అనిపిస్తూ ఉంటుంది. డైర్ ఎమర్జెన్సీ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో ఉంటాము, మేడం కివి తినచ్చా, కూర్చోవచ్చా, బెడ్ రెస్ట్ అంటే పడుకుని ఉండాలా, కూర్చొని కూడా రెస్ట్ తీసుకోవచ్చా, వాటర్ తాగచ్చా, కొబ్బరినీ తాగచ్చా, పాలు తాగచ్చా ప్రెగ్నెన్సీలో, ఇలా డౌట్స్ కూడా అడుగుతారండి మమ్మల్ని. చాలా ప్రాబ్లమ్ తో వస్తారు, అన్ని ఓపికగా వింటాము, చెప్తాము, సలహాలు ఇస్తాము, అంతా అయిపోయాక ఏం ప్రాబ్లం లేదు కంటే డాక్టర్ గారు అని అడుగుతారు. ప్రాబ్లం ఉంది అని గట్టిగా చెప్తే బాధపడతారు, ఆలోచనలో పడతారు, టెన్షన్ గా ఫీల్ అవుతారు. సో బానే ఉంటుంది స్వామి ప్రే చేసుకోండి అని చెప్తూ ఉంటాం. ఆల్మోస్ట్ 100 స్టాఫ్ ఉంటారండి మా కింద హాస్పిటల్లోని. ఇప్పుడు మనం ఒక తరం తో డీల్ చేస్తున్నాము, వర్క్ కెపాసిటీ అనేది తగ్గింది. కాకపోతే మెడికల్ ఫీల్డ్ లో ఉండడం వల్ల ఏ చిన్న తప్పైనా బాగా రెట్టింపు అయిపోతూ ఉంటుంది దాని ఎఫెక్ట్స్ అనేవి. సో ఏ చిన్న తప్పు స్టాఫ్ లో ఎవరు ఎక్కడ చేసినా కూడా మా మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎవరు బాధ్యత వాళ్ళు తీసుకోవాలి కదా, ఇండివిజువల్ గా ఎవరు చేసిన తప్పు వాళ్ళు డెసిషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ మెడికల్ ఫీల్డ్ లో చాలా చాలా చిన్న చిన్న థింగ్స్ కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం, కాస్త హ్యూమన్ ఎర్రర్ చేసినా కూడా దాని ఎఫెక్ట్స్ ఎలాగో ఉండడం, దాని పరిణామాలు ఫేస్ చేస్తూ ఉంటాం. సో సాఫ్ రోజు ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ లో పెడుతూ ఉంటారు. స్వామి స్వామి అనుకుని వాళ్ళకి చెప్తూ ఉంటాను. సిబ్బంది కూడా జనరల్ గా రోటీ స్టాఫ్ ఉన్నారు, కేసు అసిస్ట్ చేస్తూ ఉంటాం సర్జరీలో. 3-4 ఇయర్స్ నుంచి అసిస్ట్ చేస్తూ ఉన్నా కూడా మళ్ళీ కొత్తగా ప్రతిదీ చెప్పాల్సి వస్తూ ఉంటుంది. సో ఎలా ఉన్నా ప్రతిరోజు చెప్పాలి, అది అలవాటుగా చేసుకుంటూ ఉన్నానన్నమాట. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మెడికల్ ఫీల్డ్ టీమ్ వర్క్ అండి, అందరూ బాగా చేస్తేనే అవుట్కమ్ చాలా బాగుంటుంది. మాట్లాడి మాట్లాడి ఇంటికి వచ్చాక ఓపిక తెచ్చుకుని రావాల్సి వస్తుంది దారిలోనే. స్వామి దయ వల్ల నా ఇద్దరు పిల్లలు బాల వికాస్ పిల్లలు. సో స్వామి ప్రిన్సిపల్స్ అనేవి కొద్దిగా అబ్జర్వ్ చేసుకున్న పిల్లలు. దానికి మా పేరెంట్స్ కి, మా బాల వికాస్ గురువులకి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞురాలి. సో అంత డిమాండింగ్ చిల్డ్రన్ కాదు, నాకు గడిచిపోతుంది. బట్ అనిపిస్తూ ఉంటుంది హాస్పిటల్లో పేషెంట్స్ తో సిబ్బందితో ఎంత ఓపికగా మాట్లాడినా కూడా ఇంటికి వచ్చాక ప్రేమగా 4 మాటలు మాట్లాడితే ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్ వేరు. ఓవరాల్ గా స్వామి ఇంత చిన్న లైన్ లో స్పీక్ సాఫ్ట్లీ స్పీక్ లవింగ్లీ అని చిన్న లైన్ లో మనకు మెసేజ్ ఇచ్చారండి. అది ఇంప్లిమెంట్ చేసే తరుణంలో నేను రియలైజ్ అయింది 3 థింగ్స్ అండి. అందరిలో మనసులో చాలా అన్కండిషనల్ లవ్ ఉండాలి. లిటరల్ గా అవర్ హార్ట్స్ షుడ్ బి ఫుల్ ఆఫ్ అన్కండిషనల్ లవ్. అంటే మంచిగా మాట్లాడడానికి కండిషన్స్ ఏమి ఉండకూడదు, అండ్ అందరి ప్రేమగా చూసుకుని అంత గొప్పగా మనం మనం తీర్చిదిద్దుకోవాలి. అన్కండిషనల్ లవ్ తో పాటు స్వామి మనకి, దేవుడు మనకి స్పీచ్ ఇచ్చింది, వేరే వాళ్ళని నిందించకుండా తప్పెత్తి చూపించకుండా దైవనామస్మరణ కోసం, వీలైతే వేరే వాళ్ళని హ్యాపీ చేయడం కోసం. మనకి ఏ స్పీషీస్ కి లేని పవర్ ఆఫ్ స్పీచ్ గాడ్ హ్యూమన్ బీయింగ్ ఇచ్చినందుకు దాని యుటిలిటీ వాల్యూ అని ఇది అని రియలైజ్ అవ్వాలి. థర్డ్ థింగ్ ఏంటి అంటే మనకు అదొక అలవాటుగా అయిపోవాలండి. అంటే అలవోకగా ప్రేమ వచ్చేసేయాలి. హ్యాబిట్ గా చేసుకున్నడానికి టైం పడుతుంది, బట్ స్వామి ప్రిన్సిపల్స్ ఒకటొకటి ఫాలో అవుతున్నా కొద్దీ వీ విల్ బి ఫిల్డ్ విత్ అన్కండిషనల్ లవ్. సో స్వామి పాదానికి శతకోటి నమస్కారాలండి. స్వామి ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వడానికి ఎల్లవేళప్పుడు లెట్ స్వామి విల్ పర్వేడ్, లెట్ స్వామి బ్లెస్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ. సాయిరామ్.
5: డాక్టర్ గారి మాటల్లో మనం విన్నట్టయితే అండి, హాస్పిటల్లో పేషెంట్స్ తో మెల్లగా మృదువుగా, అంటే వాళ్ళు ఎంతో బాధతో వస్తారు హాస్పిటల్ కి, సో వాళ్ళతో ప్రేమగా మాట్లాడి, అలాగే చెప్పినట్టుగా హాస్పిటల్ స్టాఫ్ తో కూడా అదే విధంగా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్లే కదా పేషెంట్స్ ని చూసుకునే, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు, తర్వాత బాధ్యత అంతా వాళ్ల మీదే ఉంటుంది. మళ్ళీ ఇదంతా కాకుండా ఇంటికి వెళ్లి పిల్లలతో ఇంట్లో వాళ్లతో మృదువుగా ప్రేమగా విసుగు చూపించుకుంటా, ఎంతో విసుగుతో వెళ్ళచ్చు ఒక్కొక్కసారి చాలా స్ట్రెస్ తోనో లేకపోతే ఎన్నో కేసెస్ ట్రీట్మెంట్ చేసి అలా వెళ్ళచ్చు. బట్ అక్కడ ఇంట్లో కూడా అలా మాట్లాడడం అనేది నిజంగా ఛాలెంజ్.
2: ఆ స్వామి చెప్పినవి ఆవిడే పాటిస్తూ ఎక్కువ మాట్లాడకుండా ఎంతవరకు మాట్లాడాలో అట్లా మాట్లాడుతూ రిలేషన్స్ చక్కగా మెయింటైన్ చేస్తున్నారు.
5: ఆవిడ భాషను కూడా చూడండి, ఇప్పుడు పేషెంట్స్ ఒక్కొక్కసారి అనేక ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ ఉన్నా అవసరమైనంత మట్టుకు వాళ్ళకి సమాధానాలు చెప్తూ
2: అలా అనుకోకుండా
5: విసుక్కోకుండా, అది ముఖ్యంగా విసుక్కోకుండా. విసుగుంటుంది ఇక్కడ ఉంటుంది మనసులో, కానీ మాటలో చెప్పేటప్పుడు అది చూపించకుండా వాళ్ళకి చెప్పగలిగితే చాలా బీటర్.
2: మళ్ళీ అలాగే ఇంటికి వచ్చా కూడా అది మెయింటైన్
5: చేస్తారు, అది మెయింటైన్ చేస్తున్నారు.
2: ఆ ఫంక్షన్ లో ఉంటూ ఛాలెంజింగ్ గా ఉంటున్నా సరే ఆవిడ చక్కగా సంయమనం పాటిస్తూ ఉన్నారంటే కేవలం స్వామి యొక్క అనుగ్రహం, స్వామి యొక్క ప్రేమ. బాగుంది. కొన్ని సందర్భాల్లో స్వామి చెప్తారు మనకి అతి భాష మతి హాని అని. ఇప్పుడు ఆవిడ తక్కువగా మాట్లాడి ఎంతవరకు మాట్లాడ, ప్రొఫెషన్ అట్లాంటిది. కొన్ని చోట్ల ఎక్కువగా బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది, అతి భాష మతిహాని మిత భాష అతిహాయి అంటారు. మనం అవసరమైన మాటలు అవసరమైనంత వరకే మాట్లాడి మనం పదాలని దుర్వినియోగం చేయకుండా ఎంతవరకు కావాలో అంతవరకే మాట్లాడితే సత్సంబంధాన్ని మనం పెట్టుకోవచ్చు. అతిగా మాట్లాడితే మనం మన శక్తిని కోల్పోతాం.
1: ముఖ్యంగా మనం మాట్లాడవలసిన టైం వచ్చినప్పుడు ఎక్కువగా మాట్లాడేసి ఉంటాం అప్పటికే.
2: అవును,
1: మీరు అన్నట్టు శక్తిని కోల్పోతాము. ఆ టైంలో ఏమవుతుందంటే ఆ చిరాకు, ఆ దురుసుతనం అవన్నీ వచ్చేస్తాయి వెంటనే.
2: అవును అవును, ఏం మాట్లాడాలో మర్చిపోతాము.
1: అవును,
2: మనం ఎక్కువగా మాట్లాడి విసుక్కునేసరికి ఎదుటి వాళ్ళకు కూడా విసుగు వచ్చేస్తుంది. మనకి పెద్దవాళ్ళు చెప్తారు, మౌనేన కలహం నాస్తి అని. అంటే మౌనంగా ఉండటంతో సహం దెబ్బలాటలు తగ్గిపోతాయని. మౌనంగా మౌనాన్ని పాటిస్తూ తితంగా మితంగా మాట్లాడితే అది మనకి మంచిది, ఎదుటి వాళ్ళకి కూడా మంచిది. స్వామి ఒక సందర్భంలో MBS విద్యార్థులతో మాట్లాడుతూ, మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక క్షణం ఆగి మీరు మాట్లాడేది వినేది స్వామి అని గుర్తుకు తెచ్చుకోండి అని చెప్తారు. ఎంత దివ్యమైన సందేశాన్ని అందించారో కదా స్వామి.
1: అవును, అసలు మనం ఆ ఫోటో చూస్తున్నట్టయితే స్వామి మాట్లాడేటప్పుడు ఎంత ప్రసన్నంగా ఉన్నారో, అలాగే వినేటప్పుడు కూడా అలాగే అంతే ప్రసన్నంగా నిలబడి ఎలా వింటున్నారో, అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆ ఫోటో అసలు
2: చాలా చక్కగా ఉంది. చక్కటి సందేశాన్ని ఇచ్చారు. అంటే మాట్లాడేటప్పుడు తాను ఎదుటి వ్యక్తి భగవంతుడే, భగవంతుడితోటే మాట్లాడుతున్నాను అన్న భావనతో మాట్లాడాలి. అలాగే ఎవరి మాటలైనా వింటుంటే భగవంతుని మాటలే వింటున్నాను అని వినాలంట. అప్పుడు సంభాషణ ఎంతో అర్థవంతంగాను సౌమ్యంగాను ఆరోగ్యవంతంగాను ఫలప్రదంగాను ఉంటుంది. అప్పుడే మనం స్వామి మనకి నిర్దేశించినటువంటి నవసూత్ర ప్రవర్తనా నియమావళిలోని 7వ సూత్రం, తనకు తారసపడిన ప్రతి ఒక్కరితోనూ మృదువుగా ప్రేమగా మాట్లాడాలనేది, దాన్ని మనం అమలు పరిచిన వాళ్ళం అవుతాం. మనం హృదయపూర్వకంగా చేసే ఈ ప్రయత్నంలో స్వామివారి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ సాయగా.
6: ఇంతవరకు శ్రోతలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 95వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 7వ భాగం, ప్రతి ఒక్కరితో మృదువుగా ప్రేమతో మాట్లాడుట గురించి విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు రంగారెడ్డి సాయి భక్తులు స్వామివారి దివ్య చరణారవిందాలకు సమర్పించిన సర్వదేవతాతీతం శ్రీ సత్యసాయీశ్వరం నాటకాన్ని ఇప్పుడు విందాం.

0: సోదరా జయ, నారదుల వారి ఆచూకీ ఏమైనా తెలిసినదా?
1: లేదు విజయ, నేను భువర్లోక సువర్లోక మహర్లోకములని చూశాను. జనలోక తపోలోక సత్యలోకములలో కూడా సంచరించి చూశాను, ఎక్కడా కనపడలేదు.
0: నేను కూడా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములలో సంచరించాను, ఇక మిగిలింది ఒక్క భూలోకమే.
1: విజయ, భూలోకంలో నారదుల వారికి పనే ఉంటుంది. భూలోకవాసులు వారిలో వారే కలహాలు సృష్టించుకుంటూ అదుపు తప్పిన కోర్కెలతో అక్రమ మార్గాన పయనిస్తున్నారు. పైగా నారదుల వారి ప్రమేయం ఏదైనా లోక కళ్యాణార్థమే కదా.
0: అయితే ఈ గగనతలంలోనే కొంత తడవు వేచి ఉండి నారదుల వారిని కలుసుకుని మన చిక్కుముడి విప్పుకోవాలి.
1: అవును విజయ, లోగడ వైకుంఠం వాకిట సనక సనందనాథులను అడ్డగించి శాపగ్రస్తులమై 3 జన్మల కాలం వైకుంఠ చ్యుతులమయ్యాము. ఇప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా మంచిది.
0: అవును, ముమ్మాటికి నిజం.
2: సోదరులు జయ విజయులకు నమోవాకములు.
1: అనింజా నమో నమః. గజాననుల వారేరి?
2: వారు కైలాసంలోనే ఉన్నారు.
0: నీవు లేకుండా క్షణమైనా గడవని గణపతిని కైలాసానికి పరిమితం చేసి నీవు విహారానికి విచ్చేశావా?
2: విహారమూ కాదు, విలాసమూ కాదు. నారదుల వారిని కలవటానికి ఇది ఉత్తమ ప్రదేశమని ఇలా వచ్చారు.
1: అదేమిటి? నారదుల వారిని కైలాసంలో కలవకుండా ఈ రహస్య సమాలోచనలేమిటి?
2: నారదుల వారు కైలాసానికి వచ్చి చాలా కాలమైంది. అదీనూ కాక
0: అనింద్య, నీవు ఏదో దాచ ప్రయత్నిస్తున్నావు. మా వద్ద దాచేటంతటి రహస్యమేమిటి?
2: మీ వద్ద నాకు రహస్యాలేముంటాయి? ఈ మధ్య మా గణనాథునికి భక్తులు చేసే స్తోత్రాలలో మార్పు గోచరిస్తున్నది. అది విని గణనాథుని ఇష్టసఖులు సిద్ధి బుద్ధి కలత చెంది నారదుల వారిని అడిగి విషయం తెలుసుకుని రమ్మని పంపారు.
1: విన్నపాలలో మార్పా? అదేమిటి?
2: ఇంతకుముందు గణేశుని స్తుతి ఆయన గుణగణాలను, వారి తల్లిదండ్రుల గొప్పదనాన్ని, కైలాసం అందచందాలను, మా గణనాయకుడు ఆరగించే అపారమైన తినుబండారాలను ప్రస్తావిస్తూ అప్పుడప్పుడు వారి వాహనమునైన నా గురించి కూడా జోడించి స్తుతిస్తూ ఉండేవారు.
0: మరి ఇప్పుడు?

0: అయితే మన అంతరంగములకు అందని అద్భుతం ఏదో చోటు చేసుకుంటున్నదన్నమాట.
1: గరుడ వాహన నారాయణ, హే శేషశయన నారాయణ, హే పత్తివాస నారాయణ.
2: అది నారదుల వారి గానమే.

0: వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులు విఘ్ననాయకుని వాహనమైన అనింజుడు కలిసికట్టుగా విహారానికి విచ్చేశారు. ఏమిటి విశేషం?
1: విశేషాలన్నీ శేషాలుగా మిగిలిపోతున్నాయి నారదమునీంద్ర.
0: కూడికలు తీసివేతలు సరిగ్గా చేయకపోతే మిగిలేవి శేషాలే. పవిత్ర సాయినామాన్ని మేళవించి చేస్తున్న అద్భుత స్తోత్రాలు వైకుంఠం వాకిట నిలిచిన మీ కన్నములకు సోకి వివరణకై నాకడకు విచ్చేశారు. అవునా?
2: బ్రహ్మ మానసపుత్రుడు, మీకు తెలియని విషయంలేమి ఉంటాయి
1: నారదమునింద్ర?
0: అదేవిధముగా మీ గణనాథుని నిలయానికి కూడా స్తోత్రాలు చేరటంతో సిద్ధి బుద్ధి కలత చెంది నిన్ను నా దగ్గరికి పంపారు.
3: నారదమునీంద్రులకు నమో నమః.
0: శుభం భూయాత్.
3: జయ విజయులకు, అనింజునకు అభివాదములు. నారదమునీంద్ర, మా సోదరులు దీర్ఘాలోచనలో ఉన్నారు. ఏమైనా జటిల సమస్య?
0: అవగతము కాకున్నా అంతయూ జటిలమే కదా, అర్థమైన తదుపరి అంతయూ మహాద్భుతమే కదా. సాయిరాం సాయిరాం.
3: మునీంద్ర, తమ నోట కూడా
0: సాయినామే. ఎవరైనను పరిస్థితిని అనుసరించి వర్తించవలెడు కదా.
3: కావచ్చును మునీంద్ర, తామనుచున్నది ఏమాత్రము అవగతము కాకున్నది.
0: వివరిస్తాను. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మానవ శరీరాన్ని త్యజించి ప్రశాంతి లోకమునకు విచ్చేసియున్నారు.
3: ప్రశాంతి లోకమా? చతుర్దశ భువనాల నామములలో ఆ పేరే లేదే.
0: విభిన్నావతారుడైన సర్వదేవతాతీత స్వరూపుడు విభిన్నముగా ప్రశాంతి లోకమును సృష్టించుకుని అచ్చట కొలువై ఉన్నారు. లోకమునైతే సృష్టించుకున్నారు కాని ఎల్లప్పుడూ భూలోకములోనే సంచరిస్తూ మానవోద్ధరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ భక్తులకు అనుభూతుల్ని ప్రసాదిస్తున్నారు.
3: మరి మామా లోకములకు వినవచ్చుతున్న సాయినామమును జోడించి చేయుచున్న గానముల మాటేమిటి?
0: సత్యసాయి భగవానులు తమ 14వ ఏట అవతార ప్రకటన చేసిన నాటి నుంచి భూలోకవాసులు చేయుచున్న భజనలే అవి.
4: మరి మున్నెన్నడూ ఇట్టివి వినియుండలేదే.
0: స్వామి భూలోకమున మసలుచున్నప్పుడు భూలోకవాసుల భజన గీతాలాపనలు వేరులోకములకు వినవచ్చే ఆవశ్యకత ఏమున్నది? ఇప్పుడు మహాభిరిష్క్రమణానంతరం స్వామి ఎడబాటును తట్టుకునలేక ఆర్తితో ఆవేదనతో సత్యసాయి భగవానుల కర్ణపేయములకు శోకవలనని యులిగెత్తి గానము చేయుచున్నారు. అవే వివిధ లోకాలలో ప్రతిధ్వనిస్తున్నవి.
3: అంతయూ చిత్రముగానున్నదే.
0: ఇందులో చిత్రమేమున్నది భృంగి? అయినా చరిత్ర తెలిసిన నీవు కూడా ఇలా మాట్లాడటం సమంజసమా?
3: చరిత్ర తెలియటేమిటి మునీంద్ర?
0: చూశారా భగవత్ సంకల్పం? కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్న చందాన భరద్వాజ మహర్షి వారు విచ్చేస్తూ ఉన్నారు. భరద్వాజ మహర్షులకు ప్రణామములు.
5: జయ జయ. ఒక నూతన యుగావిష్కారానికి, పరమాద్భుత శకానికి నాందీవాచకంగా జరిగిన పరమ పవిత్ర సంఘటననే మరిచావా భృంగి?
3: క్షమించండి మహర్షి.
5: ఇది భగవత్మాయ. అలనాటి ఆ పవిత్ర సంఘటన మధుర ఫలాలు ఈనాటి అఖిల మానవాళికి వరాల మూటలుగా లభించడం వెనుక ఉన్న యథార్థ గాథను మరల నా ద్వారానే విశదపరచబడాలని భగవత్ సంకల్పం కావచ్చు.
6: మహర్షి, ఆ సంఘటనను పూరికరించి మమ్మల్ని ధన్యులను చేయండి.
5: అది త్రేతాయుగం. నాలో సమగ్ర వేదాధ్యయనం చెయ్యాలన్న సంకల్పం దృఢం కాచొచ్చింది. దానికై సవిత్ర అనే యాగాన్ని చేయదలచి, ఆ యాగానికి పార్వతీ పరమేశ్వరులను ఆహ్వానింపదలచి కైలాసానికి వెళ్లాను.
3: అవును మునీంద్ర, లీలగా గుర్తుకు వచ్చుతున్నది. అర్ధనారీశ్వరుల నృత్యము పతాక స్థాయిలో ఉన్న సమయంలో తామొక్కడుకు విచ్చేసినారు.
5: అవును, అమ్మ ఆసీఫ్పూర్వక చూపుకై అనుగ్రహ భాషణకై పరితపిస్తూ 7 రోజులు గడిపాను. అమ్మ ఒక్కసారి క్రీగంట చూసినది, పరవశించిపోయాను. అంతలోనే అమ్మ నృత్యము పరిసమాప్తి చేసి వెడలినది.
0: పార్వతీమాత అలా చేసినదా?
5: అమ్మ ప్రవర్తనకు లోక కళ్యాణమే కారణము. ఆ విషయము అర్థము చేసుకునలేక ఆవేదన చెందాను. ఫలితంగా పక్షపాతానికి గురై నేలకొరిగాను.
7: అయ్యో, ఎంత విచారకరము!
5: కాని పరమశివుడు నన్ను అనుగ్రహించాడు. నా కడకు విచ్చేసి జలప్రోక్షణ చేసి నాకు పక్షవాతము నుండి విముక్తి ప్రసాదించాడు. అంతేకాదు, పార్వతీ సమేతంగా సవిత్రాయాగానికి విచ్చేస్తానని వాగ్దానం చేశాడు. భగవంతుని వాగ్దానమునకు భంగముంటుందా? విచ్చేయుటే కాదు, యాగ నిర్వహణ పట్ల సంతుష్టులైన ఆది దంపతులు మానవోద్ధరణకై భారద్వాజ వంశంలో 3 సార్లు అవతరిస్తామని వరమిచ్చారు.
7: 3 సార్లు?
5: అవును, పూర్తి శివాంశతో షిరిడీ సాయిబాబాగాను, శివశక్తి అంశతో సత్యసాయిబాబాగాను, శక్తి అంశతో ప్రేమసాయిగానూ అవతరిస్తామన్నదే ఆ వరం.
0: శ్రీ షిరిడీ సాయి, శ్రీ సత్యసాయి భగవానుల అవతార పరిసమాప్తి అయినది. అనతికాలంలోనే శ్రీ ప్రేమసాయి అవతరణతో అలనాడు ఆది దంపతులిచ్చిన వాగ్దానం సంపూర్ణం కాబోతున్నది.
8: మునీంద్ర, అద్భుతమైన పురాణగాథను వినిపించి మమ్మల్ని పునీతుల్ని చేస్తున్నారు.
2: శ్రీ సత్యసాయి అవతారములో జరిగిన తత్సంబంధమైన అద్భుత సంఘటనకు దాన్ని వివరించమని వేడుకుంటున్నాం.
0: తప్పకుండా. సత్యసాయి బాబా వారి చిన్నతనంలో అప్పుడప్పుడే ప్రకటితమవుతున్న దివ్యత్వాన్ని గ్రహించిన పెద్దలు కొందరు ఆయనను హోస్పేట పట్టణానికి ఆహ్వానించారు. బాలసాయి తమ అన్నగారైన శేషమరాజుగారితోనూ పురప్రముఖులతోనూ కలిసి విరూపాక్ష దేవాలయానికైతే వెళ్లారు, కాని లోపలకు వెళ్లకుండా దేవాలయం బయటే నిలబడిపోయారు. గుడిలో హారతి ఇస్తున్న సమయంలో శివలింగంలో బాలసాయి గోచరమయ్యాడు.
3: శివలింగంలో వారు కనపడడం ఏమిటి?
0: అదే కదా విశిష్టత. ఆ దృశ్యాన్ని చూసిన అన్నగారికి విషయం ఏమిటో అర్థం కాక గుడి బయటకు వచ్చి చూడగా బాలసాయి గుడి బయటే యథాస్థానంలో కనపడటంతో అన్నగారికి ప్రప్రథమంగా సత్యం దివ్యత్వంపై నమ్మకం కలగటంతో పాటు శివాంశ సంభూతుడేమోనన్న భావమూ కలిగింది.
3: ఆహా, ఎంత మనోహరం!
5: స్వామి దివ్య చరిత్ర మొత్తం అతి మనోహరమే. శివరాత్రి పర్వదినాన స్వామి నోటి నుంచి వెలువడే శివలింగాలను చూసి తరించవలసిందే.
7: ఏమిటి, నోటి నుండి శివలింగాల?
0: ప్రత్యక్ష దైవానికి అసంభవం ఏముంటుంది? ఒకమారు ఏమైందో తెలుసా? గుట్టగా పోసిన ఇసుక నుండి స్ఫటికలింగాన్ని సృష్టించారు బాబావారు. భక్తులు సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తూ ఉండగా తాను కైలాసంలో పూజించే స్ఫటికలింగం తిన్నగా ఇలా వచ్చింది అని ప్రకటించారు. ఆ శివలింగం నిరంతరము పూజలందుకుంటున్న చిహ్నంగా అప్పుడే పెట్టినట్లుగా గంధం కుంకుమలతో పాటు పూజించిన నవనమలాడే బిల్వదళాన్ని కూడా చూపారు నేత్రపర్వంగా.

0: నారదమునింద్ర, శ్రీ సత్యసాయి భగవానులకు పరమశివునికి భేదం లేదని విశదమవుతున్నది. కాని మా గణపతి దేవుల స్తోత్రాల్లో వినవస్తున్న సాయినామం మాటేమిటి?
1: అనింద్య, నీకు స్వామి అమృతానంద కథ చెబితే అదీ విశదమవుతుంది.
0: అమృతానందులవారా, ఈ పేరెక్కడో విన్నట్లున్నదే.
1: ఆయన బాల్యంలో గణనాథునికి బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని జపిస్తూ హోమం చేశారు. తరువాత అమృతానంద రమణ మహర్షి శిష్యులయ్యారు. తదనంతరం 85 వయస్సులో శ్రీ సత్యసాయి భగవానుణ్ణి దర్శించుకున్నారు. దర్శించుకున్న వెంటనే భగవాన్ బాబావారు అమృతానంద చిన్ననాడు చేసిన యాగం గురించి ప్రస్తావించి, ఆనాడు నీవు చేసిన హోమ జపాదుల ప్రభావం వల్లనే ఇప్పుడు ఇక్కడకు రాగలిగావు, ఆనాటి ఫలం ఈనాడు ప్రసాదిస్తాను అన్నారు. శాస్త్ర ప్రమాణాలు ఎప్పటికీ తప్పు కాకూడదు అంటూ అమృతానందకు సువర్ణకాంతులీనుతున్న మహాగణపతిగా దర్శనం ప్రసాదించారు.
2: అవతారములు వేరు కావచ్చు, కాని అవతారి ఒక్కడేనన్న సంగతి అంతరం ఎరిగింది. కాని మాయలో పడి మరచిపోతూ ఉంటే భగవంతుడు మనల్ని చైతన్యవంతులను చేసి తన దివ్యత్వాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఉంటాడు.
3: నారదమునీంద్ర, శ్రీ మహావిష్ణువు తమ దివ్యావతారములలో నెరపిన లీలలను వరిన శ్రీ సత్యసాయినాథుల లీలల్ని వివరించి మమ్మల్ని మరింత పునీతుల్ని కావించండి.
1: మేం వివరించటం ఎందుకు? జయ విజయులారా, ద్వాపరయుగంలో మీరు శిశుపాల దంతభక్తులుగా చవిచూచిన లీలలేగావి.
3: చవిచూచినదెక్కడా, ఆనందించినదెక్కడా. శాపగ్రస్తులమై శ్రీకృష్ణుని వైరవర్గంలో ఉన్న మా గుండెలు క్రోధాగ్నితో రగిలిపోతూ ఉండేవి. పగతో రగిలే గుండెలో ప్రతీకారేచ్ఛే కాని ఈశ్వరేచ్ఛకు తావెక్కడ మునీంద్ర?
1: రాక్షసులుగా ప్రవర్తించిన మీలో శాప విమోచనానంతరం కూడా ఆనాటి వైరీభావపు ఛాయలు ఏ అణుమాత్రమైనా ఉంటే హరించుకుపోతాయి. కుబ్జఘట్టాన్ని ఒక్కసారి స్మరించండి.
4: బలరామ శ్రీకృష్ణుల రాక సందర్భంగా ధనుర్యాగమను మిషచే రాజవీధులు నానావర్ణ విరాజిత పుష్పమాలాలంకృతములు గావించబడినవి. కుడ్యములు వివిధ పుష్పములతోడను, వాకిళ్ల ముందు అనేక దీపములతోడను అలంకరించిరి. ఆ పట్టణమునకు ఒక వింత అందమును చేకూర్చినారు మధురాపురవాసులు.
5: బాలకృష్ణ లీలలను పారవస్యంతో గానం చేస్తూ స్వాగతం పలికారు.

ఇవ్విదంబున గుజ్జ ఇచ్చిన లేపంబులన్నీయు తాను దేహమున నలదికొని ప్రసన్నత నుండి కుబ్జము వంకల యొడలు చక్కగా నొత్తి యునుపదలచి తత్పదంబుల మీద తన పదంబులు త్రొక్కి హస్తాంగుళ ద్వయమబల గౌద క్రింద విప్పుగలిడి కృష్ణుడు

0: సర్వబాధాహరుడైన శ్రీ సత్యసాయి భగవానుల 43వ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పవిత్ర ప్రశాంతి నిలయ ప్రాంగణమంతా అత్యంత శోభాయమానంగా అలంకరించబడింది. భగవాన్ బాబావారు వేదిక మీదకు విచ్చేసి రజిత సింహాసనం అలంకరించగానే భక్తజన సందోహం చేసిన హర్షధ్వానాలతో ఆ ప్రాంగణమంతా ఆనందభరితమైంది.
1: మహర్షి, మీరు వర్ణిస్తున్న తీరు మమ్మలను మంత్రముగ్ధుల్ని చేస్తున్నది.
0: స్వామి శిరస్సుపై సుగంధ తైల ప్రోక్షణ కార్యక్రమం ఆరంభమైంది. ముందుగా మాతృశ్రీ ఈశ్వరాంబ గారు పుష్పాన్ని సుగంధ తైలంలో ముంచి ఒకటికి రెండుసార్లు స్వామి శిరస్సుపై ప్రోక్షించి స్పృశించారు.
2: అవును, మాతృదేవో భవ అన్నట్లు తల్లిది ఇప్పుడు ప్రథమ స్థానమే కదా.
3: అవునవును, అటు తరువాత పర్షియన్ ఉర్దూ కవయిత్రి తాహిరా సయ్యద్ బేగం, జామ్నగర్ రాజమాత, సిరోహి రాజమాత, ఇంద్రాదేవి, షిరిడీ సాయిబాబాను సేవించిన వృద్ధుడు దీక్షిత్, ప్రొఫెసర్ గోకాక్ మొదలైన వారు ఈ ప్రోక్షణ కార్యక్రమంలో పాలుపంచుకుని బాబా వారి పాదపద్మాలకు నమస్కరించుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని అమెరికా నుండి వచ్చిన ఎండర్సన్ అనే భక్తురాలు తన్మయత్వంతో తెలగిస్తోంది. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతోంది. ఎముకలు ఎండిపోయి కాళ్లు కదపలేని స్థితిలో చక్రాల కుర్చీకే పరిమితమై ఉంటోంది.
0: స్వామి ప్రక్కనే సుగంధ తైల పాత్రతో నిలబడి ఉన్న కస్తూరి గారితో స్వామి ఎండర్సన్ చేతికి పుష్పం ఇచ్చి నూనెలో ముంచి ఇటు తీసుకురా అన్నారు. బాబావారి ఆజ్ఞను శిరసావహించి కస్తూరిగారు రెండడుగులు వేశారో లేదో. ఆగు కస్తూరి, నేనే ఆమె దగ్గరకు వెళతాను అంటూ స్వామి సింహాసనం నుంచి లేచి ఆమె దగ్గరకు వెళ్లారు.
4: ఆహా, ఎంత కరుణాంతరంగుడు స్వామి!
0: ఊహించని ఆ సంఘటనతో దిగ్భ్రాంతి చెందిన ఎండర్సన్ తేరుకుని స్వామి శిరస్సుపై 3 సార్లు సుగంధ తైలాన్ని ప్రోక్షించి కృతజ్ఞతాపూర్వకంగా స్వామి చేయి పట్టుకున్నది.
3: బాబావారు అపారమైన కరుణతో లేచి నిలబడు అన్నారు.
5: ఆహా,

భగవాన్ మాటలు ఆమె శరీరంలో శక్తి తరంగాలుగా మారాయి. ఆమె లేచి నిలబడింది. నాతో నడిచిరా అన్నారు స్వామి. అంతే, బాబా ఆజ్ఞను పాటిస్తూ ఆమె మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ 40 అడుగుల దూరంలో ఉన్న వేదిక మీదకు వెళ్ళింది. అప్పటికప్పుడు ఎండిపోయిన ఎముకలు రక్తమాంసాలతో పరిపుష్టమైనాయి. ఆ అద్భుతాన్ని చూసిన అశేష ప్రజానీకం ఆనందాతిరేకంతో కరతాళధ్వనులు చేశారు.

0: అద్భుతం, పరమాద్భుతం. భగవాన్ సత్యసాయి బాబా వారు దైవస్వరూపులుగా నెరిపిన లీలలను అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. మరి మరి దేవీ రూపంగా కూడా
1: సందేహం ఎందుకు? నారదమునీంద్ర
2: మహర్షి,
1: తిప్పమ్మ గారి సంఘటన వివరించండి.
2: అలాగే. బుక్కపట్నంలో తిప్పమ్మ గారనే భక్తురాలు ఉండేది. స్వామినే సర్వంగా భావించి పూజించేది. వినాయక చవితి ముందు రోజు గౌరమ్మను పూజించుకోవటం ఆచారం. తిప్పమ్మగారు స్వామినే గౌరమ్మగా పూజించుకోదలిచి స్వామిని కోరారు. అందుకు పరమదయాళువైన స్వామివారు అంగీకరించారు. తిప్పమ్మగారు పూజ సంతృప్తిగా నిర్వహించుకుని వాయనం ఇవ్వటానికి ముత్తైదువు కోసం చూడగా ఎవ్వరూ లేకపోవటంతో ఆ విషయాన్ని స్వామివారికి విన్నవించుకున్నారు. వెంటనే స్వామి, ఇదిగో ఈమెకు నీ వాయనం ఇవ్వు అంటుండగానే అక్కడ ఓ ముత్తైదువు ప్రత్యక్షమైంది. ఆమెకు వాయనమిచ్చి పాదనమస్కారం చేసి లేచి చూడగా ఆ స్త్రీ కనిపించకపోవటంతో తత్తరపడ్డారు తిప్పమ్మగారు. స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ హస్తచాలనంతో వాయనం తీసుకున్న స్త్రీ ఛాయాచిత్రాన్ని సృష్టించి చూపి ఆమె ఎవరో కాదు, నేనే అని ప్రకటించారు.
1: అందుకే భక్తులు స్వామిని సాయిమాతగా భావించుకుని

0: అంటూ స్తుతించుకుంటూ ఉంటారు.
1: మహర్షులారా, ప్రపంచంలో అనేక దేశాలు, అనేక మతాలు, అనేకమంది దైవాలున్నారు కదా. మరి ఆ భగవంతుడు అన్ని రకాల అనుభూతుల్ని ఏ విధంగా కలిగిస్తున్నారు
2: అన్నట్టు మీకు ఒక విషయం చెప్పాలి. ఒకసారి జపాన్ శాస్త్రవేత్త ఒకరు భగవాన్ సత్యసాయిబాబా వారిని హైదరాబాదులో కలవటం జరిగింది. కలిసిన వెంటనే స్వామి హస్తచాలనంతో ఓ గుండెకాయ సృష్టించి ఇదేమిటి అని ఆ శాస్త్రజ్ఞుని అడిగారు. దానికి ఆ శాస్త్రజ్ఞుడు ఇది గుండెకాయ అన్నాడు. వెంటనే స్వామివారు ఎవరి గుండెకాయ అని అడిగారు. నాకెలా తెలుస్తుంది అన్నాడు శాస్త్రజ్ఞుడు.
0: అప్పుడు స్వామి, ఇది నీవు పుట్టినప్పటి నీ గుండెకాయ. నీవు పుట్టిన వెంటనే నీ గుండె రోగగ్రస్తమై ఆగిపోయే స్థితికి చేరుకుంది. అప్పుడు నీ తండ్రి మరణానికి చేరువలోనున్న నీ దేహాన్ని తీసుకువచ్చి నా పాదాల వద్ద ఉంచి, నేను కోరింది ఇటువంటి శిశువును కాదు, ఆరోగ్యవంతుడైన శిశువును, నా కోరిక తీర్చండి ప్రభువు అంటూ వేడుకున్నాడు. అతని కోరికను మన్నించి నీకు కొత్త గుండెను ప్రసాదించాను అన్నారు స్వామివారు. ఆ మాటకు ఆ శాస్త్రవేత్త దిగ్భ్రాంతి చెందాడు.
3: అవును మరి, హస్తచాలనంతో గుండె మార్చానని ప్రకటిస్తే దిగ్భ్రాంతి చెందడా మరి?
0: అసలు దిగ్భ్రాంతి చెందింది అందుకు కాదు.
3: మరి
0: ఆ శాస్త్రజ్ఞుడి తండ్రి ప్రార్థించింది బుద్ధ భగవానుణ్ణి. అప్పుడు ఆ శాస్త్రవేత్తకు అవగతమైంది స్వామి దివ్యత్వం, స్వామికి బుద్ధ భగవానుడికి భేదం లేదన్న సత్యం.
4: మహమ్మదీయులు భగవంతుని సాకార రూపాన్ని స్మరించి పూజించరు కదా, మరి వారికెట్టి అనుభూతి కలిగిస్తున్నారు భగవాన్ బాబావారు?
2: చక్కని సందేహాన్ని వ్యక్తపరిచావు. ముస్లింలు పవిత్రంగా భావించే బక్రీద్ పండుగ నాడు జరిగిన సంఘటన ఒకటి వివరిస్తాను. ఆ రోజు కొందరు అరబ్ యాత్రికులు బాబావారి దర్శనార్థం ప్రశాంతి నిలయానికి వచ్చారు. వారిని స్వామి ప్రత్యేక సంభాషణ గదిలోకి పిలిచి తమ అరచేతిలో చూడమన్నారు. వారిని ఆశ్చర్యచకితుల్ని చేసేటువంటి దృశ్యం అరచేతిలో గోచరమైంది. అది అరేబియాలోని పవిత్ర కాబా. దాని ముందు వేలాది మంది ముస్లింలు మోకాళ్లపై నిలబడి ప్రార్థన చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూసి పులకించిపోయిన అరబ్ యాత్రికులకు బాబావారు సర్వదేవతాతీత స్వరూపుడన్న దృఢ విశ్వాసం కలిగింది.

0: మునీంద్ర, దేవతలు సాయినామాన్ని సర్వధర్మ ప్రియత్వాన్ని గానం చేస్తూ ఎక్కడికి వెళుతున్నారు?
1: సత్యసాయి భగవానుల దర్శనార్థం.
2: ఏమిటి భగవానుల దర్శనార్థమా?
1: ఇప్పుడు ప్రశాంతి లోకంలో దర్శించుకోవటంలో విశేషమేముందని, స్వామి పుట్టపర్తిలో అవతార కార్యక్రమాన్ని నెరవేర్చుతున్న సమయమునందు సైతము దేవతలు శ్రీవారిని ప్రతినిత్యమూ దర్శించుకునేవారు.
3: స్వామికి ప్రియభక్తులైన పెద్ద బొట్టుగా పిలవబడే గాలి శారదాదేవికి, డాక్టర్ రాజారెడ్డికి ఈ దేవతల సందర్శనానుభూతిని ప్రత్యక్షంగా వీక్షించే మహద్భాగ్యాన్ని స్వామి ప్రసాదించారు.
4: ఎంతటి అదృష్టవంతులు వారు!
3: సందేహమేమున్నది. ముఖ్యంగా పెద్ద బొట్టమ్మకు శ్రీ సత్యసాయి భగవానుడు తమ సర్వదేవతాతీతత్వాన్ని ప్రస్ఫుటం చేసిన వైనం అత్యద్భుతం.
4: ఆ వృత్తాంతాన్ని విశదీకరించండి మహర్షి, విన కుతూహలము కలుగుచున్నది.
3: రెండు అవతారములను దర్శించుకున్న భాగ్యశాలి ఆమె.
2: రెండు అవతారములను అంటే?
1: షిరిడీ సాయిబాబా వారిని, సత్యసాయిబాబా వారిని. సత్యసాయిబాబా వారిని భక్తిశ్రద్ధలతో పూజించుకోవటానికి అనువుగా శ్రీ సత్యసాయి వ్రతమును సంకలనం చేసి పెట్టెలో భద్రపరుచుకుని ప్రత్యేక సమయాలలో ఆ వ్రతకల్పాన్ని తీసి వ్రతం చేసుకుంటూ ఉండేది.
5: భక్తి అంటే అలా ఉండాలి.
4: అంతటి అపార భక్తి సంపన్నురాలు గనకని అటు షిరిడీ సాయిని ఇటు సత్యసాయిని సేవించుకోగలిగింది.
0: అప్పుడేమైంది నారద మునీంద్ర?
1: ఒకనాడు వ్రతం చేసుకుందామని పెట్టెలో నుంచి వ్రతకల్పాన్ని తీయగా అందులో ఆమె సర్వదేవతా స్వరూప అని వ్రాసిన ప్రతిచోట సర్వదేవతాతీత స్వరూప అని స్వామి స్వహస్తాలతో దిద్దబడి ఉన్నది. పుస్తకము చివర ఫలశ్రుతిలో ఈప్సితార్థంబు నీడేర్చి ఎల్లవేళలా సాయి భగవానుడు అతిప్రీతి సాకుకాక అని పెద్ద బొట్టమ్మ పుస్తకాన్ని స్వహస్తాలతో దిద్ది భక్తజనావళికి తమ అనుగ్రహాన్ని ప్రసాదించారు.

0: ఇక్కడ నరదులు వారెవరు?
1: మీరు నరదమునిందురులా?
2: అవును, నీ పేరు యోహాను. యేసు త్యాగాలను, బోధలను, ఆయన చేసిన అద్భుతాలను ప్రజలకు చేరువ చేసి వారు ధన్యులగునట్లు చైతన్యవంతులను చేసిన నలుగురు సువార్తికులలో ఒకడవు, అవునా?
1: అవును.
0: యేసు ప్రభునామముతో జోడించి ప్రార్థించబడుతున్న సాయినామము భగవన్నామమేనని నా విశ్వాసం.
2: సందేహమేలా, అది పరిపూర్ణ అవతారుని నామమే.
0: శ్రీ సత్యసాయిబాబా వారు చనిపోయిన వారిని సజీవులుగా చేసినట్లు విని పులకించిపోయాను.
3: అవతార పురుషులందరూ మృతులను సజీవులను చేసినవారే. ఇది షోడశ కళా ప్రపూర్ణుడైన భగవంతుని అనుగ్రహము అనే 11వ కళ.
0: తాము
2: వారు భరద్వాజ మహర్షులు.
0: తమ దర్శన భాగ్యం ఆనందముగానున్నది. శ్రీ సత్యసాయిబాబా వారు మృతులను సజీవులుగా చేసిన సంఘటన విన కుతూహలముగానున్నది.
3: మీరు వివరించండి మునీంద్ర.
2: అటులని, భగవాన్ బాబావారిని చిన్ననాటి నుండి నమ్మి కొలిచిన భక్తులు కుప్పం వారు. వారి కుటుంబ పెద్ద రాధాకృష్ణయ్య గారు ఆయన కడుపులో పుండుతో బాధపడుతూ స్వామివారి దగ్గరికి వెళ్లారు. స్వామి ఏమీ భయం లేదన్నారు, కాని ఉన్నట్టుండి ఆయాసం ఎక్కువై ఆయన మరణించారు. ఆ వార్త స్వామివారికి విన్నవించుకుందామని కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా స్వామివారు లభ్యం కాలేదు. శరీరం కుళ్లి వాసన రాసాగింది, కాని కుటుంబ సభ్యులలో విశ్వాసం సడలలేదు. ఆ విశ్వాసమే స్వామిని అక్కడకు రప్పించింది.
3: చనిపోయిన లాజరస్ను బ్రతికించుటకు జీసస్ వచ్చినప్పుడు జీసస్ను చూసి మర్ద, మేరీ, లాజరస్ చెల్లెళ్లు ఏడ్చినట్లే రాధాకృష్ణయ్య కుటుంబ సభ్యులు కూడా వలవలా ఏడ్చారు. స్వామి వారిని ఊరడించి అందరినీ శవమున్న గదిలో నుంచి బయటకు పంపి లోపల గడియ పెట్టారు. అందరూ స్వామి నామస్మరణ చేసుకుంటూ ఉన్నారు. స్వామి గది తలుపులు తెరిచి అందరినీ లోపలకు రమ్మన్నారు. అందరూ వెళ్లి చూడగా రాధాకృష్ణయ్య మంచంపై కూర్చుని కనిపించటంతో అందరూ ఊరట చెందారు.
0: భగవంతుని సంకల్పమునకు మరణమైనను తలవంచవలసినదే. శ్రీ సత్యసాయిబాబా వారు అనంత శక్తివంతులు. వారు జీసస్ వలి నోటి మాటతో సముద్రమును, గాలిని శాసించారని, నీటిని హద్దు చేశారని విని ఆనందపరవశుడనయ్యారు.
2: యోహాన్, నీకు ఆ సంఘటన వివరించే ముందు ఒక విషయాన్ని ప్రస్ఫుటం చెయ్యాలి. నన్ను దేవదూతగా పంపిన నా తండ్రి భూమిపై తిరిగి అవతరిస్తాడు అన్న జీసస్ మాటల్లోని అంతరార్థం శ్రీ సత్యసాయి భగవానుల అవతరణతో యథార్థమయ్యింది.
3: బాబా చిన్నతనంలోనే ఒకసారి తల్లిదండ్రులతోనూ బంధువులతోనూ కలిసి ఉరవకొండ నుంచి పుట్టపర్తికి వెళుతున్నారు. చిత్రావతి నది ఒడ్డుకు చేరేసరికి నది 10 అడుగులు పైగా లోతుతో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. పైగా బాగా చీకటి పడింది కూడా. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకోండని, వరద నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నడుముపైకి రాదని చెప్పి బాబా నదిలోకి దిగారు. గత్యంతరం లేక అందరూ వారిని అనుసరించారు. పైబట్టలు తడవకుండా నది ఆవలి ఒడ్డుకు చేరుకున్న స్వామి బృందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరో అద్భుతానికి సాక్షీభూతులయ్యారు.
0: చాలా సంతోషం. ఆ అద్భుతమూర్తి అవతార వైభవాన్ని ఇసుమంతైనా తెలుసుకోగలిగినందుకు నా మనసు పరవశించిపోతున్నది.
4: మహర్షులారా, మాదొక చిన్న సంశయము.
2: సర్వదేవతాతీతుని పవిత్ర భాగవతాన్ని ఇంత విపులంగా స్మరించుకున్న తర్వాత కూడా ఇంకనూ సంశయమా భృంగి?
4: శ్రీవారి పవిత్రావతారము పట్ల ఎట్టి సంశయములు లేవు. స్వామి అవతార ప్రకటనానంతరం దాదాపు 72 వసంతాల పాటు ప్రజలతో మమేకమై మసిలారు. తమ అద్భుత చర్యల ద్వారా అశేష భక్త జనావళిని ఆధ్యాత్మిక సాధనలో అగ్రగాములుగా నిలిపారు.
3: వారి అపార ప్రేమామృతంతో సేదదీరుతున్న భక్త జనావళి మహాభినిష్క్రమణను ఎలా జీర్ణించుకోగలిగారు? వారు ఎట్లు ఊరట చెందగలుగుతున్నారు?
2: చక్కని అనుమానం. ఏ యుగంలోనైనా ఆ యుగావతారి అవతార పరిసమాప్తి అనంతరం అప్పటిదాకా ప్రత్యక్షంగా వీక్షిస్తూ అనుభూతుల్ని చవిచూస్తూ మాధుర్యాన్ని గ్రోలుతున్న భక్త జనావళిలో నిర్వేదం చోటు చేసుకోవటం సహజం.
3: ఆ నిర్వేదం నుంచి ఊరటను ప్రసాదించే బాధ్యతను అవతారియే స్వీకరిస్తాడు. తన అదృశ్య చర్యల ద్వారా భగవంతుడు మునుపటి వలనే తమ వెంట కంట జంటగాయున్నారన్న విశ్వాసాన్ని కలిగిస్తారు. నిజంగా ఆలోచిస్తే అవతార పరిసమాప్తి అన్నది కేవలం భౌతికానికే గాని కాలాతీతునికి, నిత్య సత్యునికి, ఆద్యంతరహితునికి వర్తించదు.
2: పరిపూర్ణ ప్రేమావతారి అయిన సాయీశుడు ప్రదర్శిస్తున్న అనంత లీలలు ఇందుకు తార్కాణం.
4: మా ఎల్లరి తృప్తికై అట్టి లీలనొకదానిని వివరించమని వేడుకుంటున్నాం.
3: సత్యసాయి భగవానుడు అవతరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన అద్భుత సంఘటన ఇది.
2: చేవెళ్లకు చేరువలో అల్లావాడ అనే కుగ్రామం ఉన్నది. ఆ గ్రామంలోనే కాక పరిసర ప్రాంతాలలో కూడా నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.
3: భూగర్భ జలాలకు సైతం కరువే. అధునాతన శాస్త్ర పరిజ్ఞానంతో ఎన్నో ప్రయత్నాలు చేసినా నిష్ప్రయోజనమే అయింది.
2: అల్లావాడ గ్రామ ప్రజలందరూ శ్రీ సత్యసాయిబాబా వారి భక్తులే. స్వామి మహాభినిష్క్రమణానంతరం సైతం వారి భక్తి విశ్వాసాలు ఏమాత్రం సడలలేదు.
3: ఒకనాడు వారు స్వామి భజన భక్తి ప్రపత్తులతో చేసుకుంటున్న సమయంలో ఆశ్చర్యకరంగా స్వామి చిత్రపటం నుంచి జలధార రాసాగింది.
2: అవును, ఆ అద్భుత చర్యను చూసి తన్మయులైన భక్త జనావళి అది స్వామి ఆశీర్వాదంగాను వరప్రసాదంగాను భావించి ఆధునిక పరిజ్ఞానంతో భూగర్భ జలాన్వేషణ చెయ్యగా మధురాతి మధురమైన పాతాళగంగ పెల్లుబికింది. ప్రజలు ఆనందంతో ఉబ్బిదబ్బిబ్బయ్యారు.
3: స్వామివారి ప్రబోధనలను వడ్డబట్టించుకున్న ఆ గ్రామవాసులు సంపదను పంచుకో, ప్రేమను పెంచుకో అన్న స్వామి ప్రబోధనకు అనుగుణంగా పెళ్లుబుకుతున్న పాతాళగంగను ఎత్తుగా నిర్మించిన పెద్ద పెద్ద తొట్టిలలోకి నిల్వ చేసి ఆ గ్రామవాసులకే కాక పరిసరాల గ్రామాల వారికి కూడా శ్రీ సత్యసాయి ప్రేమామృత ధారగా అందుబాటులోకి తీసుకొచ్చారు.
2: ఆ అద్భుత చర్య ద్వారా ఆ ప్రాంతం వారి నీటి ఎద్దడిని తీర్చటమే కాక తమ అవతార కార్యక్రమాలని కొనసాగిస్తున్న వైనాన్ని ప్రస్ఫుటం చేశారు స్వామి.
3: భక్తులలో ఏమాత్రమైనా నైరాశ్యం ఉంటే దానిని పారద్రోలి జ్ఞానజ్యోతులను వెలిగించి ఆధ్యాత్మికోన్నతికి మార్గం సుగమం చేశారు స్వామి.
5: సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారికి జయ.

విన్నారు కదా. ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమంలో రంగారెడ్డి సాయి భక్తులు స్వామికి సమర్పించుకున్న సర్వదేవతాతీతం శ్రీ సత్యసాయీశ్వరం నాటకం. మరి వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 నవంబర్ 19వ తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 3వ భాగం డాక్టర్ అనుపమ గారితో ఇంటర్వ్యూ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం.
1: స్వామి చెప్పినట్టుగా బాధ్యతాయుతమైన గవర్నమెంట్ పదవుల్లో సైతం రాణించి స్వామికి మంచి పేరును తీసుకువచ్చి అటు ఉద్యోగరీత్యా ఇటు కుటుంబపరంగా తమ భూమికలను సక్రమంగా నిర్వర్తిస్తున్న స్వామి పూర్వ విద్యార్థిని డాక్టర్ అనుపమ గారితో ఇప్పుడు మనం సంభాషించి స్ఫూర్తిని పొందుదాం.
0: శ్రీమతి అనుపమ గారు 1982-84 సంవత్సరాలలో స్వామివారి అనంతపురం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఆ తరువాత వారు హోమియోపతి మెడిసిన్ అంటే బీహెచ్ఎంఎస్ చేసి 12 సంవత్సరాలు డాక్టర్ కింద ప్రాక్టీస్ చేశారు. అదే సమయంలో ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ సైకాలజీ కూడా చేశారు. ఆ తరువాత ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో క్వాలిఫై అయి డిప్యూటీ తహసీల్దార్ కింద పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం వారు అనంతపురం మండలం కలెక్టర్ ఆఫీస్లో తహసీల్దార్గా పనిచేస్తున్నారు. మరి ఈరోజు మన శ్రోతలందరితో మాట్లాడటం కోసం డాక్టర్ అనుపమ గారు మన మధ్య ఉన్నారు. వారికి సాయిరాంతో స్వాగతం పలుకుదాం. సాయిరామమ్మా.
2: సాయిరాం
0: అమ్మా, మన శ్రోతలందరికీ మీ పరిచయాన్ని కొద్దిగా వినిపిస్తారా?
2: నా పేరు డాక్టర్ ఎం అనుపమ అండి. నేను పుట్టిండేది నంద్యాల, నా బర్త్ ప్లేస్ నంద్యాల. మా తల్లిదండ్రులు మా పుట్టినిల్లు కడప జిల్లా కాజీపేట మండలం కొమ్మలూరు గ్రామం. మా తల్లిదండ్రుల పేర్లు రామసుబ్బరాజు గారు, సరోజినీదేవి గారు. వాళ్ళకి నలుగురు సంతానంలో నేను రెండవ సంతానం అండి. నాకు ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. మా పెద్ద తమ్ముడు ముక్తేశ్వరం అనిల్ కుమార్ స్వామి స్కూల్లోనే, ప్రైమరీ స్కూల్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి 3rd క్లాస్ నుంచి ప్లస్ 2 వరకు ఇక్కడే చదివాడండి. ఆ అబ్బాయి ప్రస్తుతం హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాడు. మా చిన్న తమ్ముడికి స్వామి అక్షరాభ్యాసం చేశారు. మా తల్లిదండ్రులు కూడా స్వామివారి భక్తులు, డివోటీస్. నాకు 1989లో వివాహమైంది. వివాహానికి కూడా స్వామి, మా పెద్ద తమ్ముడు వెళ్లి స్వామికి పెళ్లి పత్రిక ఇవ్వగానే పెళ్లి పత్రికని బ్లెస్ చేసి స్వామి నాకు పెళ్లికి ప్రసాదము, ఆశీర్వాదము, అలాగే విభూతి కూడా పంపించడం జరిగింది. మా వారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జలవనరుల శాఖలో పనిచేస్తారండి. రీసెంట్ గా 30 సెప్టెంబర్ పదవీ విరమణ కూడా చేశారు. ఇది నాకు 3 అమ్మాయిలండి. 3 అమ్మాయిల్లో మా పెద్ద అమ్మాయి రీసెంట్ గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో డిఎస్పీగా సెలెక్ట్ అయింది. ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉంది అనంతపురంలోనే పీటీసీ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో. 2వ అమ్మాయి గ్రూప్ 2లో, ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ గా సెలెక్ట్ అయింది. తను కూడా ఇప్పుడు ట్రైనింగ్ లో ఉంది అనంతపురం జిల్లాలోనే. 6 నెలలు పూర్తయిపోయింది, ఇంకా 6 నెలలు ట్రైనింగ్ జరుగుతోంది. ఇంకా చివరి అమ్మాయి మాస్టర్స్ ఇన్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కేరళలో చదువుతోందండి. కన్నూర్ కేరళలో చదువుతోంది. ఇది బ్రీఫ్ గా.
0: బాగుందమ్మా, ఎంతో విద్యావంతుల కుటుంబం మీది. అందరూ చాలా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు, మీరు, మీ వారు, మీ పిల్లలు అందరూ కూడా. మరి ఇప్పుడు మనందరికీ చాలా సుపరిచితమైన ప్రశ్న, కానీ ఎంతమందిని అడిగినా కూడా సమాధానం మటుకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఎప్పుడు రిపీట్ అవ్వదు. అలాంటి ఒక ప్రశ్నను అడుగుతాను మిమ్మల్ని. స్వామి గురించి అసలు మీరు ఎప్పుడు ఎలా తెలుసుకున్నారు? స్వామి మీ జీవితంలోకి ఏ విధంగా, ఎవరి ద్వారా ఎలా ప్రవేశించారు? వారితో మీ పరిచయం ఇవన్నీ చెప్తారా?
2: తప్పకుండా అండి. మా అమ్మమ్మ గారు స్వామి భక్తురాలు. మా అమ్మమ్మ గారికి స్వామి గారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. స్వామివారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అలాగే స్వామి మా అమ్మమ్మకు ఒక ఫోటో కూడా ఇచ్చారు అప్పట్లో. ఆ ఫోటో కూడా మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చింది. మా ఇంట్లో ఇప్పటికీ కూడా ఆ ఫోటో ఉంది, స్వామి ఇచ్చిన ఫోటో మా అమ్మమ్మకి.
0: మీ అమ్మమ్మ గారు అసలు స్వామివారి గురించి వినడం, ఆయన దగ్గరికి రావడం, ఇది ఎలా జరిగిందమ్మా? మీకేమైనా గుర్తుందా?
2: గుర్తుందండి. మా అమ్మమ్మ ఎప్పుడు మాకు చెప్తూ ఉండేది, మా తాతగారు తహసీల్దార్ అట, ఆయన రిటైర్ అయ్యారు. నేను చూశాను, మా తాతగారిని చూశాను, రిటైర్డ్ తహసీల్దార్. ఆయన బతుకున్నప్పుడే అమ్మమ్మ చెప్పేది అనమాట, మా తాతగారి లాస్ట్ చివరి తమ్ముడు, ఆయన చెన్నైలో ఎంబీబీఎస్ చదువుతుండేవారట. చదువుతూ చదువుతూ ఆయన మధ్యలో ఒకరోజు ఒక లెటర్ రాసేసి, నేను నా జీవితం యొక్క ఇది వేరే ఉంది, గోల్ వేరే ఉంది, లక్ష్యం వేరే, ఇది కాదు, కాబట్టి మీరు నా గురించి ఎవరు వెతకకండి, నేను వెళ్లిపోతున్నాను అని చెప్పి లెటర్ పెట్టేసి ఆయన వెళ్ళిపోయారంట. తర్వాత వీళ్ళు చాలా కూడా ఆయన కోసం వెతకడం జరిగింది. ఆయన ఎక్కడ కూడా వీళ్లకు దొరకలేదు, కనిపించలేదు. తర్వాత అదే క్రమంలో మా అమ్మమ్మ స్వామివారిని అడగాలని చెప్పేసి, మా మరిది ఎక్కడున్నారు అని చెప్పేసి అడగాలని వచ్చారు. స్వామిని అడిగితే స్వామి ఆయన ఉన్నారు, హిమాలయాల్లో ఉన్నారు, ఆయన ఇంకా మీరు వదిలేయండి, ఆయన గురించి ఆలోచించకండి, ఉన్నారు, బాగున్నారు, హిమాలయాల్లోనే ఉండిపోయారు ఆయన, అక్కడ ఉన్నారు అని చెప్పి స్వామి మా అమ్మమ్మ గారికి చెప్పడం జరిగింది. మా అమ్మమ్మ మాకు షేర్ చేసేది ఇప్పుడు ఈ విషయం గురించి. తను అంతకుముందు ఎప్పుడైనా ఋషికేశ్ అక్కడ కూడా వెళ్లి వెతికారంట, ఏమన్నా అక్కడ ఉన్నారేమో అని కూడా, కానీ వీళ్ళకైతే కనిపించలేదు. కానీ స్వామి చెప్పిన తర్వాత వాళ్ళు వెతకడం ఆపేశారు. ఆ తర్వాత ఇంకా మా అమ్మ నాన్న కూడా స్వామి డివోటీస్. మేము విజయవాడలో మా నాన్న వృత్తిరీతి అక్కడ వర్క్ చేసేటప్పుడు మేము విజయవాడలో స్వామి వారి సమితి ఉండేది. సమితికి ప్రతి గురువారం కూడా మేము రెగ్యులర్ గా వెళ్లేవాళ్ళము. సత్యసాయి సేవా సమితికి ప్రతి గురువారం భజనలకి ప్రోగ్రామ్స్ వాళ్ళు ఏమైనా ఆర్గనైజ్ చేస్తే సేవా ప్రోగ్రామ్లకు కూడా అని వెళ్లేవాళ్ళము. నేను బాలవికా స్టూడెంట్ కూడా, విజయవాడలో ఉన్నప్పుడే నేను బాలవికా స్టూడెంట్ గా కూడా చాలా నేర్చుకోవడం జరిగింది. స్వామివారి అంటే యొక్క వాల్యూస్ గురించి కానీ, తర్వాత ఈ నీతి కథలు అన్ని కూడా మాకు బాగా చెప్పేవాళ్ళు. తర్వాత భగవద్గీత శ్లోకాలు, భజగోవింద శ్లోకాలు ఇవన్నీ కూడా చాలా నేర్పించారు మాకు బాల వికాస్ లో. భజన్స్ కానీ ఆ చిన్న వయసులోనే మాకు ఆ టెండర్ ఏజ్ లో మనకు ఏదైతే మనకు చెప్తారో మన మనసులో ముద్రించిపోతుంది. అది ఎన్ని సంవత్సరాలైనా ఆ జ్ఞాపకాలు అలాగే ఉంటాయి. అప్పట్లో మా బాల వికాస్ టీచర్ మాకు నిజంగా, నాకు ఈ రోజు మీతో చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, నా కళ్ళలో ఇలా కనిపిస్తుంది అది. మా బాల వికాస్ టీచర్ ప్రేమ బుద్ధి మనసెక, నాకు తెలియదు స్వామికి చాలా ఇష్టమైన పాట అది, స్వామి పాడుతుంటారని కూడా నాకు తెలియదు అప్పుడు. ఇంకా నేను అప్పుడు స్వామిని కూడా చూడలేదు. ఆమె ఆ పాట పాడుతూ కళ్ళలో నీళ్లు కార్చి ఏడ్చేసేది. సో అంత ఇన్వాల్వ్ అయి పాడుతుంటే మాకు కూడా, మాకు ఏడుపు వచ్చేది మాకు తెలియకుండానే. మాకు కూడా ఆమె ఏడుస్తుంటే మేము ఏడ్చుతూ ఆ భజన చేసేవాళ్ళము. అంటే మేము కూడా ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళము ఆ భజనలో, అంత ఇన్వాల్వ్ అయి మేము భజన చేసేవాళ్ళము. నిజంగా ఆమె పేరు సీతామహాలక్ష్మి అండి. ఎక్కడుందో ఆవిడకి నా ధన్యవాదాలు. ఒకవేళ ఈ ప్రోగ్రాం వింటుంటే ఆవిడకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆమె నేర్పిన విద్య అయితే మేము ఇప్పటి వరకు కూడా మర్చిపోలేదు, ఆచరిస్తున్నాము, ఆచరణలో కూడా పెడుతున్నాము. మనసులో హత్తుకుపోయేలా మాకు ఆమె చెప్పడం జరిగింది
0: కదండి. అంత గురితో గురువులు నేర్పిస్తే అది అలాగే మన మనసుల్లో ముద్రించండి.
2: అవును, తప్పకుండా. అలాగే స్వామి వారిది ఫస్ట్, నేను మొదటగా స్వామిని చూసినది ఎప్పుడు అంటే, విజయవాడ సేవా సమితి, సత్యసాయి సేవా సమితి వాళ్ళు ఒక బస్సు వేయడం జరిగింది పుట్టపర్తికి. అప్పుడు నేను మా మేనత్తతో కలిసి పుట్టపర్తికి ఫస్ట్ టైం వచ్చాను. రావడం రావడమే అక్కడ, ఇప్పుడు సౌత్ ఇండియన్ క్యాంటీన్ ఉంది కదా, ఆ క్యాంటీన్ దగ్గర బస్సు ఆపారు. మేమంతా అట్లే బస్సు దిగేసి వచ్చేప్పుడు దర్శనం జరుగుతోందన్నమాట. మేము ఇంకా దీనికి కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా స్వామి దర్శనానికి వచ్చేసాము. వచ్చి స్వామిని చూశాను. ఆ స్వామిని చూసినప్పుడు కలిగే గగుర్పాటు అంటారో, ఆనందం అంటారో, పారవశ్యం అంటారో నాకు తెలియదు. కానీ ఆ చిన్న వయసులో నేను ఒక ఉద్వేగానికైతే లోనయ్యాను స్వామిని చూడగానే. అప్పుడు అంటే స్వామిని చూడకుండానే భక్తిలో పడిపోయాను. స్వామిని చూసిన తర్వాత ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను. స్వామి చెప్పిన సిద్ధాంతాలు కానీ, స్వామి చెప్పిన సేవ అయితే, ప్రేమ అయితే, యూనివర్సల్ లవ్ అంటారు కదా, ప్రేమతత్వము, స్వామిదంతా కూడా ప్రేమతత్వము. అలాగే స్వామి చెప్పిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీలైనంత, నా పరిధిలో ఉన్నంత వరకు, నాకు చేతనైనంత వరకు నేను స్వామి యొక్క సిద్ధాంతాలని ఆచరణలో పెట్టేదానికే ప్రయత్నిస్తాను. అప్పుడు ఫస్ట్ సారి స్వామిని చూశాను. తర్వాత మాకు మా నాన్నగారికి 79లో అనంతపురం జిల్లాకి ట్రాన్స్ఫర్ అయింది ఉద్యోగరీత్యా. ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పుట్టపర్తికి రావడం, చాలా ఫ్రీక్వెంట్ గా పుట్టపర్తిని విజిట్ చేయడం, మెయిన్ గా పెద్ద పెద్ద ఫంక్షన్లకి. ముఖ్యంగా విజయవాడలో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలండి. అప్పట్లో ఉప్పెన అనేది ఒకటి వచ్చింది. మేము విజయవాడలో ఉన్నప్పుడు చాలా పెద్ద తుఫాన్ అనమాట, ఉప్పెన దివిసీమ అంతా కూడా కొట్టుకుపోయిందనమాట. అంత చాలా పెద్ద ఇది జరిగింది, ట్రాజెడీ. అప్పుడు మా నాన్నగారు పుట్టపర్తిలో ఉన్నారు, పుట్టపర్తికి వచ్చారు మా నాన్న విజయవాడ నుంచి. నేను నేను వచ్చేసి స్కూల్ తరపున ఎక్స్కర్షన్కి వెళ్ళాను ఇటు విశాఖపట్నం సైడ్. మా స్కూల్ తరపున వెళ్ళిపోయాం మేము. ఇంట్లో మా నాన్న, మా మా అమ్మ మా అక్క ఒక అక్క తమ్ముళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఈవెన్ అక్కడ మేమున్న ఏరియాలో విజయవాడలో కూడా చాలా మంది వీళ్ళని కొట్టుకుని పై పైకప్పులు పోవడము అట్లా చేస్తే మైండ్ లో ఉండే దాంట్లో కొద్దిగా స్ట్రాంగ్ గానే ఉండింది. అప్పుడు బడగిల్ అయినా కూడా రెంటెడ్ హౌస్ అయినా మా అమ్మ వీలైనంత మందిని అకామిడేట్ చేసింది రూమ్ లో. చాలా మంది చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి వాళ్ళ ఇల్లు పడిపోయి వాళ్ళంతా చలికి వణుకుతుంటే, అంటే ఇవన్నీ కూడా స్వామి నేర్పిన సేవాభావం తప్పన వేరే ఏమీ లేదు. సో వాళ్ళ అంతమందికి కూడా మేము షెల్టర్ కల్పించాము 2 డేస్ మా ఇంట్లో. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత సత్యసాయి సేవ ఆర్గనైజేషన్స్ కూడా చాలా పనిచేస్తాయి. దివసీమలో ఉప్పిన టైంలో చాలా సేవలు అందించారు. దాంట్లో మేము కూడా మాకు చేతనైనంత సేవలు కూడా మేము చేశాము. ఒక 1 మంత్ అన్ని స్కూల్స్ కూడా హాలిడేస్ ప్రకటించారు. మా స్కూల్ కూడా పడిపోయింది అనమాట అప్పుడు విజయవాడలో.
0: అప్పుడు బహుశా స్వామి ఇక్కడ నుంచి చాలా మందిని
2: పంపించారు. చాలా మెటీరియల్స్ కూడా సప్లై చేశారు అందరికి కూడా. చాలా అక్కడ ఎవరికి ఏం అవసరమో అన్ని తెలుసుకుని అన్ని ఇక్కడ నుంచి ఎన్ని వెహికల్స్ లో వచ్చేవన్నమాట విజయవాడకి. అది నిజంగా నేను నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఆ తర్వాత విజయవాడ నుంచి మేము అనంతపురంకి ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. మేము అనంతపురంకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చాలా సార్లు అన్ని మేజర్ ఫెస్టివల్స్ ఏవైతే పండుగలు ఉన్నాయో ఆ పండుగలకంతా కూడా మేము పుట్టపర్తికి వచ్చేవాళ్ళం అనమాట.
0: ఇది 79లో మీ నాన్నగారికి అనంతపురం ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారమ్మా. అప్పటి నుంచి కూడా మీరు కొద్దిగా ఫ్రీక్వెంట్ గా పుట్టపర్తి రావడానికి అవకాశం దొరికింది. మరి అప్పట్లో పుట్టపర్తి ఎలా ఉండేది, ప్రశాంతి నిలయం ఎలా ఉండేది, వాతావరణం ఎలా ఉండేది, ఆ అనుభవాలు ఆ గుర్తున్నవి ఏమైనా చెప్తారా?
2: అసలు ఆ అనుభవాలు తలుచుకుంటేనే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది నాకు. పుట్టపర్తిలో ఆ రోజుల్లో అంటే ఇప్పుడు చాలా అంటే భక్తులు కూడా పెరిగిపోయారు కాబట్టి వాళ్లకు మనం సౌకర్యాలు కల్పించాలి కాబట్టి ఇప్పుడు చాలా కూడా మనం కట్టడాలు వచ్చాయి, కొత్త కట్టడాలు చాలా వచ్చాయి. అప్పట్లో ఇంత అంటే భక్తులు నివసించేదానికి ఉండేదానికి ఇక్కడ వాళ్లకు అకామిడేషన్స్ అన్ని ఉన్నా కూడా అన్ని ఫిలప్ అయిపోయి జనాలు ఇంకా అంత ఎక్కువ మంది వచ్చేవాళ్ళు అనమాట. వాళ్లకు ఎక్కడంటే అక్కడే అనమాట. ఇప్పుడు పూర్ణచంద్ర ఆడిటోరియం ఉంది కదా, పూర్ణచంద్ర ఆడిటోరియం కి మందిరానికి మధ్యలో గ్యాప్ చాలా ఉండేది అప్పుడు. ఆ గ్యాప్ లో కూడా చాలా మంది కిందనే ఇసుకలోనే నేల మీదనే అప్పుడు ఇంకా ఈవెన్ ఇవి కూడా నాకు తెలిసి సిమెంట్ నాకైతే నా గుర్తులో అయితే సిమెంట్ కాంక్రీట్స్ అప్పుడు ఇంకా లేవు. ఆ స్వామి కూడా ఇసుక మీద నడిచేవాళ్ళు, ఇసుకే ఉండేది. మేము కూడా గణేష్ గుడి ఉంది కదా మనకు గేట్ దగ్గర, ఆ గణేష్ గుడి ముందర ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు కిందనే జస్ట్ బెడ్షీట్ పర్చేసి మా లగేజ్ అక్కడ పెట్టేసి దానిపైన ఒక బెడ్షీట్ కప్పేసి మేము దర్శనానికి వెళ్ళి వచ్చేవాళ్ళం. అంటే ఎప్పుడు కూడా ఎవరికి కూడా అంతమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చినా కూడా ఎవరికి కూడా నాది ఈ వస్తువు పోయింది అనేది మేము వినలేదన్నమాట. అంత సెక్యూర్డ్ ఫీలింగ్, భద్రతా భావం ఉండేది అందరికీ కూడా. భక్తులు కూడా ఒకళ్ళనొకళ్ళు కలిస్తే కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, మీకు స్వామి ఎప్పటి నుంచి తెలుసండి, ఎలా అంటే స్వామి గురించిన మాటలే తప్ప వేరే మాటలు మాట్లాడుకోవడం నేను వినలేదు. అంటే అంత కోఆపరేషన్ ఉండేది. అంటే ఎవరికైదైనా కావాలన్నా వీళ్ళు వాళ్ళకి సహాయం చేయడం, మా దగ్గర ఇది లేదు అంటే ఏదో తీసుకోండి, ఇది మీరు వాడుకోండి అని ఇవ్వటం. సో ఇదంతా నిజంగా నాకు అద్భుతమైన మెమరీస్. ఇప్పుడు మన సర్వధర్మ స్థూపం ఉంది కదా, అక్కడ చుట్టూ ఇది ఉండేది అనమాట, లాన్ ఉండేది, గడ్డి అంతా ఉండి బాగుండేది. మేమంతా చిన్నపిల్లలం అప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం అనమాట. ఈ దర్శనం అయిన తర్వాత బాగా టైం దొరికేది. సౌత్ ఇండియన్ క్యాంటీన్ ఉంది మనకు, బాగా సబ్సిడీ రేట్లో ఫుడ్ మంచి రుచికరమైన ఆహార పదార్థాలు వండేవాళ్ళు. చాలా బాగుండేది అక్కడ తినటము ఆడుకోవడము. పొద్దున్నే తెల్లవారుజామునే మేము 3 గంటలకు లేచి స్వామి అక్కడ మందిరంలో ఉండేవాళ్ళు. ఫస్ట్ పాత మందిరంలో నివసించేవాళ్ళు. స్వామి ఉన్నప్పుడు ఆ మందిరానికి పొద్దున్నే 3 గంటలకే లేచి మేము ప్రదక్షిణలు చేసేవాళ్ళము. తర్వాత ఓంకారము, సుప్రభాతము, తర్వాత భజన, దర్శనం, అన్ని ఏది మిస్ చేసేవాళ్ళం కాదు. అంత ఇష్టం. ఇంకా చిత్రావతి నదిలో అయితే ఎంత బాగా వెళ్లి ఆడుకునేవాళ్ళం అంటే మధ్యలో టైం దొరికి చాలా బాగుండేది. ఆ రోజులు గుర్తు చేసుకుంటే మనసుకు అది ఏదో తెలియని హాయ్.
0: అప్పట్లో ఏమైనా పండుగలకి వచ్చేవారా అమ్మా మీరు? ప్రశాంతిలో ఏమైనా పండుగలు చేసుకున్న సందర్భం ఉందా?
2: అంటే దసరా పండక్కి మేము బాగా వచ్చేవాళ్ళము. దసరా పండక్కి దసరా నవరాత్రులు ప్రారంభం నుంచి మేము ఇక్కడే ఉండేవాళ్ళము. దసరా పూర్తయ్యే వరకు ఆ 10 రోజులు కూడా ఇక్కడ మేము స్వయంగా మేము అవన్నీ కూడా స్వామి హోమం మొదలు పెట్టేటప్పుడు మేము ఫస్ట్ టైం అనమాట చూడడము. అగ్గిపెట్ట లేకుండా చెక్కుముక్కిరాళ్లతో అగ్గి రాజేసేవాళ్ళు హోమానికి. అసలు అగ్గిపెట్ట వాడేవాళ్ళు కాదు. ఆ హోమము ఆ 10 రోజులు కూడా వేదాలు చదవడము, అందరూ వాళ్ళు అందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా చాలా చక్కగా మడి కట్టుకుని యజ్ఞయాగాదాలు నిర్వహించడం, ఆ హోమం చాలా బాగా జరిగేది. చివరి రోజు పూర్ణాహుతి రోజు అయితే స్వామివారు ఇలా ఇలా చేత్తో అంటూ ఉంటే నవరత్నాలన్నీ కూడా ఆ హోమంలోకి వేసేవాళ్ళు పొద్దున్నే. అయిన తర్వాత పూర్ణాహుతి చేసేవాళ్ళు. పూర్ణాహుతి చేసిన తర్వాత కలసం నీళ్లు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఆ గరికతో స్వామి దర్భ అంటారు, దర్భతో అందరి మీద అనమాట. పూర్ణచంద్ర ఆడిటోరియంలో కూర్చొని ఉంటారు కొంతమంది, బయట స్థలం సరిపోక పూర్ణచంద్ర ఆడిటోరియంలో బయట కూడా కూర్చునేవాళ్ళు, బయటకి చాలా మంది కూర్చునేవాళ్ళు. స్వామి వాళ్ళను కూడా వాళ్లపైన కూడా స్వామే స్వయంగా నీళ్లు చల్లేవాళ్ళు.
0: అక్కడ దాకా వెళ్లి
2: బయటకు కూడా ఎంత మంది ఉంటే అక్కడ కూడా వెళ్లి ఎవరు కూడా మా పైన పడలేదు అనేది నేను వినలేదు. నీళ్లు మాకు పడలేదు, స్వామి చల్లిన నీళ్లు అనేది నేను వినలేదు ఎవరినోట. అది అది స్వామి లీల అంతే. అయిన తర్వాత ఆ రోజు సాయంకాలం నేను చాలా దసరా పండుగలు నేను అటెండ్ అయ్యాను అంటే చిన్నప్పుడు. అప్పుడు ప్రతి రోజు కూడా దసరా పూర్ణాహుతి పొద్దున అయిపోతే సాయంకాలానికంతా ఖచ్చితంగా పుట్టపర్తిలో వర్షం పడేదండి. ఖచ్చితంగా వర్షం
0: సంవత్సరం
2: ప్రతి దసరా రోజు సాయంత్రం వర్షం పడేది. ఆ రోజు సాయంత్రం స్వామి పాటలు భజన పాటలు వీళ్ళు జానకి గారు, అది సుశీల గారు, లీలా గారు వచ్చేవారు. వాళ్ళు పాటలు బాగుండేటివి చాలా బాగా. అంటే ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది, ఈవినింగ్ స్వామి స్పీచ్ ఉంటుంది ఈవినింగ్. ఆ స్వామి స్పీచ్ కోసం మేము చాలా ఎదురు చూసేవాళ్ళం, ఏం చెప్తారా ఏం చెప్తారా. స్వామి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారు బర్త్డే రోజు. ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ బర్త్డే కంప్లీట్ అయిపోతుంది, కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేవాళ్ళు. సో అట్లా మేము నిజంగా ఆశ్చర్యపోయేవాళ్ళము. ఈవెన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మేము అనుకోలేదు, అసలు స్వామి అంత పెద్ద హాస్పిటల్ వితిన్ ఇయర్ అనేది అది భగవంతుడికే సాధ్యం, మానవ మాత్రలకే సాధ్యం కాదు. అలా ఒక్కొక్క బర్త్డేకి మేము ఎదురు చూసేవాళ్ళం అనమాట.
0: సో ఎప్పుడు ఏదో ఒక మంచి పనిలో ఎంగేజ్ అయ్యి ఉండండి అని స్వామి చేసి చూపించారు ముందు నుంచి కూడా.
2: అట్లాగే స్వామి వారిది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, తాగునీటి ప్రాజెక్ట్ అనంతపురం జిల్లాకు అదొక పెద్ద వరం అండి. నేను ఇప్పుడు ఒక తహసీల్దార్ గా నేను ఎన్నో పల్లెలు తిరిగినప్పుడు చాలా మంది కూడా అమ్మా సాయిబాబా వాటర్ అయితే బాగొస్తుంది, ఈ నీళ్లు సరిగా రావు వేరేవి, ఆ బోర్లు పనిచేయవు, ఇలా కంప్లైంట్ చెప్తూ ఉంటారనమాట. సాయిబాబా నీళ్లు ఇప్పటికి కూడా ప్రతి పల్లెలు అనంతపురం జిల్లాలో ప్రజలు తలుచుకుంటుంటారు. సాయిబాబా నీళ్లు, సాయిబాబా నీళ్లు అంటారు దానికి. సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ ని వాళ్ళు సాయిబాబా నీళ్లు అనేస్తారు.
0: బాగుందమ్మా, చాలా బాగుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పుట్టపర్తి వస్తున్నారు, చిన్నతనం నుంచి కూడా స్వామి దగ్గర స్వామిని చూస్తూ పుట్టపర్తిలో ఆడుకుంటూ చక్కగా స్వామితో కలిసి పెరిగిన అనుభవం మీది. స్వామితో ఎప్పుడైనా పర్సనల్ గా మాట్లాడడం కానీ, వారితో ఇంటరాక్షన్ జరగడం కానీ, చిన్న చిన్న సందర్భాలు సన్నివేశాలు అలాంటివి ఏమైనా జరిగాయా?
2: ఉన్నాయండి, చెప్తాను. అంటే ఇది చిన్నదే, నవ్వు వస్తుంది నాకు ఇప్పుడు తలుచుకుంటే అప్పుడు అలా ఎలా అడిగానా అని. స్వామి దర్శనానికి వచ్చారు, అది సమ్మర్ హాలిడేస్, నేను మా పేరెంట్స్ తో కలిసి వచ్చాము పుట్టపర్తికి. మా అమ్మ నేను మా పిన్నమ్మ వాళ్ళు అంతా ఉన్నాం, దర్శనానికి కూర్చొని ఉన్నాము. స్వామి వచ్చారు, అందరికి చిన్నపిల్లలందరికీ చాక్లెట్ ప్యాకెట్స్ ఇస్తూ ఉన్నారన్నమాట. స్వామి మా నాకు ఇంకా కొద్దిగా ఆసైడే ఉన్నారు, వేరే వాళ్ళకి ఇస్తున్నారు. నేను స్వామి అని గట్టిగా పిలవడం జరిగింది. స్వామి దగ్గరకు వచ్చి ఏమి అన్నారు అనగానే నాకు ఏం అడగాలో అర్థం కాలేదు. అప్పట్లో రాష్ట్ర భాష మాధ్యమిక ఇట్లా పరీక్షలు ఉండేటివి, హిందీ పరీక్షలు. సో నేను అప్పుడే జస్ట్ రాష్ట్ర భాష పరీక్షలు రాసి వచ్చానన్నమాట అనంతపురంలో. వచ్చి, స్వామి నేను రాష్ట్ర భాష పరీక్ష పాస్ అవుతానా అని అడిగాను. స్వామి నవ్వి నాకు ఒక చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చేసి జర టైరోజీ అన్నారు. అంటే నేను అది హిందీ భాష కదా, హిందీ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ రాసా కదా, అది పాస్ అవుతానా అని అడిగితే జర టైరోజీ అని చెప్పి హిందీలో సమాధానం చెప్పి నేను ఆ సంఘటన మర్చిపోలేను. నా జీవితంలో ఎప్పుడు నేను ఫస్ట్ స్వామితో మాట్లాడిన మాట అది. ఆ తర్వాత మన జానకరామయ్య గారి రెండవ కూతురైన వరజ వాళ్ళ పెళ్లికి వెళ్లాను. మ్యారేజ్ కి నేను మా పేరెంట్స్ తో కలిసి వెళ్లినప్పుడు మా పేరెంట్స్ కొద్దిగా చైర్స్ లో దూరంగా కూర్చున్నారు, నేను స్వామి వారి సింహాసనం దగ్గర కూర్చున్నాను అనమాట, కాళ్ళ దగ్గర. ఇంకా అప్పటికి స్వామి రాలేదు, నేను కూర్చొని ఉన్నాను. స్వామి వచ్చారు, రాగానే ఏం బంగారు అమ్మ వాళ్ళు రాలేదా అన్నారు. వచ్చారు స్వామి, దూరంగా కూర్చున్నారు, అక్కడ కూర్చున్నారు, చైర్లలో కూర్చున్నారు అంటే సరే సరే అన్నారు. స్వామి పాద నమస్కారం కావాలి అంటే సరే, ఇంకా స్వామిని జస్ట్ అడిగాను, ఇంకా కాళ్ళు పట్టుకుని కూర్చునేస్తాను అనమాట, వదలలేదు పాదాలు. స్వామి ఏమో మధ్యలో పిల్లలంతా కూర్చున్నారు, అంటే నేను అప్పటికి హోమియోపతి థర్డ్ ఇయర్ చదువుతుంటే, స్వామి పిల్లలందరూ ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళందరికీ ఐస్ క్రీములు తెచ్చియండి అని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి చెప్పారనమాట. సుబ్రహ్మణ్యం పిల్లలందరికీ ఐస్ క్రీమ్, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, అది చాలా ఇష్టము, ఐస్ క్రీమ్ తెచ్చిచ్చారు. కానీ అంత ఇష్టమైన ఐస్ క్రీమ్ కూడా నేను పక్కకు పెట్టేసి స్వామి పాదాలు మాత్రం వదలలేదు, స్వామి పాదాలు పట్టుకునే కూర్చున్నాను అనమాట. తర్వాత స్వామి కొద్దిసేపు చూశారు, చూసిన తర్వాత బంగారు ఐస్ క్రీమ్ తిన్నావా అన్నారు. అంటే లేదు స్వామి ఇంకా తినలేదు అంటే, అయ్యో కరిగిపోతుంది తిను అన్నారు. అంటే నేను ఐస్ క్రీమ్ ఇట్లా పట్టుకొని, అప్పటికే కరిగిపోయింది అనమాట, వాటర్ అయిపోయింది, అది ఇంకా తినేదేం లేదు, తాగేదే ఇలా ఇంకా స్వామి కాళ్ళు వదిలేసి తాగాలి, ఒక చే అది ఇట్లా కింద పెట్టేశాను కదా, ఇంకా స్వామి పాదాలు వదిలి నేను ఐస్ క్రీమ్ ఇట్లా తాగేసి ఇట్లా చూసే లోపల స్వామి లేరు వెళ్ళిపోయారు. అంటే అది తప్పించుకోవడానికేమో కాళ్ళు వదిలితే గాని నేను లేయలేను, అంటే నన్ను వదులు అని చెప్పలేరు కదా, నన్ను డైవర్ట్ చేసేసి వెళ్ళిపోయారు. ఇది నేను స్వామితో ఒకసారి మాట్లాడిండే సందర్భం. తర్వాత మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సత్యసాయి కాలేజ్ లోనే చాలా అంటే ఫంక్షన్లకి పండగలకి అంతా వచ్చేవాళ్ళము మేము పుట్టపర్తికి మా కాలేజ్ తరఫున బస్సులో. వచ్చినప్పుడు కొన్ని స్వామి చాలా ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది మాకు. మాకు ధ్యాన మందిరం, ఇప్పుడు భజన మందిరం ఉంది కదా, ఆ భజన మందిరం లోపల ప్రేయర్ హాల్ అంటాం మనం ఇప్పుడు, ఆ ప్రేయర్ హాల్లో మనకు మాకు స్వామి ఈవినింగ్ 4 నుంచి మాకు ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మా టైమింగ్ ఎక్కువ టైమింగ్ 4 లేకపోతే మధ్యాహ్నం 2 గంటలు అట్లా ఆ టైంలో స్వామి మాకు ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు. ఆ ఇంటర్వ్యూలో కూడా స్వామి ముఖ్యంగా స్త్రీలు ఎందుకు చదువుకోవాలి దీనిపైన స్ట్రెస్ చేసి చెప్పేవాళ్ళు. ఎందుకు చదువుకోవాలి అంటే పిల్లల్ని రేపొద్దున బాగా పెంచాలి, వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు చెప్పించాలి, తర్వాత స్త్రీలు ఎలా నడుచుకోవాలో చెప్పేవాళ్ళు ఎక్కువగా. అమ్మాయిలు గట్టిగా మాట్లాడకూడదు, దానివల్ల వచ్చిన అర్థాలు ఏంటి, గట్టిగా నవ్వకూడదు, గట్టిగా నడవకూడదు, శబ్దం వచ్చేలాగా ధనా ధనా అని నడవకూడదు. హాస్టల్లో మీరు ఎలుకలు మాదిరి రూములు తిరుగుతారు. అంటే యాక్చువల్ గా అయితే సత్యసాయి హాస్టల్లో మాకు రూమ్ కి లోపలికి వెళ్లడానికి లేదు, ఏమన్నా కూడా మేము రూమ్ బయటే మాట్లాడాలి, అది కూడా ఎక్కువ వరండాస్లో కూడా నిలబడి ఎక్కువ మాట్లాడకూడదు. సో వీలైనంత అది కూడా రెస్ట్రిక్టెడ్ టైం, ఈవినింగ్ 5 to 6 ఆ టైంలో మాట్లాడుకోవచ్చు వరండాల్లో. ఆ టైంలో కూడా మేము రూమ్ దగ్గరికి వెళ్ళినా కూడా బయట నుంచినే మాట్లాడాలి, రూమ్ లోకి వెళ్ళడానికి లేదు, ఆ రూల్ ఉండేదన్నమాట. స్వామి అది చెప్పేవాళ్ళు, ఇంత చెప్పినా మీరు రూములు ఎలుకలు తిరిగినట్లు తిరుగుతూనే ఉంటారు, ఎప్పుడు చూసినా మీరంతా దున్నపోతులు అనే ఒక గట్టిగా నడవకూడదు, శబ్దం వచ్చేలాగా ధనా ధనా అని నడవకూడదు. హాస్టల్లో మీరు ఎలుకలు మాదిరి రూములు తిరుగుతారు. అంటే యాక్చువల్గా అయితే సత్యసాయి హాస్టల్లో మాకు

0: అంటే ఆ కొంతసేపులో మాకు అన్ని చెప్పేవాళ్ళు, నీతి కథలు చెప్పేవాళ్ళు, సీత గురించి, ద్రౌపది గురించి, సావిత్రి గురించి అంతా వాళ్ళ యొక్క కథలు చెప్పి వాళ్ళు. ఎందుకు అంటే ద్రౌపది గురించి ఎక్కువ నేను నాకు బాగా హత్తుకుపోయేది. ఆమె కేవలం గట్టిగా నవ్వడం వల్లనే ఆమెకు అంత అవమానం జరిగింది. ఆ టైంలో ఆమె నవ్వకుండా ఉండింటే తనకు ఆ సంఘటన జరిగేది కాదు. కాబట్టి ఆ ఎగ్జాంపుల్ గా చెప్పి మాకు చెప్పేవాళ్ళు, గట్టిగా నవ్వకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, ఇటువంటివన్నీ కూడా స్వామి చాలా చక్కగా చాలా నీతి కథలు చెప్పేవాళ్ళు మాకు. అలాగే స్వామి సందేశాలు కూడా చాలా బాగా మనసులోకి నాటుకుపోయే విధంగా మాకు చెప్పేవాళ్ళు. ఆయన చెప్పే పద్ధతి అంతా మాకు మనసులో హత్తుకుపోయేది. కాబట్టి స్త్రీలు ఎందుకు చదువుకోవాలి అనే దానిపైన చాలా బాగా చక్కగా మాకు వివరించి చాలా ఇంటర్వ్యూలు తీసుకున్నాము. దానికి నేను స్వామి యొక్క అనుగ్రహం దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలుగా భావిస్తాను నేను నన్ను నేను.
1: స్వామి ఏం చెప్పేవారమ్మా స్త్రీలు ఎందుకు చదువుకోవాలి అంటే స్వామి దానికి ఎలాంటి కారణాలు ఇచ్చారు?
0: ఎలాంటి కారణాలంటే స్వామి ముఖ్యంగా పిల్లల్ని బ్రోటప్ ఎలా మనం ఎలా పెంచాలి, వాళ్ళకి ఎలా చిన్నప్పటి నుంచి మనకు మనము వాళ్లలో ఎలా వాళ్లలో మానవతా విలువలు ఎలా పెంపొందించాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి, దీనికి స్త్రీకి విద్య అవసరం. ఆ విద్య యొక్క ప్రాముఖ్యత దానికే. కాబట్టి మీరు ఇక్కడ నా దగ్గర ఏమైతే నేర్చుకుని వెళ్తున్నారో దాన్ని మీరు బయట ఇంప్లిమెంట్ చేయండి, అంటే ఆచరణలోకి తేండి అని స్వామి చెప్పేవాళ్ళు అనమాట. ప్రతిదీ కూడా ఇక్కడ వినడం ఒకటే కాదు, ఆచరించాలి. ఆ సందేశాలు మాత్రం మాకు చాలా చక్కగా చెప్పేవాళ్ళు స్వామి, అది మర్చిపోలేను. వినాయక చవితి పండగ నాకు ఒకటి గుర్తుందండి, మీకు దీని గురించి చెప్పాలి తప్పకుండా. శ్రోతలకు కూడా వింటే బాగా, అంటే ఇది సిల్లిగానే ఉంటుంది కానీ బట్ మాకైతే అది ఒక పెద్ద బ్లెస్సింగ్ స్వామిది. మేము ఒకసారి సత్యసాయి కాలేజ్ తరఫున వినాయక చవితి పండగకి వచ్చాము. మాకు అప్పట్లో, ఇప్పుడు శాంతి భవన్ ఉంది కదండి, శాంతి భవన్ దగ్గర డార్మెటరీ ఉండేది సత్యసాయి స్టూడెంట్స్ కి, అనంతపుర్ క్యాంపస్ వాళ్ళకి. ఆ డార్మెటరీలో మహా అంటే 4 to 5 వాష్రూమ్స్ ఉండేటివి. సో నైట్ నుంచి స్నానం చేసినా కూడా పొద్దునే పండగ, తెల్లవారితే పండగ. అప్పుడు దర్శనాలు ఇప్పుడు మాత్రం 8:15 కాదండి, అప్పుడు 7:30 అంతా స్వామి వచ్చేసేవాళ్ళు. సో మేము బై 6:45 మేము అక్కడ ఉండాలి ప్రశాంత నిలయంలో స్వామి దర్శన్ దీంట్లో ఎన్క్లేవ్ లో ఉండాల్సి ఉంటుంది. కానీ మేము అప్పటికి చూస్తే ఇంకా ఒక 15 to 16 మెంబర్స్ స్నానాలు చేయకుండా మిగిలిపోయాం. టైం ఏమో అయిపోయింది దర్శనానికి, ఇంకా అలాగే వెళ్ళిపోవాల్సి వచ్చింది. డ్రెస్ ఒకటి మార్చుకుని వెళ్ళిపోయాము, అందరం దర్శనానికి వెళ్ళిపోయాము. వెళ్ళి కూర్చున్నాము, స్వామి అలా బయటకు వచ్చారు. ఫస్ట్ లేడీస్ సైడే, మేము అనంతపుర్ క్యాంపస్ వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో అక్కడికి వచ్చారు. వచ్చి ఈరోజు వినాయక చవితి, కొన్ని ఎలుకలు స్నానం చేయకుండా వచ్చినాయి, ఆ ఎలుకలకి స్వామి స్నానం చేయించాలి మరి ఇప్పుడు అని ఇలా ఆకాశంలోకి చూసారు. అప్పటికే సన్ రైస్ వచ్చాయి, సూర్యోదయం అయింది. కానీ స్వామి ఇలా పైకి చూడగానే మబ్బులు కమ్మేశాయి. మబ్బులు కమ్మేసి స్వామి మా దగ్గర మాట్లాడి ఏం చేయాలి ఇప్పుడు, స్వామి స్నానం చేయించాలి ఆ ఎలకలకి అనేసి ఇలా ఆకాశంలో చూడగానే మబ్బులు వచ్చేసి స్వామి అక్కడి నుంచి అలా ముందరికి వెళ్ళిపోతుండే, మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోగానే ఆ వర్షం కొద్దిగా డ్రిజ్లింగ్, చిన్న చిల్లు చిరుజల్లులు అంటారు కదా, చిరుజల్లులు పడ్డాయి. కొద్దిసేపే మళ్ళా స్వామి మమ్మల్ని దాటి వెళ్లిపోగానే మళ్ళీ సూర్యకిరణాలు యథావిధంగా వచ్చేసాయి అన్నమాట. మబ్బులు తొలగిపోయి సూర్యకిరణాలు వచ్చేసాయి. అంటే నేను దాన్ని ఒక అదృష్టంగా భావిస్తాను. ఇది చిన్న ఇదే గాని తమాషా అనిపిస్తుంది కానీ ఇది నాకు అంటే స్వామి స్వయంగా మాకు సంప్రోక్షణ చేశారు అని అనిపించింది నాకు. వినాయక చవితి పండగ
1: సంబంధించినంత మటుకు, మనకి సంబంధించినంత మటుకు స్వామితో కలిసి జరిగిన ఏ చిన్న విషయం కూడా చిన్న విషయం కాదమ్మా,
0: అది చిన్న విషయం.
1: మనకి జీవితంలో మన ఆస్తిపాస్తులే స్వామి.
0: అంతే అంతే,
1: చాలా బాగుందమ్మా మీరు చెప్తుంటే. ఐ కెన్ నేనే అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతా నేను. చాలా బాగుంది. మరి 1989లో మీ వివాహం జరిగింది, అది కూడా స్వామి యొక్క ఆశీస్సులు లభించాయి. మీ తమ్ముడు ద్వారా స్వామి మీకు ఆశీర్వచనాలు పంపించారని చెప్పారు, చాలా సంతోషం. పెళ్ళైన తర్వాత జీవితం ఎలా సాగుతూ వస్తుంది? మీ భర్త కూడా స్వామికి భక్తులా? వారు స్వామితో ఏ రకంగా కనెక్ట్ అవుతారు? ఆ తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులేంటి?
0: పెళ్ళైన తర్వాత

0: మా ఆయన బాబా గురించి తెలుసు, బాబా స్వామి వారి గురించి తెలుసు. వాళ్ళు పుట్టపర్తిలో తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ముందు వచ్చి వెళ్లేవాళ్ళంట. కానీ ఆయనైతే ఆచరణలో స్వామి యొక్క సిద్ధాంతాలని పాటించేవాళ్ళు, ఆచరణలో అయితే స్వామి సిద్ధాంతాలనే ఫాలో అయ్యేవాళ్ళు జీవితంలో. నాకెప్పుడు కూడా నువ్వు స్వామి డివోటీనా, ఆయన పూజించకు పూజలు చేయకని ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ చెప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా నాకు బాగా స్వేచ్ఛనిచ్చారు ప్రతి విషయంలోనూ, స్వామి విషయమనే కాదు ఏ విషయమైనా కూడా నాకు స్వేచ్ఛనిచ్చారు. ఉద్యోగం చేయాలన్నా వద్దన్నా ప్రతి విషయంలోనూ కూడా నాకే ఆ డెసిషన్ మేకింగ్ అనేది వదిలేశారు. కాబట్టి ఎప్పుడు కూడా వెళ్ళొద్దు అనైతే నాకైతే చెప్పలేదు. ఆయన కూడా స్వామి అంటే ఆయన దేవుడితో సమానమే అనే చెప్పేవాళ్ళు. ఎందుకంటే విద్య వైద్యం అన్ని కూడా ఉచితంగా ఇస్తున్నారు. తర్వాత స్వామి ఎవరిని కూడా నా దగ్గరికి రాండి అని ఎవరికి లెటర్లు రాయట్లేదు, ఎవరిని పిలవట్లేదు. వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా ఇంతమంది జనం స్వామి దగ్గరికి వస్తున్నారు అంటే నిజంగా ఏదో పవర్ అయితే ఉంది. అది మాత్రం ఆయన ఎప్పుడు కూడా నాతో చెప్పేవాడు, షేర్ చేసుకునేవాడు. మనం ఒక రాజకీయ పార్టీ మీటింగ్ చూసినట్టయితే వాళ్ళంతా బస్సుల్లో దాండలో తీసుకొని వస్తారు, కానీ ఇక్కడ స్వామి ఎవరిని కూడా మీరు నన్ను చూడడానికి రండి అని ఎవరికి చెప్పరు. మనంతకు మనం ప్రేమతో
1: డిస్కోర్స్ లో కూడా స్వామి ఎన్నోసార్లు చెప్పారు కదమ్మా, ఎవరికి ఇన్విటేషన్స్ పంపిస్తున్నామో
0: అదే
1: ఇది ఒక డివైన్ మ్యాగ్నెట్,
0: అంతే
1: ఈ ప్రేమ కోసం వస్తున్నారు. మీరు కూడా అదే చెప్తున్నారు.
0: మా ఆయన కూడా అదే ఎప్పుడు అదే అనేవాడు అనమాట. ఎందుకంటే ఇంతమందికి విద్య వైద్యం నీరు అన్ని అందించడం అనేది ఒక సామాన్య విషయం కాదు, అది ఒక భగవంతుడికే సాధ్యం అనేవాళ్ళు. అసలు రీసెంట్ గా మా ఆయనది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా ఆయనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు ఇక్కడ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశాము. నిజంగా నేను ఫస్ట్ టైం దగ్గర నుంచి చూశాను హాస్పిటల్ ని, బయట నుంచి వినడమే తప్ప చూడడం అనేది ఫస్ట్ టైం. అసలు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ గాని ఎవరైనా గానీ అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇది అంటే వాళ్ళు బీదవాళ్ల గొప్పవాళ్ల వేరే ఏ దేశస్తుల ఈ దేశస్తుల అనేది అక్కడ తారతమ్యం అనేది చూడరు. చూడకుండా అసలు ఆ ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రతి ఒక్కటి కూడా టయానికి ఫుడ్ అయితేనేమి, మనకు ఆహారం, ఆ పేషెంట్ కి ఆ రోగికి ఏం అవసరమైతే ఆ ఆహారము ఎంత అవసరమో అంత ప్రతిది కూడా ఎంత బాగా కేర్ తీసుకుంటారంటే, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఒక పైసా కూడా ఖర్చు లేదు. అంత ట్రీట్మెంట్ కూడా మందులతో సహా ఒక పైసా కూడా తీసుకోకుండా నిస్వార్థ సేవ చేస్తున్నారు అంటే అదే దీంట్లోనే అది జరుగుతోంది హాస్పిటల్. అది కేవలం ఆ భగవంతుడి సంకల్పమే. అది మనం మానవ మాత్రలం నిమిత్త మాత్రలం అంతే, అన్ని కర్త కర్మ క్రియా స్వామి.
1: కరెక్టేనమ్మా. ఇంకా ఆ తర్వాత జీవితం ఎలా సాగుతూ వస్తుంది?
0: ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయ్యేది ఫైనల్ ఇయర్ లో అయింది. ఫైనల్ ఇయర్ లో అయిన తర్వాత అంటే మ్యారేజ్ అయిన తర్వాత మా తమ్ముడు ఇక్కడే ఇంకా 12th class చదువుతుండేవాడు స్వామి కాలేజీలోనే. ఒకసారి నేను మా ఆయన వచ్చామన్నమాట, పుట్టపర్తికి వచ్చాము. ఆ తర్వాత కూడా ఒకటి రెండు సార్లు ఎక్కువ అంటే నాకు చాలా గ్యాప్ వచ్చింది. మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి విజిట్స్ చాలా చాలా తగ్గిపోయాయి. కానీ ఒక సంకల్పం అయితే మనసులో ఉండేదండి, ఏదో ఒక సంవత్సరం అంతా కూడా ఉగాది నుంచి మళ్ళీ ఉగాదికి ఫెస్టివల్స్ అన్ని నేను పుట్టపర్తిలోనే ఉండి సెలబ్రేట్ చేసుకోవాలనే కోరిక ఒకటి ఇంటర్నల్ గా ఉండేది నాకు. అయితే ఆ తర్వాత నాకు పిల్లలు పుట్టడం, నా పెద్దమ్మాయి పుట్టినప్పుడు సిజేరియన్ అయ్యి పల్మనరీ ఎంబాలిజం అనే ఇది వచ్చిందనమాట. అది ఆ పల్మనరీ ఎంబాలిజం అనేది వస్తే జబ్బు వస్తే 99% బతకరు. సో నేను బతికాను బికాస్ ఆఫ్ స్వామీస్ గ్రేస్ అంతే. స్వామి నాకు స్వప్న దర్శనంలో కనిపించి నాకు ఇప్పటికి ఒక 9 surgeries అయ్యాయి, అబ్డామినల్ సర్జరీస్. నాకు ప్రతి అబ్డామినల్ సర్జరీకి ముందు రోజు రాత్రి స్వామి స్వప్న దర్శనం ఇచ్చి నీకేం కాదు బంగారు, నేనున్నాను, నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేవాళ్ళు. అది ఎగ్జాజరేషన్ కాదు కానీ ఇది వాస్తవం. 9 operations అయితే 9 to 10 దగ్గర దగ్గర అయితే ప్రతి ఆపరేషన్ కూడా స్వామి ఈ రోజు నేను జీవించి ఉన్నాను అంటే అది స్వామి దయ. నేను ఇందాక ఒక కోరిక చెప్పాను మీకు, 1 ఇయర్ వినాయక చవితి నుంచి ఉగాది వరకు, అంటే మనకు ఫెస్టివల్ స్టార్ట్ అయ్యేది మనకు వరలక్ష్మి వ్రతం, తర్వాత వినాయక చవితి నుంచి ఉగాది వరకు. సో నేను డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం వచ్చాక మేము అనంతపురంలో మేము రిపోర్ట్ చేయాలి కలెక్టర్ ఆఫీస్ లో. మాకు 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ లో భాగంగా 4 నెలలు ఏదైనా మండలంలో ట్రైనింగ్ వేస్తారు, అంటే తహసీల్దార్ గా, గ్రామ రెవెన్యూ అధికారిగా, ఆర్ఐగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా అన్ని ట్రైనింగ్ అవ్వాలని చెప్పి వేస్తారనమాట. అట్లా నాకు పోస్టింగ్ కొత్త చెరువు ఇచ్చారు. సో నేను పుట్టపర్తిలో ఉన్నానమాట. అది కరెక్ట్ గా ఇప్పుడు కృష్ణాష్టమి స్టార్టింగ్ అప్పుడు. కృష్ణాష్టమి స్టార్టింగ్ అంటే శ్రావణ మాసం నుంచి ఉగాది వరకు నేను ఇక్కడే ఉన్నాను. అన్ని నా కోరిక నెరవేరింది అప్పుడు. అన్ని పండుగలు నేను ప్రతి ఒక్కటి కూడా పుట్టపర్తిలోనే ఉండి ప్రశాంత నిలయంలో సెలబ్రేషన్స్ కట్టడ్డాను.
1: బాగుందమ్మా. మనం ఏదైనా అనుకుంటే బహుశా మనం మర్చిపోతామేమో, కానీ స్వామి ఎప్పుడు మర్చిపోరు.

0: మరి ఇంత చదువుకున్నారు మీరు, హోమియోపతిక్ డాక్టర్, తర్వాత ఎంఎస్సి సైకాలజీ చేశారు, ఆ తర్వాత మీరు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయ్యారు గ్రూప్ టూ కి. ఇదంతా చేసిన మీరు కెరీర్ ని ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎలా స్టార్ట్ చేశారు?
1: నాకు మ్యారేజ్ అయింది 89 లో అండి. 89 లో మ్యారేజ్ అయిన తర్వాత నాకు ముగ్గురు అమ్మాయిలు, హర్షిత, సన్హిత, సుష్మిత. సో ఈ ముగ్గురు అమ్మాయిలు పుట్టిన తర్వాత నా ఇదేంటంటే, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ముగ్గురు స్కూల్ గోయింగ్ ఏజ్ వచ్చే వరకు, స్కూల్ కు పోయే వయసు వచ్చే వరకు కూడా నేను నా కెరీర్ స్టార్ట్ చేయకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకని నేను అది ఒక ఇదిగా పెట్టుకున్నాను. ఎందుకంటే స్వామి సందేశం అది, మీరు చదువుకునేదే పిల్లల్ని బాగా విద్యాబుద్ధులు నేర్పించడానికి, వాళ్లకు బాగా శ్రద్ధ తీసుకుని వాళ్ళకి అన్ని చెప్పాలి అనేది. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది చాలా ముఖ్యం మా జీవితంలో పిల్లలకి మాత్రం. ఆ టైంలో మాత్రం మనం పిల్లలకు దగ్గరగా ఉండి వాళ్ళ కేర్ తీసుకోవాలి. అందుకనే నేను వాళ్ళ ముగ్గురు కూడా స్కూల్ అంటే లాస్ట్ చివరి అమ్మాయికి స్కూల్కి వెళ్లే వయసు వచ్చేదాకా నేను నా కెరీర్ నేను స్టార్ట్ చేయలేదు. 97 లో నేను నా కెరీర్ స్టార్ట్ చేశాను. 97 లో నేను అనంతపురం మున్సిపాలిటీలో మొబైల్ క్లినిక్ మెడికల్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఒక 3.5 ఇయర్స్ వర్క్ చేశాను నేను హానరీ మెడికల్ ఆఫీసర్. అది పర్మనెంట్ ఉద్యోగం అయితే కాదు. అయితే నేను ఆ టైమింగ్స్ కూడా ఎలా పెట్టుకున్నానంటే, పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చే లోపల, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఉద్యోగానికి వెళ్ళాలి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల నేను ఉద్యోగం నుంచి వచ్చేసేయాలి. సో ఇలా ఉండేటట్టే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే అప్పుడు కూడా ఎప్పుడు నేను డాక్టర్ కావాలంటే క్లినిక్ పెట్టుకోవచ్చు. ఎంతో మంది హోమియోపతి డాక్టర్లు క్లినిక్లు పెట్టుకుని బాగా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ నేనేంటంటే, నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను క్లినిక్ పెట్టుకున్నాను అనుకోండి, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు పొద్దున? అది ముఖ్యంగా సాయంత్రం పూట క్లినిక్ అనేది 5:30 స్టార్ట్ చేస్తే రాత్రి 9 అవుతుందో 9:30 అవుతుందో తెలియదు. ఆ టైంలో మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళకి ఏమైనా కేర్ తీసుకోవాలి, తర్వాత వాళ్ళు ఏమైనా వాళ్ళ ఫీలింగ్స్ ఎస్పెషల్ వాళ్ళకి ఎక్స్ప్రెషన్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. వాళ్ళు పొద్దునంతా స్కూల్లో ఉంటారు, ఫ్రెండ్స్ తో గడుపుతారు, టీచర్స్ తో గడుపుతారు, సాయంకాలం అయ్యేటప్పటికి తల్లిదండ్రులతో గడపాలి. ఎస్పెషల్లీ మా ఆయన బిజీగా ఉండేవాళ్ళు, అప్పుడు చాలా బిజీ ఆయన, ఎప్పుడు వచ్చేవాళ్ళు కానీ, బట్ పిల్లలతో స్పెండ్ చేసేవాళ్ళు టైం సండేస్ అట్లా. కానీ నేను ఎక్కువగా వాళ్ళని బాగా శ్రద్ధ తీసుకునేదాన్ని. ఆ తర్వాత మా ఆయన కూడా కేర్ తీసుకునే సందర్భాలు ఉన్నాయి, కానీ ఫస్ట్ లో అయితే నేనే ఎక్కువగా వాళ్ళని చూసుకోవడం, వాళ్ళ చదువు విషయాలు కానీ ప్రతిదీ కూడా వాళ్ళతో ఎంత ఎక్కువగా మనం మాట్లాడితే వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్ ని అంత ఫ్రీగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతారు. ఈ కాలంలో అది ల్యాకింగ్ ఉంది, పిల్లలు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ని బయట, అంటే తల్లిదండ్రుల దగ్గర ఎంత చనువిచ్చినా కూడా. అది ఎప్పుడు వస్తుంది అంటే, మనం కూడా ఫ్రెండ్లీగా ఉంటేనే వస్తుంది. ఫ్రెండ్లీగా ఉండేటప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి, ఏ విషయంలో మనం వాళ్ళతో భయం పెట్టుకోవాలో భయం పెట్టుకోవాలి. సో రెండు కూడా బ్యాలెన్స్ చేస్తుందని, అంటే అతి ప్రేమ లేదు, అతి భయము లేదు, రెండు అంటే అంత చనువు ఉండేది, అంత భయము ఉండేది, రెండు బ్యాలెన్స్ చేసేదాన్ని పిల్లలతో. మెయిన్ గా వాళ్ళు అంతా కూడా, వాళ్ళ స్కూలింగ్ అంతా కూడా అనంతపురంలోనే జరిగింది. ముగ్గురు అమ్మాయిలు కూడా అనంతపురంలోనే వాళ్ళ విద్యాభ్యాసం అంతా కూడా కొనసాగించారు.
0: ఆనరీ మెడికల్ ఆఫీసర్ మొబైల్ క్లినిక్స్ కి మీరు అనంతపురం మండలంలో ఇలా ఈ ప్రొఫైల్లో వర్క్ చేశారు కదమ్మా, అసలు దాని గురించి కొద్దిగా చెప్తారా? అంటే మీరు ఎలాంటి ఎటువంటి పని చేసేవారు, మీ వర్క్ లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉండేవి, ఎక్కడికి వెళ్లేవారు, ఇలాంటివి అంటే మన శ్రోతల్లో చాలా మందికి ఆ ఫీల్డ్ గురించి తెలిసి ఉండకపోవచ్చు అందుకోసం.
1: ఓకే అండి, నేను ఈ మొబైల్ క్లినిక్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేసేటప్పుడు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్, అంటే అప్పటికి ఒక కార్పొరేషన్ కాలేదు, అది మున్సిపాలిటీని, ఈ గ్రేడ్ 2 మున్సిపాలిటీగా ఉండింది. అనంతపురం మున్సిపాలిటీలో స్లమ్ ఏరియాస్ ఉండేటివి, ఒక 12-14 స్లమ్స్ కవర్ చేసేదాన్ని నేను. ప్రతిరోజు ఉదయం ఒక స్లమ్ ఏరియా, ఈవినింగ్ ఒక స్లమ్ ఏరియాకి వెళ్లేవాళ్ళము. అక్కడ కమ్యూనిటీ హాల్స్ ఉండేటివి. నాకు స్టాఫ్ వచ్చేసి ఒక ఫార్మసిస్ట్, ఒక నర్సు, ఒక అటెండర్ ఉండేవాళ్ళు. సో మేమంతా మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు. మాకు మున్సిపాలిటీ వాళ్ళే, హెల్త్ డిపార్ట్మెంట్ వింగ్ ఒకటి ఉంటుంది, మున్సిపల్ హెల్త్ వింగ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు మాకు మెడిసిన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఆ మెడిసిన్స్ తీసుకుని మేము స్లమ్ ఏరియా, పొద్దునే ఒక స్లమ్ ఏరియా, ఈవినింగ్ ఒక స్లమ్ ఏరియా కవర్ చేసేవాళ్ళు. చేసేవాళ్ళము. అంటే మండే ఈ పర్టికులర్ స్లమ్ ఏరియా పొద్దునే ఏది పోతే మళ్ళా మండే అదే స్లమ్ ఏరియాకే వెళ్తామన్నమాట. ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ఉండేది. సో వాళ్ళకి అందరికి ప్రజలకు తెలుసు అనమాట, సోమవారం అయితే మొబైల్ క్లినిక్ మన ఏరియాకు వస్తుంది, సో డాక్టర్ గారు వస్తారు, మందులు ఇస్తారు, కాబట్టి అందరు కాచుకుని ఉండేవాళ్ళు. మేము ఆ టయానికి, నాకంటే ముందు ఇంకొక డాక్టర్ వర్క్ చేశారు, తర్వాత నేను తనకు గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ జాబ్ వస్తే తను వదిలి వెళ్ళిపోతే నేను ఆ పోస్ట్ లో నేను వర్క్ చేశాను. నాకు చాలా సంతృప్తినిచ్చింది ఆ ఉద్యోగం, ఎందుకంటే పిల్లలు కూడా స్కూల్ పోయిన తర్వాత నేను ఉద్యోగానికి వచ్చేదాను. అటు పిల్లల్ని నెగ్లెక్ట్ చేయలేదు, అలా కెరీర్ లైఫ్ కూడా నేను నెగ్లెక్ట్ చేయలేదు. అంటే ఇంత చదువుకున్నాను, గమనం ఎందుకు ఉండడం, ప్రజలకు సేవ చేసినట్లు ఉంటుంది, అలాగే మనకు అంత ఇంత జీతం కూడా ఇస్తారు వాళ్ళు. సో కాబట్టి ఈ స్లమ్ ఏరియాస్ లో వెళ్ళినప్పుడు వాళ్ళలో అంటే ఎక్కువ రెగ్యులర్ గా పిల్లలు ముసలి వాళ్ళు ఇండ్ల దగ్గర ఎక్కువ వాళ్లే ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళంత పనులకు వెళ్ళిపోయేవారు మేము వెళ్లే టయానికి. సో ఈ హౌస్ వైఫ్స్ ఉంటారు కొంతమంది, వాళ్లకు చిన్న చిన్న ఎయిల్మెంట్స్ ఏమైనా ఉంటే మేము ప్రైమరీ కేర్ ఇచ్చేవాళ్ళము. ఇంకేమైనా క్రానిక్ డిసీజెస్ పెద్దవాళ్ళలో ముసలి వాళ్ళలో ఏమైనా క్రానిక్ డిసీజెస్ ఉంటే అవి చూసి డయాగ్నోస్ చేసి మేము రెఫర్ చేసేవాళ్ళం, గవర్నమెంట్ హాస్పిటల్ రెఫర్ చేస్తూ మళ్ళీ అక్కడ డాక్టర్ తో కూడా నేను ఫాలో అప్ చేసేదాన్ని, ఇట్లా ఫలాని వాళ్ళని పంపిస్తున్నాము మీరు చూడండి వాళ్ళది ఏమైనా ఉంటే చెప్పండి నేను వాళ్ళకి చెప్తాను, ఎడ్యుకేట్ చేస్తాను, అవేర్నెస్ కల్పిస్తాను వాళ్ళకి, హెల్త్ అండ్ హైజీన్ పైన బాగా అవేర్నెస్ చెప్పేదాన్ని, సీజనల్ డిసీజెస్ పైన దీనిపైన అంతా కూడా వాళ్ళకి అవగాహన కల్పించేదాన్ని. తర్వాత ఈ మున్సిపాలిటీలో వర్క్ చేసేటప్పుడే మెడికల్ ఆఫీసర్ గా మేము ఐ క్యాంప్స్, అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ అయిన ప్రభాకర్ చౌదరి గారు చాలా ఐ క్యాంప్స్ కండక్ట్ చేశారు. ఐ క్యాంప్స్ కంతా కూడా పూర్ ఓల్డ్ పీపుల్ వస్తారు, పూర్ ఓల్డ్ పీపులే వస్తారు. అన్ని ఐ క్యాంప్స్ కూడా బాగా సక్సెస్ అయ్యాయి, ఏదో ఒక చిన్న మైనర్ ఒకటి రెండు తప్ప. ఐ క్యాంప్స్ లో ఒకసారి 200 మంది, 250 మంది, 150 మంది, అట్లా అబో 100 ఉంటుంది, 150 అబో మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ సర్జరీ చేసి స్పెక్స్ ఫ్రీగా ఇస్తారన్నమాట. స్పెక్స్ ఫ్రీగా అంత మందికి కూడా పోస్ట్ ఆపరేటివ్ కేర్ నేను ఒకదాన్ని చూసుకునేదాన్ని, అందరికి డ్రాప్స్ వేయడము, అంతా ముసలి వాళ్లే పాపం, వాళ్ళకి డ్రాప్స్ వేయడము, వాళ్ళకి యాంటీబయాటిక్స్ అందరికి తీసుకో, అంటే వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు మందులు, వాళ్ళ అటెండెంట్స్ ఉంటారు పక్కన, వాళ్ళు మందులు వేసారా లేదా అని ఎంక్వైరీ చేయడం, అందరినీ వెళ్లి పలకరించేదాన్ని. 150 మంది ఉంటారు, 150 మంది, 200 మంది ఉంటారు, 200 మందిని, అందరినీ వెళ్లి నేను పర్సనల్ కేర్ తీసుకునేదాన్ని. డే అండ్ నైట్ వీలైతే అక్కడే ఉండేదాన్ని, ఈ లేట్ నైట్ ఇంటికి వెళ్లేదాన్ని. నాకు చాలా సంతృప్తినిచ్చింది ఈ ఉద్యోగం అయితే స్లమ్ ఏరియాస్ లో. ఆ తర్వాత కూడా నేను ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడన్నా వెళ్తే మార్కెట్కి వెళ్తాను, కూరగాయల మార్కెట్ కి అట్లా వెళ్తే ఆడంతా వీళ్ళు నా పేషెంట్లు ఉంటారు, మాట్లాడిచ్చేవాళ్ళు అనమాట. చాలా ఆనందం అనిపించేది, ఒక తృప్తినిచ్చేది.
0: అమ్మ మిమ్మల్ని ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు మొదలు పెట్టినప్పటి నుంచి దాదాపు 3.5 సంవత్సరాలు స్లమ్ ఏరియాస్ లో మీరు మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశారు, అంటే 1997 నుంచి 2000 దాకా అని చెప్పారు, వాళ్లలో ఎటువంటి మార్పుల్ని మీరు అబ్జర్వ్ చేశారు?
1: చాలా మటుకు వాళ్ళు వినేవాళ్ళు. ఫస్ట్ లో అయితే కొద్దిగా ఏదైనా కూడా మార్పు అనేది నిదానంగా వస్తుంది, ఆల్ ఆఫ్ ఏ సడన్ రాదు. ఫస్ట్ లో ఒక్కొక్కసారి మందులు తీసుకోవడానికి కూడా నిరాకరించేవాళ్ళు, అంటే ఈ మందులు తీసుకుంటే ఏమవుతుందో, ఏవో మాత్రలు ఇస్తారు, నొప్పులు 2 రోజులకు తగ్గుతాయి, మళ్ళా వారమంతా నొప్పులు ఉంటాయి, మాకు అందుకే వారానికి సరిపడా ఇయమ్మా అని అడిగేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి చెప్పేదాన్ని, ఇచ్చేదానికి నాకేం అభ్యంతరం లేదు, అయితే నొప్పి మాత్రలు ఎక్కువ వేసుకోకూడదు, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నొప్పులు మాత్రలు ఎక్కువ మింగకూడదు అనేది కూడా ఒక సందేశం ఇచ్చేదాన్ని వాళ్ళకి. ఎస్పెషల్లీ అక్కడ ఈ అనంతపురం జిల్లాలో మనకి ఫ్లోరోసిస్ వ్యాధి ఎక్కువ, సో కీళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి ఈ జిల్లా ప్రజలకి, కాబట్టి వాళ్ళకి నేను చెప్పేదాన్ని ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు, నొప్పి మాత్రలు వేసుకోకూడదు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలా చెప్పేదాన్ని. తర్వాత ఫస్ట్ లో కొద్దిగా మామూలుగానే తీసుకునేవాళ్ళు, రాను రాను రాను రాను అట్లా 3 ఏళ్ళు అక్కడే వర్క్ చేశాను కదా, బాగా ఒక బాండింగ్ ఏర్పడింది వాళ్లతో, అంటే నన్ను వాళ్లలో ఒకలుగా వాళ్ళు రిసీవ్ చేసుకునేవాళ్ళు, బాగా బాగుండేది.
0: స్వామి చెప్పిన మార్గాన్ని అనుసరించినా, లేదు వారు చెప్పిన విలువల్ని మనం పాటించిన, ఎదుటి వాళ్ళలో ఇటువంటి ప్రతిస్పందనే వస్తుందేమో అనిపిస్తుందమ్మా.
1: అవునండి, తప్పకుండా, అదేమో నిజమే, మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను.
0: మరి ఇటువంటి సమయంలో, ఈ 3.5 ఏళ్ల కాలంలో మీకు ఎప్పుడైనా కొద్దిగా కష్టతరమైన సందర్భాలు ఎదురైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఆర్ అంటే అవసరానికి సరిపోయేటంత వనరులు గాని సదుపాయాలు గాని ఉంటాయా వాళ్ళకి, లేదు అటువంటివి లేని సందర్భంలో మీరు వాటిని ఎలా ఫేస్ చేసేవారు?
1: అంటే ఇక్కడ ఇది వచ్చేసి చారిటీ హాస్పిటల్ అండి. ఇది మెయిన్ గా మున్సిపాలిటీలో చైర్పర్సన్ గారు ఆయన ఓన్ గా వెహికల్ కొని పెట్టారనమాట ఇది మొబైల్ క్లినిక్. మెడిసిన్స్ మాత్రం మున్సిపాలిటీ హెల్త్ వింగ్ లో ఒకటి అర్బన్ పూర్ కి ఒకటి వింగ్ ఉండేది, దాంట్లో రిసోర్సెస్ నుంచి మెడిసిన్స్ తెప్పించేవాళ్ళు. ఆ మెడిసిన్స్ మేము వీళ్ళకి పేషెంట్లకి ఇచ్చేవాళ్ళము. మీరు ఇందాక అడిగారు ఎటువంటి వన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అని. ఆ ప్రాబ్లం విషయానికి వస్తే ఒకసారి మందులు ఎప్పుడు తెప్పించే వాళ్లతో కాకుండా వేరే వాళ్ల దగ్గర నుంచి తెప్పించడం జరిగింది. నేను ఆ వీక్ మామూలుగా వెళ్ళినట్లే అన్ని ఏరియాస్ కి వెళ్లాను, మందులు ఇచ్చాను. అయితే కాఫ్ సిరప్ ముందు బాటిల్స్ వచ్చేటివి. ఆసారి ఏమైందంటే ఒక క్యాన్ లో వచ్చింది కాఫ్ సిరప్. ఆ క్యాన్ లో నుంచి మనం వాళ్ళకి వేసిస్తాము. వాళ్ల దగ్గర హైజీన్ బాటిల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మనం వేసిచ్చినప్పుడు ఆ బాటిల్ ఎంత శుభ్రంగా ఉందనేది మనకు తెలియదు. వాళ్ళేమో శుభ్రంగా ఉందనే చెప్తారు, కానీ దానివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత నెక్స్ట్ మళ్ళా ఆ వారం అయ్యి ఆ వారం అంతా మందులు వాళ్ళు కొత్తగా ఏదైతే ఏజెన్సీ నుంచి తెప్పించారో డిఫరెంట్ కంపెనీ మందులు అవి నేను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీక్ మళ్ళా నేను వెళ్ళినప్పుడు ఉద్యోగంలో భాగంగా అక్కడ అందరూ ప్రతి స్లమ్ లోనూ కంప్లైంట్సే, మేడం ముందు ఇచ్చే మందులు చాలా, అంటే వాళ్లకు ఇల్లిటరేట్స్ నిరక్షరాస్తులంతా కూడా వాళ్ళంతా ఏదో ఎర్ర మందులు తెల్ల మందులు అలా లాంగ్వేజ్ లోనే మాట్లాడేవాళ్ళు. సో ముందు మీరు ఇచ్చే ఎర్ర మాత్రలే బాగా పనిచేస్తున్నా మేడం, ఈ మాత్రలేవో ఇచ్చినారు బాగలేవు, మా కడుపులో మంట అవుతుంది, వామిటింగ్స్ అవుతున్నాయి. సో ఇలా అంతా ప్రతి స్లమ్ లో ఒకళ్ళంటే ఓకే, ఆ వీక్ అంతా అన్ని స్లమ్ ఏరియాస్ లో కూడాను ఈ కంప్లైంట్స్ నాకు రిసీవ్ చేసుకున్నాను. నేను వెంటనే వెళ్లి అక్కడ చైర్పర్సన్ గారితో మాట్లాడడం జరిగింది. ఇటువంటి మందులు ఇస్తే నేను ఉద్యోగమైన మానేస్తా, కానీ సర్వీస్ మాత్రం చేయనండి, కాంప్రమైజ్ అయ్యే ప్రశ్న లేదు అని అంటే, అప్పుడు వెంటనే మళ్ళా ఒక పెద్ద వేరే ఇంకొక డాక్టర్ సీనియర్ డాక్టర్ ని ఎంక్వైరీ చేసి ఆ మందులు ఆయన ఎంక్వైరీ కమిటీ కూడా ఇవి సబ్స్టాండర్డ్ డ్రగ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది మెడిసిన్స్. వెంటనే ఆ మందులన్నీ కూడా వెనక్కి ఇచ్చేసి మళ్ళీ వేరే మందులు తప్పించడం జరిగింది. సో ఇది నేను ఎదుర్కొన్న సంఘటన ఈ పీరియడ్ లో. ఎస్పెషల్లీ
0: ఎటువంటి పరిస్థితిలో అయినా కూడా మన వర్క్ క్వాలిటీ కానీ ఎదుటి వాళ్ళకి అందించే సేవల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండకూడదు అనే ప్రిన్సిపల్ తో పనిచేయడం అనమాట. బాగుందమ్మా. ఆ తర్వాత మరి నెక్స్ట్ స్టెప్ మీ కెరియర్ లో, నెక్స్ట్ ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారు? డాక్టర్ గానే మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేశారు?
1: నేను తర్వాత అపోలో హాస్పిటల్ అనంతపురం అపోలో హాస్పిటల్లో 2000 నుంచి 2003 వరకు పనిచేశాను. అప్పట్లో అపోలో పేరుండేది, ఇప్పుడు ఆ హాస్పిటల్ పేరు మార్చారు ఆశా హాస్పిటల్ అని. ఇది ఇప్పుడు నేను ఫస్ట్ పనిచేసింది కంప్లీట్ గా చారిటీ వర్క్, నెక్స్ట్ పనిచేసింది కార్పొరేట్ హాస్పిటల్. అంటే ఇది కంప్లీట్లీ డిఫరెంట్, అంటే ఆ సెటప్ కి ఈ సెటప్ కి 180 degrees ఇది ఉందన్నమాట.
0: అంటే ఇప్పటిదాకా మీరు సర్వీస్ వింగ్ లో చేశారు,
1: సర్వీస్ వింగ్ లో.
0: కార్పొరేట్ హాస్పిటల్ అంటే కొంచెం దానిలో కమర్షియల్
1: ఆస్పెక్ట్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఆ కమర్షియల్ ఆస్పెక్ట్ లో కూడా సర్వీస్ చేశాను. అక్కడ కూడా అపోలో హాస్పిటల్లో నేను వర్క్ చేసేటప్పుడు ఎంఎస్సీ సైకాలజీ కంప్లీట్ చేశాను అనమాట అప్పటికి. సో ఈ డిప్రెషన్ కేసెస్ ఎక్కువ, అంటే మన జిల్లాలో కొద్దిగా డిప్రెషన్ అండ్ కొన్ని టెండెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. అటువంటి వారికి ఎస్పెషల్లీ ఈ మనం రోగిని రోగి అనే కాకుండా మాకు హోమియోపతి ఫిలాసఫీలోనే ఉంది, హెల్త్ అనేది అలోపతిలో ఎట్లా అంటే వాళ్ళు ప్యాలియేటివ్ కేర్, మనకు దగ్గుంది పడసం ఉంది అప్పటికి దాన్ని సప్రెస్ చేస్తారు. వేరే హోమియోపతిలో ఏంటంటే కంప్లీట్ క్యూర్ అంటారు, అంటే పూర్తిగా అది మనలో నుంచి వెళ్లిపోతేనే అది కంప్లీట్ క్యూర్. సప్రెసెంట్స్ ఇవ్వరు,
0: సింప్టమ్ ని కాకుండా దాని
1: రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తాం. మా ఫిలాసఫీ సపరేట్ ఉంది. సో హోమియోపతి ఫిలాసఫీ సైకాలజీ రెండు జోడిస్తూ నేను ట్రీట్ చేసేదాన్ని. అక్కడ ఉండే డాక్టర్ కూడా నాకు హోమియోపతి ఛాన్సెస్ బాగా ఇచ్చేవాళ్ళు. అంటే కొన్ని క్రానిక్ కేసెస్ ని ట్రీట్ చేయడానికి ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఆ ఎండి గారు సోమయాజులు, డాక్టర్ సోమయాజులు గారు అని ఆయన నాకు బాగా ఎంకరేజ్ చేసి ఈ హోమియో మెడిసిన్స్ తో కూడా కొన్ని క్రానిక్ కేసులు ఏవైతే అలోపతి మందులతో తగ్గావో అటువంటి మొండి జబ్బుల్ని హోమియోపతి మందులతో కూడా ఆయన నాతో ఇప్పించి తగ్గించారు చాలా బాగా. అలాగే కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని బాగా పేషెంట్స్ కి. అదే టైంలోనే నేను అక్కడ అపోలోలో వర్క్ చేసేటప్పుడే కొన్ని నర్సింగ్ కాలేజీలకి, తర్వాత ఫిజియోథెరపీ కాలేజ్ లో కూడా నేను సైకాలజీ టీచ్ చేశాను, అనాటమీ టీచ్ చేశాను. ఈ నారాయణ కాలేజ్ దానికి కూడా గ్రూప్ కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని పిల్లలకి, యూత్ కి. సో దాని రిజల్ట్స్ బాగా చూశాను. అపోలో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను ఐసీయూలోకి వెళ్ళినా, రోగిని రోగిగా చూడకుండా వాళ్ళని ఒక హ్యూమన్ టచ్ యాంగిల్ లో, అంటే ఒక డిఫరెంట్ దృక్కోణంలో చూసేదాన్ని వాళ్ళని. అంటే వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం, వాళ్ళకి కావాల్సింది అదే, పేషెంట్లకు కావాల్సింది. డాక్టర్లు ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళ రోగం సోగం తగ్గిపోతుంది మందులతో కన్నా కూడా.
0: మనసు ఆనందంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా
1: ఉంటుంది. కరెక్ట్, కరెక్ట్ గా చెప్పారు. వాళ్లతో ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తే వాళ్లలో సగం జబ్బు నయమైపోతుంది. అది నేను బాగా గమనించాను. సో కార్పొరేట్ సెక్టర్ లో కూడా బానే చేశానండి. అక్కడ కూడా ఆ సేవాభావం అనే స్వామి సూక్తులు ఏవైతే ఉన్నాయో, లవ్ ఆల్ సర్వ్ ఆల్, అది ఎక్కడ కూడా వీడలేదు త్రూ అవుట్ మై కెరీర్.
0: స్వామి దగ్గర చదువుకున్న మీరు స్వామి చెప్పిన గైడ్ లైన్స్ ని ప్రతి స్టేజ్ లో
1: ఫాలో అవుతున్నారు.
0: ఎంత ఏ మాత్రం వీలుంటే, ఒకవేళ వీలు లేకపోతే వీలు కల్పించుకుని,
1: అది కెరీర్ లైఫ్ కావచ్చు, ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, సోషల్ లైఫ్ కావచ్చు, ఏ విధంగా అయినా కూడా.
0: మరి అపోలో తర్వాత ఏం జరిగిందండి?
1: అపోలో తర్వాత నేను బతలపల్లిలో ఆర్డిటీ హాస్పిటల్ ఒకటి ఉందండి, అందులో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ వింగ్ లో నేను మెడికల్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యాను. జూనియర్ డాక్టర్ గాని జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయ్యి అక్కడ 2 ఇయర్స్ చేశానండి, 2005 నుంచి ఆగస్ట్ నుంచి 2007 ఆగస్ట్ వరకు. అంటే ఈ మధ్యలో ఏమైందంటే, అపోలోలో నేను ఉద్యోగం వదిలేసి 2003 ఎండింగ్ లో వదిలేశాను, 2004 బిగినింగ్ అనుకోండి. 2004 అంతా కూడా నేను గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. సో నేను గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు రాశాను. గ్రూప్ 1 కూడా మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ దాకా వెళ్లాను, అది ఉద్యోగం రాలేదు. తర్వాత గ్రూప్ 2 లో నేను డిప్యూటీ తహసీల్దార్ గా సెలెక్ట్ అయ్యాను. ఇంకా సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా అంటే అప్పటికి ఇంకా ఎగ్జామ్స్ రాశాను అంతే. ఆర్డీటీ బతలపల్లి హాస్పిటల్ లో జాయిన్ అయిపోయాను. అక్కడ రిజల్ట్ వచ్చేటప్పటికి 2007 అయింది. సో ఆ 2 ఇయర్స్ నేను బతలపల్లి ఆర్డీటీ హాస్పిటల్లో పనిచేశాను. ఆ గైనకాలజీ వింగ్ లో 2 ఇయర్స్ చేశాను. అయితే అక్కడ నేను జీవితాన్ని, నిరక్షరాస్యతని, తర్వాత ఈ మూఢనమ్మకాలని ఇవన్నీ కూడా చాలా దగ్గరగా చూశాను.
0: ఎటువంటి క్రౌడ్ వచ్చేవారండి అక్కడ పేషెంట్స్ కింద?
1: అంతా కూడా చాలా బీదవారు, కడుబీదవారు వచ్చేవారు. అక్కడ కూడా ఉద్యోగం చాలా తృప్తినిచ్చింది. ఎస్పెషల్లీ స్వామి బర్త్డేస్ అప్పుడు నేను చాలా బాధపడేదాన్ని. అయ్యో స్వామి ఇంత దగ్గర ఉన్న పుట్టపర్తకి బతలపల్లిలో నాకు లీవ్ దొరక, అంటే లీవ్ ఇచ్చేవాళ్ళు కాదు అక్కడ, అప్పుడు ఎక్కువ బాధపడేదాన్ని, ఎందుకు స్వామి రానియట్లేదు పుట్టపర్తకి. నన్ను స్వామి అనుగ్రహం ఉంటేనే మనం పుట్టపర్తిలోకి అడుగు పెట్టగలం, అది మాత్రం నేను తెలుసుకున్నాను. అది సో స్వామి అనుగ్రహం లేకుండా అది శివనాజ్ఞ లేని చీమైనా కుట్టదు అంటారు కదా, సో అది ముమ్మ మాటకి నిజం. కానీ నాకు ఆశ్చర్యమయ్యేది, పుట్టపర్తి నుంచి కేసెస్ అన్ని రెఫర్ అయ్యేటివి నాకు, సత్యసాయి జనరల్ హాస్పిటల్ నుంచి డెలివరీ కేసెస్ స్వామి బర్త్డే రోజు కంప్లీట్ గా నేనే చేసేదాన్ని. రెఫర్ అయ్యేటివి బత్తలపల్లికి, రెఫర్ అయ్యేటివి ఆర్డిటీ హాస్పిటల్ కి. నేను దాన్ని ఒక ప్రివిలేజ్ గా భావించేదాన్ని, స్వామి నాతో ఈ సేవ చేయిస్తున్నారు అనే ఫీల్ అయ్యే నేను చేసేదాన్ని. సేవే ముఖ్యము, నన్ను చూడడం కాదు ముఖ్యం అనే భావన నాకు అక్కడ కలిగేది.
0: స్వామి అయితే చెప్తారు అంతే, మనిషి మానవ సేవ,
1: మానవ సేవ, మాధవ సేవ.
0: మరి ఈ ఆర్డిటీ హాస్పిటల్ అన్నారు, అక్కడ వచ్చిన పేషెంట్స్ తో గాని వారికి మీరు వైద్యపరంగా గాని లేదు వ్యక్తిగతంగా గాని ఎటువంటి సేవని అందించగలిగారు అక్కడ ఉన్న 2 సంవత్సరాలలో?
1: అక్కడ వైద్యపరంగా చూస్తే చాలా మంది, అంటే అవగాహన లేమి అండి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఎంతో మంది శ్రోతలు వింటుంటారు, కానీ నేను ఈ ఎవరైతే టార్గెట్ పీపుల్ ఉన్నారో బీదవాళ్ళు, వాళ్ళు వినకపోవచ్చు, కాకపోతే వాళ్ళని గైడ్ చేస్తారు, శ్రోతలు వినేవాళ్ళు గైడ్ చేస్తారు కాబట్టి నేను కొన్ని చెప్తాను. ముఖ్యంగా నేను అక్కడ బాగా చూసింది ఏంటంటే, అమ్మాయిలు, అప్పటికే ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, మూడో కాన్ కొంతమంది అయితే ఏడ్చేవాళ్ళు నా దగ్గర పేషెంట్లు, మేడం నాకు ఈసారి కానీ మగపిల్లడు పుట్టకపోతే నా భర్త నన్ను వదిలేస్తాడు, నా ఫ్యామిలీ లైఫ్ దెబ్బతింటుంది, నాకు ముందుగా స్కాన్ చేసి చెప్పాలి. అది యాక్ట్ ఉంది, మనం అట్లా చెప్పకూడదు, పిఎన్డిటీ యాక్ట్ అని ఒకటి ఉంది. సో దాని ప్రకారంగా మనం సెక్స్ డిటర్మినేషన్ అనేది చెప్పడానికి లేదు, కానీ వాళ్ళకి అవగాహన లేమి. సెక్స్ డిటర్మినేషన్ అనేది మగవాళ్లలో ఉంటుంది అనేది వాళ్ళకి ఎవరికి తెలియదు. నేను వాళ్ళకి చెప్పేదాన్నమాట, మీ భర్త పది పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా ఆడపిల్లలే పుడతారు, నీతోనే కాదు ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా కూడా ఆడపిల్లలే పుడతారు, అది మీ భర్తకు చెప్పు నీకు తెలీదు అని అంటే వాళ్ళకి నిజంగా ఆశ్చర్యపోయేవాళ్ళు, నమ్ముతారో లేదో గానీ చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు, నిజమా మేడం అనేవాళ్ళు. అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇంకొకటి వచ్చేసి అప్పట్లో న్యూట్రిషన్ ఫుడ్ లేక, వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ లేక చాలా అనిమియాస్తో లాస్ట్ టైమ్ లో కాన్పుకు వచ్చేవాళ్ళు అనమాట. ఇంకా ఎక్కడ చెకప్లు ఉండవు, ఏముండవు. అప్పుడు అడిగితే వాళ్ళని ఒక క్వశ్చన్, ఏమ్మా ఒక్క చెకప్ కన్నా రావచ్చు కదా, రక్త పరీక్షలు చేయించుకోవచ్చు కదా అని అంటే, మేడం చెకప్ కి రావాలంటే మా భర్త పర్మిషన్ అన్నా కావాలా, అత్తగారు పర్మిషన్ అన్నా కావాలా, వాళ్ళు పంపించేందుకు మేము ఎట్లొస్తాం మేడం అనేవాళ్ళు. నాకు యాజ్ ఎ ఉమెన్, నేను ఒక స్త్రీగా నేను చాలా బాధపడేదాన్ని. అంటే స్త్రీ ఆమె శరీరం పై గురించి ఆమె నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఒకళ్ళు ఆదేశిస్తేనే వెళ్ళాలి అనేది అది నాకు చాలా బాధ అనిపించేది. అయితే ఇప్పుడు అప్పట్లో అయితే లేవు, కానీ ఇప్పుడు చాలా స్కీమ్స్ ప్రభుత్వం పథకాలు చాలా ప్రవేశపెట్టింది. యాంటీనేటల్ కేర్ గానీ, అంటే గర్భవతులుగా ఉన్నప్పుడు గానీ, తర్వాత పాలిచ్చే తల్లులు గాని, తర్వాత చిన్న పిల్లలు అంటే 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు బాలామృతమని, అమృతహస్తమని, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. అలాగే హాస్పిటల్స్ లో డెలివరీస్ చేసుకుంటే, కాన్పు చేసుకుంటే వాళ్లకు ప్రభుత్వం కొన్ని కొద్దిగా ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంది, 3,000 రూపాయలు ఇస్తారు, జననీ సురక్ష అని కొన్ని పథకాలు ఉన్నాయి.
0: సో మీరు చెప్పిన విషయాలను బట్టి మన శ్రోతలు ఇటువంటి ఫెసిలిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కి మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తోంది అనే విషయాన్ని తెలుసుకుని మనం కూడా మన చుట్టూతా ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అందించగలిగినా చాలు కదండి.
1: అవునండి,
0: వారికి తెలియని విషయాల్ని మనం తెలియచెప్పి ఈ ఇన్ని సదుపాయాలు ఉన్నాయి అనే విషయం వాళ్ళకి.
1: ఇప్పుడు యాంటీనేటల్ చెకప్ కి కూడా గవర్నమెంట్ 3 యాంటీనేటల్ చెకప్స్ కి డబ్బులు ఇస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా. తర్వాత డెలివరీకి కూడా డబ్బులు ఇస్తుంది, డెలివరీ అది ఎవరైనా కావచ్చు, మేల్ ఆర్ ఫిమేల్. ఒకవేళ అమ్మాయి పుడితే కూడా ఇప్పుడు దండిగా స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, వాళ్లకు డబ్బులు డిపాజిట్ చేయడము. ఒకప్పుడు అయితే
0: విని మన శ్రోతలు మనందరం కూడా మన చుట్టూతా ఉన్న వారికి కొద్దిగా అయినా మనం ఉపయోగపడతాం అని.
1: నేననేది సమాజంలో ఎవరు తక్కువ కాదండి, అందరికి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, హక్కులు ఉన్నాయి అందరికి, అదే విధంగా బాధ్యతలు కూడా ఉన్నాయి. చాలా మంది హక్కుల గురించి పోరాడతారు గానీ బాధ్యతల గురించి ఎవరు పోరాడరు.
0: బాగుంది, చాలా బాగుంది. మరి డాక్టర్ నుంచి తహసీల్దార్ గా ఈ మధ్యలో జర్నీ ఎలా సాగింది?
1: నేను చెప్పాను కదండి, ఆర్డిటీలో చేరక ముందు, బత్తలపల్లి ఆర్డిటీ హాస్పిటల్లో చేరక ముందే పరీక్షలు రాశాను, 2005లో 2004లో కూడా రాశాను. ఆ రాసిండే ఎగ్జామ్స్ ఫలితాలన్నీ 2007లో రావడం జరిగింది. 2 ఏళ్ల కాలంలో నేను సేవలు అందించాను. ఆ తర్వాత ఫలితాలు వచ్చాయి, నేను డిప్యూటీ తహసీల్దార్ గా ఎంపిక కాబడ్డాను. 1 సంవత్సరం ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగానే పుట్టపర్తిలో కొత్త చెరువు మండల్ ఆఫీస్ లో ట్రైనింగ్ అయ్యాను 4 మంత్స్. స్వామి కూడా నేను బస్ లో కొత్త చెరువుకు, ఇక్కడ పుట్టపర్తి బస్ స్టాండ్ నుంచి కొత్త చెరువుకు వెళ్లేదాన్ని, బస్ లో వెళ్లేదాన్ని. ఎన్నిసార్లు అప్పుడు స్వామి హాస్పిటల్కి వెళ్లేవాళ్ళు, కరెక్ట్ గా నేను బయలుదేరే టైంకి అన్ని ఇలా ట్రాఫిక్ ఆపుంటారనమాట, స్వామి వస్తున్నారు అని. నాకు అంటే పొద్దునే పుట్ట దర్శనం చేసుకోవడానికి టైం అయ్యేది కాదు, ఈవినింగ్ టైమే నేను దర్శనం చేసుకునేదాన్ని. సో మార్నింగ్ దర్శనం నాకు అయ్యే టైం సరిపోయేది కాదు, కానీ స్వామిని మార్నింగ్ ప్రతిరోజు, అంటే ప్రతిరోజు కాకపోయినా 2 డేస్ 3 డేస్ వన్స్ అన్న ఒకసారి చూసేదాన్ని. అదే చాలా హ్యాపీగా అనిపించేది నాకు. ఆ తర్వాత డిప్యూటీ తహసీల్దార్ గా జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ అనంతపురం మండలం అండి. అనంతపురం మండలంలో డిప్యూటీ తహసీల్దార్, ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ తహసీల్దార్ నేనే అనంతపురం మండలానికి. అంటే ఫిర్యాదుల విభాగానికి నేను నోడల్ ఆఫీసర్, అలాగే ఈ ఆఫీస్ ఇంప్లిమెంటేషన్ కూడా జిల్లాలో నేనే చూస్తాను. కమాండ్ కంట్రోల్ సెంటర్, డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా నేనే ఇన్ఛార్జ్.
0: చాలా బాగుందమ్మా, ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ తహసీల్దార్
1: ఇన్
0: అనంతపురం.
1: అనంతపురం
0: చాలా బాగుంది. మరి ఇప్పుడు ఒక చిన్న ప్రశ్నమ్మా, మీ పిల్లలు కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 లో సెలెక్ట్ అయ్యారు అని చెప్పారు. మీరే కాదు మీ పిల్లల్ని కూడా మీరు గవర్నమెంట్ సర్వీసెస్ లో జాయిన్ అవడానికి ఇన్స్పైర్ చేశారు. మరి అంటే నేను ఒక జనరల్ ఒపీనియన్ చెప్తున్నాను మీకు, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడమే కష్టం, అంటే అది చేయడం ఇంకా కష్టం అనే అభిప్రాయం మనందరికీ ఉంది. అలాగే ఇంకొక దురభిప్రాయం అనుకుందాం పోనీ, ఉన్నది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం
1: కాదు జనరల్ పర్సెప్షన్,
0: గవర్నమెంట్ ఉద్యోగుల ద్వారా పని చేయించుకోవడం ఇంకా కష్టం అనే ఒక ఇట్స్ అ జనరల్ నోషన్ అనమాట, మనందరికీ జనరల్ గా ఉంది అది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల్లో సిన్సియర్ గా నిజాయితీతో పనిచేసే వాళ్ళకి, నిక్కచ్చిగా ఉండే వాళ్ళకి ఒక పెద్ద ఛాలెంజ్ అది అక్కడ పనిచేయడం అనే ఆలోచన కూడా మనందరికీ ఉంది. వీటిలో ఎంత మాత్రం నిజం ఉంది, ఎక్కడ మేము కరెక్ట్ చేసుకోవాలి?
1: అంటే మీరు చెప్పిన దాంట్లో కొద్దిగా నేను కూడా ఏకీభవిస్తాను. మీరు చెప్పారు జనరల్ గా చాలా మందికి ఒక దురభిప్రాయం అయితే ఉంది, గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే ఎవరికి అందుబాటులో ఉండరు, అవినీతి ఎక్కువ, మన ఆఫీసుల చుట్టూ 10 సార్లు తిరిగితే గానీ మన పనులు కావు, ఈ అపోహలు ఎక్కువ ఉన్నాయి అందరికీ కూడా. దీన్ని నేను మీతో ఏకీభవిస్తాను. కాకపోతే కొంతమంది నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా చాలా మంది ఉన్నారు, కానీ ఆఫీస్ కు వెళ్లకుండానే వెళ్తే ఎన్నిసార్లు తెప్పించుకుంటారో అని కూడా చాలా మంది, దాని దగ్గర కూడా దగ్గరకు వెళ్తే కదా దాని ఇది తెలిసేది మనకి, అట్లా కూడా భయంతోనే ముందే బ్రోకర్స్ ని అప్రోచ్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది చదువుకున్న వాళ్ళనే నేను చూశాను. నేను డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు తహసీల్దార్ కార్యాలయంలో బాగా చదువుకున్న వాళ్ళు కూడా 10 రూపాయలు ఇచ్చి అర్జీ రాయించుకుని వస్తారు. వాళ్ల భావాన్ని వాళ్ళు పేపర్ మీద రాయడానికి కూడా భయపడతారు. ఎందుకు మరి, వాళ్ళకి చదువచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లేకపోతే ఇంకేదో ఉద్యోగం చేసే వాళ్లే ఉంటారు, బాగా చదివినే వాళ్లే ఉంటారు, కానీ 10 రూపాయలు ఇచ్చి అర్జీ రాయించుకుంటారు. అంత అవసరం ఏమి వాళ్లకు? వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళు ఒక పేపర్ తీసుకుని తెల్ల పేపర్ మీద అక్షర రూపంలో పెట్టడమే కదా. నేను ఎంతో మందికి ఈ విషయంలో చాలా మందికి చెప్పాను నేను. అంటే ఆఫీసులో వీళ్లే ముందే భయపెట్టిచ్చేస్తారనమాట బ్రోకర్లు. పెద్ద ఆఫీసర్ని కలవడానికి భయం అయ్యి అక్కడ పోక ఒక అతని దగ్గరకు వస్తే అతను ఇంకొకరినో గైడ్ చేయడం, ఇటల్ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇట్లా చెప్తాడు, అట్లా మిస్లీడ్ చేస్తారు. అటువంటివి మనం తెలుసుకోవాలి, మనం మిస్లీడ్ కాకూడదు. ధైర్యంగా వెళ్ళి అధికారం ఏమి ఇది కాదు కదండి, వెళ్ళి నీ సమస్య చెప్తే ఏం సమస్య అతని చేతనైతే చేస్తాడు, లేకపోతే ఈ కారణాల వల్ల నేను చేయలేను అంటారు. ముందుగానే వీళ్ళు అది ఒక భూతద్దంలో చూసేసి అక్కడికి వెళ్తే ఎవరేమంటారు ఏం చెప్తారు, బ్రోకర్ మనమే అవినీతిని ప్రోత్సహిస్తున్నాం. చెప్పాలంటే ప్రజలే భయపడే అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. తర్వాత నేను డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వహించేటప్పుడు చాలా ఉన్నాయి సర్వీసెస్, ఇప్పుడు అన్ని కూడా ఆన్లైన్ చేసేసారు, ఆఫీస్ చుట్టూ కూడా తిరిగే అవసరం లేదు. నాకు తెలిసి చాలా మందికి ఈ అవగాహన లేదండి, పిటిషన్ ఇచ్చేదానికి కూడా ఆఫీసర్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. అన్ని కూడా పబ్లిక్ డొమైన్ చేశారు, సిటిజన్ లాగిన్స్, ట్రాన్స్పరెన్సీ కూడా బాగా పెరిగింది. ముందు మాదిరి కాదు ఇప్పుడు, ఇప్పుడు ప్రతి విషయంలోనూ కూడా ఇప్పుడు రియల్ టైమ్ గవర్నెన్స్ అనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కటి, ఈవెన్ ఇక్కడ విశాఖపట్నం విజయవాడ సిటీస్ తీసుకున్నట్టయితే ఎన్ని స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్నాయి, ఎక్కడెక్కడ స్ట్రీట్ లైట్స్ పనిచేయట్లేదో కూడా తెలిసిపోతుంది మనకి ఈవినింగ్ 6 o'clock దాంట్లో చూసినట్లయితే. సో ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత ట్రాన్స్పరెన్సీ వచ్చింది. ఇంకా కూడా జనాల్లో చాలా అపోహలు, మీరు చెప్పినట్లు అపోహలు ఉన్నాయి కాబట్టి ఆ అపోహలు చాలా మంది తొలగించుకుంటే, ఈ శ్రోతలు విన్న వాళ్ళు తగ్గించుకుంటే, ఆ అపోహలు తొలగించుకుంటే మంచిది అని నేను కోరుకుంటున్నాను.
0: కానీ నాకు ఇంకొక డౌట్, ప్రభుత్వంలో పనిచేసేవారు నీతి నిజాయితీగా పనిచేయాలి అని నిర్ణయించుకున్న వారికి అది ఈజీగానే ఉంటుందా, లేదు దానిలో ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సిన సందర్భాలు ఉంటాయా, అది ఎంత మటుకు సాధ్యమవుతోంది?
1: ఇది మన దృక్కోణంని బట్టి ఉంటుందండి, మనం ఆలోచించే కోణంని బట్టి ఉంటుంది. నీతి నిజాయితీగా పనిచేయాలంటే చేయొచ్చండి, కొన్ని కష్టాలు వస్తాయి తప్పదు, మనం ధైర్యంగా ఎదుర్కొని యుక్తిగా, స్వామి చెప్పారు కదా శక్తి యుక్తి భక్తి ఈ మూడు. సో యుక్తిగా మనము వాళ్ళకి ఉన్న విషయం తెలియజేస్తే, నాకు 2011లో ప్రమోషన్ వచ్చిందండి తహసీల్దార్గా. నేను నా ఫస్ట్ పోస్టింగ్ కళ్యాణ దుర్గం తహసీల్దార్గా చేశాను, అక్కడ కూడా నేనే ఫస్ట్ ఉమెన్ తహసీల్దార్ కళ్యాణ దుర్గంలో కూడా. అది రెవెన్యూ మినిస్టర్ కాన్స్టిట్యూన్సీ. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి పనిచేసేది కూడా. మీరు అన్నారే ఇందాక నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళకి చాలా ఒత్తిళ్లు వస్తాయి, ఎట్లా ఎదుర్కొన్నారు అనేది. నేను ఒక ఇష్యూ చెప్తాను మీకు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బోర్ ఇష్యూ ఉంది. ఒక గ్రామంలో ఒక బోర్ వేశారు. అది ఇల్లు అంటే మా పర్మిషన్ లేకుండానే వేసుకున్నారు రాత్రికి రాత్రి. మరుసటి రోజే పక్కన పొలం ఆడొచ్చి మాకు రైతు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, ఇట్లా రాత్రికి రాత్రి పర్మిషన్ లేకుండా బోర్ వేశారు మేడం, సీజ్ చేయండి, మా పొలం పక్కనే ఉంది, మాకు ఇబ్బంది అవుతుంది. సరే క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్ళాము. వెళ్ళి అక్కడ చూసి ఇన్స్పెక్షన్ చేసి ఇది చూస్తే అది వాగులో వేశారు, వంకలు వేశారు బోర్. అది అతను పక్కన పొలం అతని భూమి కాదు, ఇతని భూమి కాదు, గవర్నమెంట్ స్థలంలో వేశారనమాట, వంకలు వేశారు. సరే అది తప్పే, పర్మిషన్ లేకుండా ప్రభుత్వ భూమిలో వీళ్ళు బోర్ వేయడం అనేది తప్పు. సరే అని చెప్పేసి అది సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు వెంటనే మంత్రి గారి దగ్గరకు వెళ్లారు. మంత్రి గారి దగ్గరికి వెళ్లి, మేడం ఇట్లా సీజ్ చేసేసారు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, పంట పెట్టాలా, నీళ్లు లేవు మాకు, ఆ బోరే మాకు ఆధారం, మీరు మేడంకి చెప్పి అది ఓపెన్ చేపించండి అని అన్నారు. అంటే మంత్రి గారు నన్ను పిలిచి అడిగారు, ఏంటి పరిస్థితి ఏంటమ్మా అని. అంటే నేను చెప్పాను, సార్ నేను వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశాను, చేస్తే అది ఇద్దరు పొలంలోనూ పడలేదు బోరు, వంకల వేశారు, కానీ రూల్ ప్రకారంగా వంకలో బోర్ వేయడం అనేది తప్పు విరుద్ధం కాబట్టి నేను అది సీజ్ చేసేసాను సార్, కాబట్టి దీంట్లో నేనేమి హెల్ప్ చేయలేను వాళ్ళకి అని అన్నాను. ఆయన కూడా వాళ్ళని కన్విన్స్ చేశాడు. సరే వాళ్ళు అది ఆ హీట్ పైన వాళ్ళు గొడవలు ఒక 1 వీక్ 10 డేస్ అలా సాగాయి. ఆ తర్వాత మళ్ళా ఒకసారి ఆ గ్రామానికి వేరే పని మీద వెళ్లాను. వెళ్లినప్పుడు వీళ్ళు కూడా వచ్చారు, మేడం మా బోర్ సీజ్ చేశారు, మాకు ఇబ్బందిగా అవుతుంది మేడం, మీరు ఏదైనా ఇది చేయండి అంటే నేను చెప్పాను, మీరు ఇట్లా కొట్లాడుకుంటే ఇద్దరికి ఇబ్బంది అవుతుంది, మళ్ళా ఇద్దరిని పిలిపించి కాంప్రమైజ్ చేయడం జరిగింది, ఇద్దరు గమని ఉంటే ఆ బోర్ నీళ్లు వాడుకోవచ్చు కదా, మీతో పాటు ఇంకో చుట్టుపక్కల ఒక 4 కూడా బతకచ్చు ఆ నీళ్లతో, మీరు ఎందుకు ఇలా గొడవలు సృష్టించుకుంటారు, సామరస్యంగా వెళ్తే అన్ని బాగుంటాయి కదా అని అంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అంటే ఇట్లా ఒత్తిళ్లు వచ్చినప్పుడు మనం ఆ హీట్ పైన ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ మనం డామినేట్ చేయాలో అక్కడ డామినేట్ చేయాలి. అట్లాగే ఇంకొకటి సంఘటన చెప్తాను. కళ్యాణ దుర్గంలో నేను తహసీల్దార్గా పనిచేసినప్పుడు ఒక కౌలు రైతు గుండెపోటుతో మరణించాడు. నేను ఒక 2-3 రోజుల తర్వాత విలేజ్ కి వెళ్లాను కుటుంబ పరిస్థితి తెలుసుకుందామని. సో వెళ్తే ఆమె యంగ్ విడో, చిన్న వయసు పాపము, ఒక అమ్మాయి 5వ తరగతి చదువుతోంది, ఇంకొక అబ్బాయి జస్ట్ 1 ఇయర్ 1½ ఇయర్ ఉంది, ఇల్లు మాత్రం ఉందంతే, ఇంకా పొలం ఏమీ లేదు. కౌలు రైతు అతను, వేరే వాళ్ళ భూమి కౌలుకు తీసుకుని చేస్తున్నాడు అంతే. ఇతను సడన్ గా చనిపోయాడు హార్ట్ అటాక్ తో. ఇంకా నాకు అనిపించింది నేను ఈ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలి, పర్మనెంట్ అసెట్ అనేది ఉంటే తనకు ముందరికి పిల్లల్ని చూసుకోవడానికి కానీ బతకడానికి కానీ ఒక భరోసా ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పేసి అప్పుడు భూ పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉండింది ఆ గ్రామంలో. ఆల్రెడీ మేము ఒక ఎలిజిబుల్ బెనిఫిషరీ లిస్ట్ కూడా రెడీ చేశాం. ఆల్రెడీ చేస్తే కూడా అందులో ఒక రైతుని కన్విన్స్ చేసి నీకు ఇన్ని ఎకరాల్లో ఇది ఇంత ఇంత ఇచ్చి ఇంత ఆమెకి ఇస్తాను అని చెప్పి ఆమెకి 4 ఎకరాల భూమి నేను ఇచ్చాను. నాకు అది ఇప్పటికీ కూడా తలుచుకుంటే నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అంటే మనకు భగవంతుడు కల్పించిన ఒక అవకాశం.
0: అవునమ్మా, సేవ చేసుకోవాలి అనే ఆలోచన ఉండాలే గాని దానికి తగిన అవకాశాలని అలాగే దానికి కావాల్సిన సదుపాయాలని కూడా స్వామి అమర్చి పెడతారు. మనం కొద్దిగా కళ్ళు తెరిచి చూడాలి ఎదురుకుండా మన సమాజంలో ఏం జరుగుతుంది. చాలా బాగుందమ్మా. డాక్టర్ గా మీరు ఇన్ని సేవలు అందిస్తూ వస్తున్నారు ఇప్పటిదాకా, సడన్ గా మీరు ఆ ఫీల్డ్ నుంచి షిఫ్ట్ అయ్యి ప్రభుత్వోద్యోగంలోకి రావడానికి ఏమైనా కారణం ఉందా?
1: మంచి క్వశ్చన్ అడిగారు. ఇది నేను చాలా మందికి ఒక మెసేజ్ మాత్రమే చెప్దాం అనుకున్నాను. నా దృక్పథం ఏంటంటే మనము అదే ఒక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ ఉద్యోగము అంటే నేను అట్లానే ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని వాళ్ళు తక్కువ చూపు చూడట్లేదండి. కాకపోతే నేనేంటంటే అందులో మనం జాబ్ చేస్తే జీతం వస్తుంది కానీ మనం ఏదైనా సేవ చేయాలనుకుంటే మాత్రము మన డబ్బులు ఖర్చు పెట్టే సేవ చేయాలి, మనం సంపాదించిన సొమ్ములో కొద్దిగా పక్కకు పెట్టి సేవ చేయాలి. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఏంటంటే మనం ప్రజలకు సేవ చేస్తాం, ప్రభుత్వం దానికి మనకు జీతం ఇస్తుంది. సేవ చేస్తాము, జీతం తీసుకుంటాం, పెయిడ్ సర్వీస్. కాబట్టి నేను నా దృక్పథం ఇది. అందుకే నేను కూడా మా పిల్లల్ని, వాళ్ళు మా పెద్దమ్మాయికి టీసీఎస్ లో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం వచ్చింది. కానీ నేను ఒకటే చెప్పాను, నువ్వు టీసీఎస్ లో మాక్సిమం సంపాదించవచ్చు, సంపాదించేది పెద్ద ఇది కాదు, డబ్బులు సంపాదన ఏం ఉండకూడదు, మనం సేవ చేయాలి. బతికిన దానికి సమాజానికి మనం ఏం చేస్తాం, ఈ సమాజంలో ఉన్నదానికి మనం సమాజానికి ఏమిచ్చాం, సమాజం సేవ చేయాలి. కాబట్టి అది చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మైండ్ లో అదే వేశాను నేను. వాళ్ళు సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యారు, వాళ్ళ ముగ్గురు కూడా పుట్టపర్తిలో ఒక సంవత్సరం పాటు ఇక్కడే ఉండి ప్రిపేర్ అయ్యారండి, అది గర్వంగా చెప్పుకోగలను నేను. అయిన తర్వాత వాళ్ళకి వరుసగా ఉద్యోగాలు రావడం జరిగింది, ముగ్గురు కూడా సెటిల్ అయ్యారు బాగా. రెండో అమ్మాయికి డిప్యూటీ తహసీల్దార్గా, తర్వాత పెద్ద అమ్మాయికి డిఎస్పీగా, సన్హితకి డిప్యూటీ తహసీల్దార్గా, సుష్మితకు నిఫ్ట్ లో కేరళలో మాస్టర్స్ చేస్తోంది తన ఫ్యాషన్ మేనేజ్మెంట్ లో. సో అందరినీ కూడా స్వామి ఆశీర్వాదం అనుగ్రహమే అంతే.
0: చాలా బాగుందమ్మా, మీరు మీ జీవితంలో ఒక్కొక్క స్థాయి నుంచి ఎలా ఏ విధంగా స్వామి యొక్క విలువల్ని, స్వామి మీకు నేర్పించిన జీవితానికి సంబంధించిన విలువల్ని ఎలా పాటిస్తూ వస్తున్నారు అనేది చక్కగా వివరించి చెప్పారు.
1: నేను గాని మా పిల్లలు గాని ఈరోజు గవర్నమెంట్ సర్వీస్ లోకి రావడానికి వెనకల మా వారు కృషి ఎంతో ఉంది. చాలా అసలు ఆయన మాకు ఇచ్చిన మోటివేషన్ గాని సపోర్ట్ గాని, అంటే మీరు అన్నారు కదా గవర్నమెంట్ ఉద్యోగంలో ఎన్నో ఒత్తిళ్లు వస్తాయి అని, నేను నాకు అట్లా ఒకటి రెండు సంఘటనలు ఇంకా ఎక్కువ ఉన్నాయి, కానీ ప్రతి అటువంటి క్రైసిస్ సిచ్యువేషన్ లో మా ఆయన మాకు వెన్నంటే ఉండి ప్రతి విషయంలో కూడా, అది కూడా స్వామివారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను మంచి భర్తనిచ్చినందుకు కూడా. ఎందుకంటే మా పిల్లల్ని గాని నన్ను గాని ఆయన చదివించాడు అంటే ఆయన గొప్పతనమే అది.
0: చివరిగా ఒక ప్రశ్న, ఏ దేశానికైనా వెన్నెముక యువత అంటారు, మరి ఈ రోజు మన దేశంలో ప్రపంచంలో చూసుకున్నా కూడా 20 ఏళ్ల ముందు చూస్తే అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది మన సమాజంలో ప్రపంచంలో. ఈ రోజు యువతకి ఉన్న డిస్ట్రాక్షన్స్ కానీ టెంప్టేషన్స్ కానీ బహుశా 2 దశాబ్దాల క్రితం మనకి లేవు. మరి ఇటువంటి కాలంలో ఇటువంటి సమయంలో బ్రతుకుతున్న వారు టెంప్టేషన్స్ కి లొంగిపోవడం అనేది కొద్దిగా మనం సర్వసాధారణంగా చూస్తున్నాం ఈ రోజుల్లో. ఎస్పెషల్లీ మన దేశంలో చూసుకుంటే కొద్దిగా మన యువత మీద వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందేమో అని. అలా అని వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ తప్పు అని నేను చెప్పడం లేదు, వారి కల్చర్ అది, మన దేశకాల మన పరిస్థితుల్ని బట్టి ఇది మన సంస్కృతి, మనం దాన్ని ఫాలో అయితే మన జీవితం సరి అయిన మార్గంలో నడుస్తుంది.
1: సాంప్రదాయాలు అనేటివి ఇప్పుడు చాలా చాలా చాలా చాలా చాలా మనము అది చాలా తగ్గిపోయాయి. అది నాకు పుట్టపర్తికి వస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. ఇక్కడ కట్టు బొట్టు అన్ని చూస్తే చాలా సంతోషం.
0: స్వామి మనకి నేర్పించింది అది,
1: అదే కదా.
0: మరి ఇటువంటి పరిస్థితిలో అంటే మనం వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ని మనం గనక ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా ఒక న్యూటన్ అవ్వచ్చు, ఒక అబ్రహాం లింకన్ అవ్వచ్చు. స్వామి వారి గురించి ఎన్నో సార్లు ఎంతో గొప్పగా చెప్పారు. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే కొద్దిగా ఏది ఈజీయో అది ఆ మార్గాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో యువతకి మీరు ఇచ్చే సజెషన్, సలహా అనుకుందాం, అదేమిటి? అటువంటి యువతని తయారు చేయడానికి తల్లిదండ్రులుగా ఈ రోజు పిల్లల్ని మనం ఏ విధంగా పెంచుకోవాలి, తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సూచన ఏమిటి?
1: చాలా మంచి ప్రశ్న అడిగారండి. ముఖ్యంగా ఇప్పుడు జనరేషన్ చూస్తే, మీరు చెప్పిన జనరేషన్ ఏదైతే ఉందో, తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతలు తీసుకోవట్లేదండి. వాళ్ళు వాళ్ల పనుల్లో బిజీ అయిపోతున్నారు, వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఏం పనులు చేస్తున్నారు, అంటే అసలు స్కూల్కి వెళ్తున్నారా లేదా, కాలేజెస్కి వెళ్తున్నారా లేదా, కాలేజ్ పేరు చెప్పి ఎక్కడైనా బయట తిరుగుతున్నాడా, ఇవన్నీ మనకు తెలియట్లేదు, పట్టించుకోవట్లేదు. తెలియట్లేదు కాదు, పట్టించుకునే టైం తల్లిదండ్రుల దగ్గర లేదు ఈ కాలంలో. ముఖ్యంగా నా సూచన ఏంటంటే, తల్లిదండ్రులు ఉద్యోగం చేయవద్దు అని నేను చెప్పట్లేదు. ఆడవారు ఉద్యోగం చేయొచ్చు, చేస్తూ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటారు ఫ్యామిలీ లైఫ్ ని కూడా. ఎందుకంటే ఒక్కసారి మొక్క ఇవ్వంగనేది మానయ్య వంగునా అంటారు. చిన్నతనంలోనే మనకు వాల్యూస్ వాళ్ళకి మనం నేర్పించినట్లయితే వాళ్ళు పెద్దయ్యాక వాటిని అలాగే మెయింటైన్ చేస్తారు. ఇంకొకటి ఉంది, మీరు యువత అనేది మీరు పెద్ద శక్తి అంటే పేరెంట్స్ అనే వాళ్ళు ఎట్లా ఉండాలి అంటే ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్లకు ఎక్కువ సమయం కేటాయించి వాళ్ల భావాలు మనము వినగలగాలి, మనం పేషెంట్ హియరింగ్ ఇవ్వాలి వాళ్ళకి. అంతా మనం ఓపిక్గా వాళ్ల మాటలు విన్నట్లయితే వాళ్ళు పెడదోవ పట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు కాలం చూస్తున్నాను, చాలా మంది పిల్లలు ఏడిస్తే చాలు పేరెంట్స్, వాళ్ళకి సెల్ ఫోన్ ట్యాబ్ కంప్యూటర్ ఏదో ఒకటి ఆన్ చేసి ఇచ్చేస్తే ఏడుపు తగ్గించేస్తారు, మనల్ని సతాయించరు, మన పని మనం చేసుకోవచ్చు అంటే డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని వాళ్లే వాటికి అడిక్ట్ చేస్తున్నారు. ఇది నేను శ్రోతలు గాని తల్లిదండ్రులు గాని ఇది ఒక విన్నపం అండి, ఇట్స్ రిక్వెస్ట్ అంతే. మీరు మీ పిల్లలకి దయచేసి చిన్నప్పటి నుంచి కూడా సెల్ ఫోన్లు గాని ట్యాబ్లు గాని కంప్యూటర్లు గాని అలవాటు చేయకండి, వీలైనంత వాటికి దూరంగా ఉంచండి. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చే రేడియేషన్ చిన్నతనం నుంచే తగిలితే అది మైండ్ కి చాలా ప్రభావం అవుతుంది. అలాగే యువత గురించి వచ్చినట్లయితే, యువత మీరు అంటున్నారు ఇప్పుడు మనం ఒకవేళ బాగా పెంచినా కూడా అడోలసెంట్ ఏజ్ అనేది ఒకటి ఉంటుందండి, అంటే 10th క్లాస్ తర్వాత డిగ్రీకి జాయిన్ అయ్యే వరకు మధ్యలో ఉంటుంది ఇంటర్మీడియట్ ఏజ్. ఆ ఏజ్ ని మనం అంటే అట్లా పూర్తిగా కిడ్ కాదు అట్లా అడల్ట్ కాదు, సో ఇట్స్ ఏ మంకీ మైండ్ అంటారు దాన్ని, అంటే వాళ్ళకి ఎక్కువ ఇన్స్టెబిలిటీ ఉంటుంది, అంటే సరైన నిర్ణయాలు తీసుకోలేరు ఆ టైంలో వాళ్ళు. సో అప్పుడు మనం చాలా కాషియస్ గా ఉండాలి. అది ఆ ఏజ్ ని గనక మనం హ్యాండిల్ చేయగలిగితే ప్రాపర్ గా యువత అద్భుతమైన శక్తిగా తప్పకుండా తయారవుతారు. ఇది నేను అంటే ప్రాక్టికల్ గా నేను కూడా మా పిల్లల పెంపకంలో నేను చూశాను. పిల్లల ఎదుట ఏ విషయాలు డిస్కస్ చేయొచ్చు, ఏ విషయాలు డిస్కస్ చేయరాదు, తర్వాత వాళ్లకు ఎక్కువ మన దగ్గర చెప్పుకునే స్కోప్ ని ఇవ్వాలి అంటాను, ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. మనం అవకాశమే ఇవ్వకపోతే ఇంకెవరి దగ్గర వాళ్ళ ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటారు, అందుకే ఈ మధ్యలో ప్రేమ వివాహాలు అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. మనం ఎక్కువ పట్టించుకోకపోతే వాళ్ళు వాళ్ళని పట్టించుకునే వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి తర్వాత ఈ సోషల్ మీడియా ఉంది, నేను ఒకటి చెప్తానండి, ఫేమస్ ముందు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు అని ఉన్నారు మన ఏపీ స్టేట్ ఆయన. ఆయన ఎప్పుడు చెప్తుంటారు, ఆయన నేను మోటివేషనల్ స్పీచెస్ చాలా విన్నాను, ఈ ఫేస్బుక్ అనేది మీరు వాడద్దండి అని చెప్తాడు. చాలా మంది మీరు ఫేస్బుక్ లకు అడిక్ట్ అయిన వాళ్ళు ఎంతసేపు లైక్స్, వెంటనే ఫోటోలు షేర్ చేయడం, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి ఫేస్బుక్ లో అని చెప్పుకుంటారు గర్వంగా. మీరు ఒక్కసారి నాకు ఒక 10,000 or 20,000 కావాలి, లేకపోతే అర్ధరాత్రిలో నాకు ఏదో అవసరం వచ్చింది ఇట్లా రా అంటే ఎంతమంది పలుకుతారో చూడండి అని అంటారు. ఆ రియల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు అక్కడ తెలిసిపోతారు.
0: అదే చెప్తారు కదా, 200 మంది ఫ్రెండ్ లిస్ట్ లో ఉండడం కాదు, నీకు రాత్రి 2 గంటలకి అవసరం అయితే ఎవరు
1: వస్తారు
0: వాళ్లే నిజమైన స్నేహితులు అని చెప్తారు.
1: ఫేస్బుక్ కాకుండా నీ జీవితాన్ని ఒక బుక్ గా మలుచుకో అంటారు ఆయన. సో కాబట్టి నేను నా సిన్సియర్ రిక్వెస్ట్, యూత్ కూడా వింటుంటారు, శ్రోతలు ఉంటారు రేడియో సాయి శ్రోతలు నాకు తెలిసి, మీరు దయచేసి ఈ ఫేస్బుక్ సోషల్ మీడియాస్ కి దూరంగా ఉండండి. కాబట్టి కొద్దిగా వాట్సాప్ కూడా మీరు కాషియస్ గా ఉండమని చెప్తున్నాయి. మా అమ్మాయి మన చెప్తోంది, తను ఇప్పుడు డిఎస్పీ ట్రైనింగ్ లో ఉంది, సైబర్ క్రైమ్ గురించి చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. సో వీటికి దూరంగా ఉండి మానవతా విలువలతో కూడిన జీవితాన్ని మనము అలవర్చుకున్నట్లయితే, స్వామి సందేశం ఏదైతే ఉందో, లవ్ ఆల్ సర్వ్ ఆల్ ప్రేమతత్వం, సో ఆ ప్రేమతత్వంతో సేవాభావంతో ముందుకెళ్తే యువత కూడా ఎన్నో విజయాలు సాధించి మన భారతదేశానికి వెన్నెముకగా నిలబడతారని నేను, ఆ స్వామి కూడా వాళ్ళకి ఆ శక్తినివ్వాలని రేడియో సాయి మూలకంగా స్వామిని ప్రార్థిస్తున్నాను.
0: చాలా థ్యాంక్స్ అమ్మా. జీవితంలో ఎలాంటి భూమికనైనా ఎంత చక్కగా పోషించవచ్చు, అలాగే స్వామి మనకి నేర్పిన విలువలను ప్రతి అడుగులో ఎలా పాటించవచ్చు అనే విషయాల్ని చక్కగా వివరించారు మీరు. మీ అనుభవాల్ని మన శ్రోతలందరితో పంచుకుంటున్నందుకు, రేడియో సాయి తరఫున వింటున్న వారందరి తరఫున మీకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామమ్మా. సాయిరాం.
1: సాయిరాం. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది, నాకు స్వామి ఈ అవకాశాన్ని కల్పించినందుకు స్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామి. సాయిరాం.
0: సాయిరాం.
2: చేసుకోవాలి, మంచి అది పవిత్రమైనటువంటి జీవితం యొక్క గమ్యము. కనుక ఈనాటి స్త్రీల యొక్క పవిత్రమైనటువంటి దినమునందు స్త్రీలు మార్పు చేత ఎంతైనా కూడా పురుషులు కూడా మారుతారు. స్త్రీలు సరైన మార్గాన్ని అవలంబించాలి, అప్పుడే పురుషులు కూడా సరైన మార్గంలో ప్రవేశిస్తారు. ఎందుకంటే స్త్రీ నాయకత్వాన్ని వహించినటువంటిది, అర్ధ అంగములోపల భాగంతో కూడినటువంటి ఆమె మంచి భావాలు ఉంటే తిరిగి భర్తను కూడా మంచి భావాలుగా నేడు కాకపోయినా రేపటికైనా మార్చుకోవచ్చు. కనుక స్త్రీలందరి కూడా మంచి గుణములు, ప్రేమ గుణము, దయాగుణము, త్యాగ గుణములు మనం పెంచుకోవాలి. ఈ త్యాగం కంటే అమృతత్వమైనటువంటి మరొకటి లేదు. ప్రాచీన చరిత్రలంతా మీరు చదవండి, చూస్తాం ఆ స్త్రీలు ఎంత శాంతాన్ని వహించారు, ఎంత దయను పెంచుకున్నారు, ఎంత పవిత్రమైన హృదయాలతో జీవిస్తూ వచ్చారు. కనుక ఆనాటి నుంచి నేటి వరకు పేర్లు వారి పేరు ముందుగా వస్తున్నారు. కనుక ఈనాటి కూడా మీరు స్త్రీల యొక్క పేరును ముందంజ వేసే రీతిగా మీరు ప్రవర్తించి దేశానికి నాయకత్వాన్ని వహించి సరైన ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

ఇంతవరకు వీరు 2018 నవంబర్ 19వ తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 3వ భాగం డాక్టర్ అనుపమా గారితో ఇంటర్వ్యూ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

నెక్స్ట్ సాంగ్ ఇస్ బండూరి తికోలు హంసనాదం.

0: Shri Sai Ram. Dearest Swami, with your divine grace, we, the devotees from the Anakapalli district, have come to the divine abode of Prashanti Nilayam to celebrate our 2 days Parthi Yatra. Today, we humbly offer a musical program titled Sai Gana Lahari, a divine stream of melodies flowing in praise of the divine. May every melody carry with it the gratitude of every heart that has been touched by your divine love. O Sai Ma, accept this humble offering and bless us with your immense love and grace.
1: Om Shri Sai Ram. Swami, మీ చల్లని అనుగ్రహ ఆశీసులతో అనకాపల్లి జిల్లా నుండి పరమ పావనమైన మీ దివ్య సన్నిధి ప్రశాంతి నిలయమునకు చేరుకున్నాము స్వామి. ఈనాడు సాయి గాన లహరి అను సంగీత సుమమాలను మీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాము స్వామి. ప్రేమతో స్వీకరించి మీ అపార అనుగ్రహ ఆశీసులు మాపై కురిపించమని ప్రార్థిస్తున్నాము స్వామి. జై సాయిరాం.
2: కార్య సిద్ధికి కారణభూతుడు పార్వతీ పరమేశ్వరుల ప్రీతమ పుత్రుడు సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని స్మరణయే ప్రతి కార్యానికి శ్రీకారం. జ్ఞానానికి వివేకానికి ప్రతీకగా నిలిచే ఆ గణనాథుని అనుగ్రహం ఉంటే మన సంకల్పాలు సఫలమవుతాయి. సకల శుభాలను ప్రసాదిస్తూ భక్తుల హృదయాలలో కొలువుంటున్న ఆ గణనాథుణ్ణి మనపూర్వకంగా ప్రణమిల్లుతూ భక్తి శ్రద్ధలతో స్తుతించుకుందాము.

धर्म संपादनार्थाय संभवामि युगे युगे అని త్రేతాయుగాన శ్రీరాముడిగా ద్వాపరంలో గోపాలుడిగా ఆవిర్భవించిన ఆ పరమ పురుషుడే ఈ కలికాలమున పర్తివాసుడే అవతరించాడు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలు పునాదిగా నా జీవితమే నా సందేశం అని చాటి సమస్త మానవాళిని ప్రేమ మార్గం వైపు నడిపిన ఆ సాయేశ్వరుని పద సన్నిధిని చేరి సదానంద సాగరంలో తేలియాడుదామా?

అనంతమైన ఈ భవసాగరమును దాటేందుకు ఒక్కటే మార్గం, స్వామి దివ్య పాదాలను ఆశ్రయించడం. మన స్వామి పాదాలు వేద స్వరూపాలు, బ్రహ్మదేవునిచే అభిషేకింపబడి, పరమశివునిచే ధ్యానింపబడి, అహల్యకు శాప విమోచనం ప్రసాదించి, సమస్త పాపాలను హరించి, ప్రేమను పరిమళింపజేసే ఆ పావన పాద పద్మములే మనకు శరణం, గమ్యం.

పరమతపు నిధులకైనా కనుగోన అలవి కాని అపరిమితమైనది మన స్వామి మహిమ. ఆ దివ్య లీలలు అర్థం చేసుకోలేక కొందరు మాయలో చిక్కుకుంటుంటే మరికొందరు ఆయనను శరణు కోరి ఎన్నో దివ్య మహిమలు దర్శించారు. సాయి అని తలచినంతనే ఓయి అని పలికి కంటికి రెప్పలా కాపాడే కరుణామయుడైన మన స్వామి ప్రేమను ఇప్పుడు స్మరించుకుందాము.

त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव स्वामी మీరే మా తల్లి తండ్రి సకుడు సర్వస్వము మా అణువణువున నిండి ఉన్న దైవమే మీరు జన్మ జన్మలకు మీ సన్నిధియే మాకు శరణము స్వామీ.

వేద శాస్త్ర విజ్ఞానానికి దివ్య ప్రేమ చైతన్యానికి నిలయమై నారాయణుడే నరుడై నరడాయన్న పవిత్ర పుణ్యక్షేత్రము మన ప్రశాంతి నిలయము. శాంతికి నిలయంగా, సేవకు స్ఫూర్తిగా, మానవత్వానికి మార్గదర్శిగా బాసిల్లుతున్న మన ప్రశాంతి నిలయ వైభవాన్ని గళమెత్తి చాటుదామా.

స్వామి దర్శనం ఎన్ని జన్మల పుణ్యఫలమో కదా. ఆ దివ్య రూపాన్ని ఎన్ని మార్లు దర్శించుకున్నా తనివి తీరదు. సుందర సుమనోహర రూపముతో చిరుమంద హాసముతో కూడిన ఆ దివ్య సౌందర్యాన్ని ఆస్వాదించడానికి 1000 కన్నులు చాలవు. ఏ పూర్వజన్మ సుకృతమో కలియుగ వైకుంఠమైన ఈ పుట్టపర్తికి చేరుకున్నాము. భవబంధాలను తొలగించి అభయముసగే మన స్వామిని మనసారా ప్రార్థించుకుందామా.

భగవన్ నామము ముట్టికి మార్గము, రాతినైనా నాటిగా మార్చగల దివ్య శక్తి రామనామానికుంది. తల్లి, తండ్రి, గురువు, తోడు, నీడ అన్నీ భగవంతుడే అనే భావనతో చేసే నామస్మరణ మనల్ని దైవానికి అతి దగ్గరగా చేస్తుంది. చక్కెర కంటే తీపి, దది సారము కంటే రుచ్యమౌను అని ఎంతో సరళముగా రామనామములోని మాధుర్యమును స్వామి చెప్పారు. చిత్తశుద్ధితో మనమంతా నీలమేఘ శ్యాముడైన ఆ కోదండరాముని నామస్మరణ చేద్దాం. రండి.

ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం మనలోని అహంకారాన్ని కరిగించి అంతరంగంలో శాంతిని వెలిగించే దివ్య జ్యోతి. మన మనోలయమున ఉన్న భ్రాంతిని బాపి అజ్ఞాన అంధకారమును నిర్మూలించే ఆ శివ సంకల్ప బీజాన్ని స్మరిస్తూ మనమందరము అందామా, నమో భగవతే రుద్రాయ, శరణం శరణం నమ శివాయ.

స్వామి, సిరులు వద్దు, భోగాలు వద్దు, ఐశ్వర్యాలు, ప్రాపంచిక సుఖాలు ఏమీ వద్దు. నీ చల్లని చూపు ఒక్కటి ఉంటే చాలయ్యా. దివ్య ప్రేమతో కూడిన నీ అండ ఉంటే చాలు. అదే మాకు కొండంత బలం, అపారమైన సంపద. స్వామి, చల్లని నీ దయతో నీ చెంతకు చేర్చుకుని మాకు అన్నీ నీవై మమ్ములను లాలించి పాలించి తేనె వంటి ప్రేమను కురిపించావు. ఇంకేమి కావాలి స్వామి? నీ ప్రేమను పొందిన మా జన్మ ధన్యము. దండాలయ్యా, నీకు శతకోటి దండాలు.

0: Om Sri Sai Ram. Invoking Bhagwan's divine blessings. Tomorrow is the second day of the two-day Pratiyatra by the devotees from the Anakapalli district, state of Andhra Pradesh. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:50, Sri Satya Sai Ashtottara Shatanamavali will be offered at Bhagwan's divine lotus feet. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the district president of Anakapalli, Sri Satya Sai Seva Organizations, will be addressing the August gathering, followed by a dance drama presentation titled Sai Premalo Hai by the Bal Vikas children and Sai youth from Anakapalli district. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాకు చెందిన భక్తుల రెండు రోజుల పర్తయాత్రలో రేపటి రెండవ రోజున సాయి కుల్వంత్ సభామండపంలో ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:50 స్వామివారి పాదపద్మాల చెంత శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళి సమర్పించబడుతుంది. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కుల్వంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు సభనుద్దేశించి ప్రసంగిస్తారు. తదుపరి అనకాపల్లి జిల్లాకు చెందిన బాలవికాస్ చిన్నారులు మరియు సాయి యువత సాయి ప్రేమలో హాయి పేరిట నృత్య రూపకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

người lấy. No reason for love, no reason for love, no birth.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. చదవటం రాయటం నేర్చుకున్నంత మాత్రాన విద్యావంతులు కారు, డిగ్రీలు పొందినంత మాత్రాన విద్యావంతులు కారు. బ్రతకటం కోసం నేర్చేది విద్య కాదు, తల్లిదండ్రులను ప్రేమించి, గురువులను గౌరవించి, దైవాన్ని విశ్వసించి, తన్ను తాను తెలుసుకుని దేశానికి సేవ చేయటమే అసలైన విద్య అని భగవాన్ బాబావారు 1988 నవంబర్ 22 శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ 7వ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వారి ప్రేమ సందేశాన్ని అందించారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ సందేశాన్ని విందాం.
1: విద్యా నామ నరస్వరూపం అధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశశుభకరీ విద్యా గురూణాం గురుః విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా విద్యా రాజస్సు పూజ్యతే నహి ధనం విద్యా
2: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, విద్యని మానవులకు సౌందర్యం, విద్యని మానవులకు గుప్త ధనం, విద్యనే కీర్తి, విద్యనే సుఖము, విద్యనే భోగము. విద్య గురువులందరికంటే గొప్ప గురువు. విదేశీయాత్ర తెలిపినప్పుడు విద్య మనకు గొప్ప బంధువు వలె తోడ్పడుతుంది. విద్య మరొక నేత్రము, దృష్టి. రాజుల చేత పూజింపబడేటువంటిది విద్య, కానీ ధనం కాదు. ఇట్టి పవిత్రమైన దివ్యమైనటువంటి విద్యను నోచుకోలేనటువంటి వాడు పశువుతో సమానం.

శాంతి పొందని వాడు శార్థులమే కాని మానవుడెట్టగు అమృతంబును చవి చూడకుండా సత్యామృతంబును చవి చూడకున్నచో

కనుక నాలుగు గుణములు నాలుగు క్రమము తప్ప పట్టుదలతోడ సాధింప పరమ విద్య. ఇంతకన్నను ఘన విద్య ఏమి కలదు. సాధు సద్గుణగణ్యులవు సభ్యులార, ఇంతకంటను ఘన విద్య ఏమి కలదు. సాధు సద్గుణగణ్యులు.

ప్రేమ స్వరూపులారా, స్థూల జగత్తుకు, జీవలోకమునకు, మానసిక సీమకు, సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉన్న సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య. మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనేటువంటి మానసిక ధైర్య స్థైర్యం యొక్క శక్తిని చేకూర్చున్నదే విద్య. రూపనామములను తీర్చిదిద్దునటువంటిదే విద్య. దివ్య మానస తత్వాన్ని గుర్తించినప్పుడే ప్రపంచములకు, సంఘములకు, తనలో ఉండేటువంటి సమస్త శక్తులకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుంది. యావత్ మానవ జాతిని ఒక్క కుటుంబముగా నిరూపింప చేయనదే దివ్యమైన విద్య. సమాజములోని సమస్త శక్తులను ఏకీభవించి ఐకమత్యముతో అనుభవింప చేయనదే విద్య. కాని ఈనాటి విద్యా విధానము మనము సరి అయినటువంటి స్థితిలో అనుభవించుకుటకు తగిన అవకాశములు లేకపోతున్నది. లోకములో అనేక మంది మేధావులు ఉన్నారు, వైజ్ఞానికులు కలరు, కాని ఇట్టి మేధావులను, ఇట్టి వైజ్ఞానికులను సక్రమమైన మార్గమును అనుసరింపచేసేటువంటి సరి అయిన విద్య లేకపోవటం చేతనే ఈ మేధాశక్తి వైజ్ఞానము పెడమార్గం పట్టి జగత్తులో అనేక విధములైనటువంటి అశాంతులకు గురి చేస్తున్నవి. ఈనాటి విద్యా విధానము ఇంద్రియములను తృప్తిపరిచే నిమిత్తమే అదే పరమ లక్ష్యమని భావిస్తూ ఉన్నారు. ఈనాటి విద్య కేవలము తెలివితేటలు మాత్రమే చేకూర్చుతున్నది, కాని గుణములను ఏమాత్రం కూడా అభివృద్ధి చేయటం లేదు. విద్యా విధానమును సంస్కరింపచేసే నిమిత్తమై మన భారత నాయకులు అనేక విధములైనటువంటి ప్రయత్నములు సల్పుతూ వచ్చారు. ఎన్నో కమిటీలను కూడాను స్థాపించినారు, కాని ఇవన్నీ కూడాను కేవలము కంఫర్టీ. ఇంత మాత్రం చోటనే ఇది విరమించుకున్నవి, కాని విద్యా విధానమును సరి అయినటువంటి మార్గంలో తీర్చిదిద్దటానికి ఎవరు కూడాను గట్టి సంకల్పము చేయలేదు. కావలసిన ప్లానులు వేసినారు, కాని అది ఆచరణలో నిరూపించలేదు. దీనికి కారణమేమిటి? భారతీయులు అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు కట్టుబడి లెక్క చేయక స్వరాజ్యమును మాత్రమే సాధించగలిగి, కాని ఐకమత్యమును సాధించలేకపోయారు. ఐకమత్యము లేకపోవటమే ఇన్ని దురవస్థలకు మూల కారణం. ఐకమత్యమే జీవితమైనటువంటి పరమధర్మము. ఇట్టి ఐకమత్యము చేత మానవులు సాధించలేనటువంటిది జగత్తులో ఏమీనూ లేదు. అట్టి జీవితములకు మూలాధారమైన ఐకమత్యమును విస్మరించి కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క స్వరాజ్యమును ఆశించడం చేతనే భారతదేశము ఇన్ని కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావలసి వచ్చింది. విద్యా విధానములో కావలసినన్ని మార్పులు చేయాలి. ఈ విద్యా విధానములకు తగినటువంటి వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరుచుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు విజ్ఞానము పెరిగినది, కానీ దానికి తగిన వివేకము పెరగలేదు. వినయము లేని విజ్ఞానము కేవలము నిరుపయోగము. వినయము ప్రధానమైన ప్రాణము. ఇలాంటి ప్రాణ సమానమైన వినయమును ఈనాడు మనం కోల్పోయినాము. దేశం యొక్క భవిష్యత్తును లక్ష్యం నందు ఏమాత్రం కూడా ఉంచుకోవటం లేదు. కనుకనే మానవుని యందు సుజ్ఞాన ప్రజ్ఞానములు అనేటువంటివి శూన్యమైపోయినవి. కానీ ఈనాటి భారతీయుల యొక్క భావము విద్య విరివిగా పెరిగినదని, ప్రతి పల్లె ఎందుకు విద్యా సంస్థలు స్థాపింపబడినవని, విద్య చాలా ప్రోగ్రెస్

నైపుణ్య అభివృద్ధిలో ఉన్నదని భావిస్తున్నారు పాపం వెర్రివారు. కేవలం విద్యా సంస్థలు పెరిగినంత మాత్రమున విద్య పెరిగిందని భావించుకోవటం వెరితనమే. ఖర్చు పెడుతున్నారు కానీ విద్యా విధానమును గుర్తించమనక కేవలం విద్యా సంస్థలను అభివృద్ధి పరుస్తున్నారు. దీని యొక్క ప్రోగ్రెస్ ఏమిటి నువ్వు చక్కగా మనం లోతు దిగి విచారించినా మేలు చేసిన వాని గెలిసేయు కూడు పెట్టిన దాటనే కూనద్రోయు విద్య చెప్పిన గిరువునే వెక్కిరించు ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య ఎందు. సంఘ సంస్కారమంతయు గంగగలసే సంఘ సంస్కారమంతయు గంగగలసే మనుజ జాతికి తృప్తియే మాయమయ్యే శీల నీతులు జగతిలో చీనమించే ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య ఎందు. భవ్య భావాలు ఎరిగిన భారతీయ సంఘ సంస్కృతి గుర్తింప నేరదైరి భవ్య భావాలు కలిగిన భారతీయ సంఘ సంస్కృతి గుర్తింప నేరదైరి భారతీయ యత్నింప నేరకున్నా అంతకంటెను దురదృష్టమేమీ కలదు. సర్వ సంస్కృతి ఎందు కూడాను ఆరితేరినటువంటి యొక్క భారతదేశము ఈనాడు ఆ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. సంస్కృతిని గుర్తించినటువంటి యొక్క భారతీయుని దీనిని ఆచరణందు పెట్టుటకు యత్నించటం లేదు. అసలు సంస్కృతి అంటే ఏమిటో ఈనాటి విద్యార్థులకే అర్థం కాదు. దివ్యమైన మానవత్వాన్ని పరిపూర్ణత్వం గావించేటువంటిదే సంస్కృతం అనేటువంటి సత్యాన్ని విస్మరించిపోతున్నారు. శరీర మనస్సు ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవడానికి తగినటువంటి యొక్క ప్రయత్నములు చేయటం లేదు. నిత్య జీవితంలో సమగ్రతా భావాన్ని సాధించేటువంటిదే సంస్కృతి. శరీరమునకు మనస్సునకు ఆత్మకు ఉండినటువంటి యొక్క సరైన సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి ఏకత్వాన్ని భావించడమే సంస్కృతి. మానవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి యొక్క భావంతో అనుభవింపజేయడే సంస్కృతి. జాతి మత భేదములకు ఏమాత్రము కూడా లొంగక ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని గుర్తింపచేయడే సంస్కృతి. అనేకత్వంలోని ఏకత్వాన్ని కూడా నిరూపింపచేయడే సంస్కృతి. ఇట్టి పవిత్రమైన సంస్కృతిని ఎంతవరకు వర్ణించినప్పటికీ తనివి తీరదు. అతి దివ్యమైన భవ్యమైనటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు ఏమాత్రం కూడా గుర్తించుటకు ప్రయత్నించడం లేదు. కనుక ఈ భారతీయ సంస్కృతిని కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచమునకే ఇది నాయకత్వాన్ని దివ్యమైనటువంటి యొక్క మార్గాన్ని నిరూపింపచేయనదే సంస్కృతి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. పాప భీతి దైవ ప్రీతిని కూడాను సంస్కరింపచేయనదే సంస్కృతి.

0: ఇంత కన్నను దౌర్భాగ్యమేమి కలదు. ఈనాడు ఎట్టి చదువులు ఎరుగునట్టి పల్లజన ఎందున్నటువంటి యొక్క పవిత్రమైన భావములు, చదువుకున్న పట్టణము ఎందున్న విద్యావంతులు ఎందు ఏమాత్రం కూడా నువ్వు కనిపించటం లేదు. కొండ జాతి వారు కోయి జాతి వారికి ఉండినటువంటి యొక్క నీతి నియమాలు కూడా నువ్వు ఈనాడు విద్యావంతులలో నీ కనిపించటం లేదు. ఎక్కడ విద్యా సంస్థలు, ఎక్కడ విశ్వవిద్యాలయములు, ఎక్కడ కోర్టులు కచేరులు అధికంగా పెరిగినవో అక్కడే అన్యాయములు, అక్రమములు, అనాచారములు అధికమైపోతున్నాయి. ఈ కోర్టులు కచేరులు విద్యా సంస్థలు లేనటువంటి యొక్క పల్లె ప్రజలు అంటే నీతి నిజాయితీలు ఇంతో అంతో అని కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. కనుక ఈ విద్యా అభివృద్ధి వల్ల మనకు కలిగినటువంటి ఫలితం ఏమిటి? పత్వాన్ని మరచి కేవలం పశుత్వాన్ని పెంచుకుంటూ ఉన్నాము, విహారాన్ని ఆశిస్తున్నాము, ఇంద్రియ భోగాల కోసమే పాటు పడుతున్నాము, మానసిక శాంతిని నోచుకోలేక అతి దూరమైపోతున్నారు. కానీ విద్యార్థులు ఉన్న ప్రదేశము శాంతి భద్రతలో కలకలవాడవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు భయభ్రాంతితో కుళ్ళి కుమిలి కూలిపోతున్నవి. విశిష్టత ఏమిటి? మనం నేర్చినటువంటి విద్యను సమాజంలో సమన్వయం గావించుకుని సక్రమమైన మార్గంలో ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే విద్య యొక్క పరమ లక్ష్యం. ఇంతే కాదు, ఇంకను ఎన్నో విధములైనటువంటి యొక్క అవినీతి మార్గమునందు ఇది ప్రవేశపెడుతున్నది ఈ విద్య. ఈనాడు సైన్స్ అండ్ టెక్నాలజికల్ కావలసినంత పెరిగిపోతున్నది. ఈ విద్యా విధానం లోపల వైజ్ఞానిక శాస్త్రం మరింత మితిమీరిపోతున్నది. ఈ విజ్ఞానము సమాజంలో పరిజ్ఞానమును అభివృద్ధి గావించినటువంటి నిజమే. కానీ ఈ విధమైన పరిజ్ఞానము మనకు మీరు చేసినటువంటి మేలు కంటే కీడునే అధికంగా కనిపిస్తుంది. ఈ యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రము మానవులకు అందించేటువంటి యొక్క సుఖం కంటే దుఃఖముని అధికంగా చేకూరుస్తున్నది. ఇదైన శాంతి భద్రతలు మానవ జీవితంలో అనుభవించడానికి ఏమాత్రం కొన్ని అవకాశం లేకుండా చేస్తున్నవి. ఈనాడు వైజ్ఞానిక శాస్త్రంలో వీడియోలు రేడియోలు అధికమైపోయినవి, సినిమాలు విమానాలు కూడా అధికమైపోయినవి, టెలివిజన్లు అనేక విజన్లు కూడా చాలా అధికమైపోయినాయి. డివైన్ విజన్ మాత్రం కనిపించటం లేదు. దీనివల్ల మానవుని యొక్క నిత్య జీవితము మరింత భారంగా తోస్తున్నది. మానవ జీవితము చాలా వ్యయముతో కూడి ఉంటున్నది. ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రం మానవునికి మనశ్శాంతికి దూరం చేస్తున్నది. మానవుని యొక్క దేహ పరిస్థితి ఎందుకు దినదినమునకును క్షీణించి కేవలము బలహీనత గావించుతున్నది. నీతి నిజాయితలను నేలిమట్టం గావించుతున్నవి. ఏ విధంగా? ఈనాడు కొన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అనుభవంగా తీసుకుంటే ఎంతైనా కూడాను ఈ యొక్క అవినీతికి మూల కారణము ఈ విజ్ఞానం అనేది స్పష్టం గావించుతున్నది. వీడియోలు రేడియోలు ఇవి అందరి ఇంద్రియందు కూడాను అతి కఠినంగా ఉండే తీరాలి. వీడియో లేనటువంటి ఒక ఇల్లు అది కేవలం ఒక అశాస్త్రీయమైనటువంటి యొక్క గృహంగా తోస్తుండాలి. ఇది అనాగరికంగా తోస్తుండాలి. మధ్య తరగతిలో జీవించేటువంటి అధికారి యొక్క స్థితి ఎటువంటిదనేటువంటి దాన్ని మనం కొంచెం విచారిస్తే ఈ యొక్క పరిస్థితుల వల్ల తన యొక్క జీవితం చాలా అశాంతికి గురి అయిపోతున్నది. అతనికి వచ్చేటువంటి జీతము 1000, 1500 ఉంటాయి. కానీ ఈ ధనముతో తాను వీడియోలు తీయగలడా, రేడియోలు తీయగలడా, టెలివిజన్లు తీయగలడా, ఏమి తీయగలడు? ఇవి లేకపోతే ఆ ఇంటిలో ఉన్నటువంటి 6 బిడ్డలు అనేక విధముగా బాధపడతారు. 6 బిడ్డలను సంతోషపరిచే నిమిత్తమై ఈ వీడియోలు రేడియోలు కూడా కొనవలసి వస్తుంది. ఉండడానికి చేతిలో డబ్బు ఉండదు. ఈ కారణం చేతనే లంచాలు ప్రారంభిస్తున్నారు. ఈ లంచాలకు మూల కారణమేమిటి? సాంకేతిక విజ్ఞాన శాస్త్రమే మూల కారణం. కనుక ఈ విధముగా కింద మొదలు పై వరకు కూడాను తమ యొక్క ఇంటి వారిని సంతృప్తిపరిచే కోసమని, పిల్లలను ఆనందపరిచే నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ఈ వస్తువాహనాలు సేకరించే నిమిత్తమై ఈ యొక్క కరప్షన్ అనగా లంచాలు ప్రారంభిస్తున్నారు. ఇంకా తమ పిల్లలకు చదువును నేర్పించాలంటే అది మరింత కష్టంగా వస్తుంది. 1వ తరగతి చదివేటువంటి పిల్లవాడిని ఒక స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో చేర్చాలంటే 5000, 10000 డొనేషన్ కట్టాలి. వాడు నేర్చుకునేటువంటి చదువు కంటే వాడి యొక్క యూనిఫామ్ డ్రెస్ కు మరింత ఖర్చు కావాలి. ఆ విధంగా డొనేషన్ లేకుండా లేక యూనిఫామ్ లేకపోతే ఆ స్కూల్లో ఆ పిల్లలు చేర్చుకోరు. మధ్య తరగతి ఆఫీసరు ఈ ధనమును ఎక్కడ నుంచి తెస్తారు? కలుపునే వీరు పెడమార్గం పట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగానే ఈ విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది మానవుని నిత్య జీవితం లోపల గొప్ప అశాంతిని కలిగింపు చేస్తున్నది. ఇంకా మన ఇంటిలో ఎన్ని విధమైనటువంటి బాధలు ఉండినప్పటికీ, పరిస్థితుల యొక్క ప్రభావములకు మనకు గురి అయినప్పటికీ, తినడానికి ఉండడానికి కూడా అతి కష్టంగా అనుభవించడానికి వీలైనప్పటికీ, కానీ బయట మాత్రము మన ఆడంబరము మితిమిది పోతూ ఉండాలి. ఈ ఆడంబరం చేత కూడాను, అహంకారం చేత కూడాను మానవుని యొక్క జీవితము అతి వ్యయంతో కూడి ఉంటుండాలి. ఈనాటి డాక్టర్స్ అనుకోండి, లేక లాయర్స్ అనుకోండి, ఎవరైనా కానీ ఈ చదువుకున్నటువంటి అధికారులంతా కూడాను బయట తిరగాలంటే ఏదో ఒక వాహనం కావాలి. ఎన్నో ఎన్ని విధమైనటువంటి అనానుకూలం ఉండినప్పటికీ బయట మాత్రము ఈ కారులో మోటార్ సైకిల్లో తాను సంచారం చేయాలి. ఇటువంటి ఆడంబరమే చేయకపోతే డాక్టర్ దగ్గర పేషెంట్లు రారు, లాయర్ దగ్గర క్లయింట్స్ రారు. సహజ జీవితం లోపల జరుగుతున్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సమస్యలు తప్పించుకునే నిమిత్తమై, సాధించే నిమిత్తమై ఈ అవినీతిలో పాల్పడుతున్నారు. ఏటావాత దీని యొక్క అవినీతికి కారణమేమనగా ఈ సైన్స్ యొక్క అభివృద్ధియే మూల కారణం. సైన్స్ చెడ్డది కాదు, అది వినియోగించుకునేటువంటి విధానంలో ఉంటుంది అది దోషము. కనుక ఆ వినియోగించుకునేటువంటి విధానముల గురించినటువంటి విద్య ఈనాడు మనకు అత్యవసరం. విద్య అనగా కేవలం పరిపూర్ణమైనటువంటి ఒక ఆత్మజ్ఞానమనియో చెప్పవచ్చు. ఇలాంటి విద్యను నేర్చవలసినటువంటి ఈనాటి విద్యార్థులు కేవలము ఈ ఆధునిక విద్యల లోపల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురవుతున్నారు. కేవలం ఆవిగించంత ఆధునిక విద్యను నేర్చితే గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతుంది. ఇలాంటి విద్యావంతులే భారతీయ సంస్కృతి పైన కేవలము విసుగు పుట్టు ఉండాలి. సరైనటువంటి విద్య కానేరదుమైనటువంటి విద్యను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఇది కేవలం ఉద్యోగ నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క సంబంధాన్ని మనం దూరం చేయాలి. సమాజంలో మనం గౌరవంగా న్యాయంగా జీవించడానికి తగినటువంటి యొక్క సహాయం గావించినటువంటిది విద్యని మనం విశ్వసించాలి. సమాజంలో గౌరవాన్ని కోల్పోయినప్పుడు తర్వాత మనకి ఈ విద్యను కాపాడేటువంటిది ఏమిటి? మానవ యొక్క నీతి నిజాయితీలను మనం పోషించడానికి తగినటువంటి కృషి చేయాలి విద్య ద్వారా. కృతజ్ఞతా జీవితాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఈనాడు అట్టి కృతజ్ఞత అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు. తన తల్లిదండ్రులను కూడా గౌరవించడానికి వెనుకంజ వేస్తున్నాడు విద్యావంతుడు. తన బ్లడ్, తన ఫుడ్, తన హెడ్ పేరెంట్స్ గిఫ్ట్ అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు. తల్లిదండ్రులను కూడా సరైన మార్గంలో గౌరవించడానికి ప్రయత్నించడం లేదు. అవిద్యనే చెప్పవచ్చును కానీ విద్యను కానేరం. జ్ఞానం ఎంత పెరుగుతున్నదో తనతో పాటు అజ్ఞానం కూడా అంత నీడవలే వెంటాడుతూ వస్తున్నది. విద్యార్థులారా, మీరు విద్యాభ్యాసం చేయవలంటే కేవలం దేశం నిమిత్తమై విద్యను అభ్యసించండి, కానీ నీ నిమిత్తమై, నీ స్వార్థ నిమిత్తమై విద్యను అభ్యసించకండి. మన భారతదేశం యొక్క సంస్కృతి శాశ్వతంగా నిలిచాలనుకుంటే మీరు పవిత్రమైనటువంటి యొక్క మన సంస్కృతిని అర్థం చేసుకోండి. ఈ సంస్కృతి ఉండినంత కాలమే భారతదేశం సుక్షేమంగా ఉంటుంది. ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని మనం ఏనాడు కోల్పోతామో అప్పుడు భారతదేశమే మనకు లేదు. ఇటు దివ్యమైనటువంటి యొక్క సంస్కృతిని మీ యొక్క దేశంలో లేక దేశం నందు ఒక రక్త సమానంగా మీరు విశ్వసించాలి. ఇది కేవలము ఇండియన్స్ దీన్ని పోషించడం చేతనే దీనికి ఇండియన్ కల్చర్ అని వచ్చింది. కానీ ఇది ప్రపంచమునకే ఒక విధమైనటువంటి యొక్క సంస్కృతి. మానవత్వం దివ్యత్వాన్ని పోషించడానికి తగినటువంటి యొక్క ఆధారమే ఈ సంస్కృతి. ఈనాడు మానవుడు కనిపించుతున్నాడు, కానీ మానవత కనిపించటం లేదు. మానవత లేని మానవత్వం ఏమిటి? సారూప సందర్శనం నందు మాత్రమే మానవుడు గారు నిరూపిస్తూ ఉన్నాడు. అతనికి ప్రాణ సమానమైన మానవత్వం కోల్పోవడం చేతనే ఈ జగత్తునందు ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ధి అయిపోయేవి. కనుక సమాజమును మనము విసర్జించడానికి వీలు కాదు. సమాజాన్ని మనం పోషించాలి. ఆ సంస్థలన్నీ కూడా కేవలం పట్టణం అందించేటువంటి కర్మాగారములుగా నిరూపిస్తూ ఉన్నాయి. కానీ ఇది కాదు విద్యా సంస్థల యొక్క విశిక్షణము. విద్యయందు వివేకమును, వివేకమునందు విద్యత్తును కూడా కొంతవరకును అనుభవించి తద్వారా సమాజంలో ఉన్నటువంటి వారి సమన్వయం గావించేటువంటి స్థితిని మనము సంపాదించాలి. కనుక మనము చదివిన విద్యను కేవలము ఒక పట్టమును అందుకునేటువంటి నిమిత్తమై ఏదో ఒక పుస్తకమును కంఠస్థం గావించి ఎగ్జామినేషన్ లో పాస్ చేసినంత మాత్రమున మన విద్యావంతనం కాము. మన జీవితమంతా ఇప్పుడు ఆదర్శవంతమైనటువంటి రీతిగా సమాజంలో మనం సేవ చేయాలి. సమాజమే మన యొక్క ప్రాణము. సమాజములకు దూరముగా మనం క్షణమైనా జీవించలేము. ఈనాడు తాను, తన కుటుంబము, తాను క్షేమంగా ఉండాలంటే మాత్రమే స్వార్థము సప్రయోజనంతో పాటు పడుతున్నాడే కాని విద్యావంతుడు సమస్తమైనటువంటి సమిష్టి అయినటువంటి యొక్క సమాజాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు. ప్రాచీన కాలమునందు విద్యకు ఎంతయో విలువనిచ్చేటువంటి వారు. కేవలం ఆనాటి విద్యార్థులు కూడాను కేవలం సింపుల్ లైఫ్, సహజమైన జీవితాన్ని అనుభవించేటువంటి వారు. ఈనాటి ఆడంబరాలు ఆనాడు లేవు. వారి దుస్తులు కానీ, వారి ప్రవర్తనలు కానీ చాలా గౌరవమైనటువంటి రీతిగా వారు ధరించేటువంటి వారు. వారి బిహేవియర్ అనగా వారి నడతలు, వారి చర్యలు ఎంతయో గౌరవంగా ఉండేటువంటివి. ఈనాటి విద్యావంతులు ఎందుకని లేక విద్యా అధికారులు ఎందుకని ఈ యొక్క వినయ విధేయతలు ఏమాత్రం కూడా కనిపించవు. ఏమంటే వాళ్ళకి అర్థం కాదు. బిహేవియర్ అంటే వాడికి ఏమిటో అర్థం కాదు, ఎక్స్ప్లెయిన్ అంటే అసలే అర్థం కాదు. ఇలాంటి మూడు ముమ్మూర్తులుగా ఉండేటువంటి యొక్క గుణముల్ని మనం ఈనాడు అర్థం చేసుకుని లేకపోయినా మన విద్య యొక్క విలువ ఏమిటి? కనుక మనం ఈనాడు మన సమాజం లోపల గౌరవంగా బ్రతికి సమాజంలో సరి అయిన రీతిలో తీర్చిదిద్దేటువంటి యొక్క వ్యక్తులుగా మనం రూపొందాలి. కేవలం ఆధ్యాత్మిక మార్గమునందు కూడా ప్రకృతి నుండి ఆత్మలో ప్రవేశించడం కాదు ప్రధానం, ఆత్మ నుండి ప్రకృతిలో ప్రవేశించామని చూడాలి. కేవలం ప్రకృతిని పరిపాలన చేసేటువంటి దక్షుడుగా మీరు తయారు కావలసినటువంటి విద్యావంతులు ఈనాడు ప్రకృతికి వశమైపోయి దాసులుగా జీవిస్తున్నారు. సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క ఈ రెండు సూక్తులను మీరు సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోవటం లేదు. సత్య జీవితం అనేటువంటిది త్రికాల భాగ్యంతో కూడినటువంటిది. సత్య జీవితము త్రికాల భాగ్యం, భూత భవిష్యత్ వర్తమానమ కాలము కూడాను సమన్వయం గావించినటువంటిది. సత్యాన్ని ఈనాడు విస్మరించినారు. ధర్మం అంటే వారి ఇష్టానుసారం ప్రవర్తించడమే ధర్మమని భావిస్తున్నారు. కనుక ఆనాటి గురుకులంలో పూర్తి విద్యను అభ్యసించి గృహస్థాశ్రమంలో చేరడానికి పోయినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి యొక్క గురువులు వారిని చెంత చేర్చి శ్రేయో మార్గమును శ్రేయో మార్గమును బోధించి ఆనాడు పిల్లలను వదలలేక వదలలేక కంటి దారాలతో గురువులు ఇంటికి పంపేటువంటి వారు. గురువులకు శిష్యులకు ఇంత సన్నిహితమైన సంబంధ బాంధవ్యం ఉండేటువంటిది. కానీ ఈనాటి గురువులకు అట్టి వాత్సల్య భావము కాని శిష్యులకు కేవలము పితృభావము కాని గురుభావము కాని కనిపించటం లేదు. కనుకనే ఈనాడు విద్యా సంస్థలంతా కూడా పిల్లలు ఎప్పుడెప్పుడు బయట పోతారా అని ఆశపడుతుంటారు. విద్యార్థులను చూసి అధ్యాపకులు భయపడవలసి వచ్చింది కానీ అధ్యాపకులను చూసి విద్యార్థులు భయం అనేటువంటిది ఏమాత్రము లేదు. ఇలాంటి విద్యార్థులకు సరైనటువంటి విద్య ఏ రీతిగా చేకూరుతుంది? గురుయోహి హితోపదేష్ట, హితమును బోధించడమే గురువు యొక్క ప్రధానమైన కర్తవ్యం. శిష్యస్తి కోయో గురు భక్తి ఏవా, గురువునకు సేవించి గురువు యొక్క ఆత్మ శ్రద్ధావహించడమే శిష్యుని యొక్క ప్రధానమైన లక్ష్యము. ఈ రెండు కూడాను ఏమాత్రం కూడా కనిపించటం లేదు. ఆనాటి విద్యార్థుల సంఖ్య చాలా చిన్నదిగా ఉండేటువంటిది, విద్యా విధానం చాలా ఘనంగా ఉండేటువంటిది. కానీ ఈనాడు విద్యార్థుల సంఖ్య పెరిగే కొనది విద్యా విధానం తరుగుతూ వస్తుండాలి. ఈ విధంగా గుణం తరగటము సహజమే. ఆనాటి విద్యార్థులలో ఒక్కొక్క క్లాసులో 5 మంది 6 మంది మాత్రమే. ఈనాటి విద్యా విధానంలో ఒక్కొక్క క్లాస్ కు 3-4 సెక్షన్స్ పెడుతున్నారు. ఒక్కొక్క సెక్షన్ లో 60-80 మందిని చేరుతున్నారు. ఈ విధమైనటువంటి విద్యాభివృద్ధి దీని వల్ల జగత్తులకు ఏమి మేలు చేకూరుతుందని ప్రపంచంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. స్కూల్లో చేర్చుకోమని చెప్పని ఆర్డర్స్ వేస్తుంటారు. చదివేటువంటి వారు ఎంతమంది, చదవని వారు ఎంతమంది, చేరడానికి వీలు లేదు. ఈ విద్యా విధానంలో ప్రభుత్వం తగినటువంటి శ్రద్ధను వహించటం లేదు. మాకు వారి కుడుము సమయం చిక్కటం లేదు. వారి స్థానాన్ని నిలబెట్టుకునేటువంటి కోసం పోరాటమే సరిపోతుందని కాలం. ఈనాడు విద్యా విధానం లోపల అమితమైన మార్పు రావాలి. సరైనటువంటి విద్యను అభ్యసింపజేయడానికి ప్రయత్నించాలి. ఆ విద్యా వల్లనే దేశం కూడా బాగుపడుతుంది. కానీ ఈ విద్య దినదినానికి తరిగిపోతుంటే ఇంక దేశం యొక్క అభివృద్ధిని ఏమాత్రం కూడా ఊహించడానికి వీలు లేదు. విద్యార్థులారా, మీ తల్లిదండ్రులను మొట్టమొదట గౌరవించండి. సమాజం లోపల మీరు ప్రవేశించి సేవల లోపల మీరు కొంతవరకు శ్రద్ధ వహించండి. దేశమే మన దేహముగా మనం భావించాలి. దేశ నిమిత్తమైన విద్యను అభ్యసించిన గాని ఊహించాలి. మీ శరీర మనసు ఆధ్యాత్మిక శక్తులు అన్ని కూడా దేశమునకే దారమయ్యాలి. వచ్చిన యొక్క జీవితము కేవలం వ్యర్థంతో కూడినటువంటిది. కనుక ఇది నాడు మాతృదేశము, నాడు మాతృభాషని ఎదగొట్టి నుడవనేరని బతికిన పీలుంగొక్కడు వస్తుందనగలడా? ప్రమాణం ఉండాలి. సమాజంతో సరైనటువంటి గౌరవ మర్యాదలను సంపాదించుకోవాలి. తల్లిదండ్రులకు ప్రేమకు పాత్రలు కావాలి. తల్లిదండ్రులకి ప్రేమకే పాత్రలుగా రోచుకోలేనటువంటి ఈ దురదృష్టవంతులు దేశానికి ఏమి సేవ చేయగలరు? కానీ ఇలాంటి కొన్ని సంస్థలు ఈనాడు అభివృద్ధి అయిపోయినప్పుడు దేశమును ఎంతైనా కూడా శాంతి భద్రత చేకూర్చవచ్చు. ప్రేమ స్వరూపులారా, విద్య యొక్క విషయాన్ని చక్కగా గుర్తించండి. విద్య కేవలము చదువు నేర్చిన మాత్రం విద్యార్థులు కాదు. చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతులగున, సుజ్ఞానము సుఖిత లేక విద్యలేదు విద్యలగున, బ్రతుకుటికే విద్య అన్న పసిపక్షులు బ్రతుకులేదే. కనుక బ్రతుకు కోసం కాదు మన విద్య. కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించండి. చదివి నేర్చినంత మాత్రం నా విద్యావంతులు కాదు. రాయొచ్చు చదవచ్చు, ఇది విద్యకు సంబంధం కాదు. కేవలం అభ్యాసంతో చేకూరినటువంటిది. హృదయంతో చేరాలి. హృదయం వరకు పోయినటువంటి విద్య విద్య అవుతుందా? ఎదుటి దానినే మనం ప్రాక్టికల్లో ఆచరణలో పెట్టినప్పుడే ఇది ఆత్మవిద్య అన్నారు. ఆత్మవిద్య ఆధ్యాత్మిక విద్య, విద్యానాం ఆత్మవిద్య.
1: ఆధ్యాత్మిక విద్య,
0: లౌకికమైనటువంటి విద్యలు అన్ని కూడా చిన్న చిన్న కాలువలు వంటివి. కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జువల్ అన్ని రకమైనటువంటివన్నీ చిన్న చిన్న చీటి కాలువలు. విద్య సముద్రం వంటిది. ఈ సర్వ విద్యలు కూడా ఆ సముద్రంలో చేరిపోవలసిన సాగరోగతి. ఈ సర్వ విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా నువ్వు అభ్యసించడం అత్యవసరం.
1: ఆధ్యాత్మిక విద్య లేకపోతే ఇది మానవత్వమే దానించదు.
0: ఆత్మవిశ్వాసం అత్యవసరము. కానీ మనం దేని దేనికో ఏడుస్తున్నాం. దేని మనం సాధించాలో దాని నిమిత్తమై మనం ఏడ్చడం లేదు. పుట్టినప్పుడు ఏడ్చినాం, వచ్చినప్పుడు ఏడ్చినావు, మధ్య మధ్య ఎన్నెన్నో విషయాలకు ఏడ్చినావు, చంద్రకానికి అవుతుందా ఉద్ధరింప ఏడ్చినారా, దేనికోసం ఏడ్చినారు, ఏడుపు కోసం ఏడ్చినారా?
1: మీ ఏడుపులు
0: నిత్యమైన అనిత్యమైనటువంటి యొక్క విషయభోగంలోకి ఏడుస్తున్నారు. కానీ నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మభావంలోకి ఏడ్చేటువంటి వ్యక్తి ఒక్కడైనా కనిపించడం లేదు. ఏడ్చినంత మాత్రం మన హృదయం ఉల్కర్షించదు. పైన మధ్యించిన పాప మరణం ఉందిన అనుమతా దండించిన విషయభోగములు అనుగునా, తనువును తా దండించిన విషయభోగములు అనుగున, ఆఖరితను మానినంత ఆత్మజ్ఞాని తానగున, తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటు కుదురును? నీవెవరో నీవు తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఇంకా ప్రపంచంలో జరిగేటువంటి అన్ని న్యూస్లు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు. ఇన్ని న్యూస్లు విని నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నువ్వు తెలుసుకోకపోతే ఏమి ప్రయోజనం? కొరకునే నీవు యూస్లెస్ అయిపోతున్నావు. మొట్టమొదటి నిన్ను నీవు తెలుసుకోవడానికి చేసేటువంటిదే విద్యను మనం అభ్యసించాలి. నేను మానవుడను, మానవుడనే మీ కేవలం మానవాకారం ధరించినంత మాత్రం మానవుడు కానేరదు. ఆకుపచ్చ పక్షులన్నీ చిలకల వల్ల పలుకునా, పువ్వులపై పారాడిన పురుగులు తుమ్మెదలగున, పులి చర్మము కప్పినట్టు ఏనుగు తాపులియ, గాడిద తాపులియగునంత పలిచి ఉన్న పంది ఏనుగు ఉన్నదయ్యా. కనుక మనం మానవులు మనకున్నందుకు, మానవాకారం ధరించినందుకు మానవత్వాన్ని మనం భరించాలి, ధరించాలి, వరించాలి. మానవతా విలువను పెంచుకోవడానికి విద్యార్థులు ముందంజ వేయండి. ఈ యుక్తులతో కుయుక్తులతో మీరు కేవలము మత్తులు కావద్దండి. మీ యొక్క భావములు విశాలము గావించుకోండి.
1: బ్రాడ్ అండ్ యువర్ ఫీలింగ్స్.
0: హృదయములు దివ్యమైనటువంటి యొక్క భావంగా రూపొందింపజేయాలి. ప్రేమతత్వాన్ని పెంపొందింపజేసుకోవాలి. యావత్ సమాజం కూడా నా యొక్క గృహంగా భావించుకోవాలి. ఇప్పుడే ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ. అనేకత్వంలోని ఏకత్వాన్ని నేను దర్శించగలము. విద్యార్థులారా, తల్లిదండ్రులను గౌరవించి, గురువులను ప్రేమించి, దైవాన్ని విశ్వసించి అనేక విధములుగా మీ యొక్క జీవితాన్ని అర్పితం గావించుకున్నప్పుడే ఇదే సరి అనేటువంటి విద్య. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సర్వ మానవుడు ఎందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మీరు గుర్తించండి. నిన్ను నీవు గౌరవించుకోవడానికి పూనుకుంటావు. నీ జీవితం దివ్యమైనటువంటి ఆనందంతో వర్ధిల్లుతుంది. హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ, బి హ్యాపీ. హ్యాపీ, హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ. ఆల్ విల్ బి హ్యాపీ, గాడ్ విల్ బి హ్యాపీ.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో 1988 నవంబర్ 22వ తేదీన శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ 7వ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని భగవాన్ బాబా వారు విద్యార్థులకు అందించిన ప్రేమ సందేశాన్ని విన్నారు. సాయిరాం.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: కన్ను చాలా చిన్న రంధ్రంతో కూడి ఉంటున్నది, కాని ఇంత చిన్న కన్ను ఎంతో విశాలమైన ప్రపంచాన్ని చూడగలుగుతుండాది. అనగా రాణీవాసంలో ఉన్న రాణి చిన్న రంధ్రము ద్వారా ప్రపంచాన్ని చూడగలిగినట్టు చూస్తుండాది. ఆ చూపు కూడను మనస్సు యొక్క ఆధారం చేతనే చూడగలుగుతున్నది. నీవు కన్నులు తెరుచుకుని ఉండినప్పటికీ, నీ మనస్సు ఎక్కడో ఆలోచన చేస్తూ ఉండినప్పుడు నీ కన్నులు ఎదురుగా ఉండిన చిన్న పదార్థమునైనను చూడలేవు. కనుక చూచేది కన్నులు కాదు, వినేది చెవులు కాదు. బాహ్యదృష్టితో చూచినప్పుడు ఈ సంకల్పముల ప్రభావము చేత మనస్సు యొక్క కాంతియే ఈ ఇంద్రియముల చేత పనిచేయించగలుగుచున్నది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమం మనందరి దైనందిన కార్యకలాపాల్లోకి ప్రవేశించి నిన్నటికి నిండుగా 100 రోజులు దాటింది. స్వామి పూర్వావతారమైన షిరిడీ సాయినాథుని జీవిత విశేషాల్లోని అద్భుత సంఘటనలతో పాటు స్వామి అవతార ఆగమన సూచనలు, అవతార ఆవిర్భావం, అవతార లక్ష్యం, అవతారోద్యమం ఇలా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను ఆకళింపచేసుకుంటూ స్వామి దివ్యోపన్యాసాలను, అద్భుత మహిమలను వీణులారా వింటూ మనసారా ఆస్వాదిస్తూ స్వామి కృపకు పాత్రులమవుతూ మన జీవితాల్లో స్వామి ఉనికిని, అనుగ్రహాన్ని గుర్తించి స్వామి చెప్పినట్లు జీవనాన్ని గడపాలని ప్రయత్నిస్తూ ఈ బాబా జీవిత చరితాన్ని దివ్య ప్రేమ భరితంగా అనుభవించే అవకాశాన్ని కల్పించిన స్వామికి మనందరి హృదయ కుసుమాలతో కూర్చిన ప్రేమ పరిమళాలను సగే పుష్పమాలను స్వామి పదపంకజాల చెంత అర్పిస్తున్నాం. ఈరోజు స్వామి ధార్వార్ పర్యటనలో కొన్ని అద్భుతమైన, ఉత్సాహభరితమైన మరపురాని సంఘటనలను విని స్వామి అనుగ్రహాన్ని, దివ్యానందాన్ని అనుభవిద్దాం. 1970 మే 9 సాయంకాలం బృందావన్ నుండి బొంబాయికి స్వామి ప్రయాణమయ్యారు. ఆ సందర్భంగా 3 కార్లు బయలుదేరాయి. ఒక కారులో కస్తూరి గారితో పాటు బొంబాయి సేవా సమితికి సంబంధించిన సభ్యులిద్దరున్నారు. ఆ కారు బొంబాయి నుంచి వారు తీసుకువచ్చిన కారే. కాని ఆ కారు స్థితిగతులను చూస్తే ఆ కారు కండిషన్ ఎలా ఉందో అని భయం వేసింది. ఆ మధ్యనే ఇంజను, బాడీ తనిఖీ చేయించి పటిష్టం చేయించాము, ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది కలగదని ఆ వచ్చిన బొంబాయి వాళ్ళిద్దరూ కస్తూరి గారికిచ్చిన మాట మీద కస్తూరి గారి మనస్సు కొంచెం స్థిమితపడిందిట. 30 మైళ్లు వెళ్లారో లేదో పెద్ద ఖంగుమని శబ్దమైంది. అలా చప్పుడే ఆ కారు అలాగే ఆగిపోయింది. డ్రైవరు కారు కిందకి దూరి కారు నుంచి కింద పడిన చిన్న వస్తువుని చేతపట్టుకుని అది తన కాళ్ల దగ్గర పడేసుకుని నిర్లక్ష్యంగా మళ్లీ కూర్చుని కారు డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. 50 మైళ్లు వెళ్లింది కారు. ఇంజన్ కీచుమంటూ శబ్దం చేస్తూ నెమ్మదిగా వెళ్లసాగింది. కారు ఆపి డ్రైవర్ బానెట్ నెత్తి కొంతసేపు శల్య పరీక్ష చేసి మళ్లీ ప్రయాణం సాగించాట. కొంత దూరం వెళ్లిన తర్వాత మళ్లీ ఏదో అనుమానంతో కారు నాపి చుట్టూ వాసన చూస్తూ మొండి ధైర్యంతో మళ్లీ కారు నడపసాగాడు డ్రైవరు. దాంతో కస్తూరి గారికి ఆందోళన ప్రారంభమైందిట. ఆయనతో పాటు వచ్చిన బొంబాయి వాస్తవ్యులిద్దరూ మాత్రం నిశ్చితంగా కూర్చునున్నారు. 75 మైళ్లు వెళ్లేసరికి కారు మళ్లీ ఆగిపోయింది. డ్రైవర్ బానెట్ ఎత్తి కారు భాగాలన్నీ పరిశీలించి అందులో ఏదో ఊడొచ్చిన భాగాన్ని జేబులో వేసేసుకుని యథావిధిగా కారు నడపడం ప్రారంభించాడు. ఆ కారు నడక, ఆ డ్రైవర్ నడత రెండూ కస్తూరి గారికి భయం పుట్టించాయి. వారి అదృష్టవశాత్తు వెనుకబడిన వీళ్ల కారు కోసం ముందు వెళ్లిన కార్లు రెండూ కొంత దూరంలో ఆగి కనపడ్డాయి. కస్తూరిగారు వెంటనే బాబా దగ్గరికి పరిగెట్టుకుని వెళ్లి, స్వామి, ఆ కారులోంచి ఒక్కొక్క పార్టు ఊడి కింద పడిపోతోంది, మొత్తం విరిగి కూలబడుతుందేమోనని చాలా భయంగా ఉంది, తనని వేరే కారులోకి మార్చమని స్వామిని ప్రార్థించారట. స్వామి నవ్వి సర్కస్లో బఫూన్ సైకిల్ తొక్కుతూ ఒక్కొక్క భాగం తీసి గిరువాటేసి చివరకు నేలమీద చతికిలబడినట్టు అలాంటి దృశ్యం చూస్తున్నట్టు ఉంది అని నవ్వించారటందరినీ. జాలిగొలుపు కస్తూరిగారి ముఖమును చూసి నవ్వుతూ, నీకేమీ భయం లేదు, కారు విరిగి నీవు కింద పడగానే మరో కారులో నిన్నెక్కించే ఏర్పాటు నేను చేస్తానులే అన్నారట స్వామి. అప్పటినుంచి కారు చాలా బుద్ధిగా నడవడం మొదలుపెట్టిందిట. అక్కడ్నుంచి 250 మైళ్ల దూరంలో ఉన్న ధార్వార్కి రాత్రి 1 గంటకు చేరారు.
వైస్ ఛాన్సలర్ అడిగే గృహానికి చేరిన పిదప మళ్లీ ఏమైనా కారు అల్లరి చేసిందా అని అడిగారట స్వామి కస్తూరి గారిని. ఎందుకు చేస్తుంది స్వామి అన్నారట కస్తూరి గారు. మళ్లీ బాబాకు రిపోర్ట్ చేస్తారేమోనన్న భయం కారుకు మాత్రం ఉండదా? ఆ తర్వాత అదే కారులో నిరాఘాటంగా పూనాకు, అక్కడి నుంచి బొంబాయికి కూడా చేరారట. బొంబాయి చేరిన తర్వాత కారుని వర్క్షాప్కి సర్వీసింగ్ నిమిత్తం పంపించగా అక్కడంతా తనిఖీ చేసిన మెకానిక్ డ్రైవర్తో, ఇందులో ప్రయాణం చేసిన వారు సజీవులుగా బొంబాయి ఎలా చేరారు? ముందు చక్రాలకు ఆధారమైన స్ప్రింగ్ ప్లేట్స్ రెండూ విరిగి పడున్నాయి అన్నట్ట. స్వామి అనుగ్రహ విశేషమైన ఈ అద్భుతాన్ని చెప్పుచుండగా జాయ్ ఐస్ క్రీం కంపెనీ అధినేత జావా డ్రైవరు భక్తుడు అన్నట్ట. ప్రయాణికులు కూడా భక్తులే స్వామి అన్నారట కస్తూరి గారు. మీ అందరికంటే ఆ కారు గొప్ప భక్తురాలు అన్నారట స్వామి. ఆ కారుకి ఒక వ్యక్తిత్వం ఉంది, అది ప్రార్థించి అనుగ్రహం పొందింది. మానవుడు నిర్మించిన ప్రతి వస్తువందు జీవ చైతన్యం ఉందని స్వామి అంటారు. జగదీష్ చంద్రబోస్ యంత్రాలకు అలసట ఉంటుందని, వాటికి విశ్రాంతి అవసరమని నిరూపించాడు. స్వామి ఆ సిద్ధాంతాన్ని సమర్థించడమే కాకుండా పర్వతాలు విలపిస్తాయని, అంతవరకు ఎందుకు, చీరలు కూడా విలపిస్తాయని అన్నారు. తర్వాత బొంబాయిలో అనంతపూర్ కాలేజ్ నిర్మాణంలో పనిచేస్తున్న కూలీలకివ్వడానికి 100 చీరల్ని తీసుకురమ్మన్నారు స్వామి. అందులో 98 చీరలను ఎంపిక చేసి మిగిలిన వాటిని పక్కన బల్లమీద పెట్టేశారు. ఒక గంట తర్వాత స్వామి తిరిగి వచ్చి ఆ 4 చీరలు ఉన్న బల్ల వద్దకు వెళ్లి చూడగా అవి విలపిస్తున్నట్టు అశ్రువులు కనపడ్డాయి. పాపం, పక్కన పెట్టానని అవి బాధపడుతున్నాయి, సరే వాటిని కూడా అనంతపురం తీసుకెళ్దాం అన్నారట స్వామి. కొన్ని నెలల తర్వాత ఈ సంఘటనను ప్రశాంతి నిలయంలో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ గోవర్ధనగిరిని గూర్చి చెప్పు సందర్భంలో వివరించారు స్వామి. లంకకు సేతువు కట్టడానికి వానరదండు చుట్టుపక్కల ఉన్న పర్వత శిఖరాలను పిలికించి ఒకరి చేతుల నుండి మరొకరు అందుకొనుచూ సముద్రమంతా వేశారు. వారధి పూర్తయిన పిదప వానరులు తమ చేతులలో ఇంకా మిగిలి ఉన్న పర్వతాలను ఒడ్డుననే పడేశారు. దూరం నుంచి కొనిరాబడి అక్కడే విసిరివేయబడిన ఒక పర్వతము శ్రీరామసేవకు ఉపయోగపడలేకపోయితనన్న ఆవేదనతో దుఃఖించిందిట. శ్రీరాముడు ఆ విలాపమును విని, ఇక్కడనే ఉండు, రాబో అవతారంలో నిన్ను చేతితో ఎత్తి చక్రము వలె మోసి ఇంద్రుని క్రోధము నుండి యాదవులను రక్షించుటకు ఉపయోగించుకొనెదను అని ఓదార్చాట. ఆ పర్వతమే గోవర్ధనగిరి. థార్వార్లో స్వామి దర్శనం కొరకు తెల్లవారుజాము నుంచి కూర్చున్న భక్తుల మధ్యన ఉదయాన్న స్వామి నడుస్తూ కొందరిని పలకరింపుతోనూ, కొందరిని చిరునవ్వులతోనూ, కొందరికి విభూతి ప్రసాదాన్ని సృష్టించి ఇచ్చుటతోనూ, కొందరు సమర్పించిన జాగులు పుష్పాలు అందుకొనుటలోనూ ఆనంద పరవశుల్ని చేశారు స్వామి. స్వామి పదయుగలితో పవిత్రమైన ఆ పచ్చిక బయలుపైననే ఆ రాత్రి కొందరు పరుండి ఉదయానే అందరూ భజన ప్రారంభించారు. కార్యకర్తల సమావేశమందు ముఖ్యంగా నగర సంకీర్తన ప్రాధాన్యత గురించి స్వామి బోధించారు. మధ్యాహ్నం షామియానాలో ఏర్పాటు చేసిన భజనయందు వేదికపై నిలిచి దర్శనాన్నిచ్చి స్వామి పూనాకు బయలుదేరారు. పూనాలో సిటీ పొలిమేరలో ఉన్న జామ్నగర్ హౌస్లో స్వామి బస చేశారు. తెల్లవారేసరికి కాంపౌండ్ అంతా భక్త సమూహంతో నిండిపోయింది. సాయినామమును రుచి చూసిన భక్తులు దూరాభారాన్ని లెక్కచేస్తారా? ఉదయం వారందరికీ దర్శనమిచ్చి స్వామి వారి శ్రమను ఫలింపజేశారు. డాక్టర్ అడికే, అతను కుమారుడు మనోహర్ స్వామితో పాటు పూనా వచ్చారు. మనోహర్ భద్రావతిలో ఇంజనీరు. కొన్ని మాసముల క్రితము బాబా అతనికొక పచ్చలు పొదిగిన ఉంగరాన్నిచ్చారు. కొన్నాళ్లకు ఆ ఉంగరంలోని ఒక రాయి ఒక మూల చిట్లినట్టయింది. పూనా నుండి తిరిగి వెళ్లిపోవుటకు సెలవు తీసుకునే సమయంలో మనోహర్ ఆ ఉంగరాన్ని స్వామికి చూపించాడు. దానిని రిపేర్ చేయాలా? ఓ, దానిమీద నా బొమ్మ కావాలా? అది ఇప్పుడు కాదు, నువ్వు విదేశాలకు వెళ్లే సమయంలో ఇస్తాను. ఇప్పుడు
మెషీన్లలో పనులుంటాయి కదా, ఆ ఉంగరమిస్తే అంతా గీతలు పడిపోతుంది, అప్పుడు మరింత బాధపడతావు అంటూ స్వామి ఆ ఉంగరాన్ని తీసుకుని బొటన వేలు చూపుడు వేలు మధ్య ఉంచి పట్టుకుని ఉఫ్ అని ఊది చక్కని ఎం అను అక్షరాన్ని చెక్కబడిన ఉంగరంగా మార్చారట. రాయి పొదిగిన ఉంగరం మాయమైపోయింది. ఆ ఉంగరమును మనోహర్కి ప్రసాదిస్తూ, లక్కీ ఛాన్స్ కొట్టేశావు, ఇందులో బంగారం కూడా ఎక్కువ ఉంది, మొరార్జీ బంగారం కాదు అంటూ అతని వేలికి స్వామి ఉంగరం తొడిగి ఆశీర్వదించారు.

ధర్మక్షేత్రానికి ట్రంక్ టెలిఫోన్లో స్వామి మధ్యాహ్నం 1 గంటకు వచ్చెదరని అక్కడ ఉదయం నుంచి నిరీక్షిస్తున్న భక్తులకు ఆ వార్త చెప్పి ఇళ్లకు తరలి వెళ్లమని సలహా ఇస్తూ వర్తమానం పంపించారు. వచ్చిన వందలాది కార్లు అలాగే నిలిచిపోయాయి. వేలాది భక్తులు కదలకుండా కూర్చున్నారు. 1 గంట 10 నిమిషాలకు స్వామి కారు ధర్మక్షేత్రం చేరింది. ఎండ తీక్షణతను, కాలుతున్న నేలను లెక్క చేయకుండా వేచి ఉన్న భక్తుల వరుసలలో నెమ్మది నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ధర్మక్షేత్ర ముఖద్వారం నుండి ఎత్తులో ఉన్న సత్యదీప్ వరకు అటూ ఇటూ భక్తులపై కరుణాకిరణ ప్రసారం చేస్తూ స్వామి ప్రవేశించారు. బాల్వికాస్ సభ్యుల కళాప్రదర్శన ఏర్పాటు చేయబడింది. స్వామి దానిని తిలకించారు. దేశమంతా దైవభక్తిని పసిహృదయములలో పెంపొందించుటకు సత్యసాయి సంస్థల ప్రయత్నంలో విజయానికి ఈ ప్రదర్శన నిదర్శనము. అనాదిగా భారతావనిలో ఎందరో మహాజ్ఞానులందించిన జ్ఞాన సంపదను సులభగ్రాహ్యముగా స్వామి అందిస్తున్నారు. ప్రదర్శించబడిన ప్రతి చిత్రము ఏదో విధముగా దైవచింతన, ఆధ్యాత్మిక ప్రయోజనము, ప్రేరణ చేసేవే. కొందరు బాలబాలికలు వారికి అత్యంత ప్రియమైన ప్రశాంతి నిలయము స్వామి చిత్రాలను గీశారు. ఆ చిత్రములన్నింటిలోనూ ఆ పసిహృదయాల చిత్రరచనా శిల్పము వెనుకనున్న పవిత్ర భావవాహిని అందరినీ మురిపించి మైమరిపించింది. షిరిడీ సాయి, దక్షిణేశ్వర్, గోవర్ధన్, సెయింట్ పీటర్స్, జమా మసీదు మొదలైన క్షేత్రాలను మరియు అందలి మూర్తుల యొక్క ప్రతీకలను తయారు చేసి ఆ పిల్లలు ప్రదర్శించారు. ఆ రాత్రి 6-7 సంవత్సరముల బాలబాలికలు నవరసభరితంగా నటిస్తూ ప్రదర్శించిన నాటికలను స్వామి, అక్కడ ఉన్న భక్తులు అందరూ చూసి ముగ్ధులయ్యారు. శ్రీరాముని ఆజ్ఞానుసారము సీతాదేవిని అడవులకు కొని తెచ్చి అచ్చటి విడిచివెళ్లు సన్నివేశమును 2 పిల్లలు నటించగా వారి హావభావ ప్రకటనలకు అచ్చెరు వొంది ఆనంద భాష్పాలు రాల్చని ప్రేక్షకులేలేరు. స్వామి ఆ పిల్లలను ఆశీర్వదించి ఆ నాటికను వారి చేతనే రాబో దసరా ఉత్సవ సందర్భంగా ప్రపంచమంతటి నుండి వచ్చు వేలాది భక్తుల ఎదుట ప్రశాంతి నిలయంలో వేయించదనని చెప్పి వారందరినీ ఉత్సాహపరిచారు. మే 12వ తేదీ బొంబాయి నగరానికి సత్యసాయి యుగమునకు స్వర్ణాక్షరాలతో లిఖింపదగిన రోజు. 1968 మే 12వ తేదీన స్వామి ధర్మక్షేత్రానికి ప్రారంభోత్సవం చేశారు. అందుచేత ప్రతి ఏటా ధర్మక్షేత్రం యొక్క వార్షికోత్సవం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఒకవైపున బొంబాయిలో ప్రాంతీయవాదుల సంఘర్షణలు భయోత్పాతం కలిగిస్తుండగా వివిధ భాషలకు, రాష్ట్రాలకు, దేశాలకు చెందిన వేలాది భక్తులు ధర్మక్షేత్రంలో నిశ్చలంగా, నిర్విరామంగా 10 గంటలు అఖండ భజన చేశారు. ఈ ప్రాంతీయ సంఘర్షణల సందర్భంగా జరుగుతున్న దౌర్జన్యాన్ని స్వామి నిరసిస్తూ ఇలా ఉపన్యసించారు. వృక్షములను చూడండి, వేళ్లు, మానులు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పుష్పాలు, ఫలాలు వాటి వాటి ప్రత్యేకమైన రంగు, పరిమళము, మృదుత్వము కలిగి ఉంటాయి. అయినను అన్నీ ఒకే విత్తనం నుంచి ఆవిర్భవించినవే. అన్నీ భూమి, సూర్యరశ్మి, గాలి ఆధారంగా పెరిగాయి. బీజం మాం సర్వభూతానాం అన్నాడు కృష్ణుడు. ఈ సృష్టికంతటికీ బీజాన్ని నేనే అన్నాడు. ఇటువంటి ద్వేషము, విభజన, హింసాకాండలకు మానవుడు పాల్పడుట ఎంతటి మూర్ఖత్వము! ఇటువంటి ద్వేషావేశాలకు ప్రేమయే ఉపశమనము కలిగించు అంజనము. శ్రోతల హృదయాలపై ఆ వచనాలు చల్లని పన్నీరు జల్లు వలె పనిచేశాయి. శ్రీ ఎంఎం పింగే అధినేత అయిన పింగే విద్యాలయమునకు మే 13వ తేదీన వార్షికోత్సవం స్వామి దివ్య సమక్షంలో జరిగింది. విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాధికులైన పెక్కుమంది, ప్రత్యేక ఆహ్వానితులు అసంఖ్యాకులుగా సమావేశమైన ఆ సభయందు అనుగ్రహపూర్వక దృక్కులతో స్వామి అందరి మధ్యలో నడుస్తూ దర్శనామృతాన్ని పంచుచుండగా వేదికపైన స్వామిని స్తుతిస్తూ ప్రార్థన ప్రారంభమైంది. వేదికపైన పరిచిన తివాసీపై కూర్చుని
అందరినీ ఆనంద పారవస్యంలో ముంచిన స్వామి డాక్టర్ గోకాకు, శ్రీ బార్డే, శ్రీ సావంత్ వేదికపైకి వచ్చిన పిదప తమ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై కూర్చునగా వారందరూ తమ తమ కుర్చీలలో ఆసీనులయ్యారు. స్వామి సభను ప్రారంభించమని గోకాక్ గారికి ఆదేశించారు. ప్రముఖ విద్యావేత్త, బెంగళూరు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ గోకాక్ గారు ప్రసంగిస్తూ స్వామి రూపొందించిన విద్యా విధానాన్ని గూర్చి మాత్రమే ప్రసంగించదను. అత్యంత దుస్థితిలో ఉన్న నేటి విధానం యొక్క దుష్ఫలితముల నుండి విద్యార్థులను రక్షించుటకు అదే శరణ్యము. స్వామి నెలకొల్పిన విద్యా విధానమునకు సత్యమును వచించుట, ధర్మమును ఆచరించుట, శాంత చిత్తమును సాధించుట, హృదయమును ప్రేమతో నింపుకొనుట అనునవి ఆధారభూతమైన ప్రధాన సూత్రాలు. స్వామి విద్యా విధానంలో ఆత్మవిద్య ప్రధానాంశం. జీవితంలోని ద్వంద్వానుభూతుల పట్ల సమభావము కలిగించున్నదే అసలైన విద్య అన్నారు స్వామి. తాను జీవనోపాధి సంపాదించి సమాజములో ఇతరులకు కూడా జీవనోపాధి కల్పించి సమాజాభివృద్ధికి తోడ్పడునట్లు చేయుటయే విద్య యొక్క పరమావధి. విద్యార్థుల మనస్సులను విధ్వంసక దృక్పథం నుంచి దూరం చేసి నిర్మాణాత్మకమైన దృష్టిని ప్రసాదించాలంటే నీతిదాయకములైన పుస్తకములు చదువుట చాలదు. ధర్మవర్తనులు, త్యాగధనులు అయిన పెద్దలతో సన్నిహితముగా ఉండే వాతావరణాన్ని కల్పించాలి అన్నారు గోకాక్ గారు. స్వామి తమ దివ్యోపన్యాసములో విద్యా విధానమునకు ప్రధానమైన విజ్ఞానము, నేర్పు, సమభావము, అంతర్దృష్టి గురించి వివరించారు. జ్ఞానేంద్రియములు, పరిశీలనాశక్తి, వివేకముల ద్వారా విజ్ఞానం కలుగుతుంది. చరిత్రలో ఈ విజ్ఞానము దుర్వినియోగం చేసి సంఘ శ్రేయస్సుకు బదులు సంఘ విచ్ఛిన్నము కలిగించిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. విజ్ఞానము వలన లభించిన స్కిల్ను అక్రమ మార్గమున ప్రవేశపెట్టుట కిల్గా పరిణమిస్తుంది. తద్వారా సమదృష్టి విచ్ఛిన్నమై ఆత్మవిద్యనందించు అంతర్దృష్టిని విడిచి మానవుడు లౌకిక వాంఛలను, బాహ్యదృష్టిని వెంబడించి పతనమవుతాడు అని తెలిపారు స్వామి. పెద్దగొట్టపాలెం జానకిరామయ్య గారు బాబాను గురించి విన్నారు. కాని అనేక సాధు సన్యాసులలో వీరొకరను భావంతో భక్తి విశ్వాసాలు కలగలేదు. వారి గ్రామానికి 5 మైళ్ల దూరంలో ప్రతిష్ఠింపబడిన శివలింగమే వంశపారంపర్యంగా ఆయనకి ఆరాధ్యదేవత. శివరాత్రి దగ్గర పడుతోంది. 15వ తేదీన శివరాత్రి. ఆ పండుగ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా అతనికి తీవ్రమైన డిఫ్తీరియా జబ్బుతో గొంతుకు వాచిపోయింది. వైద్య సహాయము నిష్ప్రయోజనమైంది. 13వ తేదీన ఆయన పరిస్థితి విషమించింది. ఆహారంలోనికి పోవటం లేదు. నీరు కూడా గొంతుక దిగటం లేదు. ఆ రాత్రి లోగడ తన బంధువు ఒకడు తన ఇంటికి వచ్చి ఇచ్చిన సత్యసాయి విగ్రహం గుర్తొచ్చింది. స్వామి అద్భుత శక్తులు జ్ఞప్తికి వచ్చి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పోత విగ్రహాన్ని మంచం పక్కనే పెట్టుకుని తదేక దృష్టితో ఆ విగ్రహం వైపే చూస్తూ అలాగే నిద్రపోయాడు. కలలో స్వామి కనిపించి నీరు త్రాగమని చెప్పగా త్రాగలేను అని చెప్పి నిరాకరించాట. కాని స్వామి బలవంతం చేయగా భార్య తెచ్చిన కూజా నిండా నీరు ఒక్క చుక్క కూడా మిగల్చకుండా తాగేశారట. ఆఖరి గుక్క తాగుచుండగా మెలకు వచ్చేసింది. అప్పుడు రాత్రి 11 గంటలైంది. జ్వరము, గొంతువాపు మాయమైపోయింది. శివరాత్రి పండుగలో యథావిధిగా పాల్గొన్నారు. బాబా పరమశివుడు, నేను వారి పాదములపై పడవలను అని వ్రాయిచూ పుట్టపర్తికి వచ్చు మార్గము తదితర వివరాలను తెలుపుకోరారు. అలాగే మద్రాసు నివాసి యూరిచ్ కే వాడియా వారి అనుభవాన్ని ఇలా రాశారు. ఊపిరితిత్తుల జబ్బు రావడం ఆయనకది 3వ సారి. ఆయన రకరకాల మందులు వాడి విసుగు చెంది ఉన్నారు. చివరికి బెంగళూరులో ఉన్న విక్టోరియా హాస్పిటల్లో చూపించుకొనమని కొంతమంది వైద్యులు ఆయనకి సలహా ఇచ్చారు. బెంగళూరు వెళ్లే ముందు స్వామి దర్శనం కోసం వెళ్లారట. దూరం నుంచే స్వామిని ప్రార్థించుకున్నారు. తర్వాత వైద్యులతో సంప్రదించుటకు బెంగళూరు వెళ్లారు. అన్ని పరీక్షలు చేసి, ఎవరయ్యా నీకు ఊపిరితిత్తుల జబ్బు ఉందని చెప్పారు అని అడిగారు. పైగా చెడిపోయినదని భయపెట్టిన కుడి ఊపిరితిత్తి ఎడమ ఊపిరితిత్తి కంటే దృఢంగా ఉన్నట్లు కూడా వైద్యులు తెలిపారు. స్వామి దర్శనము
ఆయనకి రోగ నివారణ కారణమైంది. అలాగే హాట్లాండర్ నిఖులస్ అనుభవం చూడండి. నేను స్వామిని చూడకముందు నుంచి స్వామి అంటే భక్తి కలిగి వారి చిత్రమును గీస్తున్నాను. అది పూర్తి అగునప్పటికీ భారతదేశం వెళ్లి స్వామిని దర్శించాలని గాఢమైన కోరిక కలిగింది. భారతదేశానికి వచ్చి దసరా పండుగకు 3 రోజుల ముందరే పుట్టపర్తికి వచ్చేశాను. ఆ పండుగలో నాకు కలిగిన అనుభూతులు ఇక్కడ అప్రస్తుతం. స్వామి నన్ను చూడలేదు, పలకరించలేదు. పండుగ అనంతరం నా జబ్బు తీవ్రమైపోయింది. నాకు మందు ఇచ్చే సమయంలో ఆశ్రమం డాక్టర్, "సాయిరాం, మీరే ఇతనిని రక్షించగలరు" అనడం విన్నాను. "బాబా, యూరోప్ తిరిగి వెళ్లి విద్యుక్త ధర్మములను నేను నిర్వర్తించే అవకాశం ప్రసాదించు తండ్రి. నన్నిక్కడనే మరణించనీయవద్దు" అని ప్రార్థించుకున్నారట. వెంటనే నా ఎదుట స్వామి కన్నులు, తరువాత స్వామి శిరోజాలు కనపడ్డాయి. నా చుట్టూ ప్రణవనాదం వినపడింది. ఉదయం నా పరిస్థితి బాగా మెరుగైంది. నాకు తెలియని పాశ్చాత్యుడు ఒకడు నా గదిలోనికి వచ్చి నన్ను గురించి స్వామిని అడిగినట్టు చెప్పారు. భజనలో అటూ ఇటూ ఊగుచుండే వృద్ధుడు డిక్ను, "నువ్వెరుగుదువా?" అని నన్నడిగి, "వెళ్లి చూసి అతనితో చెప్పు." రాత్రంతా అతని పక్కనే కూర్చునున్నాను. అతనికి గుండెపోటు వచ్చింది. "ఇప్పుడు నింపాదిగా ఉంది" అని చెప్పారట స్వామి. నా పేరు డిక్ అని కూడా స్వామికి తెలుసన్నమాట. రాత్రి నాకు కనిపించిన దృశ్యంలో అంతరార్థము నాకప్పుడర్థమైంది. నా సందేహము తీరి వారు ఆపద్బాంధవులని గ్రహించగలిగాను అని తెలిపారు ఆ విదేశీ భక్తులు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 13వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ఆ రోజు పాఠశాల వార్షికోత్సవ సభకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖామాధ్యులైన గౌరవనీయులైన శ్రీ కోటిరెడ్డి గారు అధ్యక్షత వహించవలసి ఉంది. బాబా అచ్చువేయించిన ఆహ్వాన పత్రికలు నా పేరు కింద పీహెచ్డి అనే గౌరవప్రదమైన పట్టాన్ని చేర్చారు. ఎన్ కస్తూరి, ఎంఏ, బిఎల్, పీహెచ్డి, డిఆర్ఎం కాలేజీ దావణగెరే అని అచ్చువేయబడ్డ నా పేరును ఆహ్వానపత్రికలో చూడగాని నాకు కంటనీరు ఆగలేదు. మద్రాసు నుండి కాని మైసూర్ నుండి కాని పీహెచ్డి పొందడం కోసం నేను చేసిన పరిశోధనలు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఫ్యాక్టరీ లాస్ ఆఫ్ ఇండియా, ది లాస్ట్ రాజర్స్ ఆఫ్ కూర్, ది డచ్ మర్చెంటైజ్ అట్ కొచ్చిన్, ఇలా ఎన్నో పరిశోధనా వ్యాసాలను నేను అసంపూర్తిగానే వదిలేశాను. అందుకే బుక్కపట్నం వెళ్లగాని స్వామి పాదాలపై పడి, స్వామి, నేను పీహెచ్డీ చెయ్యలేదు, నాకు అర్హత లేదు అని చెప్పాను. బాబా నవ్వుతూ నా వీపు తట్టి, కాదు, నువ్వు పీహెచ్డీనే అన్నారు. మైసూర్ అటవీశాఖకు చెందిన నా పాతమిత్రుడు విఠలరావు మధ్యలో అందుకొని, ఏ విశ్వవిద్యాలయం నుండి స్వామి అన్నారు. స్వామి అతని వైపు తిరిగి, పుట్టపర్తి విశ్వవిద్యాలయం నుండి అన్నారు వెంటనే. సరిగ్గా 30 ఏళ్ల తరువాత విజయదశమి నాడు పూర్ణచంద్ర ఆడిటోరియంలో 50,000 మంది భక్తుల సమక్షంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చైర్మన్గా, మహారాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా, బాబా ఛాన్సలర్గా, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ డాక్టర్ వినాయక కృష్ణ గోకాక్ ఎంఏ డీలెట్ వైస్ ఛాన్సలర్గా ప్రారంభించబడింది. బాబా పలికే ఏ మాట కూడా ఏదో ఊరికే అన్నది కాదు, ఏ మాట పొల్లుపోయేది కాదు, వృధాగా పోయేది అంతకన్నా కాదు, అది తప్పక ఫలించి తీరుతుంది. వార్షికోత్సవ సమారోహం మరొక గంటలో ప్రారంభించబడుతుంది అనగా నేను బుక్కపట్నం చేరుకున్నాను. ముఖ్యమైన అతిథులందరినీ ఎంతో ఆదరంతో గౌరవ పురస్కారంగా ఆహ్వానించారు. నా వంతు రాగానే కుర్చీ నుండి లేచి అదృష్టవశాత్తు ఏ విధమైన తొట్రుపాటు పడకుండా బాబా పటాన్ని కప్పి ఉన్న వెండి పట్టుతరను తొలగించి ఆవిష్కరించి పూలదండ వేశాను. తరువాత బాబా అనుమతించిన విధంగా సభను ఉద్దేశించి ఆంగ్లంలో ప్రసంగించాను. సాధారణంగా పాఠశాలలో భావితరం విద్యార్థులు ఉత్తేజం పొందడానికి వీలుగా బాగా పేరు పొందిన పాత విద్యార్థులవో, బాగా ఎక్కువ విరాళాలిచ్చిన దాతలవో, లేదా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి నొందిన ప్రముఖ వ్యక్తులవో ఒకటి రెండు చిత్రపటాలను ఉంచి తమ్ము తాము గౌరవించుకుంటూ ఉంటారు. మిడిల్ స్కూల్లో చదువుకుని ఉండటం వల్ల ఈ పాఠశాల వారు ఎంతో గర్వంగా తమ సొంతం అని చెప్పుకోదగ్గ పాత విద్యార్థి బాబా. అంతేకాక పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేసి ఎంతో ఆదర్శవంతంగా అది రూపుదిద్దుకోవడానికి అన్ని హంగులతో అభివృద్ధి పొందడానికి కారణమవడమే కాకుండా ఎంతో విరాళమిచ్చిన గొప్ప దాత కూడా బాబా. ఈ పాఠశాలకు చరిత్రాత్మకమైన కీర్తి ప్రతిష్టలను సంపాదించిపెట్టిన వారు బాబా. అంతేకాకుండా ఏ సంస్థకైనా విజ్ఞానాన్ని పెంపొందింపజేసి ఆధ్యాత్మిక మానవతా విలువలు ప్రబోధించి మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు గడించిన సాక్షాత్తు భగవదవతారమైన బాబా చిత్రపటాన్ని ఆవిష్కరించి ఈ పాఠశాల అన్ని ప్రయోజనాలు నెరవేర్చుకోవటమే కాకుండా బాబా అనుగ్రహాన్ని కూడా పొందగలిగింది అంటూ నా ఉపన్యాసంలో చెప్పాను. అంతేకాకుండా ఆ పాఠశాల కమిటీకి అధ్యక్షుడు కూడా బాబానే. పిల్లల పట్ల బాబాకు గల వాత్సల్యం వారిని ఎంతో సామర్థ్యం కలవారిగా ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది అని చెప్పాను. అదే నేను మొట్టమొదటిసారిగా బాబాను ఉద్దేశించి చేసిన ఉపన్యాసం. 10 నిమిషాల ఆదుర్ద కంగారు, తరువాత కొద్దిపాటి వణుకుతో కుర్చీలో చేరబడ్డాను. బాబా నన్ను చూసి ప్రోత్సాహకరంగా మెచ్చుకోలుగా నవ్విన చిరునవ్వు ఎంతో ఆనందోత్సాహాలను కలుగజేసింది. ఉపన్యాసం కోసం కేటాయించబడ్డ సమయంలోనే ప్రసంగాన్ని ముగించాలని, నోట్స్ ఉపయోగించవద్దని బాబా నన్ను ముందుగానే హెచ్చరించారు. మంత్రిగారిని మాత్రం నిర్ణీత సమయానికంటే కొంచెం ఎక్కువసేపే ప్రసంగించడానికి అనుమతించారు. పేరొందిన సంఘ సంస్కర్త అయిన ఆ మంత్రిగారి సతీమణి మంచి వక్త కూడా. ఆవిడ కూడా సభ్యులకు నీరసం వచ్చేదాకా తన ప్రసంగాన్ని కొనసాగించారు.
పాఠశాలలోనే బాబాతో కలిసి విందుభోజనం ముగించుకుని రాత్రికి పుట్టపర్తికి చేరాను. మర్నాడు ఉదయం బాబా నన్ను కోరికల గదిలోనికి రమ్మని పిలిచారు. అది అందరికీ కోరికలు తీర్చే గది. అయితే నాకు ఆ రోజు అది కోరికలు విసర్జించవలసిందిగా మారింది. ఇక్కడ మీకు కొంచెం వివరంగా చెప్పాలి. ఒకానొక సందర్భంలో నేను పుట్టపర్తిలో ఉన్నప్పుడు ఒకసారి వెంకటగిరి రాజకుటుంబానికి చెందిన కొంతమంది యువరాజుల ద్వారా బాబా చేసే ఒక వింతైన తమాషా విషయం గురించి నాకు తెలిసింది. ఎప్పుడైనా సరదాగా కులాసాగా అందరిలో ఉన్నప్పుడు స్వామి ఒక్కొక్కసారి అక్కడ ఎవరైనా రత్నాలు పొదిగిన ఉంగరం పెట్టుకున్న భక్తులు ఉంటే వారికేసి చూపిస్తూ, "ఓహ్, సిగ్గు సిగ్గు, ఏ ప్రతిఫలం లేకుండా ఇలా రాళ్లు మోస్తూ తిరుగుతావెందుకు? ఇలాంటి పనికిమాలిన పని ఎన్నాళ్ల నుండి చేస్తున్నారు? ఆ ఉంగరాన్ని ఇలా ఇవ్వండి" అంటూ ఎగతాళి చేసేసరికి ఆ ఉంగరం పెట్టుకున్న వ్యక్తి వెంటనే వేలు నుండి ఉంగరం తీసేసి స్వామి చేతిలో పెట్టగానే స్వామి ఆ ఉంగరాన్ని ఒకసారి నోటితో ఊదేసరికల్లా ఆ ఉంగరంలోని రాళ్లు మాయమై అందమైన స్వామి ఎనామిల్ చిత్రం ఉన్న ఉంగరంగా తయారైపోతుందట. అలా స్వామి దివ్యశ్వాసతో అద్భుతంగా మార్పు చెందిన ఒక ఉంగరాన్ని వాళ్లు నాకు చూపించారు. ఆ విషయం విన్న దగ్గర్నుండి నాక్కూడా ఆ వింతైన అద్భుత దృశ్యాన్ని కళ్లారా చూడాలని, స్వామి అలా శ్వాసతో అద్భుతంగా రూపాంతరం చెందిన ఉంగరాన్ని పెట్టుకోవాలి అనే ఒక కోరిక బాగా పెరిగిపోయింది. ఒక పెద్ద సైజు కెంపు పొదిగిన ఒక బంగారు ఉంగరాన్ని వెంటనే చేయించుకున్నాను. మిగతా వారి ఉంగరాల్లో కంటే పెద్దగా బరువుగా ఉన్న రాయిని మోస్తున్న నా వేలి ఉంగరాన్ని చూసి తప్పక స్వామి దయతలుస్తారని, నా ఉంగరంలో కూడా తన చిత్రం కొంచెం పెద్దది వచ్చేలా చేస్తారనే ఆశతో ఉన్నాను. ఆ రాయి తళుకు బాబా దృష్టిలో తప్పక పడి తీరుతుందని, ఆయన దాన్ని తప్పక గమనిస్తారని భావించాను. అలా ఆశతో ఎదురుచూస్తూనే రెండేళ్లు గడిచిపోయాయి. నా కోరిక తీర్చకుండా బాబా నన్ను అలాగే బాధపడనిచ్చారు. ఈ ఉంగరం వెనుక ఇంత పెద్ద కథ ఉందన్నమాట. సరే, స్వామి కోరికల గదిలోకి రమ్మనగాని ఆ రోజు ఉదయం ఎప్పట్లాగే చేతులు ఛాతీపై వచ్చేలా ముడుచుకుని ఉంగరం బాబా దృష్టిలో పడేటట్లుగా బాబా ఎదురుగా నిలబడ్డాను. బాబా ఉంగరం ఇమ్మన్నట్లుగా తన చేతిని చాపారు. "అబ్బా, ఎంత అదృష్టం! నా కోరిక తీరబోతోంది" అన్న సంతోషంతో పట్టులాంటి మృదువైన స్వామి చేతిలో ఉంగరాన్ని ఉంచాను. ఆనందం, ఉద్వేగంతో నా వేళ్లు ఉనికాయి. "ఓహో, అయితే పెద్ద బాబాబొమ్మ ఉన్న ఉంగరం పెట్టుకుని పెద్ద భక్తుల్లా చాటుకుంటూ తిరగాలని నీకు కోరికగా ఉందన్నమాట. అప్పుడందరూ అసూయతో నిన్ను చూస్తూ ఉంటే నీ కీర్తి బాగా పెరుగుతుందనుకుంటున్నావా? ఎవ్వరూ కూడా నా చిత్రాన్ని ఉంగరాల్లోనూ, మెడల్లోనూ, లాకెట్లలోనూ, గోడలపైన, మందిరాల్లో ప్రదర్శన చెయ్యవద్దు. ప్రదర్శనలు వద్దు, నన్ను మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. అదే నా నివాసం" అంటూ ఉంగరాన్ని ఒక్కసారి ఉఫ్ మని ఊదగాని ఆ ఉంగరం బంగారం, కెంపు అంతా మటుమాయం. బయటకు తన్నుకు వస్తున్న నిట్టూర్పును, వెక్కిళ్లను బలవంతంగా ఆపుకుని లోపలికి దిగమింగుకున్నాను. తరువాత పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా నేనిచ్చిన ఉపన్యాసాన్ని స్వామి మెచ్చుకున్నారు. అమ్మా పిల్లల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. నా చేతిలో విభూది పొట్లాలు ఉంచి, "ఇంక బయటకు వెళ్లొచ్చు" అన్నట్లుగా కోరికల గది తలుపు తెరిచారు. రెండడుగులు నేను గది నుండి బయటకు నడిచానో లేదో బాబా వెనక నుండి పిలిచారు. "వెర్రివాడా, నీ ఉంగరం నీకు తిరిగి కావాలా?" అంటూ ఎంతో కరుణతో, జాలితో నవ్వుతూ, మధురమైన చిరునవ్వుతో, ముఖమంతా కాంతితో వెలిగిపోతూ ఉండగా తన అరచేతిని ఒక్కసారి గుండ్రంగా తిప్పగానే నాకు చిన్న మంట వంటి వెలుగు కనిపించింది. అది నవరత్నాలు పొదగబడిన ఒక ఉంగరం. నవగ్రహాలకు శాంతికూర్చే అనుగ్రహాన్ని కలిగించే 9 రకాల రత్నాలు మూడేసి ఒక భాగంగా పొదగబడి ఉన్నాయి. ఆ ఉంగరం నా వేలికి తొడగ్గాని సరిగ్గా సరిపోయింది. "ఇంక నువ్వు నేను నిన్ను నావాడిగా గుర్తించేదాకా నన్ను నీవాడిగా ప్రదర్శించుకుంటూ చెప్పుకుంటూ తిరగవు. నవగ్రహాలు శాంతిని చెంది దుష్ఫలితాలను కలగజేయకుండా ఉండటం కోసం అందరూ పెట్టుకునే నవరత్నపు ఉంగరమిది. క్రమంగా నువ్వు నా అనుగ్రహం, నవగ్రహాల ప్రభావాన్ని అధిగమించగలదని తెలుసుకోగలవు. అంతవరకు
నువ్వు ఈ ఉంగరాన్నే పెట్టుకో అన్నారు బాబా. రెండోసారి నేను ఆ గది నుండి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉబ్బి తబ్బిబ్బవుతూ బయటకు వచ్చి ఆ సంఘటన అందరికీ చెప్పాను. నేను దావణగేరలో ఉన్నన్నాళ్లు కూడా బాబా నాతోనే ఉండి అన్ని విధాలా నన్ను కాపాడుతూ వచ్చారు. నన్ను ఉద్యోగంలో నుండి తీసెయ్యాలని ప్రత్యర్థులు చేసిన ప్రయత్నమంతా వమ్ము చేశారు. నేనంటే గిట్టనివాళ్లని, నాకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నేవాళ్లని సుదూర ప్రాంతాలకు బదిలీ చేయబడేలా చేశారు. నా పట్ల విశ్వాసంతో ఉన్నవారిని రక్షించి కాపాడారు. కాలేజీకి సెలవులిచ్చినప్పుడు నేను బెంగళూరులో ఉంటూ ఉత్తర ప్రత్యుత్తరాలు అక్కడ నుండే జరుపుతూ ఉండేవాడిని. ఒకసారి దావణగేరే ఆఫీసు నుండి విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్పుల నిమిత్తం నా సంతకం చేసిన చెక్కును తిరిగి పంపించడం కోసం దాంతోపాటు స్టాంపులంటించిన ఆఫీస్ కవర్ కూడా పంపించారు. ఆ కవరును జేబులో పెట్టుకుని పట్టణంలోని షాపింగ్ సెంటర్కు బస్సులో వెళ్లాను. అప్పుడు బాగా వర్షం కురుస్తూ ఉంది. నాలుగైదు దుకాణాల్లో నాకు కావలసిన కొన్ని వస్తువులు కొనుక్కుని కవరు పోస్టు చేయడం కోసం తపాలా ఆఫీస్కు వచ్చాను. తీరా జేబులో చెయ్యి పెడితే జేబు ఖాళీ. అందులో చెక్కు లేదు, కవరూ లేదు. నిస్సహాయ స్థితిలో నా తల వంగిపోయింది. పిచ్చివాడిలా మళ్ళా రోడ్ల వెంట పరిగెత్తాను. నేను వెళ్లిన దుకాణాలన్నీ తిరిగి వెతికాను. నేను ఎక్కిన బస్సుల్లో ఎక్కి మళ్లీ వెతికాను. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఆ రద్దీలో వానలో నా జేబులో చెక్కు ఉన్న కవరు ఎక్కడో పడిపోయింది. ఆ కవరు దొరికిన వ్యక్తి దాన్ని క్యాష్ చేసుకుంటాడేమోనని భయం వేసింది. చెక్కు క్యాష్ చేసుకోగలిగినా లేకపోయినా నా నిర్లక్ష్యానికి అశ్రద్ధకు నేను అపనిందల పాలు కావలసి వస్తుంది. చెక్కు నంబర్ కూడా నా దగ్గర లేదు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి బెంగళూరులో ఉన్నందుకు గొడవ, హెచ్చరికలు పై అధికారుల నుండి. వారికి క్షమాపణ చెప్పుకోవలసి వస్తుంది. అంతా గందరగోళం. పైవారి నుండి చీవాట్లు. ఒకవేళ ట్రెజరీకి ఫోన్ చేసి చెబుదామన్నా నా దగ్గర చెక్కు నంబర్ లేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చాలా ఆదుర్దా కంగారుతో ఆ రాత్రి రైల్లోనే బయలుదేరి దావణగేరే వెళ్లాను. 8 గంటలకల్లా కాలేజీకి వెళ్లి అకౌంటెంట్ని పిలిచి ట్రెజరీ ఆఫీసర్కు ఒక ఉత్తరం రాసి టైపు చేయించి పంపిద్దామనుకున్నాను. అకౌంటెంట్ వచ్చాక అతనికి నేను ఉత్తరం డిక్టేట్ చేయడం మొదలుపెట్టే లోపలే పోస్ట్మ్యాన్ వచ్చి టపాలు అక్కడ పెట్టి వెళ్లాడు. ఆ ఉత్తరాల కట్టలో నేను బెంగళూరులో పారేసుకున్న చెక్కు రిజిస్టర్ కవర్లో వచ్చింది. చెక్కు అందులో భద్రంగా ఉంది. దానిపై ఆ రోజు వానతో తడిసిన బూటు కాలిముద్రలు కూడా ఉన్నాయి, ఎవరో తొక్కేసిన దానికి నిదర్శనంగా. నిస్సందేహంగా ఆ కవరు నా జేబులో నుండి కింద పడిపోయింది. ఎవరో ఒక ధర్మాత్ముడు ఆ కవరు భద్రంగా పోస్టుబాక్సులో వెయ్యడం వల్ల పోస్టుమాస్టర్ దానిమీద తపాలా పెట్టెలో కనుగొనబడింది అని రాసి స్టాంపులు అంటించి అడ్రస్ రాయబడి ఉండటం వల్ల రిజిస్టర్డ్ పోస్ట్ చేసే బాధ్యత తానే తీసుకుని జాగ్రత్తగా దాన్ని పంపించాడు. నేను పారేసుకున్న నా కవరు కూడా నాతో పాటు ప్రయాణం చేసి నాతో పాటుగానే ఆఫీసుకు వచ్చేసింది. అయితే అక్కడి నా సహచరులకు నేను అంత హఠాత్తుగా ఆ ఊరు ఎందుకు వచ్చానో, ఆ కవరు కోసం ఎంత వ్యధపడ్డానో చెప్పలేదు. మైసూర్ విశ్వవిద్యాలయం వారు సెప్టెంబర్ మాసంలో నిర్వహించే పరీక్షల్లో మా కాలేజీది ముఖ్య పాత్ర. ఇక్కడ కాలేజీలో పరీక్షల హడావుడి, మరొక వంక పుట్టపర్తిలో దసరా ఉత్సవాల సంరంభం. కాలేజీ ముఖ్య అధికారిగా నేను దగ్గర ఉండి పరీక్షలు నిర్వహించవలసి ఉంది. సీలు చేయబడి ఉన్న ప్రశ్నాపత్రాలను అభ్యర్థులకు జాగ్రత్తగా అందజేయడం, ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేయడం, జవాబు పత్రాలను పరీక్ష అధికారులకు పంపించటం, ఇదంతా ఎంతో బాధ్యతతో కూడుకున్న విషయం. ఒకవైపున భక్తుడుగా నవరాత్రుల్లో చివరి 3 రోజులైనా కుటుంబంతో కలిసి దసరా పండుగకు స్వామి సన్నిధిలో గడపాలన్న ఆశ. అదృష్టవశాత్తు ఆ పండుగ చివరి 3 రోజులు మా కాలేజీకే కాక అన్ని కాలేజీలకు సెలవులు ఇవ్వబడ్డాయి. అందువల్ల మర్నాడు సాయంకాలం బెంగళూరు రైల్వే స్టేషన్కు వచ్చి దావణగేరే నుండి నేను రాగానే అందరం కలిసి అక్కడి నుండి పుట్టపర్తి వెళ్లవచ్చునని ఒక టెలిగ్రామ్ నా భార్యకు పంపించాను. మర్నాడు ఉదయం ఒక ఘోరమైన తప్పిదం జరిగే వరకు నా పథకం సజావుగానే సాగింది. పరీక్ష హాల్లో అంతా సిద్ధంగా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. నా ఎదురుగుండా సీలు వేయబడ్డ ప్రశ్నపత్రాల ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయి. నేను ఒక కట్ట తీసుకుని సీలు విప్పి
మొదటి హాల్లోని ఒక 25 మందికి వరుసగా పంచాను. హఠాత్తుగా పరీక్ష హాల్లో తీవ్రమైన కలకలం చెలరేగింది. నేనిచ్చిన ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్నలకు వారు పరీక్షకు సిద్ధమై వచ్చిన విషయానికి సంబంధమే లేదు. ఆ రోజు టైం టేబుల్ ప్రకారం వారికి గ్రేట్ బ్రిటన్ చరిత్ర గురించి పరీక్ష జరగవలసి ఉండగా నేను వాళ్లకు పంచిన ప్రశ్నాపత్రాలు భారతదేశ చరిత్ర గురించి ఉన్నాయి. వాళ్లదే కరెక్టు, నాదే తప్పు. గబగబా వాళ్ల చేతుల నుండి కాగితాలు తీసేసుకుని ఆఫీస్ గదిలోని బీరువా దగ్గరకు పరిగెత్తాను. సరైన పొట్లాలు తీసి వణుకుతున్న వేళ్లతో సీలు విప్పాను. అసలు ఆ రోజు జరగవలసిన పరీక్షా ప్రశ్నాపత్రాలు అందరికీ పంచి నా ఆఫీసు గదిలో విచారంగా కుర్చీలో కూర్చుని జరిగిన నష్టాన్ని తలుచుకుని కుంగిపోయాను. కుర్చీలో నుండి లేచి గది తలుపు మూసేసి బాబాపటం ఎదురుగా నిలబడి ఏడ్చేశాను. భగవంతుడా, ఎందుకు ఎందుకిలా జరిగింది? నా వల్ల ఎందుకింత పొరపాటు జరగనిచ్చావు? భారతదేశ చరిత్ర గురించి పరీక్ష ఇంకా 6 రోజులు ఉండగానే నేను పరీక్షా పేపర్లు ముందే ఇచ్చేశాను. ఇప్పుడు అసలు సమయానికి ఆ పరీక్ష యథాప్రకారం జరగాలంటే హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్లు అందరూ కలుసుకోవాలి. అందరూ కలిసి కొత్త ప్రశ్నాపత్రం తయారు చెయ్యాలి. దాన్ని అచ్చువేయించి ఆ ప్రశ్నాపత్రాలను 15 కేంద్రాలకు పంపించాలి. ఇదంతా 5 రోజుల్లో జరిగిపోవాలి. అంటే ఏమాత్రం సాధ్యమైన విషయం కాదు. నేనంటే ఇష్టపడనివాళ్లు, నేనంటే సానుభూతి లేనివాళ్లు అంతా ఇప్పుడు ఏకమై నన్ను అపహాస్యం పాలు చేస్తారు. మళ్లా సుమారు 15 రోజుల తరువాత పరీక్ష పెట్టాలి అంటే అభ్యర్థులను అధికారులను అందర్నీ మళ్లీ పరీక్షా కేంద్రాలకు రమ్మనాలి. అంటే ఇదంతా పెద్ద దుమారం రేకెత్తిస్తుంది. పైగా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం, అందరికీ చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. భగవంతుడా, ఇప్పుడు ఏందారి నాకు అంటూ విలపిస్తూనే స్వామి చిత్రపటంకేసి చూస్తూ నా గోడు వెళ్లబోసుకున్నాను. నేను తరువాత వస్తానని, అమ్మావాళ్లను పుటపర్తి వెళ్లిపోమ్మని, నా కోసం చూడవద్దని తంతి ఇచ్చాను. ఆ రాత్రే రైల్లో బయలుదేరి 7 గంటలకు మైసూర్ చేరుకుని తిన్నగా రిజిస్ట్రార్ ఇంటికి వెళ్లాను. ఆయన నాకు చిరకాల మిత్రుడు. అతను నా విషయమంతా విని చాలా వరకు నా భయాన్ని పోగొట్టాడు. హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ లో ఇద్దరు అక్కడే ఉన్నారని, వారిని కలుసుకోవచ్చునని చెప్పాడు. ప్రభుత్వ ముద్రణ కార్యాలయానికి ఫోన్ చేస్తే వాళ్లు 2:30 గంటల్లోపు ప్రశ్నాపత్రం తయారు చేసి ఇస్తే రాత్రికల్లా అచ్చువేసి ఇస్తామని చెప్పారు. తపాలా శాఖ వారికి కూడా దసరా సెలవులు 2 రోజుల తరువాత అని కనుక్కున్నాడు. ఇవన్నీ వివరాలు తెలుసుకున్నాక అతను నన్ను మర్నాడు క్రాఫర్డ్ హాల్లో ముఖ్యమంత్రి హనుమంతయ్యచే ప్రారంభించబడే సమావేశం దగ్గరకు రమ్మని చెప్పాడు. నూతన విద్యా ప్రణాళిక, పాలకవర్గంలో జరపబోయే ఆశ్చర్యకరమైన మార్పుల గురించి చర్చించబోయే ఆ సమావేశంలో వైస్ ఛాన్సలర్ కూడా పాల్గొంటారు కాబట్టి 10:30 కల్లా వైస్ ఛాన్సలర్ ఇంటి వద్ద తన కోసం ఎదురుచూస్తూ ఉండమని చెప్పాడు. అంతేకాకుండా ఒక కాలేజీ ప్రధాన అధ్యాపకునిగా సభకు హాజరు కావచ్చునని, అలాగే వైస్ ఛాన్సలర్ను కూడా కలిసి సమస్యను చర్చించవచ్చునని సలహా ఇచ్చాడు. నేను కూడా వెళ్లి క్రాఫర్డ్ హాల్లో ఒక కుర్చీలో ఒక కొద్దిసేపటిలో నా మూర్ఖత్వం అందరి ముందు బయటపడిపోతుంది అనుకుంటూ జరగబోయేదాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చున్నాను. ఎంతో ఆసక్తితో శ్రద్ధతో ఆ సభకు హాజరైనందుకు చాలామంది నన్ను అభినందించారు. కాని నన్ను అంత హఠాత్తుగా మైసూరు లాక్కు వచ్చిన అసలు కారణం ఏమిటో, ఆసక్తి ఏమిటో వాళ్లకు తెలీదు. పలకరించిన వాళ్లకి జీవంలేని చిరునవ్వే సమాధానంగా మౌనంగా ఊరుకున్నాను. చాలా ఆర్భాటంగా కోలాహలంగా సభ ఆరంభమయ్యింది. బ్యాండు వాయిద్యాల ఘోషతో, మేళతాళాలతో ముఖ్యమంత్రి గారు హాల్లోకి టీవీగా ప్రవేశించారు. ఆయన ఉపన్యసించడానికి నిలబడగాని హాలంతా చిక్కటి నిశ్శబ్దంతో నిండిపోయింది. వారు తమ ఉపన్యాసంలో ఆంగ్లంలో మొదలుపెట్టారు. ఆంగ్లంలో ఆయన తొలి పలుకులు వినగానే హాల్లో వెనకగా కూర్చున్న విద్యార్థులు తలుపులను తడుతూ పెద్దగా శబ్దం చేస్తూ కిటికీల్లోంచి పెద్దగా కన్నడ జిందాబాద్, ఆంగ్రేజీ ముర్దాబాద్ అని, కన్నడ మాతాకీ జై అని పెద్ద పెట్టును అరవడం మొదలుపెట్టేసరికి ఏమీ వినబడకుండా అంతా గందరగోళంగా తయారైంది. ముఖ్యమంత్రి గారు తిరిగి తన స్థానంలో ఆసీనులయ్యారు. అల్లరిని అణచడానికి పోలీసులు కుర్రాళ్లపై లాఠీచార్జి చేయటం మొదలుపెట్టారు. హాల్లోపల ఉన్నవాళ్లపైనా
బయట ఉన్నవాళ్లపైనా కూడా. అందరినీ బాగా కొట్టారు. ముఖ్యమంత్రి గారు తన పక్కనే ఉన్న వైస్ ఛాన్సలర్ కేసు తీక్షణంగా చూడటం, ఆయన తల అవమానంతో వాలిపోవడం గమనించాను. ముఖ్యమంత్రి గారు ఇంటికి క్షేమంగా చేరుకోవడం కోసం గుంపును చెదరగొట్టడానికి బాష్పవాయు ప్రయోగం కూడా చెయ్యబడింది. నేను మెల్లిగా ఆ బాష్పవాయు ప్రభావం నుండి తప్పించుకుని నక్కుతూ వెళ్లి గబగబా వైస్ ఛాన్సలర్ ఇంటి వరండాలోనే బైఠాయించాను. ఆయన రాగానే తప్పకుండా ఆయన దృష్టి నాపై పడే విధంగా, ఎందుకంటే మరి నేను ఆయన్ను కలుసుకోవడం తప్పనిసరి కదా, అవసరమైనప్పుడు సంభాషణ మధ్యలో కల్పించుకోవడానికి వీలుగా అప్పటికే రిజిస్ట్రార్ వచ్చి వైస్ ఛాన్సలర్ ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఈలోగా జరిగిన దుస్సంఘటన వల్ల చెదిరిపోయిన మనసుతో, బాష్పవాయు ప్రభావం చేత ఎర్రబడిన కళ్లతో మెల్లగా ఇంటికి చేరుకున్న వైస్ ఛాన్సలర్ గారు వరండాలోకి రాగానే నన్ను చూసి నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఏమిటి విశేషాలని అడిగారు. నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను అని చెప్పాను. కొంచెం వణుకుతున్న గొంతుతో, విద్యార్థుల మూలంగానా అని అడిగారు. కాదండి, ఇది నా స్వయంకృతాపరాధమే అన్నాను. దాంతో ఆయన తేలికపడి సంతోషంగా నాతో చేయి కలుపుతూ, చాలా సంతోషంగా ఉంది, ఇన్నేళ్లుగా మీరు దావణగేరే విద్యార్థులను ఎంతో చక్కని క్రమశిక్షణతో ప్రశాంతంగా ఉంచారు, ఇక్కడ విద్యార్థులను చూశారుగా ఎంత అల్లరిపెట్టారో అన్నారు సిగారు వెలిగిస్తూ. జరిగిందంతా ఆయనకి వివరంగా చెప్పి ఇప్పుడు పరిస్థితి ఎలా అత్యవసరంగా చక్కదిద్దాలో చెప్పాను. మీరేమీ విచారించకండి కస్తూరి, ఎంతో బాగా క్రమ పద్ధతిలో ఉండే పెద్ద పెద్ద సంస్థల్లోనే ఇటువంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మీ విద్యార్థులనందరినీ మీ అధికారంలో ఉంచుకుని క్రమశిక్షణలో ఉంచినన్నాళ్లు మీరు ఎటువంటి పొరపాటు చేసినా సరే నేనేమీ పట్టించుకోను, ఏం పర్వాలేదు అంటూ రిజిస్ట్రార్ని లోపలికి పిలిచారు. నేను ఒక గదిలోకి వెళ్లి కూర్చుని హిస్టరీ ఆఫ్ ఇండియా ప్రశ్నాపత్రాన్ని తయారు చేశాను. మరో గంటలో మిగిలిన ఇద్దరు సభ్యులు వచ్చి తమ ఆమోదముద్ర వేస్తూ ప్రశ్నాపత్రాన్ని ధృవపరుస్తూ సంతకాలు చేశారు. ప్రభుత్వ ముద్రణాలయానికి 12 గంటలకల్లా ప్రశ్నాపత్రాన్ని అచ్చువేయటం కోసం పంపించాం. నా దగ్గర హిస్టరీ ఆఫ్ ఇండియా చదువుకుని ప్రెస్లో ఉద్యోగం చేస్తున్న నా పాత విద్యార్థిని ఒక ఆమె స్వచ్ఛందంగా పూనుకుని ప్రశ్నాపత్రం ప్రూఫ్ని దిద్దిపెట్టింది. తపాలా శాఖ వారు ప్రశ్నాపత్రాలను పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేర్చగలమని హామీ ఇచ్చారు. వైస్ ఛాన్సలర్ గారు ప్రోత్సాహకరంగా నా భుజాన్ని చరుస్తూ, కానివ్వండి కస్తూరి గారు, ఇంక సంతోషంగా ఉండండి, ఊరికే దిగాలు పడి ఉల్లాసాన్ని మీ సహజ హాస్య ధోరణిని పోగొట్టుకోకండి, ఆకాశం ఏమీ కింద పడిపోలేదు, అంతా సవ్యంగా జరిగిపోయింది, విద్యార్థులు ప్రశాంతంగా ఉన్నారు, ఇంకా హాయిగా మీరు మీ పుట్టపర్తి వెళ్లిరండి అన్నారు. 3 గంటలకల్లా బయలుదేరి వెళ్లి బెంగుళూరు రైల్వే స్టేషన్ చేరుకున్నాను. అప్పటికే నా కోసం ఎదురుచూస్తున్న మా వాళ్లు నన్ను చూసి చాలా సంతోషించారు. వాళ్లకి నేను రావడం లేదని మళ్లీ ఇచ్చిన టెలిగ్రాము అందనేలేదట. చాలా అత్యవసరమైన విషయమని, త్వరగా చేరాలని అధికంగా పైకం చెల్లించి ఇచ్చిన తంతి వారికి చేరలేదు అంటే బాబా మా నిర్ణీత ప్రయాణాన్ని మార్చదలుచుకోలేదన్నమాట. దసరా ఉత్సవాలు పూర్తయి నేను పుట్టపర్తి వదిలి వెళ్లబోయే చివరి క్షణంలో బాబా నన్ను లోపలికి పిలిచారు. స్వామి, ఇంక నేను కాలేజీ ప్రిన్సిపాల్గా కొనసాగలేను, అది నాకు పెద్ద భారంగా అంటూ ఉండగాని నన్ను మధ్యలో ఆపి, స్వామి, నిజానికి ఇప్పుడసలు ఏమైందని నాకు అంతా తెలుసు. ఒక ప్యాకెట్టు బదులు మరో ప్యాకెట్టు తెరిచి ప్రశ్నాపత్రాలు పంచేశావు, నా పటం ముందు నిలబడి బాగా ఏడ్చావు, నాకు తెలుసును, అది కూడా ఆఫీసు గదిలో. సరే పర్వాలేదు, నీ పై అధికారి నిన్ను ఆప్యాయంగా వెన్నుతట్టి పంపించారు కదా, నాకు తెలియదా, నువ్వు తప్పులు చెయ్యటం ఇదే మొదటిసారి కాదు కదా, నేనెప్పుడూ నీ వెన్నంటే ఉన్నాను, ధైర్యంగా ముందుకు సాగిపో, నిన్ను నేను అనుసరిస్తూ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాను అన్నారు స్వామి. బాబా అపారమైన కరుణా సముద్రంలో మునిగి ఉక్కిరి బిక్కిరవుతూ నిర్ఘాంతపడి తిరిగి వచ్చాను. తనను ప్రేమించేవారి తప్పులను ఆయన ఎంత ప్రేమతో, ఎంతో జాగరూకతతో సరిదిద్దుతారు. ఆయన ప్రేమించేవారినే కాదు, ఆయనను ప్రేమించేవాళ్లనే కూడా అదే ప్రేమతో కాపాడుతారు.
గుండెపై చెయ్యి వేసుకుని నేను ఆయనను ప్రేమిస్తున్నాను అని అనగలనా? నేను ఆయనంటే భయపడతాను, ఆయన పట్ల ఆకర్షించబడతాను, ఆయన్ను గౌరవిస్తాను, ఆరాధిస్తాను. నాతోటి ఇతరులతోటి కూడా ఓదార్పుగా ఆయన మాట్లాడుతూ ఉంటే వినాలని కోరుకుంటాను. కాని ఆయన నన్ను ప్రేమించినంతగా నేను ఆయన్ని ప్రేమించగలుగుతున్నానో లేదో నేను చెప్పలేను. నాకు కుమార్తెగా ప్రసాదించబడిన పద్మ దావణగెరేలో మాకు గొప్ప స్ఫూర్తిని ఉత్సాహాన్ని కలుగజేస్తూ ఉండేది. బాబా తొలి జీవితానికి సంబంధించిన ఎన్నో కథలను మాకు వినిపిస్తూ ఉండేది. ఆమె బాబాను గురువుగా ఎదగటం చూసింది. అద్భుతమైన ఆశ్చర్యకరమైన దివ్యత్వాన్ని వెల్లడి చేసే అనేక సంఘటనలను ఆ కల్పతర పర్వతం మీద జరగటం ఆమె చూసింది. కృష్ణునిగా, వరలక్ష్మిగా, షిరిడీ బాబాగా స్వామి యొక్క ఎన్నో దివ్య దర్శనాలను ఆమె పొందింది. ఎండిన నేల వాననీటి కోసం తపించే విధంగా ఆమె బాబాను ప్రార్థిస్తూ కాలం గడుపుతోంది. ఆవిడకు వివాహం కాలేదు, కాని అప్పుడప్పుడు బాబా ఆమెని విధవరాలు అని ఏడిపిస్తూ ఉండేవారు. తరచుగా ఆవిడను బాబా అలా సంబోధించటం ఆమెకు చాలా బాధ కలిగిస్తూ ఉండేది. కాని ఆవిడ బాధని బాబా పట్టించుకునేవారు కాదు. ఒకసారి ఆమె తరపున నేను బాబాను పద్మని అలా పిలవవద్దని అర్థించాను కూడా. కాని బాబా అవును, ఆమె విధవరాలే, ఎందుకంటే ఆమె భర్త యమునలో మునిగిపోయాడు అన్నారు. ఆ అమ్మాయి దుఃఖం ఆపుకోలేక ఒకటే ఏడుపు. అసలు ఆమెకి పెళ్లి ఎప్పుడైందో, ఆ కుర్రాడు ఎవరో ఏమిటో, ఈ వివరాలన్నీ పద్మని తన తల్లిదండ్రుల్నే అడిగి తెలుసుకోమన్నారు. 17 సంవత్సరాల కిందట జరిగిన ఒక సంఘటనను వాళ్లంతా ఎప్పుడో మర్చిపోయారు, బాబా తప్ప. పద్మ తల్లిదండ్రులు ఆ సంఘటనను గురించి పద్మకి ఇలా చెప్పారు. చాలా చాలా కాలం కిందట నువ్వు 5 ఏళ్ల పసిపాపగా ఉన్నప్పుడు మనం చామరాజపేటలో ఉండేవాళ్లం. అక్కడ మన పొరుగింట్లో ఒక కృష్ణభక్తుడు ఉండేవాడు. అతను ఉడిపికి చెందినవాడు. అతను నగరంలో ఒక హోటలు పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేదు. అతను తన సమయాన్ని ధనాన్ని పూజకి వినియోగిస్తూ ఉండేవాడు. తను మధురలో కొనుక్కున్న ఒక కృష్ణుని పాలరాతి విగ్రహానికి రోజూ స్నానం చేయించి బట్టలు తొడిగి వెచ్చని పాలు పట్టి తీయటి వెన్నను పెట్టి నిద్రపుచ్చి అతని సమయాన్నంతా కృష్ణుని ఆరాధించడంలోనే గడిపేవాడు. ఒకరోజు అతను తన చిన్ని కృష్ణునికి రుక్మిణినిచ్చి వివాహం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. పురోహితుడు ఒక చిన్న పిల్లని వధువుగా అలంకరించి తీసుకురమ్మని సలహా ఇచ్చాడు. అతని సలహా ప్రకారం పక్కనున్న 5 ఏళ్ల పద్మని వధువుగా అలంకరించి వివాహానికి సిద్ధం చేశారు. ఆమెకి కొత్త పట్టుబట్టలు ధరింపజేసి కృష్ణుని తరపున పూలదండలు వేశారు. బ్రాహ్మణులు వేదమంత్రాలు పఠిస్తూ ఉండగా ఆ పసిబాలిక మెడలో కృష్ణుని తరపున మాంగళ్యం కట్టబడింది. కొన్నేళ్లు గడిచాయి. పద్మ ఆ పండగని, ఆ పెళ్లిని అంతా మరిచిపోయింది. ఏవో ఇంటి ఖర్చుల కోసం మర్నాడే ఆమె మెడలోని బంగారు మంగళసూత్రం అమ్మివేయబడి ఖర్చయిపోయింది. ఆ పొరుగింటి కృష్ణభక్తునికి కూడా క్రమంగా వ్యాపారంలో నష్టం రావడంతో కృష్ణుని పట్ల భక్తి కూడా తగ్గిపోయింది. వ్యాపారాన్ని పట్టించుకోకుండా సమయాన్నంతా బ్రాహ్మణుల కోసం, పూజ కోసం, ఆ చెవిటి మోగవాడైన రాతిబొమ్మ కృష్ణుని కోసం ఖర్చు చేసినందుకు జనమంతా అతన్ని గేలి చేయసాగారు. త్వరలోనే అతనికి కృష్ణుని పట్ల ప్రేమ భక్తి నశించిపోయి చివరకు ఆ విగ్రహాన్ని చూడడం కూడా సహించలేని స్థితికి వచ్చాడు. ఆ విగ్రహాన్ని ఒక పట్టుబట్టలో చుట్టి రైల్లో మధురకు తీసుకువెళ్లి అర్ధరాత్రి చిక్కని చీకటిలో తనను అంత నిరుపేద స్థితికి తీసుకువచ్చిన కృష్ణ విగ్రహాన్ని పారుతున్న యమునా నదిలోకి విసిరేశాడు. ఆ దురదృష్టకరమైన సంఘటన భగవంతుని డైరీలో 5 ఏళ్ల చిన్నారి పద్మను విధవగా చేసింది. అందుకే బాబా ఆ అమ్మాయిని అలా ఏడిపించి ఎగతాళి చేస్తూ ఉండేవారు.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 13వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ కోటి సమితి హైదరాబాద్ ప్రేమపూర్వక సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో గత 20 సంవత్సరాలుగా ఓం శ్రీ సాయిరాం నామజప కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇంటి ఇంట ప్రతి నోట పలికిన స్వామి నామం ఎందరికో ఆర్తిని తీర్చి శాంతిని ప్రసాదించినది, ఎన్నో అనుభవాలను కలిగిస్తూ ఉన్నది. ఓం శ్రీ సాయిరాం 20 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఆదివారం 15/6/2014 అబిడ్స్ లో గల జి పుల్లారెడ్డి భవనంలో 2వ అంతస్తులో గల సత్యసాయి స్టడీ సర్కిల్ ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నామజప కార్యక్రమాన్ని నిర్వహించింది. విశేషంగా స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సాయి ప్రభాకర్ తమ దివ్యానుభూతులను పంచుతూ స్వామి నేర్పిన భజనలు అనేక పద్యాలను చదువుతూ శ్రోతలందరికీ ఆహ్లాదాన్ని కలిగించారు. ఆ ఆనందాన్ని మనమందరం పంచుకుందామా? సాయిరాం.
1: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ గౌరవనీయులైన శాస్త్రి గారికి, వచ్చేసిన పెద్దలకి, భక్త బృందానికి, పిల్లలకి, సోదరులకి, సోదరీమణులకి సాయిరాం. సార్ చెప్పారు స్వామి గురించి మాట్లాడాలి అని. సంగీత విభావరి అన్నారు, కానీ సంగీతమేమి నాకు రాదండి. స్వామి దయతో కొంచెం పాటలు పాడే అవకాశం వచ్చింది మాకు. ఎట్లా చెప్పమంటారు, స్వామి ప్రేమని, ఎంతో ప్రేమను కురిపించారు స్వామి. ఒక చిన్న పద్యంతో మొదలు పెడతాను. అది ఎప్పుడు స్వామి ముందు పాడేవాళ్ళం. స్వామికి పద్యాలన్నా పాటలన్నా చాలా ప్రాణం, చాలా ప్రేమ. ఆ పద్యాల్లో ఒకటి మాకు బాగా నేర్చుకున్నది ఒకటి కరుణశ్రీ గారిది అనమాట. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసిన పద్యం. అది నాకు తెలియదు ఆయన పద్యాలు రాస్తారని. కానీ అనిల్ కుమార్ సార్ నాకు పుట్టపర్తిలో మా బుర్రకథ పాడేవాళ్ళకి పిలిచి, మీరు ఈ పద్యాలు నేర్చుకుంటారా, స్వామికి చాలా ఇష్టం ఇవి, ఈ పద్యాలు చాలా బాగుంటాయి ఆయన రాసినవి, స్వామి ముందు పాడితే స్వామి భలే ఇలా చాలా ఆనందిస్తారు అని చెప్తే, మేము వెంటనే స్వామికి ఏది నచ్చితే అది చేయడం, మాలో ఏమంటారు ఆ ఇంట్రెస్ట్ అనమాట. అంటే స్వామి దగ్గరికి వెళ్ళాలంటే స్వామికి ఏది ఇష్టమో అది చేయాలి. సో ఏది ఇష్టమో చేయాలంటే అది దానికి కృషి చేయాలి. కృషి చేయాలంటే దానిలో టైం పెట్టాలి. పూర్తిగా మనం దానికి హార్ట్ అండ్ సోల్ ఇవ్వాలన్నమాట. సో ఆ విధంగా మేము అక్కడ మసులుకులేవాళ్ళం. సో ఆయన పద్యం అంటే పాడతాను.
2: ఆయత భక్తి మృక్కెదా మహామహిమోజ్వల సత్యధర్మ సంధాయికి లోకరక్షణ విధాయికి

సో ఈ పద్యంలో ఎంతో స్వామి ఆ పుట్టపర్తి కలశాంబుతి సాయి తల్లి గుండెలో హాయికి, అంటే స్వామి ఎట్లా మనం వర్ణించలేం ఆ స్వామి ప్రేమని. అటువంటి ప్రేమని మేము రుచి చూసాం. స్వామి ప్రేమ ఇంకా కురిపిస్తూనే ఉన్నారు, కురిపిస్తూనే ఉంటారు మనందరి మీద. స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులే. ఎంత ఎంత ఎంత అదృష్టం అండి మంది. స్వామిని చూసాము, స్వామి మాట్లాడడం చూసాము, స్వామి నడవడం చూసాము. ఎవరు చూడగలిగారు? రాముణ్ణి చూడగలిగారా? మనం ఎవరన్నా కృష్ణుని చూడగలిగారా? నడయాడే దేవుడు స్వామి. మా స్టోరీ చెప్పాలంటే ఎక్కడ బిగినింగ్ ఎండ్ ఎక్కడ పెట్టాలి నాకు తెలియట్లేదండి. కానీ కొన్ని కొన్ని విషయాలు ఏమేం జరిగాయో మా జీవితంలో అవన్నీ ఇప్పుడు మీకు పూసగుచ్చి చెప్తాను. మా ఫ్యామిలీ బేసికల్లీ స్వామి డివోటీస్ అనమాట. చాలా ఏళ్ల నుంచి, ఆల్మోస్ట్ 3 డికేడ్స్, 30 ఏళ్ల నుంచి మా బామ్మ నుంచి వస్తుంది. ఇది 3rd జనరేషన్ అనమాట. మా ఇల్లు కూడా శివం దగ్గరే అనమాట. సో అప్పటి నుంచి స్వామి తత్వంలో అందులో జాయిన్ అవ్వడం, స్వామి భజనలు చేయడం, స్వామి మాటలు వినడం బాగా అలవాటు. సో స్వామి ఫోల్డ్లోకి మా వాళ్ళు వచ్చారు. సో దాని ద్వారా నేను కూడా వెళ్ళాను అనమాట. సో ఐఎమ్ గ్రేట్ఫుల్, నేను ఎంతో మా పేరెంట్స్కి రుణపడి ఉన్నాను ఓ రకంగా. స్వామి దగ్గరికి వెళ్ళామంటే స్వామి మా పేరెంట్స్ వల్లే. ప్రతి ఒక్కళ్ళకి ఆ పేరెంట్సే తీసుకెళ్తారు. పేరెంట్స్ ప్రథమ గురువులు. సో ప్రథమ గురువులు వాళ్ళు స్వామి జగద్గురువు దగ్గర తీసుకెళ్లారు. సో వాళ్ళకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. మొట్టమొదటిసారి నేను ఫస్ట్ అనమాట స్వామి 87లో నేను పుట్టానమాట. సో ఆ ఇయర్లో ఏప్రిల్లో పుట్టాను. అప్పుడు అన్నప్రాసన చేయించాలని వచ్చిందనమాట ఇంట్లో. సో ఏం చేశారు, మా అమ్మ నన్ను పుట్టపర్తి తీసుకెళ్లారు. సో స్వామి అప్పుడు అమ్మకేం తెలియదు కూడా ఎట్లా వెళ్ళాలి అక్కడికి, అంటే ఎలా చేపించాలి. ఆ రోజుల్లో స్వామి బాగా అక్షరాభ్యాసాలు, అన్నప్రాసాలు అవన్నీ చేస్తుండేవారు చాలా రెగ్యులర్గా, ఫ్రీక్వెంట్గా. సో ఆ విధంగానే అమ్మ కూడా వెళ్ళింది, చెప్పారు అంటే ఇంట్లో అక్కడ చేపిద్దామని. సో అమ్మ సరే అని పుట్టపర్తి వెళ్ళామన్నమాట. 87 అనుకుంటా అది ఆ టైంలో. అంటే మా అమ్మ చెప్పింది, నాకు తెలియదు. అప్పుడు వెళ్ళినప్పుడు అంత ఇసుక స్వామి, అప్పుడు చెంగు చెంగున ఆ నడకే వేరు, హంగు వేరు స్వామిది. సో ఏం చేయాలో తెలియలేదు. అక్కడికి వెళ్ళిందనమాట. సో అప్పుడు ఒక పెద్ద మనిషి, ఒక లేడీ అక్కడ ఉండింది, సేవాదల్ ఇన్ఛార్జ్ గారు. ఆవిడ మలయాళి అనమాట. అప్పుడు ఐ థింక్ ఇప్పుడు కూడా ఆవిడ ఉన్నారు, చాలా పెద్ద ఆవిడ. సో ఆ మలయాళి లేడీ అమ్మకి చెప్పింది, అమ్మ ఇప్పుడు స్వామి దగ్గరికి అదే అన్నప్రాసన చేపించాలంటే అవన్నీ పెట్టుకోవాలి, ఒక చిన్న కప్పు, మళ్ళీ అక్షింతలు, పరవాణం, మళ్ళీ ఒక కర్చీఫు, అవన్నీ పెట్టుకుని రావాలమ్మా, కొంచెం చూసుకోండి అని చెప్పింది. సో వెంటనే ఆవిడే పరవాణం చేసి అమ్మకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ తర్వాత అమ్మని ఫ్రంట్ లైన్ లో కూర్చోబెట్టి, అమ్మ స్వామి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు, చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు, స్వామి స్వామి అని పిలవండి, అప్పుడు తిరిగి మన దగ్గరకు వస్తారు అని. అంటే అమ్మకి అప్పటికేం తెలియదు కూడా, అంత క్లోజ్ గా కూడా అంత ఇంటరాక్ట్ ఏం లేదనమాట. జస్ట్ అమ్మ, మా అమ్మ యాక్చువల్లీ బాల్వికా స్టూడెంట్ ఆ రోజుల్లో. మా అమ్మ వాళ్ళు గుంటూరు నుంచి అనమాట. సో మా అమ్మ టీచర్ అనిల్ కుమార్ సార్, కామరాజ్ అనిల్ కుమార్ సార్. సో అలా అమ్మ కూర్చుంది నన్ను ఒళ్ళో పెట్టుకుని. సో స్వామి అట్లా వెళ్ళిపోతున్నారు, ఏం చేయాలో తెలియలే. ఆవిడ చెప్పినట్టు స్వామి స్వామి అని పిలిచిందమ్మ. వెంటనే స్వామి ఇటువైపు వచ్చారనమాట. ఇటువైపు తిరిగి ఆ అమ్మ చేతిలో అది అక్షింతలు, పరవాణం ఉన్నాయన్నమాట. వెంటనే అక్షింతలు వేసి జస్ట్ ఇన్ అ స్ప్లిట్ సెకండ్, 2 సెకండ్స్ లో అంతా స్వామి పరవాణం పెట్టి లోపల కొంచెం తీసుకుని కర్చీఫ్ ఇమ్మన్నారు. కర్చీఫ్ తుడుచుకుని అమ్మ అప్పుడు పాద నమస్కారం తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా అన్నప్రాసన స్వామి చేతుల మీదుగా జరిగింది. అది అమ్మ వల్ల జరిగింది, లేకపోతే నేను వెళ్ళేవాడినే కాదు. సో అది మొట్టమొదట స్వామితో, అంటే ఫిజికల్ గా, స్వామికి అంతా తెలుసు కానీ ఫిజికల్ గా స్వామితో ఆ టచ్ అనమాట. అప్పటి నుంచి 87. దాని తర్వాత నేను 1st క్లాస్ to 10th క్లాస్ నేను స్వామి స్కూల్లోనే చదువుకున్నాను, ఇక్కడ హైదరాబాద్ లో సత్యసాయి విద్యావిహార్, మీ అందరికి తెలిసే ఉంటుంది బాగంబర్పేటలో. సో అక్కడ 10 ఏళ్ళు చదువుకున్నప్పుడు కూడా అంటే స్వామి అంటే అంత భక్తి, అంటే స్వామి దగ్గరే ఉండాలి అంత మాకు తెలియదు. జస్ట్ స్కూల్ యూనో నార్మల్ స్టూడెంట్ లాగా వెళ్ళొచ్చేవాళ్ళం, భజనలు చేసేవాళ్ళం.
కానీ ఆ నామస్మరణ అంత ఆ డీప్ డివోషన్ అప్పటికి మాకు తెలియదు. సో 10th దాకా స్కూల్లో చదువుకున్నాను అనమాట. 2002లో నా 10th అయింది. తర్వాత ఏం చేయాలి అంటే నాన్న అప్పుడు చెప్పారు, నువ్వు ఎలాగన్నా నేను చదువుకోలేకపోయాను రా స్వామి దగ్గర, నేను స్వామి కాలేజ్ చదువుకోలేకపోయా, అది గొప్ప అదృష్టం అది స్వామి దగ్గర చదువుకోవడం, నువ్వు అక్కడికి పోయి చదువుకోవాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి అన్నారు. నేను సరే నాన్న వెళ్తా అన్న, అప్లై చేసామన్నమాట. అప్లై చేస్తే 11th లో సీట్ వచ్చింది స్వామి దయతో. సో ఆ విధంగా స్వామి ఇంకొంచెం సన్నిధి కొంచెం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ 11th స్టాండర్డ్లో ఆ గ్రూప్ MAE మ్యాథ్స్ అకౌంట్స్ ఎకనామిక్స్. సో 11th 12th అక్కడే చేసుకునేవాళ్ళం. అప్పటికి స్వామికి భలే నడుస్తుండేవారు. ఎంత ప్రేమ స్వామికి పిల్లలంటే, ప్రతిరోజు 3 ఇంటికల్లా వచ్చేసేవారు స్వామి దర్శనానికి. మేము ఎట్లా అంటే కాలేజ్ అయిపోగానే అక్కడ ఫ్రంట్ లైన్ లో కూర్చోవడానికి పరిగెత్తుకుని వెళ్ళడం, అక్కడ సీట్ పెట్టుకోవడం, ఆ స్వామి చూస్తే చాలు మమ్మల్ని, ఆ స్వామి లెటర్ తీసుకుంటే చాలు, అంటే ఆ విధంగా ఉండేది మాకు. అంటే ఆ స్వామి ఒక్క కరుణశ్రీ గారి పద్యం మళ్ళీ నాకు గుర్తుకొస్తుంది ఇక్కడ, స్వామిని ఒక్కమారు సంస్మరించిన చాలు, స్వామిని ఒక్కమారు సంస్మరించిన చాలు చాలు, పూర్వ పుణ్యలహరి పులకరించినట్లు. స్వామిని ఒక్కమారు సంస్మరించిన చాలు, పూర్వ పుణ్యలహరి పులకరించినట్లు, నవ వసంత లక్ష్మి నాట్యమాడిన ఎట్లు, నిత్యశాంతి దాయి సత్యసాయి. అంటే స్వామిని ఒక్కమారు తలుచుకుంటే చాలు, ఒక్కసారి స్వామి మన ముందు నిల్చుంటే చాలు, స్వామి ఒక్కసారి మనం పలకరిస్తే చాలు, ఇంకా మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆ విధంగా ఉండేదండి మాకు. అంటే స్వామి స్టూడెంట్స్ కు ఆ బంధం వేరు. ఎట్లా అంటే ఆ బాండ్ వివరించలేము. ప్రతి ఒక్క విషయం స్వామి మాకు నేర్పించారు, ఎలా ఉండాలో చెప్పారు, ఎంతో ప్రేమించారు, ఆ ప్రేమను అందరికీ పంచమని చెప్పారు. సో అదే విధంగా ఈరోజు ఇక్కడ నుంచున్నామంటే అంతా స్వామి దయే. స్వామి స్వామి స్వామి దగ్గర ఉన్న కబుర్లు, స్వామి స్వామి చెప్పిన టీచింగ్స్ అవన్నీ షేర్ చేయాలని మాకు ఎంతో గొప్ప ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఏమైందంటే 11th 12th స్వామి దగ్గర చదువుకున్నాం పుట్టపర్తిలో. సో ఆ టైంలో అంటే కొంచెం పాడడం వచ్చానమాట అప్పటికే, అందుకని భజన చేస్తుండేవాళ్ళం. సో స్వామి దగ్గర పాడాలంటే ఏం చేయాలి, అది లోపల బాగా ఉత్సుకత అనమాట. స్వామి దగ్గర పాడాలి, స్వామి పాడుతుంటే మనల్ని చూడాలి. జనరల్ గా బాగా ఉండేదన్నమాట అందరి పిల్లలకి, మెయిన్గా మ్యూజిక్ గ్రూప్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే మ్యూజిక్ గ్రూప్ అంటే స్వామికి చాలా ఇష్టం. ప్రతిరోజు వాళ్ళు ముందు కూర్చునేవాళ్ళు, ప్రతిరోజు భజనలు జరిగేవి. ఆ భజనలప్పుడు స్వామి మాట్లాడుతుండేవాళ్ళు. సో ఎట్లా దగ్గరికి వెళ్ళాలి, ఆ క్లోజ్ ఆ కోర్లోకి ఎలా వెళ్ళాలి, అది చాలా కృషి చేసేవాళ్ళం స్వామి దగ్గర పాడాలి. సో రోజు ప్రాక్టీస్ చేస్తుండేవాళ్ళం. సో అలా జరుగుతుంటే ఒకరోజు 12th క్లాస్లో అనమాట, సార్ అనమాట అక్కడ మ్యూజిక్ ఇన్ఛార్జ్ డాక్టర్ శైలేష్ శ్రీవాస్తవ గారని, ఆయన ఫిజిక్స్ లెక్చరర్, గొప్ప ప్రొఫెసర్ కూడా. సో ఆయన మ్యూజిక్ లో కూడా బాగా ఆరితేరిన వాళ్ళు, ఆయన ఇన్ఛార్జ్ అనమాట. సో ఆయన అడిగారనమాట, ప్రభాకర్ నువ్వు స్వామిని అడుగు ఒకసారి పాడతానని. ఎందుకంటే స్వామి దగ్గర పాడాలంటే ఆ రోజుల్లో అంటే ఈ రోజు కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి పర్మిషన్? నా శైలేష్ సార్ పర్మిషన్, ఆయన ఇన్ఛార్జ్ అనమాట. వెంటనే స్వామిని అడగలేము, స్వామి ఇట్లా పాడతాం ఏముందంటే కుదరదు, స్వామి అంటారు పర్మిషన్ తీసుకున్నావా అని. సో ఆ విధంగా ఉండేది డిసిప్లిన్ ఆ రోజు ఈ రోజు కూడా. సో సార్ చెప్పిన విధంగా ఓకే సార్, థ్యాంక్ యూ అండి. గొప్ప ఆనందం, ఇంకా హద్దులు లేవన్నమాట. స్వామిని అడగడం, ఏ స్వామి దగ్గర పాడడం అంటే మాటలు కాదు. సో ఏం చేశాను, 12th ఎండింగ్లో డిసెంబర్ ఆ టైంలో అనమాట. సో స్వామిని అడగాలంటే ప్రతి ఒక్కళ్ళు ఒక పువ్వు పట్టుకున్నా ఏదో కూర్చుంటారనమాట స్వామి పర్మిషన్ తీసుకోవడానికి, అంటే స్వామి దగ్గర భజనలు పాడాలంటే. సో నేను పువ్వు పట్టుకున్నాను, రోజ్ ఫ్లవర్, ఆ రోజు ఇంకా గుర్తు, ఫ్రంట్ లైన్లో కూర్చుని ఉన్నాను. స్వామి పిలిచారనమాట, స్వామి రోజ్ ఫ్లవర్ వెళ్ళడానికి ఇవ్వడానికి వెళ్ళాను. నేను ఏమి అడగాలో మర్చిపోయానండి, అంటే అంత మైండ్ బ్లాంక్ అయిపోయింది స్వామి దగ్గర. అంతే ఆ స్వామి ఆ కళ్ళలో చూస్తున్న మనం చూడలేము, చాలా కష్టం అది. అంటే ఒక్కోసారి ఆ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మాకు అంత కొత్త, అంటే అంత క్లోజ్గా ఇప్పుడు చూడలేదు స్వామిని. అంటే 11th 12th చదువుకున్నా. సో ఏమైంది, మర్చిపోయాను, స్వామికి రోజు ఇచ్చేశాను, ఏం అడగాలో మర్చిపోయి వచ్చేసాను కూడా, స్వామి కూర్చోమన్నారు. ఆ విధంగా ఛాన్స్ పోయిందనమాట. సో వెంటనే తర్వాత ఏమైందంటే, మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ స్వామి అప్పుడు కారులో వచ్చేవారు.
అంటే అప్పటికి స్వామికి ఆ ప్రాబ్లం వచ్చింది, ఆ లెగ్ ఎవరితో తీసుకున్నారు స్వామి అంతా మాయా, స్వామి స్వామికి అంతా తెలుసు. స్వామి అప్పుడు కారులో వస్తున్నారు, అప్పుడు స్వామి ఇట్లా మీ ముందు స్వామి దగ్గర భజనలు పాడే అనుమతి ఇవ్వండి స్వామి అంటే మంచిది పాడు అన్నారు. ఇంకా ఆనందానికి హద్దులు లేవు. సో 12th జనవరిలో స్టార్ట్ చేశాం భజనలు పాడడం స్వామి ముందు. సో అక్కడితో ఆగలేదు అది, ఎలాగన్నా స్వామి ఇంకా దగ్గరికి వెళ్ళాలి ఆ ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఆ యర్నింగ్ ఫర్ గాడ్ అంటారు, అంటే ఆ సన్నిధి దేవుడి సన్నిధికి దగ్గరికి వెళ్తూ ఉండాలి, అతని ప్రేమని ఎక్కువ పొందాలి. సో అదే విధంగా ఏం చేశాం, ఒక గొప్ప ఛాన్స్ వచ్చింది మళ్ళీ 12th హరికథ నేర్చుకున్నాం అనమాట. స్వామి సక్కుబాయి గారి హరికథ, అది బేసికలీ మన సుశీలమ్మ గారి పాటలనే నేర్చుకున్నాం. అవన్నీ కలిపి ఒక హరికథ చేసుకుని స్వామి దగ్గర పాడే అవకాశం వచ్చిందనమాట. ఒకసారి పాడాను, ఒక 20 అనమాట అది, జస్ట్ అంటే పార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్. స్వామి పిల్లలు వెళ్ళిపోయే ముందు, అంటే క్లాస్ అయిపోయాక 12th అయిపోయాక నెక్స్ట్కి వెళ్తే ఒక గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అని చేసేవాళ్ళం స్వామి దగ్గర అన్ని పాటలు పాడి. సో స్వామి ఆ రోజు అంటే ఆ యర్నింగ్ ఫర్ గాడ్ అంటారు, అంటే ఆ సన్నిధి దేవుడి సన్నిధికి దగ్గరికి వెళ్తూ ఉండాలి, అతని ప్రేమని ఎక్కువ పొందాలి. సో అదే విధంగా ఏం చేశాం,

లెటర్లు ఇచ్చేవారు, స్వామికి పూలు ఇచ్చేవారు, స్వామి బ్లెస్ చేసేవారు. సో ఆ విధంగా 12th క్లాస్ అయిపోయిందనమాట. సో 12th అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. నాకు పుట్టపర్తిలో ఉండాలనే నాకు ఇంట్రెస్ట్. రెండు ఆప్షన్స్ ఉన్నాయి నాకు, బీఎస్సీ ఆర్ బీకామ్. బీఎస్సీ పుట్టపర్తిలో ఉంది, బీకామ్ మళ్ళీ బృందావన్కి వెళ్ళాలి. బృందావన్ అంటే చాలా దూరం అయిపోతాం మళ్ళీ స్వామికి అని చెప్పి నేను బీఎస్సీకి అప్లై చేశాను. బీఎస్సీ ఎంఈఎస్ మ్యాథ్స్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్. సో స్వామి దగ్గరతో సీట్ వచ్చింది, గ్రాడ్యుయేషన్ లో జాయిన్ అయ్యాను అనమాట. ఇంకా అప్పటి నుంచి టర్నింగ్ పాయింట్ అండి. స్వామి దగ్గరికి అంటే ఆ మోర్ ఛాన్సెస్ అవకాశాలు బాగా వచ్చేవి. సో ఫస్ట్ ఇయర్ లో మేము హరికథ మళ్ళీ ఇద్దరితో, నేను సాయి రఘురామ్ అని మీరు చూసే ఉంటారు ఫోటోలో, రాజకీయం చెప్పే అబ్బాయి పేరు సాయి రఘురామ్. ఆ అబ్బాయి వనస్థలపురం నుంచే ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్న్ చేస్తున్నాడు. స్వామే చదివిస్తున్నారు అక్కడ బెంగళూరులో వైదేహి కాలేజ్. సో ఆ అబ్బాయి నేను కలిసి హరికథ, అదే సక్కుబాయి గారు హరికథ నేర్చుకున్నాం. అప్పుడు ఇద్దరం స్వామి ముందు స్వామి దగ్గరికి వెళ్ళామన్నమాట. ఆ రోజు ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది, స్వామి పుష్పాలు పూలు పెట్టుకుని కూర్చున్నాం, రోజ్ ఫ్లవర్స్. అది ఇంకా గుర్తు, ఆగస్ట్ 14th, అంటే జస్ట్ ఇండిపెండెన్స్ డేకి ముందు రోజు. సో ఏమైంది, స్వామి వచ్చారు, స్వామి అడిగారు ఏమి పుష్పాలు పట్టుకున్నారు ఇక్కడ అన్నారు. స్వామి ఇట్లా హరికథ పాడతాం స్వామి, మేము నేర్చుకున్నాం సక్కుబాయి. అవునా, ఓకే అని స్వామి కూర్చున్నారు చైర్లో. అప్పుడు ఎస్వి గిరి గారు వైస్ ఛాన్సలర్ గా చేస్తున్నారు. సో ఆయన వెంటనే పిలిపించారు. పిలిపించి ఏంటి పిల్లలు ఏదో పాడతామంటున్నారు, ఏమది అన్నారు. స్వామి హరికథ స్వామి నేర్చుకున్నారు పాడతారు. అప్పటికి చాలా ఒక 15-20 టైమ్స్ అనమాట మా లెక్చరర్స్ అందరూ చూడడం, మానిటర్ చేసి ఓకే చేశారనమాట. అయితే ఆయన స్వామి గిరిగారితో చెప్తున్నారు, ఓకే వాళ్ళకి చెప్పు చాలా బాగా పాడాలని చెప్పు. మేము అక్కడే కూర్చున్నాం అనమాట, అక్కడే స్వామి జస్ట్ అక్కడ అప్పటికి గ్రిల్స్ పెట్టారు స్వామికి సపోర్ట్గా. సో అక్కడే కూర్చున్నాం. ఆయన వచ్చి మాకు స్వామి వాంట్స్ యూ టు సింగ్ వెల్, స్వామి వాంట్స్ యూ టు డూ వెల్ అని. స్వామి ఇక్కడే ఉన్నారనమాట, అంటే మీడియేటర్ లాగా. స్వామి ఓకే స్వామి చేస్తాము. సో అది హరికథ బాగా జరిగింది. స్వామి ఎంతో ప్రేమ మధ్యలో హరికథలో పాటలు కూడా చాలా బాగుంటాయి, అవి అద్భుతమైన పాటలు. సుశీలమ్మ గారి సక్కుబాయి అందులో పాట

అలా ఒక 9 పాటలు ఉన్నాయన్నమాట ఆ హరికథ. అప్పుడు ఇద్దరం అనమాట నుంచున్నాం, జస్ట్ సల్వార్ కుర్తా వేసుకున్నాం, కాస్ట్యూమ్ ఏమీ లేదు. సో అప్పుడు ఏమైందంటే, అక్కడ సుధీర్ భాస్కర్ సార్ అని ఉండేవారు అప్పుడు ఆ రోజుల్లో, ఇప్పుడే ఉన్నారు. ఆయన మేనేజ్మెంట్ లో ఈజ్ అ ప్రొఫెసర్, ఇప్పుడు డైరెక్టర్ గా చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ కి. సో ఆయన స్వామి పక్కనే కూర్చునేవారు, మేము బుర్రక హరికత్ చేస్తున్నాం, అక్కడ అక్కడ ఉన్నాం, స్వామి ఇక్కడ ఉన్నారు. సో వెంటనే ఆయన పిలిచి మధ్యలో వాళ్ళని డాన్స్ చేయమని చెప్పు అన్నారు. మేము అంటే అప్పటికి డాన్స్ నేర్చుకోలేదు, జస్ట్ పాటలు పాడుతున్నాం అనమాట. సో మేము చేస్తున్నప్పుడు మధ్యలో ఆయన వచ్చి, స్వామి డాన్స్ చేయమంటున్నారా, ఏదో ఒకటి స్టెప్ వేయండి, ఏదో ఒకటి గెంతండి అన్నారు. మాకు ఏం చేయాలో తెలియలే అనమాట. సో ఏదో మాకు వచ్చిన దాంతో ఏదో వీవర్ అంటే లెగ్స్ మూవ్ చేయడం మొదలుపెట్టాం. అది మళ్ళీ స్వామి ఆయన చెప్పారు, సరిగ్గా చేయమని చెప్పాలి, సరిగ్గా చేయట్లే మళ్ళీ చెప్పుపోయన్నారు. మళ్ళీ ఆయన వచ్చారు, మళ్ళీ ఏదో చేయండి రా డాన్స్, ఏదో అప్పటికి ఏదో మేనేజ్ చేసామన్నమాట. మళ్ళీ తర్వాత ఏమైందంటే, మా కథ మధ్యలో మాకు వెనకాల ఏం జరుగుతుందో తెలియదు, మేము ఆడియన్స్ ని ఫేస్ చేస్తున్నాం, స్వామి వెనకాల ఉన్నారు, అంటే ఇట్లా డయాగ్నల్ గా ఉన్నాం అనమాట. ఏం స్వామి ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారో మాకు తెలియలేదు. వెనకాల స్వామి వెంటనే ఏమైందంటే, కొంచెం చాలా యాక్టివిటీ అవుతోంది అక్కడ, అందరూ కదులుతున్నారు, అటు ఇటు వెళ్తున్నారు, ఏం అర్థం కావట్లా. ఏమైందంటే, స్వామి మధ్యలో దండలు తెప్పించమన్నారు ఇద్దరికి, పెద్ద పెద్ద దండలు అనమాట. వాళ్ళకి ఏ దండలో తెలియలేవు, అక్కడ స్వామి బాయ్స్ ఉంటారు కదా.

సో వాళ్ళు ఏం చేశారంటే భజన హాల్కి వెళ్ళి అక్కడ ఏవో పైన వేస్తారు కదా దేవుళ్ళకి, ఆ దండలేవో తెచ్చారు. స్వామి అవి కాదు ఇంకో దేవుడు అన్నారు. అలా చాలా మూడు నాలుగు ఏవో తెచ్చారు, స్వామికి నచ్చలేదు. తర్వాత ఇంకో పెద్ద బంతిపూలతో ఒక దండ తెచ్చారు, మాకు తెలియదు అనమాట. తెచ్చి వాళ్ళు మా మడిలో వచ్చి వేశారు. అయ్యో స్వామి మాకు అర్థం కాలే ఏమిటో ఇది. అప్పటికి బుర్రక హరికథ అయిపోయింది. సో స్వామి వెంటనే దండలు వేశాక ఇంకొన్ని పాడండి అన్నారు. పాటలు అయిపోయాయి. వెంటనే అప్పుడు మేము భజనలు మొదలు పెట్టాం.

అని కొన్ని మూడు భజనలు పాడామన్నమాట స్వామి వెంటనే. స్వామి చాలా ఆనందించారు. ఆనందించి వెంటనే ఇద్దరిని పిలిచి, అక్కడ మ్యూజిక్ వాళ్ళందరినీ పిలిచి, మాకు స్వామితో ఫస్ట్ ఫోటో అనమాట. స్వామి ఇట్లా చేతులు పట్టుకుని అప్పటికి స్వామి నుంచున్నారు. అంటే ఎంత ప్రేమ ఉంటే అప్పటికి స్వామికి చాలా కష్టమేదండి, మనకు తెలియదు. 2004 నుంచి 9 దాకా స్వామి ఎంత కష్టపడ్డారో నిజంగా అది చెప్పలేం మనం. ఒకసారి ఆలోచించండి, ఆ ఫ్రాక్చర్ అయ్యాక ఎవరన్నా అంతసేపు కూర్చోగలరా? ఒకసారి ఆలోచించి, అంత ఏజ్ లో ఎంత పేషెన్స్ తో ఎంత ప్రేమ ఉంటే స్వామి అందరి కోసం వచ్చారు. ఎన్ని గంటలు, 3 గంటలు 4 గంటలు ఫారినర్లకి, వీళ్ళకి వాళ్ళకి ఎంత ప్రేమ ఇచ్చారు, ఎంత టైం ఇచ్చారు. మాకు అదే అనిపించింది అన్నమాట, ఎందుకు స్వామి ఇంత కష్టపడ్డారు. అట్లా అదే చైర్లో కూర్చుని ఎక్కడ ఇటు అటు తిరగడానికి కూడా రాదు. ఆ విధంగానే స్వామి 6 ఏళ్ళు, ఇంకా ఎక్కువ, 7, 8 ఏళ్ళు. అదే మాకు చాలా బాధ చేసేది. కానీ స్వామిని హ్యాపీ చే అంటే స్వామి ఎట్లా ఉండేదంటే, స్వామి భజనలు పాటలు విని చాలా ఆనందించేవారు. సో అదే ఆయనకి ఆనందం. బ్లిస్ హీస్ హిస్ ఫుడ్. ఇవన్నీ ఆయన అబౌవ్ దట్, అంటే ఇవన్నీ చాలా తక్కువ అనమాట. ఆయన బాడీ కాదు కదా, స్వామి చెప్పారు, నేను శరీరం కాదు, నేను ఆత్మని. సో స్వామికి ఎటువంటి పెయిన్ లేదు. కానీ ఆ శరీరానికి కొంచెం ఆ పెయిన్ ఉంటుందండి, అంటే ఎవరికన్నా ఉంటుంది. మానవుడిగా వచ్చారు స్వామి, సో చాలా పెయిన్ గా ఉండే. కానీ స్వామి ఏమి చూపించేవారు, వారు కూడా ఎప్పుడు నవ్వుతుండేవారు. అంటే మనం కూడా నేర్చుకోవాలి ఆ విధంగా, అంటే ఎటువంటి పెయిన్ లో కూడా మిగతా మన ముందు వాళ్ళని ఎప్పుడు మనం సంతోష పెట్టాలి, ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎప్పుడు ఆనందం పెట్టాలి. వాళ్ళు చేసే పనికి రికగ్నైజ్ చేస్తూ ఉండాలి, మీరు బాగా చేశారని చెప్పాలి. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, చాలా మంది చూస్తుంటాం వర్కర్లను మనం ఆఫీసుల్లో కానీ ఇక్కడ కానీ, స్వీపర్స్ వీళ్ళు ఉంటారు. ఒక సినిమాలో చూపించినట్టు వాడి దగ్గరికి వెళ్ళి, అబ్బా ఎంత బాగా నువ్వు చాలా బాగా చేసావయ్యా స్వీపింగ్, ఎంత చాలా బాగుందంటే ఎంతో ఆనందిస్తాడు. ఆ విధంగా స్వామి ప్రతి ఒక్కళ్ళని ఆ విధంగా రికగ్నైజ్ చేసి వాళ్ళకి గొప్ప ఇన్స్పిరేషన్ ఇచ్చారు. సో ఆ విధంగా మనం ఉండాలని నాకు అనిపించేది. సో డివియేట్ అవ్వకుండా స్టోరీ హరికథ చేసామన్నమాట స్వామి దగ్గర. గొప్ప అవకాశం అది, మాకు ఇంకా గుర్తు. August 14, 2004, జస్ట్ ఇండిపెండెన్స్ డేకి ముందు. సో స్వామి దండలతోనే ఆ ఫోటోలు తీపించుకుని, బా చేశారా, ఇట్లాంటి చేస్తుండండి మీరు అని చెప్పి అక్కడ మ్యూజిక్ వాళ్ళందరితో కూర్చుని ఆ విధంగా టర్నింగ్ పాయింట్ అనమాట. దాంతో స్వామి దగ్గరికి వెళ్ళడం, స్వామి ఆ క్లోజ్, అంటే స్వామి ఆ ప్రేమను ఇంకా ఎక్కువ పొందడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఇయర్ లో అట్లా అవుతుంటే హరికథ జరిగింది. తర్వాత బుర్రకథ అని ఒకటి, మాకు తెలియదు బుర్రకథ ఏంటో ఆ రోజుల్లో, జస్ట్ హరికథే నేర్చుకున్నాం. సో బుర్రకథ చేస్తే బాగుంటుంది అని ఎవరో మాకు సజెషన్ ఇచ్చారు. అది ఎవరు చెప్తారు, ఎవరు నేర్పిస్తారు మాకేం తెలియదు. ఫస్ట్ గ్రూప్ ఫామ్ అవ్వాలి, ఎవరెవరు పాడతారు. బుర్రకథకి మీరు తెలుసు 3 ముగ్గురు ఉంటారు, ఒకళ్ళు కథకుడు, రాజకీయం, హాస్యం, ముగ్గురు కథ చెప్తూ ఉంటారు. ఒక్క నిమిషం. సారీ అండి, చెవట్లాగా ఎక్కువ పట్టేస్తుంటాయి. ఈవెన్ బుర్రక చెప్పేటప్పుడు కూడా మా కాస్ట్యూమ్ వేస్తారు, ఆ కాస్ట్యూమ్ అంతా కారిపోతూ ఉంటుంది ఆ చెవట్ల వల్ల. మాకు అలాగే అలవాటు. స్వామి కూడా అదే అలవాటు, వీడికి ఏం చేయలేము అట్లనే కారుతూ ఉంటుందని స్వామి వదిలేసేవారు. సో బుర్రకథ టీం ఫామ్ అయింది బేసికల్లీ. ఎట్లా అంటే సెలెక్ట్ చేశారు, మన 3 తెలుగు వాళ్ళు ఉండాలి పాడగలిగే వాళ్ళు, యూనో బాగా, యూనో స్పీచ్ చక్కగా మాట్లాడాలి తెలుగులో. సో అట్లా ఆ విధంగా మా టీం స్టార్ట్ అయిందనమాట. సాయి రఘురామ్, అరవింద్ సాయి, నేను, 3 హైదరాబాద్ వాళ్ళమే. అరవింద్ సాయి ఎల్బీ నగర్లో ఉంటాడు, సాయి రఘురామ్ వనస్థలిపురం, నేను ఇక్కడ నల్లకుంట శివం రోడ్. సో 3 ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాం. 3 ఏమైందంటే, ఇంకా ఒక ఏదో కథ నేర్చుకోవాలి. సో ఎవరు నేర్పిస్తారు? సో అప్పుడు మా గురువు గారైన కృష్ణ భాస్కర్ సార్, ఎం కృష్ణ భాస్కర్, ఆయన ఇప్పుడు బిహెచ్ఎల్లో ఉంటారు. సో స్వామి దగ్గరికి వెళ్ళామంటే, స్వామి దగ్గర ప్రేమని పొందామంటే అంతా ఆయన వల్లే. సో మాకు స్వామి చెప్తుండేవారు, మీరెప్పుడు ఆయనకి కృతజ్ఞతగా ఉండండి రా, ఆయన చక్కగా చూసుకోండి అని చెప్తుండేవారు మాకు. నిజంగా ఎంతో వీ హ్యావ్ నో వర్డ్స్, మాకు మాటలు చెప్పే నాకేమ మాటలు రావట్లేదన్నమాట. స్వామి దగ్గరికి తీసుకెళ్లిన వారు ఆయన. ఈరోజు పొద్దున ఆయన కలిసి వచ్చాం అక్కడ బిహెచ్ఎల్కి వెళ్ళి. సో ఆయన వచ్చి నేర్పించేవారు స్వామి పిల్లలకి ఈ బుర్రకథలు ఇట్లాంటివన్నీ.
ఆయన హిస్టరీ చాలా ఉంది. ఆయన ఉయ్యాలోత్సవం ఆ రోజుల్లో 70s 80s లో స్వామి దగ్గర పూర్ణచంద్రలో చెప్తుండేవారు. ఆయన హాస్యం అనమాట ఆ రోజుల్లో. అబ్బో ఎన్ని ఎక్స్పీరియన్స్లు. స్వామి బిహెచ్ఏలో ఉద్యోగం ఇచ్చింది స్వామి. స్వామితో వెళ్లేవారు లాంచీల మీద. అక్కడ స్వామి అప్పుడు రాజమండ్రి ఎక్కుతిరుగుతుండే వెళ్తుండేవారు. అప్పుడు రాజమండ్రికి వెళ్ళేటప్పుడు స్టీమర్లో సార్ కూడా స్వామితో పాటు ఉండేవారు అనమాట. అండ్ స్వామి శివంకి వచ్చినప్పుడు కూడా సార్ ఉండేవారు. సో ఈ రోజు పొద్దునే చెప్తున్నా స్వామి గురి స్వామి విషయాలన్నమాట. సో స్వామి శివంకి వచ్చినప్పుడు 80 ఆ టైంలో అనమాట, స్వామికి ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి. ఎట్లా అంటే ఆ రోజుల్లో స్వామి వద్దు స్వామి అంత ఆవకాయ వద్దన్న స్వామి కొంచెం ఎక్కువ బాగా ఎర్రగా కలుపుకుని మరీ తినేవారు. స్వామికి చాలా ఇష్టం అనమాట. సో అప్పటికి ఏమైందంటే డాక్టర్లు చెప్పారు స్వామికి, స్వామి ఎక్కువ తినకూడదు, ఆవకాయ కొంచెం మీరు చూసుకోండి కష్టం అవుతుంది అని. అప్పుడు కృష్ణవాస్కర్ సార్ పక్కన ఉన్నారన్నమాట. సో ఎక్కువ వేయలేదు స్వామికి. స్వామి ఆయన పిలిచి అరే రారా ఇక్కడ రా కొంచెం వేయి నాకు. ఎక్కువ వేపించుకుని స్వామి తినడం, స్వామి ఇష్టపడడం, ఆ విధంగా ఉండేది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం. సో ఆయన వచ్చి పిల్లలకి, ఆయన జమానా అయిపోయాక మన స్వామి పిల్లలకి చెప్తుండేవారు అన్ని బుర్ర కథలు. స్వామి బుర్ర కథ, స్వామి మీద మళ్ళీ రామదాసు, చాలా స్టోరీలు ఉండేవి. సో ఆయన మాకు నేర్పించారు అద్భుతమైన కథలు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం అనమాట. అంటే ఆయన రాసిన పాటలు కూడా, ఆయన భావాలు ఎంత అద్భుతంగా ఉండేవి. ఫస్ట్ కథ మేము చెప్పింది స్వామి జీవిత చరిత్ర మీద, సాయి సంకల్పం సాయి సందేశం అని ఒక బుర్రకథ నేర్చుకున్నాం. సో అది స్వామి దగ్గర చెప్పడం జరిగిందనమాట. చాలా చాలా అనుభవాలు, అంటే ఒక్కొక్క బుర్రకథకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉండేది మాకు స్వామితో. సో ఫస్ట్ ఏం జరిగిందంటే నవంబర్ 8 అనమాట, నవంబర్ 8 చెప్పాం స్వామి దగ్గర బుర్ర కథ. కానీ దానికన్నా ముందు 3 సార్లు వేషాలు వేసుకుని వెళ్ళాం ఆ పెద్ద ఫుల్ కాస్ట్యూమ్తో అనమాట. కానీ స్వామి అక్కడ పేషెన్స్ టెస్ట్ చేసేవారు మమ్మల్ని. ఆ సహనం ఎంత ఉందో, ఆ సహన శక్తి, సహనం లేనిది స్వామి దగ్గరికి వెళ్ళలేమండి, చాలా కష్టం. ఆ సహనం ఉండాలి, ఆ సహనంతో పాటు ఆ హ్యూమిలిటీ ఉండాలి, వినయం సహనం రెండు ఉండాలి, లేకపోతే చాలా అది డిస్టెన్స్ అట్లానే ఉంటుంది అని మేము అది నేర్చుకున్నాం. సో ఆ రెండు పెట్టుకుంటే నిజంగా స్వామి మిమ్మల్ని హృదయంలో పెట్టుకుంటారు, అదే మాకు అనిపిస్తుంది ఈరోజు కూడా. సో 3 సార్లు వెళ్ళినప్పుడు కూడా 3 సార్లు స్వామి ఏమి అడగలేదు. అట్లా కాస్ట్యూమ్ తను కూర్చునేవాళ్ళం, స్వామి భజనలు అయిపోయేవి, మేము వెళ్ళిపోయేవాళ్ళం. యూనో డిసప్పాయింటెడ్ అని కొంచెం బాధపడేవాళ్ళం, స్వామి ఏమవుతుందా ఇక్కడ, స్వామి ఇవ్వట్లేదు మనకి ఛాన్స్ అని. సో అట్లా వెళ్తూ ఉంటే ఒకరోజు మళ్ళీ కూర్చున్నాం అనమాట, 4th డే నవంబర్ 8 కూర్చున్నాం. అప్పుడు స్వామి ఓకే బుర్రకథ పిల్లలు ఉన్నారా, ఓకే పెడదాము, రమ్మని చెప్పండి. సో ఫస్ట్ డే అనమాట స్వామి దగ్గర బుర్రకథ 3 కలిసి చేయడం. అది ఒక గంట సే ఒక 45 మినిట్స్ కదా అది, స్వామి సందేశం సాయి సంకల్పం మీద, స్వామి ప్రాజెక్టులు అన్ని చెప్పుకుంటూ వచ్చాం ఆ కథలో. స్వామి కథ అయిపోయాక చాలా ఆనందించి, అంటే అది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ అది. స్వామి కథ అయిపోయింది, 3 జతల బట్టలు ఇచ్చారనమాట. పిచ్చి పేర్లు అడిగి, ఏంట్రా మీ పేరు, 3 హైదరాబాదేనా, అని చెప్పి ఫోటో దిగి మేము వెనకెళ్ళి కూర్చున్నాం. స్వామి ఫోటోలన్నీ అయిపోయాయి, వెనకెళ్ళి కూర్చున్నాం అనమాట. ఫుల్ కాస్ట్యూమ్ ఉంది. వెంటనే స్వామి ఇంకేమైనా పాట పాడండి అన్నారు. అప్పటికి అంటే నాకు కొంచెం మా అమ్మ నాన్న వల్ల కొంచెం కర్ణాటక మ్యూజిక్ నేర్పించారు వాళ్ళు నాకు ఇక్కడికి, అంటే పుట్టపర్తికి వెళ్ళకముందు. సో ఆ బేస్ తో నాకు కొంచెం ఏదో కీర్తనలు, స్వామి రామదాస్ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు పాడి నేర్చుకోవడం మొదలు పెట్టాను. సో అప్పుడు స్వామి వెంటనే ఏదో పాడు అన్నారు. సో అప్పుడే పక్కనే మైక్ ఉందన్నమాట. అప్పుడు నేను ఇంకా గుర్తు ఆ పాట హరి

అని ఓ పాట పాడానమాట. స్వామి అట్లా నుంచునే అట్లా ఊగుతూ, ఇంకా నాకింకా ఆ సీన్స్ ఇంకా గుర్తున్నాయి. పక్కనే అనిల్ కుమార్ సార్, ఎంత గొప్ప అదృష్టం, నిజంగా స్వామి దయ చాలా ఛాన్స్లు ఇచ్చారు మాకు. ఈరోజు ఇక్కడ ఉన్న స్వామి ఇక్కడ ఉన్నారండి, స్వామి వింటున్నారు, అది నాకు గొప్ప నమ్మకం అనమాట. ఇంకా ఇంకా నాకు ఈరోజు చాలా మాకు స్పెషల్ డే. ఓ రకంగా జూన్15 అనమాట స్వామి మాకు ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు 2009. సో అదే రోజు మళ్ళీ స్వామి దగ్గర ఈ విషయాలను చెప్పుకోవడం అంతా స్వామి సంకల్పమే. ఈరోజు స్వామి అదే అనిపించింది, ఇందాక కూర్చుంటే సడన్ గా నాకు, అంటే ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుండేవి. సో ఇక్కడ మళ్ళీ కోటిలో ఇక్కడ ఈ సమితిలో చెప్పడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. సో ఆ విధంగా బుర్రకథ అప్పుడే చేశాము, చేసి వెళ్ళిపోయాం అనమాట. స్వామి చెప్పారు బాగా కాస్ట్యూమ్ ఉందిరా, పోయి మార్చుకురండి పోండి అన్నారు. సో వెళ్ళిపోయాం అనమాట. అక్కడ కృష్ణుడి స్టాచ్యూ దగ్గరికి వెళ్తుంటే వెంటనే నితినాచార్య గారు ఉండేవారు స్వామి దగ్గర పక్కనే. ఆ రోజులో స్వామి వెనకాల నడుస్తుండేవారు, నితినాచార్య అని చెప్పేవారు. ఆయన వెంటనే, హే స్వామి ఇస్ కాలింగ్ యూ, కాలింగ్ ఆల్ ద బాయ్స్ గో ఇన్సైడ్ అన్నారు. ఎక్కడ ఇన్సైడ్ అంటే మేబీ లోపలేమనుకున్నాం, ఇన్సైడ్ అంటే ఇంటర్వ్యూ రూమ్ అనమాట. నాకు అప్పటిదా తెలియదు, అసలు ఎప్పుడు చూడలే కూడా ఇంటర్వ్యూ రూమ్ ఎలా ఉంటుందో. అయ్యి బాబు ఏమిటో చెప్తుంటారు, ఇంటర్వ్యూ రూమ్ అసలు ఈరోజు వెళ్తున్నాం. సో ఏమైంది, ఆ కవర్లు పట్టుకుని కూర్చున్నాం. ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి కూర్చుని ఉన్నారు, ఒక్కళ్లే ఉన్నారు స్వామి. అక్కడ స్వామి చూస్తే అబ్బా నిజంగా హీఈస్ ద వన్ దేర్, హీఈస్ ద వన్, హీఈస్ ద గాడ్, హీఈస్ అ సాక్షాత్ పరబ్రహ్మన్ దేర్ స్వామి. ఆ గ్లో అనమాట అట్లా కూర్చుని ఉన్నారు. మాకు ఏం చేయాలో తెలియలే, మాకు మాటలు కూడా రావట్లేదు. ఫస్ట్ టైం చూస్తున్నాం అక్కడ ఇంటర్వ్యూ, చిన్న గది అనమాట. ఆ బ్లూ ఆ యెల్లో లైటింగ్ ఉంది, పక్కన స్వామి పక్కన లెటర్లు అన్నీ ఉన్నాయి, అక్కడ స్వామి ఫోటో ఉంది ఒకటి, అక్కడ ఒక క్లాక్ కూడా ఉంది. స్వామి కూర్చున్నారు, ఓ రండి రండి రండి రండి అన్నారు. స్వామి వెళ్ళామన్నమాట. సో స్వామి చెప్పారు, చాలా బాగా చేశారు, చాలా బాగుంది, అంతా కథ బాగా చెప్పారు అని చెప్పి, స్వామి బాయ్స్ ఉంటారు అక్కడ వెనకాల, స్వామి వాచ్లు ఆల్రెడీ స్వామి ఒళ్ళో ఉన్నాయన్నమాట, వాచ్లు పెట్టున్నారు. ఆ వాచ్ ముగ్గురికి తొడిగారనమాట, ముగ్గురికి తొడుగుతూ, ఏ ఇది డబుల్ లాక్ రా అన్నారు, డబుల్ లాక్ సిస్టమ్. స్వామి అందరికీ వాచ్లు తొడిగి బాగా చెప్పారు, ఇలాగే ప్రతి చోట చెప్పాలి మీరు, అన్ని చోట్లకి వెళ్ళి స్వామి కథ, స్వామి సందేశం చెప్పాలి అని మాకు గొప్ప ఇన్స్పిరేషన్, గొప్ప సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు చెప్పారు ఆ బుర్రకథలో, అప్పుడు మేము స్వామి ప్రాజెక్టులు అన్ని గురించి చెప్పాం, అనంతపూర్ వాటర్ ప్రాజెక్టు అన్ని గురించి చెప్పాను. అప్పుడు చూడమన్నారు, మీరు చెప్పారు వాటర్ ప్రాజెక్టు ఈవెన్ చెన్నైలో వస్తోంది సార్, 30 కోట్లు పెట్టించాము, అది ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది అని చెప్పి, స్వామి అక్కడ కూడా వాటర్ ఇస్తున్నాం, స్వామి అక్కడ వాటర్ ఇస్తున్నారు అని చెప్పి మేము ఆ ఉత్సుకతలో, స్వామి మేము అక్కడికి వెళ్తాం స్వామి అని, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళడం, మీరు ఇక్కడే ఉండండి రా అన్నారు. ఎంత ప్రేమ, అప్పుడు చాలా దగ్గర కూర్చున్నాం అనమాట. ఆ స్వామి దగ్గర కూడా ఆ సువాసన ఏటో, ఆ ఎక్స్పీరియన్సే వేరండి. ఆ స్వామి జుట్టును చూస్తుంటే, ఆ స్వామి కళ్ళలో ఆ గ్లో, ఆ వర్చస్సు నిజంగా మాకు ఇంకా మర్చిపోలేము అనమాట. సో స్వామి అన్ని చెప్పి, స్వామి పాద తీసుకోండి పాద నమస్కారం అన్నారు. స్వామి పాద నమస్కారం తీసుకుని స్వామి వెళ్తాం, వెళ్ళండి అన్నారు. సో ఆ విధంగా ఫస్ట్ టైం అనమాట స్వామి ఇంటర్వ్యూ ఇవ్వడం. సో ఇంటర్వ్యూ అయ్యాక ఇంకా స్వామి అదొక స్టెప్ అనమాట. సో నెక్స్ట్ ఏమైందంటే, ఆ బుర్రక చేశాక నెక్స్ట్ ఏది నేర్చుకోవాలి అని మా కృష్ణ భాస్కర్ సారే, మాకు నెక్స్ట్ షిరిడి బాబా కథ చేద్దాము, స్వామి కథ అయింది, సో షిరిడి బాబా గారిది నేర్చుకోండిరా అని చెప్పి, మేము ప్రతి ఒక్క బుర్రకథ మేము నేర్చుకోవడానికి 3 నెలలు పట్టేదండి. ఎందుకంటే ఒక బుర్రకథ నేర్చుకోవడం అంటే అది ఒక ఈజీ కాదు. ఎట్లా అంటే, పాటలు నేర్చుకోవాలి, ఫస్ట్ కథ రాసుకోవాలి, ఆ పాటలన్నీ రాసుకోవాలి, వాటన్నిటిని కంఠస్థం చేసుకుని ముగ్గురు కోఆర్డినేషన్ ఉండాలి, ఆ కోఆర్డినేషన్ అయ్యాక మ్యూజిక్ తో కూర్చోవాలి, అదొక పెద్ద యజ్ఞం. ప్రతి ఒక్క బుర్రకథ మాకు యజ్ఞం అంటే అలా భావించేవాళ్ళం. ఆ యజ్ఞం స్వామి ముందు చేయాలంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి, స్వామి మన్ననలు పొందాలంటే, స్వామికి నచ్చాలంటే ఏ విధంగా చేయాలి, మేము యాక్చువల్లీ మేనేజ్మెంట్ ఏంటో ఆ విధంగా నేర్చుకున్నాం. టైం మేనేజ్మెంట్ ఏమిటో, మ్యాన్ మేనేజ్మెంట్ ఏంటో, పీపుల్ మేనేజ్మెంట్ ఏంటో, అంటే ఆ బుర్రకథలో అన్ని మాకు స్వామి నేర్పించేశారు. మ్యాన్ మేనేజ్మెంట్ ఎలా అంటే, కరెక్ట్ టైంలో అందరూ యూనో ఇన్స్ట్రుమెంటలిస్ట్ అందరు రావాలి, సో వాళ్లతో మనం కోఆర్డినేట్ చేయాలి, వాళ్ళ కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉండాలి,
సో వాళ్ళకి మనకి కొంచెం డిఫరెన్స్ వస్తే సరిగ్గా ఉండకపోవచ్చు కదా, చాలా ఉన్నాయి. సో ఆ విధంగా బుర్రకథ బికేమ్ ఏ మీన్స్ ఆఫ్ యునో టు లెర్న్ యునో మేనేజ్మెంట్ ఇన్ న్యూ స్టైల్. స్వామి ఆ విధంగా నేర్పించారు మాకు. సో నెక్స్ట్ మేము షిరిడి బాబా గారు బుర్రకథ చెప్పాము. అది ఏంటంటే ఆ కథ పేరు దేవుడు చెప్పిన కథ అని పెట్టాం. దేవుడు చెప్పిన కథ ఏమిటంటే, స్వామి అంటే స్వామి దేవుడు ఇక్కడ. స్వామి ఒక టైంలో 90s షిరిడి బాబా గారి చరిత్ర మొత్తం చెప్పారు డిస్కోర్సెస్ లో. సో అవన్నీ తీసుకుని కృష్ణ భాస్కర్ సార్ మా గురువు గారు ఒక చక్కటి బుర్రకథ చేశారనమాట. సో అందులో స్వామి షిరిడి బాబా గారి మొత్తం కథ, దేవుడు గురించి చెప్పిన కథ కాబట్టి దేవుడు చెప్పిన కథ అని చెప్పి స్వామి దగ్గర చెప్పారు 2006. అందులో అద్భుతమైన పాటలు. ఇంకా నాకు ఇంకా గుర్తుంది ఒక పాట, అది ఇంకా ఎప్పుడు పాడుతుండే వాళ్ళం స్వామి దగ్గర, దోసిత గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా అని. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, స్వామి బృందావనం నుంచి వచ్చేటప్పుడు పుట్టపర్తి ప్రజలు, పుట్టపర్తి పుర ప్రజలు ఏ విధంగా వేచి ఉన్నారో స్వామిని వెల్కమ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు దోసిట గులాబీ పూలతో ఏ విధంగా ఆహ్వానిస్తున్నారో పాట రాశారనమాట. ఎంతో అద్భుతమైన పాట, అది ఒకసారి పాడతాను ఇప్పుడు.

0: అని ఒక పాట అనమాట.
1: ఎంత అద్భుతమైన పాట, ఒక్కటే ఒక్క ఆణిమొచ్చాం ఆ పాట. ఆ బుర్రకథలో షిరిడి సాయిబాబా గారి బుర్రకథలో స్వామి షిరిడి బాబా గారి జననం అంతా చెప్పుకుని దేవగిరి అమ్మ గంగా భవాడ్యుడు అక్కడి నుంచి వచ్చి సో స్వామి ఏ విధంగా లీలలు చేసేవారు, ఆ హిందువులకి ముస్లింలకి ఉన్న ఆ రోజుల్లో ఆ యూనిటీని చెప్పుకొస్తూ అంతా చెప్పుకుంటూ వచ్చాం ఆ కథలో. అదొక 40 నిమిషాల కథ. కానీ ఆ కథ జరిగే ముందు ఒక గొప్ప అనుభవం మళ్ళీ మాకు. స్వామి దగ్గర ఉండాలంటే యూ హ్యావ్ టు బి రెడీ దెన్ అండ్ దే. అంటే ఇప్పుడు చెప్తారా అంటే చెప్తాం స్వామి అని చెప్పాలి. ఇప్పుడు ఈ పని చేస్తారా అంటే చేస్తాం స్వామి అని చెప్పాలి. వీఆర్ రెడీ స్వామి అని చెప్పాలి ఏ పనికైనా. అది స్వామికి చాలా ఇష్టం. సో ఆ రోజు ఏమైందంటే మేము అప్పటికి ఆ రోజు రెడీగా లేం కూడా, మేము బుర్రకథ నేర్చుకుని ఉన్నాం అంతే. ఆ రోజు ఏమైందంటే ఆ ఈవినింగ్ అనమాట 5 o'clock స్వామి వచ్చారు. ప్రతిసారి ఏమవుతుందంటే పిల్లలు కార్డు పట్టుకుంటారు, ఒక కార్డు చేసి స్వామి ఇట్లా బుర్రక చేస్తాం మీరు అనుమతిస్తే, ఆ విధంగా ఉండేది ఆ రోజు ప్రొసీజర్. సో ఏ ప్రోగ్రామ్ అయినా స్వామి పిల్లలు ఒక కార్డు చూపిస్తారు, స్వామి ఆ కార్డు చూసి మళ్ళీ ఆ కార్డు బాయ్స్ ఉండేవారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఛాన్స్ అనమాట, అవకాశం అట్లా ఆ విధంగా ఉండేది స్వామి దగ్గర. ఆ స్వామి కార్డు చూసి ఓ ఈ కార్డు ఎవరు చేశారు, చాలా బాగుంది, అబ్బో ఎంత బాగుంది డిజైన్, ఆ విధంగా స్వామి అడిగేవారు ఆ పిల్లలు ఎవరు. సో ఒక కార్డు ఎవరో చేసి ఇచ్చారు మాకు. సో ఇట్లా బుర్ర కథ ఉంది స్వామి అనుమతి, ఒక షిరిడి బాబా గారి ఫోటో పెట్టి దేవుడు చెప్పిన కథ అని పెట్టుకుని కూర్చున్నాం ముగ్గురం. స్వామి వచ్చారు, స్వామి పిలిచారనమాట అక్కడ స్టేజ్ దగ్గర. స్వామి ఇట్లా బుర్రక చేయాలనుకుంటున్నాం స్వామి, మీరు అనుమతిస్తే ఎప్పుడన్నా చేస్తాం స్వామి. ఇప్పుడు చేస్తారా అన్నారు. స్వామి చేస్తాం స్వామి అనేసాం. మాకేం తెలియదు స్వామి అట్లా అడగడం, మేము వెంటనే చెప్పడం అనమాట. చేస్తారా అంటే చేస్తాం స్వామి, అయితే వెళ్ళండి చేయండి అన్నారు. కాస్ట్యూమ్స్ లేవు, ఏమీ లేవు మా దగ్గర, అన్ని హాస్టల్లో ఉన్నాయి, అసలు ప్రిపేర్డే కాదు. అప్పుడు ఇన్స్ట్రుమెంట్లీస్ ఎవరైతే వాయించాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా లేరు అక్కడ దగ్గరలో. సో వెంటనే ఏం చేశాను స్వామి, ఇట్లా కొంచెం టైం ఇవ్వండి స్వామి, హాస్టల్లో ఉన్నాయని మా దగ్గర ఏమంటే నేను ఎక్కడే కూర్చుని ఉంటా మీరు వెళ్ళరండి అన్నారు. స్వామికి ఎంత ప్రేమ, ఒక అరగంట వెయిట్ చేశారండి స్వామి. వెంటనే మేము పరిగెత్తుకుంటూ అక్కడ ఆటో ఎవడో ఉన్నాడు అక్కడ బయట పుట్టపర్తిలో అక్కడ బయట ప్రాంగణంలో, సో తొందరగా వెళ్ళాలన్నా మా కాస్ట్యూమ్స్ అన్ని ఉన్నాయి తొందరగా. వాడికి ఎంతో డబ్బులు అట్లా ఇచ్చేసాము, ఎంత ఇచ్చామో కూడా తెలియదు మాకు, తొందరగా పని కావాలి మాకు. హాస్టల్కి వెళ్ళి అన్ని కాస్ట్యూమ్లు ఆ తంబూరా ఆ డ్రెస్సులు అన్నీ తెచ్చుకుని కూర్చునున్నాం. అప్పటికి వేదం జరుగుతోంది, ఇంకా స్వామి అక్కడ కూర్చుని ఉన్నారు. సో వెనకాల భజన మందిర్లోకి వెళ్ళామన్నమాట. అంతా టకటక ఒక 5 నిమిషాల్లో వెంటనే వేసేసుకున్నాం. వెంటనే పిల్లలు వచ్చారు మాకు హెల్ప్ చేశారు కాస్ట్యూమ్ వాళ్ళందరూ. నిజంగా స్వామి వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాం కాస్ట్యూమ్ వాళ్ళకి. ప్రతి కథకి వాళ్ళు జగన్నాథరావు గారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు తెలుస్తుంది ఆయనకి, గణేష్ అని రేడియో సైలో ఉంటారు, ప్రతి కథకి మాకు వేశాడు. నిజంగా వాళ్ళకి ఎంత స్వామి అంటే మమ్మల్ని చక్కగా మేకప్ వేసి స్వామి దగ్గర ప్రజెంట్ చేసేటట్టు ఉండేట్టు చేశారు వాళ్ళకి. మేమంతా థ్యాంక్ఫుల్ అనమాట ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ఫుల్ అండి మేము. స్వామి దగ్గరికి వెళ్ళామంటే వీళ్ళందరూ కారకులే. సో ఏమైంది వెంటనే వేసుకున్నాం. నేనేమైందంటే గజ్జలు పెట్టుకోవడం మర్చిపోయాను ఆ తొందరలో అనమాట, గజ్జలు వేసుకునేవాళ్ళం. సో అక్కడికి వెళ్ళాం మేము తంబూరాతో. సో స్వామి ఇట్లా రెడీగా ఉన్నాం స్వామి చేస్తాం, గజ్జలేవి స్వామికి తెలుసు అంతా, స్వామికి అంతా తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు స్వామి. ఈ రోజు అందరం ఇక్కడ ఉన్నాం స్వామికి తెలుసు, స్వామి ఇక్కడ కూర్చున్నారు వింటున్నారు అంత క్లియర్ అండి మనకి, అంతే ఇంక అందులో ఎటువంటి డౌట్ ఉండకూడదు మనకి, నిజంగా స్వామి దయ. సో స్వామి మర్చిపోయాను స్వామి అని వెంటనే పరిగెత్తుకు వెళ్ళి అక్కడ గజ్జలు ఉన్నాయన్నమాట, వెంటనే అది కట్టుకుని వచ్చి స్వామి దగ్గర కథ చెప్పాం. కథ చెప్పాక పాటలని పాడాం, అందులో పాటలు కూడా ఇంకో పాట ఉంది

నీటిబుడగరా ప్రాణము తగిలిపోవుగద ఏ క్షణము. ఎందుకురా వ్యర్థపు వీక్షణము, వదలకురా సాయీషు చరణము.

ఇటువంటి పాటలన్నీ అనమాట. స్వామి తత్వం చెప్తూ, స్వామి శిరిడిబాబా గారి తత్వం చెప్తూ స్వామికి అది చెప్పామన్నమాట. సో స్వామి వెంటనే ప్రోగ్రామ్ వెంటనే చప్పట్లు కొట్టి స్వామి అందరినీ పిలిచారు. పిలిచి మాకు చాలా విషయాలు చెప్పారండి అప్పుడు, ఇంకా మాకు గుర్తు. సో స్వామి చెప్పారు, స్వామి అప్పుడు చెప్పారు చాలా బాగా చెప్పారు అని చెప్పి, స్వామి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. సో స్వామి చెప్పారు మీరు మంచి కంపెనీ పెట్టుకోవాలి, ఈ టైంలో చక్కగా ఉండాలి, ఇటు అటు వెళ్ళకూడదు, చంచలం అవుతుంది మనస్సు, జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే స్వామి చాలా చాలా మైన్యూట్ సటిల్ అన్ని చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని చెప్పుకుంటూ వచ్చారు. స్వామి చెప్పారు బ్యాడ్ థాట్స్ వచ్చినప్పుడు, అంటే ఎట్లా అంటే స్వామి ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అంటే ఆ దుర్గంధం మీద సుగంధం పూయాలి అప్పుడు అంత మాయమైపోతుంది, అప్పుడు మీరంతా బాగుంటారు. అంటే ఆ దుర్గంధం మీద సుగంధం ఎట్లా పూస్తారు, స్వామి జపం, స్వామి నామం, స్వామి కథలు, స్వామి స్వామి కంపెనీలో ఉండడం, అవన్నీ చేస్తుండండి అని చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు చాలా ఇంపార్టెంట్, అంటే స్వామి అంటే స్వామి ఎంత ప్రేమో ఈశ్వరమ్మ గారంటే అప్పుడు మాకు తెలిసి వచ్చింది. ఆ నెక్స్ట్ కథ టర్నింగ్ పాయింట్ అనమాట మాకు. స్వామి అన్నారు సరేరా బాగా బాగుందంతా, దేవగిరమ్మ గురించి చెప్పారు కదా, మా అమ్మ గురించి చెప్పలేదే. స్వామి ఎంత ప్రేమ ఈశ్వరమ్మ గారంటే స్వామికి, మా అమ్మ గురించి చెప్పలేదే మీరు అంటే వెంటనే సార్ కృష్ణభాస్కర్ సార్ పక్కనే ఉన్నారనమాట, స్వామి నెక్స్ట్ కథ స్వామి గురించి, స్వామి ఈశ్వరమ్మ గారి గురించి చెప్తాను స్వామి, రాస్తాను స్వామి, మీరు నాకు ఆ పర్మిషన్ ఆ స్ట్రెంగ్త్ ఇవ్వాలి స్వామి అన్నారు. అంటే అది అనమాట మాకు స్వామి నుంచి వచ్చిన క్లూ ఇచ్చారు స్వామి. సో వెంటనే ఆయన ఈశ్వరమ్మ గారి కథ రాయడం జరిగిందనమాట. ఈశ్వరమ్మ గారి కథ కూడా అద్భుతమైన కథ. స్వామికి పంచప్రాణం ఈశ్వరమ్మ గారు అంటే, స్వామి ఈశ్వరమ్మ అంటే స్వామి కళ్ళు ఎప్పుడు చెమ్మగిలేవి, ఎంత ప్రేమ స్వామికి. ఇంకా నా గుర్తు అయ్యోయ్యో, ఒక్కొక్క స్వామి చెప్తుండేవారు ఈశ్వరమ్మ గారి గురించి ఎవరికి తెలియదురా, మీరందరూ చెప్పాలి కదా ఆవిడ గురించి తెలుసుకోవాలి, ఆవిడ చాలా సున్నిత హృదయరాలు, ఎంతో ప్రేమ అందరి మీద, ఏమీ ఆశించలేదు స్వామి చెప్పుకుంటూ వచ్చారు. స్వామి ఈశ్వరమ్మ గారి మీద కథ నేర్చుకున్నాం. స్వామి దయతో శివంలో నెక్స్ట్ వీక్ ఈ వచ్చేసే ఆదివారం స్వామి దగ్గర ఈశ్వరమ్మ గారికి అది చెప్పే అవకాశం వచ్చింది మాకు. సో అప్పుడు చెప్దాం అనుకుంటున్నాం స్వామి దయతో. ఆ రోజు కూడా మాకు చాలా ప్రతి ఒక్క రోజు ఏదో స్వామితో అవుతుంటే, జూన్ 22 అయింది ఆ రోజు కూడా స్వామి ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు 2009 లో. అదే అన్ని అట్లా కోయిన్సైడ్ అవుతున్నాయి ఈ మధ్య మాకు. అంటే స్వామి ప్రేమ, అంటే స్వామి చెప్తున్నారు నాకు అన్ని తెలుసునే అని చూసుకుంటున్నా, మీ పని మీరు చెయ్యాలి అని చెప్తున్నారు మాకు. ఈశ్వరమ్మ గారి కథ కూడా పాటలు ఎంతో ఆవిడ జీవిత చరిత్రం కానీ చాలా అద్భుతమైన కథ. అందులో ఒక పద్యం ఉంటుంది, అంటే ఈశ్వరమ్మ గారికి స్వామికి ఉన్న బంధం ఎట్లాంటిదో ఎవరికి ఉండలే అంత ప్రేమ. అంటే స్వామిని అంత క్లోజ్ గా చూసుకున్న అమ్మ ఈవెన్ కృతలో ద్వాపరలో లేదు అని ఒక అద్భుతమైన పద్యం రాశారు స్వామి మా సార్ అన్నమాట. అది ఎట్లా ఉంటుందంటే ఆ పద్యం పాడతాను మీకు.

అని ఆ పద్యం పాడాం స్వామి దగ్గర. ఆ పద్యం పాడుతున్నప్పుడు స్వామి ఎంత ఎమోషనల్ అయిపోయాం, మా ఇంకా గుర్తు, చాలా ఎమోషనల్ అయిపోయారు స్వామి. సో అట్లాంటి పాటలు పద్యాలు ఐశ్వరమ్మ గారి కథలో ఎన్నో ఉన్నాయన్నమాట. సో ఇంకోటి కూడా స్వామికి చాలా ఇష్టమైన పద్యం, అందులో పాల బుగ్గల వాడని పాడేవాళ్ళం, అది కూడా చాలా చాలా స్వామికి చాలా ఇష్టం. ఎప్పుడు ఎప్పుడన్నా స్వామి ఏమైనా పాడనరా పద్యం అంటే ఈ పాల బుగ్గల వాడు పాడేవాళ్ళం, స్వామికి చాలా ఇష్టం. ఇక్కడ ఉన్నారు స్వామి, సో మళ్ళీ ఈరోజు ఛాన్స్ వచ్చింది పాడుతున్నారు. ఎట్లా అంటే ఈశ్వరమ్మ గారు ఎంతో ఆనందించేవారు స్వామి, స్వామిని చూస్తూ. అంటే తనయుడు ఇంత ప్రవృద్ధమానమై దినదిన ప్రవృద్ధి అందరికీ ఇట్లా చేస్తుంటే ఆవిడకి ఎంతో గొప్ప యూనో ప్రేమ వచ్చేదన్నమాట. అప్పుడు స్వామి పుట్టగానే ఒక పద్యం ఉందన్నమాట,

స్వామి దగ్గర ఈ పద్యం పాడుతూ ఉంటే ఎంతో ఆనందించేవారు స్వామి, ముర్చిపోయేవారు. ఇంకా మాకు ఆ రోజులు గుర్తున్నాయి. సో ఆ విధంగా ఈశ్వరమ్మ గారి కథ చెప్పామన్నమాట స్వామి దగ్గర. అట్లా మూడు కథలు నేర్చుకున్నాం. సో ఆ మూడు అయ్యాక అదొక స్టేజ్ అనమాట. మేము అప్పటికి బీఎస్సీ అయిపోయింది, నెక్స్ట్ ఎంఏ స్వామిని అడిగాం. నేను అడిగాను స్వామి నెక్స్ట్ ఏం చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థిని స్వామి వన్ టు వన్ యునీక్ రిలేషన్షిప్ అనమాట. ప్రతి ఒక్కళ్ళకి స్వామి చెప్పేవారు, నెక్స్ట్ ఇది చేయరా, నెక్స్ట్ అది చేయరా, నీకు అది ముఖ్యం, అది మంచిది, ఇది మంచిది. ఎవరు చూసుకుంటారండి ఈ విధంగా? ఎంత ప్రేమ స్వామికి. 90% టైం స్వామి స్టూడెంట్స్తో ఉండేవారు. ఆయనకి ఎన్నో పనులు ఉన్నా, ట్రస్టు ఇది అది, లోక కళ్యాణం, ఆయనకి మొత్తం వరల్డ్ అంతా ఫ్యామిలీ, అదంతా చూసుకుంటూ స్వామి పిల్లలకి ఎందుకంత టైం ఇచ్చారు అని అడిగితే, స్వామి వాళ్ళలో ఇన్వెస్ట్ చేశారు టైంని. ఎందుకంటే స్వామికి ఒక్కటే ఆశయం, వీళ్ళందరూ రేపు సొసైటీకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి మంచి మాటలు, మంచి మంచి సేవ, మంచి మంచి మంచి నడవడికతో ఉంటే మిగతా వాళ్ళు కూడా నేర్చుకుని ఆ విధంగా రోల్ మోడల్గా ఉండాలని. సో మాకు గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉంది మా చేతుల్లో. స్వామి ఆశయాలకు నిలబడాలి. ఏమి చేయలేకపోతున్నాం కానీ ఏదో విధంగా చెయ్యాలి. స్వామిని ఇప్పటికి మేము ఏమి చేయట్లేదు, ఎంతో చెయ్యాలి. ఎంతో ఇచ్చారు స్వామి మాకు. హౌ మచ్ ఈస్ గివెన్ దట్ మచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అంటే ఎంత ఇచ్చారో అంత కూడా యూనో స్వామి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్. సో మేము వీ హ్యావ్ టు గో అహెడ్, వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఇన్ ద సొసైటీ. సో ఆ విధంగా స్వామి మా ఎంఏ నేను వెళ్ళే స్వామి అడిగాను, స్వామి ఇట్లా బీఎస్సీ అయిపోయింది స్వామి, నెక్స్ట్ ఏం చేయాలి మీరు? నేను అప్పుడు స్వామి ఇట్లా ఎంఏ ఎంబీఏ అనుకుంటున్నా, కొంచెం సందిగ్ధావస్థలో ఉన్నా స్వామి, నేను మీరు చెప్పాలి ఏం చేయాలో. స్వామి అడిగారనమాట, ఓకే ఎంత వచ్చింది నీ గ్రేడ్ బీఎస్సీలో అన్నారు. స్వామి ఏ గ్రేడ్ వచ్చింది స్వామి అన్నా. ఓ ఏ గ్రేడా, సరే అయితే ఎంఎస్సీ చేయన్నారు. అంటే ఎంఎస్సీ అంటే ఎంఏ ఎకనామిక్స్ అనమాట. ఓకే స్వామి అని ఎంఏ ఎకనామిక్స్ చేయమంటున్నారని అది చదువుకోవడం మొదలుపెట్టాను. అది పుట్టపర్తిలోనే ఉంది ఎంఏ ఎకనామిక్స్. ఆ ఎంఏ ఎకనామిక్స్ కూడా చేశాం, 2 ఏళ్ళు గడిచింది. అప్పుడు అంత ఇంట్రాక్షన్ లేదనమాట, కానీ ఒకసారి ఒక బుర్రక చేసాం 2 ఏళ్లలో. అది అయిపోయాక దానికన్నా ముందు అది ఒక పక్కన పెడితే ఇంకో విషయం ఉంది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, స్వామి సమ్మర్ టైంలో కొడైకెనాల్ వెళ్తుండేవారు. ఆ కొడైకెనాల్ వెళ్ళడం అంటే అమ్మో అందరికీ సాధ్యం కాదు. స్వామి సంకల్పం, స్వామి ఒక్కొక్కరిని ఏరి కోరి పిక్ చేసేవారు, హ్యాండ్ పిక్డ్ అనమాట. ఆ స్వామితో కొడైకెనాల్ వెళ్ళాలంటే ఆ స్వామితో ఆ ఫ్లైట్లో ఆ క్రూలో ఉండాలంటే ఆ ఎన్నో జన్మలు ఏదో చేసుకుని ఉండలేమో నాకు తెలీదు. అందరికీ వచ్చేది కాదు. సో ఏమైందంటే ఒకసారి నేను చెప్తా అంటే, స్వామితో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉండేవి పిల్లలకి, అయ్యో స్వామి తీసుకెళ్లేదే, అయ్యో మిస్ అయిపోయామే ట్రిప్. కానీ స్వామి చాలా నేర్పించేవారు కూడా ఆ విధంగా. అంటే స్వామి మీద ఇంకా భక్తి పెంచేవారు. స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా ఏం చేస్తే స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు? అంటే స్వామి ఇష్టపడాలంటే మనం ఏమేం చేయాలంటూ పిల్లలు ఎన్నో ఆలోచించి ఏదో వాళ్ళ సాధనలు చేస్తుండేవారు. నాకు ఫస్ట్ ఇయర్లో ఏమైందంటే, అప్పటికి బుర్రక చేశాం. సో నన్ను ఏమన్నారంటే, సార్ అన్నారు, నువ్వు ప్రభాకర్ నువ్వు ఉండిపో, ఈసారి నీకు ఛాన్స్ వస్తే రావచ్చు కొడైకెనాల్కి అని. నాకు కొడైకెనాల్ అంత గురించి తెలీదు, అంత నాకు అంత ఐడియా కూడా లేదు. అంటే ఏం జరుగుతుంది, స్వామి వెళ్తారు, స్వామితో పాటు ఎవరో వెళ్తారు, పెద్దవాళ్ళందరూ, మనకేం. సో నేను నాకు తెలియదు అనమాట. సో నేను సార్ నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్, మా పేరెంట్స్ ఉన్నారు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చేసాను. ఆ ఏడాది స్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లారు కొడైకెనాల్. ప్రతి ఒక్కళ్ళని తీసుకెళ్లారు. ఒక 20 డేస్ ట్రిప్ అనమాట. తర్వాత నాకు తెలిసి వచ్చింది, అయ్యో అది ఎంత గొప్ప అవకాశం కోల్పోయాం మనం. ఎంతో బాధ అనమాట. ఇంకా 3-4 ఏళ్ళు తర్వాత స్వామి వెళ్ళారు. మేము ఎక్కడో ఉండేవాళ్ళం, స్వామి అందులో ఉండేవాళ్ళం కాదు. సో చాలా అయ్యో ఆ లోపల అనమాట. ఎప్పుడో ఒకసారి స్వామితో వెళ్ళాలి కొడైకెనాల్. ఇంకా నాకు ఇంకా ఈ రోజు కూడా నా దగ్గర లెటర్ ఉందనమాట, స్వామి రాశాను. ఆ లెటర్ ఇవ్వలేదు స్వామికి. స్వామి ఇట్లా 2009లో రాశానమాట, స్వామి ఇట్లా మేము ముగ్గురం ఉన్నాం స్వామి, బుర్రకథ వాళ్ళం, మీతో ఎట్లాగైనా మీరు దయకరిస్తే కొడైకెనాల్ తీసుకెళ్లాలి స్వామి, మీరు అక్కడ మేము బుర్రక చెప్తాం అని లెటర్ రాసుకుని ఉంచుకున్న. స్వామికి ఇవ్వలేదు. అట్లా ఉంది ఆ లెటర్. ఏమైందంటే 2009లో మా ఎంఏ ఎకనామిక్స్ అయిపోయింది. మా నా అరవింద్ సాయి కూడా ఎంఏ ఎకనామిక్స్ చదివాడు.
నా పక్క అబ్బాయి రఘురా ఎంఎస్సీ బయోసైన్స్ చేశాడనమాట. అప్పుడు ఏమైందంటే ఏప్రిల్ అన్నమాట మేము ఇంకా అక్కడే ఉన్నాము, పీజీ అయిపోయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ముగ్గురిది. సో నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, ఎంబీఏ చేయాలో లేకపోతే పిహెచ్డీనో. స్వామి అంత ఇంట్రాక్షన్ అంత క్లోజ్ గా కూడా లేదు మాకు, జస్ట్ భజనలు పాడుతున్నాం. అప్పుడు ఏమైందంటే ఇంకా గుర్తు నాకు, ఏప్రిల్ 15th నా బర్త్డే. సడన్ గా ఆ రోజు హాస్టల్లో ఉన్నాం అందరూ, చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారు, కానీ అప్పుడు టాక్ ఉండింది స్వామి కొడైకెనాల్కి వెళ్ళొచ్చు, సో రెడీగా ఉండండి సింగర్, ఎందుకంటే కొడైకెనాల్ ట్రిప్ కి స్వామి ఎక్కువ సింగర్లని స్పీకర్లని తీసుకెళ్తుండేవాళ్ళు, డాన్సర్లు స్పీకర్లు మ్యూజిక్ గ్రూప్ పాట పాడేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు డిసిప్లిన్ బాయ్ స్వామి ఏరుకోరు తీసుకునేవాళ్ళు. అప్పుడు మాకు సడన్ గా ఏప్రిల్ 15th రోజు రాత్రి కాల్ వచ్చింది ఎవరి నుంచి, అప్పుడు రిజిస్ట్రార్ గారు లక్ష్మీనరసింహం గారు ఉండేవారు. లక్ష్మీనరసింహం గారు వెంటనే మాకు కాల్ చేసి, మేము ముగ్గురు బుర్రకథ పిల్లలు రెడీగా ఉండండి, స్వామి తీసుకెళ్తున్నారు మిమ్మల్ని, అంత రెడీ కాస్ట్యూమ్ పెట్టుకోండి, అక్కడ మీరు చేయాల్సి వస్తున్నాయో బుర్రకథ అని. ఇంకా మాకు ఆనందానికి హద్దులు లేవండి. ఇంకా నాకు తెలియదు ఇంకా ఎట్లా అంటే, ఆ రోజు ముగ్గురం అసలు ఇంకా మాతో మేము ఎక్కడో 11th heaven లో ఉన్నాం, స్వామితో కొడైకెనాల్ ట్రిప్ అండి మాటల. అది ఎట్లా అంటే స్వామి అంటుండేవారు, పుట్టపర్తి హెడ్ క్వార్టర్స్ అయితే స్వామికి అది ప్లే గ్రౌండ్ అంటుండేవారు కొడైకెనాల్. అక్కడ ఎంత ఫ్రీగా ఉండేవారో స్వామి, ఇక్కడ స్వామి ఇక్కడ కూర్చుంటే మీ చుట్టూతా కూర్చునేవారు పిల్లలు, ఎంతో క్లోజ్ గా మాట్లాడుతుండేవాళ్ళు స్వామి, ఎన్నో విషయాలు చెప్తుండేవాళ్ళు. సో మేమన్నీ చూస్తామేమో అని అట్లా మాకు ఇంకా తెలియదు, బస్సు ఎక్కేదాకా కూడా తెలియదు ఎవరికి వెళ్తారో వాళ్ళు, అట్లా ఉండేది స్వామి దగ్గర. ఎనీథింగ్ ఇస్ అన్సర్టెన్, ఏది జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. స్వామి చెప్తుండేవారు లవ్ మై అన్సర్టెనిటీ అండేవారు. సో మేము అప్పుడు అప్పుడు చాలా ప్రార్థించాం స్వామి ఎలాగని తీసుకెళ్లారు, లిస్ట్ లో ఉన్నాం అట్లీస్ట్, సో దానికి మనం భద్రపరచుకోవాలని చెప్పి. ఏప్రిల్ 15th మాకు వార్త వచ్చింది, 23rd నా స్వామితో కొడైకెనాల్ వెళ్లే గొప్ప అవకాశం. ఆ కొడైకెనాల్ పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మాకంటే, స్వామిని అంత క్లోజ్ గా చూడడం, స్వామి ఆ స్వామి దేవుడికి పైన ఇంకా ఎన్నో చూపించారు స్వామి. అయ్యో ఎంత క్లోజ్ గా ఉండేవారు, ఒక్కోసారి మాయలో పడిపోయేవాళ్ళం మేము, అంటే స్వామి అంత క్లోజ్ గా మాట్లాడుతూ పిల్లలతో, నువ్వేం తిన్నావా అయ్యా, ఈరోజు పచ్చళ్ళలో తక్కువైంది పుప్పు, వాళ్ళకి పెట్టారా దోశలు, ఆ విధంగా ఉండేది స్వామి. ఎన్నో విషయాలు చెప్పేవారు ఆయన, చిన్ననాటి మెమరీస్ అనమాట. సో 23rd నా కొడైకెనాల్ వెళ్ళాం స్వామి. మేమంతా స్వామి ఒక ఫ్లైట్ లో వెళ్లారు, చిన్న ఫ్లైట్ అది, చార్టర్డ్ ప్లేన్, ఇంకో బాయ్స్ అందరినీ ఇంకొక కింగ్ ఫిషర్ ప్లేన్ లో పంపించారు. సో 20 స్వామి కన్నా ముందు మేము వచ్చేసి అక్కడ ఉన్నాం అనమాట, అది కొడైకెనాల్ సాయి శృతి అంటారు. సాయి శృతి ఈ రోజు కూడా అక్కడ భజనలు జరుగుతుంటాయి, అదే వైబ్రేషన్ ఉంది అక్కడ, అద్భుతమైన ప్లేస్, ఆ సీనరీ, ఆ ఎదురుకుండా ఆ లేక్, ఆ పొద్దు పొద్దునే స్వామి అంతా వాకింగ్కి వెళ్లేవాళ్ళం లేక్ చుట్టూ 6 o'clock లేచి, ఇంకా గుర్తున్నాయి ఆ రోజులు. సో కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు వెంటనే కూర్చున్నావు స్వామి, ఇట్లా కూర్చున్నారు మేమంతా మాట్లాడుతున్నాం, అప్పుడు వెంటనే మా ముగ్గురిని చూశారు స్వామి. ఓ బుర్రకథ పిల్లలు వచ్చారే అన్నారు. ఏం చెప్తారు ఇక్కడ స్వామి, మీరేం చెప్తే అది స్వామి అంటే, ఏ ఇక్కడ చెప్తారా, ఇక్కడ ఎవరికి అర్థం కాదు, బెంగళూరు బృందావనలో చెప్పండి, అక్కడ రష్యన్స్ జర్మన్స్ మలయాళీస్ అందరూ ఉంటారు అక్కడ, వాళ్ళకి అర్థం అవుతుంది అన్నారు. మాకు అర్థం కాదు ఏమిటో స్వామి విషయం అక్కడ, అయినా రెడీగా ఉన్నాం, కాస్ట్యూమ్లన్నీ రెడీగా ఉన్నాయి. సో ఏమైందంటే నెక్స్ట్ డే అనమాట స్వామి చెప్పారు, ఈరోజు కథ చెప్పండి అన్నారు. ఈరోజు కథ చెప్పండి అంటే స్వామి ఏ కథ అంటే, స్వామి చెప్పారు ఈరోజు ఇది చెప్పండి, ఈ నెక్స్ట్ ఇది చెప్పండి, ఆ విధంగా 3 కథలు చెప్పాం స్వామి 3 రోజులు. ఒకటి ఓ రోజు స్వామి కథ, ఒకరోజు షిర్డీ బాబా గారి కథ, ఓ రోజు ఈశ్వరమ్మ గారి కథ, 3 కథలు చక్కగా జరిగాయి అనమాట. సో స్వామి ఆ రోజుల్లో ఎంత క్లోజ్ గా ఉండేవారంటే, స్వామితో పాటు భోజనం చేసేవాళ్ళం, అద్భుతమైన రోజులు అవి. స్వామి అక్కడ వచ్చి కూర్చునేవారు, స్వామి ఏమీ తినేవారు కాదండి, ఎంత తక్కువ తినేవారో ఇంకా మాకు గుర్తు. ఆ ప్లేట్ ఉండేది, ఆ ప్లేట్లో కొంచెం అన్నం పెట్టుకుని అది అసలు ఏమీ తినేవారు కాదు, కొన్ని ఫ్రూట్స్ ఉండేవి, ఆ ఫ్రూట్లేవో ఆ ఫోర్క్ తో తీసుకునే తినేసి వెంటనే ఆయనకల్లా జస్ట్ ఆ ప్రేమ పంచడమే ఆయన ఆయన జీవిత కాలంలో ఒక్కటి కూడా ఆయన కోసం ఏమీ తీసుకోలేదండి, అంతా వాళ్ళ ఆయన
పిల్లలకి, ఆయన భక్తులకి, ఆయన నమ్మిన వాళ్ళకి. వెంటనే తినేసి మా చుట్టూతో వచ్చేసేవారు, ఆ ప్రేయర్ చెప్పండి అని చెప్పేవారు. మేమందరం కలిసి బ్రహ్మార్పణ అని చెప్పేవాళ్ళం స్వామి ముందు. బ్రహ్మార్పణ చెప్పాక ఓకే తినండి అందరూ అనేవారు. సో అందరు చుట్టూ వచ్చి వాడికి వేయండి కొంచెం పప్పు, వాడి ఒకటి వెనకాల వీపు తట్టేవారు, ఒకటి కొట్టేవారు ఇట్లా, ఇంకా వాడికి ఎక్కువ ఇంకొక వేయండి, ఇంకొక వాడికి చూడండి, సర్వింగ్ మిగతా పిల్లలు సర్వ్ చేస్తుండేవారు. ఆ విధంగా స్వామితో స్వామితో భోజనం చేసే అవకాశం దొరికింది మాకు కొడైకెనాల్లో. స్వామి ఇంకా చాలా సెషన్స్ అవుతుండేవి, చాలా దగ్గరగా కూర్చుని స్వామి మాట్లాడుతుండేవాళ్ళు. ఆయన చిన్ననాటి విషయాలు ఎన్నో చెప్పుకునేవారు స్వామి. స్వామి చెప్పారు ఒక టైంలో, నాకు ఆ రోజు లైసెన్స్ ఇవ్వలేదు వాళ్ళు, చాలా కష్టమయ్యేది. నేను ఒక మారిస్ మైనర్ అని ఒక కారు ఉండేది, అది కొట్టుకుని పోయేవాడు అన్నారు స్వామి. కొట్టుకుని పోవడం అంటే అంత స్పీడ్గా నడిపించేవాడిని ఆ రోజుల్లో. నాకు అప్పుడు లైసెన్స్ దొరికింది. మళ్ళీ స్వామి చెప్పారు అప్పుడు ఇంకా గుర్తు, పక్కన రామకృష్ణ అని కూర్చునేవాడు ఒక పెద్ద మనిషి, ఆయన చాలా భయపడేవాడు స్వామి డ్రైవింగ్ చూసి. ఒకసారి దండం పెట్టుకునేవాడు, స్వామి ఒకసారి జాగ్రత్తగా తీసుకెళ్ళండి స్వామి మీరని. స్వామి ఆ స్పీడు ఆ రోజుల్లో ఎగురుతూ పోయేదనేవారు స్వామి, మారిస్ మయార్ కార్. స్వామి చెప్పారు చెన్నైకి పోవాలంటే స్వామి ఓ 2 గంటల్లో పోవడం అంతే, అంత స్పీడ్గా వెళ్ళేది కార్ అని చెప్పుకుంటూ ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చేవారు. ఆయన చిన్ననాటి స్నేహితులు, ఆయన చేసి ఎవరెవరిని ఆయన కలిశారు. ఒకసారి చెప్పారు స్వామి, అందరు మ్యూజిషియన్స్ వచ్చారు ఇక్కడ పుట్టపర్తికి, ఘంటసాల, సుశీల, వీళ్ళు వాళ్ళు. స్వామి ఒకసారి పట్టమ్మాళ్ గురించి కూడా చెప్పారు. పట్టమ్మాళ్ అని ఆవిడ కర్ణాటిక్ సింగర్. ఆమె పోయే ముందు కూడా స్వామిని తలుచుకుంటూ స్వామి బాధపడుతున్నారు చాలా ఇమోషనల్ గా. సాయి సుబ్రహ్మణ్య, సాయి సుబ్రహ్మణ్య, సాయి సుబ్రహ్మణ్య అంటూ పోయింది ఆమె. ఈవెన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి చెప్పారు, ఆవిడకి స్వామి మీద ఎంతో ప్రేమరా మీకు తెలియదు, ఆవిడ పోయే టైంలో ఎవరు కూడా లేదు ఆమె దగ్గర, చాలా కష్టపడింది, భర్త కూడా అంత చూసుకోలేదు, నేను అప్పుడు పోయి ఏదో కొంచెం ఇచ్చి వచ్చాను అని చెప్తూ చాలా. సుబ్బలక్ష్మి గారు అంటే స్వామికి అత్యంత ప్రేమ. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అప్పుడు అనుకున్నారు, అప్పుడు భోజనానికి అప్పుడు విఐపీలు అదే వాళ్ళు ఎవరితే వచ్చారో వెళ్తున్నారు. వెంటనే స్వామి సత్యజిత్ ఉండారు పక్కనే, అప్పుడు అన్నారు సత్యజిత్తో, సుబ్బలక్ష్మి ఏది అన్నారు. స్వామి అంటే స్వామి హృదయంలో ఉందా ఆవిడ స్వామి? అయ్యో లేదా, ఒక్కసారి స్వామి అట్లా ఒకసారి ఇమోషనల్ అయ్యారు. అంటే స్వామికి అంత ప్రేమ సుబ్బలక్ష్మి గారు అంటే. సుబ్బలక్ష్మి లేదా అంటే అంటే ఎప్పుడో వెళ్ళిపోయారు ఆవిడ, కానీ స్వామి ఇంకా తలుచుకుంటున్నారు ఆవిడ. ఆ విధంగా స్వామి చిన్న చిన్నవన్నీ చూపిస్తుండేవారు. కొన్ని విషయాలు భలే గమ్మత్తు విషయాలు కూడా ఉండేవి, వాళ్ళు జోకులు వేస్తుండేవారు స్వామి. ఒకసారి ఏమైందంటే, ఫస్ట్ డే అనమాట, రుచులు అడుగుతున్నారు ఎట్లా ఉన్నారా దోశలు, అదే బయట క్యాంటీన్ ఇంకో క్యాంటీన్ ఉండేది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అంటే, వాకింగ్ వెళ్ళిన వెంటనే ఇంకో చోటికి వెళ్ళేవాళ్ళం బ్రేక్ఫాస్ట్. ఆ స్వామి ఏం పెట్టారు అంటే, దోశలు పెట్టారు స్వామి. ఓ దోశలా, ఏ ఉప్పు లేదు అన్నారు. వెంటనే ఆ వి శ్రీనివాసన్ గారు ఉండే అప్పుడు ఏఐపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్, ఆయన చూసుకుంటూ ఉండేవారు అన్ని విషయాలు. అక్కడ ఏమో ఈ తమిళ వాళ్ళు అందరూ కారం అంతా లోపల పెట్టుకుంటున్నారు, ఎక్కువ వేయట్లేదు ఇక్కడ, కారం అంతా ఇక్కడ ఉంది లోపల అన్నారు. ఆ రోజుల్లో ఊరికే అట్లా జోక్ చేస్తుండేవారు స్వామికి. కానీ ఎంత ప్రేమ స్వామికి ఆ తమిళనాడు అని, ఆ వాళ్ళ భక్తి గాని స్వామికి చాలా ప్రేమ వాళ్ళంటే. స్వామి చెప్పే స్వామి తమిళ్లో కూడా ఎంత బాగా మాట్లాడేవారు ఇంకా గుర్తు. అంటే నేను 1 ఇయర్ చెన్నైలో వర్క్ చేసి వచ్చాను, నాకు తమిళ్ కూడా కొంచెం వచ్చింది. స్వామి అంటుండే ఎల్లారం వందాచా, అందరు వచ్చారా, ఎంత బాగుండేదో స్వామి. రొంబ భక్తి, రొంబ సంతోషం, చాలా హ్యాపీ అయ్యేవారు. అందుకే స్వామి ప్రతి ఏడాది కొడైకెనాల్ వెళ్ళేవారు. వాళ్ళ ఆ మనుషులు అంటే స్వామి, ఆ భక్తులు అంటే ఎంతో ప్రీతి, ఎంతో ప్రేమ స్వామికి. ఈవెన్ చెన్నైకి వెళ్ళారు 2007లో, నేను 1 ఇయర్ ఉన్నప్పుడు కూడా చూశానండి సుందరం స్వామి ఆలయం కూడా. ఎంత డిసిప్లిన్, ఎంత భక్తితో, ఎంత డిసిప్లిన్ తో చేస్తారు అబ్బా, నిజంగా మనంతా నేర్చుకోవాలి. సో ఆ విధంగా కొడైకెనాల్ ఒక 9 డేస్ జరిగింది యాత్ర అద్భుతంగా. స్వామి మాకు 4th డే అందరినీ మా ముగ్గురిని పిలిచి మాకు షాల్స్ వేశారు, షాల్స్ తెప్పించారు. వేసి శ్రీనివాసన్ గారు అనౌన్స్ చేస్తుంటే స్వామి అన్నారు, ఓనర్షిప్ అని చెప్పు అన్నారు. అది మాకు ఇంకా గుర్తుంది, ఓనర్షిప్ అని చెప్పు అన్నారు. అంటే స్వామి ఓన్స్ ఆల్ 3 ఆఫ్ అస్ అని చెప్పు అన్నారు. అప్పుడు మాకు ఇంకా మాకు
ఏం చేయాలో తెలియదు మాకు. అంటే స్వామి, మాకు స్వామి ఓనర్, స్వామి ప్రాపర్టీ, స్వామి ఏం చెప్తే చేస్తాం. ఆ విధంగా స్వామి మమ్మల్ని చూసుకుని మాకు నెక్స్ట్ పిహెచ్డి చేయమని చెప్పారు మా ముగ్గురిని. వీళ్ళని డాక్టరేట్ చేయమని చెప్పు అని మైక్లో అనౌన్స్ చేపించారు. చేపించి అందరికీ చూపి ఆ రోజు ఇంకా గుర్తుంది, ఈశ్వరమ్మ గారు బుర్రక చెప్పినప్పుడు ఆ లేడీస్ సైడ్ అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు అన్నమాట. ఈశ్వరమ్మ గారు స్వామి అది చూసి కూడా ఎమోషనల్ అయిపోయారు. ఆ రోజు ఫుల్ ఏడవడమే స్వామి ఇంకా గుర్తు. నేను లోపలికి వచ్చాక స్వామి అన్నారు, అరే మీరు చెప్తుంటే కదా అందరూ అక్కడ లేడీస్ ఏడుస్తున్నారా అని చెప్పి పాపం చాలా చాలా బాధపడ్డ. అంటే స్వామి ఈశ్వరమ్మ గారు తలుచుకున్నారు చాలా. అప్పుడు తెలిసింది ఈశ్వరమ్మ గారు అంటే ఎంత ప్రేమ స్వామికని. సో ఆ విధంగా కొడైకెనాల్ యాత్ర జరిగింది. ఇంకా జరుగుతుంది తప్పకుండా. స్వామికి అది చెప్పాలంటే ఇంకా టైం సరిపోదండి పావం, మీ టైం కూడా చూసుకోవాలి. లేకపోతే స్వామికి ఇష్టం ఉండదు, ఒక గంటలో చెప్పాలి అంతే టైం మేనేజ్మెంట్. లేకపోతే ఒక 10 మినిట్స్ లో ముగిచ్చేస్తాను, మీకు పర్వాలేదా? సో కొడైకెనాల్ యాత్ర అయ్యాక ఇంకా అద్భుతమైన సంఘటన జరిగాయి మాకు స్వామితో. కొడైకెనాల్ నుంచి వచ్చాక స్వామి చెప్పారు, మీ ముగ్గురికి నేను పద్యాలు నేర్పిస్తాను రా అన్నారు. మీరు ముగ్గురు రెడీగా ఉండండి, పుస్తకాలు పెన్నులు పెట్టుకుని రెడీగా ఉండండి, నేను చెప్తాను మీకు అని చెప్పారు. మేము ఎప్పుడు ఆ పుస్తకాలు పెట్టుకుని రెడీగా ఉండేవాళ్ళం, ఎప్పుడు పిలుస్తారో స్వామి తెలీదు. మేము నెక్స్ట్ టైం ఏంటంటే ఎంఏ ఎకనామిక్స్ తర్వాత ఏం చేయాలంటే స్వామి ఇట్లా చెప్పాను, స్వామి ఎంబీఏ అప్లై చేశాను స్వామి ఇట్లా అంటే సరే చెయ్యి అన్నారు. ఎంబీఏకి అప్లై చేశాం. ఆ రోజు పొద్దున అంటే 20th ఎప్పుడో మే, ఆ రోజు ఇంటర్వ్యూ అనమాట, ఎంట్రన్స్ అయింది. నన్ను సెలెక్ట్ అయ్యాం స్వామి దయతో, మేము ఎట్లా రాసామో కూడా మాకు తెలియదు. ఆ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాం. ఆ రోజు పొద్దున ఇంటర్వ్యూ 9:00. ఆ రోజు స్వామి ఎప్పుడు పొద్దున రారు, ఆ రోజు ఆ టైంలో రావట్లే అంత పొద్దున అంటే దర్శనాలకి. కానీ ఆ రోజు పొద్దున వచ్చారు స్వామి. వచ్చి మేము బుక్స్ రెడీగా పెట్టుకున్నాం, ఎందుకంటే స్వామి చెప్పారు పాటలు చెప్తానని. సో ఎప్పుడన్నా రెడీగా ఉండాలి స్వామితో. సో కూర్చుని ఉన్నాము, స్వామి అందరినీ చూస్తున్నారు, లెటర్లు తీసుకుంటున్నారు బయట. వెంటనే స్వామి మా వైపు తిరిగారు, తిరిగి ఇట్లా అన్నారు, లోపలికి పోండి అన్నారు. ఇంటర్వ్యూ 9:00, 8:30 స్వామి ఇక్కడ లోపలికి పోండి అని పిలిచారు. సో లోపల కూర్చున్నాం. అంటే చూడండి, అంటే స్వామి ఏమిటో ఈ ప్రేమ మాకు అర్థం కాదు. ఆ వైస్ ఛాన్సలర్ ఇంటర్వ్యూ ముందు ఛాన్సలర్తోనే ఇంటర్వ్యూ అయిపోయింది మాకు ఓ రకంగా. స్వామి లోపల ఇంటర్వ్యూలో పిలిచారు. పిలిచి మాకు ఆ రోజు స్వామి రాసిన పద్యాలు పాటలు నేర్పించారు మాకు. మా అది గొప్ప అదృష్టం. మాది అది ఏ విధంగా ఉన్నాయంటే స్వామి ఒక గురువు ఒక శిష్యుడు టైప్లో స్వామి అక్కడ కూర్చుని ఆ రాసుకోండిరా అని చెప్పి మాకంతా ఒక్కటి లైన్ బై లైన్ మేము బుక్లో రాసుకునేవాళ్ళం. ప్రతి ఒక్కటి మాకు వివరంగా చెప్పేవారు స్వామి. చెప్పే ఒక పాట ఉంది, ఒక 3 పాటలు నేర్పించారండి స్వామి మాకు. సీతారామ కళ్యాణం నుంచి ఆయన స్వయంగా రాసిన పాటలు. సో చెప్పారు, మీరు రామాయణం చెప్పాలి, రామాయణ బుర్రకథలో ఇవన్నీ పెట్టండి రా అన్నారు. అందులో పాట

అని మాకు ఈ పాట నేర్పించారు. ప్రతి ఒక్కటి మమ్మల్ని అడిగేవారు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మిమ్మల్ని మీరు నన్ను అడగండి అని స్వామి అన్నారు ఒకసారి. ఇలా స్వామి పాటలు మీకు నచ్చాయా? మాకు మాటలు లేవు స్వామి, ఏం చెప్తాను స్వామి, మీరు అద్భుతం స్వామి అన్నాం. స్వామి మాకు ఒక డౌట్ వచ్చిందనమాట ఆ పాటలో. స్వామి కేళి అంటే ఏమిటి స్వామి అన్నాం. తాండవ కేళి సల్పేని, మాకు కేళి అంటే అంత కరెక్ట్ గా క్లియర్ గా తెలియదు. తెలుగు మాకు ఏదో కొంత కొంత వచ్చి మాకు ఎక్కువ అందులో పండితులం కాదు కాబట్టి స్వామి స్వామి అడుగుతున్నారు డౌట్లు ఉంటే అడగండి అంటే మేము అడగాలి వెంటనే, ఆ ఛాన్స్ వదులుకోకూడదు. వెంటనే స్వామి కేళి అంటే ఏమిటి స్వామి అని అడిగాం. స్వామి కేళి కేళి అంటే తెలీదా, కేళి అంటే నాట్యం రా అన్నారు. అప్పుడు ఆ టైంలో స్వామి ఆ కళ్ళలో ఆ గ్లో ఇంకా నాకు గుర్తుందండి. మాకు మాటలు లేవు స్వామి, ఏం చెప్తాను స్వామి, మీరు అద్భుతం స్వామి అన్నాం. స్వామి మాకు ఒక డౌట్ వచ్చిందనమాట ఆ పాటలో.

సాక్షాత్ పరమేశ్వరుడు స్వామి. అప్పుడు కేళి అంటే నా అంటే ఎందుకంటే ఆ శివుడే ఆ తాండవం చేస్తున్నాడు, తాండవ కేళి సల్పేనే పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు. ఆ సాంబశివుడే మాకు ఇక్కడ పాట చెప్తుంటే ఏం చెప్పమంటారు? ఆ కేళి అంటే నాట్యం అని చెప్పారు. ఓకే స్వామి అని అప్పుడు ఆ స్వామి కళ్ళలో ఆ గ్లో చూడాలి, నిజంగా అది అది వివరించలేము, ఇంకా మాకు ఆ గుర్తుంది ఆ రోజు. సో ఆ విధంగా స్వామి అట్లా పాటలు నేర్పించి, స్వామి మేము అక్కడ రామాయణం చెప్పాము స్వామి సమక్షంలో, ఒకసారి పార్వతీ కళ్యాణం గురించి చెప్పే అవకాశం వచ్చింది మాకు స్వామి. ఇంకొక ఐదు నిమిషాలు చెప్పేస్తే మొత్తం పూర్తయిపోతుంది స్వామి. తర్వాత ఢిల్లీ, సిమ్లా, మళ్ళీ బాంబే తీసుకెళ్లే అవకాశం మాకు వచ్చింది, మేము స్వామితో వెళ్ళామన్నమాట. స్వామి అక్కడ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎంత ప్రేమ స్వామికి, స్వామికి జగమంతా ఒక కుటుంబం. ఆయన ఎప్పుడు ఆయన విశ్వ సంసారి అంటారు, ఆయన సంసారం అంటే మొత్తం విశ్వం ఆయన సంసారం. ప్రతి ఒక్కరిని కాచడం ఆయన డ్యూటీ. ప్రతి ఒక్కరిని చూసుకుంటున్నారండి, ఈరోజు చూసుకుంటారు ముందు ముందు కూడా. ప్రతి ఒక్కళ్ళు ఆయన భక్తులకి ఎక్కడా లోటు రాదు. ఆయన నామం తెలిసిన వారికి ఎవరికి వాళ్ళకి బాధ ఉండదు. వాళ్ళ జీవితాలు చక్కగా ఉంటాయి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ జనరేషన్ అందరినీ స్వామి చూసుకుంటున్నారు. దానికి ఒక మాకు ఒక గొప్ప అనుభవం ఇచ్చారు మా పిల్లలందరికీ, అక్కడ ఢిల్లీకి వచ్చిన వాళ్ళందరికీ. మేమందరం తింటున్నాము స్వామి దగ్గర ఢిల్లీలో. ఇంకా గుర్తుంది అనిల్ కుమార్ సార్ వచ్చారు. అనిల్ కుమార్ సార్ అంటే చాలా అప్పుడు కన్వర్సేషన్ స్వామితో చాలా బాగుంటుంది, ఆయనకి చాలా క్లోజ్ అనమాట. స్వామి అడిగారు, ఏమీ అనిల్ కుమార్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ, భోజనం ఎట్లా ఉంది అంటే, ఏం స్వామి ఉప్పు లేదు కారం లేదు, పచ్చళ్ళు ఉండాలి స్వామి నాకు, పచ్చళ్ళలో పుట్టి పెరిగా నేను కారం ఏమన్నారంటే మిర్చిలో పుట్టి పెరిగా గుంటూరు వాళ్ళని స్వామి. వెంటనే స్వామి నెక్స్ట్ డే ఆయన కోసం ఆవకాయలు వచ్చేసాయి ఢిల్లీకి, ఆవకాయ మాగాయని వచ్చి స్వామి ఆయనకి ఆవకాయ వేశారు. ఆ వచ్చిందా, ఎలా ఉంది, చాలా బాగుంది స్వామి, చాలా హ్యాపీ స్వామి, ఇప్పుడు నాకు ఇది ఉంటే చాలు స్వామి అని. సో అప్పుడు తర్వాత ఏమైందంటే స్వామి మాట్లాడుతున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది జాగ్రత్తగా వినండి. మమ్మల్ని అందరినీ ఆ ఢిల్లీ ఆ ఇండియా గేట్ అని చూడడానికి పంపించారు ఆ రోజు పొద్దున. ఒకసారి చూసిరండ్రా, ఈ ఢిల్లీ మహానగరం చాలా పెద్దది, ఒకసారి చూసిరండి బాగుంటుంది అంటే మమ్మల్ని మొత్తం అంతా చూపించారు. ఇండియా గేటు పక్కన పార్లమెంట్ బిల్డింగ్, రాష్ట్రపతి బిల్డింగ్ ఇవే ఉన్నాయి అక్కడ. చూసి వచ్చామన్నమాట నైట్ డిన్నర్ టైంలో అనమాట. స్వామి కూర్చుని ఉన్నారు, అప్పుడు చెప్పారు స్వామి, ఆ ఎలా ఉంది, అంత బాగుందా ఢిల్లీ, ఏమేమి చూశారంటే స్వామి ఇట్లా చూసాము బాగున్నాయని. సో అప్పుడు స్వామి అన్నారు, ఓ అవునా ఓకే అని చెప్పి, మీరంతా అక్కడికి వెళ్ళినప్పుడు నేను పుట్టపర్తి వెళ్ళి వచ్చాను రా అన్నారు. నాకు అర్థం కాల, ఆ పుట్టపర్తి వెళ్ళి వచ్చాను, అక్కడ చాలా మందికి జబ్బు చేసి ఉన్నారు పాపం అక్కడ వాళ్ళంతా, వాళ్ళందరికీ నేను విభూతి ప్రసాదం ఇచ్చి వస్తున్నాను అన్నారు స్వామి. అప్పుడు మాకు తెలియలే అంటే వెంటనే అంటే స్వామి ఆ రివలేషన్ ఎట్లా ఉంటుందంటే, నేను దేవుణ్ణి అని ఆ చిన్న ఆ టైంలో చెప్తారు, ఆ స్ప్లిట్ సెకండ్ లో మనం అర్థం చేసుకోవాలి. స్వామి అన్నారు, నేను మీరు వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళి అందరికీ విభూతి ప్రసాదం ఇచ్చి వస్తున్నాను, నా కాళ్ళు బాగా నిప్పులుగా ఉన్నాయరా అన్నారు అందరితో. ఆ టైం 2010 అండి, స్వామికి ఇంకా కష్టమయ్యేది. అక్కడ ట్రిప్స్ కూడా ఢిల్లీ ట్రిప్ ప్రతి చోట ప్రతి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు స్వామిని. పాపం స్వామి కూడా ఎంతకని పాపం, ఒకసారి ఆలోచించండి మీరు కూడా, ఒక మానవుడిగా పొద్దున్నీ రాత్రి దాకా 10 ఇంటికి వచ్చేవారు స్వామి ఇంటికి, 9 అయ్యేది ఢిల్లీ బాంబే. స్వామి అన్నారు, బాగా కాళ్ళు నెప్పులెడుతున్నాయిరా, ఎవరన్నా వచ్చి పిసుకండి అన్నారు. అప్పుడు ఇద్దరు బాయ్స్ వెళ్ళి స్వామి పాదాలు పట్టుకుని, అంటే స్వామి ఎంత చేస్తున్నారు ఒక్కొక్కళ్ళకి నిజంగా మాటల్లో చెప్పలేము. సో ఆ విధంగా స్వామి అందరినీ మనల్ని కాస్తున్నారు. మనం ఎప్పుడూ స్వామి దగ్గరే ఉండాలి, స్వామి మాటలు చెప్పాలి, స్వామి పాటలు పాడాలి. అది చేస్తే చాలండి స్వామి చూసుకుంటారు మనల్ని, ఎవరిని హర్ట్ చేయొద్దు. అదే స్వామి ఒక్కటే ఆశించేవారు ఎప్పుడు పిల్లల నుంచి, ఎవరిని హర్ట్ చేయకుండా ఎప్పుడు హెల్ప్ చేస్తూ పోండి, ప్రతిసారి మీ మీద స్మైలింగ్ ఫేస్ ఉండండి, క్యాస్ట్ రాయల్ ఫేస్ వద్దనేవారు. అలా చేసుకుంటూ పోండి, నేను చూసుకుంటాను మీ హృదయాల్లోనే ఉన్నానే అని చెప్తుండేవారు. సో ఆ విధంగా ఈరోజు మా అందరం కలిసాం, అద్భుతం. జూన్ 15 నాకు ఇంకా గుర్తు, ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు. అదే విధంగా ఈరోజు ఇక్కడ స్వామి ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు, మీ అందరితో నాకు ఇంటర్వ్యూ దొరికింది, మీ అందరిలో స్వామి నేను చూసుకుంటున్నాను. స్వామి మాటలు మీకు చెప్పే అవకాశం ఇచ్చారు, శాస్త్రి సార్కి మళ్ళీ ఐఎమ్ గ్రేట్ఫుల్. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది.

నిజంగా చాలా గొప్పగా చేస్తున్నారు. ఇదే విధంగా జరుగుతూ స్వామి మనందరి మధ్య ఉండాలని, మనల్ని ఎప్పుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఒక చిన్న పాటతో మనం ముగించేద్దాం. ఈ పాట స్వామి ముందు పాడుతుండేవాళ్ళం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు రంగారెడ్డి సాయి భక్తులు స్వామివారి దివ్య చరణారవిందాలకు సమర్పించిన సర్వదేవతాతీతం శ్రీ సత్యసాయీశ్వరం నాటకాన్ని ఇప్పుడు విందాం.

0: సోదరా జయ, నారదుల వారి అచ్చుకీ ఏమైనా తెలిసినదా?
1: లేదు విజయ, నేను భువర్లోక సువర్లోక మహర్లోకములని చూశాను. జనలోక తపోలోక సత్యలోకములలో కూడా సంచరించి చూశాను, ఎక్కడా కనపడలేదు.
0: నేను కూడా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములలో సంచరించాను, ఇక మిగిలింది ఒక్క భూలోకమే.
1: విజయ, భూలోకంలో నారదుల వారికి పనే ఉంటుంది. భూలోకవాసులు వారిలో వారే కలహాలు సృష్టించుకుంటూ అదుపు తప్పిన కోర్కెలతో అక్రమ మార్గాన పయనిస్తున్నారు. పైగా నారదుల వారి ప్రమేయం ఏదైనా లోక కళ్యాణార్థమే కదా.
0: అయితే ఈ గగనతలంలోనే కొంత తడవు వేచి ఉండి నారదుల వారిని కలుసుకుని మన చిక్కుముడి విప్పుకోవాలి.
1: అవును విజయ, లోగడ వైకుంఠం వాకిట సనక సనందనాథులను అడ్డగించి శాపగ్రస్తులమై 3 జన్మల కాలం వైకుంఠ చ్యుతులమయ్యాము. ఇప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా మంచిది.
0: అవును, ముమ్మాటికి నిజం.
2: సోదరులు జయ విజయులకు నమోవాకములు.
1: అనింజా నమో నమః. గజాననుల వారేరి?
2: వారు కైలాసంలోనే ఉన్నారు.
0: నీవు లేకుండా క్షణమైనా గడవని గణపతిని కైలాసానికి పరిమితం చేసి నీవు విహారానికి విచ్చేశావా?
2: విహారమూ కాదు, విలాసమూ కాదు. నారదుల వారిని కలవటానికి ఇది ఉత్తమ ప్రదేశమని ఇలా వచ్చాను.
1: అదేమిటి? నారదుల వారిని కైలాసంలో కలవకుండా ఈ రహస్య సమాలోచనలేమిటి?
2: నారదుల వారు కైలాసానికి వచ్చి చాలా కాలమైంది. అదీనూ కాక
0: అనింద్య, నీవు ఏదో దాచ ప్రయత్నిస్తున్నావు. మా వద్ద దాచేటంతటి రహస్యమేమిటి?
2: మీ వద్ద నాకు రహస్యాలేముంటాయి? ఈ మధ్య మా గణనాథునికి భక్తులు చేసే స్తోత్రాలలో మార్పు గోచరిస్తున్నది. అది విని గణనాథుని ఇష్టసఖులు సిద్ధి బుద్ధి కలత చెంది నారదుల వారిని అడిగి విషయం తెలుసుకుని రమ్మని పంపారు.
1: విన్నపాలలో మార్పా? అదేమిటి?
2: ఇంతకుముందు గణేషుని స్తుతి ఆయన గుణగణాలను, వారి తల్లిదండ్రుల గొప్పదనాన్ని, కైలాసం అందచందాలను, మా గణనాయకుడు ఆరగించే అపారమైన తినుబండారాలను ప్రస్తావిస్తూ అప్పుడప్పుడు వారి వాహనమునైన నా గురించి కూడా జోడించి స్తుతిస్తూ ఉండేవారు.
0: మరి ఇప్పుడు?

0: అయితే మన అంతరంగములకు అందని అద్భుతం ఏదో చోటు చేసుకుంటున్నదన్నమాట.
1: గరుడ వాహన నారాయణ, హే శేషశయన నారాయణ, హే పత్తివాస నారాయణ.
2: అది నారదుల వారి గానమే.

0: వైకుంఠ ద్వార పాలకులైన జయవిజయులు విఘ్ననాయకుని వాహనమైన అనింజుడు కలిసికట్టుగా విహారానికి విచ్చేశారు. ఏమిటి విశేషం?
1: విశేషాలన్నీ శేషాలుగా మిగిలిపోతున్నాయి నారదమునీంద్ర.
0: కూడికలు తీసివేతలు సరిగ్గా చేయకపోతే మిగిలేవి శేషాలే. పవిత్ర సాయినామాన్ని మేళవించి చేస్తున్న అద్భుత స్తోత్రాలు వైకుంఠం వాకిట నిలిచిన మీ కన్నములకు సోకి వివరణకై నాకడకు విచ్చేశారు. అవునా?
2: బ్రహ్మ మానసపుత్రుడు, మీకు తెలియని విషయంలేమి ఉంటాయి
1: నారదమునింద్ర?
0: అదేవిధముగా మీ గణనాథుని నిలయానికి కూడా స్తోత్రాలు చేరటంతో సిద్ధి బుద్ధి కలత చెంది నిన్ను నా దగ్గరికి పంపారు.
3: నారదమునీంద్రులకు నమో నమః.
0: శుభం భూయాత్.
3: జయ విజయులకు అనింజునకు అభివాదములు. నారదమునీంద్ర, మా సోదరులు దీర్ఘాలోచనలో ఉన్నారు. ఏమైనా జటిల సమస్య?
0: అవగతము కాకున్నా అంతయూ జటిలమే కదా, అర్థమైన తదుపరి అంతయూ మహాద్భుతమే కదా. సాయిరాం సాయిరాం.
3: మునీంద్ర, తమ నోట కూడా
0: సాయినామే. ఎవరైనను పరిస్థితిని అనుసరించి వర్తించవలెడు కదా.
3: కావచ్చును మునీంద్ర, తామనుచున్నది ఏమాత్రము అవగతము కాకున్నది.
0: వివరిస్తాను. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మానవ శరీరాన్ని త్యజించి ప్రశాంతి లోకమునకు విచ్చేసియున్నారు.
3: ప్రశాంతి లోకమా? చతుర్దశ భువనాల నామములలో ఆ పేరే లేదే.
0: విభిన్నావతారుడైన సర్వదేవతాతీత స్వరూపుడు విభిన్నముగా ప్రశాంతి లోకమును సృష్టించుకుని అచ్చట కొలువై ఉన్నారు. లోకమునైతే సృష్టించుకున్నారు కాని ఎల్లప్పుడూ భూలోకములోనే సంచరిస్తూ మానవోద్ధరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ భక్తులకు అనుభూతుల్ని ప్రసాదిస్తున్నారు.
3: మరి మామా లోకములకు వినవచ్చుతున్న సాయినామమును జోడించి చేయుచున్న గానముల మాటేమిటి?
0: సత్యసాయి భగవానులు తమ 14వ ఏట అవతార ప్రకటన చేసిన నాటి నుంచి భూలోకవాసులు చేయుచున్న భజనలే అవి.
4: మరి మున్నెన్నడూ ఇట్టివి వినియుండలేదే.
0: స్వామి భూలోకమున మసలుచున్నప్పుడు భూలోకవాసుల భజన గీతాలాపనలు వేరు లోకములకు వినవచ్చే ఆవశ్యకత ఏమున్నది? ఇప్పుడు మహాభిరిష్క్రమణానంతరం స్వామి ఎడబాటును తట్టుకునలేక ఆర్తితో ఆవేదనతో సత్యసాయి భగవానుల కర్ణపేయములకు శోకవలనని యులిగెత్తి గానము చేయుచున్నారు. అవే వివిధ లోకాలలో ప్రతిధ్వనిస్తున్నవి.
3: అంతయూ చిత్రముగానున్నదే.
0: ఇందులో చిత్రమేమున్నది భృంగి? అయినా చరిత్ర తెలిసిన నీవు కూడా ఇలా మాట్లాడటం సమంజసమా?
3: చరిత్ర తెలియటేమిటి మునీంద్ర?
0: చూశారా భగవత్ సంకల్పం? కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్న చందాన భరద్వాజ మహర్షి వారు విచ్చేస్తూ ఉన్నారు. భరద్వాజ మహర్షులకు ప్రణామములు.
1: జయ జయ. ఒక నూతన యుగావిష్కారానికి, పరమాద్భుత శకానికి నాందీవాచకంగా జరిగిన పరమ పవిత్ర సంఘటననే మరిచావా భృంగి?
3: క్షమించండి మహర్షి.
1: ఇది భగవత్మాయ. అలనాటి ఆ పవిత్ర సంఘటన మధుర ఫలాలు ఈనాటి అఖిల మానవాళికి వరాల మూటలుగా లభించడం వెనుక ఉన్న యథార్థ గాథను మరల నా ద్వారానే విశదపరచబడాలని భగవత్ సంకల్పం కావచ్చు. అది త్రేతాయుగం. నాలో సమగ్ర వేదాధ్యయనం చెయ్యాలన్న సంకల్పం దృఢం కాచొచ్చింది. దానికై సవిత్ర అనే యాగాన్ని చేయదలచి, ఆ యాగానికి పార్వతీ పరమేశ్వరులను ఆహ్వానింపదలచి కైలాసానికి వెళ్లాను.
3: అవును మునీంద్ర, లీలగా గుర్తుకు వచ్చుతున్నది. అర్ధనారీశ్వరుల నృత్యము పతాక స్థాయిలో ఉన్న సమయంలో తామొక్కడుకు విచ్చేసినారు.
1: అవును, అమ్మ ఆసీఫ్పూర్వక చూపుకై అనుగ్రహ భాషణకై పరితపిస్తూ 7 రోజులు గడిపాను. అమ్మ ఒక్కసారి క్రీగంట చూసినది, పరవశించిపోయాను. అంతలోనే అమ్మ నృత్యము పరిసమాప్తి చేసి వెడలినది.
0: పార్వతీమాత అలా చేసినదా?
1: అమ్మ ప్రవర్తనకు లోక కళ్యాణమే కారణము. ఆ విషయము అర్థము చేసుకునలేక ఆవేదన చెందాను. ఫలితంగా పక్షపాతానికి గురై నేలకొరిగాను.
3: అయ్యో, ఎంత విచారకరము!
1: కాని పరమశివుడు నన్ను అనుగ్రహించాడు. నా కడకు విచ్చేసి జలప్రోక్షణ చేసి నాకు పక్షవాతము నుండి విముక్తి ప్రసాదించాడు. అంతేకాదు, పార్వతీ సమేతంగా సవిత్రాయాగానికి విచ్చేస్తానని వాగ్దానం చేశాడు. భగవంతుని వాగ్దానమునకు భంగముంటుందా? విచ్చేయుటే కాదు, యాగ నిర్వహణ పట్ల సంతుష్టులైన ఆది దంపతులు మానవోద్ధరణకై భారద్వాజ వంశంలో 3 సార్లు అవతరిస్తామని వరమిచ్చారు.
5: 3 సార్లు?
1: అవును, పూర్తి శివాంశతో షిరిడీ సాయిబాబాగాను, శివశక్తి అంశతో సత్యసాయిబాబాగాను, శక్తి అంశతో ప్రేమసాయిగానూ అవతరిస్తామన్నదే ఆ వరం.
0: శ్రీ షిరిడీ సాయి, శ్రీ సత్యసాయి భగవానుల అవతార పరిసమాప్తి అయినది. అనతికాలంలోనే శ్రీ ప్రేమసాయి అవతరణతో అలనాడు ఆది దంపతులిచ్చిన వాగ్దానం సంపూర్ణం కాబోతున్నది.
6: మునీంద్ర, అద్భుతమైన పురాణ గాథను వినిపించి మమ్మల్ని పునీతుల్ని చేస్తున్నారు.
2: శ్రీ సత్యసాయి అవతారములో జరిగిన తత్సంబంధమైన అద్భుత సంఘటనకు దాన్ని వివరించమని వేడుకుంటున్నాం.
0: తప్పకుండా. సత్యసాయి బాబా వారి చిన్నతనంలో అప్పుడప్పుడే ప్రకటితమవుతున్న దివ్యత్వాన్ని గ్రహించిన పెద్దలు కొందరు ఆయనను హోస్పేట పట్టణానికి ఆహ్వానించారు. బాలసాయి తమ అన్నగారైన శేషమరాజుగారితోనూ పురప్రముఖులతోనూ కలిసి విరూపాక్ష దేవాలయానికైతే వెళ్లారు, కాని లోపలకు వెళ్లకుండా దేవాలయం బయటే నిలబడిపోయారు. గుడిలో హారతి ఇస్తున్న సమయంలో శివలింగంలో బాలసాయి గోచరమయ్యాడు.
3: శివలింగంలో వారు కనపడడం ఏమిటి?
0: అదే కదా విశిష్టత. ఆ దృశ్యాన్ని చూసిన అన్నగారికి విషయం ఏమిటో అర్థం కాక గుడి బయటకు వచ్చి చూడగా బాలసాయి గుడి బయటే యథాస్థానంలో కనపడటంతో అన్నగారికి ప్రప్రథమంగా సత్యం దివ్యత్వంపై నమ్మకం కలగటంతో పాటు శివాంశ సంభూతుడేమోనన్న భావమూ కలిగింది.
3: ఆహా, ఎంత మనోహరం!
1: స్వామి దివ్యచరిత్ర మొత్తం అతి మనోహరమే. శివరాత్రి పర్వదినాన స్వామి నోటి నుంచి వెలువడే శివలింగాలను చూసి తరించవలసిందే.
3: ఏమిటి, నోటి నుండి శివలింగాల?
0: ప్రత్యక్ష దైవానికి అసంభవం ఏముంటుంది? ఒకమారు ఏమైందో తెలుసా? గుట్టగా పోసిన ఇసుక నుండి స్ఫటికలింగాన్ని సృష్టించారు బాబావారు. భక్తులు సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తూ ఉండగా తాను కైలాసంలో పూజించే స్ఫటికలింగం తిన్నగా ఇలా వచ్చింది అని ప్రకటించారు. ఆ శివలింగం నిరంతరము పూజలందుకుంటున్న చిహ్నంగా అప్పుడే పెట్టినట్లుగా గంధం కుంకుమలతో పాటు పూజించిన నవనమలాడే బిల్వదళాన్ని కూడా చూపారు నేత్రపర్వంగా.

0: నారదమునింద్ర, శ్రీ సత్యసాయి భగవానులకు పరమశివునికి భేదం లేదని విశదమవుతున్నది. కాని మా గణపతి దేవుల స్తోత్రాలలో వినవస్తున్న సాయినామం మాటేమిటి?
1: అనింద్య, నీకు స్వామి అమృతానంద కథ చెబితే అదీ విశదమవుతుంది.
0: అమృతానందులవారా? ఈ పేరెక్కడో విన్నట్లున్నదే.
1: ఆయన బాల్యంలో గణనాథునికి బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని జపిస్తూ హోమం చేశారు. తరువాత అమృతానంద రమణ మహర్షి శిష్యులయ్యారు. తదనంతరం 85 వయస్సులో శ్రీ సత్యసాయి భగవానుణ్ణి దర్శించుకున్నారు. దర్శించుకున్న వెంటనే భగవాన్ బాబావారు అమృతానంద చిన్ననాడు చేసిన యాగం గురించి ప్రస్తావించి, ఆనాడు నీవు చేసిన హోమ జపాదుల ప్రభావం వల్లనే ఇప్పుడు ఇక్కడకు రాగలిగావు, ఆనాటి ఫలం ఈనాడు ప్రసాదిస్తాను అన్నారు. శాస్త్ర ప్రమాణాలు ఎప్పటికీ తప్పు కాకూడదు అంటూ అమృతానందకు సువర్ణకాంతులీనుతున్న మహాగణపతిగా దర్శనం ప్రసాదించారు.
2: అవతారములు వేరు కావచ్చు, కాని అవతారి ఒక్కడేనన్న సంగతి అంతరం ఎరిగింది. కాని మాయలో పడి మరచిపోతూ ఉంటే భగవంతుడు మనల్ని చైతన్యవంతులను చేసి తన దివ్యత్వాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఉంటాడు.
3: నారదమునీంద్ర, శ్రీ మహావిష్ణువు తమ దివ్యావతారములలో నెరపిన లీలలను వరిన శ్రీ సత్యసాయినాథుల లీలల్ని వివరించి మమ్మల్ని మరింత పునీతుల్ని కావించండి.
1: మేం వివరించటం ఎందుకు? జయ విజయులారా, ద్వాపరయుగంలో మీరు శిశుపాల దంతభక్తులుగా చవిచూచిన లీలలేగావి.
3: చవిచూచినదెక్కడా, ఆనందించినదెక్కడా. శాపగ్రస్తులమై శ్రీకృష్ణుని వైరవర్గంలో ఉన్న మా గుండెలు క్రోధాగ్నితో రగిలిపోతూ ఉండేవి. పగతో రగిలే గుండెలో ప్రతీకారేచ్ఛే కాని ఈశ్వరేచ్ఛకు తావెక్కడ మునీంద్ర?
1: రాక్షసులుగా ప్రవర్తించిన మీలో శాప విమోచనానంతరం కూడా ఆనాటి వైరీభావపు ఛాయలు ఏ అణుమాత్రమైనా ఉంటే హరించుకుపోతాయి. కుబ్జఘట్టాన్ని ఒక్కసారి స్మరించండి.
4: బలరామ శ్రీకృష్ణుల రాక సందర్భంగా ధనుర్యాగమను మిషచే రాజవీధులు నానావర్ణ విరాజిత పుష్పమాలాలంకృతములు గావించబడినవి. కుడ్యములు వివిధ పుష్పములతోడను, వాకిళ్ల ముందు అనేక దీపములతోడను అలంకరించిరి. ఆ పట్టణమునకు ఒక వింత అందమును చేకూర్చినారు మధురాపురవాసులు.
5: బాలకృష్ణ లీలలను పారవస్యంతో గానం చేస్తూ స్వాగతం పలికారు.

0: సర్వబాధాహరుడైన శ్రీ సత్యసాయి భగవానుల 43వ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పవిత్ర ప్రశాంతి నిలయ ప్రాంగణమంతా అత్యంత శోభాయమానంగా అలంకరించబడింది. భగవాన్ బాబావారు వేదిక మీదకు విచ్చేసి రజిత సింహాసనం అలంకరించగానే భక్తజన సందోహం చేసిన హర్షధ్వానాలతో ఆ ప్రాంగణమంతా ఆనందభరితమైంది.
1: మహర్షి, మీరు వర్ణిస్తున్న తీరు మమ్మలను మంత్రముగ్ధుల్ని చేస్తున్నది.
0: స్వామి శిరస్సుపై సుగంధ తైల ప్రోక్షణ కార్యక్రమం ఆరంభమైంది. ముందుగా మాతృశ్రీ ఈశ్వరాంబగారు పుష్పాన్ని సుగంధ తైలంలో ముంచి ఒకటికి రెండుసార్లు స్వామి శిరస్సుపై ప్రోక్షించి స్పృశించారు.
2: అవును, మాతృదేవో భవ అన్నట్లు తల్లిది ఇప్పుడు ప్రథమ స్థానమే కదా.
3: అవునవును, అటు తరువాత పర్షియన్ ఉర్దూ కవయిత్రి తాహిరా సయ్యద్ బేగం, జామ్నగర్ రాజమాత, సిరోహి రాజమాత, ఇంద్రాదేవి, షిరిడీ సాయిబాబాను సేవించిన వృద్ధుడు దీక్షిత్, ప్రొఫెసర్ గోకాక్ మొదలైన వారు ఈ ప్రోక్షణ కార్యక్రమంలో పాలుపంచుకుని బాబా వారి పాదపద్మాలకు నమస్కరించుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని అమెరికా నుండి వచ్చిన ఎండర్సన్ అనే భక్తురాలు తన్మయత్వంతో తిలకిస్తోంది. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతోంది. ఎముకలు ఎండిపోయి కాళ్లు కదపలేని స్థితిలో చక్రాల కుర్చీకే పరిమితమై ఉంటోంది.
0: స్వామి ప్రక్కనే సుగంధ తైల పాత్రతో నిలబడి ఉన్న కస్తూరి గారితో స్వామి ఎండర్సన్ చేతికి పుష్పం ఇచ్చి నూనెలో ముంచి ఇటు తీసుకురా అన్నారు. బాబావారి ఆజ్ఞను శిరసావహించి కస్తూరిగారు రెండడుగులు వేశారో లేదో. ఆగు కస్తూరి, నేనే ఆమె దగ్గరకు వెళతాను అంటూ స్వామి సింహాసనం నుంచి లేచి ఆమె దగ్గరకు వెళ్లారు.
4: ఆహా, ఎంత కరుణాంతరంగుడు స్వామి!
0: ఊహించని ఆ సంఘటనతో దిగ్భ్రాంతి చెందిన ఎండర్సన్ తేరుకుని స్వామి శిరస్సుపై 3 సార్లు సుగంధ తైలాన్ని ప్రోక్షించి కృతజ్ఞతాపూర్వకంగా స్వామి చేయి పట్టుకున్నది.
3: బాబావారు అపారమైన కరుణతో లేచి నిలబడు అన్నారు.

భగవాన్ మాటలు ఆమె శరీరంలో శక్తి తరంగాలుగా మారాయి. ఆమె లేచి నిలబడింది. నాతో నడిచిరా అన్నారు స్వామి. అంతే, బాబా ఆజ్ఞను పాటిస్తూ ఆమె మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ 40 అడుగుల దూరంలో ఉన్న వేదిక మీదకు వెళ్ళింది. అప్పటికప్పుడు ఎండిపోయిన ఎముకలు రక్తమాంసాలతో పరిపుష్టమైనాయి. ఆ అద్భుతాన్ని చూసిన అశేష ప్రజానీకం ఆనందాతిరేకంతో కరతాళధ్వనులు చేశారు.

0: అద్భుతం, పరమాద్భుతం. భగవాన్ సత్యసాయి బాబా వారు దైవస్వరూపులుగా నెరిపిన లీలలను అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. మరి మరి దేవీ రూపంగా కూడా
1: సందేహం ఎందుకు? నారదమునీంద్ర
2: మహర్షి,
1: తిప్పమ్మ గారి సంఘటన వివరించండి.
2: అలాగే. బుక్కపట్నంలో తిప్పమ్మ గారనే భక్తురాలు ఉండేది. స్వామినే సర్వంగా భావించి పూజించేది. వినాయక చవితి ముందు రోజు గౌరమ్మను పూజించుకోవటం ఆచారం. తిప్పమ్మగారు స్వామినే గౌరమ్మగా పూజించుకోదలిచి స్వామిని కోరారు. అందుకు పరమదయాళువైన స్వామివారు అంగీకరించారు. తిప్పమ్మగారు పూజ సంతృప్తిగా నిర్వహించుకుని వాయనం ఇవ్వటానికి ముత్తయిదువు కోసం చూడగా ఎవ్వరూ లేకపోవటంతో ఆ విషయాన్ని స్వామివారికి విన్నవించుకున్నారు. వెంటనే స్వామి, ఇదిగో ఈమెకు నీ వాయనం ఇవ్వు అంటుండగానే అక్కడ ఓ ముత్తయిదువు ప్రత్యక్షమైంది. ఆమెకు వాయనమిచ్చి పాదనమస్కారం చేసి లేచి చూడగా ఆ స్త్రీ కనిపించకపోవటంతో తత్తరపడ్డారు తిప్పమ్మగారు. స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ హస్తచాలనంతో వాయనం తీసుకున్న స్త్రీ ఛాయాచిత్రాన్ని సృష్టించి చూపి ఆమె ఎవరో కాదు, నేనే అని ప్రకటించారు.
1: అందుకే భక్తులు స్వామిని సాయిమాతగా భావించుకుని

0: అంటూ స్తుతించుకుంటూ ఉంటారు.
1: మహర్షులారా, ప్రపంచంలో అనేక దేశాలు, అనేక మతాలు, అనేక మంది దైవాలున్నారు కదా. మరి ఆ భగవంతుడు అన్ని రకాల అనుభూతుల్ని ఏ విధంగా కలిగిస్తున్నారు
2: అన్నట్టు మీకు ఒక విషయం చెప్పాలి. ఒకసారి జపాన్ శాస్త్రవేత్త ఒకరు భగవాన్ సత్యసాయిబాబా వారిని హైదరాబాదులో కలవటం జరిగింది. కలిసిన వెంటనే స్వామి హస్తచాలనంతో ఓ గుండెకాయ సృష్టించి ఇదేమిటి అని ఆ శాస్త్రజ్ఞుని అడిగారు. దానికి ఆ శాస్త్రజ్ఞుడు ఇది గుండెకాయ అన్నాడు. వెంటనే స్వామివారు ఎవరి గుండెకాయ అని అడిగారు. నాకెలా తెలుస్తుంది అన్నాడు శాస్త్రజ్ఞుడు.
0: అప్పుడు స్వామి, ఇది నీవు పుట్టినప్పటి నీ గుండెకాయ. నీవు పుట్టిన వెంటనే నీ గుండె రోగగ్రస్తమై ఆగిపోయే స్థితికి చేరుకుంది. అప్పుడు నీ తండ్రి మరణానికి చేరువలోనున్న నీ దేహాన్ని తీసుకువచ్చి నా పాదాల వద్ద ఉంచి, నేను కోరింది ఇటువంటి శిశువును కాదు, ఆరోగ్యవంతుడైన శిశువును, నా కోరిక తీర్చండి ప్రభువు అంటూ వేడుకున్నాడు. అతని కోరికను మన్నించి నీకు కొత్త గుండెను ప్రసాదించాను అన్నారు స్వామివారు. ఆ మాటకు ఆ శాస్త్రవేత్త దిగ్భ్రాంతి చెందాడు.
3: అవును మరి, హస్తచాలనంతో గుండె మార్చానని ప్రకటిస్తే దిగ్భ్రాంతి చెందడా మరి?
0: అసలు దిగ్భ్రాంతి చెందింది అందుకు కాదు.
3: మరి
0: ఆ శాస్త్రజ్ఞుడి తండ్రి ప్రార్థించింది బుద్ధ భగవానుణ్ణి. అప్పుడు ఆ శాస్త్రవేత్తకు అవగతమైంది స్వామి దివ్యత్వం, స్వామికి బుద్ధ భగవానుడికి భేదం లేదన్న సత్యం.
4: మహమ్మదీయులు భగవంతుని సాకార రూపాన్ని స్మరించి పూజించరు కదా, మరి వారికెట్టి అనుభూతి కలిగిస్తున్నారు భగవాన్ బాబావారు?
2: చక్కని సందేహాన్ని వ్యక్తపరిచావు. ముస్లింలు పవిత్రంగా భావించే బక్రీద్ పండుగ నాడు జరిగిన సంఘటన ఒకటి వివరిస్తాను. ఆ రోజు కొందరు అరబ్ యాత్రికులు బాబావారి దర్శనార్థం ప్రశాంతి నిలయానికి వచ్చారు. వారిని స్వామి ప్రత్యేక సంభాషణ గదిలోకి పిలిచి తమ అరచేతిలో చూడమన్నారు. వారిని ఆశ్చర్యచకితుల్ని చేసేటువంటి దృశ్యం అరచేతిలో గోచరమైంది. అది అరేబియాలోని పవిత్ర కాబా. దాని ముందు వేలాది మంది ముస్లింలు మోకాళ్లపై నిలబడి ప్రార్థన చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూసి పులకించిపోయిన అరబ్ యాత్రికులకు బాబావారు సర్వదేవతాతీత స్వరూపుడన్న దృఢ విశ్వాసం కలిగింది.

0: మునీంద్ర, దేవతలు సాయినామాన్ని సర్వధర్మ ప్రియత్వాన్ని గానం చేస్తూ ఎక్కడికి వెళుతున్నారు?
1: సత్యసాయి భగవానుల దర్శనార్థం.
2: ఏమిటి భగవానుల దర్శనార్థమా?
1: ఇప్పుడు ప్రశాంతి లోకంలో దర్శించుకోవటంలో విశేషమేముందని, స్వామి పుట్టపర్తిలో అవతార కార్యక్రమాన్ని నెరవేర్చుతున్న సమయమునందు సైతము దేవతలు శ్రీవారిని ప్రతినిత్యమూ దర్శించుకునేవారు.
3: స్వామికి ప్రియభక్తులైన పెద్ద బొట్టుగా పిలవబడే గాలి శారదాదేవికి, డాక్టర్ రాజారెడ్డికి ఈ దేవతల సందర్శనానుభూతిని ప్రత్యక్షంగా వీక్షించే మహద్భాగ్యాన్ని స్వామి ప్రసాదించారు.
2: ఎంతటి అదృష్టవంతులు వారు!
3: సందేహమేమున్నది. ముఖ్యంగా పెద్ద బొట్టమ్మకు శ్రీ సత్యసాయి భగవానులు తమ సర్వదేవతాతీతత్వాన్ని ప్రస్ఫుటం చేసిన వైనం అత్యద్భుతం.
2: ఆ వృత్తాంతాన్ని విశదీకరించండి మహర్షి, విన కుతూహలము కలుగుచున్నది.
3: రెండు అవతారములను దర్శించుకున్న భాగ్యశాలి ఆమె.
2: రెండు అవతారములను అంటే?
1: షిరిడీ సాయిబాబా వారిని, సత్యసాయిబాబా వారిని. సత్యసాయిబాబా వారిని భక్తిశ్రద్ధలతో పూజించుకోవటానికి అనువుగా శ్రీ సత్యసాయి వ్రతమును సంకలనం చేసి పెట్టెలో భద్రపరుచుకుని ప్రత్యేక సమయాలలో ఆ వ్రతకల్పాన్ని తీసి వ్రతం చేసుకుంటూ ఉండేది.
4: భక్తి అంటే అలా ఉండాలి.
5: అంతటి అపార భక్తి సంపన్నురాలు గనకని అటు షిరిడీ సాయిని ఇటు సత్యసాయిని సేవించుకోగలిగింది.
2: అప్పుడేమైంది నారద మునీంద్ర?
1: ఒకనాడు వ్రతం చేసుకుందామని పెట్టెలో నుంచి వ్రతకల్పాన్ని తీయగా అందులో ఆమె సర్వదేవతా స్వరూప అని వ్రాసిన ప్రతిచోట సర్వదేవతాతీత స్వరూప అని స్వామి స్వహస్తాలతో దిద్దబడి ఉన్నది. పుస్తకము చివర ఫలశ్రుతిలో ఈప్సితార్థంబు నీడేర్చి ఎల్లవేళలా సాయి భగవానుడు అతి ప్రీతి సాకుకాక అని పెద్దబొట్టమ్మ పుస్తకాన్ని స్వహస్తాలతో దిద్ది భక్తజనావళికి తమ అనుగ్రహాన్ని ప్రసాదించారు.

0: ఇక్కడ నరదులు వారెవరు? మీరు నరదమునిందురులా?
1: అవును, నీ పేరు యోహాను. యేసు త్యాగాలను, బోధలను, ఆయన చేసిన అద్భుతాలను ప్రజలకు చేరువ చేసి వారు ధన్యులగునట్లు చైతన్యవంతులను చేసిన నలుగురు సువార్తికులలో ఒకడవు, అవునా?
0: అవును. యేసు ప్రభునామముతో జోడించి ప్రార్థించబడుతున్న సాయినామము భగవన్నామేనని నా విశ్వాసం.
1: సందేహమేలా, అది పరిపూర్ణావతారుని నామమే.
0: శ్రీ సత్యసాయిబాబా వారు చనిపోయిన వారిని సజీవులుగా చేసినట్లు విని పులకించిపోయాను.
2: అవతార పురుషులందరూ మృతులను సజీవులను చేసినవారే. ఇది షోడశ కళా ప్రపూర్ణుడైన భగవంతుని అనుగ్రహము అనే 11వ కళ.
0: తాము
1: వారు భరద్వాజ మహర్షులు.
0: తమ దర్శన భాగ్యం ఆనందముగానున్నది. శ్రీ సత్యసాయిబాబా వారు మృతులను సజీవులుగా చేసిన సంఘటన విన కుతూహలముగానున్నది.
2: మీరు వివరించండి మునీంద్ర.
1: అటులని, భగవాన్ బాబావారిని చిన్ననాటి నుండి నమ్మి కొలిచిన భక్తులు కుప్పం వారు. వారి కుటుంబ పెద్ద రాధాకృష్ణయ్య గారు. ఆయన కడుపులో పుండుతో బాధపడుతూ స్వామివారి దగ్గరికి వెళ్లారు. స్వామి ఏమీ భయం లేదన్నారు, కాని ఉన్నట్టుండి ఆయాసం ఎక్కువై ఆయన మరణించారు. ఆ వార్త స్వామివారికి విన్నవించుకుందామని కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా స్వామివారు లభ్యం కాలేదు. శరీరం కుళ్లి వాసన రాసాగింది, కాని కుటుంబ సభ్యులలో విశ్వాసం సడలలేదు. ఆ విశ్వాసమే స్వామిని అక్కడకు రప్పించింది.
2: చనిపోయిన లాజరస్ను బ్రతికించుటకు జీసస్ వచ్చినప్పుడు జీసస్ను చూసి మర్ద, మేరీ, లాజరస్ చెల్లెళ్లు ఏడ్చినట్లే రాధాకృష్ణయ్య కుటుంబ సభ్యులు కూడా వలవలా ఏడ్చారు. స్వామి వారిని ఊరడించి అందరినీ శవమున్న గదిలో నుంచి బయటకు పంపి లోపల గడియపెట్టారు. అందరూ స్వామి నామస్మరణ చేసుకుంటూ ఉన్నారు. స్వామి గది తలుపులు తెరిచి అందరినీ లోపలకు రమ్మన్నారు. అందరూ వెళ్లి చూడగా రాధాకృష్ణయ్య మంచంపై కూర్చుని కనిపించటంతో అందరూ ఊరట చెందారు.
0: భగవంతుని సంకల్పమునకు మరణమైనను తలవంచవలసినదే. శ్రీ సత్యసాయిబాబా వారు అనంత శక్తివంతులు. వారు జీసస్ వలి నోటి మాటతో సముద్రమును, గాలిని శాసించారని, నీటిని హద్దు చేశారని విని ఆనందపరవశుడనయ్యారు.
1: యోహాన్, నీకు ఆ సంఘటన వివరించే ముందు ఒక విషయాన్ని ప్రస్ఫుటం చెయ్యాలి. నన్ను దేవదూతగా పంపిన నా తండ్రి భూమిపై తిరిగి అవతరిస్తాడు అన్న జీసస్ మాటల్లోని అంతరార్థం శ్రీ సత్యసాయి భగవానుల అవతరణతో యథార్థమయ్యింది.
2: బాబా చిన్నతనంలోనే ఒకసారి తల్లిదండ్రులతోనూ బంధువులతోనూ కలిసి ఉరవకొండ నుంచి పుట్టపర్తికి వెళుతున్నారు. చిత్రావతి నది ఒడ్డుకు చేరేసరికి నది 10 అడుగులు పైగా లోతుతో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. పైగా బాగా చీకటి పడింది కూడా. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకోండని, వరద నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నడుముపైకి రాదని చెప్పి బాబా నదిలోకి దిగారు. గత్యంతరం లేక అందరూ వారిని అనుసరించారు. పైబట్టలు తడవకుండా నది ఆవలి ఒడ్డుకు చేరుకున్న స్వామి బృందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరో అద్భుతానికి సాక్షీభూతులయ్యారు.
0: చాలా సంతోషం. ఆ అద్భుతమూర్తి అవతార వైభవాన్ని ఇసుమంతైనా తెలుసుకోగలిగినందుకు నా మనసు పరవశించిపోతున్నది.
3: మహర్షులారా, మాదొక చిన్న సంశయము.
1: సర్వదేవతాతీతుని పవిత్ర భాగవతాన్ని ఇంత విపులంగా స్మరించుకున్న తర్వాత కూడా ఇంకనూ సంశయమా భృంగి?
3: శ్రీవారి పవిత్రావతారము పట్ల ఎట్టి సంశయములు లేవు. స్వామి అవతార ప్రకటనానంతరం దాదాపు 72 వసంతాల పాటు ప్రజలతో మమేకమై మసిలారు. తమ అద్భుత చర్యల ద్వారా అశేష భక్త జనావళిని ఆధ్యాత్మిక సాధనలో అగ్రగాములుగా నిలిపారు.
2: వారి అపార ప్రేమామృతంతో సేదదీరుతున్న భక్త జనావళి మహాభినిష్క్రమణను ఎలా జీర్ణించుకోగలిగారు? వారు ఎట్లు ఊరట చెందగలుగుతున్నారు?
1: చక్కని అనుమానం. ఏ యుగంలోనైనా ఆ యుగావతారి అవతార పరిసమాప్తి అనంతరం అప్పటిదాకా ప్రత్యక్షంగా వీక్షిస్తూ అనుభూతుల్ని చవిచూస్తూ మాధుర్యాన్ని గ్రోలుతున్న భక్త జనావళిలో నిర్వేదం చోటు చేసుకోవటం సహజం.
2: ఆ నిర్వేదం నుంచి ఊరటను ప్రసాదించే బాధ్యతను ఆ అవతారియే స్వీకరిస్తాడు. తన అదృశ్య చర్యల ద్వారా భగవంతుడు మునుపటి వలనే తమ వెంట కంట జంటగాయున్నారన్న విశ్వాసాన్ని కలిగిస్తారు. నిజంగా ఆలోచిస్తే అవతార పరిసమాప్తి అన్నది కేవలం భౌతికానికే గాని కాలాతీతునికి, నిత్య సత్యునికి, ఆద్యంతరహితునికి వర్తించదు.
1: పరిపూర్ణ ప్రేమావతారి అయిన సాయీశుడు ప్రదర్శిస్తున్న అనంత లీలలు ఇందుకు తార్కాణం.
3: మా ఎల్లరి తృప్తికై అట్టి లీలనొకదానిని వివరించమని వేడుకుంటున్నాం.
2: సత్యసాయి భగవానుడు అవతరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన అద్భుత సంఘటన ఇది.
1: చేవిళ్లకు చేరువలో అల్లావాడ అనే కుగ్రామం ఉన్నది. ఆ గ్రామంలోనే కాక పరిసర ప్రాంతాలలో కూడా నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.
2: భూగర్భ జలాలకు సైతం కరువే. అధునాతన శాస్త్ర పరిజ్ఞానంతో ఎన్నో ప్రయత్నాలు చేసినా నిష్ప్రయోజనమే అయింది.
1: అల్లావాడ గ్రామ ప్రజలందరూ శ్రీ సత్యసాయిబాబా వారి భక్తులే. స్వామి మహాభినిష్క్రమణానంతరం సైతం వారి భక్తి విశ్వాసాలు ఏమాత్రం సడలలేదు.
2: ఒకనాడు వారు స్వామి భజన భక్తి ప్రపత్తులతో చేసుకుంటున్న సమయంలో ఆశ్చర్యకర
1: చేవిళ్లకు చేరువలో అల్లావాడ అనే కుగ్రామం ఉన్నది. ఆ గ్రామంలోనే కాక పరిసర ప్రాంతాలలో కూడా నీటి ఎద్దడి తీవ్రంగా

0: స్వామి చిత్రపటం నుంచి జలధార రాసాగింది.
1: అవును, ఆ అద్భుత చర్యను చూసి తన్మయులైన భక్త జనావళి అది స్వామి ఆశీర్వాదంగాను వరప్రసాదంగాను భావించి ఆధునిక పరిజ్ఞానంతో భూగర్భ జలాన్వేషణ చెయ్యగా మధురాతి మధురమైన పాతాళగంగ పెల్లుబికింది. ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
0: స్వామివారి ప్రబోధనలను వంటబట్టించుకున్న ఆ గ్రామవాసులు సంపదను పంచుకో, ప్రేమను పెంచుకో అన్న స్వామి ప్రబోధనకు అనుగుణంగా పెళ్లుబుకుతున్న పాతాళగంగను ఎత్తుగా నిర్మించిన పెద్ద పెద్ద తొట్టిలలోకి నిల్వ చేసి ఆ గ్రామవాసులకే కాక పరిసరాల గ్రామాల వారికి కూడా శ్రీ సత్యసాయి ప్రేమామృత ధారగా అందుబాటులోకి తీసుకొచ్చారు.
1: ఆ అద్భుత చర్య ద్వారా ఆ ప్రాంతం వారి నీటి ఎద్దడిని తీర్చటమే కాక తమ అవతార కార్యక్రమాలని కొనసాగిస్తున్న వైనాన్ని ప్రస్ఫుటం చేశారు స్వామి.
0: భక్తులలో ఏమాత్రమైనా నైరాశ్యం ఉంటే దానిని పారద్రోలి జ్ఞానజ్యోతులను వెలిగించి ఆధ్యాత్మికోన్నతికి మార్గం సుగమం చేశారు స్వామి.
2: సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారికి జయ.

విన్నారు కదా. ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమంలో రంగారెడ్డి సాయి భక్తులు స్వామికి సమర్పించుకున్న సర్వదేవతాతీతం శ్రీ సత్యసాయీశ్వరం నాటకం. మరి వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సాయిరాం.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయడానికి అవతరించినదే శ్రీ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాలను అనుగ్రహించారు. వాటన్నింటిలోకి మన వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 7వ భాగం ఇప్పుడు మీరు వింటారు. ప్రతి ఒక్కరితో మృదువుగా ప్రేమగా మాట్లాడుట.

0: శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాల విందములకు ప్రణమిల్లుతూ ఈ కార్యక్రమాన్ని వింటున్న వీక్షిస్తున్న శ్రోతలకు ప్రేక్షకులకు అందరికీ ప్రేమపూర్వక సాయిరాం. మన స్వామివారు మన ఆధ్యాత్మిక ఉన్నతికై నిర్దేశించిన నవసూత్ర ప్రవర్తనా నియమావళిలో 7వ సూత్రం మనకు తారసపడిన ప్రతి ఒక్కరితో మృదువుగా ప్రేమగా మాట్లాడడం.
1: స్వామివారు తమ సందేశంలో ఒకసారి ఇలా అన్నారు.

0: నాలుక సత్యానికి సమృద్ధికి కారణం. నాలుక మనకి మిత్రులను బంధువులను సంపాదిస్తుంది. ఈ నాలుకే మనకి బానిసత్వాన్ని మరణాన్ని కూడా ఇస్తుంది. అందుకే మనం మాట్లాడేటప్పుడు నాలుకని సరిగ్గా ఉపయోగపెట్టాలి. మృదువుగా మాట్లాడటం అంటే ఎదుటివాడి హృదయాలను గాయపరచకుండా, కఠినమైన మాటలు ఉపయోగించకుండా ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. స్వామివారు చెప్పింది, ఒక పాము ఉంటుంది, అది బుస కొడితే మెల్లగానే ఉంటుంది కానీ అది పూర్తిగా విషమయంగా ఉంటుంది. ఒక కుక్క తన యజమానిని చూడగానే గట్టిగా మరుగుతుంది, అయితే దాని అరుపులో ఆ యజమాని పట్ల ప్రేమే నిండి ఉంటుంది. అందుకని మనం మాట్లాడేటప్పుడు కఠినమైన మాటలు ఉపయోగించకుండా ప్రేమగా మాట్లాడాలి.
1: మీరు చెప్పింది కరెక్ట్ అండి. మనం రోజు చేసే పనుల వలన లేకపోతే మనల్ని వెంటనే ఎవరన్నా విసిగించినా గానీ అరిచేస్తూ ఉంటాము, విసుగ్గా ఉంటాము. కానీ ఆ విసుగు చిరాకు అనేది కేవలం మన మాటల్లో మాత్రమే ఉండాలి. అంతేగాని అవి సీరియస్ గా కోపంగా మనసులో నుంచి వచ్చిన మాటలే అయితే గనక అవతల వ్యక్తితో మనకున్న రిలేషన్షిప్ అనేది మెల్లగా పలచబడుతూ ఉంటుంది. అలా కాకుండా మనం చూసుకోవాలి.
0: నిజమే, సాధారణంగా మనం ఇళ్లలో చూస్తుంటాం చిన్నపిల్లల్ని గట్టిగా కేకలేస్తూ ఉంటాం. వాళ్ళని డిసిప్లిన్ లో ఉంచాలి అంటే గట్టిగా కేకలేస్తేనే వాళ్ళు వింటారేమో అనుకుంటాం. కానీ నిజానికి వాళ్లతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడితేనే వాళ్ళు మన దగ్గరికి చేరుతారు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళని డిసిప్లిన్ గా పెంచాలి అంటే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. కానీ ఆ కఠినత్వం మన మాటల్లోనే ఉండాలి. మన హృదయంలో ఎటువంటి కఠినత్వం ఉండకూడదు. వాళ్ళని చూస్తూ ప్రేమగా మాట్లాడితేనే వాళ్ళు మన మాట చక్కగా వింటారు. అయితే మనం ఇళ్లలో ఇద్దరు ముగ్గురు పిల్లలతోటే సహనాన్ని కోల్పోతూ ఉంటే చాలా స్కూళ్లలో మరి టీచర్ల పరిస్థితి ఏమిటో అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఓం సాయి సరస్వతి స్కూల్ ప్రిన్సిపాల్ గారైనటువంటి శ్రీమతి షీలా చంద్రశేఖర్ గారు ఈ స్వామివారి సూత్రాన్ని అందరినీ డిసిప్లిన్ లో ఉంచడానికి ఎలాగా ఉపయోగిస్తున్నారో ఒకసారి ఆవిడ మాటల్లోనే మనం తెలుసుకుందాం. తప్పకుండా.
2: సాయం ఆఫరింగ్ మెంబల్ ప్రణామ్స్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ స్వామి. నేను శీలా చంద్రశేఖర్, ఓం సాయి సరస్వతి స్కూల్ హెచ్ఎం. ఈ విద్యాలయము మే 13వ తారీఖు 1997 వైట్ ఫీల్డ్ బృందావనంలో స్వామి మాకు ఇచ్చిన ప్రసాదము. గత 25 సంవత్సరాలుగా మేము నడుపుతున్నాము అని చెప్పడం కన్నా స్వామి నడిపిస్తున్నారు అని చెప్పడం 100% కరెక్ట్. ఈ విద్యాలయంలో చదువుతున్న పిల్లలు తమ ఉపాధ్యాయుల పట్ల గౌరవముతో, వినయ విధేయతలతో, భయభక్తులతో మెరుగుచున్నారు. ఇది మా ఉపాధ్యాయుల గొప్పతనము కాదు, మాతో స్వామి ఉన్నారని మా గట్టి నమ్మకం, స్వామి అనుగ్రహము మా పాఠశాల పైన చాలా ఉంది. అందువలన ఇది సాధ్యమవుతుంది. ఇక టీచర్ ప్రొఫెషన్ లో స్వామి చెప్పిన నవసూత్రాలలో 7వ సూత్రము చాలా ముఖ్యమైనది. పిల్లలతో ప్రేమపూర్వకంగా మాట్లాడటం, సాఫ్ట్ గా ఉండటం చాలా అవసరం. ఇది టీచర్ కి ముఖ్యమైన లక్షణము ఉండాలి. పిల్లలు స్కూల్లో మాక్సిమం టైం గడుపుతారు. అందువలన ప్రతి క్షణము వాళ్ళు టీచర్ ని అబ్జర్వ్ చేయటం, టీచర్ ని అనుకరిస్తూ ఉంటారు. అది వాళ్ళు ఇమిటేట్ చేస్తారు. అందువలన టీచర్ జాగ్రత్తగా ప్రేమపూర్వకంగా మెరుగుతే వాళ్ళు కూడా అదే విధంగా మెరుగుతారని గట్టి నమ్మకం. అందువలనే మేము స్వామి చెప్పినట్టు ఈ 7వ సూత్రము గట్టిగా మేము మా స్కూల్లో ఉన్న టీచర్లు అందరూ పాటించాలని అనుకున్నాము, పాటిస్తున్నాము. అది చాలా వరకు పిల్లలకి మేలు చేస్తున్నది. మన పిల్లలు వేరే పేరెంట్స్ తోనూ, సాటి విద్యార్థులతోనూ, తమ బంధువులతోనూ మాట్లాడేటప్పుడు ప్రేమపూర్వకంగా, నెమ్మదిగా, సాఫ్ట్ గా మాట్లాడతారు. అందువలనే టీచర్ పాత్ర చాలా ముఖ్యమైనది. టీచింగ్ ప్రొఫెషన్ లో నా అనుభవాల గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. స్వామి ఫోల్డ్ లో రాకు మునుపు నేను టీచర్ అంటే చాలా స్ట్రిక్ట్ గా పిల్లలకి భయం పెట్టాలని అనుకునేదాను. కానీ స్వామి ఫోల్డ్ లో వచ్చిన తర్వాత ప్రేమపూర్వకంగా, మృదువుగా పిల్లలకి చెప్పడం చాలా అవసరమని నేర్చుకుని పాటిస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా స్కూల్లో హై స్కూల్ అబ్బాయి క్లాస్ లో ఎప్పుడూ డిస్టర్బెన్స్ చేస్తూ అల్లరిగా ఉండేవాడు. వాడిని మందలించిన రెండు మూడు సార్లు వినలేదు. ఒక్కసారి వాళ్ళు సపరేట్ గా పిలిచి నీకు కానీ టీచర్ కి కానీ అందరికి వేస్ట్ అవుతుంది, అందువలన నువ్వు నీ పద్ధతిని మార్చుకోవాలని తన భుజం తట్టి నెమ్మదిగా సాఫ్ట్ గా చెప్పినప్పుడు ఆ స్టూడెంట్ లో మార్పు వచ్చింది. స్లోగా క్లాస్ లో అల్లరి తగ్గించి చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. అందువలనే ఇది మేము గట్టిగా నమ్ముతున్నాము, స్వామి చెప్పినట్టు పిల్లలతో ప్రేమగా ఉండాలి అని. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. 9వ క్లాస్ న్యూ అడ్మిషన్, ఒక పెద్ద స్కూల్లో నుంచి వచ్చిన విద్యార్థి, తమ స్పెషల్లీ లాంగ్వేజెస్ లో చాలా వీక్ గా ఉండే. టీచర్లు అందరూ ఇది పెద్ద ఛాలెంజ్ గా తీసుకుని ఓపికగా పేషెన్స్ గా పట్టుదలతో అమ్మాయికి లాంగ్వేజెస్ లో ఆల్ఫబెట్ నుంచి మొదలు పెట్టి ఆ స్టూడెంట్ కూడా మాతో కోఆపరేట్ చేయడం వల్ల త్వరలో తాను రీడింగ్ రైటింగ్ నేర్చుకున్నది. కాకపోతే ప్రాజెక్ట్స్ నోట్స్ రాయటంలో లేజీగా ఉండేది. అందువల్లనే వాళ్ళ పేరెంట్స్ అమ్మాయికి నోట్స్ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు. అది గమనించిన నేను వాళ్ళని పిలిపించి పేరెంట్స్ ని పిలిపించి ఇలా చేయటం వల్ల మీరు హెల్ప్ చేసినట్టు ఉండదు, ఇంకా అబ్బాయి చదవాలి అంటే ఇది ఉపయోగపడదు. అదే విధంగా అమ్మాయికి కూడా చెప్పినప్పుడు తాను తనలో మార్పు తెచ్చుకొని ఆ నోట్స్ మళ్లీ రాయటము ప్రాజెక్ట్ చేయటము మొదలుపెట్టింది. ఇది చాలా గుడ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఇది మాకు మాలో స్వామి ఉన్నారు అని చెప్పడానికి ఒక ఎవిడెన్స్. ఇక ప్రైమరీ పిల్లల దగ్గరికి వస్తే వాళ్ళు ఇంకా చాలా దగ్గరగా టీచర్ ని చూసి ప్రతిదీ అనుకరిస్తారు. ఒకరోజు ఒక టీచర్ తన క్లాస్ లో కూర్చొని నోట్ బుక్స్ పిల్లలకి విసిరివేయడం చూశాను. అది చూసి టీచర్ దగ్గరికి వెళ్లి, టీచర్ ఇలా వేయటం వల్ల పిల్లలు కూడా రేపు అలా అదే విధంగా చేస్తారు, తమ ఇంట్లో వెళ్లి మా టీచర్ ఇలాగే వేసిందని చెప్తారు అని, వాళ్ళు కూడా అదే పద్ధతిలో చేస్తారని చెప్పినప్పుడు టీచర్ తనలో తన మార్పు తెచ్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇవ్వటం జరిగింది. అందువలన పిల్లలు టీచర్ ని అనుకరిస్తారు, ఇమిటేట్ చేస్తారు. అందువలన టీచర్ ప్రేమపూర్వకంగా మృదువుగా సాఫ్ట్ గా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారని మా గట్టి నమ్మకం. టీచర్ల పాత్ర చాలా ముఖ్యమైనది. టీచర్లతో పాటు పేరెంట్స్ కూడా ఇంట్లో నెమ్మదిగా మాట్లాడి సాఫ్ట్ గా ఉంటే మన సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చు పిల్లల్ని. ఇది స్వామి చెప్పిన 9 సూత్రాలలో 7వ సూత్రము వల్ల మన సమాజానికి చాలా మేలు కలుగుతుందని నా అభిప్రాయం. జనరల్ గా పిల్లలు స్కూల్ కి లేట్ రావటం, హోంవర్క్ చేయకుండా రావటం సహజం. అన్ని స్కూల్స్ లో ఫిజికల్ పనిష్మెంట్ ఇస్తారు, మేము కూడా ముందు ఇచ్చేవాళ్ళం. ఐ విల్ నాట్ కమ్ లేట్ ఫ్రమ్ టుమారో అని 1 పేజ్ అలా రాసేవాళ్ళం. అందులో తర్వాత అనిపించింది, ఇది రాయటం వల్ల వాళ్లకు ఉపయోగం ఏమీ లేదు, దానిలో ట్రాన్స్ఫర్మేషన్ తేవాలి, ప్రేమపూర్వకంగా ప్రేమతో చెప్పాలని ఒక ఐడియాతో వాళ్లకి ఓం శ్రీ సాయిరాం 1 పేజ్ రాసిన తర్వాత వాళ్ళని క్లాస్ కు పంపించడం జరుగుతుంది. ఇందులో అట్లీస్ట్ వాళ్ళు స్వామి నామాన్ని చెప్పగలరు, అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళలో అట్లీస్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళ మైండ్ మీద, సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉండదు అని మా ప్రయత్నం చిన్న ఐడియాతో ఇది పాటిస్తున్నాము. ప్రేమపూర్వకంగా మృదువుగా మాట్లాడడం వల్ల మాలో మేము ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకున్నాము. ఇది స్వామి చెప్పిన 9వ సూత్రాలలో 7వ సూత్రం పాటిస్తూ ఆ ట్రాన్స్ఫర్మేషన్ మా పిల్లల్లో కూడా కనిపించింది. పిల్లలు ట్రాన్స్ఫర్మేషన్ కనిపించడం పేరెంట్స్ కి చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. దాని గురించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మేము పిల్లలకి స్కూల్ కు వచ్చే ముందు పేరెంట్స్ పాద నమస్కారాలు తీసుకొని, పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకొని రమ్మని చెప్పాము. ఇనిషియల్ గా అలా తీసుకొని రమ్మని, తర్వాత అది మ్యాండేటరీ చేశాము. మ్యాండేటరీ చేసినప్పుడు పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకున్నది లేనిది వాళ్ళు డైరీలో సైన్ చేసుకొని రావాలి. ఈ ఇంపాక్ట్ వల్ల చాలా వరకు పిల్లల్లో చేంజ్ వచ్చింది. పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
1: శీలా గారి మాటల్లో మనం విన్నాం కదా అండి, నిజంగా మీరందరి కరెక్ట్ అండి. ఇద్దరు ముగ్గురు పిల్లల్ని మనం ఇంట్లో భరించలేము, వాళ్ళు అందరికి విసుగుగా మాటలు కేకలు అన్ని ఉంటాయి ఇంట్లో. అలాంటిది అంత మంది పిల్లల్ని వాళ్ళు అంత క్రమశిక్షణలో పెట్టి తీసుకురావడం అనేది చాలా కష్టం. అలాగే మనం చూసినట్టయితే టీచర్ మాటల్లో విన్నాం మనము, అంటే ఒక్క విద్యార్థి అలా డిస్టర్బ్ చేస్తున్నప్పటికీ కూడా ఆ విద్యార్థిని గట్టిగా మందలించకుండా భుజం తట్టి ఇలా కాదు అని చెప్పడంతో ఆ విద్యార్థిలో మార్పు వచ్చింది.
3: అదేనా అంతే, ప్రేమతోనే చెప్తేనే వింటారు పిల్లలు, అయితే కొంచెం గట్టిగా చెప్పాలి అప్పుడు.
1: ఒక్కోసారి డిసిప్లిన్ తో పెరగాలి అంటే అలా గట్టిగా చెప్పక తప్పదు కూడా. అలాగే స్వామి వాచ్ యువర్ వర్డ్స్ అని అంటారు. మనం మాట్లాడే మాట ఎప్పుడు కూడా ప్రేమగా మృదువుగా అలా ఉండడంతో సరిపోతుంది అని మనం అనుకుంటాం, కానీ అదొకటే కాదు. అర్థవంతంగా మర్యాదగా కూడా మనం ఇతరులతో మాట్లాడడం నేర్చుకోవాలి. మన నిత్య జీవితంలో మనం చూసినట్లయితే అండి, ఒక్కొక్కసారి ఆ అదే విసుగుతోటి మనం అంటే నోట్లోంచుకునే అలా దొరికిపోతుంది, ఆ మాటను మనం వెనక్కి తీసుకోలేము, ఆచి తూచి మాట్లాడాలి అని అంటారు. అందుకే ఇందులో టాక్ లెస్ అని కూడా మనం చూసుకోవాలి. ఆ టాక్ లెస్ అప్పుడు ఇలాంటి పదాలు ఏవి కూడా ఎక్కువ రావు. స్వామి ఇప్పుడు అంటారు, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజ్.
3: చాలా చక్కగా చెప్పారు స్వామి, అందుకేనేమో అది నిర్దేశించారు మనం ఆచరించాలి అని. అయితే స్వామి మనకి నచ్చని వాళ్లతోటి మనం ఎలా ఉండాలో అది కూడా చెప్పారు. మనం మనకి ఎదుటి వాడు అసలు నచ్చరనుకో, మరి కనిపించిన తారసపడిన ప్రతి ఒక్కరితోనూ మృదువుగా ప్రేమగా మాట్లాడాలి అన్నారు. మరి అన్ని వేళలా అది సాధ్యం కాదు కదా స్వామి అంటే, ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ ప్రిటెండ్ చేయమన్నారు. కొన్నాళ్ళు ప్రిటెండ్ చేయండి వాళ్ళని ప్రేమిస్తున్నట్టు అన్నారు. అటు తర్వాత టెండ్ వాళ్ళని ప్రేమించండి అన్నారు. అటు తర్వాత కొన్నాళ్ళు అయ్యాక ఆటోమేటిక్ అడ్డు మనం వాళ్ళని ప్రేమిస్తారు. ఎంత చక్కగా చెప్పారు కదా, మనకి ఆ ఓర్పుని సహనాన్ని స్వామే ఇస్తారు.
1: ఇది ఒక గొప్ప సాధన అండి. ఆ ప్రిటెండ్ దగ్గర నుంచి మొదలుపెట్టి డూ వరకు చేరుతున్నాము అని అంటే ఒక్కొక్క మెట్టు మనం అదే అలవాటు పడిపోతున్నాము అని అంతే. ఒక్కోసారి అంటే మనం అనుకుంటాము, మనం విసుగ్గా చిరాగ్గా ఒక్కోసారి మాట్లాడితే ఏమవుతుందంటే మనకే ఆ ఎఫెక్ట్ ఉంటుంది, మన ఓన్ బిహేవియర్ అనేది అని అనుకుంటాం. కానీ అది అలా తప్పు. ఇప్పుడు చూడండి, ఒక సంస్థ ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఏదైనా ఏర్పాటు చేసింది అని అనుకున్నాం. ఎవరినైనా రిసీవ్ చేసుకోవాలి వచ్చే వాళ్ళని. అప్పుడు రిసీవ్ చేసుకునే వ్యక్తి కాస్త దురుసుగానో విసుగ్గానో వచ్చిన వాళ్లతో మాట్లాడాలని అనుకున్నాం. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ వ్యక్తిని వాళ్ళు గుర్తుపెట్టుకోరు. ఆ నిమిషం మేబీ చిరాకు పడతారో, ఎందుకు ఇలా మాట్లాడారు అని. కానీ ఆ సంస్థ మొత్తానికి చెప్పచెడ్డ చేస్తుంది, ముఖ్యంగా ఆ సంస్థ. తర్వాత అది వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఫలానా కాన్ఫరెన్స్ లోనో ఫలానా దాంట్లోనో చూసారా అతను ఇలా మాట్లాడాడు అని ఈ కంపెనీ పేరు బయటకు వచ్చేస్తాం. సో మన మట్టుకు మాత్రమే అది ఎఫెక్ట్ చూపిస్తుందని అనుకోకూడదు. మన సెల్ఫ్ కి అంటే కంట్రోల్డ్ గా మనం మాట్లాడాలి మన ఇంట్లోనే, అలా కాదు బయట కూడా మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది మనం ఆచి తూచి చూసుకుంటూ మాట్లాడాలి.
3: అందుకే స్వామి మరి చక్కటి నిర్దేశించారు ఆదర్శ సూత్రాన్ని మనకి. అయితే నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అని కూడా అంటారు. మన మాటల్ని బట్టే మనకి స్నేహితులు ఏర్పడతారు, శత్రువులు కూడా ఏర్పడతారు. అయితే ఎదుటివాడే మన శత్రువు అయిపోతాం. నువ్వు అన్నట్టుగా దురుసుగా మాట్లాడితే వాళ్ళు మనల్ని శత్రువుగానే భావిస్తారు. అటువంటి భావనలు రాకుండా ఉండాలి అంటే అందరితోటి మృదువుగా ప్రేమగా మాట్లాడాలి. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. ప్రాక్టికల్ గా ఎలా చేశారో మనకి రాము గారి మాటల ద్వారా ఇప్పుడు విందాం. తప్పకుండా.
4: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి దివ్య పాద పద్మములకు నా అనంతకోటి ప్రణామము అర్పిస్తూ ప్రేమతో అందరికీ నా సాయిరాం. ప్రియ భాషణం, మృదు భాషణం, ప్రేమగా మాట్లాడటం, ప్రేమగా ఉండటం, లవ్ ఆల్. స్వామివారు అనేక ఉపన్యాసాల్లో దీనికోసం బోధించారు. ప్రేమగా మాట్లాడటం, ప్రేమగా ఉండటం ప్రస్తుత రోజుల్లో ఇది అసాధ్యమని మాగాంటి యువత మాకు మేము కన్విన్స్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ రకంగా ఉంటే మనం ఉండలేం, తోటివారు మనల్ని స్వీకరించరు, తోటి వారితో మనం వారితో కలవలేం అని అనుకుంటాం. కానీ అది ఏదైతే ఉందో అలవాటు అయిపోతే ఒక స్టేజ్ వచ్చినప్పటికీ ఖచ్చితంగా మనం అనుకున్నట్లు మాత్రం ఉండదు. అదైతే పక్క. ఏ రకంగా అంటే అది ఒక పాజిటివ్ సైన్, దాన్ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే చుట్టుపక్క ఉన్న ప్రతి థింగ్ మనకి దానికి సపోర్టివ్ గానే ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న సర్కమ్స్టాన్సెస్ వేరే రకంగా వెళ్లి మనం ఇబ్బంది పడే సందర్భం వస్తుంది, అది కేవలం పరీక్ష మాత్రమే. ఏ రకంగా అయితే ఒక తరగతిలో మనకి మధ్యలో పరీక్షలు వస్తాయో ఆ సబ్జెక్ట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఇటువంటిది ఒక స్టాండ్ తీసుకునేటప్పుడు అదంతా వచ్చిందంటే జస్ట్ ఒక ఎగ్జామ్ మాత్రమే. అదంతా ప్రేమతో ఉండటం, ప్రేమతో ఎవరికైనా ఏదైనా చేయటం, అది ఫీల్ ఏ రకంగా ఉంటుంది అండ్ సర్వీస్ యాక్టివిటీస్ చేసేటప్పుడు నాకు ఒక జరిగిన ఇన్సిడెంట్ నేను ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. మెంటల్ హాస్పిటల్ సర్వీస్ ప్రతి ఆదివారం వెళ్ళడం అలవాటు. అక్కడ తిక్కయ్య అని ఒక పేషెంట్ ఉంటారు, సపరేట్ సెల్ అయింది. ఆయన కండిషన్ ఎటువంటిది అంటే తన మూత్రం తాగటం, తన మూత్రాన్ని ఒంటికి రాసుకోవటం, కేస్ మెంటల్ స్టేట్ తంది, ఒంటి మీద ఇంకేం వస్త్రం ఏమీ ఉండదు. ఆయన రోజు అదే రకంగా చేసి కూడా ఒక ఆదివారం మాత్రం మనం వెళ్ళేటప్పుడు స్నానం ఆయనకి. ఆయనకి స్నానం ఒక ముగ్గురు మేము వెళ్ళి చేసేవాళ్ళం. రోజు స్నానం చేయించి ఏదో భోజనం పెడితే తనంతటి తానే తినేసేవాడు. ఆ స్నానం చేయించేటప్పుడు సాయిరాం సాయిరాం అంటారు, తిక్కయ్య సోపు, తిక్కయ్య షాంపూ అని చెప్తే అది ఎంజాయ్ చేయటమే. ఎవరుంటే వాళ్ళు నవ్వుకోవటం, అలా ఏది చేసినా ప్రేమతోనే అలా చేయించి శుభ్రంగా మేము అలా చేసుకుంటాం, అలానే చేయించేవాళ్ళం. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే తిక్కయ్య కమోడ్గా కాలు పెట్టి కాలు విరిగిపోయింది. విరిగిపోయినప్పుడు మెంటల్ హాస్పిటల్ సిబ్బంది కట్టు కట్టారు, పిండి కొట్ట అంటారు కదా, అది వేసి తిక్కయ్యని ఒక అదే సెల్లో అలా ఉంచి ఇంకా తీవ్రత పెరిగింది తిక్కయ్యకి అవస్థ. ఏ రకంగా అంటే ఇంకా ముందరనే సరిగ్గా ఉండలేకపోయేవాడు, ఇప్పుడు ఇంకా ఎక్కువయ్యేది, మొత్తం దానికి కూడా మొత్తం రాసేసుకుని అది చేసేవాడు. అయితే ఆయనకి మేము అప్పటి నుంచి ఒక ఇద్దరం పెరిగాం స్ట్రెంత్ జాగ్రత్తగా, ఇక కాస్త టైం కూడా పెరిగింది. జాగ్రత్తగా స్నానం చేయించి జాగ్రత్తగా అన్ని పనులు చేసి కాసేపు అలా కారిడార్ లో తిప్పి తర్వాత భోజనం తినిపించటం నేను, ఆ రెస్పాన్సిబిలిటీ నేను చేసేవాడిని స్నానం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి. అదే ఆ టైంలో రోజు పెడుతున్నప్పుడు నాకు బాగా గుర్తు, ఒక ఫిఫ్త్ వీక్ సిక్స్త్ వీక్ నాకు గుర్తు లేదు, ఆ రోజు అన్నం తినిపిస్తుంటే తిక్కయ్య మంచినీళ్ళు తాగుతావా అంటే కారం వేసిన చెప్పుడు ఎలా ఉన్నా చెప్పడు, అసలు ఎక్స్ప్రెషన్ గా ఉండదు మనిషికి. తిక్కయ్య మంచినీళ్ళు తాగుతావు అంటే అన్నాడు. అందరూ తిక్కయ్య రెస్పాండ్ అది అంటే చిన్నగా అనిపించవచ్చు మీ అందరికి, కానీ తిక్కయ్య రెస్పాండ్ అయ్యాడు అంటే మాకు పెద్ద విషయం. ఆ తర్వాత తిక్కయ్య స్వీట్ తింటావంటే ఇలా చూశాడు. నిజంగా చెప్తున్న ఆ హ్యాపీనెస్ అనేది నేను ఇప్పటికీ గుర్తుంటుంది. ఈ రోజుకి అంత కరెక్ట్ గా చెప్పగలుగుతుందంటే అది మనసుకి అంతగా పట్టింది. ఆ రెండేళ్ళు చేసిన ప్రేమతో కూడిన సేవ వల్ల ఆ రెస్పాన్స్ అనేది రాగలిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మనలో చూడండి గమనిస్తే ఫుడ్ ప్యాకెట్స్ రోడ్డు మీద నారాయణ సభ చేస్తాం, ఒక్కసారి ఎప్పుడైనా సెల్ఫ్ అది ఎవరు సెల్ఫ్ వారు ఇచ్చే ఫుడ్ ప్యాకెట్ గా ఇస్తూ సాయిరామ్ అని వారికి ప్రతి వాళ్ళు ఖచ్చితంగా మన కళ్ళు చూస్తారు. 20 సెకండ్స్ వారు కూడా సాయిరామ్ అని చెప్పి ఒక స్మైల్ ఇస్తారు, అది చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. బ్రదర్స్ కటింగ్ మేము చేసేటప్పుడు కూడా నేల్స్ పూర్తిగా చాలా పెద్ద పెరిగిపోయి హెయిర్ చాలా లాంగ్ హెయిర్ అంతా ఉండే ఒక 5 గ్రాములు ఇస్రేస్ స్ట్రెంత్, వారు తినే ఫుడ్ అంత చెత్తగా వేరుకుందండి, ఎవరిని బ్యాక్ చేయటం లేకుండా తింటారు వారు. సాయిరాం సాయిరాం సాయిరాం ఏం తెలియదు అప్పుడు నాకు, 8th, 9th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ ఆ టైం నుంచి ఆ సర్వీస్, 6th స్టాండర్డ్ నుంచి ఆ సర్వీస్ ఏం తెలియదు చేయటం. అంతే మొదట్లో అసహ్యంగా ఉండేది, తర్వాత అలవాటు అయింది, స్వామి అలవాటు చేశారు. అయితే ఇంకా దాని అంతు చూసేయటమే సర్వీస్ అండి అప్పుడు. ఇప్పటికీ అది కొంచెం లేదు కానీ చేసేవాళ్ళం. అలా చేసేటప్పుడు వారు అంతగా మమ్మల్ని ఏదో చేస్తాను, వారు భయంతో బూతులు తిట్టేవారు చాలా ఎక్కువగా. ఏ లాంగ్వేజ్ గా అయితే వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్, హిందీ వస్తే హిందీ, తెలుగు అయితే తెలుగు, అలా తిట్టేవారు. అంత అయిపోయిన తర్వాత ఒక 1/2 అవర్ పట్టేది. అయిన తర్వాత వారు భోజనం పెట్టేటప్పుడు ప్యాంటు ట్రాక్ వేసి అన్నం తినిపిస్తూ ఉంటే ఆ కోపం అంతా ఏమైందో తెలిసింది. చాలా నెమ్మదిగా తింటూ ఒక నవ్వు నవ్వి ప్రశాంతంగా అయిపోయారు అనమాట. అది చాలా హ్యాపీనెస్ ఇచ్చేది. ఇది సర్వీస్ పరంగా, ఇది పర్సనల్ గా ఏ రకంగా ఉంటుంది, ఓకే అక్కడ వరకే ఉంటుందా పర్సనల్ లైఫ్ లో కూడా, ఇంట్లో కానివ్వండి బయటకనండి, అది స్వామి నాకు ఇది నేను 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి నాకు ఇది బాగా అలవాటు చేశారు. ఏం వచ్చినా కోపం రాకపోవటం, అంటే డిస్కస్ చేసేవాడు నాకు గుర్తుంది, డిస్కస్ చేసేవాడు కోపం రాదని వాడిన చిన్నపిల్లగా మాటలుగా ఉంటాయి, నేను కోపం రావట్ కదంటే ఏం రావట్ కదా అనిపించేది, అంటే ఏ క్రిటిసైజ్ చేసినా ఆ ఏజ్ ఎక్కువ వస్తుంది, క్రిటిసైజ్ చేసినా చేయి చేసుకున్నా కోపం రావట్ కదంటే ఓకే రావట్. ఆ తర్వాత ఆ స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు స్వామి ఐ కాంటాక్ట్ అయినప్పుడు విభూతి ఇచ్చారు, ఇలాగ ఒక చిన్న స్మైల్, దానికి అలా ఉండటం వల్లనే అది జరిగిందని నేను ఎప్పటికీ అనుకుంటూ ఉంటాను. అది ఎట్లా తీసుకుని అది స్వామి చదివేటట్టు నేను ఫీల్ అయ్యాను ఆ టైంలో. ఆ తర్వాత ఇంకా కాలేజ్ లో కానివ్వండి ఎక్కడికానండి అందరికీ ఒక రకంగా ఓకే రామన్ ఓకే వాళ్ళ స్వభావం వేరు, అది నాతో మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ డిఫరెన్స్, అంటే వీడింతే వేరే రకంగా కాదు, వీడింతే వీడి దగ్గర ఓకే రాము అది కదా ఈ రకంగానే మాట్లాడటం తప్పిస్తే ఎవరు అన్ని వేళగా అది సాధ్యం అని నేను అన్నాను. కొన్నిసార్లు వాడు కోప్పడినా తర్వాత రాము ఓకే రా సారీ రా ఇలా చెప్పడం కానీ అప్పటి నుంచే అన్ని రకాలుగా. ఈరోజు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటే దానికి ముఖ్య కారణం అలా ఉండటమే, అలా అది అలవాటు అయిపోవటమే. ఎప్పటికీ ఎన్నో మొన్న భోజనం చేస్తుంటే ఏదో చిన్నగా కసిరితే మోయ్ గారు నువ్వు చాలా శాంతంగా ఉంటావు కదా ఏంటది అలాగ మనకి అది ఎప్పుడైతే అది అలవాటు అయిపోతుందో ఆ చేంజ్. ఇప్పుడు ఎవరైనా సరే కోపంగా మాట్లాడేవాడు సరణగా ప్రేమతో మాట్లాడితే అంత వింతగా ఉంటుందో, ఇలా ఉండేవాడు ఆ రకంగా ఒకసారి అయితే అంత వింతగా ఉంటుంది. అంటే వన్స్ ఈ ట్రాక్ లోకి వచ్చేస్తే మనం అందులో అంటే అలవాటు అయిపోతే, ఇందాక చెప్పినట్టుగా పరీక్ష నెగ్గేసిన తర్వాత అది ఇంకా అలవాటు అయిపోయి త్రూ అవుట్. నాకు ఇప్పుడు 15 ఇయర్స్ నుంచి అలవాటు అయింది, సారీ 10 ఇయర్స్ మామయ్య గారు ఇంతో గమనించారు కాబట్టి చాలా సింపుల్ ఫోన్ గా మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఎక్కడ దూరంగా ఉన్నా ఇంటికో మాట్లాడేటప్పుడు కానివ్వండి అది అలా గమనించారు కాబట్టి అలా అనగలిగారు. ఇంక మిగిలిన వారికి కానివ్వండి, ఇప్పుడు నాకు హోటల్స్ లో కస్టమర్స్ వస్తూ ఉంటారు, వారు ఏదో ఫ్రస్ట్రేషన్ ఏదో ఎవరో ఏదో అన్నారని బాయ్ అన్నారని ఇంకేదో కారణాలతో కోపంగా ఉంటారు. ఆ టైంలో చెప్పేసాను ఓకే సార్ అవుతుంది మీకు చేస్తాం, అంటే అది డ్యూటీ కావచ్చు కానీ అది కూడా వాళ్ళకి రిసీవ్ అయ్యి తర్వాత వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు ఒక సొంత మనిషిగా ఫీల్ అయ్యి మాట్లాడతారు. మనం వేరే వాళ్ళతో చెప్పేటప్పుడు కూడా అమ్మో ఆ వ్యక్తి వేరు వారి స్వభావం వేరు వరే కాదు. ఇప్పుడు చూపే ఐ మీన్ బాస్ కానివ్వండి తోటి ఎంప్లాయీస్ కానివ్వండి కొన్నిసార్లు ఏదన్నా కోపంలో అన్నా కూడా పట్టించుకో ఐ మీన్ లేదు మనం ఏదో చేసాం అనుకుంటున్నారు తప్ప కోపంగా తిట్టాడు మనం కూడా కోపంగా అనాలి అన్నదైతే అందరూ. ఇప్పుడు నాకది నా చుట్టుపక్క ఆ వాతావరణం క్రియేట్ అయినందుకు స్వామికి నేను నా జన్మంతా కృతజ్ఞతగా ఉంటాను. అంటే ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇప్పుడు స్టార్టింగ్ పక్కన పెడితే ఇప్పటి కూడా అలా ఉంటే నువ్వు ఇంక ఉండగలవురా అని అనేవారు మా మాయగా, అంటే బయట కాదు మాయగా అనేవారు. ఇప్పుడు అందరికీ స్వామి అదే అలానే ఉండాలేమో అన్నది వచ్చేసింది అనమాట.
1: చాలా చక్కగా చెప్పాడు రాము, ఎంత చక్కగా తనల్ని కాదు అనుకున్న వాడిని ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏం తప్పైంది నా వల్ల అని అతనిలో వ్యక్తిగతంగా అతను అన్ని బాధపడి ఎలా ఓర్పుతోటి మనుషుల్ని సాధించుకున్నాడు తన మాటల్లో తన అనుభవాలతో చాలా చక్కగా చెప్పాడు. మనకి చాలా ఓర్పు ఉండాలన్న మాట సత్యం. స్వామివారు మనకు నిర్దేశించినటువంటి నవసూత్ర ప్రవర్తన నియమావళిలో 3 రకాలైనటువంటి సాధనలు ఉన్నాయని చెప్పాడు. ఒకటి వ్యక్తిగత సాధన, రెండోది సంస్థాగత సాధన, మూడోది సమాజ సాధన. ఈ వ్యక్తిగత సాధనలో మనం పాఠాలు నేర్చుకుంటాడ ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా ప్రవర్తించాలి అని. సంస్థాగత సాధనలో మనం ఎన్నో రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళందరితోటి కలిసిమెలిసి పనిచేస్తాం, ఇక్కడ శిక్షణని పొందుతాం. ఇక సమాజ సాధనకు వచ్చేసరికి ఈ నేర్చుకున్నవన్నీ కూడా ఈ పాఠాలు ఈ శిక్షణ అంతా కూడా అమలుపరిచి చక్కగా పరిణితి చెందుతాం, మనలో చక్కటి మార్పు రావడానికి ఇవి ఎంతో దోహదపడతాయి.
5: కరెక్ట్ అండి. ఇప్పుడు మనం చూసినట్లయితే వ్యక్తిగత సాధన, సంస్థాగత సాధన, సమాజ సాధన ఈ 3 కూడా ఇంటర్లింక్డ్. అంటే ఒక్కొక్క మెట్టు అలా ఫస్ట్ నుండి నైన్త్ వరకు మనం అవి నేర్చుకుంటూ మెల్లమెల్లగా సాధన చేసుకుంటూ ఆ స్టేజ్ వరకు వస్తాం. ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొచ్చింది, ఇందాక మీరు అన్నారు చూసారా అంటే సంస్థాగత సాధనలో భాగంగా మనం అనేక రకాల మనస్తత్వాలు ఉన్న మనుషులతో పనిచేయాల్సి ఉంటుంది. అది కరెక్ట్. ఇక్కడ నేను ఎన్నో మార్లు ఆఫీస్ లో ఈ విషయానికి సంబంధించి చాలా ఇబ్బందులు నాలాగే ఎంతో మంది యువతనే కాదు ఉద్యోగస్తులు ఎవరైనా కాదు. ఒకనొక సందర్భంలో నేను నా మేనేజర్ కి ఒక మెయిల్ పంపించాను, అది చాలా అర్జెంట్ అని చెప్పాను. పంపించిన తర్వాత నాకు రాలేదా మెయిల్ అని నా చుట్టూ ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ ఉండగా వాళ్ళెదురుగా నా మీద కేకలు. నేను కాస్త వాదించాను, అంటే వాదించడం అని అంటే లేదు నా తప్పు లేదు నేను పంపించేశాను అని చెప్పి నా పని అయిపోయింది అని చెప్పాను. అయినా అతను వినిపించుకోవట్లేదు, మళ్లీ కాస్త కేకలు పెట్టడం స్టార్ట్ చేశాను. తర్వాత నా కళ్ళు కొంచెం చెమర్చాయి, ఎందుకంటే నలుగురు ముందు ఒక మాట అన్నారని ఒక విషయం బాధ. ఇంకొకటి ఏంటంటే నా తప్పు లేదే, అలా నేను మళ్ళీ తిరిగి ఏమనకుండా అలాగే ఉన్నాను. సరే ఒక గంట అయిపోయింది, అయిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఐఎమ్ సారీ అని ఒక మాట చెప్పారు. ఆ సారీ అనే మాట అతను చాలా బాధగానే చెప్పుండొచ్చు, అంటే అయ్యో నా తప్పు జరిగిపోయింది నేను తెలుసుకోకుండా అన్నాను. ఆ మెయిల్ అనేది స్పామ్ ఫోల్డర్కి వెళ్ళిపోయింది అని అది చూసుకోలేదు. ఓకే, చూసుకోకపోవడం కాక అందరి ముందు నా అడిగేసరికి ఇప్పుడు పర్సనల్ గా వచ్చి నాకు సారీ చెప్తే అది నా వరకు మేబీ మనసు కుదుటపడుతుంది, ఓకే అతను తప్పు అతను తెలుసుకున్నాడు అని కొంతవరకు. కానీ నలుగురు ముందు నన్ను ఆ మాట అనేసరికి నేను ఖచ్చితంగా బాధపడతాను,
3: అతను తప్పు తెలుసుకొని వచ్చి సారీ చెప్పాడు మొన్నట్టుగా నలుగురులో తిట్టాడన్న బాధ మన మనసులో మిగిలిపోతుంది. అతను సారీ చెప్పేసి దుర్భరించేసుకున్నాడు కానీ నీ బాధ నీకే ఉంటుంది.
5: అంటే ఇది ఎంతవరకు నిజం అనేది నేను చెప్పలేను, కానీ నేను గమనించింది ఏంటి అంటే పాశ్చాత్య దేశాల నుండి మనం కొంచెం కల్చర్ అనేది మనం తెచ్చేసుకున్నాం. సో దీంట్లో భాగంగా ఒక రెస్పెక్ట్ లేకుండా మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎంఎన్సీ కల్చర్ లో మీరు చూసినట్లయితే బాస్ ని కూడా పేరు పెట్టి పిలిచేయడం, మర్యాద లేకుండా అంటే సబార్డినేట్ బాస్ అనేది కాదు అలా మర్యాద అవసరం లేదు, సాటి వ్యక్తిగా కూడా ఆ మాటలో మర్యాద అనేది చూపించలేకపోతున్నారు. అది కూడా చాలా కరువైపోతుంది ఈ రోజుల్లో, ముఖ్యంగా యువత. ఏముందిలే అంటే ఇలా మాట్లాడితే తప్పే ఉంది, ఒకసారి చెప్పేస్తే అయిపోతుంది, అక్కడతో ఆ రిలేషన్షిప్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ అలా కాదు, లాంగ్ రన్ లో వాటి ఎఫెక్ట్ అనేది ప్రభావం అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు వాళ్ల పిల్లలు తర్వాత జనరేషన్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి నేర్చుకునేది ఆ మాట అనేది మనం మాట్లాడుతున్నాము అని అంటే చుట్టూ చాలా మంది గమనిస్తూ ఉంటారు, పిల్లలు మాత్రమే కాదు.
3: అందుకే చెప్తున్నాను మనం స్వామి చెప్పిన పాటిస్తూ అందరితో ప్రేమగా ఉంటూ మృదువుగా మాట్లాడుతూ ఉంటే మన్ని చూసి వాళ్ళు మారుతారని నా నమ్మకం.
5: కరెక్ట్ అండి,
3: అయితే డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం, ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, ఇవి పాటించిన వాడు సాధనలాగా ఎదుర్కోగలుగుతున్నాడు. వైద్యో నారాయణం హరి అంటారు, భగవంతుడితో సమానం అంటారు డాక్టర్లు. డాక్టర్ అంటే భగవంతుడే, ఎందుకంటే ప్రాణదానం చేస్తారు
5: కదా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో.
3: అవును కదా, డాక్టర్లు అంటే మనకి దేవుళ్లతో సమానం. అటువంటి డాక్టర్ గారు అనేటువంటి డాక్టర్ పల్లవి ప్రసాద్ గారు స్వామి నిర్దేశించినటువంటి ఈ సూత్రాన్ని ఎలా అమలు పరుస్తున్నారో ఒకసారి ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం.
5: తప్పకుండా.
6: స్వామి పాదపద్మములకు శతకోటి వందనాలు. అందరికీ సాయిరాము. నేను డాక్టర్ పల్లవి ప్రసాద్, గైనకాలజిస్ట్, సైనిక్పురి, హైదరాబాద్ నుంచి. అందరితో ప్రేమగా మృదువుగా మాట్లాడటం స్వామి మనకిచ్చిన నవవిధ సూత్రంలో 7వది. వాక్శుద్ధి అనేది ఆధ్యాత్మిక సాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి మొదటి మెట్టు. స్వామి ఆల్వేస్ ఎంఫసైజెస్ స్పీక్ సాఫ్ట్లీ, స్వీట్లీ, జెంట్లీ అండ్ లవింగ్లీ విత్ ఎ స్మైల్ ఆన్ యూర్ ఫేస్. ఒక డాక్టర్గా నా నిత్య జీవితంలో నేను రోజు చాలా మందితో మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పేషెంట్స్ ని ప్రేమతో ఆప్యాయంగా పలకరించి వాళ్ళ ప్రాబ్లం ఏంటి కనుక్కుంటామో వాళ్ళ సగం రోగ నయమైనట్టు ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓపికగా విని ఆలకించి సరైన డెసిషన్ తీసుకుని తగు ట్రీట్మెంట్ చెప్పి ఆ కమ్యూనికేషన్ జరిగే అంతలో ప్రేమగా మాట్లాడితే వాళ్ళకి కొండంత బలంగా నిలుస్తాం మేము. ప్రతి ఒక్కరితో సాధినంత వరకు ఓపిక్గా ఉంటాము, కానీ కొన్ని సందర్భాల్లో వర్క్ ప్రెషర్ ఎక్కువయ్యి ఓవర్ వర్క్ అయిపోయి స్ట్రెస్ఫుల్ కేసెస్ ని డీల్ చేసినందువల్ల ఒక్కొక్కసారి ఓపిక లేకపోతే ఆ సిచ్యువేషన్ డెఫినెట్ గా మాకు కూడా అంత హ్యాపీగా అనిపించదు. కొన్నిసార్లు పేషెంట్స్ కూడా మా ఓపిక పరీక్షిస్తూ ఉంటారు అనిపిస్తూ ఉంటుంది. డైర్ ఎమర్జెన్సీ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో ఉంటాము. మేడం కివి తినచ్చా, కూర్చోవచ్చా, బెడ్ రెస్ట్ అంటే పడుకుని ఉండాలా, కూర్చొని కూడా రెస్ట్ తీసుకోవచ్చా, వాటర్ తాగచ్చా, కొబ్బరి నీళ్ళు తాగచ్చా, పాలు తాగచ్చా ప్రెగ్నెన్సీలో, ఇలా డౌట్స్ కూడా అడుగుతారండి మమ్మల్ని. చాలా ప్రాబ్లమ్ తో వస్తారు, అన్ని ఓపికగా వింటాము, చెప్తాము, సలహాలు ఇస్తాము, అంతా అయిపోయాక ఏం ప్రాబ్లం లేదు కంటి డాక్టర్ గారు అని అడుగుతారు. ప్రాబ్లం ఉంది అని గట్టిగా చెప్తే బాధపడతారు, ఆలోచనలో పడతారు, టెన్షన్ గా ఫీల్ అవుతారు. సో బానే ఉంటుంది, స్వామి ప్రే చేసుకోండి అని చెప్తూ ఉంటాం. ఆల్మోస్ట్ 100 స్టాఫ్ ఉంటారండి మా కింద హాస్పిటల్లోని. ఇప్పుడు మనం ఒక తరంతో డీల్ చేస్తున్నాము, వర్క్ కెపాసిటీ అనేది తగ్గింది. కాకపోతే మెడికల్ ఫీల్డ్ లో ఉండడం వల్ల ఏ చిన్న తప్పైనా బాగా రెట్టింపు అయిపోతూ ఉంటుంది దాని ఎఫెక్ట్స్ అనేవి. సో ఏ చిన్న తప్పు స్టాఫ్ లో ఎవరు ఎక్కడ చేసినా కూడా మా మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి కదా, ఇండివిజువల్ గా ఎవరు చేసిన తప్పు వాళ్ళు డెసిషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ మెడికల్ ఫీల్డ్ లో చాలా చాలా చిన్న చిన్న థింగ్స్ కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం, కాస్త హ్యూమన్ ఎర్రర్ చేసినా కూడా దాని ఎఫెక్ట్స్ ఎలాగో ఉండడం, దాని పరిణామాలు ఫేస్ చేస్తూ ఉంటాం. సో స్టాఫ్ రోజు ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ లో పెడుతూ ఉంటారు. స్వామి స్వామి అనుకుని వాళ్ళకి చెప్తూ ఉంటాను. సిబ్బంది కూడా జనరల్ గా రోటీన్ స్టాఫ్ ఉన్నారు, కేస్ అసిస్ట్ చేస్తూ ఉంటాం సర్జరీలో. 3-4 ఇయర్స్ నుంచి అసిస్ట్ చేస్తూ ఉన్నా కూడా మళ్ళీ కొత్తగా ప్రతిదీ చెప్పాల్సి వస్తూ ఉంటుంది. సో ఎలా ఉన్నా ప్రతిరోజు చెప్పాలి, అదే అలవాటుగా చేసుకుంటూ ఉన్నానన్నమాట. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మెడికల్ ఫీల్డ్ టీమ్ వర్క్ అండి, అందరూ బాగా చేస్తేనే అవుట్కమ్ చాలా బాగుంటుంది. మాట్లాడి మాట్లాడి ఇంటికి వచ్చాక ఓపిక తెచ్చుకుని రావాల్సి వస్తుంది దారిలోనే. స్వామి దయ వల్ల నా ఇద్దరు పిల్లలు బాల వికాస్ పిల్లలు. సో స్వామి ప్రిన్సిపల్స్ అనేవి కొద్దిగా అబ్జర్వ్ చేసుకున్న పిల్లలు. దానికి మా పేరెంట్స్ కి, మా బాల వికాస్ గురువులకి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞాలి. సో అంత డిమాండింగ్ చిల్డ్రన్ కాదు, నాకు గడిచిపోతుంది. బట్ అనిపిస్తూ ఉంటుంది హాస్పిటల్లో పేషెంట్స్ తో సిబ్బందితో ఎంత ఓపికగా మాట్లాడినా కూడా ఇంటికి వచ్చాక ప్రేమగా 4 మాటలు మాట్లాడితే ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్ వేరు. ఓవరాల్ గా స్వామి ఇంత చిన్న లైన్ లో స్పీక్ సాఫ్ట్లీ, స్పీక్ లవింగ్లీ అని చిన్న లైన్ లో మనకు మెసేజ్ ఇచ్చారండి. అది ఇంప్లిమెంట్ చేసే తరుణంలో నేను రియలైజ్ అయింది 3 థింగ్స్ అండి. అందరిలో మనసులో చాలా అన్కండిషనల్ లవ్ ఉండాలి. లిటరల్ గా అవర్ హార్ట్స్ షుడ్ బి ఫుల్ ఆఫ్ అన్కండిషనల్ లవ్. అంటే మంచిగా మాట్లాడడానికి కండిషన్స్ ఏమి ఉండకూడదు, అండ్ అందరినీ ప్రేమగా చూసుకుని అంత గొప్పగా మనం మనం తీర్చిదిద్దుకోవాలి. అన్కండిషనల్ లవ్ తో పాటు స్వామి మనకి, దేవుడు మనకి స్పీచ్ ఇచ్చింది, వేరే వాళ్ళని నిందించకుండా, తప్పెత్తి చూపించకుండా, దైవనామస్మరణ కోసం, వీలైతే వేరే వాళ్ళని హ్యాపీ చేయడం కోసం. మనకి ఏ స్పీషీస్ కి లేని పవర్ ఆఫ్ స్పీచ్ గాడ్ హ్యూమన్ బీయింగ్ ఇచ్చినందుకు దాని యూటిలిటీ వాల్యూ అని ఇది అని రియలైజ్ అవ్వాలి. 3rd థింగ్ ఏంటి అంటే మనకు అదొక అలవాటుగా అయిపోవాలండి. అంటే అలవోకగా ప్రేమ వచ్చేసేయాలి. హ్యాబిట్ గా చేసుకున్నడానికి టైం పడుతుంది, బట్ స్వామి ప్రిన్సిపల్స్ ఒకటొకటి ఫాలో అవుతున్నా కొద్దీ వీ విల్ బి ఫిల్డ్ విత్ అన్కండిషనల్ లవ్. సో స్వామి పాదానికి శతకోటి నమస్కారాలండి. స్వామి ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వడానికి ఎల్లవేళప్పుడు లెట్ స్వామి స్విల్ పర్వేట్, లెట్ స్వామి బ్లెస్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ సాయిరామ్.
5: డాక్టర్ గారి మాటల్లో మనం విన్నట్టయితే అంటే హాస్పిటల్లో పేషెంట్స్ తో మెల్లగా మృదువుగా, అంటే వాళ్ళు ఎంతో బాధతో వస్తారు హాస్పిటల్ కి, సో వాళ్ళతో ప్రేమగా మాట్లాడి, అలాగే చెప్పినట్టుగా హాస్పిటల్ స్టాఫ్ తో కూడా అదే విధంగా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్లే కదా పేషెంట్స్ ని చూసుకునే, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు, తర్వాత బాధ్యత అంతా వాళ్ల మీదే ఉంటుంది. మళ్ళీ ఇదంతా కాకుండా ఇంటికి వెళ్లి పిల్లలతో ఇంట్లో వాళ్లతో మృదువుగా ప్రేమగా విసుగు చూపించుకుంటా, ఎంతో విసుగుతో వెళ్ళచ్చు ఒక్కొక్కసారి చాలా స్ట్రెస్ తోనో లేకపోతే ఎన్నో కేసెస్ ట్రీట్మెంట్ చేసి అలా వెళ్ళచ్చు, బట్ అక్కడ ఇంట్లో కూడా అలా మాట్లాడడం అనేది నిజంగా ఛాలెంజ్.
3: ఆ స్వామి చెప్పినవి ఆవిడే పాటిస్తూ ఎక్కువగా ఎక్కువ మాట్లాడకుండా ఎంతవరకు మాట్లాడాలో అట్లా మాట్లాడుతూ రిలేషన్స్ ని చక్కగా మెయింటైన్ చేస్తున్నారు.
5: ఆవిడ భాషను కూడా చూడండి, ఇప్పుడు పేషెంట్స్ ఒక్కొక్కసారి అనేక ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ ఉన్నా అవసరమైనంత మట్టుకు వాళ్ళకి సమాధానాలు చెప్తూ
3: అలా అనుకోకుండా
5: విసుక్కోకుండా, అది ముఖ్యంగా విసుక్కోకుండా. విసుగుంటుంది ఇక్కడ ఉంటుంది మనసులో, కానీ మాటలో చెప్పేటప్పుడు అది చూపించకుండా వాళ్ళకి చెప్పగలిగితే చాలా బీటర్.
3: మళ్ళీ అలాగే ఇంటికి వచ్చా కూడా అది మెయింటైన్ చేస్తా,
5: అది మెయింటైన్ చేస్తున్నారు.
3: ఆ ఫంక్షన్ లో ఉంటూ ఛాలెంజింగ్ గా ఉంటున్నా సరే ఆవిడ చక్కగా సంయమనం పాటిస్తూ ఉన్నారంటే కేవలం స్వామి యొక్క అనుగ్రహం, స్వామి యొక్క ప్రేమ బాగుంది. కొన్ని సందర్భాల్లో స్వామి చెప్తారు మనకి అతి భాష అతి హాని అని. ఇప్పుడు ఆవిడ తక్కువగా మాట్లాడి ఎంతవరకు మాట్లాడ, ప్రొఫెషన్ అట్లాంటిది, కొన్ని చోట్ల ఎక్కువగా బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది. అతి భాష అతి హాని మిత భాష అతి హాయి అంటారు. మనం అవసరమైన మాటలు అవసరమైనంత వరకే మాట్లాడి మనం పదాల్ని దుర్వినియోగం చేయకుండా ఎంతవరకు కావాలో అంతవరకే మాట్లాడితే సత్సంబంధాలని మనం పెట్టుకోవచ్చు. అతిగా మాట్లాడితే మనం మన శక్తిని కోల్పోతాము.
5: ముఖ్యంగా మనం మాట్లాడవలసిన టైం వచ్చినప్పుడు ఎక్కువగా మాట్లాడేసి ఉంటాం అప్పటికి, మీరు అన్నట్టు శక్తిని కోల్పోతాము. ఆ టైంలో ఏమవుతుందంటే ఆ చిరాకు ఆ దుర్సుతనం అవన్నీ వచ్చేస్తాయి వెంటనే.
3: అవును అవును, ఏం మాట్లాడాలో మర్చిపోతాము.
5: అవును,
3: మనం ఎక్కువగా మాట్లాడి విసుక్కునేసరికి ఎదుటి వాళ్ళకు కూడా విసుగు వచ్చేస్తుంది. మనకి పెద్దవాడు చెప్తారు మౌనేన కలహం నాస్తి అని, అంటే మౌనంగా ఉండటంతో సహం దెబ్బలాటలు తగ్గిపోతాయని. మౌనంగా మౌనాన్ని పాటిస్తూ తితంగా మితంగా మాట్లాడితే అది మనకి మంచిది, ఎదుటి వాళ్ళకి కూడా మంచిది. స్వామి ఒక సందర్భంలో MBS విద్యార్థులతో మాట్లాడుతూ మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక క్షణం ఆగి మీరు మాట్లాడేది వినేది స్వామి అని గుర్తుకు తెచ్చుకోండి అని చెప్తారు. ఎంత దివ్యమైన సందేశాన్ని అందించారో కదా స్వామి.
5: అవును, అసలు మనం ఆ ఫోటో చూస్తున్నట్టయితే స్వామి మాట్లాడేటప్పుడు ఎంత ప్రసన్నంగా ఉన్నారో అలాగే వినేటప్పుడు కూడా అలాగే అంతే ప్రసన్నంగా నిలబడి ఎలా వింటున్నారో అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆ ఫోటో అసలు
3: చాలా చక్కగా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. అంటే మాట్లాడేటప్పుడు తాను ఎదుటి వ్యక్తి భగవంతుడే, భగవంతుడితోటే మాట్లాడుతున్నాను అన్న భావనతో మాట్లాడాలి. అలాగే ఎవరి మాటలైనా వింటుంటే భగవంతుని మాటలే వింటున్నాను అని వినాలంట. అప్పుడు సంభాషణ ఎంతో అర్థవంతంగాను సౌమ్యంగాను ఆరోగ్యవంతంగాను ఫలప్రదంగాను ఉంటుంది. అప్పుడే మనం స్వామి మనకి నిర్దేశించినటువంటి నవసూత్ర ప్రవర్తన నియమావళిలోని 7వ సూత్రం తనకు తారసపడిన ప్రతి ఒక్కరితోనూ మృదువుగా ప్రేమగా మాట్లాడాలనేది దాన్ని మనం అమలు పరిచిన వాళ్ళం అవుతాం. మనం హృదయపూర్వకంగా చేసే ఈ ప్రయత్నంలో స్వామివారి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ సాయగా.
7: ఇంతవరకు శ్రోతలు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 95వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 7వ భాగం ప్రతి ఒక్కరితో మృదువుగా ప్రేమతో మాట్లాడుట గురించి విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 నవంబర్ 19వ తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 3వ భాగం డాక్టర్ అనుపమ గారితో ఇంటర్వ్యూ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: రేడియో సై శ్రోతలందరికీ సాయిరాం.
1: స్వామి చెప్పినట్టుగా బాధ్యతాయుతమైన గవర్నమెంట్ పదవుల్లో సైతం రాణించి స్వామికి మంచి పేరును తీసుకువచ్చి అటు ఉద్యోగరీత్యా ఇటు కుటుంబపరంగా తమ భూమికలను సక్రమంగా నిర్వర్తిస్తున్న స్వామి పూర్వ విద్యార్థిని డాక్టర్ అనుపమ గారితో ఇప్పుడు మనం సంభాషించి స్ఫూర్తిని పొందుదాం.
0: శ్రీమతి అనుపమ గారు 1982-84 సంవత్సరాలలో స్వామివారి అనంతపురం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఆ తరువాత వారు హోమియోపతి మెడిసిన్ అంటే బీహెచ్ఎంఎస్ చేసి 12 సంవత్సరాలు డాక్టర్ కింద ప్రాక్టీస్ చేశారు. అదే సమయంలో ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ సైకాలజీ కూడా చేశారు. ఆ తరువాత ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లో క్వాలిఫై అయి డిప్యూటీ తహసీల్దార్ కింద పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం వారు అనంతపురం మండలం కలెక్టర్ ఆఫీస్లో తహసీల్దార్గా పనిచేస్తున్నారు. మరి ఈరోజు మన శ్రోతలందరితో మాట్లాడటం కోసం డాక్టర్ అనుపమ గారు మన మధ్య ఉన్నారు. వారికి సాయిరాంతో స్వాగతం పలుకుదాం. సాయిరామమ్మా.
2: సాయిరాం
0: అమ్మా, మన శ్రోతలందరికీ మీ పరిచయాన్ని కొద్దిగా వినిపిస్తారా?
2: నా పేరు డాక్టర్ ఎం అనుపమ అండి. నేను పుట్టిండేది నంద్యాల, నా బర్త్ ప్లేస్ నంద్యాల. మా తల్లిదండ్రులు మా పుట్టినిల్లు కడప జిల్లా కాజీపేట మండలం కొమ్మలూరు గ్రామం. మా తల్లిదండ్రుల పేర్లు రామసుబ్బరాజు గారు, సరోజినీదేవి గారు. వాళ్లకి 4 సంతానంలో నేను 2వ సంతానం అండి. నాకు ఒక అక్క, 2 తమ్ముళ్ళు ఉన్నారు. మా పెద్ద తమ్ముడు ముక్తేశ్వరం అనిల్ కుమార్ స్వామి స్కూల్లోనే, ప్రైమరీ స్కూల్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి 3rd క్లాస్ నుంచి ప్లస్ 2 వరకు ఇక్కడే చదివాడండి. అబ్బాయి ప్రస్తుతం హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాడు. మా చిన్న తమ్ముడికి స్వామి అక్షరాభ్యాసం చేశారు. మా తల్లిదండ్రులు కూడా స్వామివారి భక్తులు, డివోటీస్. నాకు 1989 వివాహమైంది. వివాహానికి కూడా స్వామి, మా పెద్ద తమ్ముడు వెళ్లి స్వామికి పెళ్లి పత్రిక ఇవ్వగానే పెళ్లి పత్రికని బ్లెస్ చేసి స్వామి నాకు పెళ్లికి ప్రసాదము, ఆశీర్వాదము, అలాగే విభూతి కూడా పంపించడం జరిగింది. మా వారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జలవనరుల శాఖలో పనిచేస్తారండి. రీసెంట్ గా 30 సెప్టెంబర్ పదవీ విరమణ కూడా చేశారు. ఇది నాకు 3 అమ్మాయిలండి. 3 అమ్మాయిల్లో మా పెద్దమ్మాయి రీసెంట్ గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 డిఎస్పీగా సెలెక్ట్ అయింది. ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉంది అనంతపురంలోనే పీటీసీ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో. 2 అమ్మాయి గ్రూప్ 2 ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 డిప్యూటీ తహసీల్దార్ గా సెలెక్ట్ అయింది. తను కూడా ఇప్పుడు ట్రైనింగ్ లో ఉంది అనంతపురం జిల్లాలోనే. 6 పూర్తయిపోయింది, ఇంకా 6 ట్రైనింగ్ జరుగుతోంది. ఇంకా చివరి అమ్మాయి మాస్టర్స్ ఇన్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కేరళలో చదువుతోందండి. కన్నూర్ కేరళలో చదువుతోంది. ఇది బ్రీఫ్ గా.
0: బాగుందమ్మా, ఎంతో విద్యావంతుల కుటుంబం మీది. అందరూ చాలా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు, మీరు, మీ వారు, మీ పిల్లలు అందరూ కూడా. మరి ఇప్పుడు మనందరికీ చాలా సుపరిచితమైన ప్రశ్న, కానీ ఎంతమందిని అడిగినా కూడా సమాధానం మటుకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఎప్పుడు రిపీట్ అవ్వదు. అలాంటి ఒక ప్రశ్నను అడుగుతాను మిమ్మల్ని. స్వామి గురించి అసలు మీరు ఎప్పుడు ఎలా తెలుసుకున్నారు? స్వామి మీ జీవితంలోకి ఏ విధంగా, ఎవరి ద్వారా ఎలా ప్రవేశించారు? వారితో మీ పరిచయం ఇవన్నీ చెప్తారా?
2: తప్పకుండా అండి. మా అమ్మమ్మ గారు స్వామి భక్తురాలు. మా అమ్మమ్మ గారికి స్వామి గారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. స్వామివారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అలాగే స్వామి మా అమ్మమ్మకు ఒక ఫోటో కూడా ఇచ్చారు అప్పట్లో. ఆ ఫోటో కూడా మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చింది. మా ఇంట్లో ఇప్పటికీ కూడా ఆ ఫోటో ఉంది, స్వామి ఇచ్చిన ఫోటో మా అమ్మమ్మకి.
0: మీ అమ్మమ్మ గారు అసలు స్వామి వారి గురించి వినడం, ఆయన దగ్గరికి రావడం, ఇది ఎలా జరిగిందమ్మా? మీకేమైనా గుర్తుందా?
2: గుర్తుందండి. మా అమ్మమ్మ ఎప్పుడు మాకు చెప్తూ ఉండేది, మా తాతగారు తహసీల్దార్ అట, ఆయన రిటైర్ అయ్యారు. నేను చూశాను, మా తాతగారిని చూశాను, రిటైర్డ్ తహసీల్దారు. ఆయన బతుకున్నప్పుడే అమ్మమ్మ చెప్పేది అనమాట, మా తాతగారి లాస్ట్ చివరి తమ్ముడు ఆయన చెన్నైలో ఎంబీబీఎస్ చదువుతుండేవారట. చదువుతూ చదువుతూ ఆయన మధ్యలో ఒకరోజు ఒక లెటర్ రాసేసి, నేను నా జీవితం యొక్క ఇది వేరే ఉంది, గోల్ వేరే ఉంది, లక్ష్యం వేరే, ఇది కాదు, కాబట్టి మీరు నా గురించి ఎవరు వెతకకండి, నేను వెళ్లిపోతున్నాను అని చెప్పి లెటర్ పెట్టేసి ఆయన వెళ్లిపోయారంట. తర్వాత వీళ్ళు చాలా కూడా ఆయన కోసం వెతకడం జరిగింది. ఆయన ఎక్కడ కూడా వీళ్లకు దొరకలేదు, కనిపించలేదు. తర్వాత అదే క్రమంలో మా అమ్మమ్మ స్వామివారిని అడగాలని చెప్పేసి, మా మరిది ఎక్కడున్నారు అని చెప్పేసి అడగాలని వచ్చారు. స్వామిని అడిగితే స్వామి ఆయన ఉన్నారు, హిమాలయాల్లో ఉన్నారు, ఆయన ఇంకా మీరు వదిలేయండి, ఆయన గురించి ఆలోచించకండి, ఉన్నారు, బాగున్నారు, హిమాలయాల్లోనే ఉండిపోయారు ఆయన, అక్కడ ఉన్నారు అని చెప్పి స్వామి మా అమ్మమ్మ గారికి చెప్పడం జరిగింది. మా అమ్మమ్మ మాకు షేర్ చేసేది ఎప్పుడు ఈ విషయం గురించి. తను అంతకు ముందు ఎప్పుడన్నా ఋషికేశ్ అక్కడ కూడా వెళ్లి వెతికారంట, ఏమన్నా అక్కడ ఉన్నారేమో అని కూడా, కానీ వీళ్ళకైతే కనిపించలేదు. కానీ స్వామి చెప్పిన తర్వాత వాళ్ళు వెతకడం ఆపేశారు. ఆ తర్వాత ఇంకా మా అమ్మ నాన్న కూడా స్వామి డివోటీస్. మేము విజయవాడలో మా నాన్న వృత్తిరీత్యా అక్కడ వర్క్ చేసేటప్పుడు మేము విజయవాడలో స్వామి వారి సమితి ఉండేది. సమితికి ప్రతి గురువారం కూడా మేము రెగ్యులర్ గా వెళ్లేవాళ్ళము. సత్యసాయి సేవా సమితికి ప్రతి గురువారం భజనలకి ప్రోగ్రామ్స్ వాళ్ళు ఏమైనా ఆర్గనైజ్ చేస్తే సేవా ప్రోగ్రాంలకు కూడా అని వెళ్లేవాళ్ళము. నేను బాలవికాస్ స్టూడెంట్ కూడా, విజయవాడలో ఉన్నప్పుడే నేను బాలవికాస్ స్టూడెంట్ గా కూడా చాలా నేర్చుకోవడం జరిగింది. స్వామి వారి అంటే యొక్క వాల్యూస్ గురించి కానీ, తర్వాత ఈ నీతి కథలు అన్ని కూడా మాకు బాగా చెప్పేవాళ్ళు. తర్వాత భగవద్గీత శ్లోకాలు, భజగోవింద శ్లోకాలు ఇవన్నీ కూడా చాలా నేర్పించారు మాకు బాలవికాస్ లో. భజన్స్ కానీ ఆ చిన్న వయసులోనే మాకు ఆ టెండర్ ఏజ్ లో మనకు ఏదైతే మనకు చెప్తారో మన మనసులో ముద్రించిపోతుంది. అది ఎన్ని సంవత్సరాలైనా ఆ జ్ఞాపకాలు అలాగే ఉంటాయి. అప్పట్లో మా బాలవికాస్ టీచర్ మాకు నిజంగా, నాకు ఈ రోజు మీతో చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, నా కళ్ళలో ఇలా కనిపిస్తుంది అది. మా బాలవికాస్ టీచర్ ప్రేమ మనసెక, నాకు తెలియదు స్వామికి చాలా ఇష్టమైన పాట అని స్వామి పాడుతుంటారని కూడా నాకు తెలియదు అప్పుడు. ఇంకా నేను అప్పుడు స్వామిని కూడా చూడలేదు. ఆమె ఆ పాట పాడుతూ కళ్ళలో నీళ్లు కార్చి ఏడ్చేసేది. సో అంత ఇన్వాల్వ్ అయి పాడుతుంటే మాకు కూడా, మాకు ఏడ్పొచ్చేది మాకు తెలియకుండానే. మాకు కూడా ఆమె ఏడుస్తుంటే మేము ఏడ్చుతూ ఆ భజన చేసేవాళ్ళము. అంటే మేము కూడా ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళము ఆ భజనలో, అంత ఇన్వాల్వ్ అయి మేము భజన చేసేవాళ్ళము. నిజంగా ఆమె పేరు సీతామహాలక్ష్మి అండి. ఎక్కడుందో ఆవిడకి నా ధన్యవాదాలు. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ వింటుంటే ఆవిడకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆమె నేర్పిన విద్య అయితే మేము ఇప్పటి వరకు కూడా మర్చిపోలేదు, ఆచరిస్తున్నాము, ఆచరణలో కూడా పెడుతున్నాము. మనసులో హత్తుకుపోయేలా మాకు ఆమె చెప్పడం జరిగింది
0: కదండి. అంత గురితో గురువులు నేర్పిస్తే అది అలాగే మన మనసుల్లో ముద్రించుకుంటుంది.
2: అవును, తప్పకుండా. అలాగే స్వామి వారిది ఫస్ట్ నేను మొదటగా స్వామిని చూసినది ఎప్పుడు అంటే, విజయవాడ సేవా సమితి, సత్యసాయి సేవా సమితి వాళ్ళు ఒక బస్సు వేయడం జరిగింది పుట్టపర్తికి. అప్పుడు నేను మా మేనత్తతో కలిసి పుట్టపర్తికి ఫస్ట్ టైం వచ్చాను. రావడం రావడమే అక్కడ, ఇప్పుడు సౌత్ ఇండియన్ క్యాంటీన్ ఉంది కదా, ఆ క్యాంటీన్ దగ్గర బస్సు ఆపారు. మేమంతా అట్లే బస్సు దిగేసి వచ్చేప్పుడు దర్శనం జరుగుతోందన్నమాట. మేము ఇంకా దీనికి కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా స్వామి దర్శనానికి వచ్చేసాము. వచ్చి స్వామిని చూశాను. ఆ స్వామిని చూసినప్పుడు కలిగే గగుర్పాటు అంటారో, ఆనందం అంటారో, పారవస్యం అంటారో నాకు తెలియదు. కానీ ఆ చిన్న వయసులో నేను ఒక ఉద్వేగానికి అయితే లోనయ్యాను స్వామిని చూడగానే. అప్పుడు అంటే స్వామిని చూడకుండానే భక్తిలో పడిపోయాను. స్వామిని చూసిన తర్వాత ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను. స్వామి చెప్పిన సిద్ధాంతాలు గాని, స్వామి చెప్పిన సేవ అయితే, ప్రేమ అయితే, యూనివర్సల్ లవ్ అంటారు కదా, ప్రేమతత్వము, స్వామిదంతా కూడా ప్రేమతత్వము. అలాగే స్వామి చెప్పిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీలైనంత, నా పరిధిలో ఉన్నంత వరకు, నాకు చేతనైనంత వరకు నేను స్వామి యొక్క సిద్ధాంతాలని ఆచరణలో పెట్టేదానికే ప్రయత్నిస్తాను. అప్పుడు ఫస్ట్ సారి స్వామిని చూశాను. తర్వాత మాకు మా నాన్నగారికి 79లో అనంతపురం జిల్లాకి ట్రాన్స్ఫర్ అయింది ఉద్యోగరీత్యా. ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పుట్టపర్తికి రావడం, చాలా ఫ్రీక్వెంట్ గా పుట్టపర్తిని విజిట్ చేయడం, మెయిన్ గా పెద్ద పెద్ద ఫంక్షన్లకి. ముఖ్యంగా విజయవాడలో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలండి. అప్పట్లో ఉప్పెన అనేది ఒకటి వచ్చింది. మేము విజయవాడలో ఉన్నప్పుడు చాలా పెద్ద తుఫాన్ అనమాట, ఉప్పెన దివిసీమ అంతా కూడా కొట్టుకుపో. సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీలైనంత, నా పరిధిలో ఉన్నంత వరకు, నాకు చేతనైనంత వరకు నేను స్వామి యొక్క సిద్ధాంతాలని ఆచరణలో పెట్టేదానికే ప్రయత్నిస్తాను.

0: చాలా పెద్ద ఇది జరిగింది, ట్రాజెడీ. అప్పుడు మా నాన్నగారు పుట్టపర్తిలో ఉన్నారు, పుట్టపర్తికి వచ్చారు మా నాన్న విజయవాడ నుంచి. నేను మా నేను వచ్చేసి స్కూల్ తరపున ఎక్స్కర్షన్కి వెళ్ళాను ఇటు విశాఖపట్నం సైడ్. మా స్కూల్ తరపున వెళ్ళిపోయాం మేము. ఇంట్లో మా నాన్న, మా అమ్మ, మా అక్క, ఒక అక్క తమ్ముళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఈవెన్ అక్కడ మేమున్న ఏరియాలో విజయవాడలో కూడా చాలా మంది ఇళ్ళన్ని కొట్టుకుని పై పైకప్పులు పోవడము అట్లా చేస్తే మా ఇంట్లో ఉండే దాంట్లో కొద్దిగా స్ట్రాంగ్ గానే ఉండింది. అప్పుడు బడగిల్ అయినా కూడా, రెంటెడ్ హౌస్ అయినా, మా అమ్మ వీలైనంత మందిని అకామిడేట్ చేసింది రూమ్ లో. చాలా మంది చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి వాళ్ళ ఇల్లు పడిపోయి వాళ్ళంతా చలికి వణుకుతుంటే, అంటే ఇవన్నీ కూడా స్వామి నేర్పిన సేవాభావం తప్పన వేరే ఏమీ లేదు. సో వాళ్ళ అంతమందికి కూడా మేము షెల్టర్ కల్పించాము 2 డేస్ మా ఇంట్లో. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ కూడా చాలా పనిచేస్తాయి. దివసీమలో ఉప్పెన టైంలో చాలా సేవలు అందించారు. దాంట్లో మేము కూడా మాకు చేతనైనంత సేవలు కూడా మేము చేశాము. ఒక 1 మంత్ అన్ని స్కూల్స్ కూడా హాలిడేస్ ప్రకటించారు. మా స్కూల్ కూడా పడిపోయింది అనమాట అప్పుడు విజయవాడలో.
1: అప్పుడు బహుశా స్వామి ఇక్కడ నుంచి చాలా మంది
0: పంపించారు. చాలా మెటీరియల్స్ కూడా సప్లై చేశారు అందరికి కూడా. చాలా అక్కడ ఎవరికి ఏం అవసరమో అన్ని తెలుసుకుని అన్ని ఇక్కడ నుంచి ఎన్ని వెహికల్స్ లో వచ్చేవన్నమాట విజయవాడకి. అది నిజంగా నేను నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఆ తర్వాత విజయవాడ నుంచి మేము అనంతపురంకి ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. మేము అనంతపురంకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చాలా సార్లు అన్ని మేజర్ ఫెస్టివల్స్ ఏవైతే పండుగలు ఉన్నాయో ఆ పండుగలకంతా కూడా మేము పుట్టపర్తికి వచ్చేవాళ్ళం అనమాట.
1: ఇది 79లో మీ నాన్నగారికి అనంతపురం ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారమ్మా. అప్పటి నుంచి కూడా మీరు కొద్దిగా ఫ్రీక్వెంట్ గా పుట్టపర్తి రావడానికి అవకాశం దొరికింది. మరి అప్పట్లో పుట్టపర్తి ఎలా ఉండేది, ప్రశాంతి నిలయం ఎలా ఉండేది, వాతావరణం ఎలా ఉండేది, ఆ అనుభవాలు, ఆ గుర్తున్నవి ఏమైనా చెప్తారా?
0: అసలు ఆ అనుభవాలు తలుచుకుంటేనే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది నాకు. పుట్టపర్తిలో ఆ రోజుల్లో, అంటే ఇప్పుడు చాలా అంటే భక్తులు కూడా పెరిగిపోయారు కాబట్టి వాళ్ళకి మనం సౌకర్యాలు కల్పించాలి కాబట్టి ఇప్పుడు చాలా కూడా మనం కట్టడాలు వచ్చాయి, కొత్త కట్టడాలు చాలా వచ్చాయి. అప్పట్లో ఇంత అంటే భక్తులు నివసించేదానికి ఉండేదానికి ఇక్కడ వాళ్ళకు అకామిడేషన్స్ అన్ని ఉన్నా కూడా అన్ని ఫిలప్ అయిపోయి జనాలు ఇంకా అంత ఎక్కువ మంది వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళకు ఎక్కడంటే అక్కడే అనమాట. ఇప్పుడు పూర్ణచంద్ర ఆడిటోరియం ఉంది కదా, పూర్ణచంద్ర ఆడిటోరియం కి మందిరానికి మధ్యలో గ్యాప్ చాలా ఉండేది అప్పుడు. ఆ గ్యాప్ లో కూడా చాలా మంది కిందనే ఇసుకలోనే నేల మీదనే అప్పుడు ఇంకా ఈవెన్ ఇవి కూడా నాకు తెలిసి సిమెంట్ నాకైతే నా గుర్తులో అయితే సిమెంట్ కాంక్రీట్స్ అప్పుడు ఇంకా లేవు. ఆ స్వామి కూడా ఇసుక మీదే నడిచేవాళ్ళు, ఇసుకే ఉండేది. మేము కూడా గణేష్ గుడి ఉంది కదా మనకు గేట్ దగ్గర, ఆ గణేష్ గుడి ముందర ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు కిందనే జస్ట్ బెడ్షీట్ పర్చేసి మా లగేజ్ అక్కడ పెట్టేసి దానిపైన ఒక బెడ్షీట్ కప్పేసి మేము దర్శనానికి వెళ్ళొచ్చేవాళ్ళం. అంటే ఇప్పుడు కూడా ఎవరికి కూడా అంత మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చినా కూడా ఎవరికి కూడా నాది ఈ వస్తువు పోయింది అనేది మేము వినలేదన్నమాట. అంత సెక్యూర్డ్ ఫీలింగ్, భద్రతా భావం ఉండేది అందరికీ కూడా. భక్తులు కూడా ఒకరినొకరు కలిస్తే కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, మీకు స్వామి ఎప్పటి నుంచి తెలుసండి, ఎలా అంటే స్వామి గురించిన మాటలే తప్ప వేరే మాటలు మాట్లాడుకోవడం నేను వినలేదు. అంటే అంత కోఆపరేషన్ ఉండేది. అంటే ఎవరికి ఏదైనా కావాలన్నా వీళ్ళు వాళ్ళకి సహాయం చేయడం, మా దగ్గర ఇది లేదు అంటే ఏదో తీసుకోండి, మీరు వాడుకోండి అని ఇవ్వటం. సో ఇదంతా నిజంగా నాకు అద్భుతమైన మెమరీస్. ఇప్పుడు మన సర్వధర్మ స్థూపం ఉంది కదా, అక్కడ చుట్టూ ఇది ఉండేది అనమాట, లాన్ ఉండేది, గడ్డి అంతా ఉండి బాగుండేది. మేమంతా చిన్నపిల్లలం అప్పుడు, బాగా ఆడుకునే వాళ్ళం అనమాట. ఈ దర్శనం అయిన తర్వాత బాగా టైం దొరికేది. సౌత్ ఇండియన్ క్యాంటీన్ ఉంది మనకు, బాగా సబ్సిడీ రేట్లో ఫుడ్ మంచి రుచికరమైన ఆహార పదార్థాలు వండేవాళ్ళు. చాలా బాగుండేది అక్కడ తినటము, ఆడుకోవడము. పొద్దున్నే తెల్లవారుజామునే మేము 3 గంటలకు లేచి స్వామి అక్కడ మందిరంలో ఉండేవాళ్ళు. ఫస్ట్ పాత మందిరంలో నివసించేవాళ్ళు. స్వామి ఉన్నప్పుడు ఆ మందిరానికి పొద్దున్నే 3 గంటలకే లేచి మేము ప్రదక్షిణలు చేసేవాళ్ళము. తర్వాత ఓంకారము, సుప్రభాతము, తర్వాత భజన, దర్శనం, అన్ని ఏది మిస్ చేసేవాళ్ళం కాదు. అంత ఇష్టం. ఇంకా చిత్రావతి నదిలో అయితే ఎంత బాగా వెళ్లి ఆడుకునే వాళ్ళం అంటే మధ్యలో టైం దొరికి చాలా బాగుండేది. ఆ రోజులు గుర్తు చేసుకుంటే మనసుకు అది ఏదో తెలియని హాయ్.
1: అప్పట్లో ఏమైనా పండుగలకి వచ్చేవారా అమ్మా మీరు?

0: ప్రశాంతిలో ఏమైనా పండుగలు చేసుకున్న సందర్భం ఉందా?
1: అంటే దసరా పండక్కి మేము బాగా వచ్చేవాళ్ళము. దసరా పండక్కి దసరా నవరాత్రులు ప్రారంభం నుంచి మేము ఇక్కడే ఉండేవాళ్ళము. దసరా పూర్తయ్యే వరకు ఆ 10 రోజులు కూడా ఇక్కడ మేము స్వయంగా మేము అవన్నీ కూడా స్వామి హోమం మొదలు పెట్టేటప్పుడు మేము ఫస్ట్ టైం అనమాట చూడడము. అగ్గిపెట్ట లేకుండా చెక్కుముక్కిరాళ్లతో అగ్గి రాజేసేవాళ్ళు హోమానికి. అసలు అగ్గిపెట్ట వాడేవాళ్ళు కాదు. ఆ హోమము ఆ 10 రోజులు కూడా వేదాలు చదవడము, అందరూ వాళ్ళు అందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా చాలా చక్కగా మడికట్టుకుని యజ్ఞయాగాదాలు నిర్వహించడం, ఆ హోమం చాలా బాగా జరిగేది. చివరి రోజు పూర్ణాహుతి రోజు అయితే స్వామివారు ఇలా చేత్తో అంటూ ఉంటే నవరత్నాలన్నీ కూడా ఆ హోమంలోకి వేసేవాళ్ళు పొద్దున్నే. అయిన తర్వాత పూర్ణాహుతి చేసేవాళ్ళు. పూర్ణాహుతి చేసిన తర్వాత కలసం నీళ్లు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఆ గరికతో స్వామి దర్భ అంటారు, దర్భతో అందరి మీద అనమాట. పూర్ణచంద్ర ఆడిటోరియంలో కూర్చొని ఉంటారు. కొంతమంది బయట స్థలం సరిపోక పూర్ణచంద్ర ఆడిటోరియంలో బయట కూడా కూర్చునేవాళ్ళు, బయటకి చాలా మంది కూర్చునేవాళ్ళు. స్వామి వాళ్ళను కూడా వాళ్లపైన కూడా స్వామే స్వయంగా నీళ్లు చల్లేవాళ్ళు.
0: అక్కడ దాకా వెళ్లి
1: బయటకు కూడా ఎంత మంది ఉంటే అక్కడ కూడా వెళ్లి ఎవరు కూడా మా పైన పడలేదు అనేది నేను వినలేదు. నీళ్లు మాకు పడలేదు, స్వామి చల్లిన నీళ్లు అనేది నేను వినలేదు ఎవరి నోట. అది స్వామి లీల అంతే. అయిన తర్వాత ఆ రోజు సాయంకాలం నేను చాలా దసరా పండుగలు నేను అటెండ్ అయ్యాను నా అంటే చిన్నప్పుడు. అప్పుడు ప్రతి రోజు కూడా దసరా పూర్ణాహుతి పొద్దున అయిపోతే సాయంకాలానికంతా ఖచ్చితంగా పుట్టపర్తిలో వర్షం పడేదండి. ఖచ్చితంగా వర్షం
0: సంవత్సరం
1: ప్రతి దసరా రోజు సాయంత్రం వర్షం పడేది. ఆ రోజు సాయంత్రం స్వామి పాటలు, భజన పాటలు, వీళ్ళు జానకి గారు, ఇది సుశీల గారు, లీలా గారు వచ్చేవారు. వాళ్ళు పాటలు బాగుండేటివి చాలా బాగా. అంటే ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది, ఈవినింగ్ స్వామి స్పీచ్ ఉంటుంది ఈవినింగ్. ఆ స్వామి స్పీచ్ కోసం మేము చాలా ఎదురు చూసేవాళ్ళం. ఏం చెప్తారా ఏం చెప్తారా. స్వామి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారు బర్త్డే రోజు. ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ బర్త్డే కంప్లీట్ అయిపోతుంది, కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేవాళ్ళు. సో అట్లా మేము నిజంగా ఆశ్చర్యపోయేవాళ్ళము. ఈవెన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మేము అనుకోలేదు, అసలు స్వామి అంత పెద్ద హాస్పిటల్ విత్ ఇన్ ఏ ఇయర్ అనేది అది భగవంతుడికే సాధ్యం, మానవ మాత్రలకే సాధ్యం కాదు. అలా ఒక్కొక్క బర్త్డేకి మేము ఎదురు చూసేవాళ్ళం అనమాట.
0: సో ఎప్పుడు ఏదో ఒక మంచి పనిలో ఎంగేజ్ అయ్యి ఉండండి అని స్వామి చేసి చూపించారు ముందు నుంచి కూడా.
1: అట్లాగే స్వామి వారిది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, తాగునీటి ప్రాజెక్ట్ అనంతపురం జిల్లాకు అదొక పెద్ద వరం అండి. నేను ఇప్పుడు ఒక తహసీల్దార్గా నేను ఎన్నో పల్లెలు తిరిగినప్పుడు చాలా మంది కూడా అమ్మా సాయిబాబా వాటర్ అయితే బాగొస్తుంది, ఈ నీళ్లు సరిగా రావు, వేరేవి ఆ బోర్లు పనిచేయవు, ఇలా కంప్లైంట్ చెప్తూ ఉంటారనమాట. సాయిబాబా నీళ్లు ఇప్పటికి కూడా ప్రతి పల్లెలు అనంతపురం జిల్లాలో ప్రజలు తలుచుకుంటుంటారు. సాయిబాబా నీళ్లు, సాయిబాబా నీళ్లు అంటారు దానికి. సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ ని వాళ్ళు సాయిబాబా నీళ్లు అనేస్తారు.
0: బాగుంది అమ్మా, చాలా బాగుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పుట్టపర్తి వస్తున్నారు, చిన్నతనం నుంచి కూడా స్వామి దగ్గర స్వామిని చూస్తూ పుట్టపర్తిలో ఆడుకుంటూ చక్కగా స్వామితో కలిసి పెరిగిన అనుభవం మీది. స్వామితో ఎప్పుడైనా పర్సనల్ గా మాట్లాడడం కానీ, వారితో ఇంటరాక్షన్ జరగడం కానీ, చిన్న చిన్న సందర్భాలు, సన్నివేశాలు అలాంటివి ఏమైనా జరిగాయా?
1: ఉన్నాయండి, చెప్తాను. అంటే ఇది చిన్నదే, నవ్వు వస్తుంది నాకు ఇప్పుడు తలుచుకుంటే అప్పుడు అలా ఎలా అడిగానా అని. స్వామి దర్శనానికి వచ్చారు, అది సమ్మర్ హాలిడేస్, నేను మా పేరెంట్స్ తో కలిసి వచ్చాం పుట్టపర్తికి. మా అమ్మ, నేను, మా పిన్నమ్మ వాళ్ళు అంతా ఉన్నాం, దర్శనానికి కూర్చొని ఉన్నాము. స్వామి వచ్చారు, అందరికి చిన్నపిల్లలందరికీ చాక్లెట్ ప్యాకెట్స్ ఇస్తూ ఉన్నారనమాట. స్వామి మా నాకు ఇంకా కొద్దిగా ఆసైడే ఉన్నారు, వేరే వాళ్ళకి ఇస్తున్నారు. నేను స్వామి అని గట్టిగా పిలవడం జరిగింది. స్వామి దగ్గరకు వచ్చి ఏమి అన్నారు అనగానే నాకు ఏం అడగాలో అర్థం కాలేదు. అప్పట్లో రాష్ట్ర భాష మాధ్యమిక ఇట్లా పరీక్షలు ఉండేటివి, హిందీ పరీక్షలు. సో నేను అప్పుడే జస్ట్ రాష్ట్ర భాష పరీక్షలు రాసి వచ్చానన్నమాట అనంతపురంలో. వచ్చి స్వామి నేను రాష్ట్ర భాష పరీక్ష పాస్ అవుతానా అని అడిగాను. స్వామి నవ్వి నాకు ఒక చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చేసి జర టైరోజీ అన్నారు. అంటే నేను అది హిందీ భాష కదా, హిందీ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ రాశాను కదా, అది పాస్ అవుతానా అని అడిగితే జర టైరోజీ అని చెప్పి హిందీలో సమాధానం చెప్పి. నేను ఆ సంఘటన మర్చిపోలేను నా జీవితంలో ఎప్పుడు. నేను ఫస్ట్ స్వామితో మాట్లాడిన మాట అది. ఆ తర్వాత మన జానకరామయ్య గారి రెండవ కూతురైన వరజ వాళ్ళ పెళ్లికి వెళ్లాను. మ్యారేజ్ కి నేను మా పేరెంట్స్ తో కలిసి వెళ్లినప్పుడు మా పేరెంట్స్ కొద్దిగా చైర్స్ లో దూరంగా కూర్చున్నారు, నేను స్వామి వారి సింహాసనం దగ్గర కూర్చున్నాను అనమాట, కాళ్ళ దగ్గర. ఇంకా అప్పటికి స్వామి రాలేదు, నేను కూర్చొని ఉన్నాను. స్వామి వచ్చారు, రాగానే ఏం బంగారు అమ్మ వాళ్ళు రాలేదా అన్నారు. వచ్చారు స్వామి, దూరంగా కూర్చున్నారు, అక్కడ కూర్చున్నారు, చైర్లలో కూర్చున్నారు అంటే సరే సరే అన్నారు. స్వామి పాద నమస్కారం కావాలి అంటే సరే, ఇంకా స్వామిని జస్ట్ అడిగాను, ఇంకా కాళ్ళు పట్టుకుని కూర్చునేసాను అనమాట, వదలలేదు పాదాలు. స్వామి ఏమో మధ్యలో పిల్లలంతా కూర్చున్నారు అంటే, నేను అప్పటికి హోమియోపతి థర్డ్ ఇయర్ చదువుతుంటే, స్వామి పిల్లలందరూ ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళందరికీ ఐస్ క్రీములు తెచ్చియండి అని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి చెప్పారనమాట. సుబ్రహ్మణ్యం పిల్లలందరికీ ఐస్ క్రీమ్, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, అది చాలా ఇష్టము, ఐస్ క్రీమ్ తెచ్చిచ్చారు. కానీ అంత ఇష్టమైన ఐస్ క్రీమ్ కూడా నేను పక్కకు పెట్టేసి స్వామి పాదాలు మాత్రం వదలలేదు, స్వామి పాదాలు పట్టుకుని కూర్చున్నానమాట. తర్వాత స్వామి కొద్దిసేపు చూశారు, చూసిన తర్వాత బంగారు ఐస్ క్రీమ్ తిన్నావా అన్నారు. అంటే లేదు స్వామి ఇంకా తినలేదు అంటే, అయ్యో కరిగిపోతుంది తిను అన్నారు. అంటే నేను ఐస్ క్రీమ్ ఇట్లా పట్టుకొని, అప్పటికే కరిగిపోయింది అనమాట, వాటర్ అయిపోయింది, అది ఇంకా తినేదేం లేదు, తాగేదే ఇలా ఇంకా స్వామి కాళ్ళు వదిలేసి తాగాలి ఒక చే, అది ఇట్లా కింద పెట్టేశాను కదా, ఇంకా స్వామి పాదాలు వదిలి నేను ఐస్ క్రీమ్ ఇట్లా తాగేసి ఇట్లా చూసే లోపల స్వామి లేరు వెళ్ళిపోయారు. అంటే అది తప్పించుకోవడానికేమో కాళ్ళు వదిలితే గాని నేను లేయలేను, అంటే నన్ను వదులు అని చెప్పలేరు కదా, నన్ను డైవర్ట్ చేసేసి వెళ్ళిపోయారు. ఇది నేను స్వామితో ఒకసారి మాట్లాడిండే సందర్భం. తర్వాత మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సత్యసాయి కాలేజీలోనే చాలా అంటే ఫంక్షన్లకి పండగలకి అంతా వచ్చేవాళ్ళము మేము పుట్టపర్తికి మా కాలేజ్ తరఫున బస్సులో. వచ్చినప్పుడు కొన్ని స్వామి చాలా ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది మాకు. మాకు ధ్యాన మందిరం, ఇప్పుడు భజన మందిరం ఉంది కదా, ఆ భజన మందిరం లోపల ప్రేయర్ హాల్ అంటాం మనం ఇప్పుడు, ఆ ప్రేయర్ హాల్లో మనకు మాకు స్వామి ఈవినింగ్ 4 నుంచి మాకు ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మా టైమింగ్ ఎక్కువ టైమింగ్ 4 లేకపోతే మధ్యాహ్నం 2 గంటలు అట్లా ఆ టైంలో స్వామి మాకు ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు. ఆ ఇంటర్వ్యూలో కూడా స్వామి ముఖ్యంగా స్త్రీలు ఎందుకు చదువుకోవాలి దీనిపైన స్ట్రెస్ చేసి చెప్పేవాళ్ళు. ఎందుకు చదువుకోవాలి అంటే పిల్లల్ని రేపొద్దున బాగా పెంచాలి, వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు చెప్పించాలి, తర్వాత స్త్రీలు ఎలా నడుచుకోవాలో చెప్పేవాళ్ళు ఎక్కువగా. అమ్మాయిలు గట్టిగా మాట్లాడకూడదు, దానివల్ల వచ్చే అనర్థాలేంటి, గట్టిగా నవ్వకూడదు, గట్టిగా నడవకూడదు, శబ్దం వచ్చేలాగా ధనా ధనా అని నడవకూడదు. హాస్టల్లో మీరు ఎలుకల మాదిరి రూములు రూములు తిరుగుతారు అంటే, యాక్చువల్ గా అయితే సత్యసాయి హాస్టల్లో మాకు రూమ్ కి లోపలికి వెళ్ళడానికి లేదు, ఏమున్నా కూడా మేము రూమ్ బయటే మాట్లాడాలి, అది కూడా ఎక్కువ వరండాస్ లో కూడా నిలబడి ఎక్కువ మాట్లాడకూడదు. సో వీలైనంత అది కూడా రెస్ట్రిక్టెడ్ టైం, ఈవినింగ్ 5 to 6 ఆ టైంలో మాట్లాడుకోవచ్చు వరండాల్లో. ఆ టైంలో కూడా మేము రూమ్ దగ్గరికి వెళ్ళినా కూడా బయట నుంచినే మాట్లాడాలి, రూమ్ లోకి వెళ్ళడానికి లేదు, ఆ రూల్ ఉండేదన్నమాట. స్వామి అది చెప్పేవాళ్ళు, ఇంత చెప్పినా మీరు రూములో ఎలుకలు తిరిగినట్లు తిరుగుతూనే ఉంటారు, ఇప్పుడు చూసినా మీరంతా దున్నపోతులు అని ఒక్కొక్కసారి అంతే ప్రేమగా బంగారులో అని కూడా అనేవారు. మాకు ఎంత అంటే కొంతసేపులో మాకు అన్ని చెప్పేవాళ్ళు, నీతి కథలు చెప్పేవాళ్ళు, సీత గురించి, ద్రౌపది గురించి, సావిత్రి గురించి అంతా వాళ్ళ యొక్క కథలు చెప్పి వాళ్ళు. ఎందుకు అంటే ద్రౌపది గురించి ఎక్కువ నేను నాకు బాగా హత్తుకుపోయేది, ఆమె కేవలం గట్టిగా నవ్వడం వల్లనే ఆమెకు అంత అవమానం జరిగింది. ఆ టైంలో ఆమె నవ్వకుండా ఉండింటే తనకు ఆ సంఘటన జరిగేది కాదు, కాబట్టి ఆ ఎగ్జాంపుల్ గా చెప్పి మాకు చెప్పేవాళ్ళు, గట్టిగా నవ్వకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, ఇటువంటివన్నీ కూడా స్వామి చాలా చక్కగా చాలా నీతి కథలు చెప్పేవాళ్ళు మాకు. అలాగే స్వామి సందేశాలు కూడా చాలా బాగా మనసులోకి నాటుకుపోయే విధంగా మాకు చెప్పేవాళ్ళు. ఆయన చెప్పే పద్ధతి అంతా మాకు మనసులో హత్తుకుపోయేది. కాబట్టి స్త్రీలు ఎందుకు చదువుకోవాలి అనే దానిపైన చాలా బాగా చక్కగా మాకు వివరించి చాలా ఇంటర్వ్యూలు తీసుకున్నాము. దానికి నేను స్వామి యొక్క అనుగ్రహం దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలుగా భావిస్తాను నేను నన్ను నేను.
0: స్వామి ఏం చెప్పేవారమ్మా స్త్రీలు ఎందుకు చదువుకోవాలి అంటే స్వామి దానికి ఎలాంటి కారణాలు ఇచ్చారు?
1: ఎలాంటి కారణాలంటే స్వామి ముఖ్యంగా పిల్లల్ని బ్రాటప్ ఎలా మనం ఎలా పెంచాలి, వాళ్ళకి ఎలా చిన్నప్పటి నుంచి మనకు మనము వాళ్లలో ఎలా వాళ్లలో మానవతా విలువలు ఎలా పెంపొందించాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి, దీనికి స్త్రీకి విద్య అవసరం. ఆ విద్య యొక్క ప్రాముఖ్యత దానికే. కాబట్టి మీరు ఇక్కడ నా దగ్గర ఏమైతే నేర్చుకుని వెళ్తున్నారో దాన్ని మీరు బయట ఇంప్లిమెంట్ చేయండి, అంటే ఆచరణలోకి తేండి అని స్వామి చెప్పేవాళ్ళు అనమాట. ప్రతిదీ కూడా ఇక్కడ వినడం ఒకటే కాదు, ఆచరించాలి. ఆ సందేశాలు మాత్రం మాకు చాలా చక్కగా చెప్పేవాళ్ళు స్వామి, అది మర్చిపోలేను. వినాయక చవితి పండగ నాకు ఒకటి గుర్తుందండి, మీకు దీని గురించి చెప్పాలి తప్పకుండా. శ్రోతలకు కూడా వింటే బాగా, అంటే ఇది సిల్లిగానే ఉంటుంది కానీ బట్ మాకైతే అది ఒక పెద్ద బ్లెస్సింగ్ స్వామిది. మేము ఒకసారి సత్యసాయి కాలేజ్ తరఫున వినాయక చవితి పండగకి వచ్చాము. మాకు అప్పట్లో, ఇప్పుడు శాంతి భవన్ ఉంది కదండి, శాంతి భవన్ దగ్గర డార్మెటరీ ఉండేది సత్యసాయి స్టూడెంట్స్ కి, అనంతపురం క్యాంపస్ వాళ్ళకి. ఆ డార్మెటరీలో మహా అంటే 4 to 5 వాష్రూమ్స్ ఉండేటివి. సో నైట్ నుంచి స్నానం చేసినా కూడా పొద్దునే పండగ, తెల్లవారితే పండగ, అప్పుడు దర్శనాలు ఇప్పుడు మాత్రం 8:15 కాదండి, అప్పుడు 7:30 అంతా స్వామి వచ్చేసేవాళ్ళు. సో మేము బై 6:45 మేము అక్కడ ఉండాలి ప్రశాంత నిలయంలో స్వామి దర్శన దీంట్లో ఎన్క్లేవ్ లో ఉండాల్సి ఉంటుంది. కానీ మేము అప్పటికి చూస్తే ఇంకా ఒక 15 to 16 మెంబర్స్ స్నానాలు చేయకుండా మిగిలిపోయాం. టైం ఏమో అయిపోయింది దర్శనానికి, ఇంకా అలాగే వెళ్ళిపోవాల్సి వచ్చింది. డ్రెస్ ఒకటి మార్చుకుని వెళ్ళిపోయాము, అందరము దర్శనానికి వెళ్ళిపోయాము. వెళ్ళి కూర్చున్నాము, స్వామి అలా బయటకు వచ్చారు. ఫస్ట్ లేడీస్ సైడే, మేము అనంతపురం క్యాంపస్ వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో అక్కడికి వచ్చారు. వచ్చి ఈరోజు వినాయక చవితి, కొన్ని ఎలకలు స్నానం చేయకుండా వచ్చినాయి, ఆ ఎలకలకి స్వామి స్నానం చేయించాలి మరి ఇప్పుడు అని ఇలా ఆకాశంలోకి చూసారు. అప్పటికే సన్ రైస్ వచ్చాయి, సూర్యోదయం అయింది, కానీ స్వామి ఇలా పైకి చూడగానే మబ్బులు కమ్మేశాయి. మబ్బులు కమ్మేసి స్వామి మా దగ్గర మాట్లాడి ఏం చేయాలి ఇప్పుడు, స్వామి స్నానం చేయించాలా ఎలకలకి అనేసి ఇలా ఆకాశంలో చూడగానే మబ్బులు వచ్చేసి స్వామి అక్కడి నుంచి అలా ముందరికి వెళ్ళిపోతుండే, మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోగానే ఆ వర్షం కొద్దిగా డ్రిజ్లింగ్ చిన్న చిరుజల్లులు అంటారు కదా, చిరుజల్లులు పడ్డాయి. కొద్దిసేపే మళ్ళా స్వామి మమ్మల్ని దాటి వెళ్లిపోగానే మళ్ళీ సూర్యకిరణాలు యథావిధంగా వచ్చేసాయి అన్నమాట. మబ్బులు తొలగిపోయి సూర్యకిరణాలు వచ్చేసాయి. అంటే నేను దాన్ని ఒక అదృష్టంగా భావిస్తాను. ఇది చిన్న ఇదే గాని తమాషా అనిపిస్తుంది గాని ఇది నాకు అంటే స్వామి స్వయంగా మాకు సంప్రోక్షణ చేశారు అని అనిపించింది నాకు. వినాయక చవితి పండగ
0: సంబంధించినంత మటుకు, మనకి సంబంధించినంత మటుకు స్వామితో కలిసి జరిగిన ఏ చిన్న విషయం కూడా చిన్న విషయం కాదమ్మా,
1: అది చిన్న విషయం.
0: మనకి జీవితంలో మన ఆస్తిపాస్తులే స్వామి.
1: అంతే అంతే,
0: చాలా బాగుందమ్మా మీరు చెప్తుంటే. ఐ కెన్ నేనే అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతాను నేను. చాలా బాగుంది. మరి 1989లో మీ వివాహం జరిగింది, అది కూడా స్వామి యొక్క ఆశీస్సులు లభించాయి. మీ తమ్ముడు ద్వారా స్వామి మీకు ఆశీర్వచనాలు పంపించారని చెప్పారు, చాలా సంతోషం. పెళ్ళైన తర్వాత జీవితం ఎలా సాగుతూ వస్తుంది? మీ భర్త కూడా స్వామికి భక్తుల, వారు స్వామితో ఏ రకంగా కనెక్ట్ అవుతారు? ఆ తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులేంటి?
1: పెళ్ళైన తర్వాత మా ఆయన బాబా గురించి తెలుసు, బాబా స్వామి వారి గురించి తెలుసు. వాళ్ళు పుట్టపర్తిలో తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ముందు వచ్చి వెళ్లేవాళ్ళంట. కానీ ఆయనైతే ఆచరణలో స్వామి యొక్క సిద్ధాంతాలని పాటించేవాళ్ళు, ఆచరణలో అయితే స్వామి సిద్ధాంతాలనే ఫాలో అయ్యేవాళ్ళు జీవితంలో. నాకెప్పుడు కూడా నువ్వు స్వామి డివోటీనా, ఆయన పూజించకు పూజలు చేయకు అని ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ చెప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా నాకు బాగా స్వేచ్ఛనిచ్చారు ప్రతి విషయంలోనూ, స్వామి విషయమనే కాదు ఏ విషయమైనా కూడా నాకు స్వేచ్ఛనిచ్చారు. ఉద్యోగం చేయాలన్నా వద్దన్నా ప్రతి విషయంలోనూ కూడా నాకే ఆ డెసిషన్ మేకింగ్ అనేది వదిలేశారు. కాబట్టి ఎప్పుడు కూడా వెళ్ళొద్దు అని అయితే నాకైతే చెప్పలేదు. ఆయన కూడా స్వామి అంటే ఆయన దేవుడితో సమానమే అనే చెప్పేవాళ్ళు. ఎందుకంటే విద్య వైద్యం అన్ని కూడా ఉచితంగా ఇస్తున్నారు. తర్వాత స్వామి ఎవరిని కూడా నా దగ్గరికి రాండి అని ఎవరికి లెటర్లు రాయట్లేదు, ఎవరిని పిలవట్లేదు. వాళ్లంతకు వాళ్ళు స్వచ్ఛందంగా ఇంతమంది జనం స్వామి దగ్గరికి వస్తున్నారు అంటే నిజంగా ఏదో పవర్ అయితే ఉంది. అది మాత్రం ఆయన ఎప్పుడు కూడా నాతో చెప్పేవాడు, షేర్ చేసుకునేవాడు. మనం ఒక రాజకీయ పార్టీ మీటింగ్ చూసినట్టయితే వాళ్ళంతా బస్సుల్లో దాండలో తీసుకొని వస్తారు, కానీ ఇక్కడ స్వామి ఎవరిని కూడా మీరు నన్ను చూడడానికి రండి అని ఎవరికి చెప్పరు. మనంతకు మనం ప్రేమతో
0: డిస్కోర్స్ లో కూడా స్వామి ఎన్నోసార్లు చెప్పారు కదమ్మా, ఎవరికి ఇన్విటేషన్స్ పంపిస్తున్నామో
1: అదే,
0: ఇది ఒక డివైన్ మ్యాగ్నెట్,
1: అంతే
0: ఈ ప్రేమ కోసం వస్తున్నారు. మీరు కూడా అదే చెప్తున్నారు.
1: మా ఆయన కూడా అదే ఎప్పుడు అదే అనేవాడు అనమాట. ఎందుకంటే ఇంతమందికి విద్య వైద్యం నీరు అన్ని అందించడం అనేది ఒక సామాన్య విషయం కాదు, అది ఒక భగవంతుడికే సాధ్యం అనేవాళ్ళు. అసలు రీసెంట్ గా మా ఆయనది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా ఆయనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు ఇక్కడ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశాము. నిజంగా నేను ఫస్ట్ టైం దగ్గర నుంచి చూశాను హాస్పిటల్ ని, బయట నుంచి వినడమే తప్ప చూడడం అనేది ఫస్ట్ టైం. అసలు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ గాని ఎవరైనా గానీ అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇది, అంటే వాళ్ళు బీదవాళ్ల గొప్పవాళ్ల వేరే ఏ దేశస్తుల ఈ దేశస్తుల అనేది అక్కడ తారతమ్యం అనేది చూడరు. చూడకుండా అసలు ఆ ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రతి ఒక్కటి కూడా, టయానికి ఫుడ్ అయితేనేమి, మనకు ఆహారం, ఆ పేషెంట్ కి ఆ రోగికి ఏం అవసరమైతే ఆ ఆహారము ఎంత అవసరమో అంత, ప్రతిదీ కూడా ఎంత బాగా కేర్ తీసుకుంటారంటే మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఒక పైసా కూడా ఖర్చు లేదు. అంత ట్రీట్మెంట్ కూడా మందులతో సహా ఒక పైసా కూడా తీసుకోకుండా నిస్వార్థ సేవ చేస్తున్నారు అంటే అదే దీంట్లోనే అది జరుగుతోంది హాస్పిటల్. అది కేవలం ఆ భగవంతుడి సంకల్పమే. అది మనం మానవ మాత్రలం నిమిత్త మాత్రలం అంతే, అన్ని కర్త కర్మ క్రియా స్వామి.
0: కరెక్టేనమ్మా. ఇంకా ఆ తర్వాత జీవితం ఎలా సాగుతూ వస్తుంది?
1: ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయ్యేది ఫైనల్ ఇయర్ లో అయింది. ఫైనల్ ఇయర్ లో అయిన తర్వాత, అంటే మ్యారేజ్ అయిన తర్వాత మా తమ్ముడు ఇక్కడే ఇంకా 12th class చదువుతుండేవాడు స్వామి కాలేజీలోనే. ఒకసారి నేను మా ఆయన వచ్చామన్నమాట, పుట్టపర్తికి వచ్చాము. ఆ తర్వాత కూడా ఒకటి రెండు సార్లు ఎక్కువ, అంటే నాకు చాలా గ్యాప్ వచ్చింది మ్యారేజ్ అయిన తర్వాత. ప్రతి విజిట్స్ చాలా చాలా తగ్గిపోయాయి, కానీ ఒక సంకల్పం అయితే మనసులో ఉండేదండి. ఏదో ఒక సంవత్సరం అంతా కూడా ఉగాది నుంచి మళ్ళీ ఉగాదికి ఫెస్టివల్స్ అన్ని నేను పుట్టపర్తిలోనే ఉండి సెలబ్రేట్ చేసుకోవాలనే కోరిక ఒకటి ఇంటర్నల్ గా ఉండేది నాకు. అయితే ఆ తర్వాత నాకు పిల్లలు పుట్టడం, నా పెద్దమ్మాయి పుట్టినప్పుడు సిజేరియన్ అయ్యి పల్మనరీ ఎంబాలిజం అనే ఇది వచ్చిందనమాట. అది ఆ పల్మనరీ ఎంబాలిజం అనేది వస్తే, జబ్బు వస్తే 99% బతకరు. సో నేను బతికాను బికాజ్ ఆఫ్ స్వామీస్ గ్రేస్ అంతే. స్వామి నాకు స్వప్న దర్శనంలో కనిపించి నాకు ఇప్పటికీ ఒక 9 surgeries అయ్యాయి, అబ్డామినల్ సర్జరీస్. నాకు ప్రతి అబ్డామినల్ సర్జరీకి ముందు రోజు రాత్రి స్వామి స్వప్న దర్శనం ఇచ్చి నీకేం కాదు బంగారు, నేనున్నాను, నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేవాళ్ళు. అది ఎగ్జాజరేషన్ కాదు కానీ ఇది వాస్తవం. 9 operations అయితే 9 to 10 దగ్గర అయితే ప్రతి ఆపరేషన్ కూడా స్వామి ఈ రోజు నేను జీవించి ఉన్నాను అంటే అది స్వామి దయ. నేను ఇందాక ఒక కోరిక చెప్పాను మీకు, వన్ ఇయర్ నేను
0: వినాయక
1: చవితి నుంచి ఉగాది వరకు, అంటే మనకు ఫెస్టివల్ స్టార్ట్ అయ్యేది మనకు వరలక్ష్మి వ్రతం తర్వాత వినాయక చవితి నుంచి ఉగాది వరకు. సో నేను డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం వచ్చాక మేము అనంతపురంలో మేము రిపోర్ట్ చేయాలి కలెక్టర్ ఆఫీస్ లో. మాకు వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ లో భాగంగా 4 నెలలు ఏదైనా మండలంలో ట్రైనింగ్ వేస్తారు, అంటే తహసీల్దార్ గా, గ్రామ రెవెన్యూ అధికారిగా, ఆర్ఏగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా అన్ని ట్రైనింగ్ అవ్వాలని చెప్పి వేస్తారనమాట. అట్లా నాకు పోస్టింగ్ కొత్త చెరువు ఇచ్చారు. సో నేను పుట్టపర్తిలో ఉన్నానమాట. అది కరెక్ట్ గా ఇప్పుడు కృష్ణాష్టమి స్టార్టింగ్ అప్పుడు, కృష్ణాష్టమి స్టార్టింగ్ అంటే శ్రావణ మాసం నుంచి ఉగాది వరకు నేను ఇక్కడే ఉన్నాను. అన్ని నా కోరిక నెరవేరింది అప్పుడు. అన్ని పండుగలు నేను ప్రతి ఒక్కటి కూడా పుట్టపర్తిలోనే ఉండి ప్రశాంత నిలయంలో సెలబ్రేషన్స్ కట్టెడ్ అయ్యాను.
0: బాగుందమ్మా, మన కోరిక మనం ఏదైనా అనుకుంటే బహుశా మనం మర్చిపోతామేమో, కానీ
1: స్వామి మర్చిపోరు,
0: స్వామి ఎప్పుడు మర్చిపోరు.

0: మరి ఇంత చదువుకున్నారు మీరు, హోమియోపతిక్ డాక్టర్, తర్వాత ఎంఎస్సీ సైకాలజీ చేశారు, ఆ తర్వాత మీరు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయ్యారు గ్రూప్ 2 కి. ఇదంతా చేసిన మీరు కెరియర్ ని ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎలా స్టార్ట్ చేశారు?
1: నాకు మ్యారేజ్ అయింది 89 లో అండి. 89 లో మ్యారేజ్ అయిన తర్వాత నాకు ముగ్గురు అమ్మాయిలు, హర్షిత, సన్హిత, సుష్మిత. సో ఈ ముగ్గురు అమ్మాయిలు పుట్టిన తర్వాత నా ఇదేంటంటే, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ముగ్గురు స్కూల్ గోయింగ్ ఏజ్ వచ్చే వరకు, స్కూల్ కు పోయే వయసు వచ్చే వరకు కూడా నేను నా కెరీర్ స్టార్ట్ చేయకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకని నేను అది ఒక ఇదిగా పెట్టుకున్నాను. ఎందుకంటే స్వామి సందేశం అది, మీరు చదువుకునేదే పిల్లల్ని బాగా విద్యాబుద్ధులు నేర్పించడానికి, వాళ్లకు బాగా శ్రద్ధ తీసుకుని వాళ్ళకి అన్ని చెప్పాలి అనేది. అర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది చాలా ముఖ్యం మా జీవితంలో పిల్లలకి మాత్రం. ఆ టైంలో మాత్రం మనం పిల్లలకు దగ్గరగా ఉండి వాళ్ళ కేర్ తీసుకోవాలి. అందుకనే నేను వాళ్ళ ముగ్గురు కూడా స్కూల్ అంటే లాస్ట్ చివరి అమ్మాయికి స్కూల్కి వెళ్లే వయసు వచ్చేదాకా నేను నా కెరీర్ నేను స్టార్ట్ చేయలేదు. 97 లో నేను నా కెరీర్ స్టార్ట్ చేశాను. 97 లో నేను అనంతపురం మున్సిపాలిటీలో మొబైల్ క్లినిక్ మెడికల్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఒక 3.5 ఇయర్స్ వర్క్ చేశాను నేను హానరీ మెడికల్ ఆఫీసర్. అది పర్మనెంట్ ఉద్యోగం అయితే కాదు. అయితే నేను ఆ టైమింగ్స్ కూడా ఎలా పెట్టుకున్నానంటే, పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చే లోపల, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఉద్యోగానికి వెళ్ళాలి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల నేను ఉద్యోగం నుంచి వచ్చేసేయాలి. సో ఇలా ఉండేటట్టే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే అప్పుడు కూడా ఇప్పుడు నేను డాక్టర్ కావాలంటే క్లినిక్ పెట్టుకోవచ్చు. ఎంతో మంది హోమియోపతి డాక్టర్లు క్లినిక్లు పెట్టుకుని బాగా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ నేనేంటంటే, నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను క్లినిక్ పెట్టుకున్నాను అనుకోండి, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు పొద్దున? అది ముఖ్యంగా సాయంత్రం పూట క్లినిక్ అనేది 5:30 స్టార్ట్ చేస్తే రాత్రి 9 అవుతుందో 9:30 అవుతుందో తెలియదు. ఆ టైంలో మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళకి ఏమైనా కేర్ తీసుకోవాలి, తర్వాత వాళ్ళు ఏమైనా వాళ్ళ ఫీలింగ్స్ ఎస్పెషల్ వాళ్ళకి ఎక్స్ప్రెషన్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. వాళ్ళు పొద్దునంతా స్కూల్లో ఉంటారు, ఫ్రెండ్స్ తో గడుపుతారు, టీచర్స్ తో గడుపుతారు, సాయంకాలం అయ్యేటప్పటికి తల్లిదండ్రులతో గడపాలి. ఎస్పెషల్లీ మా ఆయన బిజీగా ఉండేవాళ్ళు, అప్పుడు చాలా బిజీ ఆయన, ఇప్పుడు వచ్చేవాళ్ళు కానీ బట్ పిల్లలతో స్పెండ్ చేసేవాళ్ళు టైం సండేస్ అట్లా. కానీ నేను ఎక్కువగా వాళ్ళని బాగా శ్రద్ధ తీసుకునేదాన్ని. ఆ తర్వాత మా ఆయన కూడా కేర్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి, కానీ ఫస్ట్ లో అయితే నేనే ఎక్కువగా వాళ్ళని చూసుకోవడం, వాళ్ళ చదువు విషయాలు కానీ ప్రతిదీ కూడా వాళ్ళతో ఎంత ఎక్కువగా మనం మాట్లాడితే వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్ ని అంత ఫ్రీగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతారు. ఈ కాలంలో అది ల్యాకింగ్ ఉంది, పిల్లలు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ని బయట, అంటే తల్లిదండ్రుల దగ్గర ఎంత చనువిచ్చినా కూడా. అది ఎప్పుడు వస్తుంది అంటే, మనం కూడా ఫ్రెండ్లీగా ఉంటేనే వస్తుంది. ఫ్రెండ్లీగా ఉండేటప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి, ఏ విషయంలో మనం వాళ్ళతో భయం పెట్టుకోవాలో భయం పెట్టుకోవాలి. సో రెండు కూడా బ్యాలెన్స్ చేస్తుందని, అంటే అతి ప్రేమ లేదు, అతి భయము లేదు, రెండు అంటే అంత చనువు ఉండేది, అంత భయము ఉండేది, రెండు బ్యాలెన్స్ చేసేదాన్ని పిల్లలతో. మెయిన్ గా వాళ్ళు అంతా కూడా, వాళ్ళ స్కూలింగ్ అంతా కూడా అనంతపురంలోనే జరిగింది. ముగ్గురు అమ్మాయిలు కూడా అనంతపురంలోనే వాళ్ళ విద్యాభ్యాసం అంతా కూడా కొనసాగించారు.
0: ఆనరీ మెడికల్ ఆఫీసర్ మొబైల్ క్లినిక్స్ కి మీరు అనంతపురం మండలంలో ఇలా ఈ ప్రొఫైల్లో వర్క్ చేశారు కదమ్మా, అసలు దాని గురించి కొద్దిగా చెప్తారా? అంటే మీరు ఎటువంటి పని చేసేవారు, మీ వర్క్ లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉండేవి, ఎక్కడికి వెళ్లేవారు, ఇలాంటివి అంటే మన శ్రోతల్లో చాలా మందికి ఆ ఫీల్డ్ గురించి తెలిసి ఉండకపోవచ్చు, అందుకోసం.
1: ఓకే అండి, నేను ఈ మొబైల్ క్లినిక్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేసేటప్పుడు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్, అంటే అప్పటికి ఒక కార్పొరేషన్ కాలేదు, అది మున్సిపాలిటీని, ఈ గ్రేడ్ 2 మున్సిపాలిటీగా ఉండింది. అనంతపురం మున్సిపాలిటీలో స్లమ్ ఏరియాస్ ఉండేటివి, ఒక 12-14 స్లమ్స్ కవర్ చేసేదాన్ని నేను. ప్రతిరోజు ఉదయం ఒక స్లమ్ ఏరియా, ఈవినింగ్ ఒక స్లమ్ ఏరియాకి వెళ్లేవాళ్ళము. అక్కడ కమ్యూనిటీ హాల్స్ ఉండేటివి. నాకు స్టాఫ్ వచ్చేసి ఒక ఫార్మసిస్ట్, ఒక నర్స్, ఒక అటెండర్ ఉండేవాళ్ళు. సో మేమంతా మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు. మాకు మున్సిపాలిటీ వాళ్ళే, హెల్త్ డిపార్ట్మెంట్ వింగ్ ఒకటి ఉంటుంది, మున్సిపల్ హెల్త్ వింగ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు మాకు మెడిసిన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఆ మెడిసిన్స్ తీసుకుని మేము స్లమ్ ఏరియా, పొద్దునే ఒక స్లమ్ ఏరియా, పొద్దున్నే ఈవినింగ్ ఒక స్లమ్ ఏరియా కవర్ చేసేవాళ్ళం. అంటే మండే ఈ పర్టికులర్ స్లమ్ ఏరియా పొద్దునే ఏది పోతే మళ్ళా మండే అదే స్లమ్ ఏరియాకే వెళ్తామన్నమాట. ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ఉండేది. సో వాళ్ళకందరికి ప్రజలకు తెలుసు అనమాట, సోమవారం అయితే మొబైల్ క్లినిక్ మన ఏరియాకు వస్తుంది, సో డాక్టర్ గారు వస్తారు, మందులు ఇస్తారు, కాబట్టి అందరు కాచుకుని ఉండేవాళ్ళు. మేము ఆ టయానికి, నాకంటే ముందు ఇంకొక డాక్టర్ వర్క్ చేశారు, తర్వాత నేను తనకు గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ జాబ్ వస్తే తను వదిలి వెళ్ళిపోతే నేను ఆ పోస్ట్ లో నేను వర్క్ చేశాను. నాకు చాలా సంతృప్తినిచ్చింది ఆ ఉద్యోగం, ఎందుకంటే పిల్లలు కూడా స్కూల్ పోయిన తర్వాత నేను ఉద్యోగానికి వచ్చేదాన్ని. అటు పిల్లల్ని నెగ్లెక్ట్ చేయలేదు, అలా కెరీర్ లైఫ్ కూడా నేను నెగ్లెక్ట్ చేయలేదు. అంటే ఇంత చదువుకున్నాను, గమనం ఎందుకు ఉండడం, ప్రజలకు సేవ చేసినట్లు ఉంటుంది, అలాగే మనకు అంత ఇంత జీతం కూడా ఇస్తారు వాళ్ళు. సో కాబట్టి ఈ స్లమ్ ఏరియాస్ లో వెళ్ళినప్పుడు వాళ్ళలో అంటే ఎక్కువ రెగ్యులర్ గా పిల్లలు ముసలి వాళ్ళు ఇండ్ల దగ్గర ఎక్కువ వాళ్లే ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళంత పనులకు వెళ్ళిపోయేవారు మేము వెళ్లే టయానికి. సో ఈ హౌస్ వైఫ్స్ ఉంటారు కొంతమంది, వాళ్లకు చిన్న చిన్న ఎయిల్మెంట్స్ ఏమైనా ఉంటే మేము ప్రైమరీ కేర్ ఇచ్చేవాళ్ళము. ఇంకేమైనా క్రానిక్ డిసీజెస్ పెద్దవాళ్లలో ముసలి వాళ్లలో ఏమైనా క్రానిక్ డిసీజెస్ ఉంటే అవి చూసి డయాగ్నోస్ చేసి మేము రెఫర్ చేసేవాళ్ళం, గవర్నమెంట్ హాస్పిటల్ రెఫర్ చేస్తూ మళ్ళీ అక్కడ డాక్టర్ తో కూడా నేను ఫాలో అప్ చేసేదాన్ని, ఇట్లా ఫలాన్ వాళ్ళని పంపిస్తున్నాము మీరు చూడండి వాళ్ళది ఏమైనా ఉంటే చెప్పండి నేను వాళ్ళకి చెప్తాను, ఎడ్యుకేట్ చేస్తాను, అవేర్నెస్ కల్పిస్తాను వాళ్ళకి. హెల్త్ అండ్ హైజీన్ పైన బాగా అవేర్నెస్ చెప్పేదాన్ని, సీజనల్ డిసీజెస్ పైన దీనిపైన అంతా కూడా వాళ్ళకి అవగాహన కల్పించేదాన్ని. తర్వాత ఈ మున్సిపాలిటీలో వర్క్ చేసేటప్పుడే మెడికల్ ఆఫీసర్ గా మేము ఐ క్యాంప్స్, అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ అయిన ప్రభాకర్ చౌదరి గారు చాలా ఐ క్యాంప్స్ కండక్ట్ చేశారు. ఐ క్యాంప్స్ కంతా కూడా పూర్ ఓల్డ్ పీపుల్ వస్తారు, పూర్ ఓల్డ్ పీపులే వస్తారు. అన్ని ఐ క్యాంప్స్ కూడా బాగా సక్సెస్ అయ్యాయి, ఏదో ఒక చిన్న మైనర్ ఒకటి రెండు తప్ప. ఐ క్యాంప్స్ లో ఒకసారి 200 మంది, 250 మంది, 150 మంది, అట్లా అబో 100 ఉంటుంది, 150 అబో మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ సర్జరీ చేసి స్పెక్స్ ఫ్రీగా ఇస్తారనమాట. స్పెక్స్ ఫ్రీగా అంత మందికి కూడా పోస్ట్ ఆపరేటివ్ కేర్ నేను ఒకదాన్ని చూసుకునేదాన్ని, అందరికి డ్రాప్స్ వేయడము, అంతా ముసలి వాళ్లే పాపం, వాళ్ళకి డ్రాప్స్ వేయడము, వాళ్ళకి యాంటీబయాటిక్స్ అందరికి తీసుకో, అంటే వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు మందులు, వాళ్ళ అటెండెంట్స్ ఉంటారు పక్కన, వాళ్ళు మందులు వేసారా లేదా అని ఎంక్వైరీ చేయడం, అందరినీ వెళ్లి పలకరించేదాన్ని. 150 మంది ఉంటారు, 150 మంది, 200 మంది ఉంటారు, 200 మందిని, అందరినీ వెళ్లి నేను పర్సనల్ కేర్ తీసుకునేదాన్ని. డే అండ్ నైట్ వీలైతే అక్కడే ఉండేదాన్ని, ఈ లేట్ నైట్ ఇంటికి వెళ్లేదాన్ని. నాకు చాలా సంతృప్తినిచ్చింది ఈ ఉద్యోగం అయితే స్లమ్ ఏరియాస్ లో. ఆ తర్వాత కూడా నేను ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడన్నా వెళ్తే మార్కెట్కి వెళ్తాను, కూరగాయల మార్కెట్ కి అట్లా వెళ్తే ఆడంతా వీళ్ళు నా పేషెంట్లు ఉంటారు, మాట్లాడిచ్చేవాళ్ళు అనమాట. చాలా ఆనందం అనిపించేది, ఒక తృప్తినిచ్చేది.
0: అమ్మ మిమ్మల్ని ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు మొదలు పెట్టినప్పటి నుంచి దాదాపు 3.5 సంవత్సరాలు స్లమ్ ఏరియాస్ లో మీరు మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశారు, అంటే 1997 నుంచి 2000 దాకా అని చెప్పారు, వాళ్లలో ఎటువంటి మార్పుల్ని మీరు అబ్జర్వ్ చేశారు?
1: చాలా మటుకు వాళ్ళు వినేవాళ్ళు. ఫస్ట్ లో అయితే కొద్దిగా ఏదైనా కూడా మార్పు అనేది నిదానంగా వస్తుంది, ఆల్ ఆఫ్ ఏ సడన్ రాదు. ఫస్ట్ లో ఒక్కొక్కసారి మందులు తీసుకోవడానికి కూడా నిరాకరించేవాళ్ళు, అంటే ఈ మందులు తీసుకుంటే ఏమవుతుందో, ఏవో మాత్రలు ఇస్తారు, నొప్పులు 2 రోజులకు తగ్గుతాయి, మళ్ళా వారమంతా నొప్పులు ఉంటాయి, మాకు అందుకే వారానికి సరిపడా ఇయమ్మా అని అడిగేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి చెప్పేదాన్ని, ఇచ్చేదానికి నాకేం అభ్యంతరం లేదు, అయితే నొప్పి మాత్రలు ఎక్కువ వేసుకోకూడదు, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నొప్పులు మాత్రలు ఎక్కువ మింగకూడదు అనేది కూడా ఒక సందేశం ఇచ్చేదాన్ని వాళ్ళకి. ఎస్పెషల్లీ అక్కడ ఈ అనంతపురం జిల్లాలో మనకి ఫ్లోరోసిస్ వ్యాధి ఎక్కువ, సో కీళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి ఈ జిల్లా ప్రజలకి, కాబట్టి వాళ్ళకి నేను చెప్పేదాన్ని ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు, నొప్పి మాత్రలు వేసుకోకూడదు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలా చెప్పేదాన్ని. తర్వాత ఫస్ట్ లో కొద్దిగా మామూలుగానే తీసుకునేవాళ్ళు, రాను రాను రాను రాను అట్లా 3 ఏళ్ళు అక్కడే వర్క్ చేశాను కదా, బాగా ఒక బాండింగ్ ఏర్పడింది వాళ్లతో, అంటే నన్ను వాళ్లలో ఒకరిగా వాళ్ళు రిసీవ్ చేసుకునేవాళ్ళు, బాగా బాగుండేది.
0: స్వామి చెప్పిన మార్గాన్ని అనుసరించిన, లేదు వారు చెప్పిన విలువల్ని మనం పాటించిన, ఎదుటి వాళ్ళలో ఇటువంటి ప్రతిస్పందనే వస్తుందేమో అనిపిస్తుందమ్మా.
1: అవునండి, తప్పకుండా, అదేమో నిజమే, మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను.
0: మరి ఇటువంటి సమయంలో, ఈ 3.5 ఏళ్ల కాలంలో మీకు ఎప్పుడైనా కొద్దిగా కష్టతరమైన సందర్భాలు ఎదురైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే అవసరానికి సరిపోయేటంత వనరులు గాని సదుపాయాలు గాని ఉంటాయా వాళ్ళకి, లేదు అటువంటివి లేని సందర్భంలో మీరు వాటిని ఎలా ఫేస్ చేసేవారు?
1: అంటే ఇక్కడ ఇది వచ్చేసి చారిటీ హాస్పిటల్ అండి. ఇది మెయిన్ గా మున్సిపాలిటీలో చైర్పర్సన్ గారు ఆయన ఓన్ గా వెహికల్ కొని పెట్టారనమాట ఇది మొబైల్ క్లినిక్. మెడిసిన్స్ మాత్రం మున్సిపాలిటీ హెల్త్ వింగ్ లో ఒకటి అర్బన్ పూర్ కి ఒకటి వింగ్ ఉండేది, దాంట్లో రిసోర్సెస్ నుంచి మెడిసిన్స్ తెప్పించేవాళ్ళు. ఆ మెడిసిన్స్ మేము వీళ్ళకి పేషెంట్లకి ఇచ్చేవాళ్ళము. మీరు ఇందాక అడిగారు ఎటువంటివన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అని, ఆ ప్రాబ్లం విషయానికి వస్తే ఒకసారి మందులు ఎప్పుడు తెప్పించే వాళ్లతో కాకుండా వేరే వాళ్ల దగ్గర నుంచి తెప్పించడం జరిగింది. నేను ఆ వీక్ మామూలుగా వెళ్ళినట్లే అన్ని ఏరియాస్ కి వెళ్లాను, మందులు ఇచ్చాను. అయితే కాఫ్ సిరప్ ముందు బాటిల్స్ వచ్చేటివి, ఆసారి ఏమైందంటే ఒక క్యాన్ లో వచ్చింది కాఫ్ సిరప్. ఆ క్యాన్ లో నుంచి మనం వాళ్ళకి వేసిస్తాము. వాళ్ల దగ్గర హైజీన్ బాటిల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మనం వేసిచ్చినప్పుడు ఆ బాటిల్ ఎంత శుభ్రంగా ఉందనేది మనకు తెలియదు. వాళ్ళేమో శుభ్రంగా ఉందనే చెప్తారు, కానీ దానివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత నెక్స్ట్ మళ్ళా ఆ వారం అయ్యి ఆ వారం అంతా మందులు వాళ్ళు కొత్తగా ఏదైతే ఏజెన్సీ నుంచి తెప్పించారో డిఫరెంట్ కంపెనీ మందులు అవి నేను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీక్ మళ్ళా నేను వెళ్ళినప్పుడు ఉద్యోగంలో భాగంగా అక్కడ అందరూ ప్రతి స్లమ్ లోనూ కంప్లైంట్సే, మేడం ముందు ఇచ్చే మందులు చాలా, అంటే వాళ్లకు ఇల్లిటరేట్స్ నిరక్షరాస్తులంతా కూడా వాళ్ళంతా ఏదో ఎర్ర మందులు తెల్ల మందులు అలా లాంగ్వేజ్ లోనే మాట్లాడేవాళ్ళు. సో ముందు మీరు ఇచ్చే ఎర్ర మాత్రలే బాగా పనిచేస్తున్నా మేడం, ఈ మాత్రలేవో ఇచ్చినారు బాగలేవు, మా కడుపులో మంట అవుతుంది, వామిటింగ్స్ అవుతున్నాయి. సో ఇలా అంతా ప్రతి స్లమ్ లో ఒకళ్ళంటే ఓకే, ఆ వీక్ అంతా అన్ని స్లమ్ ఏరియాస్ లో కూడాను ఈ కంప్లైంట్స్ నాకు రిసీవ్ చేసుకున్నాను. నేను వెంటనే వెళ్లి అక్కడ చైర్పర్సన్ గారితో మాట్లాడడం జరిగింది. ఇటువంటి మందులు ఇస్తే నేను ఉద్యోగమైన మానేస్తా, కానీ సర్వీస్ మాత్రం చేయనండి, కాంప్రమైజ్ అయ్యే ప్రశ్న లేదు అని అంటే, అప్పుడు వెంటనే మళ్ళా ఒక పెద్ద వేరే ఇంకొక డాక్టర్ సీనియర్ డాక్టర్ ని ఎంక్వైరీ చేసి ఆ మందులు ఆయన ఎంక్వైరీ కమిటీ కూడా ఇవి సబ్స్టాండర్డ్ డ్రగ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది మెడిసిన్స్. వెంటనే ఆ మందులన్నీ కూడా వెనక్కి ఇచ్చేసి మళ్ళీ వేరే మందులు తప్పించడం జరిగింది. సో ఇది నేను ఎదుర్కొన్న సంఘటన ఈ పీరియడ్ లో. ఎస్పెషల్లీ
0: ఇటువంటి పరిస్థితిలో అయినా కూడా మన వర్క్ క్వాలిటీ కానీ ఎదుటి వాళ్ళకి అందించే సేవల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండకూడదు అనే ప్రిన్సిపల్ తో పనిచేయడం అనమాట. బాగుందమ్మా. ఆ తర్వాత మరి నెక్స్ట్ స్టెప్ మీ కెరియర్ లో, నెక్స్ట్ ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారు? డాక్టర్ గానే మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేశారు?
1: నేను తర్వాత అపోలో హాస్పిటల్ అనంతపురం అపోలో హాస్పిటల్లో 2000 నుంచి 2003 వరకు పనిచేశాను. అప్పట్లో అపోలో పేరుండేది, ఇప్పుడు ఆ హాస్పిటల్ పేరు మార్చారు ఆశా హాస్పిటల్ అని. ఇది ఇప్పుడు నేను ఫస్ట్ పనిచేసింది కంప్లీట్ గా చారిటీ వర్క్, నెక్స్ట్ పనిచేసింది కార్పొరేట్ హాస్పిటల్. అంటే ఇది కంప్లీట్లీ డిఫరెంట్, అంటే ఆ సెటప్ కి ఈ సెటప్ కి 180 డిగ్రీస్ ఇది ఉందన్నమాట.
0: అంటే ఇప్పటిదాకా మీరు సర్వీస్ వింగ్ లో చేశారు,
1: సర్వీస్ వింగ్ లో.
0: కార్పొరేట్ హాస్పిటల్ అంటే కొంచెం దానిలో కమర్షియల్
1: ఆస్పెక్ట్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఆ కమర్షియల్ ఆస్పెక్ట్ లో కూడా సర్వీస్ చేశాను. అక్కడ కూడా అపోలో హాస్పిటల్లో నేను వర్క్ చేసేటప్పుడు ఎంఎస్సీ సైకాలజీ కంప్లీట్ చేశాను అనమాట అప్పటికి. సో ఈ డిప్రెషన్ కేసెస్ ఎక్కువ, అంటే మన జిల్లాలో కొద్దిగా డిప్రెషన్ అండ్ కొన్ని టెండెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. అటువంటి వారికి ఎస్పెషల్లీ ఈ మనం రోగిని ఆ రోగి అనే కాకుండా మాకు హోమియోపతి ఫిలాసఫీలోనే ఉంది, హెల్త్ అనేది అలోపతిలో ఎట్లా అంటే వాళ్ళు ప్యాలియేటివ్ కేర్, మనకు దగ్గుంది పడసం ఉంది అప్పటికి దాన్ని సప్రెస్ చేస్తారు. వేరే హోమియోపతిలో ఏంటంటే కంప్లీట్ క్యూర్ అంటారు, అంటే పూర్తిగా అది మనలో నుంచి వెళ్లిపోతేనే అది కంప్లీట్ క్యూర్. సప్రెసెంట్స్ ఇవ్వరు,
0: సింప్టమ్ ని కాకుండా దాని
1: రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తాం. మా ఫిలాసఫీ సపరేట్ ఉంది. సో హోమియోపతి ఫిలాసఫీ సైకాలజీ రెండు జోడిస్తూ నేను ట్రీట్ చేసేదాన్ని. అక్కడ ఉండే డాక్టర్ కూడా నాకు హోమియోపతి ఛాన్సెస్ బాగా ఇచ్చేవాళ్ళు, అంటే కొన్ని క్రానిక్ కేసెస్ ని ట్రీట్ చేయడానికి ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎండి గారు సోమయాజులు, డాక్టర్ సోమయాజులు గారు అని ఆయన నాకు బాగా ఎంకరేజ్ చేసి ఈ హోమియో మెడిసిన్స్ తో కూడా కొన్ని క్రానిక్ కేసులు ఏవైతే అలోపతి మందులతో తగ్గావో అటువంటి మొండి జబ్బుల్ని హోమియోపతి మందులతో కూడా ఆయన నాతో ఇప్పించి తగ్గించారు చాలా బాగా. అలాగే కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని బాగా పేషెంట్స్ కి. అదే టైంలోనే నేను అక్కడ అపోలోలో వర్క్ చేసేటప్పుడే కొన్ని నర్సింగ్ కాలేజీలకి, తర్వాత ఫిజియోథెరపీ కాలేజ్ లో కూడా నేను సైకాలజీ టీచ్ చేశాను, అనాటమీ టీచ్ చేశాను. ఈ నారాయణ కాలేజ్ దానికి కూడా గ్రూప్ కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని పిల్లలకి, యూత్ కి. సో దాని రిజల్ట్స్ బాగా చూశాను. అపోలో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను ఐసీయూలోకి వెళ్ళినా రోగిని రోగిగా చూడకుండా వాళ్ళని ఒక హ్యూమన్ టచ్ యాంగిల్ లో, అంటే ఒక డిఫరెంట్ దృక్కోణంలో చూసేదాన్ని వాళ్ళని, అంటే వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం. వాళ్ళకి కావాల్సింది అదే, పేషెంట్లకు కావాల్సింది డాక్టర్లు ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళ రోగ సోగం తగ్గిపోతుంది మందులతో కన్నా కూడా.
0: మనసు ఆనందంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా
1: ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్ గా చెప్పారు. వాళ్లతో ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తే వాళ్లలో సగం జబ్బు నయమైపోతుంది. అది నేను బాగా గమనించాను. సో కార్పొరేట్ సెక్టర్ లో కూడా బానే చేశానండి. అక్కడ కూడా ఆ సేవాభావం అనే స్వామి సూక్తులు ఏవైతే ఉన్నాయో, లవ్ ఆల్ సర్వ్ ఆల్, అది ఎక్కడ కూడా వీడలేదు త్రూ అవుట్ మై కెరీర్.
0: స్వామి దగ్గర చదువుకున్న మీరు స్వామి చెప్పిన గైడ్ లైన్స్ ని ప్రతి స్టేజ్ లో
1: కూడా ఫాలో అవుతున్నారు.
0: ఎంత ఏ మాత్రం వీలుంటే, ఒకవేళ వీలు లేకపోతే వీళ్ళు కల్పించుకుని,
1: అది కెరీర్ లైఫ్ కావచ్చు, ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, సోషల్ లైఫ్ కావచ్చు, ఏ విధంగా అయినా కూడా.
0: మరి అపోలో తర్వాత ఏం జరిగిందండి?
1: అపోలో తర్వాత నేను బతలపల్లిలో ఆర్డిటీ హాస్పిటల్ ఒకటి ఉందండి, అందులో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ వింగ్ లో నేను మెడికల్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యాను. జూనియర్ డాక్టర్ గాని జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయ్యి అక్కడ 2 ఇయర్స్ చేశానండి, 2005 నుంచి ఆగస్ట్ నుంచి 2007 ఆగస్ట్ వరకు. అంటే ఈ మధ్యలో ఏమైందంటే అపోలోలో నేను ఉద్యోగం వదిలేసి 2003 ఎండింగ్ లో వదిలేశాను. 2004 బిగినింగ్ అనుకోండి, 2004 అంతా కూడా నేను గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. సో నేను గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు రాశాను. గ్రూప్ 1 కూడా మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ దాకా వెళ్లాను, అది ఉద్యోగం రాలేదు. తర్వాత గ్రూప్ 2లో నేను డిప్యూటీ తహసీల్దార్ గా సెలెక్ట్ అయ్యాను. ఇంకా సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా అంటే అప్పటికి ఇంకా ఎగ్జామ్స్ రాశాను అంతే. ఆర్డిటీ బతలపల్లి హాస్పిటల్ లో జాయిన్ అయిపోయాను. అక్కడ రిజల్ట్ వచ్చేటప్పటికి 2007 అయింది. సో ఆ 2 ఇయర్స్ నేను బతలపల్లి ఆర్డిటీ హాస్పిటల్లో పనిచేశాను. ఆ గైనకాలజీ వింగ్ లో 2 ఇయర్స్ చేశాను. అయితే అక్కడ నేను జీవితాన్ని, నిరక్షరాస్యతని, తర్వాత ఈ మూఢనమ్మకాలని ఇవన్నీ కూడా చాలా దగ్గరగా చూశాను.
0: ఎటువంటి క్రౌడ్ వచ్చేవారండి అక్కడ పేషెంట్స్ కింద?
1: అంతా కూడా చాలా బీదవారు, కడు బీదవారు వచ్చేవారు. అక్కడ కూడా ఉద్యోగం చాలా తృప్తినిచ్చింది. ఎస్పెషల్లీ స్వామి బర్త్డేస్ అప్పుడు నేను చాలా బాధపడేదాన్ని. అయ్యో స్వామి ఇంత దగ్గర ఉన్న పుట్టపర్తకి బతలపల్లిలో నాకు లీవ్ దొరక, అంటే లీవ్ ఇచ్చేవాళ్ళు కాదు అక్కడ, అప్పుడు ఎక్కువ బాధపడేదాన్ని ఎందుకు స్వామి రానియట్లేదు పుట్టపర్తకి. నన్ను స్వామి అనుగ్రహం ఉంటేనే మనం పుట్టపర్తిలోకి అడుగు పెట్టగలం, అది మాత్రం నేను తెలుసుకున్నాను. అది సో స్వామి అనుగ్రహం లేకుండా అది శివనాజ్ఞలు ఏందే చీమైనా కుట్టదు అంటారు కదా. సో అది మాటకి నిజం. కానీ నాకు ఆశ్చర్యమయ్యేది పుట్టపర్తి నుంచి కేసెస్ అన్ని రెఫర్ అయ్యేటివి నాకు. సత్యసాయి జనరల్ హాస్పిటల్ నుంచి డెలివరీ కేసెస్ స్వామి బర్త్డే రోజు కంప్లీట్ గా నేనే చేసేదాన్ని. రెఫర్ అయ్యేటివి బత్తలపల్లికి, రెఫర్ అయ్యేటివి ఆర్డిటీ హాస్పిటల్ కి. నేను దాన్ని ఒక ప్రివిలేజ్ గా భావించేదాన్ని, స్వామి నాతో ఈ సేవ చేయిస్తున్నారు అనే ఫీల్ అయ్యే నేను చేసేదాన్ని. సేవే ముఖ్యము, నన్ను చూడడం కాదు ముఖ్యం అనే భావన నాకు అక్కడ కలిగేది.
0: స్వామి అయితే చెప్తారు అంతే, మనిషి మానవ సేవ,
1: మానవ సేవ, మాధవ సేవ.
0: మరి ఈ ఆర్డిటీ హాస్పిటల్ అన్నారు, అక్కడ వచ్చిన పేషెంట్స్ తో గాని వారికి మీరు వైద్యపరంగా గాని లేదు వ్యక్తిగతంగా గాని ఎటువంటి సేవని అందించగలిగారు అక్కడ ఉన్న 2 సంవత్సరాలలో?
1: అక్కడ వైద్యపరంగా చూస్తే చాలా మంది, అంటే అవగాహన లేమి అండి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఎంతో మంది శ్రోతలు వింటుంటారు, కానీ నేను ఈ ఎవరైతే టార్గెట్ పీపుల్ ఉన్నారో బీదవాళ్ళు, వాళ్ళు వినకపోవచ్చు, కాకపోతే వాళ్ళని గైడ్ చేస్తారు, శ్రోతలు వినేవాళ్ళు గైడ్ చేస్తారు కాబట్టి నేను కొన్ని చెప్తాను. ముఖ్యంగా నేను అక్కడ బాగా చూసింది ఏంటంటే అమ్మాయిలు, అప్పటికే ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, మూడో కొంతమంది అయితే ఏడ్చేవాళ్ళు నా దగ్గర పేషెంట్లు, మేడం అనుకున్నాం నాకు ఈసారి కానీ మగపిల్లడు పుట్టకపోతే నా భర్త నన్ను వదిలేస్తాడు, నా ఫ్యామిలీ లైఫ్ దెబ్బతింటుంది, నాకు ముందుగా స్కాన్ చేసి చెప్పాలి. అది యాక్ట్ ఉంది, మనం అట్లా చెప్పకూడదు, పిఎన్డిటి యాక్ట్ అని ఒకటి ఉంది. సో దాని ప్రకారంగా మనం సెక్స్ డిటర్మినేషన్ అనేది చెప్పడానికి లేదు. కానీ వాళ్ళకి అవగాహన లేమి, సెక్స్ డిటర్మినేషన్ అనేది మగవాళ్లలో ఉంటుంది అనేది వాళ్ళకి ఎవరికి తెలియదు. నేను వాళ్ళకి చెప్పేదాన్నమాట, మీ భర్త పది పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా ఆడపిల్లలే పుడతారు, నీతోనే కాదు ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా కూడా ఆడపిల్లలే పుడతారు, అది మీ భర్తకు చెప్పు నీకు తెలీదు అని అంటే వాళ్ళకి నిజంగా ఆశ్చర్యపోయేవాళ్ళు, నమ్ముతారో లేదో గానీ చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు, నిజమా మేడం అనేవాళ్ళు. అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇంకొకటి వచ్చేసి అప్పట్లో న్యూట్రిషన్ ఫుడ్ లేక, వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ లేక చాలా అనిమియాస్తో లాస్ట్ టైం లో కాన్పుకి వచ్చేవాళ్ళు అనమాట. ఇంకా ఎక్కడ చెకప్లు ఉండవు, ఏముండవు. అప్పుడు అడిగితే వాళ్ళని ఒక క్వశ్చన్, ఏమ్మా ఒక్క చెకప్ కన్నా రావచ్చు కదా, రక్త పరీక్షలు చేయించుకోవచ్చు కదా అని అంటే, మేడం చెకప్ కి రావాలంటే మా భర్త పర్మిషన్ అన్నా కావాలా, అత్తగారు పర్మిషన్ అన్నా కావాలా, వాళ్ళు పంపించే మేము ఎట్లొస్తాం మేడం అనేవాళ్ళు. నాకు యాజ్ ఎ ఉమెన్, నేను ఒక స్త్రీగా నేను చాలా బాధపడేదాన్ని. అంటే స్త్రీ ఆమె శరీరం పై గురించి ఆమె నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఒకళ్ళు ఆదేశిస్తేనే వెళ్ళాలి అనేది అది నాకు చాలా బాధ అనిపించేది. అయితే ఇప్పుడు అప్పట్లో అయితే లేవు, కానీ ఇప్పుడు చాలా స్కీమ్స్ ప్రభుత్వం పథకాలు చాలా ప్రవేశపెట్టింది. యాంటీనేటల్ కేర్ కానీ, అంటే గర్భవతులుగా ఉన్నప్పుడు కానీ, తర్వాత పాలిచ్చే తల్లులు గాని, తర్వాత చిన్న పిల్లలు అంటే 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు బాలామృతమని, అమృతహస్తమని, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. అలాగే హాస్పిటల్స్ లో డెలివరీస్ చేసుకుంటే, కాన్పు చేసుకుంటే వాళ్లకు ప్రభుత్వం కొన్ని కొద్దిగా ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంది, 3,000 రూపాయలు ఇస్తారు, జననీ సురక్ష అని కొన్ని పథకాలు ఉన్నాయి.
0: సో మీరు చెప్పిన విషయాలను బట్టి మన శ్రోతలు ఇటువంటి ఫెసిలిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కి మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తోంది అనే విషయాన్ని తెలుసుకుని మనం కూడా మన చుట్టూతా ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అందించగలిగినా చాలు కదండి.
1: అవునండి,
0: వారికి తెలియని విషయాల్ని మనం తెలియచెప్పి ఇన్ని సదుపాయాలు ఉన్నాయి అనే విషయం వాళ్ళకి.
1: ఇప్పుడు యాంటీనాటల్ చెకప్ కి కూడా గవర్నమెంట్ 3 యాంటీనాటల్ చెకప్స్ కి డబ్బులు ఇస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి కూడా. తర్వాత డెలివరీకి కూడా డబ్బులు ఇస్తుంది, డెలివరీ అది ఎవరైనా కావచ్చు, మేల్ ఆర్ ఫిమేల్. ఒకవేళ అమ్మాయి పుడితే కూడా ఇప్పుడు దండిగా స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, వాళ్లకు డబ్బులు డిపాజిట్ చేయడము. ఒకప్పుడు అయితే
0: విని మన శ్రోతలు మనందరం కూడా మన చుట్టూతా ఉన్న వారికి కొద్దిగా అయినా మనం ఉపయోగపడతాం అని.
1: నేననేది సమాజంలో ఎవరు తక్కువ కాదండి, అందరికి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, హక్కులు ఉన్నాయి అందరికి, అదే విధంగా బాధ్యతలు కూడా ఉన్నాయి. చాలా మంది హక్కుల గురించి పోరాడతారు గానీ బాధ్యతల గురించి ఎవరు పోరాడరు.
0: బాగుంది, చాలా బాగుంది. మరి డాక్టర్ నుంచి తహసీల్దార్ గా ఈ మధ్యలో జర్నీ ఎలా సాగింది?
1: నేను చెప్పాను కదండి, ఆర్డిటీలో చేరక ముందు, బత్తలపల్లి ఆర్డిటీ హాస్పిటల్లో చేరక ముందే పరీక్షలు రాశాను, 2005లో 2004లో కూడా రాశాను. ఆ రాసిన ఎగ్జామ్స్ ఫలితాలన్నీ 2007లో రావడం జరిగింది. 2 ఏళ్ల కాలంలో నేను సేవలు అందించాను. ఆ తర్వాత ఫలితాలు వచ్చాయి, నేను డిప్యూటీ తహసీల్దార్ గా ఎంపిక కాబడ్డాను. 1 సంవత్సరం ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగానే పుట్టపర్తిలో కొత్త చెరువు మండల్ ఆఫీస్ లో ట్రైనింగ్ అయ్యాను 4 మంత్స్. స్వామి కూడా నేను బస్ లో కొత్త చెరువుకు, ఇక్కడ పుట్టపర్తి బస్ స్టాండ్ నుంచి కొత్త చెరువుకు వెళ్లేదాన్ని, బస్ లో వెళ్లేదాన్ని. ఎన్నిసార్లు అప్పుడు స్వామి హాస్పిటల్కి వెళ్లేవాళ్ళు, కరెక్ట్ గా నేను బయలుదేరే టైంకి అన్ని ఇలా ట్రాఫిక్ ఆపుంటారనమాట, స్వామి వస్తున్నారు అని. నాకు అంటే పొద్దునే పుట్ట దర్శనం చేసుకోవడానికి టైం అయ్యేది కాదు, ఈవినింగ్ టైమే నేను దర్శనం చేసుకునేదాన్ని. సో మార్నింగ్ దర్శనం నాకు అయ్యే టైం సరిపోయేది కాదు, కానీ స్వామిని మార్నింగ్ ప్రతిరోజు, అంటే ప్రతిరోజు కాకపోయినా 2 డేస్ 3 డేస్ 1 అన్న ఒకసారి చూసేదాన్ని, అదే చాలా హ్యాపీగా అనిపించేది నాకు. ఆ తర్వాత డిప్యూటీ తహసీల్దార్ గా జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ అనంతపురం మండలం అండి. అనంతపురం మండలంలో డిప్యూటీ తహసీల్దార్, ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ తహసీల్దార్ నేనే అనంతపురం మండలానికి, అంటే ఫిర్యాదుల విభాగానికి నేను నోడల్ ఆఫీసర్. అలాగే ఈ ఆఫీస్ ఇంప్లిమెంటేషన్ కూడా జిల్లాలో నేనే చూస్తాను, కమాండ్ కంట్రోల్ సెంటర్, డిస్టిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా నేనే ఇన్ఛార్జ్.
0: చాలా బాగుందమ్మా, ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ తహసీల్దార్
1: ఇన్
0: అనంతపురం.
1: అనంతపురం
0: చాలా బాగుంది. మరి ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అమ్మా, మీ పిల్లలు కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 లో సెలెక్ట్ అయ్యారు అని చెప్పారు, మీరే కాదు మీ పిల్లల్ని కూడా మీరు గవర్నమెంట్ సర్వీసెస్ లో జాయిన్ అవడానికి ఇన్స్పైర్ చేశారు. మరి అంటే నేను ఒక జనరల్ ఒపీనియన్ చెప్తున్నాను మీకు, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడమే కష్టం అంటే అది చేయడం ఇంకా కష్టం అనే అభిప్రాయం మనందరికీ ఉంది. అలాగే ఇంకొక దురభిప్రాయం అనుకుందాం పోనీ, ఉన్నది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం
1: కాదు జనరల్ పర్సెప్షన్,
0: గవర్నమెంట్ ఉద్యోగుల ద్వారా పని చేయించుకోవడం ఇంకా కష్టం అనే ఒక ఇట్స్ అ జనరల్ నోషన్ అనమాట, మనందరికీ జనరల్ గా ఉంది అది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల్లో సిన్సియర్ గా నిజాయితీతో పనిచేసే వాళ్ళకి, నిక్కచ్చిగా ఉండే వాళ్ళకి ఒక పెద్ద ఛాలెంజ్ అది అక్కడ పనిచేయడం అనే ఆలోచన కూడా మనందరికీ ఉంది. వీటిలో ఎంత మాత్రం నిజం ఉంది, ఎక్కడ మేము కరెక్ట్ చేసుకోవాలి?
1: అంటే మీరు చెప్పిన దాంట్లో కొద్దిగా నేను కూడా ఏకీభవిస్తాను. మీరు చెప్పారు జనరల్ గా చాలా మందికి ఒక దురభిప్రాయం అయితే ఉంది, గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే ఎవరికి అందుబాటులో ఉండరు, అవినీతి ఎక్కువ, మన ఆఫీసుల చుట్టూ 10 సార్లు తిరిగితే గానీ మన పనులు కావు, ఈ అపోహలు ఎక్కువ ఉన్నాయి అందరికీ కూడా. దీన్ని నేను మీతో ఏకీభవిస్తాను. కాకపోతే కొంతమంది నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా చాలా మంది ఉన్నారు, కానీ ఆఫీస్ కు వెళ్లకుండానే వెళ్తే ఎన్నిసార్లు తెప్పించుకుంటారో అని కూడా చాలా మంది, దాని దగ్గర కూడా దగ్గరకు వెళ్తే కదా దాని ఇది తెలిసేది మనకి, అట్లా కూడా భయంతోనే ముందే బ్రోకర్స్ ని అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది చదువుకున్న వాళ్ళనే నేను చూశాను. నేను డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు తహసీల్దార్ కార్యాలయంలో బాగా చదువుకున్న వాళ్ళు కూడా 10 రూపాయలు ఇచ్చి అర్జీ రాయించుకుని వస్తారు. వాళ్ల భావాన్ని వాళ్ళు పేపర్ మీద రాయడానికి కూడా భయపడతారు. ఎందుకు మరి, వాళ్ళకి చదువచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లేకపోతే ఇంకేదో ఉద్యోగం చేసే వాళ్లే ఉంటారు, బాగా చదివిన వాళ్లే ఉంటారు, కానీ 10 రూపాయలు ఇచ్చి అర్జీ రాయించుకుంటారు. అంత అవసరం ఏమి వాళ్లకు? వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళు ఒక పేపర్ తీసుకుని తెల్ల పేపర్ మీద అక్షర రూపంలో పెట్టడమే కదా. నేను ఎంతో మందికి ఈ విషయంలో చాలా మందికి చెప్పాను నేను. అంటే ఆఫీసులో వీళ్లే ముందే భయపెట్టిచ్చేస్తారనమాట బ్రోకర్లు. పెద్ద ఆఫీసర్ని కలవడానికి భయం అయ్యి అక్కడ పోక ఒక అతని దగ్గరకు వస్తే అతను ఇంకొకరినో గైడ్ చేయడం, ఆ ఇటల్ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇట్లా చెప్తాడు, అట్లా మిస్లీడ్ చేస్తారు. అటువంటివి మనం తెలుసుకోవాలి, మనం మిస్లీడ్ కాకూడదు. ధైర్యంగా వెళ్లి అధికారం ఏమి ఇది కాదు కదండి, వెళ్లి నీ సమస్య చెప్తే ఏం సమస్య అతని చేతనైతే చేస్తాడు, లేకపోతే ఈ కారణాల వల్ల నేను చేయలేను అంటారు. ముందుగానే వీళ్ళు అది ఒక భూతద్దంలో చూసేసి అక్కడికి వెళ్తే ఎవరేమంటారు ఏం చెప్తారు, మనమే అవినీతిని ప్రోత్సహిస్తున్నాం. చెప్పాలంటే ప్రజలే భయపడే అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. తర్వాత నేను డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహించేటప్పుడు చాలా ఉన్నాయి సర్వీసెస్, ఇప్పుడు అన్ని కూడా ఆన్లైన్ చేసేసారు, ఆఫీస్ చుట్టూ కూడా తిరిగే అవసరం లేదు. నాకు తెలిసి చాలా మందికి ఈ అవగాహన లేదండి, పిటిషన్ ఇచ్చేదానికి కూడా ఆఫీసర్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. అన్ని కూడా పబ్లిక్ డొమైన్ చేశారు, సిటిజన్ లాగిన్స్, ట్రాన్స్పరెన్సీ కూడా బాగా పెరిగింది. ముందు మాదిరి కాదు ఇప్పుడు, ఇప్పుడు ప్రతి విషయంలోనూ కూడా ఇప్పుడు రియల్ టైమ్ గవర్నెన్స్ అనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కటి, ఈవెన్ ఇక్కడ విశాఖపట్నం విజయవాడ సిటీస్ తీసుకున్నట్టయితే ఎన్ని స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్నాయి, ఎక్కడెక్కడ స్ట్రీట్ లైట్స్ పనిచేయట్లేదో కూడా తెలిసిపోతుంది మనకి ఈవినింగ్ 6 o'clock దాంట్లో చూసినట్లయితే. సో ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత ట్రాన్స్పరెన్సీ వచ్చింది. ఇంకా కూడా జనాల్లో చాలా అపోహలు, మీరు చెప్పినట్లు అపోహలు ఉన్నాయి కాబట్టి ఆ అపోహలు చాలా మంది తొలగించుకుంటే, ఈ శ్రోతలు విన్న వాళ్ళు తగ్గించుకుంటే, ఆ అపోహలు తొలగించుకుంటే మంచిది అని నేను కోరుకుంటున్నాను.
0: కానీ నాకు ఇంకొక డౌట్, ప్రభుత్వంలో పనిచేసేవారు నీతి నిజాయితీగా పనిచేయాలి అని నిర్ణయించుకున్న వారికి అది ఈజీగానే ఉంటుందా, లేదు దానిలో ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సిన సందర్భాలు ఉంటాయా, అది ఎంత మటుకు సాధ్యమవుతోంది?
1: ఇది మన దృక్కోణం బట్టి ఉంటుందండి, మనం ఆలోచించే కోణం బట్టి ఉంటుంది. నీతి నిజాయితీగా పనిచేయాలంటే చేయొచ్చండి, కొన్ని కష్టాలు వస్తాయి తప్పదు, మనం ధైర్యంగా ఎదుర్కొని యుక్తిగా, స్వామి చెప్పారు కదా శక్తి యుక్తి భక్తి ఈ మూడు. సో యుక్తిగా మనము వాళ్ళకి ఉన్న విషయం తెలియజేస్తే, నాకు 2011లో ప్రమోషన్ వచ్చిందండి తహసీల్దార్గా. నేను నా ఫస్ట్ పోస్టింగ్ కళ్యాణ దుర్గం తహసీల్దార్గా చేశాను, అక్కడ కూడా నేనే ఫస్ట్ ఉమెన్ తహసీల్దార్ కళ్యాణ దుర్గంలో కూడా, అది రెవెన్యూ మినిస్టర్ కాన్స్టిట్యూన్సీ. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి పనిచేసేది కూడా. మీరు అన్నారే ఇందాక నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళకి చాలా ఒత్తిళ్లు వస్తాయి, ఎట్లా ఎదుర్కొన్నారు అనేది. నేను ఒక ఇష్యూ చెప్తాను మీకు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బోర్ ఇష్యూ ఉంది, ఒక గ్రామంలో ఒక బోర్ వేశారు, అది ఇల్లు అంటే మా పర్మిషన్ లేకుండానే వేసుకున్నారు రాత్రికి రాత్రి. మరుసటి రోజే పక్కన పొలం ఆడొచ్చి మాకు రైతు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఇట్లా రాత్రికి రాత్రి పర్మిషన్ లేకుండా బోరేశారు మేడం, సీజ్ చేయండి, మా పొలం పక్కనే ఉంది, మాకు ఇబ్బంది అవుతుంది. సరే క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్ళాము. వెళ్లి అక్కడ చూసి ఇన్స్పెక్షన్ చేసి ఇది చూస్తే అది వాగులో వేశారు, వంకలు వేశారు బోరు. అది అతను పక్కన పొలం అతను భూమి కాదు, ఇతను భూమి కాదు, గవర్నమెంట్ స్థలంలో వేశారనమాట, వంకలు వేశారు. సరే అది తప్పే, పర్మిషన్ లేకుండా ప్రభుత్వ భూమిలో వీళ్ళు బోర్ వేయడం అనేది తప్పు. సరే అని చెప్పేసి అది సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు వెంటనే మంత్రి గారి దగ్గరకు వెళ్లారు. మంత్రి గారి దగ్గరికి వెళ్లి, మేడం ఇట్లా సీజ్ చేసేసారు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, పంట పెట్టాలా, నీళ్లు లేవు మాకు, ఆ బోరే మాకు ఆధారం, మీరు మేడంకి చెప్పి అది ఓపెన్ చేపించండి అని అన్నారు. అంటే మంత్రి గారు నన్ను పిలిచి అడిగారు, ఏంటి పరిస్థితి ఏంటమ్మా అని. అంటే నేను చెప్పాను, సార్ నేను వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశాను, చేస్తే అది ఇద్దరు పొలంలోనూ పడలేదు బోరు, వంకలో వేశారు, కానీ రూల్ ప్రకారంగా వంకలో బోర్ వేయడం అనేది తప్పు విరుద్ధం కాబట్టి నేను అది సిస్ చేసేసాను సార్, కాబట్టి దీంట్లో నేనేమి హెల్ప్ చేయలేను వాళ్ళకి అని అన్నాను. ఆయన కూడా వాళ్ళని కన్విన్స్ చేశాడు. సరే వాళ్ళు అది ఆ హీట్ పైన వాళ్ళు గొడవలు ఒక 1 వీక్ 10 డేస్ అలా సాగాయి. ఆ తర్వాత మళ్ళా ఒకసారి ఆ గ్రామానికి వేరే పని మీద వెళ్లాను. వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా వచ్చారు, మేడం మా బోరు సీజ్ చేశారు, మాకు ఇబ్బందిగా అవుతుంది మేడం, మీరు ఏదైనా ఇది చేయండి అంటే నేను చెప్పాను, మీరు ఇట్లా కొట్లాడుకుంటే ఇద్దరికి ఇబ్బంది అవుతుంది, మళ్ళా ఇద్దరిని పిలిపించి కాంప్రమైజ్ చేయడం జరిగింది, ఇద్దరు గమనం ఉంటే ఆ బోర్ నీళ్లు వాడుకోవచ్చు కదా, మీతో పాటు ఇంకో చుట్టుపక్కల ఒక 4 కూడా బతకచ్చు ఆ నీళ్లతో, మీరు ఎందుకు ఇలా గొడవలు సృష్టించుకుంటారు, సామరస్యంగా వెళ్తే అన్ని బాగుంటాయి కదా అని అంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అంటే ఇట్లా ఒత్తిళ్లు వచ్చినప్పుడు మనం ఆ హీట్ పైన ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ మనం డామినేట్ చేయాలో అక్కడ డామినేట్ చేయాలి. అట్లాగే ఇంకొకటి సంఘటన చెప్తాను. కళ్యాణ దుర్గంలో నేను తహసీల్దార్గా పనిచేసినప్పుడు ఒక కౌలు రైతు గుండెపోటుతో మరణించాడు. నేను ఒక 2-3 రోజుల తర్వాత విలేజ్ కి వెళ్లాను కుటుంబ పరిస్థితి తెలుసుకుందామని. సో వెళ్తే ఆమె యంగ్ విడో, చిన్న వయసు పాపము, ఒక అమ్మాయి 5వ తరగతి చదువుతోంది, ఇంకొక అబ్బాయి జస్ట్ 1 ఇయర్ 1½ ఇయర్ ఉంది, ఇల్లు మాత్రం ఉందంతే, ఇంకా పొలం ఏమీ లేదు. కౌలు రైతు అతను, వేరే వాళ్ళ భూమి కౌలుకు తీసుకుని చేస్తున్నాడు అంతే. ఇతను సడన్ గా చనిపోయాడు హార్ట్ అటాక్ తో. ఇంకా నాకు అనిపించింది, నేను ఈ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలి, పర్మనెంట్ అసెట్ అనేది ఉంటే తనకు ముందరికి పిల్లల్ని చూసుకోవడానికి కానీ బతకడానికి కానీ ఒక భరోసా ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పేసి అప్పుడు భూ పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉండింది ఆ గ్రామంలో. ఆల్రెడీ మేము ఒక ఎలిజిబుల్ బెనిఫిషరీ లిస్ట్ కూడా రెడీ చేశాం. ఆల్రెడీ చేస్తే కూడా అందులో ఒక రైతుని కన్విన్స్ చేసి నీకు ఇన్ని ఎకరాల్లో ఇది ఇంత ఇంత ఇచ్చి ఇంత ఆమెకి ఇస్తాను అని చెప్పి చదువుతోంది. ఇంకొక అబ్బాయి జస్ట్ 1 ఇయర్ 1½ ఇయర్ ఉంది, ఇల్లు మాత్రం ఉందంతే, ఇంకా పొలం ఏమీ లేదు. కౌలు రైతు అతను, వేరే వాళ్ళ భూమి కౌలుకు తీసుకుని చేస్తున్నాడు అంతే. ఇతను

0: అని చెప్పి ఆమెకి 4 ఎకరాల భూమి నేను ఇచ్చాను. నాకు అది ఇప్పటికీ కూడా తలుచుకుంటే నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అంటే మనకు భగవంతుడు కల్పించిన ఒక అవకాశం.
1: అవునమ్మా, సేవ చేసుకోవాలి అనే ఆలోచన ఉండాలే గాని దానికి తగిన అవకాశాలని అలాగే దానికి కావాల్సిన సదుపాయాలని కూడా స్వామి అమర్చి పెడతారు. మనం కొద్దిగా కళ్ళు తెరిచి చూడాలి ఎదురుకుండా మన సమాజంలో ఏం జరుగుతుంది. చాలా బాగుందమ్మా. డాక్టర్ గా మీరు ఇన్ని సేవలు అందిస్తూ వస్తున్నారు ఇప్పటిదాకా, సడన్ గా మీరు ఆ ఫీల్డ్ నుంచి షిఫ్ట్ అయ్యి ప్రభుత్వోద్యోగంలోకి రావడానికి ఏమైనా కారణం ఉందా?
0: మంచి క్వశ్చన్ అడిగారు. ఇది నేను చాలా మందికి ఒక మెసేజ్ మాత్రమే చెప్దామనుకున్నాను. నా దృక్పథం ఏంటంటే, మనము అదే ఒక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ ఉద్యోగము అంటే నేను అట్లానే ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని వాళ్ళు తక్కువ చూపు చూడట్లేదండి. కాకపోతే నేనేంటంటే అందులో మనం జాబ్ చేస్తే జీతం వస్తుంది, కానీ మనం ఏదైనా సేవ చేయాలనుకుంటే మాత్రము మన డబ్బులు ఖర్చు పెట్టే సేవ చేయాలి. మనం సంపాదించిన సొమ్ములో కొద్దిగా పక్కకు పెట్టి సేవ చేయాలి. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఏంటంటే మనం ప్రజలకు సేవ చేస్తాం, ప్రభుత్వం దానికి మనకు జీతం ఇస్తుంది. సేవ చేస్తాము, జీతం తీసుకుంటాం, పెయిడ్ సర్వీస్. కాబట్టి నేను నా దృక్పథం ఇది. అందుకే నేను కూడా మా పిల్లల్ని, వాళ్ళు మా పెద్దమ్మాయికి టీసీఎస్ లో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం వచ్చింది. కానీ నేను ఒకటే చెప్పాను, నువ్వు టీసీఎస్ లో మాక్సిమం సంపాదించవచ్చు, సంపాదించేది పెద్ద ఇది కాదు, డబ్బులు సంపాదన ఏం ఉండకూడదు, మనం సేవ చేయాలి. బతికిన దానికి సమాజానికి మనం ఏం చేశాం, ఈ సమాజంలో ఉన్నదానికి మనం సమాజానికి ఏమిచ్చాం, సమాజం సేవ చేయాలి. కాబట్టి అది చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మైండ్ లో అదే వేశాను నేను. వాళ్ళు సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యారు. వాళ్ళ ముగ్గురు కూడా పుట్టపర్తిలో 1 సంవత్సరం పాటు ఇక్కడే ఉండి ప్రిపేర్ అయ్యారండి, అది గర్వంగా చెప్పుకోగలను నేను. అయిన తర్వాత వాళ్ళకి వరుసగా ఉద్యోగాలు రావడం జరిగింది. ముగ్గురు కూడా సెటిల్ అయ్యారు బాగా. 2వ అమ్మాయికి డిప్యూటీ తహసీల్దార్గా, తర్వాత పెద్ద అమ్మాయికి డిఎస్పీగా, సన్హితకి డిప్యూటీ తహసీల్దార్గా, సుష్మితకు నిఫ్ట్ లో కేరళలో మాస్టర్స్ చేస్తోంది తన ఫ్యాషన్ మేనేజ్మెంట్ లో. సో అందరినీ కూడా స్వామి ఆశీర్వాదం అనుగ్రహమే అంతే.
1: చాలా బాగుందమ్మా, మీరు మీ జీవితంలో ఒక్కొక్క స్థాయి నుంచి ఎలా ఏ విధంగా స్వామి యొక్క విలువల్ని, స్వామి మీకు నేర్పించిన జీవితానికి సంబంధించిన విలువల్ని ఎలా పాటిస్తూ వస్తున్నారు అనేది చక్కగా వివరించి చెప్పారు.
0: నేను గాని మా పిల్లలు గాని ఈరోజు గవర్నమెంట్ సర్వీస్ లోకి రావడానికి వెనకల మా వారు కృషి ఎంతో ఉంది. చాలా అసలు ఆయన మాకు ఇచ్చిన మోటివేషన్ గాని సపోర్ట్ గాని, అంటే మీరు అన్నారు కదా గవర్నమెంట్ ఉద్యోగంలో ఎన్నో ఒత్తిళ్లు వస్తాయి అని. నేను నాకు అట్లా 1-2 సంఘటనలు ఇంకా ఎక్కువ ఉన్నాయి, కానీ ప్రతి అటువంటి క్రైసిస్ సిచ్యువేషన్ లో మా ఆయన మాకు వెన్నంటే ఉండి ప్రతి విషయంలో కూడా, అది కూడా స్వామివారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను మంచి భర్తనిచ్చినందుకు కూడా. ఎందుకంటే మా పిల్లల్ని గాని నన్ను గాని ఆయన చదివించాడు అంటే ఆయన గొప్పతనమే అది.
1: చివరిగా ఒక ప్రశ్న, ఏ దేశానికైనా వెన్నెముక యువత అంటారు, మరి ఈ రోజు మన దేశంలో ప్రపంచంలో చూసుకున్నా కూడా 20 ఏళ్ల ముందు చూస్తే అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది మన సమాజంలో ప్రపంచంలో. ఈ రోజు యువతకి ఉన్న డిస్ట్రాక్షన్స్ కానీ టెంప్టేషన్స్ కానీ బహుశా 2 దశాబ్దాల క్రితం మనకి లేవు. మరి ఇటువంటి కాలంలో ఇటువంటి సమయంలో బ్రతుకుతున్న వారు టెంప్టేషన్స్ కి లొంగిపోవడం అనేది కొద్దిగా మనం సర్వసాధారణంగా చూస్తున్నాం ఈ రోజుల్లో. ఎస్పెషల్లీ మన దేశంలో చూసుకుంటే కొద్దిగా మన యువత మీద వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందేమో అని. అలా అని వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ తప్పు అని నేను చెప్పడం లేదు, వారి కల్చర్ అది, మన దేశకాల మన పరిస్థితుల్ని బట్టి ఇది మన సంస్కృతి, మనం దాన్ని ఫాలో అయితే మన జీవితం సరి అయిన మార్గంలో నడుస్తుంది.
0: సాంప్రదాయాలు అనేటివి ఇప్పుడు చాలా చాలా చాలా చాలా చాలా మనము అది చాలా తగ్గిపోయాయి. అది నాకు పుట్టపర్తికి వస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. ఇక్కడ కట్టు బొట్టు అన్ని చూస్తే చాలా సంతోషం.
1: స్వామి మనకి నేర్పించింది అది
0: అదే కదా.
1: మరి ఇటువంటి పరిస్థితిలో అంటే మనం వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ని మనం గనక ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా ఒక న్యూటన్ అవ్వచ్చు, ఒక అబ్రహాం లింకన్ అవ్వచ్చు. స్వామి వారి గురించి ఎన్నో సార్లు ఎంతో గొప్పగా చెప్పారు. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే కొద్దిగా ఏది ఈజీయో అది ఆ మార్గాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో యువతకి మీరు ఇచ్చే సజెషన్, సలహా అనుకుందాం, అదేమిటి? అటువంటి యువతని తయారు చేయడానికి తల్లిదండ్రులుగా ఈ రోజు పిల్లల్ని మనం ఏ విధంగా పెంచుకోవాలి, తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సూచన ఏమిటి?
0: చాలా మంచి ప్రశ్న అడిగారండి.

0: ముఖ్యంగా ఇప్పుడు జనరేషన్ చూస్తే, మీరు చెప్పిన జనరేషన్ ఏదైతే ఉందో, తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతలు తీసుకోవట్లేదండి. వాళ్ళు వాళ్ల పనుల్లో బిజీ అయిపోతున్నారు. వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఏం పనులు చేస్తున్నారు, అంటే అసలు స్కూల్ కి వెళ్తున్నారా లేదా, కాలేజెస్ కి వెళ్తున్నారా లేదా, కాలేజ్ పేరు చెప్పి ఎక్కడైనా బయట తిరుగుతున్నాడా, ఇవన్నీ మనకు తెలియట్లేదు, పట్టించుకోవట్లేదు. తెలియట్లేదు కాదు, పట్టించుకునే టైం తల్లిదండ్రుల దగ్గర లేదు ఈ కాలంలో. ముఖ్యంగా నా సూచన ఏంటంటే, తల్లిదండ్రులు ఉద్యోగం చేయవద్దు అని నేను చెప్పట్లేదు. ఆడవారు ఉద్యోగం చేయొచ్చు, చేస్తూ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటారు ఫ్యామిలీ లైఫ్ ని కూడా. ఎందుకంటే ఒక్కసారి మొక్క ఇవ్వంగనేది మానే ఇవ్వంగునా అంటారు. చిన్నతనంలోనే మనకు వాల్యూస్ వాళ్ళకి మనం నేర్పించినట్లయితే, వాళ్ళు పెద్దయ్యాక వాటిని అలాగే మెయింటైన్ చేస్తారు. ఇంకొకటి ఉంది, మీరు యువత అనేది మీరు పెద్ద శక్తి అంటే, పేరెంట్స్ అనే వాళ్ళు ఎట్లా ఉండాలి అంటే ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్లకు ఎక్కువ సమయం కేటాయించి వాళ్ల భావాలు మనము వినగలగాలి. మనం పేషెంట్ హియరింగ్ ఇవ్వాలి వాళ్ళకి. అంతా మనం ఓపిక్గా వాళ్ళ మాటలు విన్నట్లయితే వాళ్ళు పెడదోవ పట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు కాలం చూస్తున్నాను, చాలా మంది పిల్లలు ఏడిస్తే చాలు పేరెంట్స్, వాళ్ళకి సెల్ ఫోన్, ట్యాబ్, కంప్యూటర్ ఏదో ఒకటి ఆన్ చేసి ఇచ్చేస్తే ఏడుపు తగ్గించేస్తారు, మనల్ని సతాయించరు, మన పని మనం చేసుకోవచ్చు. అంటే డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని వాళ్లే వాటికి అడిక్ట్ చేస్తున్నారు. ఇది నేను శ్రోతలు గాని తల్లిదండ్రులు గాని, ఇది ఒక విన్నపం అండి, ఇట్స్ రిక్వెస్ట్ అంతే. మీరు మీ పిల్లలకి దయచేసి చిన్నప్పటి నుంచి కూడా సెల్ ఫోన్లు గాని, ట్యాబ్లు గాని, కంప్యూటర్లు గాని అలవాటు చేయకండి. వీలైనంత వాటికి దూరంగా ఉంచండి. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చే రేడియేషన్ చిన్నతనం నుంచే తగిలితే అది మైండ్ కి చాలా ప్రభావం అవుతుంది. అలాగే యువత గురించి వచ్చినట్లయితే, యువత మీరు అంటున్నారు ఇప్పుడు మనం ఒకవేళ బాగా పెంచినా కూడా అడోలసెంటేజ్ అనేది ఒకటి ఉంటుందండి, అంటే 10th క్లాస్ తర్వాత డిగ్రీకి జాయిన్ అయ్యే వరకు మధ్యలో ఉంటుంది ఇంటర్మీడియట్ ఏజ్. ఆ ఏజ్ ని మనం అంటే అట్లా పూర్తిగా కిడ్ కాదు, అట్లా అడల్ట్ కాదు, సో ఇట్స్ ఏ మంకీ మైండ్ అంటారు దాన్ని. అంటే వాళ్ళకి ఎక్కువ ఇన్స్టెబిలిటీ ఉంటుంది, అంటే సరైన నిర్ణయాలు తీసుకోలేరు ఆ టైంలో వాళ్ళు. సో అప్పుడు మనం చాలా కాషియస్ గా ఉండాలి. అది ఆ ఏజ్ ని గనక మనం హ్యాండిల్ చేయగలిగితే ప్రాపర్ గా, యువత అద్భుతమైన శక్తిగా తప్పకుండా తయారవుతారు. ఇది నేను అంటే ప్రాక్టికల్ గా నేను కూడా మా పిల్లల పెంపకంలో నేను చూశాను. పిల్లల ఎదుట ఏ విషయాలు డిస్కస్ చేయొచ్చు, ఏ విషయాలు డిస్కస్ చేయరాదు, తర్వాత వాళ్లకు ఎక్కువ మన దగ్గర చెప్పుకునే స్కోప్ ని ఇవ్వాలి అంటాను, ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. మనం అవకాశమే ఇవ్వకపోతే ఇంకెవరి దగ్గర వాళ్ళ ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటారు. అందుకే ఈ మధ్యలో ప్రేమ వివాహాలు అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. మనం ఎక్కువ పట్టించుకోకపోతే వాళ్ళు వాళ్ళని పట్టించుకునే వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి తర్వాత ఈ సోషల్ మీడియా ఉంది. నేను ఒకటి కోట్ చెప్తానండి, ఫేమస్ ముందు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు అని ఉన్నారు మన ఏపీ స్టేట్ ఆయన. ఆయన ఎప్పుడు చెప్తుంటారు, ఆయన నేను మోటివేషనల్ స్పీచెస్ చాలా విన్నాను, ఈ ఫేస్బుక్ అనేది మీరు వాడద్దండి అని చెప్తాడు. చాలా మంది మీరు ఫేస్బుక్ లకు అడిక్ట్ అయిన వాళ్ళు, ఎంతసేపు లైక్స్, వెంటనే ఫోటోలు షేర్ చేయడం, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి ఫేస్బుక్ లో అని చెప్పుకుంటారు గర్వంగా. మీరు ఒక్కసారి నాకు ఒక 10,000 or 20,000 కావాలి, లేకపోతే అర్ధరాత్రిలో నాకు ఏదో అవసరం వచ్చింది ఇట్లా అంటే ఎంతమంది పలుకుతారో చూడండి అని అంటారు. ఆ రియల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు అక్కడ తెలిసిపోతారు.
1: అవునండి, అదే చెప్తారు కదా, 200 మంది ఫ్రెండ్ లిస్ట్ లో ఉండడం కాదు, నీకు రాత్రి 2 గంటలకి అవసరం అయితే ఎవరు వాళ్లే నిజమైన స్నేహితులు అని చెప్తారు.
0: ఫేస్బుక్ కాకుండా నీ జీవితాన్ని ఒక బుక్ గా మలుచుకో అంటారు ఆయన. సో కాబట్టి నేను నా సిన్సియర్ రిక్వెస్ట్, యూత్ కూడా వింటుంటారు, శ్రోతలు ఉంటారు రేడియో సాయి శ్రోతలు నాకు తెలిసి, మీరు దయచేసి ఈ ఫేస్బుక్ సోషల్ మీడియాస్ కి దూరంగా ఉండండి. కాబట్టి కొద్దిగా వాట్సాప్ కూడా మీరు కాషియస్ గా ఉండమని చెప్తున్నా. మా అమ్మాయి మన చెప్తోంది, తను ఇప్పుడు డిఎస్పీ ట్రైనింగ్ లో ఉంది, సైబర్ క్రైమ్ గురించి చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. సో వీటికి దూరంగా ఉండి మానవతా విలువలతో కూడిన జీవితాన్ని మనము అలవర్చుకున్నట్లయితే, స్వామి సందేశం ఏదైతే ఉందో, లవ్ ఆల్ సర్వ్ ఆల్, ప్రేమతత్వం, సో ఆ ప్రేమతత్వంతో సేవాభావంతో ముందుకెళ్తే యువత కూడా ఎన్నో విజయాలు సాధించి మన భారతదేశానికి వెన్నెముకగా నిలబడతారని నేను, ఆ స్వామి కూడా వాళ్ళకి ఆ శక్తినివ్వాలని రేడియో సాయి మూలకంగా స్వామిని ప్రార్థిస్తున్నాను.
1: చాలా థ్యాంక్స్ అమ్మా. జీవితంలో ఎలాంటి భూమికనైనా ఎంత చక్కగా పోషించచ్చు, అలాగే స్వామి మనకి నేర్పిన విలువలను ప్రతి అడుగులో ఎలా పాటించచ్చు అనే విషయాలని చక్కగా వివరించారు మీరు. మీ అనుభవాల్ని మన శ్రోతలందరితో పంచుకుంటున్నందుకు, రేడియో సాయి తరఫున వింటున్న వారందరి తరఫున మీకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామమ్మా. సాయిరాం.
0: సాయిరాం, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నాకు స్వామి ఈ అవకాశాన్ని కల్పించినందుకు స్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామి. సాయిరాం.
1: సాయిరాం.
2: చేసుకోవాలి, మంచి కొనుక్కోవాలి, అది నిజమైనటువంటి జీవితం యొక్క గమ్యము. కనుక ఈనాటి స్త్రీల యొక్క పవిత్రమైనటువంటి దినమునందు స్త్రీలు మార్పు చేత ఎంతైనా కూడా పురుషులు కూడా మారుతారు. స్త్రీలు సరైన మార్గాన్ని అవలంబించాలి, అప్పుడే పురుషులు కూడా సరైన మార్గంలో ప్రవేశిస్తారు. ఎందుకంటే స్త్రీ నాయకత్వాన్ని వహించినటువంటిది, అర్ధ అంగములోపల భాగంతో కూడినటువంటిది. ఆమె మంచి భావాలుంటే తిరిగి భర్తను కూడా మంచి భావాలుగా నేడు కాకపోయినా రేపటికైనా మార్చుకోవచ్చు. కనుక స్త్రీలందరి కూడా మంచి గుణములు, ప్రేమ గుణము, దయాగుణము, త్యాగ గుణములు మనం పెంచుకోవాలి. ఈ త్యాగం కంటే అమృతత్వమైనటువంటి మరొకటి లేదు. ప్రాచీన చరిత్రలంతా మీరు చదవండి, చూస్తాం ఆ స్త్రీలు ఎంత శాంతాన్ని వహించారు, ఎంత దయను పెంచుకున్నారు, ఎంత పవిత్రమైన హృదయాలతో జీవిస్తూ వచ్చారు. కనుక ఆనాటి నుంచి నేటి వరకు పేర్లు వారి పేరు ముందుగా వస్తున్నారు. కనుక ఈనాటి కూడా మీరు స్త్రీల యొక్క పేరును ముందంజ వేసే రీతిగా మీరు ప్రవర్తించి దేశానికి నాయకత్వాన్ని వహించి సరైన ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

ఇంతవరకు వీరు 2018 నవంబర్ 19వ తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 3వ భాగం డాక్టర్ అనుపమా గారితో ఇంటర్వ్యూ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

నెక్స్ట్ సాంగ్ ఇస్ బండూరి తికోలు హంసనాదం.

కొందరినాథ పాండురంగ విఠల భజో ప్రతివాస విఠల భజో ప్రతివాస

हृदयांतरंगा श्री साईरंगा।

प्रभु से पग पग तू ही संभाले। पग पग तू